రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. మానవ జీవితానికి పుట్టుక, యవ్వనము, క్షీణించడం, గతించడం ఇవేనా అర్థాలు? లేక ఇంకేమైనా సాధించవలసినవి ఉన్నాయా అనే విషయం ఏ వ్యక్తి ఆలోచించటం లేదని అన్నారు భగవాన్ బాబా. 1973 మే నెల 23న బృందావనంలో భారతీయ సంస్కృతిపై నిర్వహించిన వేసవి తరగతులలో స్వామి ప్రసంగిస్తూ, నేటి సాంకేతికాభివృద్ధి ఫలితంగా ఈనాటి యువత తమ అన్ని అవసరాలకు విజ్ఞానమే తోడుగా నిలుస్తుందని, భగవంతుని విశ్వసించవలసిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. అలా విశ్వసించడం ఒక విధంగా బలహీనతగా భావిస్తున్నారు. ఆ ఉపన్యాసాన్ని ఇప్పుడు మీరు వినండి.

వాక్కును కలవి కాదు. పవిత్రాత్మ స్వరూపులైన విద్యార్థులారా, మానవుడు తలంచున్నది ఒకటి, అందుకున్నది మరొకటి. ఇందులో మానవుని జీవిత సైకతలపై ఊహాగానములుగా నిర్మించుకును పిచ్చుక గూళ్ల వంటి మన యొక్క భావములను, ఏదో ఒక పెనుగాలిగా మనకు విరుద్ధమైనటువంటి యొక్క భావములు చెలరేగి, తద్వారా మన యొక్క తలంపులను నేల రాల్పేటువంటి యొక్క పరిస్థితి కూడాను పూనుకుంటుంటాయి. జీవితము ఒక దీర్ఘమైనటువంటి మాల వంటిది. అది జనన మరణములని రెండు కోసలతో చేరినటువంటి యొక్క హారంగా తయారయ్యి, ఈ హారమునకు మధ్యలో కొన్ని కళలు, కలతలు, కల్లోలములు, కొన్ని అశాంతులు, దుఃఖములు, ఆనందములు అనేటువంటి పుష్పముల చేత ఇది గుదింపబడి ఉంటుంటాది. అయితే దీనిని మనము జీవితమే ఒక మాలగా భావిస్తామా, లేక దేహం యొక్క సంబంధమే ఒక మాలగా విశ్వసిస్తామా అనేటువంటి విషయంలో మనం నిర్ణయం చేసుకోవాలి. ఈ జనన మరణములని రెండు కొనలను చేర్చేటువంటి పరిస్థితి యందు మనం విశ్వసించినప్పుడు, జనన మరణములు దేహమునకే కాని జీవునకు కాదనేటువంటి సత్యం మనకు స్పష్టమవుతూ వస్తుంది. కనుక కష్ట నష్టములు, సుఖ దుఃఖములు, బాధలు, కలలు, కల్లోలములు ఇవి అన్నీ కూడాను దేహమునకు సంబంధించినవే కాని జీవునకు సంబంధించినవి కాదనేటువంటి యొక్క సత్యము కూడాను మనకు స్పష్టమవుతుంది. దేహమునకు అనేక పరిణామములు కలుగుతున్నది కాని ఆత్మకు ఎట్టి పరిణామం కూడాను ప్రాప్తించదు. అయితే ఇది ఆత్మ నిత్యమై, సత్యమై, నిర్మలమై, నిస్వార్థమై, ఆనందమయమైనటువంటి యొక్క స్వరూపాన్ని తాను నిరూపణగా ప్రదర్శిస్తుంది. నిజముగా ఈ దేహమునందు బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము అనేటువంటి యొక్క దశలు దీనికి కలిగి ఉండటం చేత, ఈ దశలను పురస్కరించుకొని దేహము తాను చేయు పనులు కూడాను కొన్ని రకములైనటువంటి మార్పులు సంభవిస్తుంటాయి. బాల్య అవస్థ యందు ఆటలు, పాటలు, చదువులు, సంధ్యలు, సంతోష సంబంధమైనటువంటి యొక్క ఉల్లాసములు కూడాను అనుభవిస్తుంటాడు. బాల్యావస్థ యందు తన యొక్క భవిష్యత్తును గురించి ఏమాత్రము కూడాను యోచించక, చింతించక, పరితపించక తన యొక్క జీవితమును ఏదో ఒక విధమైనటువంటి ఊహాగానంగా అనుభవిస్తూ ఉంటాడు. ఈ విధమైనటువంటి యొక్క స్థితి యందు తాను జగత్తునే మరిచి ఉన్నటువంటి కాలములో తన సంకల్పమునకు మీరినటువంటి యవనత్వము అందులో ప్రాప్తిస్తుంది. ఈ యవ్వనత్వం ప్రవేశించిన తక్షణమే కన్ను మిన్ను కానక గర్వాంధుడై నీతి నిజాయితీ, గౌరవము అగౌరవము, తన యొక్క మాన మర్యాదలను కూడాను మంటగలిపి ఏదో తన యొక్క జీవితములో అనుభవించుకునేటువంటి యొక్క ప్రయత్నములకై తన యొక్క జీవితమును అంకితం చేసి తన బుర్రను వెర్రిగా చేసుకుని వెర్రి భావములతో, వెర్రి తలంపులతో తన యొక్క జీవితమును వ్యర్థముగా అవించుకునేటువంటి మార్గములో ప్రవేశింపచేస్తాడు. ఈ విధమైనటువంటి విషయానందములో తాను తికమకలబడుచున్నటువంటి సమయములోనే కౌమారం అందులో ప్రవేశిస్తుంది. ఇట్టి కౌమారము ప్రవేశించిన తక్షణమే బాధ్యతలు, తన యొక్క భారముగా నిలిచినటువంటి యొక్క సంసార కృత్యములు, తన కర్తవ్య కర్మలు, అనేక రకములైనటువంటి దీంతో తాను బంధింపబడి తాను ఏదో ఒక విధమైనటువంటి ప్రత్యేకమైన ప్రపంచంలో తాను ఉండినట్టుగా చింతించడానికి ప్రయత్నిస్తాడు. ఏదో ఒక విధమైనటువంటి యొక్క శక్తి తనను బంధించినట్టుగా విశ్వసించి ఆ బంధనంలో నుంచి తాను తప్పించుకోవడానికి తగినటువంటి ప్రయత్నములు చేసేటువంటి యొక్క సంకల్పముతో ఆ మానవుడు అనేక రకములైనటువంటి యొక్క యోచనలు సలుపుతూ ఉంటాడు. ఇట్టి అవస్థలో తాను అయోమయ స్థితి ఎందున్నటువంటి సమయమునందే వృద్ధాప్యము అనేటువంటిది తిరిగి ప్రవేశిస్తుంది. కన్నులు మసకలపడటము, కాళ్ళును నడచడానికి వీలు కాకపోవటము, చెవులు వినిపించకుండా పోవటము, చేతులు అదరటము, తన యొక్క విషయములో గడిచినటువంటి దానిని చింతించుకుంటూ ఇంకా తన యొక్క జీవితము ఏ విధమైనటువంటి అవస్థలకు గురి అవుతుందో అనేటువంటి యొక్క స్థితిలో తన యొక్క జీవితాన్ని ప్రవేశపెడతాడు. బాల్య, యవ్వన, కౌమార, వార్ధక్యముల యందు ప్రాపంచ సంబంధమైనటువంటి విషయములలో తాను చింతించడానికి కావలసినంత కాలము చిక్కినప్పటికీ
భగవత్ చింతన చేయడానికి మాత్రం ఈ యొక్క వృద్ధునికి కాలము చిక్కకుండా ఉంటుంటుంది. మానసిక శాంతి ఏ విధమైనటువంటి మార్గం నందు నాకు లభిస్తుంది, ఆత్మ సంబంధమైనటువంటి ఆనందము నాకు ప్రాప్తిస్తుందా అనేటువంటి విచారణ కూడాను ఆ యొక్క వృద్ధుని యందు శూన్యమై కేవలము తన యొక్క జీవితంలో గడిచినటువంటిది, గడచబోవునటువంటి వాటికై తాను చింతించుతూ తన జీవితమును అంత్యమునరించుకుంటాడు. మానవుడు జన్మించటము, వృద్ధి నొందటము, క్షీణించటము, గతించటము ఈ యొక్క అర్థమేనా? ఇంక వేరొక అర్థము లేదా? లేక పరార్థము లేదా? పవిత్రమైనటువంటి జీవితము కాదా అనేటువంటి యొక్క విషయాన్ని ఎవరు కూడాను అధికంగా విచారించటం లేదు. బాల్యము నందున పలువురితో కూడి ఆటపాటలయందు ఐక్యుడగును, యవనం మరుదెంచ నెలరు విల్తుని పోల్కి కామిని లోలుడై క్రాలుచుండు, అర్ధవయస్కున ఐహికంబున మునిగి ధనమునార్జించుట తవిలియుండు, ముదిమి వచ్చిన ఎంత మురహరిని తలువక అది ఇది లేదని ఆరటించు, వివిధ దుర్వ్యసనంబులు వీడలేక ముక్తి మార్గంబు వెతుకు ఆసక్తి లేక కర్మ పంకిలమున్బడి గ్రానుచుండు, మట్టి గల్పును జన్మంబు మానవుండు. యువకులైనటువంటి యొక్క వ్యక్తులు దైవత్వం పైన విశ్వాసము కుదరక దైవము కలడా లేడా అనేటువంటి సందేహావస్థ లోపల తాను కొంత భ్రాంతిని పడుతుంటాడు. ఈ భగవత్ విశ్వాసం కూడాను జన్మాంతర సుకృతం ఉన్నటువంటి వారికే లభిస్తుంది, కాని అందరికీ లభించడానికి సాధ్యం కాదు. ఈ జన్మాంతరం అన్నటువంటిది భారతీయులు కూడాను ఈనాడు విశ్వసించలేనటువంటి యొక్క పరిస్థితిలో ఉంటున్నారు. ఒక చిన్న ఉదాహరణము, జన్మించిన తక్షణమే కొంతమంది కవులుగా తయారవుతున్నారు, కొంతమంది గాయకులుగా అభివృద్ధి పొందుతున్నారు, మరికొంతమంది కళాకారుడుగా అభివృద్ధి పొందుతున్నాడు. ఈ విధంగానే జన్మించిన తక్షణమే వారికి ఇట్టి ప్రాప్తి, ఇట్టి కళల యొక్క అభిరుచి వారి హృదయం నందు చేరడానికి కారణము ఎవరి యొక్క ప్రాక్టీస్, ఎవరి యొక్క తరబీదు? ఇది కేవలం జన్మాంతరం యొక్క వాసనే ఇట్టి యొక్క అభివృద్ధులకంతా మూల కారణంగా ఉంటుంటాది. దీనికి వారి వారి ఇంట్రెస్ట్ శ్రద్ధ అని మీరు వాదింతురా, కానీ అట్టి శ్రద్ధ కలిగినటువంటి వారు నిత్యము రెండు వేళల ఎందుకూడను వారు అభ్యాసములు సలుపుతున్నప్పటికీ, వాటికి ఇట్టివి అభ్యసించడానికి అవకాశం లభించకుండా ఉండినప్పటికీ, పుట్టిన తక్షణమే వారికి ఇట్టి కళలు ప్రాప్తించడానికి ఉన్నటువంటి యొక్క వ్యత్యాసం ఏమిటో మీరు యోచించుకోవచ్చును. కనుక భారతీయులు యందు కర్మ ఫలము, పునర్జన్మము, మన యొక్క జీవితము లోపల కొన్ని రకములైనటువంటి జన్మాంతర సంస్కారము అనేటువంటి మూడింటి విశ్వాసంతో కూడినటువంటి యొక్క వారు ఈ యొక్క భారతీయులు. ఈ నవీన నాగరికత యొక్క జగత్తు అభివృద్ధిగాంచటం చూచినప్పుడు కేవలము భగవంతునికి నాకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి, భగవంతుని నేను ప్రార్థించవలసినటువంటి అవసరం ఏమిటి, భగవంతుడు అనేటువంటి వాని వల్ల మనకు లభించేటువంటి సుఖమేమిటి అనే రీతిగా కూడాను యువకులు వాదిస్తూ కేవలం అన్ని కూడాను ఈ సైంటిస్టుల యొక్క మార్పు వల్లనే ఈ జగత్తు కావలసిన రీతిగా మార్చుకోవచ్చునని కూడాను వారు భ్రమిస్తున్నారు. కనిపించినటువంటి యొక్క భగవంతుని విశ్వసించడం అనేటువంటిది ఒక వీక్నెస్ అని కూడాను ఈనాడు యువకులు పోట్లాడుతున్నారు. అయితే కనిపించినటువంటి యొక్క భగవంతుని పైన విశ్వాసం ఉంచటము ఒక బలహీనతని వారు భావించినప్పుడు, కనిపించినటువంటి వాటిపైన అనేకమైనటువంటి వస్తువులపైన వారు విశ్వాసం ఉంచుకోవటంలో ఇది ఏ విధమైనటువంటి వీక్నెస్ ఓ వారు యోచించుకోలేకపోతున్నారు. ఈనాడు సైంటిస్టులు కూడాను స్పర్శను పురస్కరించుకొని గాలిని వారు నిరూపణ జరుపుతున్నారే కాని గాలిని చూడడానికి వీలవుతున్నదా? ఆకాశం నందు సంచరించుచు కూడాను మన మాటలలో ఉన్నటువంటి శబ్దాన్ని విశ్వసించి కూడాను ఆకాశాన్ని చూడగలుగుతున్నారా? అనేక రకములైనటువంటి కలతలతో తన మనస్సును అనేక విధములైనటువంటి కల్లోలములు గావించుచు నా మనస్సు స్థిమితము లేదని లేక నా మనస్సు ప్రశాంతిగా ఉన్నదని వారు పలుకుచుండటం లోపల వారి మనస్సు అనేటువంటి దానికి రూపం వారు చూడగలుగుతున్నారా? నా యొక్క హృదయము ప్రశాంతిగా ఉన్నదని లేక అశాంతిగా ఉన్నదని ఉచ్చరించటంలో ఉన్నటువంటి యొక్క అర్థము తాను హృదయాన్ని చూడగలుగుతున్నాడా? ఈనాడు నా యొక్క శిరస్సు చాలా బాధిస్తున్నది అని పలుకటం లోపల తన శిరస్సు బాధ తనకు మాత్రమే అనుభవం కాని శిరస్సు బాధకేమైనా ఒక రూపమున్నదా? కనుక ఆనందమునకు కాని దుఃఖమునకు కాని ఆహ్లాదమునకు కాని విచారమునకు కాని హృదయమునకు కాని మనసునకు కాని ఏమాత్రము కూడాను రూపములు లేవు. లేనటువంటి వాటిని ఏ రీతిగా వారు విశ్వసిస్తున్నారు?
సర్వవ్యాపి అయినటువంటి యొక్క దైవత్వంలో ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వాన్ని విశ్వసించడంలో బలహీనత అనటం లోపల వీరిదంత బలహీనతో మీరు యోచించుకోవచ్చును. జగత్తంతై కూడాను పంచభూతముల యొక్క మిళితము. ఈ పంచభూతములకు కూడాను రూపములు లేవు, కానీ వాటికి కొన్ని కొన్ని శక్తులు మాత్రమే ఉంటున్నవి. ఇప్పుడు ఒక గాలి, గాలికి రూపము లేదు, కానీ ఆ గాలి ఒక ఫుట్బాల్ లో లేక ఒక బెలూన్ లో చేరినప్పుడు ఆ ఫుట్బాల్ షేప్, ఆ బెలూన్ షేప్ చెందుతూ ఉంటుండాలి. అదే విధముగానే అగ్ని కూడాను దానికి దహింపచేయు శక్తి మాత్రమే ఉన్నది, కానీ దానికి ఒక రూపము లేదు. ఒక వంకర టింకరిగా ఉన్నటువంటి త్రాడులో చేరినప్పుడు ఆ అగ్ని వంకర టింకరిగా కనిపిస్తుంది. అదే త్రాడు ఒక గుండ్రముగా ఉండినప్పుడు చేరినప్పుడు ఆ యొక్క అగ్ని గుండ్రముగా కనిపిస్తుంది. కనుకనే అగ్నికి దహింపచేసేటువంటి శక్తి మాత్రమే ఉన్నది, కానీ దానికి స్వరూపము లేదు. ఇదే విధముగా మనము ఈ పంచభూతముల యొక్క ఉపమానములు ఆధారం చేసుకున్నప్పుడు పంచభూతముల యొక్క తత్వమునకు శక్తులు మాత్రమే ఉన్నది, కానీ స్వరూపములు మాత్రము కనిపించడానికి వీలు కాదు. ఈ పంచభూతములకు అతీతమైనటువంటి యొక్క పరతత్వమే దైవత్వము. మార్పు చెందేటువంటి యొక్క ఈ దేహముతో, మనము చలించేటువంటి యొక్క బుద్ధితో, భ్రమించేటువంటి యొక్క దృష్టితో ఈ యొక్క సృష్టిని మనం పరికించటం చేతనే మనకు ఇన్ని రకములైనటువంటి సందేహములకు ఒక కారణం ఏర్పడుతుంది. కనుక మన యొక్క దేహతత్వాన్ని మొట్టమొదట మనం విచారించి తదుపరి దైవతత్వంలో మనం ప్రవేశించడానికి పూనుకోవటంలో ఒక సార్థకత ఉంటుంటుంది. దీనిని పురస్కరించుకుని శంకరుల శిష్యులు అనేక మంది గుణములను, మనసును, ప్రవర్తనను, దేహమును అనేక విధములుగా వారు తూలనాడి అందులో ఉన్నటువంటి సత్యస్వరూపము ఏమాత్రము కూడాను మనకు సహాయకారి అయినటువంటిది కాదని, ఇందుకు తగినటువంటి ఈ పంచభూతములకు అతీతమైనటువంటి పరతత్వాన్ని పొందేటువంటి యొక్క ప్రయత్నంలో ఆత్మాన్వేషణే ప్రధానమైనటువంటి యొక్క మార్గాన్ని నిరూపణ చేయించు ఈ యొక్క భజగోవిందమును పూర్ణిస్తూ వస్తారు. అందులో ఒక శిష్యుడు

పగటి వేళలో మానవుడు అనేక రకములైనటువంటి మనస్సు, చిత్తము, బుద్ధి, ఇంద్రియ, దేహముల యొక్క సంబంధము చేత ఈ జగత్తును అనుభవిస్తూ ఉంటాడు. ఆ సమయమునందు తాను ఒక వ్యక్తిగాను, తన యొక్క రూప నామములుగాను, తన యొక్క సాంప్రదాయములను, తన యొక్క సంబంధ అనుబంధములు కూడాను తాను స్పష్టంగా నిరూపణ చేస్తుంటాడు. అయితే ఈ స్వప్నావస్థ యందు తన దేహము ఏ విధమైనటువంటి యొక్క కర్మలలో పాల్గొనక, తన ఇంద్రియములు ఏ విధము కూడాను అల్లాడక, తన కన్నులతో ఏ విధమైనటువంటి పదార్థములు చూడకుండినప్పటికీ, తన కళలో నానా ప్రదేశములు సంచరించి నానా అవస్థలకు కూడాను తాను గురి అయినట్టుగా భావిస్తుంటాడు. నానా ప్రదేశములందు సంచరించటము, నానా విషయములందు పాల్గొనటము, అనేక అవస్థలకు గురి కావటము ఈ స్వప్నములో తాను అనుభవించటం చేత ఆ స్వప్నములో ఉన్నటువంటి తన యొక్క రెండవ దేహం ఏదో తాను గుర్తించుకోగలుగుతున్నాడా? జాగ్రత్తలో ఉన్నటువంటి దేహమునకు స్వప్నములో ఉన్నటువంటి దేహమునకు ఏమాత్రము సంబంధం లేకుండా ఉంటున్నది. కనుక తాను రెండు దేహములుగా ఉంటున్నాడు. ఇందులో జాగ్రత్త దేహము తానా, స్వప్న దేహము తానా? ఇంకా గాఢ నిద్రయందు తనకు ఏమాత్రము కూడాను అనుభవములు లేక లేచిన తక్షణమే నేను చక్కని గాఢ నిద్రను అనుభవించాను అని తాను చెప్తున్నాడు. అయితే ఆ గాఢ నిద్రను పరికించినటువంటి వారు ఎవరో తను ఏమాత్రమైనా యోచిస్తున్నాడా? ఆ గాఢ నిద్రను తెలుసుకున్నటువంటి వాడెవరో తానేమైనా గుర్తిస్తున్నాడా? మైమరిచి నిద్రించినటువంటి వ్యక్తి నేను చక్కని నిద్రను అనుభవించానని చెప్పటం లోపల ఆ చక్కని నిద్రను చూచిన వారెవరు? కనుక జాగ్రత్త, స్వప్న, గాఢ నిద్రని ఎందు కూడాను ఉన్నటువంటి యొక్క వ్యక్తి తనలోనే ఉండి తనలోనే గుర్తించుకోవటానికి తగినటువంటి వ్యక్తిగా తాను రూపొందుతున్నాడు. కనుక జాగ్రత్త, స్వప్న, సుషుప్తులకంతా కూడాను అతీతమైనటువంటి వాడే ఈ వ్యక్తి స్వరూపుడు కాని కేవలం దేహముతో బంధించినటువంటి వాడు మాత్రమే వ్యక్తి స్వరూపుడు అని విశ్వసించుకోవటంలో ఏమాత్రం కూడాను అర్థం లేదు. బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి నారదుడు ఒకనొక సమయమునందు సనత్ కుమారులను ఆశ్రయించి స్వామి తమకు జ్ఞానోపదేశము కలిగింపచేయమని ప్రార్థించినటువంటి సమయమునందు సనత్ కుమారుడు, అయ్యా నీవు సంపాదించినటువంటి యొక్క శక్తి ఏమిటి, నీవు ఇంతకాలము చేసినటువంటి ఘనకార్యం ఏమిటి, నీవు ఏ విద్యలో ప్రవీణుడైపోయినావు అని అనేక రకములుగా ప్రశ్నిస్తాడు. అప్పుడు ఈ నారదుడు, 4 వేదములు కూడాను నేను చదివాను, ఈ వేదాంగములైనటువంటి 6 శాస్త్రములు కూడాను నేను తెలుసుకున్నాను అని ఈ సనత్ కుమారునికి జవాబు చెప్పాడు. సనత్ కుమారుడు చిరునవ్వు నవ్వుతూ, 4 వేదములు, 6 శాస్త్రములు తెలుసుకోవటం చాలా సంతోషమైనటువంటి విషయమే, కాని నిన్ను నీవు తెలుసుకున్నావా నారదా అని ప్రశ్నించాడు. నిన్ను నీవు తెలుసుకొనక ఎన్ని శాస్త్రములు, ఎన్ని వేదములు, ఎన్ని ఉపనిషత్తులు, ఎన్ని రకములైనటువంటి గీతా వాక్యములు నీ యొక్క తలబుర్రలో చేర్చుకున్నంత మాత్రం నా ప్రయోజనం లేదు. తనను తాను తెలుసుకున్నటువంటి సమయమునందే ఈ సర్వ విద్యలు కూడాను తన హస్తగతమైపోతాయి. సర్వ జ్ఞానములకు తాను అతీతుడైనటువంటి యొక్క స్థితి ఎందు తాను అనుభవిస్తాడు. కనుక అద్వైత దర్శనం జ్ఞానం, ఇట్టి ద్వైతమును నీవు ఏనాడు నీవు వదిలిపెడతావో ఆనాడే నీకు జ్ఞానం ప్రాప్తిస్తుందని అతనిని గురించి అతను చెప్పడానికి సనత్ కుమారుడు పూనుకున్నాడు. ఈనాడు యావత్ ప్రపంచము కూడాను తమను తాము తెలుసుకొనక ఏదో అనేక రకములైనటువంటి ఘనకార్యములు సాధించామని, ఈ సైన్స్ యొక్క అభివృద్ధిని ఆధారము చేసుకుని అనవసరమైనటువంటి యొక్క కార్యములలో తాము కాలిడుతున్నారు, ఆకాశములో సంచరిస్తున్నామని, నక్షత్రములకు ప్రయాణము సలుపుతున్నామని, చంద్రమండలంలో మా యొక్క జీవితమునంతా ఆయిగా గడుపుతున్నామని, ఉచ్చరించడం లోపల వీ యొక్క ఘనత కేవలం గాలిమేడలుగా ఎగిరిపోతున్నది కాని మానసిక శాంతి గాని తన యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వములు కాని తాను అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖత్వంలో మునిగిపోతున్నారు సైంటిస్టులు. కనుక ఇంద్రలోకము గాని చంద్రలోకము గాని ఏ లోకము వెళ్లినప్పటికీ నందనెక్కి చూడరా విశ్వదాభిరామ వినురవేమా అని వేమన చిన్న పదములతో చెప్పాడు. ఇంద్రలోకమై

నరుడవో విశ్వదాభిరామ వినురవేమా. నందినెక్కి చూడమన్నాడు. నంది అనగా మనము కేవలం ఒక బుల్లుగా మనం భావిస్తున్నాము, కాని ఇక్కడ నంది అనేటువంటి పదమునకు బుద్ధినే తాను నందిగా భావించుకున్నాడు. కనుక ఇట్టి బుద్ధిని మనము దూరము చేసుకుని ఏదో ఒక చంద్రమండలము సూర్యమండలం పోతున్నామంటే మనకు బుద్ధితో కలిగేటువంటి ఆనందము మన యొక్క అంతరాత్మ యందు ఉన్నది కాని ఆకాశంలో లేదు. బుద్ధిని మనము చక్కదిద్దుకొని దేహము యొక్క తత్వాన్ని అర్థము చేసుకుని దివ్యమైనటువంటి యొక్క భగవత్ తత్వాన్ని కూడాను మనం పరికించడానికి ప్రయత్నం సలిపినప్పుడు మనకు అందులో ఏమైనా కొంతవరకును ప్రాప్తి గాని లేక ఫలితము గాని దక్కడానికి వీలుంటుంది. కాని దేహభ్రాంతులు దినదినమునకును మనం పెంచుకుంటూ బుద్ధి యొక్క నిర్మలత్వాన్ని మనం ఏమాత్రం కూడాను లక్ష్యము చేయక దానికి అనవసరమైనటువంటి యొక్క విషయ వాసనలు అనేటువంటి యొక్క మాలిన్యము అంటగట్టి మన జీవితంలో దైవమా దైవమా అని దేవులాడితే మాత్రము మనకు దయ అతనిది మనకు ప్రసరించదు. కనుక మొట్టమొదట మనం ఈ జగత్తులో నివసించడానికి పూర్వము ఈ శరీరము మనసు బుద్ధి చిత్తముల యొక్క తత్వాన్ని ప్రప్రథమంలో అర్థం చేసుకోవాలి. జగతిని జీవించువాడు మనుజుడు కావల మొదట, ధనుజుల దుష్కృతుల నెల్ల పొగడుచుండువాడే చెవట, తనను తాను తెలుసుకొనుట అది ఏ ముక్తికి ఒక బాట. అట్టి తత్వములో మన యొక్క దేహము యొక్క విచారము అత్యవసరమనేటువంటి రీతిగా తాను సంకల్పించి శంకరుల యొక్క శిష్యులైనటువంటి వారిలో ఒకరు ఈ బాల్య యవ్వన కౌమార వార్ధక్యములను అతి విపరీతమైనటువంటి యొక్క వికారమైనటువంటి యొక్క అర్థములతో ఒక విరుద్ధమును కల్పించేటువంటి మార్గమును లోకానికి అందించి దేహత్యాగమునకు ఒక అవకాశాన్ని అందించారు. ఎంతకాలము మనము జీవించినప్పటికీ ఇంకనూ ఏదో ఉండి మనము సాధించాలి అనేటువంటి యొక్క భ్రాంతి ఇది కేవలము వ్యామోహములో ఒక అడుగు భాగమనే మనం చెప్పవచ్చును. కాన మనము దేహం ఉన్నంత లోపలనే దైవాన్ని తెలుసుకొని మన దేహతత్వాన్ని కూడా కొంత అర్థము చేసుకుని ఈ దేహము దైవమును చేర్చేటువంటి యొక్క మార్గములో ఒక ఉపాధిగా మనం విశ్వసించటం అది అత్యవసరము. పాంచభౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడచేది ఎరుకలేదు, శత వర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదామాట నెమ్మనమున. బాల్యమందో లేక ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో ఊరనో అడవినో ఉదక మధ్యంబునో ఎప్పుడో విడచేది ఎరుకలేదు. మరణమే నిశ్చయము బుద్ధిమంతుడైన దేహమున్నంతలో తన్ను తెలియవలే. తనను తాను తెలుసుకొనక ఎన్ని విచారణలు మనం చేసినప్పటికీ ఇది కేవలము ఒక కాలమును వ్యర్థపరిచినటువంటి వారమే అవుతామే కాని మన జన్మను సార్థకం చేయించుకున్న వారం కాము. ప్రపంచం నుండి అన్ని మూలాల నుండి కూడాను ప్రసరించేటువంటి యొక్క విడచేది ఎరుకలేదు, శత వర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదామాట నెమ్మనమున. బాల్యమందో

దుఃఖమైన ఏ ఆనందమైనటువంటి విషయాలు ప్రసరిస్తారో అనేటువంటి దీని లోపల మనము అన్ని విధమైనటువంటి వార్తలు వినడానికి మాత్రమే మనము సంసిద్ధులమై ఉంటున్నాము. కానీ అన్ని వైపుల నుంచి వచ్చేటువంటి న్యూస్ లోపల నీవు జీవితాన్ని అంకితం చేస్తున్నావు, కానీ నీ లోపల నుంచి కూడా నువ్వు వచ్చేది న్యూసెన్స్ అనేటువంటి నీవు అర్థం చేసుకోవటం లేదు. కనుక ఈ జగత్తే ఒక న్యూస్ పేపర్. ఈ జగత్ అనేటువంటి న్యూస్ పేపర్ ను ఒక్కతూరి మనము చూచాము చాలు. న్యూస్ పేపర్ వచ్చినప్పుడు మొదటి నుంచి కడ వరకు కూడా చూస్తాము, కానీ చూసిన పేపర్ నే నిత్యము చూడడానికి ఏ యొక్క మూర్ఖుడు కూడా నువ్వు పూనుకోడు. కనుక ఈ ప్రపంచం అనేటువంటి న్యూస్ పేపర్ ను మనం వచ్చాము చూచాము అంతే. తిరిగి ఈ న్యూస్ పేపర్ అనేటువంటి దాన్ని నిత్యము చూడడానికి మనం ప్రాకులాడకూడదు. నేడు న్యూస్ పేపరు, రేపటి దినం వేస్ట్ పేపర్. కనుక మరీ తిరిగి మనం పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరేశయము, తిరిగి చావటము, తిరిగి పుట్టటము, తిరిగి చావటము, తిరిగి పుట్టటము, ఈ రకంగా మనం తిరిగి తిరిగి న్యూస్ పేపర్ ని చూస్తున్నామంటే మనం వేస్ట్ పేపర్ అయినటువంటి వారము. మనం వేస్ట్ పేపర్ చేసేటువంటి యొక్క మూర్ఖులుగా మనం తయారవుతున్నాము. కనుకనే ఇట్టి వేస్ట్ పేపర్ ను చూడడానికి మనం ఏమాత్రమో అంగీకరించకుండా తిరిగి దైవత్వం అనేటువంటి యొక్క టెస్ట్ పేపర్ లోపల మనం చేరడానికి పూనుకోవాలి. కనుక ఇదంతా కూడాను ఒక విధమైనటువంటి యొక్క భావమును దైవము వైపున మరల్చే నిమిత్తమై శంకరుల వారు తమ అనుచరులైనటువంటి శిష్యులను కూడాను ఈ విధమైనటువంటి మార్గములో ప్రవేశింపచేసి ఆనాడు అనేక మందిని భగవత్ తత్వాన్ని అనుభవించుకునేటువంటి యొక్క దివ్య మార్గము లోపల ప్రవేశపెట్టారు. కాన యువకులైనటువంటి మీరు ప్రప్రథమంలో మీ యొక్క బుద్ధులు చక్కదిద్దుకొని నిర్మలమైనటువంటి భావములతో పవిత్రమైనటువంటి యొక్క ఊహలతో ఈ చిక్కినటువంటి అవకాశమును చక్కగా అనుభవించుకొని దైవత్వం అనేటువంటి యొక్క మధురమైనటువంటి ఆనందమును అనుద్దుకొని తద్వారా మీ యొక్క జీవితమును యావత్ భారతదేశమునకు అంకితం చేసి తోటి మానవులను కూడాను పునరుద్ధరింపడానికి ఒక ధర్మమును పునరుద్ధరింప చేయటానికి వారికి తగినటువంటి యొక్క ఆదర్శప్రాయులుగా మీరు నిలిచి భారతదేశం యొక్క తిరిగి సంస్కృతిని మీరు నిలబెట్టడానికి తగినటువంటి కంకణం కట్టుకుంటారనేటువంటి యొక్క విశ్వాసంతో ఈ యొక్క సమావేశంలో మిమ్మల్ని చేర్చుకోవటం జరిగింది. ఈ చేర్చుకున్నంత మాత్రమున మాకు సంతృప్తి కానేరదు. ఈ ఒక్క నెల దినమును కూడాను ఈ చెప్పు విషయములను, మీరు ఆలకించే విషయములను మీ హృదయస్థానమునందు చేర్చుకుని ఆచరణలో ప్రవేశపెట్టి ఆనందమును అనుభవించి తిరిగి మన భారతదేశమునకు సత్కీర్తిని మీరు నిలుపుతారని కూడాను నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.

జై రామ కృష్ణ జై రాధ కృష్ణ జై బాల కృష్ణ కృష్ణ కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ జై

ఇంతవరకు మీరు 1973 మే నెల 23న బృందావనంలో భారతీయ సంస్కృతిపై నిర్వహించిన వేసవి తరగతులలో స్వామి అనుగ్రహించిన ప్రసంగాన్ని విన్నారు. ఈ దేహము దైవమును చేర్చే మార్గంలో ఒక ఉపాధి అని మనం విశ్వసించటం అత్యవసరం. కాని ఈనాడు విజ్ఞాన శాస్త్రాన్ని ఆధారం చేసుకుని మనిషి అనవసరమైన కార్యక్రమాలలో కాలిడుతూ తమను తాము తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదని, దాని ఫలితంగా అశాంతికి గురవుతున్నాడని స్వామి హెచ్చరించారు.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧ ನುಂಡಿ ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: మంత్రము చేతగాని తంత్రము చేతగాని మనకు దివ్యత్వము ప్రాప్తించదు. మనసునందు కరుడుగట్టిన మాలిన్యాన్ని ఏనాడు పరిశుద్ధం గావించుకుందుమో అప్పుడే మనకు పవిత్రమైన మంత్రప్రభావము ప్రాప్తిస్తుంది. కనుకనే చిత్తస్య శుద్ధయే కర్మః అన్నారు. చిత్తశుద్ధిని గావించుకునే నిమిత్తమై మనము కర్మలు ఆచరించవలసిందే. ఈ విధమైన విశ్వాసముతో మనము నిత్య జీవితమును గడపాలి. ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది విన్నా కూడను భగవద్విశ్వాసముతో నిండియుండాలి. సర్వం విష్ణుమయం జగత్, సర్వం సంకల్పమయం విష్ణుమయం. కనుక విష్ణువునకు సంకల్పమునకు భేదము లేదు. సత్సంకల్పమే విష్ణుస్వరూపము. విష్ణువనగా కేవలం శంకుచక్ర గదాధారి మాత్రమే కాదు, సర్వత్రా వ్యాపించిన చైతన్య శక్తియే విష్ణువు. లౌకికములైన పురాణముల చేత మనము లౌకికమైన వాంఛలనే విశ్వసించి, లౌకికమైన భావములనే విశ్వసించి లౌకికమునందే మునిగిపోతున్నాము. సర్వులయందు దైవత్వం ఉంటుండాది, అది లేని దేహమే లేదు. కనుక సర్వులయందు కూడను దైవము ఉన్నాడనే విశ్వాసము మనము అభివృద్ధి గావించుకోవాలి. ఎవరిని హింసించినా, ఎవరిని బాధించినా, ఎవరికి నొప్పి కలిగించినా అది దైవానికే కలిగించినట్టుగా మనం విశ్వసించాలి.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? సత్యసాయీశ్వరుడు తన పూర్వావతారములైన శ్రీరామ శ్రీకృష్ణ అవతారములలోని విశేషమైన సంఘటనలను కళ్ళక్కట్టినట్టు వెల్లడి చేస్తుంటే భక్తులు ఆ ప్రేమ తరంగాలలో తన్మయులై ఆనందాశ్రువులతో తమను తాము మరచి మరెన్నో విషయాలను తనివి తీరా వినవలెనని ఉత్సాహపడేవారు. ఆ కరుణాంతరంగుడు భక్తుల మనసెరిగి వారిలో ప్రవహిస్తున్న భక్తిరసాన్ని ఇంకనూ అనుభవింపచేయుటకు మరెన్నో సంఘటనలను విశదపరిచేవారు. అటువంటి ఆనందామృతములో కొన్ని మధుర బిందువులను మనం కూడా ఆస్వాదిద్దాం. భగవంతుని ఎట్లు పూజింపవలెనో, ఎట్లు ధ్యానింపవలెనో భక్తుల చరిత్రలు చెప్పుచున్నవి. భగవంతుడు భక్తుని భావమును ప్రధానముగా చూచునుకాని, అతడు అర్పించు పదార్థముల విలువనుగాని, అతడు చేయు పూజల గొప్పతనమునుగాని చూడడు. కృష్ణుడు ఒకనాడు అకాలమున వచ్చి ద్రౌపదిని భోజనం పెట్టమన్నాడు. వెంటనే ఆమె ఆకుకూర వండిన గిన్నెలో ఒక పక్క అతుక్కుని మిగిలియున్న ఆకును కృష్ణునికి భక్తితో వడ్డించింది. కృష్ణుడు దానితోనే తృప్తిపడి, నా ఆకలి అంతయూ తీరినదమ్మా అని ఆమె భక్తికి మెచ్చుకున్నాడు. తులాభార సందర్భంలో త్రాసులో రుక్మిణి భక్తితో వేసిన తులసిదళము కృష్ణునితో సరితూగినది. కుచేలుడర్పించిన అటుకులనాదరముతో స్వీకరించి వాటి రుచికి ఆనందించుచూ ఆప్యాయముగా ఆరగించాడు కృష్ణుడు. అవి వట్టి ముడి అటుకులు, అంత రుచికరమైనవి ఎలా అయ్యాయి? కుచేలుని పవిత్ర భక్తిభావమే వాటికి రుచిని కలిగించింది. అందులో వింత ఏమీ లేదు. రిజర్వు బ్యాంకులో 100 రూపాయల ముద్రపడి వచ్చిన ఒక చిన్న కాగితమునకున్న విలువ బజారు నుంచి తెచ్చిన మామూలు పెద్ద కాగితానికి కూడా ఉండదు. చిన్న కాగితమునకు పెద్ద విలువ ఎట్లు వచ్చినది? బ్యాంకు ముద్ర వలన వచ్చినది. అట్లే భక్తి ముద్రపడిన వస్తువు అల్పమైనను దానికి విలువ హెచ్చును, ఆ ముద్ర పడని వస్తువు ఎంత గొప్పదైనను దానికి విలువ సున్నా. నీవు నీ జీవితమును వృక్షమున పండిన ప్రేమ ఫలమును భగవంతునకు అర్పింపుము. ప్రేమ విస్తరించుకొలది దాని ప్రకాశము సహింపలేక దుఃఖము అసూయ అహంభావము అను గబ్బిలములు దూరముగా చీకటిలోనికి పోవును. కుచేలుడు బాల్యమున కృష్ణుడితో కూడా చదువుకున్నవాడు. విజ్ఞానవంతుడుగాని విత్తవంతుడుగాని కాలేకపోయాడు. దరిలేని దారిద్ర్యానికి గురయ్యాడు. పైగా సంతానమెక్కువ. తిండి లేక మలమలమాడుచున్న బిడ్డల దీనస్థితి చూసి భరించలేక అతని భార్య ఒకనాడు కుచేలునితో, మీకు కృష్ణుడు చిన్ననాటి చెలికాడు, అదియునూ కాక మనము ఆయనను నమ్మి భజించుచున్న భక్తులము, మనకీ కూటిపేదగతి ఏమి? ఆ భగవానుడు తనను ఒక మారు తలచినంతనే తనని ఎరుగని వారికి కూడా ఆదరించి రక్షించు దయామయుడు. కావున మిమ్మల్ని తప్పక ఆదరిస్తాడు. మీరు పోయి దర్శించి మన సంసార స్థితి తెలిపినచో తప్పక మన దరిద్ర బాధను తొలగించును, పోయిరండి అని చెప్పినది. కుచేలుడు కూడను కృష్ణుడియందు భక్తి కలవాడే. కాని ఆతని భక్తి కంటే ఆమె భక్తి నిష్కళంకమైనది, నిశ్చలమైనది. అందువలన కృష్ణుడు తమను అనుగ్రహించునన్న గట్టి నమ్మకము ఆమెకే ఉన్నది కాని ఆతనికి లేదు. నిజముగా పురుషుల కంటెనూ స్త్రీలకు భక్తి ఎక్కువ. విశ్వాసము మనోనిగ్రహము కూడా స్త్రీలకు ఎక్కువ. కుచేలుని భక్తిలో కృష్ణుడు నన్ను గుర్తించునో గుర్తింపడో, ఆయనకు నేను జ్ఞప్తికి ఉన్నానో లేనో, నన్ను చూసి లోపలికి రమ్మనునో రమ్మనడో, రమ్మనమన్నను నా ప్రార్థన సఫలమవుతుందో నిరాదరించునో అన్న సంశయము అంతర్గతముగా నున్నది. దానికి తోడు అభిమానము కూడా అణుమాత్రముగా ఉన్నది. అందువలన అతడు భార్య ఉపదేశాన్ని వినక మనసొప్పక ఇంతి ధనము ఆశాగ్నిని రగులు కొల్పునట్టి ఇంధనము,
ఇది ప్రాజ్ఞుల దృష్టిలో వట్టి దంధనము. భగవానుడైన కృష్ణుని కడకెరిగి, అట్టి క్షుద్రధనమును నేను యాచింపజాలను అన్నాడు. అప్పుడు కుచేలుని భార్య, పొరపాటు పడుచున్నారు, మీరు యాచింపవలసిన అవసరమే ఉండదు, ఆయన సర్వజ్ఞుడు, మీ మొగము చూచినంతనే మీ భావమంతయూ గ్రహించి ఆదరించి మీ కోరిక తీర్చి పంపును, సంశయములు వదలి నా మాట విని పోయిరండి అన్నది. బిడ్డల గోడు చూడలేని ఆమె మాతృప్రేమయే ఆతని అంతగా బలవంతపెట్టినది. కాని అతడు అప్పటికినీ సమ్మతింపక, సర్వజ్ఞునికి మన దీనస్థితి తెలియదా? అనుగ్రహమున్నచో తానే రక్షింపడా? మనము పోయి చెప్పుకునవలెనా అని అనాలోచిత ప్రసంగం చేశాడు. అందుకు ఆమె మనసులో జాలిపడి, నేను మీకు చెప్పగలదానను కాను, కాని ఒక్క విషయం ఆలోచించండి. అగ్ని అందరికినీ వెచ్చదనము ఇచ్చునదే కదా. చలి కోర్వలేక వెచ్చదనము కోరువాడు అగ్నికడకు పోక దూరముగా ఎచ్చటనో కూర్చుండి, అగ్ని నాకు వెచ్చదనమునియ్యటం లేదు అనడంలో అర్థమేముంది? అమ్మయ్యైనను అడగనిదే పెట్టదు. కనుక మీరు ఇప్పుడే బయలుదేరండి అంది. ఎట్లునూ తప్పదన్నట్లు కుచేలుడు సరే అని ప్రయాణమయ్యాడు. అప్పుడామె, ప్రభు సన్నిధికి రిక్తహస్తములతో పోరాదు అనుచూ పిల్లలకు పెట్టగా మిగిలి ఉన్న అటుకులను తెచ్చి కుచేలుడు ధరించిన చినుగుల ఉత్తరీయపు చెరుగున చోటు చూసి కట్టి ఇక పదండి అన్నది. కుచేలుడు భార్యతో, మంచి కానుకయే ఇచ్చితివి, ఇవి కృష్ణునికి చాలా ప్రియమైనవి. మేము చదువుకుని దినములలో కృష్ణుడు అటుకులు తెచ్చుకునేవాడు, తాను తినుచూ నాకునూ పెట్టెడివాడు. ఈ అటుకులు ఆనాటి బాల్య స్నేహమును జ్ఞప్తికి తెచ్చి నాయందు అనురాగము పుట్టింపగలవు అనుచూ వెళ్లాడు.

కాని మార్గమున అడుగడుగును భయ సందేహములతనని బాధించుచునే ఉన్నాయి. నిజమైన భక్తునికి ఎట్టి భయము కాని సందేహము కాని ఉండకూడదు. అతడు భగవంతుని అనుగ్రహమును పొందుటకు తనకు హక్కున్నట్లు ఆయన కడకు నిస్సంకోచముగా పోవాలి. భగవంతుడు జిజ్ఞాసువు, జ్ఞానిని కటాక్షించు విధముననే ఆర్తుని అర్థార్థిని కూడా కటాక్షించును. ఆర్తుడనగా వ్యాధిచేత బాధపడువాడు, అర్థార్థి అనగా దారిద్ర్య పీడా నివారణకు ధనమును కోరువాడు. కుచేలుడు అర్థార్థి. కృష్ణుడు అతనిని చూడగానే అత్యంత ప్రీతితో స్వాగతము పలికి లోపలి మందిరములోనికి వెంటగొనిపోయి చెంత కూర్చుండబెట్టుకుని బాల్యమున తాము గురుపాద సన్నిధిలో ఆనందముగా గడిపిన దినములను జ్ఞప్తికి చేస్తూ ముచ్చట్లు చెప్పసాగాడు. కుచేలుడు తాను తెచ్చిన అటుకులు కృష్ణునికియ్య సంకోచించి ఆ మూటను దాచదలచి తన చినుగుల గుడ్డలో దానిని దాచుటకు చాలిన చోటు కనపడక తకపికలు పడసాగాడు. కృష్ణుడది కనిపెట్టి ఆ మూటను తటాలున లాక్కుని, నెచ్చెలి నాకు కానుక తెచ్చితివా అని మూట విప్పి అందున్న అటుకులొక పిడికెడు తీసుకుని కొంచెము కొంచెముగా నవ్వులుతూ, ఆహా ఎంత కమ్మగా ఉన్నాయి అని నా కొరకు నీ భార్య పంపినది, ఆమె యుల్లమున కుల్లాసము కలిగించు కొరకు నీవు తెచ్చితివి అవునా అని ప్రశ్నించాడు. కుచేలుడు అవునన్నట్లు తల వంచుకున్నాడు. ఇంటి వద్ద తనకును తన భార్యకును జరిగిన మాటలు స్వయముగా విన్నట్లు తెలిపిన కృష్ణుని ప్రభావమునకు మనసులోనే ఆశ్చర్యమును ఆనందమును పొందాడు. కృష్ణుడు ఆ అటుకులు మరి ఒక పిడికను అందుకొనబోగా రుక్మిణి ఆయన చేయి పట్టుకుని ఇక తీసుకొనవలదని వారించింది. ఆమె అట్లు వారించుటలో గల భావము నూహింపలేక వ్యాఖ్యాతలు కొందరు స్వామి మరిన్ని అటుకులు తిన్న ఎడల స్వామి సంపదంతయు కుచేలునికి చేరిపోవునని భయపడి ఆమె అట్లడ్డగించిందని అర్థము చెప్పుదురు. ఎంత వివేకము మాలిన ఊహ! అర్థార్థి అయిన ఒక భక్తునికిచ్చినంత మాత్రముననే జగత్ప్రభువు సంపద తరిగిపోవునని లక్ష్మీ అవతారమైన రుక్మిణి భయపడునా? లక్ష్మీశ్వరుని ఐశ్వర్యమునకు తరుగుట కరుగుట ఎప్పటికైనను ఉండునా? జగన్మాతయైన రుక్మిణి భక్తులకు వరములిచ్చుటలో పిసినారి అగునా? అవి అన్నయూ భగవత్తత్వము నెరుగని సాధారణ బుద్ధులకు తోచు భావములు. ఆమె అట్లు వారించుటలో భావమేమనగా, కుచేలుని కుటుంబమునకు దారిద్ర్యబాధ తొలగించుటకును అవసర సుఖానుభవమునకు కావలసిన సంపదను కలిగించుటకును కృష్ణుడు భక్షించిన అటుకులే చాలును. అంతకు మించి భక్షించినచో మితిమీరి ఐశ్వర్యము కలుగుటయు ఐశ్వర్య మదమత్తులై వారు భగవచ్చింతనను విస్మరించుటయు సంభవించును. ఆ విధముగా అది వారికి అపకారము చేసినట్లగును. ఈ భావముతోనే ఆమె అట్లు వారించింది. అదియు కుచేలుని ఎడల అనుగ్రహము చేత జరిగిన పనియే. కృష్ణుడు కుచేలుని ఎంతగానో ఆదరించి ఎన్నో ఉపచారములు చేయించి ఆ రాత్రి గొప్పగా విందు చేసుకున్నారు. అతడు కృష్ణుని దివ్యభవనమున సమం మృదుల తల్పమున సుఖముగా నిద్రించి స్వర్గసుఖానుభవమును పొందినట్లు సంతోషిస్తూ మేలుకుని మరునాడు ఉదయమున ఇంటికి ప్రయాణమయ్యాడు. కృష్ణుడు అతనితో కొంత దూరము నడిచి సుఖముగా పోయిరమ్మని చెప్పి పంపివచ్చాడు. అంతేగాని అతనికెట్టి సత్కారమునూ చేయలేదు, వాగ్దానమైననూ చేయలేదు. అందువలన అతడు ఆశాభంగముతో దారి పొడుగునను తన పెద్ద సంసారమును ఆలుబిడ్డలను దినపస్తులను తలపోసుకొనుచు ఊసురుమని ఊరు చేరుకున్నాడు. కాని తన ఇల్లు గుర్తు చిక్కక చుట్టుపక్కల చూచుచూ దాటిపోవుచున్నాడు. ఎట్లు గుర్తింపగలడు? తన పూరి కొంప ఉన్నట్టుండి తటాలున ఒక్క రాత్రిలో మహాభవనముగా మారి కూర్చున్నది. అతని భార్య పైన మేడనుంచి చూసి పిలిచి, ఇది మన ఇల్లే, రండి అన్నది. ఆశ్చర్యచకితుడగుచు అతడింటిలోనికి రాగానే ఆమె పట్టుపరుపు అమర్చిన ఒక ఆసనమును చూపించి, కూర్చుండుడని, ఇది ఎంతయూ శ్రీకృష్ణ పరమాత్మ మహిమ, ఆ తండ్రి దయ మనపై ఎంతగా వర్షించినదో చూశారా అని అన్నది. ఆనాటి నుండి కుచేలుని సాధన
అంతకంతకు అధికము కాసాగింది. దుర్భర దారిద్ర్యమును క్షణమాత్రములో మహైశ్వర్యముగా మార్చిన మాధవుని మహిమ తెలుసుకుని, ఐశ్వర్యము అశాశ్వతమని గుర్తించి శాశ్వతానందమును అనగా సాయుజ్యమును సాధింపవలనని సంకల్పించుకున్నాడు. అతనికి సుదర్శనము అనగా శ్రేయోమార్గదర్శనము లభించినది. దానిచే ప్రబోధితుడై ఇంట సంపద సమృద్ధిగా ఉన్నను జీవితమును నిస్సంగబుద్ధితో సన్యాసివలె గడపసాగాడు. ఇంతకు ముందటి లేమియు ఇప్పటి కలిమియూ రెండునూ స్వప్న సదృశములేయని గ్రహించాడు. నిజానికవి రెండునూ అట్టివే. ఒక చక్రవర్తి తాను బిచ్చగాడై అడుక్కుని తినబోయినట్లును కవళము సమృద్ధిగా వేసిన వారి ఇంటి ముందర సంతోషించి బొత్తిగా వెయ్యని వారి వాకిట పెద్దగా ఏడ్చినట్టు కలగన్నాడు. కల ముగిసి మెలకువ వచ్చింది. బిచ్చగానితనము పోయి యథాపూర్వము చక్రవర్తిగానే ఉన్నాడు. కాని ఆ చక్రవర్తిత్వము ఒక స్వప్నములోనిదే. అది శాశ్వతము కాదు. ప్రాపంచిక భోగములన్నీయూ అశాశ్వతములే. సాయుజ్యమొక్కటే శాశ్వతము.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

0: ఓం శ్రీ సాయిరాం. మనమందరం నిత్యం అష్టోత్తర శతనామాలతో స్వామివారిని పూజిస్తూ ఉంటాం. నామం భగవంతునికి భక్తునికి మధ్య బ్రిడ్జి వంటిదని స్వామి ఎప్పుడూ చెబుతారు. కాని మనని భగవంతునితో అనుసంధించే పవిత్ర నామాల వెనుక దాగియున్న భక్తిభావాన్ని, ఆర్ధతను, నిజతత్వాన్ని అర్థం చేసుకున్నామా? డాక్టర్ భానోజీరావు గారు గత 40 ఏళ్లగా స్వామి భక్తులుగా ఉంటూ స్వామిని సేవిస్తున్నారు. భానోజీరావు గారు తన్మయత్వంతో కూడిన భక్తితత్వంతో ఆయన అనుభవాలను, ఇతర భక్తుల అనుభవాలను రంగరించి ఈ అష్టోత్తర శతనామాల వెనక దాగియున్న భావాన్ని వెలికితీసే ప్రయత్నాన్ని ఎంతో ఆహ్లాదంగా చేశారు. భానోజీరావు గారు తమ హృదయాంతరాళాలలోంచి ఎంతో ప్రేమపూర్వకమైన భక్తితో అందిస్తున్న ఈ కార్యక్రమాన్ని మీరు కూడా విని ఆనంద భక్తి డోలికల్లో విహరిస్తారని భావిస్తున్నాం. భానోజీరావు గారు అందిస్తున్న ఈ కార్యక్రమాన్ని వరుస క్రమంలో భాగాలుగా పొందుపరిచి మీకందిస్తున్నాం. ఈరోజు మొదటి భాగాన్ని మీకందిస్తున్నాం, విని ఆనందించండి.
1: పరబ్రహ్మ స్వరూపులైన స్వామివారి దివ్య పాదపద్మాలకి ప్రణామములు సమర్పించుకుని వారి అంశ కలిగిన రేడియో సాయి శ్రోతలందరికీ నమస్కరించి సాయిరాములు చెప్పుకుంటున్న భానోజీరావు. ప్రతి వాళ్ళు ప్రతి సంస్కృతిలోనూ, ముఖ్యంగా భారతదేశ సంస్కృతిలో, ఉదయం పూజ అలవాటున్నవాళ్లు ఏదో ఒక అష్టోత్తర శతనామావళి జపించడం అన్నది అనాది నుంచి వస్తున్న ఒక ఆచారం. ఎంతమంది దేవతలున్నారో అంతమందికి అష్టోత్తర శతనామాలు ఉండడం మన తాలూకా అదృష్టం. అది మన దేశం తాలూకా ఒక విశిష్టత. అయితే మన కంటికి కనిపిస్తూ మన మధ్య తిరుగుతూ నేను దైవాన్ని అని గట్టిగా మనకు అర్థం కాదేమోనని చెప్పిన ఆ మహాప్రభు ఉన్నదే ఆ బంగారు తండ్రి. వారి కృప వలన ఒక మహనీయుడు శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళి ఎన్నో రోజుల కిందట, ఎన్నో సంవత్సరాల కిందట రచించడం, ప్రతి భక్తుడికి ఈ అష్టోత్తరం చదువుకోవడం ఒక అలవాటుగా మారడం, అది మనందరం చేసుకున్న పూర్వజన్మ సుకృతం. స్వామి బాగా చిన్నప్పుడు సుబ్బమ్మ గారికి చెప్పేవారట, నేను ఎవరో తెలుసా, నేను భగవంతుణ్ణి అని చెప్పుకునేవారట. ఎందుకంటే రాముడు దేవుడు, కృష్ణుడు దేవుడు, మనం చూడని వాళ్ళందరూ దేవుళ్ళు అనుకుంటాం, కాని మన మధ్యలో పరిపూర్ణ అవతారమైన స్వామి మామూలుగా మానవుడిలా మాట్లాడుతూ తిరుగుతూ ఉంటే మనం గమనించలేకపోతున్నాం. మిగిలిన అష్టోత్తర శతనామావళి గురించి నాకు తెలియదు, గాని శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళిలో ఒక బ్రహ్మాండమైనటువంటి సత్యము దాగి ఉన్నది. అదేంటంటే, ఏ భక్తుడైనా ఒక 2-3 సంవత్సరాలు శ్రీవారితో సంబంధం ఉన్న భక్తుడైనా పర్వాలేదు, ఏదో గడగడగడ పూజ చేయాలి గదా, ఈ టైం వేగంగా అయిపోవాలి అనుకుంటే చెప్పలేను, గాని అతి జాగ్రత్తగా ఈ 108 నామాలు పరిశీలన దృష్టితో జాగ్రత్తగా చదువుకుని అర్థం చేసుకుంటే అందులో ఒక బ్రహ్మాండమైన సత్యం అర్థమవుతుంది. భక్తుడికి ఇచ్చిన అనుభవాలు ఉన్నాయి అందులో, ప్రపంచమంతటికీ తెలిసిన అనుభవాలున్నాయి అందులో. ఎప్పుడూ కూడా మనం మాట్లాడుకోవాలన్నప్పుడు మన అనుభవాన్ని మనం మాట్లాడుకోవడం చాలా మంచిది, ఎందుకంటే దాన్ని ఎవరు ఈ టైం వేగంగా అయిపోవాలి అనుకుంటే చెప్పలేను గాని, అతి జాగ్రత్తగా ఈ 108 నామాలు పరిశీలన

కాలంలో 10 ఏళ్లు 15 ఏళ్లు శ్రీవారి తాలూకా కృపని ఆస్వాదించిన వాళ్లందరికీ ఈ 108 నామాలు వారి వారి అనుభవాల్లో సత్యమని అర్థమవుతుంది. అది మహత్తరమైనటువంటి గొప్ప విషయం. ఎందుకంటే కృష్ణ అష్టోత్తరం, రామ అష్టోత్తరం అవి చదువుకున్నాం అనుకోండి, మనం రాముడితోటి మనకున్న బంధాన్ని 108 నామాల్లో అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. మనకి ఇవ్వచ్చు అయినా ఇవ్వకపోవచ్చు. మన మధ్యలో ఉన్న స్వామి తాలూకు గొప్పతనం ఏమిటంటే ఈ 108 నామాలు ఊరికే చదువుకుంది కాదు నాయన, వీటి తాలూకా అనుభవం నేను ప్రతివాళ్లకి ఇవ్వగలను అని నా స్వామి ఆ బంగారు తండ్రి రుజువు చేస్తున్నారు. ఇప్పుడు నేను భక్తులకి చేసుకునేటటువంటి విన్నపం ఏంటంటే, పూజ అలవాటు లేదు అన్నవాళ్లు ఏం బాధపడక్కర్లేదు, సాయిరాం అనుకున్న చాలు, కలికాలంలో నామస్మరణ చాలు అన్నారు స్వామి, అంచేత చాలు. పూజ అంటూ ఉంటే మనందరికీ ఒక అలవాటు ఉంది, ఈ ఉదయం పూజ చేసుకునే వాళ్లకి సాయంత్రం పూజ చేసుకునే వాళ్లకి ఒక అలవాటు ఉంది. అలవాటు ఏంటంటే మందిరంలో జరిగేటటువంటి పూజా కార్యక్రమంలాగే ఆఖరిన సత్యసాయి అష్టోత్రం చదువుకుంటాం. అదేమిటి, నిన్న ఉదయం సాయి అష్టోత్తరంతో నా పూజ జరిగింది, 24 గంటలు గడిచాయి స్వామి, 24 గంటలు నాతో ఉన్నావు, ఈ వచ్చే 24 గంటలు నేను నన్ను మీరు ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకుంటారు స్వామి, నేను మానవ మాతృని కనుక జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, ఈ 108 పేర్లు నాకొక రక్ష. భక్తులందరికీ శ్రోతలందరికీ మనవి చేసుకున్నట్టుగా ఈ రోజు నుంచి, ఈ ఉపన్యాసం నుంచి జరిగే కార్యక్రమం ఏంటంటే ఈ 108 నామాలలో శ్రీవారు భక్తులకిచ్చిన అనుభవాలు ఎలా ఉన్నాయి, ఈ ఉపన్యాసాలకి శ్రీవారి కృప వలన పెట్టుకున్న పేరేంటంటే శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామ అనుభవములు. ఈ అనుభవాలు శ్రోతలు నన్ను మన్నించి నా అనుభవాలు చెప్తే ఆ ఏదో ఈయనకి జరిగింది చెప్తున్నాడు అని అపార్థం చేసుకోకుండా, వారి కరుణ లేకుండా ఏ అనుభవం రాదని గ్రహించి నన్ను మన్నించమని మరీ మరీ ప్రార్థిస్తున్నాను. నా అనుభవాలు కాకపోతే ప్రపంచమందరికీ తెలిసిన అనుభవం దాని గురించి మాట్లాడతాను. మనం అందరికీ స్వామి చెప్పింది దాని గురించి ఏ విధమైనటువంటి కొరత ఉండదు, అదేవిధంగా ఎవరి అనుభవానికైనా కొరత ఉండదు. ఈ రెండింటినీ మిళితం చేసి మన కార్యక్రమంలో శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామ అనుభవములు అని రాబోయే కొన్నాళ్లు ఇవాళ నుంచి ఆ మాటలు 4 అనుకుని మనందరికీ కావలసింది, మనందరం కోరుకునేది శ్రీవారి కృప మనందరి మీద ఎప్పుడూ ఉండాలని, చిన్న పిల్లలకు కూడా ఏమి తెలుసుకున్నా తెలుసుకోకపోయినా పర్వాలేదు తండ్రి, ఈ సత్యసాయి అష్టోత్తర శతనామం మాత్రం నేర్చుకున్నానా, ఇది ప్రత్యక్షానుభవంతో భగవంతుడు మనకిచ్చిన వరం అని అందరూ చెప్పుకుంటారని ఆశిస్తూ ఇవాళ మొట్టమొదటి 9 నామాలని ఒక మారు రుచి చూసుకుందాం. ఓం శ్రీ సత్యసాయి బాబాయ నమః అని కొన్నాళ్ళంటారు, కొందరు ఓం శ్రీ భగవాన్ సత్యసాయి బాబాయ నమః అని కొందరు అనుకుంటారు. ఇప్పుడు రాను రాను

ఓం శ్రీ సాయి అని మిగిలిన నామాలు చదివేస్తున్నారు. మా చిన్నప్పుడు 1975 ఆ ప్రాంతంలో అన్ని నామాలకి ముందున ఓం శ్రీ భగవాన్, ఓం శ్రీ భగవాన్, ఓం శ్రీ భగవాన్ అనుకునేవాళ్ళని. తర్వాత ఎక్కడ చూసినా, ఏ దేశంలో ఏ సత్యసాయి సంస్థ చూసినా వాళ్ళందరూ ఓం శ్రీ సాయి, ఓం శ్రీ సాయి అని చదువుకుంటున్నారు. ఒకరోజు సాయంత్రం స్వామివారి దర్శనం చేసుకుంటున్నప్పుడు, ఈ మార్పు ఎందుకు వచ్చింది స్వామి? ఓం శ్రీ భగవాన్ సత్యసాయి బాబాయ నమః, ఓం శ్రీ భగవాన్ సత్యస్వరూపాయ నమః, ఓం శ్రీ భగవాన్ అట్లా అనుకునేవాళ్ళం కదా చిన్నప్పుడు. ఇప్పుడు అందరం కూడా ఓం శ్రీ సాయి, ఓం శ్రీ సాయి అనిస్తున్నాం ఎంచేత అంటే, ఒక ఆలోచన వచ్చింది. సాయి సా ఆయి, అమ్మతో కూడిన ఆ స్వామికి నమస్కారాలు చెప్పుకుంటున్నాను అనర్థం కదా. ఇప్పుడు ఓం శ్రీ భగవాన్ అంటే కొంచెం దూరము, అమ్మ మగ దగ్గర అనుకున్నాను స్వామి. రోజులు గడుస్తున్న కొద్దీ, కాలం గడుస్తున్న కొద్దీ కలి ప్రభావం ఎక్కువ అవుతోంది కాబోలు. మనిషికి, సంఘానికి, ప్రజలకి, భక్తులకి, అందరికీ చికాకులు ఎక్కువవుతున్నట్టున్నాయి. అంచేత అమ్మా అమ్మా అమ్మా అని పిలుచుకుంటున్నారేమో, అందుకని ఓం శ్రీ సాయి, ఓం శ్రీ సాయి, అమ్మతో కూడిన ఆ పరమాత్మకి నమస్కారాలు పెట్టుకుంటున్నాను అనుకుంటున్నారేమో అన్న ఆలోచన వచ్చింది. మనం ఆ ప్రకారంగానే మొట్టమొదటి నామము ఓం శ్రీ భగవాన్ సత్యసాయి బాబాయ నమః. ఈ మొదటి నామం ఏ పరిపూర్ణ శుద్ధతత్వమైతే సృష్టి స్థితి లయలకు కారణమో, ఆ పరమేశ్వరుడే ఇప్పుడు సత్యసాయిబాబాగా వచ్చారో ఆయనకి నమస్కారం. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి, భగవంతుడంటే ఎవరు, భగవత్తత్వం ఏమిటసలు? భగవంతుడు జగన్నాటక సూత్రధారి అని, సర్వసృష్టికి వారే కారణమని, సర్వసృష్టిలోనూ వారే ఉంటారని అనుకుంటాం కదా. ఆ పరిపూర్ణ శుద్ధతత్వము ఫలానా శ్రీ శ్రీ శ్రీ సత్యసాయిబాబా వారనే నామంతో మన మధ్యన వెలిసి ఉన్నారు, వచ్చి ఉన్నారు. ఈ మొదటిది, మొదటి నామం నిజంగా చెప్పాలంటే అది ఒక ఉపోద్ఘాత నామం. నేను 108 సార్లు దండం పెట్టుకుంటాను, నేను 108 సార్లు నమస్కారం పెట్టుకుంటాను స్వామి. అయితే మొట్టమొదటి నామంలో మిమ్మల్ని మీరు ఎవరో మాకు చెప్పారు కదా, అది తలుచుకుంటాను స్వామి. మాకేం తెలుస్తుంది స్వామి మీరు చెప్పకపోతే? మా మధ్యలో రేపు రాముడు వచ్చినా మేం గ్రహించలేము స్వామి. ఓరి అమాయకుల్లారా, నేను శ్రీరాముణ్ణిరా అంటేగాని మాకు తెలీదు. అలాంటి కలికాలంలో మా ముందుకొచ్చి శ్రీవారు ఇచ్చినటువంటి ఆ బ్రహ్మాండమైనటువంటి ఆ పేరు మేము పట్టుకుని నమస్కారం పెట్టుకుంటున్నాం స్వామి. ఈ మొదటి నామము వారంతట వారే భక్తుల మీదున్న ప్రేమతో, అభిమానంతో అందరికీ చెప్పారు నేనెవరనుకుంటున్నారు, నేనే సాయిబాబాని. వారు చెప్పిందే మొట్టమొదటి నామం. ప్రపంచమందరికీ స్వామివారి పేరు విన్న ప్రతి వ్యక్తికి ఉన్న అనుభవం ఈ మొదటి నామం, ఓం శ్రీ భగవాన్ సత్యసాయి బాబాయ నమః. రెండో చూడండి, ఓం శ్రీ సాయి సత్యస్వరూపాయ నమః. ఆ బంగారు తండ్రి ఏ స్వరూపం, ఏ శక్తి స్వరూపం, ఏ శక్తులన్నిటికీ కారణమో సత్యము, ఆ సత్యం తాలూకా స్వరూపం. మన అదృష్టం కొద్దీ
చేసుకున్న బ్రహ్మాండమైనటువంటి అదృష్టం ఏంటంటే, శ్రీవారు సత్యనారాయణ వ్రతం చేయడం వలన ఆ బంగారు తల్లి ఈశ్వరాంబకి జననం అయినందువలన ఆవిడ ముద్దుగా సత్య అని పేరు పెట్టుకున్నారని మనం సత్యం శివం సుందరంలో చదువుకుంటాం. అయితే వారి తాలూకా సంకల్పం ప్రకారమే వారు జన్మని తీసుకున్నారు కనుక ఆ పేరు కూడా ముందుగానే నిశ్చయం చేసుకున్నారు. వారెవరు? సత్యానికి స్వరూపం. రెండో నామంలో, స్వామి మీరు సత్యానికి స్వరూపం, మీకు నమస్కారం చేసుకుంటున్నాను. సత్యానికి స్వరూపం అంటే అర్థమేమిటి? అసలు సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఎప్పుడూ ఉండేది సత్యం. 15,000 సంవత్సరాల కిందట, 30,000 సంవత్సరాల కిందట, రాబోయే 30,000 సంవత్సరాల తరువాత ఉండేది సత్యం. సత్యము నిత్యము. మరి సత్యానికి శ్రీవారు స్వరూపుడైతే ఆ శుద్ధ సత్యమే, ఆ సత్యమే అన్ని రకాల అవతారాలకి మూలకారణమైతే స్వామి సత్యస్వరూపుడనడానికి ఎలాంటి ఆధారం దొరుకుతుంది? సత్యమంటే ఏమి? ఇదివరకు ఉండి, ఇవాళ ఉండి, రేపు ఉండేది సత్యం. ఆ సత్యానికి స్వరూపమైన మహనీయునికి 30 సంవత్సరాల కిందట, 3,000 సంవత్సరాల కిందట, 10,000 సంవత్సరాల కిందట ఎప్పుడు ఏ అవతార రూపంలో ఉండి ఏం జరిగినా ఏం చేసినా వారు చెప్పేది వారికి తెలుసు. శ్రీకృష్ణ పరమాత్మ గీతని నిజంగా ఎలా చెప్పాడన్నది మన స్వామికే తెలుసు. రాముడు తాలూకా అంతరాంతరాల్లో జరిగేవి మన స్వామికే తెలుసు. ఎంచేత? సత్యస్వరూపుడు కనుక. అయితే ఇంకేదన్నా చిన్న ఉదాహరణ ఉందా? మనం మామూలుగా మాట్లాడుకునే వ్యవహార రీత్యా చూస్తే సత్యస్వరూపుడు అనడానికి ఏదన్నా అనుభవం ఉందా అంటే, శ్రోతలందరూ నన్ను మన్నిస్తారని ధైర్యం చేసుకుని మాకు జరిగిన ఒక అనుభవం చెప్తున్నాను. మా అమ్మగారికి ఎన్నో సంవత్సరాలు సంతానం లేదు. సరే, సంతానం కలిగింది. మా ఆఖరి చెల్లెలు పుట్టే టైంలో 1950లో ప్రసవం తర్వాత ఒళ్ళు తెలియకుండా పడిపోయింది మా అమ్మ. మా తాతగారు సింహాచలంలో వరహాలక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో వేద పండితుడిగా పనిచేసేవారు. సో మా అమ్మ 1950లో ఇలా పడిపోగానే, ఒళ్ళు తెలియకుండా పడిపోగానే మా నాయనమ్మ గారు, అప్పన్నా, సింహాద్రప్పన్న, వరహా నరసింహ నా భర్త నీకు సేవ చేశాడు, నా కోడల్ని అన్యాయం చేయకు, చిన్న పిల్లల్ని తల్లి లేనిదానిగా చేయకు, వాళ్ళని రక్షించు, నా కోడల్ని కాపాడు అని మా నాయనమ్మ గారు గట్టిగా కేకవేయడం నాకు బాగా జ్ఞాపకం. అది 1950లో జరిగింది. 1972 సంవత్సరం నుంచి అమ్మ 1978లో పోయే వరకు ఆరోగ్యం పరిస్థితి బాగుండేది కాదు. భగవంతుడు, నా బంగారు తండ్రి, నా స్వామి నాకిచ్చిన అవకాశం 1977లో ఓసారి నాతో మాట్లాడినప్పుడు, స్వామి, ఎల్సీ కోవన్ గారి భర్త మిస్టర్ కోవన్ గారిని బతికించారట, ఇప్పుడిప్పుడే మాకు స్వామి కొంచెం సంపదని, కొంచెం తరహాన్ని చూపెడుతున్నారు, ఈ టైంలో మా అమ్మ అలా ఉండడం బావులేదు స్వామి, మా అమ్మని ఒక్కడ అన్ని రోజులు సరిగా ఉండేటట్టు చూడకూడదా స్వామి అని చెప్తే, స్వామి దగ్గర తీసుకుని, అలా అడగకూడదు బంగారు, నేను చూసుకుంటున్నాను కనుకే ఎప్పుడో పోవలసిన అమ్మ మనకింకా కనపడుతోంది. నాకు వెంటనే అర్థమైంది, స్వామి
వరహానృసింహస్వామిగా అమ్మని కాపాడిన మీరు ఈరోజు నా స్వామిగా అది చెప్తున్నారా స్వామి? అది అడగకూడదన్నారు నా స్వామి. ఇంకలా అడగకూడదు, ఇంకడక్కు, లేకపోతే అమ్మ ఎప్పుడో పోయేది, నేను చూసుకున్నాను కనుక అమ్మ మనకు కనిపిస్తోంది అన్నారు స్వామి. స్వామి, సత్యస్వరూపుడివి కనుక, నిత్యమైనటువంటి సత్యానివి కనుక, ఏ రోజు ఎక్కడ ఏం జరిగినా ఎవరూ నీ దగ్గర నుంచి దాచలేరు, నిన్ను మించిన దైవం ఇంకెవరు లేరు, అన్ని దేవుళ్ళు. అందుకే చాలా మంది చెప్తుంటారు సర్వదేవతాతీత స్వరూపుడు సత్యసాయి అని. సర్వదేవతలకు అతీతుడు, ఆ దేవతల రూపాలన్నీ తీసుకునేదే మన స్వామి అన్నదానికి చక్కటి బ్రహ్మాండమైనటువంటి అనుభవాన్ని ప్రసాదించారు స్వామి. మూడో నామం ఓం శ్రీ సాయి సత్యధర్మ పరాయణాయ నమః. సత్య ధర్మ పరాయణాయ నమః. సత్యమే వారి స్వరూపం, దాని గురించి మళ్లీ మనం వెళ్ళకి వెళ్ళక్కర్లేదు. ధర్మ పరాయణుడు, దీనికి నాకు జరిగింది నేను చెప్పను. ప్రపంచమందరికీ తెలిసినటువంటి ఒక మహాసత్యం ఉంది. 1968లో శ్రీవారి ఉపన్యాసంలో చెప్పారు, నేను వచ్చింది నిజంగా చెప్తున్నాను ధర్మ సంస్థాపన కోసం అన్నారు. ధర్మ సంస్థాపన కోసం వచ్చారన్నారు. ఉన్నమాట చెప్తున్నాను, అవి వినేస్తాం, వాటి అర్థం మనకు తెలియదు. గత 6-7 సంవత్సరాలుగా అర్థమవుతోంది, మనందరికీ అర్థమవుతోంది. ఏమిటది? ధర్మానికి మూలమైన వేదాన్ని ఉద్ధరించడమే ధర్మ సంస్థాపకుడుగా ధర్మపరాయణుడుగా స్వామివారు చేసేటటువంటి మహత్కార్యమని తెలుస్తోంది. అనవసరంగా 10 మంది దగ్గర మనం అనుకోకూడదు, కాని వేదాన్ని అందరికీ దూరం చేసేశారు స్వలాభంతో ఉండే కొంతమంది. ఏ న్యూస్ పేపర్లోనూ వేయకుండా, ఏ ప్రెస్ కి కాన్ఫరెన్స్లు ఇవ్వకుండా ఆ బంగారు తండ్రి అతి సున్నితంగా అందరి చేత వేదం చదివిస్తున్నారు. ఎలా చదివిస్తున్నారు? ఇక్కడ వేదం చదువుతున్నారు కనుక వచ్చిన భక్తులందరూ అయ్యో నేను కూడా చదువుకుంటే బావుండు కదా అని చదువుకుంటున్నారు. మీరు నమ్మండి, నమ్మకపోండి, కులభేదం లేదు, మతభేదం లేదు, వర్గభేదం లేదు, ఏ భేదం లేకుండా ఎవరితోటి గట్టిగా చెప్పకుండా నేను చేస్తున్నాను అనకుండా ఆ బంగారు తండ్రి అందరిలోకి కొంచెం కొంచెం వేదాన్ని లోపటికి ఎక్కేటట్టుగా చిన్న చిన్న ఇంజెక్షన్లో ఇచ్చేస్తున్నారు నా బంగారు తండ్రి. ఎక్కడికి వెళ్ళండి, ఏ భజన మందిరానికి వెళ్ళండి, ఆంధ్రదేశంలోనే కాదు హిందూ దేశంలోనే కాదు ఏ దేశమైనా వెళ్ళండి, వాళ్ళందరూ అవును మరి మనం కూడా వేదం క్లాస్ లేకపోతే ఎలాగా, మనం కూడా వేదం చెప్పకపోతే ఎలాగా. వేదాన్ని పోషిస్తే ధర్మం దానంతట అదే పోషింపబడుతుంది. ఆ ధర్మపరాయణ తత్వం స్వామివారిది, మనందరికీ ఇచ్చిన మహా అనుభవం. అతిరుద్ర మహాయాగం చేశారు. అతిరుద్ర మహాయాగం చేసినప్పుడు చాలా మంది చదువు లేని వాళ్ళు కూడా వాళ్ళందరూ అనేవారు, సార్ రాత్రి పడుకున్నా ఓం నమో భగవతే రుద్రాయ అని వినపడుతోంది సార్, సార్ మధ్యాహ్నం వినపడుతోంది సార్, సాయంత్రం వినపడుతోంది సార్, ఇదేమిటి సార్? అది నా బంగారు తండ్రి తాలూకా మహాసంకల్పం. ఎంత అదృష్టం చేసుకున్నామండి మనం అందరం. ఆ రుద్రం మన చెవుల్లోకి రంగరించి పోసేశారు కదా. వేదమాత సంతోషిస్తోంది సత్యధర్మ పరాయణుడని. ఆ సత్యధర్మ పరాయణుడికి నమస్కారం పెట్టుకుంటున్నాం మూడో నామంలో. 4వది ఓం శ్రీ సాయి వరదాయ నమః. దీని గురించి ప్రతి భక్తుడికి అనుభవం ఉంటుంది. వరదహస్తం, ఆర్తులు అర్ధార్థులు జిజ్ఞాసులు మూడు రకాలుంటారట పరమేశ్వరుడి దగ్గరికి వచ్చేవాళ్ళు.
నా స్వామి దగ్గరికి వచ్చే వాళ్లలో నేను అనుకోవడం, క్షమించండి మీ అందరూ, చాలా మట్టుకు ఆర్తులు అర్ధార్థులే. జిజ్ఞాస ఎక్కడ ఈ రోజుల్లో? జిజ్ఞాసకి టైం లేదు కదా. అందరికీ ఉద్యోగాలు కావాలి, భవనాలు కావాలి, భవంతులు కావాలి, నాణాలు కావాలి, బ్రహ్మాండమైనటువంటి వస్తువాహనాలు కావాలి. లేకపోతే ఒండ్లు బావులేదు, ఒళ్ళు బాగుండాలి, ఇవళ్ళు బావులేదు, బాగుండాలి, ఆ జబ్బు వచ్చింది, అది నయం అవ్వాలి. ఆర్తులు అర్ధార్థులు ఎక్కువ. నా స్వామి, ఆర్తిగా రా, అర్ధార్థిగా రా. ఆ రెండు చూస్తాను ముందు, జిజ్ఞాస దానంతలో దొస్తుంది. ఎంత చక్కటి తండ్రి, ఎప్పుడో విన్న జ్ఞాపకం. చూడు, ఖాళీ కడుపు మీద గీతలును అవి బోధించకు. వాళ్ళకి అన్నం పెట్టు ముందు. అన్నం కావాలని వచ్చిన వాడికి భగవద్గీత బోధిస్తే లాభం లేదు, వాడికి అన్నం పెట్టు అన్నారు స్వామి. నేను కూడా నా స్వామి దగ్గరికి ఆర్తిగాను అర్ధార్థిగానే వచ్చాను. ఇప్పటికీ ఇంకా ఆర్తిగా అర్ధార్థిగానే ఉన్నానేమో అని కూడా అనుకుంటాను. వరదాయ నమః. ఇందులో ఒక్క మాట చెప్తాను, ఇది ప్రత్యక్షానుభవం. సింగపూర్ విశ్వవిద్యాలయంలో పాఠం చెప్తూ డాక్టరేట్ లేని ఒకే ఒక్క ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు, మొట్టమొదట 1970లో స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు, నాతో మాట్లాడితే చాలు, స్వామీ నా డాక్టరేటు అని చెప్దాం అనుకున్నాను. శ్రీవారు పిలిచారు, దగ్గర తీసుకున్నారు. స్వామి, పిహెచ్డీకి రిజిస్టర్ చేయడం లేదు స్వామి, వాళ్ళు రిజిస్ట్రేషన్ అవడం లేదు స్వామి. రిజిస్ట్రేషన్ అవంది పిహెచ్డీకి డాక్టరేట్ చేయడానికి ఒప్పుకోరు. రిజిస్ట్రేషన్ మొట్టమొదట జరగాల్సినటువంటి వ్యవహారం. యూనివర్సిటీల్లో ఉద్యోగాలు చేసేవాళ్లకి, కాలేజీల్లో ఉద్యోగం చేసేవాళ్లకి నేను చెప్పింది సులువుగా అర్థమవుతుంది. 1970 జనవరిలో జరిగింది ఇది. స్వామి నా డాక్టరేట్ సంగతి చూసుకోరా, స్వామి రిజిస్ట్రేషన్ చేయించరా. చూడు, నేనన్నీ చూసుకుంటాను, అవన్నీ మర్చిపో, నేనన్నీ చూసుకుంటాను కదా. అంటే కొత్త కదా, ఈ దేవుడే పూర్తిగా నాకు అర్థం కాదు కదా. ఆ రోజుల్లో నేను అనుకున్నాను, ఏంటి చూసుకుంటానంటారు, రిజిస్ట్రేషనే అవడం లేదంటే ఏమిటో స్వామికి అర్థమైందో లేదో నే చెప్పిన మాట అనుకున్నాను. 2 రోజుల తర్వాత మా సొంత ఊరైన విజయనగరం వెళ్లామప్పుడు, శివరాత్రి నాడు పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి ఇచ్చాడు ఉత్తరం. రెట్రోయాక్టివ్ గా 1969 అక్టోబర్ నుంచి రిజిస్ట్రేషన్ చేసినట్టుగా ఉత్తరం వచ్చింది. రెట్రోయాక్టివ్ గా రిజిస్ట్రేషన్లు ఎవరు చేయరు. పిహెచ్డీకి రిజిస్ట్రేషన్ ఏ రోజు అప్లై చేస్తారో ఆ రోజు ఇస్తారు. ఇది నాకు అక్టోబర్ నుంచి రిజిస్ట్రేషన్ ఇచ్చాడు నా బంగారు తండ్రి. ఎందుకంటే వరదాయ నమః, చాలా ఉదాత్తమైన మహానుభావులందరూ భక్తుల్లో ఉన్నారు. వాళ్ళు నేను చెప్పింది మన్నించి అపార్థించకుండా నన్ను క్షమించండి, ఒక్క మాట మనవి చేసుకుంటాను, వారి దగ్గర కావలసింది అడగండి. అడగడంలో తప్పు లేదు, అది దాచుకోకండి. జిజ్ఞాసువుల్లా నటించొద్దు. ఆర్తిలా వచ్చినప్పుడు ఆర్తి సంగతి చెప్పండి, అర్ధార్థిగా వచ్చినప్పుడు నాకిది చెయ్యండి స్వామి అని చెప్పండి. అది దాచేసుకుని ఏమిటో వేదాంతం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ బంగారు తండ్రి మనకి మంచిదైతే తనిస్తారు, మనకి మంచిది కాకపోతే ఇవ్వరు. ఇప్పుడు నేను ఇందాకలు చెప్పాను, సత్యస్వరూపాయ నమః అన్నప్పుడు చెప్పాను కదా, అమ్మని నేను చూసుకున్నాను కనుక ఉందన్నారు. మరింకేం చేయలేదు అంటే ఏంటి, నేను అడిగినంత మాత్రాన తను ఇచ్చేస్తారని కాదు, కాని ఆ తండ్రిని మీ పూజ గదిలోనైనా సరే, ఆ స్వామి తాలూక ఛాయాచిత్రానికైనా సరే మాట్లాడి అడగండి, తప్పు లేదు. కాని వారిచ్చారా ఇవ్వరా అన్నది మాత్రం మనకు అనవసరం. అది వారి తాలూకా ఇచ్చ మీద మనకి ఏది మంచిదో అది చెయ్యడమే ఆ బంగారు తండ్రి తాలూకా ఉద్దేశం కనుక వారికి అది వదిలేయండి. 5వ నామం ఓం శ్రీ సాయి సత్పురుషాయ నమః. ఇవి కొన్ని అష్టోత్తరం పుస్తకాల్లో సాధు పురుషాయ నమః అనుంటుంది, కొన్నిట్లో సత్పురుషాయ నమః అనుంటుంది. ఎట్లా ఉన్నా పర్వాలేదు,
అసలు విషయం ఏంటంటే, స్వామి, ఈ ప్రతి పురుషుడిలోనూ, పురంలో నివసించేది పురుషుడంటారు, పురం అంటే శరీరం. ఆహా, సత్పురుషాయ నమః. ప్రతివారిలోనూ అంతర్గతంగా ఉన్న బంగారానివి నువ్వేనమాట స్వామి. అందరిలోనూ ఉన్న శ్రీస్వామికి నేను నమస్కరిస్తున్నాను. ఎప్పుడు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, స్వామి లవాల్ సర్వాల్ అన్నారు గాని సర్వాల్ లవాల్ అనలేదు. ఎందుకలా అన్నారు? నన్ను ప్రేమిస్తున్నావా బంగారు? నన్ను ప్రేమిస్తే ప్రపంచంలో అందరినీ ప్రేమించగలిగాడు, అప్పుడే నన్ను ప్రేమించినట్లు లెక్క. అందుకే స్వామి ఏం చెప్పారు? లవాల్ సర్వాల్. అందరినీ ప్రేమిస్తేనే ఆ ప్రేమ తనకు అందుతుంది. స్వామీ, నువ్వంటే నాకు మహాప్రేమ, ఈ భక్తులంటే మాత్రం బాగాలే చికాక్గా ఉందన్నారనుకోండి, ఆయనకి ఆ ప్రేమ అందదు. మనము స్వామిని ప్రేమిస్తే ఆ ప్రేమ అందరి మీద ప్రవహించిన నాడు స్వామిని ప్రేమించినట్టు లెక్క. ఇప్పుడు పాపం మనందరం సరిగా ఉండలేదని కాబోలు ఇంకా ఖచ్చితంగా చెప్తున్నారు స్వామి. ఏం చెప్తున్నారో తెలుసా? నా ప్రేమని నీ ద్వారా అందరికీ అందించు అని చెప్తున్నారు. ఎందుకంత చెప్తున్నారు? ముందు చెప్పారు లవాల్ లవాల్ లవాల్ అని చెప్పారు. వింటారా? వినరు కదా. స్వామి సర్వాల్ చేసేస్తాను, ఎలాగో అలాగా ఆ ఫుడ్ ప్యాకెట్ ఇచ్చేస్తాను, ఎలాగో అలాగా ఆ వాటర్ ఇచ్చేస్తాను, ప్రేమ ద్వారా చూసుకుంటాను. అది కుదరదు బంగారు తండ్రి. నువ్వేం చేయాలంటే ముందు ప్రేమించడం నేర్చుకో, అప్పుడు నువ్వు ఫుడ్ ఇస్తే అది అమృతం అవుతుంది. ఇంకా వినలేదని పాపం ఇప్పుడు ఏం చెప్తున్నారో తెలుసా నా బంగారు తండ్రి? ఏం చెప్తున్నారంటే నీ ద్వారా నా ప్రేమను అందించు. అమ్మో, ఎంత ఘనతరమైన బాధ్యత ఇచ్చారు మనకి. నీ ద్వారా నా ప్రేమను అందించన్నారు. అప్పుడైనా సరే, ఇది భగవంతుడి ప్రేమ కదా, భగవంతుడు చెప్పిన మాట కదా అని మనం వింటామని. ఈ సత్పురుషాయ నమః అన్నదానికి అర్థము, లవాల్కి ఒకటే అర్థం, అందరిలోనూ ఉన్న ఆ స్వామిని మనం నమస్కారం పెడుతున్నాము అని ఈ నామం తాలూకా అర్థం. ఈ అనుభవం అందరికీ ఒక్కసారిగా ఇచ్చేశారు స్వామి. ఎందుకు ఎలా ఇచ్చారు? లవాల్ సర్వాల్. ఇంకా ఎలా ఇచ్చారు? నీ ప్రేమని నా ప్రేమగా అందించు, నీ ద్వారా నా ప్రేమ అందరికీ కనిపించేటట్టు చూడు అని చెప్పారు శ్రీవారు.

0: ఎంత భాగ్యమో, ఏమి భాగ్యమో, పిలిచినంతనే ప్రేమతో పలుకరించే స్వామి మా సొంతము. ధన్యలం స్వామి, స్వామి అరుణ కిరణము తాకి మిలమెల మెరిసే కడలి మీరైతే గలగల పారే నదులము మేము. ప్రేమ అనే మధువు నిండియున్న హృదయ కమలము మీరైతే ఎల్లవేళలా ఆ మధువు కొరకై వెతికే భ్రమరుము మేము. స్వామి నీవే మా సర్వం, నీవే మా ప్రాణం.
1: బిలవిడ్ స్వామి, యు ఆర్ ఆర్ డివైన్ మదర్ అండ్ సోల్. యు ఆర్ ద ఇటర్నిటీ అరౌండ్ హోమ్ వి ఆల్ మూవ్. యు ఆర్ ద సెంటర్ ఫోర్స్ దట్ బైండ్స్ ద ఎంటైర్ యూనివర్స్. అరౌండ్ యూ రొటేట్ ద రేడియన్స్ ఆఫ్ ది సన్ అండ్ సూదింగ్ గ్లెమ్ ఆఫ్ ద మూన్. యు ఆర్ ఆర్ ఫాదర్ అండ్ మదర్. యు ఆర్ ఆల్ దట్ వి కెన్ డ్రీమ్ ఆఫ్. బ్లెస్ అస్ స్వామి.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. శ్రీ సాయి సచ్చరిత్ర పుస్తక పఠన కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన భాగంలో ఈశావాస్య భావార్థ బోధనం అను 20వ అధ్యాయాన్ని శ్రోతలు వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి కల్పనా వల్లూరి.

శ్రీ సాయి సచ్చరిత్ర అధ్యాయం 20 ఈశావాస్య ఉపనిషత్ సారం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయై నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఓం నమో శ్రీ సద్గురు మానస సరోవర ప్రసాదవాక్య ముక్తాకర అనన్య భక్త మరాళ నికర. ఓ సద్గురు, నువ్వు మానస సరోవరానివి. మాటలనే ముత్యాలను నువ్వు ప్రసాదిస్తావు. అనన్య భక్తులనే హంసలు నీ చరణాల్లో ఆశ్రయం పొందుతాయి. నువ్వు మహా ఉదారుడవు. నిన్ను సదా ఆశ్రయించేవారిని నీ అనుగ్రహమనే ముత్యాలతో పోషిస్తావు. వారిని స్వాత్మస్థితులను చేస్తావు. అలా వారిని జన్మమరణ చక్రం నుండి విముక్తులను చేస్తావు. ఈ సాయి ఎంత అద్భుతమైనవాడో! ముక్తులైన సిద్ధులకు ఇతను ఆశ్రయం. అతన్ని దర్శిస్తే చాలు, సంసార శ్రమ నశిస్తుంది. అతని సమీపంలో ఉంటే చాలు, భవభ్రమ దూరమవుతుంది. మూలతః సాయి నిరాకారుడు, భక్తుల కోసం సాకారుడయ్యాడు. మాయానటిని స్వీకరించి మంచి కుశల నటుని మాదిరిగా తన పాత్రను చక్కగా పోషిస్తున్నాడు. ఇలాంటివాడు సాయి. ఈ సాయిని మనమిప్పుడు ధ్యానించుదాం. ఒక క్షణం మనం షిరిడీకి వెళ్దాం. అక్కడ మధ్యాహ్న హారతి తరువాత ఏమవుతుందో జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. మధ్యాహ్న హారతి అయిపోయిన తరువాత మహారాజ్ మసీదు అంచుగోడ వద్దకు వస్తాడు. ఎంతో కృపాదృష్టితో భక్తులకు ఊది పంచేవాడు. అతని ప్రియభక్తులు కూడా అతని చరణాలను కౌగులించుకునేవారు. తరువాత ఒక పక్కన నిలిచి బాబా ముఖాన్ని తదేకంగా చూసేవారు. ఊది వర్షంలో తడిసేవారు. భక్తుల నుదుటిన తన చేయి బొటన వ్రేలితో బాబా ఊదీని పెట్టేవాడు. గుప్పిళ్లతో ఊదీని భక్తుల దోసిళ్లలో పోసేవాడు. భక్తుల ఎడ బాబాకు ఎనలేని ప్రేమ ఉండేది. భాయి వెళ్ళు, భోజనం చేయి. అన్నా ఇంటికి వెళ్లి తృప్తిగా భోజనం చేయి. మీరంతా ఇళ్లకు వెళ్లండి, ఇంక భోజనాలు చెయ్యండి అని బాబా అందరికీ చెప్పేవాడు. షిరిడీలో ఆయా సమయాల్లో ఆయా ప్రదేశాల్లో జరిగే సుఖమయ సంఘటనల్ని ఇప్పుడు అనుభవించేందుకు సాధ్యం కాకపోయినా మనసును ధ్యానమయం చేసి ఆ సంఘటనల్ని భోగించవచ్చు. కాబట్టి మనం మన చిత్తాన్ని ధ్యానమగ్నం చేద్దాం. బాబాను ఆపాదమస్తకం వరకు సర్వాంగ దర్శనం చేద్దాం. ప్రేమభక్తితో బాబాకు సాష్టాంగ దండ ప్రణామం చేద్దాం. ఇక మనం మన కథను ముందుకు కొనసాగిద్దాం. గత అధ్యాయం చివరిలో బాబా ఒక ఉపనిషత్తు మర్మాన్ని ఒక పనిమనిషి ద్వారా శ్రోతలకు తెలియజేశాడని చెప్పుకున్నాం. ఈశావాస్య భావార్థ అన్న పుస్తకాన్ని దాసగను రాయడం మొదలుపెట్టాడు. రాస్తూ ఉండగా అతనికి కొన్ని సంశయాలు కలిగాయి. వాటిని షిరిడీలోని తన సద్గురువు చరణ సన్నిధిలో పెట్టాడు. బాబా అతని సంశయాలన్నీ విన్నాడు. నువ్వు తిరిగి వెళ్లినప్పుడు కాకా ఇంట్లోని పనిమనిషి నీ సందేహాలను తీరుస్తుందిలే అని చెప్పాడు. ఈ మాటల నుండి మనం మరల మన కథలోకి పడదాం. శ్రోతలు సావధానంగా వినాలి. విని విషయాన్ని స్పష్టంగా గ్రహించాలి. సంస్కృతం తెలియని వారికి ఈశావాస్య ఉపనిషత్తును అర్థం చేయించాలన్న అభిప్రాయంతో దాసగణు ఈ రచనకు మొదలుపెట్టాడు. టీకా తాత్పర్యం ఇస్తూ భావాన్ని వివరిస్తున్నాడు. సులభమైన మరాఠీ భాషలో ఈశావాస్య భావార్థ బోధిని అన్న పేరుతో వ్యాఖ్యానిస్తున్నాడు. ఈ ఉపనిషత్తులో నిగూఢమైన అర్థం ఎంతో ఉంది. అతను ప్రతి పదానికి మరాఠీలో అర్థం ఇస్తూ వివరిస్తున్నాడు. కాని అతనికి ఆ ఉపనిషత్తు అంతరార్థం పూర్ణంగా అవగతం కావటం లేదు. అందుకే ఆ రచన అతనికి తృప్తి ఇవ్వలేకపోయింది. ఉపనిషత్తులు నాలుగు వేదాల సారాంశంలో కూడిన జ్ఞాన నిధులు. వీటినే వేదాంతం అంటారు. ఇవి వేదాలకు చివరిలో ఉంటాయి. హరికృపలేనిదే ఈ ఉపనిషత్తుల అంతరార్థం అవగతం కాదు. చాలా శ్రమించాలి. నేను పండితుడిని, ఉపనిషత్తుల అర్థాన్ని నేను స్వయంగా అవగాహన చేసుకుంటాను అని అహంకరించి ఉపనిషత్తుల్ని ఎవరైనా వివరించడానికి పూనుకుంటే
అది అతనికి అసాధ్యమవుతుంది. కల్పాంతం వరకు ప్రయత్నించినా అతనికది సంభవం కాదు. గురువు అనుగ్రహం లేనిదే విఘ్నాలు తొలగవు, ఉపనిషత్తు మర్మం బయటపడదు. అడుగడుగునా ఇక్కట్లు ఎదురవుతాయి, కాని గురుపదాల్లో పరిపూర్ణ హృదయంతో శరణుచొచ్చిన వారికి ఇక్కట్లన్నీ తొలగిపోతాయి. ఉపనిషత్తుల ఆంతర్యం సహజంగానే బోధపడుతుంది. ఆత్మజ్ఞాన శాస్త్రం ఇలా ఉంటుంది, ఇది జన్మ మరణ ఉచ్ఛేదక శాస్త్రం. నిరభిమానులు నిస్సంగులు మాత్రమే ఉపనిషత్ వివేచన చెయ్యటానికి సత్పాత్రులు. మనం ఇలాంటి మహాత్ముల్ని ఆశ్రయిస్తే అప్పుడు క్షణంలో శృతి అర్థం బోధపడుతుంది, బుద్ధికి ఎదురయ్యే ప్రతిబంధకాలన్నీ తొలగిపోతాయి, ఉపనిషత్ గూఢార్థం విశదమవుతుంది. ఈశావాస్యాన్ని ప్రాకృత భాష మరాఠీలోకి అనువాదం చేస్తున్న దాసగణు ఇదే స్థితిలో ఉన్నాడు. అయితే సాయినాథుడు తన కృపను అనుగ్రహించాడు, దానితో అతని మార్గంలోని ఇబ్బందులన్నీ అవతరించిపోయాయి. అతనికున్న సంస్కృత జ్ఞానం అంతంత మాత్రమే. అయితే ఆచార్య విద్యారణ్యుడికి సాయిబాబాకు వందనం చేసి తన మరాఠీ ఓవీలను రచించటానికి పూనుకున్నాడు. ఓవి అనగా పద్యం. దాసగణువాణి దుగ్ధధారయే, బాబా కృప దానిలో పంచదార. శ్రోతలు క్షణమైనా ఆ మధుర రసాన్ని ఆస్వాదింతురుగాక. కాని ఇది భావార్థ బోధినికి కేవలం పరిచయం మాత్రమే. దీనిని విశిష్టతగా తెలుసుకోవాలంటే శ్రోతలు మూలాన్ని అధ్యయనం చెయ్యాల్సిందే సుమా. ఇక్కడ నా కథా ప్రయోజనం వేరే ఉంది, దాన్ని వినండి. తన భక్తుడు అధ్యయనం చేస్తున్న గ్రంథంలోని అర్థం కాని విషయాలను సాయిబాబా తానుగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా అతనికి ఎలా అర్థం చేయించాడో ఈ కథ ఇప్పుడు వినండి. ఈ కథను చెప్పటంలో నా ప్రధాన ఆశయం కూడా ఇదే. శ్రోతలకు సూక్ష్మంగా దానిని చెప్పాలి అనుకుంటున్నాను, కాబట్టి శ్రద్ధగా వినండి. దాసగణు పద్యాలలో వ్యాఖ్యానం రాశాడు, విద్వాంసులు కూడా దానిని మెచ్చుకున్నారు, అతని మనోవాంఛ నెరవేరింది. అయినా అతని మనస్సును ఒక్క సంశయం మాత్రం కలవరపెట్టసాగింది. పండితుల్ని ఆ ప్రశ్న అడిగాడు. పండితుల మధ్య తీవ్ర వాదోపవాదాలు చెలరేగాయి, అయినా ఎవరు కూడా తృప్తికరంగా సమాధానం చెప్పలేకపోయారు. ఈలోగా దాసగణు ఏదో పని నిమిత్తం షిరిడి వెళ్లటం జరిగింది. అక్కడ అనాయాసంగా అతని సందేహం ఆశ్చర్యంగా నివారణమైంది. అతను సాయి దర్శనానికి వెళ్లాడు. సాయికి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. బాబా పాదాలపైన తన శిరస్సు ఉంచాడు. అతని హృదయం శాంతించింది, ఆనందపూర్ణమైంది. సాధు మహాత్ముల కృపాదృష్టి, సాధు మహాత్ముల మధుర వాణి, సాధు మహాత్ముల ప్రసన్న వదనం, ఇవి భక్తులకు కళ్యాణప్రదాలు. సాధు మహాత్ములను దర్శించిన మాత్రంతో సర్వపాపాలు ప్రక్షాళనమైపోతాయి. అలాంటప్పుడు సదా ఆ మహాత్ముల సాన్నిధ్యంలో ఉండేవారి మహాపుణ్యం గురించి వేరే చెప్పాలా? ఆ గణు, ఇంత హఠాత్తుగా ఎక్కడ్నుంచి వస్తున్నావేమిటి? అంతా కుశలమేనా? సుఖంగా తృప్తిగా ఉన్నావా అని బాబా దాసగణువును అడిగారు. బాబా, నీ అనుగ్రహ సంరక్షణలో ఉన్నాను నేను, ఇంక నాకు అశాంతి ఎలా ఉంటుంది? నేను నిజంగా ఆనందంగా ఉన్నాను, కాని నీకు అన్నీ స్వయంగా తెలుసు. లాంఛనప్రాయంగా నువ్విలా అడుగుతూ ఉంటావు. నువ్వు నా కుశలం గుర్చి ఎందుకడుగుతున్నావో అది నాకు తెలుసు. నువ్వే నా చేత ఏదో మొదలుపెట్టిస్తావు, ఆ పని ఒక స్థాయికి వస్తుండగా నువ్వే మధ్యలో ఏదో విఘ్నం కల్పిస్తావు. ఇంక మేము ఎంత ప్రయత్నం చేసినా ఆ విఘ్నం తొలగనే తొలగదు అని దాసగణు అన్నాడు. అలా వారి మధ్య మాటలు సాగుతున్నాయి. దాసగణు బాబా కాళ్లను మర్దనా చేస్తున్నాడు. అప్పుడు నెమ్మదిగా అతను ఈశావాస్య భావార్థ బోధిని గుర్చి ఒక ప్రశ్న అడిగాడు. బాబా, నేను ఈశావాస్య భావార్థ బోధిని రచిస్తున్నాను, అయితే మధ్యలో నాకు అనేక సంశయాలు అపార్థాలు ఏర్పడుతున్నాయి, ఎందుకిలా జరుగుతోందో దయచేసి వివరించవా అని అడిగాడు. తరువాత అతను బాబాకు అంతా వివరించాడు. తనకు ఏర్పడిన సంశయాన్ని బాబా ముందు పెట్టాడు. బాబా, ఈ పుస్తక రచనలో నేను చేసిన ప్రయత్నమంతా వ్యర్థమైపోయింది. నా ఈశావాస్య కథంతా నీకు చక్కగా తెలుసు. నా ఈ సంశయం పూర్తిగా నివారణం కానిదే, ఈ పుస్తకపు విశిష్టత ఎవరికీ అర్థం కాదు అని చెప్పాడు దాసగణు.
సంతోషంగా ఉండు. అయినా దీనిలో ఏమంత పెద్ద కష్టం ఉందని, నువ్వు ఎక్కడ్నించి ఇప్పుడు వచ్చావో అక్కడికి తిరిగి వెళ్లేప్పుడు కాకా ఇంట్లో ఆ పని మనిషి నీ సందేహాన్ని మొత్తం తీర్చేస్తుందిలే అని బాబా సమాధానమిచ్చారు. బాపూసాహెబ్ దీక్షిత్నే బాబా కాకా అంటారు. అతను బాబా ప్రియభక్తుల్లో ఒకడు. అతను మనోవాక్కాయాలతో నిత్యం గురుసేవా తత్పరుడై ఉంటాడు. ఈ అరిబాయి విల్లేపార్లే అనే గ్రామంలో ఉండేవాడు. ఈ ఊరు బొంబాయి నగరానికి కాస్త దూరంలోనే ఉంది. అతనికి అతని తల్లిదండ్రులు పెట్టిన పేరే హరి. జనం అతన్ని బావుసాహెబ్ అనేవారు. బాబా అతనికి ఒక కొత్త పేరు పెట్టారు, కాకా మహాజని, బడే కాకా అనేవారు బాబా. నానాసాహెబ్ నిమోర్కడికి వృద్ధ కాకా అని పిలిచేవారు. బావుసాహెబ్ను కుంటి కాకా అని, అప్పుడప్పుడు బాంబ్యా కాకా అని బాబా సంబోధించేవారు. శిశువుకు తల్లిదండ్రులు ఒక పేరు పెడతారు. జాతకంలో మరో పేరుంటుంది. కొందరతన్ని ముద్దు పేరుతో పిలుస్తారు. లోకౌరీతులే గమ్మత్తుగా ఉంటాయి. సాయి మహారాజ్ భక్తులను అలా రకరకాల పేర్లతో పిలిచేవాడు. ఎప్పుడు ఏ పేరుతో పిలుస్తాడో ఎవరికీ తెలిసేది కాదు. అయితే ఈ పేర్లే ప్రచారంలో ఉండేవి. భక్తులు కూడా వాటిని సంతోషంగా ప్రేమతో అంగీకరించేవారు. పైగా ఎంతో గౌరవంగా తలిచేవారు. అవేవో తమ విశేష శక్తి సామర్థ్యాలను తెలిపే బిరుదులు అనుకునేవారు. బాబా దీక్షిత్ను భిక్షు అనేవాడు. కొన్నిసార్లు కాకా అనేవారు. ఇలా షిరిడీలో దీక్షిత్ని అందరూ కాకా పేరుతోనే పిలవసాగారు. దాసగణు పరమశక్తుడయ్యాడు. అందరికీ ఆ మాటలు అంతుపట్టలేదు. కాకా ఇంట్లోని పని మనిషి సంశయం తీరుస్తుందా అన్నదే వారికి విస్మయ కారణమైంది. ఆమె ఎలా తీరుస్తుంది? అయినా ఎంతైనా పని మనిషి పని మనిషే కదా. ఆమెకు చదువు సంధ్యా ఏం పాటి ఉంటాయేమిటి? ఆమెకి ఏ పాటి వివేక విజ్ఞానాలుంటాయి? ఇదంతా ఒక విలక్షణమైన లీల. శృతుల అంతరార్థాన్ని తెలుపటానికి ఎంత ప్రజ్ఞ కావాలి! ఈ పని మనిషి బుద్ధి వివేకం ఏం పాటి? మహారాజ్ బహుశా నవ్వులాటకి ఇలా అంటున్నాడేమో అనుకున్నారు చాలామంది. అందరూ దాదాపు ఇలాగే అనుకున్నారు. బాబా హాస్యం చేస్తున్నాడేమో. కాని దాసగణువుకు మాత్రం ఈ హాస్యోక్తిలో కూడా ఏదో విశేషం కనిపించింది. సాయి అన్న ఈ మాటలు విన్న జనానికి అవి పైకి మాత్రం తేలిక మాటలుగా కనిపించాయి. కాని దాసగణుకు అలా కనిపించలేదు. బహుశా ఆ మాటలు సత్యమే కావచ్చు. జనం ఆ మాటలను సాయి వినోదప్రాయంగా అన్నాడనే అనుకున్నారు. అయినా బాబాలీల ఏమిటో చూద్దాం అన్న ఆతృతో ఎదురుచూడసాగారు. ఈ మాటలు దేనికి దారితీస్తాయో చూద్దాం అనుకున్నారు. ఈ మాటలను సాయి వినోదంగా అన్నాడో, మరెందుకన్నాడో, అది మనకనవసరం. బాబా మాటలు ఎప్పుడూ వ్యర్థం కావన్నవి మాత్రం పచ్చి నిజం. సాయి పలికే ప్రతి మాటలో ఎంతో విశిష్టత దాగి ఉంటుంది. బాబా పలికిన పలుకులు కేవలం శబ్దాలు కావు. అవి బ్రహ్మలిఖితాలు. అవి ఒక్కటి కూడా వ్యర్థం కావు. తగిన సమయంలో అవి తప్పక నిజమవుతాయి. ఇది దాసగణు దృఢ విశ్వాసం. ఇతరులు ఆ మాటలను ఎలా తీసుకున్నా పర్వాలేదు. మన విశ్వాసాన్ని బట్టి మనకు ఫలితం ఉంటుంది. ఆ విశ్వాసం మనం ఎక్కడ చేసుకున్నా సరే శ్రద్ధను బట్టి ఫలితం ఉంటుంది. శ్రద్ధకు తగిన శక్తి ఉంటుంది. హృదయంలో ప్రేమ వికసిస్తున్న కొద్దీ శుద్ధ జ్ఞానం కూడా వికసిస్తుంది. సాయి జ్ఞానుల్లోకెల్ల జ్ఞాని. అతని పలుకులు ఎప్పుడూ నిరర్ధకం కావు. భక్తుల వాంఛలను నెరవేరుస్తానని సాయి వాగ్దానం చేసి ఉన్నాడు. గురువచనాలు వ్యర్థం కావు. హృదయపూర్వకంగా ఈ కథను వినండి. భవక్లేశాలన్నీ నశిస్తాయి. మీరు పరమార్థ మార్గంలో ముందుకు సాగుతారు. దాసగణు పార్లేకు తిరిగి వచ్చాడు. కాకాసాహెబ్ దీక్షిత్ ఇంటికి వచ్చాడు. కాకా ఇంటి పని మనిషి తన సందేహాన్ని ఎలా తీరుస్తుందో అన్న ఆతృత అతనిలో ఉంది. మర్నాడు ఉదయం దాసగణు ఇంకా మంచంపైనే పడుకుని ఉన్నాడు. కాని మెలుకుతో ఉన్నాడు. ప్రాతకాలపు చల్లని వాయువు సుఖస్పర్శను అనుభవిస్తూ ఆనందిస్తున్నాడు. అప్పుడొక అద్భుతం జరిగింది. ఒక కుణాచి అమ్మాయి, అనగా కుణాచి కులపు అమ్మాయి, తన తీయని కంఠంతో మధురంగా ఏదో పాట పాడుకుంటోంది. ఆ పాట దాసు హృదయాన్ని ఆకర్షించింది.
దాసగణం ఆ పాట విన్నాడు. దాని మాధుర్యానికి, ఆ పాటలోని సాహిత్యానికి, దాని రాగ లయలకు అతని హృదయం ఆనందించింది. అతను ఆ పాటను అత్యంత శ్రద్ధగా జాగ్రత్తగా వినసాగాడు. ఆశ్చర్యానందాలతో అతను లేచాడు. ఆ పాటలోని అర్థం అతన్ని అధికంగా ఆకట్టుకుంది. మరింత ఏకాగ్రచిత్తంతో అతనా పాటని వినసాగాడు. ఆ పాట అతని మనసునెంతగానో అలరించింది. ఈ అమ్మాయి ఎవరి కూతురో? ఎంత మధురంగా పాడుతోంది, ఎంత రాగయుక్తంగా ఉంది ఈ పాట అనుకున్నాడు దాసగణం. అయితే వింత ఏమిటంటే, ఆ పాట అతనిలోని ఈశావాస్య సందేహాన్ని సమాధానపరిచింది. ఈ అమ్మాయేనన్నమాట ఆ పని మనిషి. ఈ అమ్మాయిని ఒక్కసారి చూద్దాం. ఈ అమ్మాయి మొరటు కర్కశ నాలుక ద్వారా నేను శృతి అంతరార్థాన్ని తెలుసుకున్నానుగదా. దాసగణం ఆ అమ్మాయిని చూడ్డానికి బయటకొచ్చాడు. నిజమే, ఆ అమ్మాయి కుణాచి పిల్లే. ఆ పిల్ల అంట్లపాత్రలు తోమి శుభ్రం చేస్తోంది. దీక్షితింట్లో నామ్య అనే నౌకరున్నాడు. అతని చెల్లెలే ఈ అమ్మాయి అని దాసగణుకు తెలిసింది. అయితే ఈ పిల్లేనన్నమాట కాకా ఇంట్లో పనిమనిషి. నిజంగానే ఆ అమ్మాయి పాట ద్వారా అతని సందేహాలు తీరిపోయాయి. సాధుమహాత్ములకు అసాధ్యమేముంది? జ్ఞానేశ్వరుడు దున్నపోతుతో వేదాలను పలికించలేదా? ఆ అమ్మాయి పాట అంత బావుంది. ఆ పాట దాసగణువును ఎంతో తృప్తిపరిచింది. అప్పుడు బాబా పలుకుల్లోని విశిష్టత అందరికీ తెలిసింది. బాబా పలుకులు హాస్యంగా వినోదప్రాయంగా కనిపించినా అవి ఎంత సత్యం. ఆ అమ్మాయి ఆ పాట పాడుతున్నప్పుడు దాసగణువు తన పూజ చేసుకుంటూ ఉన్నాడని కొందరంటారు. సరే, ఏది ఏమైనా మనం తెలుసుకోవలసిన సత్యం ఇంతే కదా. మహారాజ్ రకరకాలుగా తన భక్తులకు బోధ చేస్తుంటాడు. నువ్వున్న చోటనే ఉండు, అడగవలసిందేదో అక్కడుండే నన్నడుగు. అనవసరంగా నువ్వెందుకు కొండలు అరణ్యాల్లో పడి తిరుగుతావు? సమాధానం కోసం వెతుకుతావు? నీ జ్ఞాన పిపాసను నేన్ తీరుస్తాను కదా. ఈమాత్రం విశ్వాసం నీకు నాపైన లేదా? నేను అందరిలోనూ ఉన్నాను. నేను లేని చోటంటూ లేనేలేదు. నా భక్తుల ప్రీతి కోసం నేను వారికి ఎక్కడైనా ఏ రూపంలోనైనా ప్రత్యక్షమవుతుంటాను అని సాయిబాబా చెప్తుంటారు. ఆ అమ్మాయికి 8 ఏళ్లుంటాయి. చిరుగులు పడిపోయిన పాత చీరొకటి ఆ అమ్మాయి కట్టుకుంది. ఆ చినిగిన చీరలో ఉంటూ ఆ అమ్మాయి ఒక నారింజ రంగు చీర మహిమను తన తీయని పాటలో వర్ణిస్తోంది. ఆ అమ్మాయికి కడుపు నిండా తిండి లేదు, ఒంటి నిండా బట్టల్లేవు. అయినా ఆ అమ్మాయి ఎంత ఉల్లాసంతో, ఆనందంతో ఆ నారింజ రంగు చీర సౌందర్యాన్ని తలుచుకుంటూ, ఆ చీర తనది కాదు, తనకలాంటి చీర దొరికే అవకాశమూ లేదు, అది మరొకరి చీర అయినా ఆ చీర సొగసుల్ని తలుచుకుంటూ ఆ అమ్మాయి ఎంతగా ఆనందిస్తోందో. ఆ అమ్మాయి దీనస్థితిని దాసగణు చూశాడు. అయినా అంత దైన్యంలో కూడా ఆ అమ్మాయి ఎంత తృప్తిగా, సంతోషంగా, ఆనందంగా ఉందో. దాసగణు హృదయం కదిలిపోయింది. మోరేశ్వర్ విశ్వనాథ్ ప్రధాన్తో, చూడు ఆ అమ్మాయిని, చినిగిపోయిన ఆ చీర ఆమె శరీరాన్ని పూర్తిగా కప్పలేకపోతోంది. ఆమెకో మంచి చీరనివ్వకూడదా? భగవంతుడు సంతోషిస్తాడు, నీకు పుణ్యం లభిస్తుంది. మోరేశ్వర్ది చాలా జాలిగుండె. దాసగణం అభ్యర్థన్ని, అతనిలోని ఆ కరుణను క్రియాశీలం చేసింది. అంతే, అతను వెంటనే ఒక సుందరమైన చీర కొని తెచ్చాడు. దానిని ఆ అమ్మాయికి సంతోషంగా బహుకరించాడు. చౌకటకం మొరటు ధాన్యపు తిండి మాత్రమే తినేవారికి మిఠాయిలు లభిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో. ఆ చీరను ముట్టుకోగానే ఆ అమ్మాయికి అంతకు మించిన ఆనందమే కలిగింది. మరునాడు ఆ అమ్మాయి ఆ చక్కటి చీర ధరించి వచ్చింది. ఆ చీరలో ఆ పిల్ల ఎంతో చక్కగా ఉంది. ఆ చీరను ధరించి ఆ అమ్మాయి ఇంకెంతో ఆనందంతో అలా అలా తిరగసాగింది, ఎగరసాగింది, పాడసాగింది, నృత్యం చేయసాగింది. కనిపించిన వారందరికీ చేతులు పట్టి గిరగిరా తిరుగుతూ ఆనందంతో ధ్వనులు చేస్తూ ఉండిపోయింది. ఆ చీరంటే ఆమెకెంతో ప్రేమ ఏర్పడింది. ఆ చీరలో ఆమె ఇతర అమ్మాయిల కన్నా దివ్యంగా కనిపించింది. ఆ ఆనందం, ఆ ఉల్లాసం అంతా ఒక్కరోజే. మర్నాడు ఆ చీరని
ఆ అమ్మాయి విలువైన వస్త్రాల మధ్య భద్రపరుచుకుంది. మరల ఆ చిరుగుల పాదచీరనే కట్టుకునొచ్చింది. అయినా ఆ అమ్మాయి ముఖంలో ఎలాంటి దైన్యం కనిపించలేదు. ఆ అమ్మాయి ఆ చీరను కట్టుకోలేదు, దానిని భద్రంగా దాచిపెట్టింది. అయినా ఆ అమ్మాయిని చూస్తుంటే ఆ అమ్మాయి పూర్వపు పేదరికం పోయినట్లు దాసగనుకు అనిపించింది. అతని నూతన దృష్టికి ఆ అమ్మాయి ఇంక పేదరాలు కాదు అనిపించింది. ఆ అమ్మాయి తన కొత్త చీరని ఇంట్లో పెట్టేసొచ్చింది. మరల పాత చీరనే, చిరుగులున్న చీరనే కట్టుకునొచ్చింది. అయినా ఆ అమ్మాయి ముఖంలో ఎలాంటి విషాదం, దైన్యం, చింత లేవు. కొత్త చీర కావాలన్న కోరిక ఆమెలో ఇంక లేదు కదా. గత్యంతరం లేక చినుగుల దుస్తులు ధరించటం ఒకటి, మంచి దుస్తులు ధరించగలిగి ఉండి కూడా ఆ చిరుగుల దుస్తుల్నే ధరించటం మరొకటి. మొదటి దశలో దైన్యం, కోరికలు ఉంటాయి. రెండో దశలో దైన్యం, కోరికలుండవు, సంతృప్తి, శాంతి ఉంటాయి. దీనినే గౌరవంగా పేదరికాన్ని స్వీకరించటం అంటారు. సుఖ దుఃఖాలన్నీ కూడా కేవలం మానసిక భావనలే కదా. ఇదే దాసగణును బాధిస్తున్న అసలు సమస్య. ఇలా అతని సమస్యకు స్పష్టమైన సమాధానం లభించింది. అతని సంశయాలు నివృత్తమయ్యాయి. ఈశావాస్య మంత్రాలు, వాటి అంతరార్థం, వాటి విశిష్టత విస్పష్టమైంది. ఈ జగత్తంతా ఈశ్వరుడితో వ్యాప్తమై ఉన్నప్పుడు ఈశ్వరుడు లేని చోటును ఎవరైనా ఊహించగలరా? అది పూర్ణం, ఇది పూర్ణం. పూర్ణం నుండే పూర్ణం వస్తుంది. పూర్ణం నుండి పూర్ణాన్ని తీసివేస్తే చివరికి పూర్ణమే మిగులుతుంది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఆ అమ్మాయి పేదతనంలో ఒక దివ్యత్వముంది. ఆ చిరుగుల పాత చీరలో కూడా ఆ దివ్యత్వం ఉంది. దాత, ధ్యేయం, దానం అన్నీ కూడా ఆ దివ్యాంశంతో నిండి ఉన్నవే. ఈశ్వరమయమే. నేను నాది అన్న భావం నుండి బయటపడు. అహంభావం లేకుండా కర్మలు చెయ్యి. త్యాగపూర్వకంగా భోగాలను భోగించు. ఇతరుల సొమ్మును, సంపదల్ని అభిలషించకు. బాబా పలుకుల ఆంతరిక శక్తి ఇలాంటిది. దీనిని చాలామంది స్వయంగా అనుభవించి ఉన్నారు. జీవితాంతం సాయి షిరిడీని వదిలి ఎక్కడికీ వెళ్లలేదు. అయినా తన భక్తుల కథను అన్ని చోట్ల, ఎక్కడైనా ప్రత్యక్షమయ్యేవాడు. వారు గుంపుల మధ్యలో ఉన్నా సరే, ఏకాంతంలో, అరణ్యాల్లో ఎక్కడో ఉన్నా సరే, కొందరికి మశ్చీంద్రగఢ్లో సాయి దర్శనమిచ్చాడు. కొందరికి కొల్హాపూర్, షోలాపూర్, రామేశ్వరం లాంటి నగరాల్లో ప్రత్యక్షమయ్యాడు. సాయి సంకల్పమాత్రంతో క్షణంలో వ్యక్తమవుతాడు. కొందరికి బాబాగానే కనిపించాడు. కొందరికి దినంలో, కొందరికి రాత్రిలో దర్శనమిచ్చాడు. మెలకువలో కొందరికి, స్వప్నంలో కొందరికి ప్రత్యక్షమయ్యాడు. ఇలా వారి వారి కోరికల ప్రకారం వారికి సాయి దర్శనమిచ్చాడు. ఇలాంటి అనుభవాలు అనేకానేకం. ఎన్నని వర్ణించి చెప్పగలం? బాబా షిరిడీలోనే ఉంటున్నా అతను ఎక్కడికైనా వెళ్లేవాడు. ఎవరికీ తెలిసేదే కాదు. సరే, ఈ విషయమే తీసుకుందాం. ఈ అమ్మాయి ఎవరు? ఎవరికి సంబంధించిన పిల్ల? ఆ అమ్మాయి ఒక బీద పనిపిల్ల. ఆ పిల్ల అత్యంత సహజంగా నారింజ రంగు చీర పాట పాడింది. బాబా వద్ద సందేహం వ్యక్తం చేయడమేమిటి? దానికి ఈ పనిపిల్ల సమాధానం ఇవ్వడం ఏమిటి? ఆ పిల్ల కాకా ఇంట్లో ఉండడమేమిటి? ఈ ఏర్పాట్లన్నీ మాయాకార్యాలు కావంటారా? సరే, ఆ పనిపిల్ల అక్కడుంటుందని బాబాకు ముందుగానే ఎలా తెలిసింది? ఆ పిల్ల ఫలాని రోజున శృతి అర్థాన్ని విసదం చేసే పాట పాడుతుందని బాబా ఎలా గ్రహించాడు? కాని ఇవన్నీ జరిగాయి. అసత్యం ఏమీ కావు. దాసగణు నిజంగానే చాలా విస్మయం చెందాడు. అయితే అతని సందేహం మాత్రం నివృత్తమైంది. ఈశావాస్య అంతరార్థం విస్పష్టమైంది. శ్రోతలు విడ్డూరపడుతూ ఉండొచ్చు. ఈ ప్రణాళికలు, ఈ ఏర్పాట్లు, ఇవన్నీ అసలెందుకు? బాబా స్వయంగానే ఆ సంశయాన్ని నివారణ చేయొచ్చే, అప్పుడే అక్కడే చెప్పొచ్చే అని శ్రోతలు మదనపడుతూ ఉండొచ్చు. అవును, నిజమే. అప్పుడే అక్కడే బాబా చెప్పగలిగేవాడే. కాని ఈ సంఘటనలోని ఇంత గొప్ప విశిష్టత మనకెలా తెలిసేది? ఆ పేద పనిపిల్ల హృదయంలో కూడా ఈశ్వరుడు నివసించి ఉన్నాడు అన్న సత్యాన్ని ప్రదర్శించటమే బాబా ఆశయం. ఆత్మ యథార్థ స్వరూపాన్ని
పూర్ణంగా నిరూపించటమే అన్ని ఉపనిషత్తుల పరమాశయం. ఇదే మోక్ష ధర్మసారం. ఇదే భగవద్గీత ఇచ్చే ఉపదేశం. ప్రాణులన్నీ భిన్నం, కాని ఆత్మ మాత్రం అభిన్నం. ఆత్మ కర్తృత్వ భోక్తృత్వ విహీనం. అది అశుద్ధం కాదు. అది పాపపుణ్యాలకు అతీతం. అది కర్మాచరణ చెయ్యదు. నేను అగ్రవర్ణ బ్రాహ్మణుడను, ఇతరులు నాకన్నా హీనవర్ణస్థులు అన్న భేదజ్ఞానం ఉన్నంతవరకు మనిషి కర్మాచరణ చెయ్యక తప్పదు. నేను అశరీరుడను, సర్వత్రా ఏకము, నేను తప్ప మరేమీ లేదు, నేను సర్వవ్యాపకుడను అన్నది నిజమైన స్వరూప జ్ఞానం. జీవాత్మ పూర్ణ బ్రహ్మస్వరూపుడే, కాని ఆ స్థితి నుండి చ్యుతుడైనాడు. అతను మరల ఆ స్వస్వరూపాన్ని ప్రాప్తించాలి. అదే పరమధ్యేయం. శృతి స్మృతి వేదాంతాదుల పరమసిద్ధాంతం ఇదే. పరబ్రహ్మ స్థితి నుండి చ్యుతమైన జీవాత్మ మరల ఆ అచ్యుత బ్రహ్మత్వాన్ని పొందటమే పరమ పురుషార్థం. సర్వభూతాల్లో పరమాత్మ సమంగా ఉన్నాడన్న సత్యాన్ని మనసు గ్రహించనంతవరకు సర్వభూతాత్ముడైన హృషీకేశుడు జ్ఞానాన్ని ప్రకాశితం చెయ్యలేడు. విహిత కర్మలను ఆచరించటం ద్వారా చిత్తం శుద్ధమవుతుంది. చిత్తశుద్ధితో అభేద జ్ఞానం ఉదయిస్తుంది. శోక మోహాది ప్రలోభాలకు అతీతమైన ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది. అఖిల త్రైలోక్య చరాచరాలన్నింటినీ పరమేశ్వరుడైన ఈశ్వరుడు ఆచ్ఛాదించి ఉన్నాడు. అతను నిష్క్రియుడు, నిష్కళుడు, పరాత్పరుడు. అతను అశరీరుడు, నిత్య సత్యుడు. నామరూపాత్మకమైన ఈ విశ్వాన్నంతా బాహ్యాభ్యంతరాలలో ఆ పరమేశ్వరుడే వ్యాపించి ఉన్నాడు. నిజానికి ఆ పరమాత్మను నేనే, నిర్విశేషుడైన నేనే సర్వత్రా వ్యాపించి ఉన్నాను అని తెలుసుకోవటమే మోక్షం. మాయ కారణంగా నిర్వికార వస్తువు సాకారంగా గోచరిస్తుంది. కామయుక్తుడికే ఈ సంసారం ఉంటుంది. నిష్కాముడికి ఈ సంసారం సారరహితమైపోతుంది. కాబట్టి పంచభూతాత్మకం, జడచేతనయుక్తం అయిన ఈ జగత్తు అసారం అని సంశయరహితంగా తెలుసుకోవాలి. పరమాత్మ మాత్రమే ఏకం, అద్వితీయుడు. జగత్తు గూర్చిన ఈ వివేక జ్ఞానం మనసుకు నచ్చదు. కాబట్టి కనీసం ధన హిరణ్యాదుల లోభాన్నైనా త్యాగం చెయ్యాలి. ఇది కూడా నీకు సాధ్యం కాకపోతే నువ్విక కర్మలు చెయ్యటానికే అధికారివి అవుతావు. కాబట్టి ఆమరణాంతం శత సంవత్సరాలు కర్మలు చేస్తూనే ఉండు. ఈ కర్మలను కూడా స్వ ఆశ్రమోచితంగా చెయ్యాలి. శాస్త్ర ప్రకారం అగ్నిహోత్రాది కర్మలను అనుష్ఠించాలి. నీ చిత్తం శుద్ధి చెందే వరకు కర్మలను విధియుక్తంగా చేస్తుండాలి. చిత్తశుద్ధికి ఇది ఒక మార్గం. సర్వసంగ పరిత్యాగం మరొక మార్గం. ఈ రెండు మార్గాలను అనుసరించలేకపోతే ఇంక మిగిలి ఉండేది ఒక్కటే. ఈ జీవితంలో ప్రారబ్ధానుసారం వచ్చే సుఖదుఖాది కర్మలను భోగిస్తూ ఉండటమే. సద్గురువుకు ఎవరు దేనికి అధికారులో తెలుసు. అతను అందరికీ బ్రహ్మ విద్యను, ఉపనిషద్ విద్యను బోధించడు. అభేదవృత్తి చిత్తానికి ఏర్పడినంతకాలం ఉపనిషద్బోధ కేవలం శాబ్దికమే అవుతుంది. అయినా ఇలాంటి శాబ్దిక జ్ఞానాన్ని ఆర్జించటం కూడా అవసరమే. జిజ్ఞాసువులు మొదట్లో ఈ జ్ఞానాన్ని ఆర్జిస్తుంటారు. అందుకే బాబా దాసగణును వెనక్కి పంపించాడు. పనిపిల్ల శృతి అర్థాన్ని వివరిస్తుందని చెప్పాడు. ఒకవేళ బాబాయే సమాధానం చెప్పి ఉంటే ఈ సంఘటన అంతా జరిగే అవకాశం ఉండేదే కాదు. అతనికి ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అన్న జ్ఞానమే కలిగేది కాదు. కాకా పనిపిల్ల నిజానికి ఎవరు? నేనే ఆమె అన్న దానిని బాబా సూచించాడు. అలా ఈశావాస్య అంతరార్థాన్ని అతనికి వ్యక్తిగత అనుభవం ద్వారా యథార్థంగా బోధించాడు. దైవానుగ్రహం ఏమాత్రం లేకపోతే, సద్గురువు విశేషానుగ్రహం ఉండకపోతే అప్పుడు ఆత్మజ్ఞానం కోసం సిద్ధుల ఉపదేశం అవసరమవుతుంది. ఆత్మ ప్రతిపాదక శాస్త్రాలను మాత్రమే శ్రవణం చెయ్యాలి. నేనే సర్వవ్యాపకుడను, నేను తప్ప రెండవది ఏదీ లేదు అన్న సత్యాన్ని వక్కాణించే శాస్త్రాలనే శ్రవణం చెయ్యాలి. అలా ఆత్మతత్వాన్ని వివరంగా తెలుసుకున్న తరువాత నేను ఆత్మ ఒక్కటే అన్న అభేదానుసంధానం చేసేవారికి ఆత్మ ప్రసన్నమవుతుంది.
అలా నిరంతరం ఆత్మనిరూపణ చర్యలు చేస్తూ ఆత్మానుసంధానం చేస్తూ నిశ్చలంగా ఉంటే పరమాత్మ అతి చేరువవుతాడు. రాబోయే అధ్యాయంలోని కథల్లో వినాయక ఠాకూర్ మొదలైన వారి కథలు చెప్తాను. శ్రోతలు వాటిని సాదరంగా వినాలి. అలా వారికి పరమార్థ శ్రవణాసక్తి పెరుగుతుంది. వచ్చే అధ్యాయంలోని కథలు కూడా మధురంగా ఉంటాయి. వీటిని వింటే శ్రోతల మహాపురుష దర్శన జిజ్ఞాస శాంతిస్తుంది, భక్తుల కోరిక కూడా నెరవేరుతుంది. సూర్యుడు ఉదయించగానే అంధకారం నశిస్తుంది. ఈ కథా పీయూషం కూడా మాయను నష్టం చేసేస్తుంది. ఈ సాయిలీలలు అతర్క్యాలు. బాబా తప్ప మరెవ్వరూ వాటిని పరిపూర్ణంగా చెప్పగలరు? నేను అతనికి ఒక ఉపకరణాన్ని మాత్రమే. అతనే నన్ను మాట్లాడింపచేస్తున్నాడు. స్వస్తిశ్రీ సంతసజ్జన ప్రేరితం, భక్త హేమాత్ పంత విరచితం, శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రంలో ఈశావాస్య భావార్థ బోధనం అనే 20వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. హరిః ఓం తత్సత్.

ఇంతవరకు మీరు శ్రీ సాయే సచ్చరిత్ర పుస్తక పఠన కార్యక్రమంలో 20వ అధ్యాయంలో ఈశా ఉపనిషత్తుపై దాసగణు సందేహాలను బాబా తీర్చిన విధానాన్ని విన్నారు. వచ్చేవారం 21వ అధ్యాయాన్ని వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి కల్పనా వల్లూరి. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాదపద్మాములకు నమస్కరించుకుంటూ రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కర్ణాటక సంగీత సరస్వతిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన మహనీయుడు శ్రీ త్యాగరాజస్వామి. వీరు ప్రకాశం జిల్లాలోని కంబం సమీపమున గల కాకర్ల గ్రామము వారైనను వీరి పూర్వీకులు సుమారు 400 ఏళ్ల క్రితమే తంజావూర్ తమిళనాడు రాజుల యొక్క ఆస్థాన పండితులుగా ఉండేవారు. స్థానిక భాష తమిళము అయినప్పటికీ సంగీతము, సంగీత రచనలు అనగా కీర్తనలు తెలుగు భాషలోనే రాయవలనని రాజాజ్ఞ. ఇటువంటి వాతావరణంలో పెరిగిన త్యాగయ్య అతి పిన్న వయస్సులోనే తండ్రి వద్ద సంస్కృతము, తెలుగు భాషలు నేర్చుకుని చిన్న చిన్న రచనలు చేయసాగాడు. ఆ విధంగా కీర్తనలు రచిస్తూ పాడుతూ శ్రీమద్ రామాయణము యందలి 24,000 శ్లోకములకు 24,000 కీర్తనలు రచించారు. చరమదశలో సంగీత నాటకాలు కూడా రచించారు. అవి నౌకాచరితము, ప్రహ్లాద భక్త విజయము, శ్రీ సీతారామచరితము. ఈ 3 సంగీత నాటకాల్లో మొదటిది అయిన నౌకాచరితము గురించి ముచ్చటించుకుందాం. బాలకృష్ణుని పట్ల వ్యామోహముతో గోపికలు ప్రవర్తించగా వారి గర్వాన్ని భంగపరచి సంసార సాగరాన్ని దాటించే నౌక భక్తి ఒక్కటే అని తెలియజెప్పిన శ్రీ కృష్ణలీలా అమృత సంకీర్తనాలహరి ఈ నౌకాచరితం. త్యాగయ్య రచించిన సంగీత రూపకాల్లో అత్యంత ప్రసిద్ధి చెందినది నౌకాచరితం. ప్రముఖ సంగీతజ్ఞులు, శ్రీ కంచి కామకోటి ఆస్థాన విద్వాంసులు, కొణికి శ్రీ సత్యనారాయణరావు గారు, వారి బృందము ఈ సంగీత నాటకాన్ని అనేక సభలలో గానము చేసి ప్రజాబాహుళ్యాలోనికి తీసుకెళ్తున్నారు. వీరి శైలిని వినడం ఒక సదవకాశం. లీలామానుష స్వరూపముగా శ్రీ సత్యసాయి భగవానుడు కొనసాగించిన అతిమానుష మహిమా ప్రదర్శన మన అందరికీ తెలిసినదే. గత సంవత్సరం ఉగాది నుండి శ్రీరామనవమి వరకు వీరిదే శ్రీకృష్ణలీలా తరంగిణి కార్యక్రమంలో అనేక తరంగాలు రేడియో సాయి ద్వారానే విన్నాం. మన ప్రియతమ స్వామికి దివ్యగాన నీరాజనంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, కోటి సమితి హైదరాబాద్ రేడియో సాయి ద్వారా ఈ నౌకాచరితము అనే సంగీత నాటకాన్ని ఈ ఉగాది సందర్భాన మీకు సమర్పిస్తుంది. విందామా మరి. సాయిరాం.

భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య ఆశీస్సులతో ఈనాడు మీ ముందు ఒక సంగీత రూపకాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారు కర్ణాటక సంగీతమునకు ఆద్యుడు, సంగీత త్రిమూర్తులలో జ్యేష్ఠుడు. ఆయన ఒక ప్రబంధాన్ని రచించారు, అంటే కల్పనాగాథ. దాని పేరు నౌకా చరితం. నౌక అంటే ప్రయాణము చేసేటువంటి ఓడ. మరి ఆ మాట ఎందుకు వాడాడంటే, మనమంతా కూడా నన్ను పుట్టుట పోవుట అనేటువంటి సంసారంలో పడి కొట్టుకుంటున్నాం. కనుక మానవుడు తరించాలి అంటే భక్తి అనేటువంటి నావలో కూర్చొని సంసారం అనేటువంటి సముద్రమును దాటిపోవాలి అని భావం. ఒకనొక రోజున గోపికలంతా ఒక ప్రబంధాన్ని రచించారు, అంటే కల్పనాగాథ. దాని పేరు నౌకా చరితం. నౌక అంటే చేసేటువంటి ఓడ. మరి ఆ మాట ఎందుకు వాడాడంటే,

సుమారు 9 ఏళ్ల వయసు గల బాలకృష్ణమూర్తిని తీసుకుని యమునాతీరంలోనికి విహారానికి వెళుతారు. వెళ్ళక్కడ ఒక తెల్లటి ఓడను చూసి, మనమందరం కూడాను ఆ ఓడలో విహరిద్దామా అని సంకల్పిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం ముందు ముందు చెప్పుకుంటూ పోతాం. ఆ రోజున బాలకృష్ణమూర్తి యొక్క వేణుగానం విని అందరూ కూడా ఆకర్షించబడ్డారుట. ఆ వేణుగానం ఎలా ఉందంటే, ఋషీశ్వరులకు ప్రణవనాదము, రాక్షసులకు ప్రళయనాదము, గోపికలకు ప్రేణాయనాదము. అలాంటి నాదాన్ని విని అందరూ కూడా ఇంటికి వెళ్ళి, అమ్మా యశోదమ్మ బాబుని తీసుకుని మేము వెళ్తున్నాం, యమునాతీరంలో కొంచెం వివాహం చేసుకుని సరదాగా తిరిగి వస్తాం. కాని ఆవిడ మాటలు వినలే, వచ్చేశారు. తీసుకుని వచ్చేసి ఎలా బయలుదేరారు అంటే, అందరూ కూడా చక్కగా శృంగారించుకుని మంచి మంచి బట్టలు ధరించి పుష్పాలు పెట్టుకుని హాయ్ హాయ్ అంటూ ఎలా బయలుదేరారో చారాస్వామి వారు శృంగారించుకుని వెడలిడి అనేటువంటి కీర్తనలో వర్ణించారు. అది మనం విందాం. శ్రీగణనాథ పరాత్పర

అని త్యాగరాజుల వారు తాను రచించేటువంటి ప్రబంధానికి ఆ గణేష స్తోత్రం చేసి శారదాదేవిని వేడుకొని తర్వాత తనకు సమకాలీన కవులకు నమస్కరించుకొని తన గురువైనటువంటి యొక్క నారద మహర్షి వారిని స్మరించుకొని అంటున్నాడు, అయ్యా నేను రాయబోయేటువంటి ఒక్కొక్క ప్రబంధాన్ని మీకు వినిపిస్తాను. ఎవరైతే ఆ ప్రబంధాన్ని ఆశాంతం వింటారో వాళ్ళకి చక్కగా పెళ్లి గాని వాళ్ళకి పెళ్లి, పెళ్ళైనటువంటి వాళ్ళకి ఆరోగ్యము ఐశ్వర్యము ఇవన్నీ కూడా చేకూరుతాయి అని ప్రారంభంలోనే ఫలశ్రుతి కూడా చెప్పేసేసాడు చాడరాజు. ఎలాగా

అని ఆ గోపికలంతా కూడాను సోటి రాగంలో పాడుకుంటూ ఎలా బయలుదేరాడో ఈ కీర్తన మనం విందాం.

ఈ ప్రకారముగా అందరూ కూడా చక్కగా ఆ బాలకృష్ణమూర్తిని కొంతమంది ముద్దు పెట్టుకున్నారు, కొంతమంది అతనితో హాస్యమాడుతున్నారు. హాయి హాయమంటూ ఆ యమునా తీరానికి బయలుదేరారు. బయలుదేరి ఆ సమయంలో మన్మథుడుట వీళ్ళందరి మీద పుష్పబాణాలు వేశాడట. వాళ్ళ సంతోషం ఇంకా ఇనుమడించిందంట. ఆ తర్వాత ఆ యమునా తీరంలోకి వెళ్ళారండి. ఆ ఇసుక తిన్నెలు, ఆ రకరకాల గులాబీ పూలు, మల్లె పూలు, కొబ్బరి చెట్లు, తాడి చెట్లు, తెల్లగా ఉండేటువంటి ఇసుక, నల్లగా ఉండేటువంటి యొక్క నీటి ప్రవాహాన్ని చూసి అందరూ ఆనందపడిపోయి ఆ యమునా తీరాన్ని ఎంత అందంగా ఉందో అని ఒక కీర్తనలో పంతువడాల రాగంలో సాపుతాళంలో ఆ గోపికలు ఇలా వర్ణించారండి.

ఆ తీరాన్ని, ఆ పుష్పాలు, ఆ ఇసుక తిన్నెలు, నీటి ప్రవాహాన్ని, రకరకాల పుష్పాల చెట్లు చూచి ఎంత బాగుందర్రా అని అనుకుంటూ అనుకున్నారట. కొంచెం ముందుకు అటు ఇటు తిరుగుతున్నారు. సరదాగా తిరుగుతూ ఉంటే దూరంగా తెల్లగా ఉన్నటువంటి యొక్క నవరత్న ఖచ్చితమైనటువంటి పెద్ద ఓడ కనిపించింది. అరే, ఎక్కడిది ఓడ? తెల్లగా ఉందే, దాని నిండా రత్నాలు, మణులు పదించబడ్డాయే అని అందరూ కూడా చూస్తుండగానే ఆ ఓడ నెమ్మదిగా నెమ్మదిగా ఒడ్డుకొస్తుందిట. సంతోషించారు. ఏమర్రా, మనమంతా కూడా ఆ ఓడలోకి వెళ్ళి విహరిద్దామా సరదాగా? పోదాము, కానీ ఒక సమస్య ఉందన్నారు ఒక ఆవిడ. ఏమిటా సమస్య? చిన్నపిల్లవాడున్నాడు, ఈ బాలకృష్ణమూర్తి ఆ పడవను చూసి భయపడతాడేమో అని ఒక ఆవిడ. ఒక ఆవిడ అందిట, తీసుకెళ్దాము అన్నయ్యట. ఇంకొక ఆవిడ, వద్దు వద్దు, భయపడతాడు, రేపు పొద్దున ఏదన్నా నీళ్ళలో దూకితే వాళ్ళమ్మకి ఏం చెప్పాలి మనం అని ఒక ఆవిడ. ఒక ఆవిడ అన్నయ్యట, ఇదిగో ఎందుకు ఆలస్యం చేస్తారు? ఎలాగైతే అలా అవుతుంది, పిల్లవాడు లేకుండా మనం వెళ్ళగలమా అని ఒక ఆవిడ. ఏమనమ్మా, నేనైతే పిల్లవాడు వద్దంటాను, అంతకైతే ఇంటికి పంపిద్దాం. ఇప్పుడు ఇంకా టైం ఎక్కడుంది ఇంటికి పంపడానికి అని ఒక ఆవిడ. పెద్ద ఆవిడ అందిట, మీరు ఇలాంటి ముచ్చటతోనే మీరు కాలక్షేపం చేస్తారా, లేకపోతే వ్యవహారం చూస్తారా? ఆ లేదు, ఎక్కడి ఇప్పటికే సాయంత్రం అయిదేంది, ఎక్కడి ఎక్కడి చూద్దాం అని మనమంతా కూడా ఈ పడవ ఎలా నడపాలో అని వాళ్ళు వాళ్ళు ఇలా అనుకుంటూ, ఆడవాళ్ళమందరం కలిసి మేము నడిపిస్తామండి పడవని, చూడండి అని ఈ ప్రకారంగా ఎదుకుల కాంభోజరాగంలో త్యాగరాజస్వామి వారు ఇది కచేరీ పద్ధతిగా కాకుండా యక్షగాన పద్ధతిలో రాశాడు. ఎందుకంటే రాశాడంటే వాళ్ళ తాతగారు రాసేవారుట.

అనుకుంటున్నారుట. ఏమని? ఇదిగో పిల్లవాడిని తీసుకెళ్దాం. మళ్ళీ వద్దు, మరి వారి మెడలో బంగారు ఆభరణాలు కూడా ఉన్నాయి కదా అని మనం అనుకున్నాం కదా మాటలు. ఆ పిల్లవాడు విన్నాడంటారా ఈ మాటలు? వాడి మొహం, చిన్నవాడికి ఏం తెలుస్తుంది? ఆయనకి అర్థమై ఉండే మన మాటలు. అలా అనుకుంటుండగానే బాలకృష్ణ స్వామి పరమాత్మ కదండి ఆయన మహానుభావుడు అంటున్నాడు, ఓహో నేను లేకుండా పడవ ఎక్కి విహారం చేస్తే మీకేం సుఖం వస్తుంది అంటే ఇక్కడేమంటాడు, నేను ఒకణ్ణి, కోట్లాది మంది నేను పరిపాలిస్తాను నేను అని అక్కడ త్యాగరాజస్వామి వారు ఒక ద్విపదలో మంచి సంభాషణ రాశారు. కృష్ణుడు గోపికలు, కృష్ణుడు గోపికలు ఏమంటున్నాడు, అదిగా నాయనా నువ్వు చిన్నపిల్లవాడు కదా, మరి ఆ అంత పెద్దవాడు నువ్వు ఎలా నడిపిస్తావు, అందుకని మేము భయపడుతున్నాం అంటే, ఊచి పిచ్చివాళ్ళారా, నేను సామాన్య బాలకుని అని అనుకుంటున్నారేమో, కానే కాదు నేను సాక్షాత్తు వైకుంఠవాసుణ్ణే. మరి ఎందుకొచ్చాడు ఇక్కడికి, మన కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు పాలు పెరుగు తాగుతూ అంటుంటే చెబుతున్నారు ఇప్పుడు. ఇది ఒక ద్విపద సాహిత్యం. రాగము అఠానా రాగంలో కృష్ణ పరమాత్మ ప్రారంభించాడు.

తాను లేకుండా ఆడవాళ్ళందరూ విహారానికి పోదాం అనుకున్నారు కదా, అందుకని పిచ్చివాళ్ళలారా, ప్రపంచంలో గోవులు 1000 గొల్ల నేనొకడా అన్నాడు. అంటే ఒక గొల్లవాడు మేకల్ని గొర్రెల్ని పరిపాలిస్తూ ఉంటాడు, మేపుతూ ఉంటాడు. వందలాది జంతువులు ఉంటాయి, ఒక్కడే వాడు గొల్లవాడు. కనుక అలాంటి వాడు నేను. ప్రపంచమంతా కూడా దైవాధీనం జగత్సర్వం అన్నారు పెద్దలు. ఈ ప్రపంచమంతా కూడా పరమాత్మ యొక్క అనుగ్రహంలోనే ఉంటుంది అని చెప్పడానికి అంటున్నారు గోపికలు. ఏమని? ఏమో నాయనా, నిన్ను నమ్మిందెవరు? మేమంతా స్నానం చేస్తూ ఉంటే మా చిరులు పట్టుకెళ్ళి ఆ చెట్టుకి కూర్చున్నావే. మా ఇంటికొచ్చి వెన్నపూస బాగా తిని పోనీ తింటే తిన్నాళ్లే అనుకుంటే ఆ పోతూ పోతూ నువ్వేం చేశావు తెలుసా? ఒకసారి ఆ పక్కింట్లో ఒక కొత్తగా వచ్చినటువంటి కోడలుంది, ఆ పిల్ల మూతికి పూసిపోయినావు. అత్తగారు వచ్చి చూచి కుండలో వెన్నంత ఏమైందే అని కోడల్ని చావుకొట్టింది పాపం. ఒకసారి ఏం చేశావు? దొరికావు మాకు, అందరం కలిసి నిన్ను పట్టుకుని ఇంటికి వెళ్ళాం. మీ ఇంటికి యశోదమ్మ ఇడివో మీ పిల్లవాడు అని చెప్పే లోపుని మరి ఎలా వెళ్ళావో హఠాత్తుగా ఆవిడ ఒళ్ళో కూర్చున్నావు. అందుకు నిన్ను నమ్మిందేవో నాయనా అంటుంది యశోదమ్మ అనేటప్పుడు. అదేమిటర్రా, మా పిల్లవాడి మీద మీరంతా వచ్చి నేరాలు చెప్తున్నారు. వెన తిన్నాడు, కుండలు కూడా పగలగొట్టాడు. మేం బీదవాళ్ళం కదా, ఆ కుండ మళ్ళీ మేం కొనుక్కోగలమా? ఇవన్నీ అంటున్నారట అన్న. వాడు పొద్దు నుంచి ఇక్కడే ఉన్నాడు నా దగ్గరే అంటే ఒక ఆవిడంది, లేదు లేదు పొద్దు నుంచి మా ఇంట్లో ఉన్నాడు. ఇంకొక ఆవిడంది, లేదు లేదు మా ఇంట్లో ఉన్నాడు ఇవాడు పొద్దు నుంచి. అంటే ఏమిటి?

అంటాడు ప్రహ్లాదుడు. నాన్నగారు, ఆ శ్రీహరి ఎక్కడున్నాడని చెప్తాను, నువ్వు ఎక్కడ కావాలనుకుంటే అక్కడే ఉన్నాడు అని ఈ విషయాలన్నీ కూడాను చారాస్వామి వారు ఒక చిన్న కీర్తనలో, ఏమని నెర నమ్ముకొందుము కృష్ణ అంటే దానికి చెబుతున్నాడు జవాబు. ఏమర్రా, నా సంగతి మీకు బాగా తెలిసినట్లేదే, ఎందుకంటే పూర్వకాలంలో ఆ దేవతలు దానవులు పాలసముద్రంలో మధురం చేస్తున్నారు అమృతం కోసం. చేస్తూ ఉంటే ఎప్పుడైతే ఆ కొండ మునిగిపోయిందో, నేను అడుగున కుర్మావతారం ఎత్తి నన్ను కాపాడింది నేనే కదా అంటున్నాడు. ఇంకా ఆ గజేంద్రుడు మకరి పట్టుకుని వాడి యొక్క కాలుని అనేక సంవత్సరాలు వాడిని హింస పెడుతూ ఉంటే, వాడు స్వామి విష్ణుమూర్తి నాయన రక్షించు రక్షించు అని వాడు గోల పెడుతూ ఉంటే, నేను వెంటనే వెళ్ళి ఆ మకరిని సంహరించింది వాణ్ణి కాపాడింది నేనే కదా. అలాగే ఆ సోమకాసురుడు ఏం చేశాడు, వేదాలు పట్టుకెళ్ళి ఆ సముద్రంలో దాచిపెట్టాడు, నేను వెంటనే మత్స్యావతారం ధరించాను సముద్రంలోకి వెళ్ళాను, ఆ వేదములు మళ్ళీ పట్టుకొచ్చి వేదాలను ఉద్ధరించాను, తెలుసా మీకు. అలాగే ఆ కాళీయుణ్ణి వాడు విషం కక్కుతున్నాడు యమునా తీరంలో, అనేక మంది పిల్లల్ని చంపేశాడు, ఆవుని చంపేశాడు, లేగల్ని చంపేశాడు, అటువంటి వాణ్ణి వాడి యొక్క మదం అణిచి వాడి మీద దూకి నృత్యం చేసి రక్తం కక్కించి చివరికి వారి భార్యలంతా వచ్చి మొత్తుకుంటే వాణ్ణి క్షమించి వెళ్ళిపోమ్మని అక్కడి నుంచి అనగానే కొంతమంది అనుకున్నారట, ఏమిటి ఇంత పని చేశాడా ఈ బాలుడు, సరే కానివ్వండి చూద్దాం ఏమో చేశాడు అని. అప్పుడు అనుకున్నారట, ఇది ఒక పని చేద్దాం, మనందరం కూడా ఇప్పుడు ఇంకా మనం ఆలస్యం చేయదు, చీకటి పడుతోంది కాబట్టి ఆడవాళ్ళం మనమే నడిపిద్దాం ఈ పడవని అని చారాస్వామి వారు అందముగా, ఓడను జరిపే ముచ్చట కనరే ఆడువారు యమునాగడ కృష్ణుని కూడి ఆడుచూ పాడుచూ అందరూ చూస్తుండగా ఆ ఓడ ఎలా నడిపారో వర్ణిస్తున్నాడు.

ఈ ప్రకారంగా ఆ గోపికలంతా కూడా నన్ను రకరకాల శృంగారపరమైనటువంటి చేష్టలు చేసుకుంటూ ఆ ఓడలో ప్రయాణిస్తూ ఉన్నారుట. ఆ సమయంలో కృష్ణ పరమాత్మ యొక్క లీలా విశేషములు చూడ్డానికి ఆకాశములో దేవాంగనలందరూ కూడా నన్ను విమానాల్లో ఎక్కి వచ్చారండి. వచ్చి అనుకున్నారట, ఎక్కడో వైకుంఠంలో ఉండే పరమాత్మ ఏమిటి, ఈ పడవేమిటి, ఈ వెళ్ళడమేమిటి, బ్రహ్మాండంగా ఉండే వ్యవహారం అని సంతోషంతో వాళ్ళంతా కూడాను పుష్పాలు కురిపించారట. పుష్పవర్షం కురిపించారు. కురిపించే వరకు వీళ్ళకేమైంది తెలిసినా అండి, వాళ్లకంటే మనమే అందంగా ఉన్నావు కదా, లేకపోతే వాళ్లు మన పైన పుష్పాలు ఎందుకు కురిపిస్తారు అని అనుకోని వాళ్ళకి బాగా గర్వం వచ్చింది. ఏమిటా గర్వం, మేం వాళ్ళకంటే అందంగా ఉన్నాం. నిజమే, మరి గర్వం అనేక రకాలుగా ఉంటుంది. ధనం ఉంటే గర్వం, అధికార గర్వం, యవ్వన గర్వం, ఇట్లా ఉంటుంది. పదవి గండం, పదవి అంటే గర్వం అనుకున్నట్ట. మనము ఏనాడో మంచి నోము నోల్చుకున్నాం, ఏనాటి నోము ఫలమో ఏ దాన మొసగితమో అంటాడు త్యాగరాజు. ఇక్కడ మనం ఏం పుణ్యం చేసుకున్నామో, బాలకృష్ణమూర్తితోటి ఇలా విహారం చేసేటువంటి భాగ్యం మనకు కలిగిందర్రా అని ఆ సంతోషంలో అందరూ కూడా నన్ను కొంచెం గర్వంతో కొద్దిమంది అహంకారంగా కూడా మాట్లాడారట. అన్నాటప్పుడు, అమ్మా ఎంతో అందంగా ఉన్నారు మీరు, నిజమే మరి, కాదంటారా, మరి మా మీద వాళ్ళు పూలు కురిపించారుగా, అబ్బబ్బాయి కాదు కాదు, నిజంగా మీరు అందంగా ఉన్నారు, ఒక పంచి అయ్యిండర్రా, ఏమిటి, ఆ చెడ్లుకి నీళ్ళలో పడేసేయండి, చూద్దాం పడవ ఎలా వెళ్తుందో అంటే అనుకున్నట్ట. ఆకాశంలో ఉండేటువంటి యొక్క గంధర్వులంతా కూడా నన్ను చూసి ఈ సంభాషణలు విని ఆశ్చర్యపోతున్నారు. ఆ చెడ్డు పడేసేస్తే ఓడ ఎలా పోతుంది అనగానే ఒక ఆవిడ అందిట, బాలకృష్ణమూర్తి చిన్నవాడే గాని ఇంత పెద్ద ఓడను జరిపేటువంటి అవకాశం ఆయనకి ఏముంది అని త్యాగరాజ స్వామి వారు చక్కగా ఒక పద్యంలో చెబుతున్నాడు.

కాదు అని అందరూ కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతారు. ఈ పిల్లవాడు ఆయన వల్ల అవుతుందే ఆహా అనుకున్నాడు పరమాత్మ. మీ వ్యవహారం ఇలా ఉందే అని అనుకొని అంటున్నాడు చారాస్వామి, అనుచు భావింపమాదవుడది ఎరింగి. ఓహో సరే మంచిది,

అనుకున్నాట పరమాత్మ, వీళ్ల యొక్క గర్వాన్ని అణిచివేస్తాను అని హఠాత్తుగా పెద్ద గాలి, వాన, చీకటి, ఓడ తబ్బిబ్బైపోతున్నది, రంధ్రాలు పడ్డాయి అక్కడక్కడ, జళ జళ మణి మెరుపులు, ధళ ధ్వళ ధ్వనుల పిడుగులు అన్నాడు ఇక్కడ. కాబట్టి అందరూ కూడా భయభ్రాంతులైపోయారు. ఆ గాలి, వాన, చీకటి, అయ్యయ్యో నీళ్లొస్తున్నాయి ఓళ్ళలోకి, రంధ్రాలు పడ్డాయి అని మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక ఆవిడ అందిట మన యొక్క అందం చూసి ఎవరో మనకు శాపం పెట్టారు, లేకపోతే ఎందుకు ఇట్లా వచ్చింది? కాదు కాదు, మనం వెళ్ళినప్పుడు పంచాంగం చూశారు ఎవరన్నా, వర్జ్యం ఉందేమో అని ఒక ఆవిడ, చాలు చాలులే ఆ రంధ్రాలు పడ్డాయి, అవి మునిగిపోతుంది పడవ కాస్త, ఏదో మార్గం చేయండి అని ఆ యమునాదేవిని, అమ్మా యమునాదేవి ఏమిటమ్మా ఈ పరిస్థితి, అల్లకలోలమైపోయింది, ఈ చీకటి ఏమిటి, గాఢాంధకారం ఏమిటి, వర్షం ఏమిటి, రాళ్ళవాన కురిపిస్తున్నాడు పరమాత్మ, ఒక పని చేస్తాను తల్లి, మేము ఏమన్నా కాని చచ్చిపోయినా సరే పిల్లవాడిని కాపాడు, పిల్లవాడిని తీసుకెళ్లి క్షేమంగా వాళ్ళ అమ్మగారికి అప్పచెప్పాలి, పొరపాటు చేశాం మేము అని ఆ యొక్క యమునాదేవిని ప్రార్థన చేస్తున్నారు ఈ రీతిగా.

మేము ఒకటి అనుకున్నాము, జరిగింది ఇంకోటి. అమ్మా యమునాదేవి ఆ పిల్లవాణ్ణి కాపాడు తల్లి. మేము చచ్చిపోయినా పర్వాలేదు, పిల్లవాడిని క్షేమంగా చేర్చాలి కదా మేము అని అనుకుంటూ ఉండగా ఆకాశంలో దేవతలంతా వచ్చారుట. వచ్చి ఈ యొక్క వినోదాన్ని చూస్తున్నట్టు వాళ్ళందరికీ వినోదంగా ఉందిట. వాళ్ళకి అనుకున్నారట, సాక్షాత్తు వైకుంఠవాసుడే పక్కన పెట్టుకుని, వైకుంఠవాసునే పక్కన పెట్టుకుని కృష్ణమూర్తిని, యమునాదేవి మమ్మల్ని కాపాడమ్మా, యమునాదేవి కాపాడుతుందా అండి అని అనుకున్నట్టు వాళ్ళు. వీళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళకి తెలియదు ఆ సంగతి. ఆయన ఆశ్రయిస్తే మన సంగతి చూస్తాడులే అని తెలియక వాళ్ళు ఇప్పుడేం చేయాలి అనుకుందోటి జరిగింది ఒకటి అంటూ అంటున్నారు.

వల్లా పిల్లవాడు మాతో సరదాగా తిరుగుతూ హాయిగా ఉండేటువంటి చిన్నపిల్లవాడిని తీసుకొచ్చి, మాదే తప్పు నాయనా, తప్పు మాదే మాదే అని మాకు అహంకారం తగ్గిపోతున్నది అనుకుంటూ, కాదర్రా,

స్త్రీ బుద్ధి ప్రళయాంతకాని శాస్త్రం. మా బుద్ధి తక్కువైందని లెంపలు వేసుకుంటున్నారు. వేసుకుంటున్న ఆ సమయంలో పరమాత్మ ఏం చేస్తున్నాడు? ఎలుకగు ప్రాణ సంకటం, పిల్లికి చెలగాటం అన్నట్టుగా ఉంది అంటున్నాడు. నాకేం తెలుసర్రా ఏం చెయ్యాలో. ఇప్పుడు మీరేమో నాకు బరుగులు కొనిపెడతాను రండి అని అంటే వచ్చా. మరిప్పుడేమో ఇలా ఇలా వచ్చింది, మరి ఇప్పుడేం చేద్దాం మనం అని అనుకుంటే చారాస్వామి వారు అంటున్నాడు, ఇక్కడ ఇది ఎలా ఉందంటే, ఒకనొక రోగి చాలా ప్రమాదంలో ఉన్నట రోగి, వెంటనే పిలిచారు డాక్టర్ గారిని. ఆ డాక్టర్ గారు కూడా వచ్చి పేషెంట్ను చూసి తాను కూడా పెద్దగా ఏడ్చాయుట, అలా ఉంది మన కథ అనుకుంటున్నారు అని ఇలా బాధపడుతూ ఉంటే కొంతమంది గోపికలు అంటున్నారు, ఆలోచించారు, సాక్షాత్తుకు భగవంతుడే సందేహం లేదు అని ఒక వృద్ధ గోపిక, ఓ గోపికలారా, సాక్షాత్తు ఇతను దేవుడే, కృష్ణదేవుడు, లోకాధారుడు, శరణాగత వత్సలుడు, సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపుడు. ఇతని మాటల్లో ఎలాంటి మర్మం లేదు, అందరూ కూడా నన్ను వినవలసిందే, ఆయన మాట వినండి, ఆ ప్రకారం చేయండి. ప్రబంధం అంటే ఇది ఒక నవరస గ్రంథం. ఇందులో అన్ని రసాలు ఉంటాయి. ప్రేమ, మరి భయం, భయానకం, మళ్ళీ సంతోషం, ఆనందం, అన్నీ ఉంటాయి నవరసాలు. అంటున్నాడు ఆయన యొక్క మాట ఎలా విన్నారు అందరూ, దాన్ని వేదవాక్యంగా భావించారయ్యా, మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటావు.

రమణుల మదమెల్ల జరిగెను అన్నాడు త్యాగరాజు. ఎవరైతే గర్వపడతారో వాళ్ల గర్వాన్ని భంగం చేస్తాడు. సత్యభామ యొక్క గర్వభంగం చేశాడు, హనుమంతుని యొక్క గర్వాన్ని కూడా ఇలాగే భంగం చేశాడు ఒక సందర్భంలో రాముల వారు. కనుక ఎప్పుడైతే ఇది జరిగిందో అనుకున్నట్ట వాళ్ళకి సంపూర్ణంగా పరమాత్మయందు విశ్వాసం కలిగింది. పిల్లవాడిని తీసుకున్నారు, హత్తుకున్నారు. కృష్ణస్వామి యొక్క బోధ అంటే తత్వబోధ వాళ్ళకి జరిగింది. పొరపాటు చేశాం, ఎవరో చెప్పిన మాటలు విన్నాం, వచ్చేశాం, ఏం సంపాదించుకున్నాం గనక మనం అని అన్నట్ట పరమాత్మ అనుకున్నట్ట ఎప్పుడైతే గర్వం అణిగిపోయిందో ఇంకా ఎందుకు వీళ్ళని బాధపెట్టడం, పాపం అనుగ్రహిద్దాం అనుకుని కళ్ళు మూసుకోండర్రా అన్నట్ట కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకోగానే ఏం జరిగింది, తన యొక్క విరాట్ రూపం చూపించాడు మహానుభావుడు. వందలాది చేతులు, వందలాది తలలు, ఆ కృష్ణ పరమాత్మ యొక్క విరాట్ రూపం చూపించాడు. ఆ విరాట్ రూపం సందర్శనం జరిగింది. అప్పుడు వీళ్ళందరూ కూడాను చూసి, అమ్మో ఈయన కృష్ణుడంటే, ఈ బాలకృష్ణమూర్తి అంటే ఏమనుకున్నాం అని అన్నట్ట స్వామి అని కళ్ళు మూసుకొని చక్కగా పరమాత్మ యొక్క ధ్యానం చేశారు. పున్నాగ పరాల రాగంలో ఈ ప్రకారంగా

ఎప్పుడైతే వాళ్ళ గర్వానికి భంగం జరిగిందో ఈ ప్రకారంగా నీ యొక్క దివ్య పాదార విందాలు మా కటాక్షించినాయనా అనగానే పరమాత్మ కరుణించి వాళ్ళన్నారు, స్వామీ

మమ్మల్ని నీ పాదముల చెంత చేర్చుకుని రక్షించు రక్షించు అంటున్నారు. అప్పుడు ఆ గోపికలను చూచి బాలకృష్ణమూర్తి, ఆ పరమ దయాకరుడు, శరణాగతవత్సలుడు, భక్తజన రక్షకుడు అని ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు పరమాత్మ వాళ్ళతోటంటే,

అని కదా గీతావాక్యము. గీతలో ఏమంటున్నాడు, ఎవరైతే ఇతర చింతలు మానుకొని నన్నే ధ్యానం చేస్తారో వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేనే చూస్తా. ఆ భావాన్ని చారాస్వామి వారు చక్కటి చిన్న పద్యంలో ఇలా అన్నారు.

మూసి భజింపుడు అంటున్నాడు. కళ్ళు మూసుకోండి, బాగా ఉంది, మీకు జ్ఞానం వచ్చింది, చక్కగా మీరందరూ కూడా జ్ఞానవంతులైనారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే, మీరు కళ్ళు మూసుకొని మరొక్కసారి నామ సంకీర్తనం చేయండిరా అన్నాడు. కన్నులు మూసి భజింపుడు పన్నుగ మీ పాలు వేల్పు ఫలమిచ్చుదయన్ అనగానే వెంటనే చాలా నమ్మకంతో, చాలా అఖండ విశ్వాసంతో, ఎలాగైతే ప్రమాదంలో ఉండేటువంటి ఒక రోగి డాక్టర్ గారు ఏం చెబితే అని చేస్తాడు వాడు, నుంచోమంటే నుంచుంటాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, అలా వీళ్ళు వెంటనే ఈ ప్రకారంగా ఒక నామ సంకీర్తనం చేశారయ్యా అంటున్నాడు.

అని ఎప్పుడైతే వాళ్ళంతా కూడా నన్ను అత్యంత విశ్వాసంతో పరమాత్మ పట్ల సాక్షాత్తు కృష్ణదేవుడే ఆ వైకుంఠవాసుడేనే భావంతో చేసేసరికి ఒక అద్భుతం జరిగిందండి. ఏమిటి అద్భుతం? అంధకారంబు వర్షంబు అణగిపోయే

గురించి అందరూ కూడాను ఆ ఓడ ఎక్కడుందో ప్రారంభంలో అక్కడికే వచ్చింది, వర్షం ఆగిపోయింది, రాళవాన్ లేదు, చూచి ఒప్పుంగిరి ఆ సుధతులెల్లా అన్నాడు త్యాగరాజు. అందరూ కూడా ఇలా చూచుకున్నారు. చూచుకునగానే ఏం జరిగింది? అన్నీ పోయినాయి, ఏమీ లేదు. ఎందుకు? వాళ్ళ యొక్క గర్వాన్ని భంగం చేశాను అని. ఇది ఒక కల్పనాగాథ, అందుకే దీని పేరు ప్రబంధం. పద్య గద్య గేయ ప్రబంధం అన్నాడు త్యాగరాజు. కనుక అప్పుడేం చేశారు? అంతా కూడా యథాపూర్వంగా, అంటే ఇదివరకు ఎలా ఉందో అలాగే ఉంది. ఆ కోటి మన్మథాకారుణ్ణి, ఆ దివ్యమంగళ విగ్రహుణ్ణి, ఆ స్వామిని మనమంతా పూజిద్దాం రండి అని జరిగిందంతా మర్చిపోయినారుట. మర్చిపోయి ఎక్కడా కృష్ణుడు అని ఆ పిల్లవాడిని ఎత్తుకొని చక్కగా అలంకరించి గంధం పూశారు, బొట్టు పెట్టారు, మంచి బట్టలు కట్టారు, హారతి పెట్టారు, పూజ చేశారుట. ఈ ప్రకారంగా ఎలాగా

ఆ సమయంలో కృష్ణ పరమాత్మ ఎలా ఉన్నాడు? దేదీపమానంగా వెలుగుతూ ఉన్నాడు, ఎంతో శోభగా ఉన్నాడు. వెంటనే దేవతలంతా వచ్చారు, బ్రహ్మదేవుడు కూడా వచ్చాటండి. వచ్చి అందరి మీద పుష్పాలు కురిపించాడు. అందరూ కూడా జరిగింది మర్చిపోయినారు. ఆ యొక్క చారాస్వామి వారిని అంటున్నాడు, ఆ కృష్ణమూర్తిని వాళ్ళు కూడా మెచ్చుకుంటూ, దేవతలు కూడా మెచ్చుకుంటూ, అందరు కూడా చక్కగా మంగళగానం చేసి మంగళహారతి పాడి ఎవరెళ్ళకి వాళ్ళు క్షేమంగా వెళ్ళారండి అని ఇలా మంగళహారతి పాడారు. అయ్యా పెద్దలారా, ఈ మంగళహారతి పాడిన తర్వాత మనం ఈ యొక్క ఫలశ్రుతి అంటే ఇది విన్నవారికి ఏం జరుగుతుంది అనే విషయం కూడా చెప్పుకుని, దీంట్లోనూ ఉన్నటువంటి వేదాంత రహస్యాలు సంగ్రహంగా క్లుప్తంగా చెబుతాను. అందరూ కూడా ఆలకించమని ప్రార్థన.

చెప్పుకుని దీంట్లోనే ఉన్నటువంటి వేదాంత రహస్యాలు సంగ్రహంగా క్లుప్తంగా చెబుతాను. అందరూ కూడా ఆలకించమని ప్రార్థన.

ఫలశ్రుతి. ఎవరైతే ఈ నౌకాచరితం అంటే భక్తిగాథ వింటారో, గానం చేశారో, భక్తిగా ఆలకించారో, వాళ్ళకి ఏమవుతుందిటండి?

బాధ విన్నారో అలాంటి వారందరి కూడా శృణ్వంతి విన్నవాళ్ళకి కృష్ణ ప్రసీదతి. ప్రసీదతి అంటే వాళ్లకు క్షేమం అవుతుంది, వారి ప్రసాదం. కృష్ణ ప్రసాదం అంటే ఇది మనకి, అది ప్రసీదతి.

పెద్దలారా, క్లుప్తంగా ఇప్పుడు ఈ కథలో ఏమిటి పరమాత్మ తత్వం తెలుసుకుందాం. గోపికలు అంటే ఎవరు? గోపికలు అంటే వాళ్ళంతా కూడా జీవాత్మలు. అసలెవరు వాళ్ళు? రామాయణ కాలంలో వాళ్ళంతా కూడా ఋషీశ్వరులు. పరమాత్మ యొక్క ఆలింగ సౌఖ్యం కోరి వస్తే నాయన కృష్ణావతారంలో పుట్టాడన్నట్ట. ఆలింగనం ఇవ్వలేదు, ఏమీ లేదు, వాళ్ళకి మోక్షం ఇచ్చాడంతే. ఇక్కడ కృష్ణుడు ఎవరయ్యా అంటే సాక్షాత్తు పరమాత్మయే. తెల్లగా ఉన్న ఓడ అంటే ఏమిటి? తెల్లగా ఉన్న ఓడంటే తెలుపు అనేటువంటిది భక్తికి చిహ్నం, సాత్విక భక్తి. ఇంకోటి ఉంది రాజస భక్తి, ఇంకోటి తామస భక్తి, కోపంతో భక్తి. హిరణ్యాక్షుడు, హిరణ్యకేశుడు వాళ్ళంతా కోపంతో పరమాత్మను సేవించారు. ఎక్కడరా మీ దేవుడు అంటూ వాళ్ళు ధ్యానం చేశారు. కంసుడు ఏం చేశాడు? ఎక్కడరా కృష్ణుడు? అష్టమగర్భం, అష్టమగర్భం అని ధ్యానం చేశాట. కనుక వాళ్ళకి మోక్షం ఇచ్చాడు. కనుక అలాంటి భక్తి అనేటువంటి ఎవరైతే పడవలో కూర్చున్నారో వాళ్ళు సంసారము అనేటువంటి పుట్టుట మరణించుట పుట్టుట పోగుట అనేటువంటి ఈ యొక్క చక్రాన్ని దాటి హాయిగా పోతారయ్యా. మరి ఓడకి చిల్లి పడింది కదా అంటే ఏంటి? ఎవరైతే భక్తి సాధన చేస్తూ ఉంటారో మధ్య మధ్య దానికి బంగారు వస్తుంటాయి. మనం చక్కగా కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాం, ఆ సమయంలోనే ఏ పాలవాడో పెరుగువాడో వచ్చి కేకలేస్తుంటారు, మనం డిస్టర్బ్ అవుతాం. అది చిల్లులు పడ్డాం అంటే. మరి వాళ్ళు తెడ్లుతో నడిపించారు కదా, తెడ్లు ఓడ నడిపేటువంటి తెడ్లు అంటే ఏమిటంటే భక్తి సాధనలు. అందుకే వాటిని పారేయమన్నాడు, వాళ్ళు మీరు పారేయమన్నారు. కనుక ఇక్కడ జరిగింది ఏమిటంటే జీవాత్మ వెళ్ళి పరమాత్మలో కలిసిపోయినట్ట. జీవాత్మ పరమాత్మ యొక్క కలయికే ఈ నౌకాచరితం. అదే శ్రీమద్భాగవతంలో రాసలీల రసోవై సహ పరమాత్మ రసస్వరూపుడు, ఆయనలో చేరటమైనటువంటిదే రాసలీల. కనుక చాలా భక్తిగా పాడవలసినటువంటి ఆ రాసలీల ఘట్టాన్ని మనమంతా కూడా తెలుసుకుంటాం. తర్వాత ఈ ప్రబంధం ఆయన మామూలుగా సురటి రాగంతో ప్రారంభించరు. శృంగరించు కొని వెడలేది, అది సురటి రాగంలో పాడారు, అది తీసుకున్నారు. మళ్లీ మంగళహారతి కూడాను సురటి రాగమే ముగించాడు, అది ఒక విశేషం. తర్వాత మరి ఫలశ్రుతి ఏమంటున్నాడు? ప్రారంభంలో చెప్పాడు, ధరలో హరికుత నౌకాచరితంబును విన్నవారు వరసుత ధనములను బడసి వర్ధిల్లుదురే అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్పాడు ఇక్కడ? అందరికీ కూడాను మోక్షమేనయ్యా విన్నవాళ్లకి,

కాదండి, మేము చిన్నవాళ్ళం కదా అంటే మీకు ఏ ఏ కోరికలు ఉన్నట్లయితే అవి తీరుతాయి, అంచెల్లో మోక్షం వస్తుంది సుమా అని చెబుతున్నాడు. శ్రీ ఏకాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అంత్యమందు మోక్షము, ఉన్నంతకాలం సౌఖ్యము, అంత్యములో మోక్షం. పెద్దలారా, మంగళం గురుదేవాయ

0: യുവത. യുവത സനാതനഭാവം,
1: സനൂതന രൂപം.
0: യുവത
1: യുവത
2: రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి యువత కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ఆధునిక యుగంలో ఆధ్యాత్మికత అంశంపై చర్చను మీకు అందిస్తున్నాం. ఈనాటి కార్యక్రమంలో పెద్దలు, ఒరిస్సా రాష్ట అధ్యకులు శ్రీ జగన్నాథ్ ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా వ్యవహరిస్తారు. వీరితో పాటు రేడియో సాయి తెలుగు బృందం వారు శ్రీ సాయి ప్రసాద్, శ్రీ గణేష్ పాల్గొంటున్నారు. వినండి ఆధునిక యుగంలో ఆధ్యాత్మికత చర్చలోని మొదటి భాగం.
3: భగవాన్ బాబావారి దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ శ్రోతలందరికీ ఈనాటి యువత కార్యక్రమానికి మరొకమారు స్వాగతం. ఈనాటి ఆధునిక యుగంలో సాంకేతిక పరిజ్ఞానం, వైజ్ఞానిక రంగంలో ఉరకలు, ఏ రంగంలో చూసినా అభివృద్ది అనేవి ఎంతో విరివిగా కనిపిస్తున్న దృశ్యం. మరి మానవుడు వైజ్ఞానిక పరంగా అభివృద్ది పొందుతున్నప్పటికీ ఆధ్యాత్మిక పరంగా వెనుకబడుతున్నాడన్న ఆలోచన ప్రతి ఒక్కరి మనసులో మసులుతున్న ఒక ఆలోచన. ఈ ఆధ్యాత్మికత ఆధునిక యుగంలో ఏ విధంగా మనం అలవర్చుకోవచ్చు? మనం పూర్వయుగాల్లో చూసినట్లయితే ఆధ్యాత్మిక అభివృద్ది కొరకు జపతపాదులు, యజ్ఞయాగాదులు, క్రతువులు ఇవన్నీ ఆచరించే అవకాశం ఉండేది. కాని కాలంతో పరిగెడుతున్న మానవుడు ఈనాడు ఇవన్నీ చేయడానికి సమయం లేదు అనే ఒక సమాధానాన్ని ఇస్తున్నాడు. మరి ఈ తరుణంలో ఎక్కువగా యువత ఏ విధంగా ఈ ఆధునిక యుగంలో ఆధ్యాత్మికతను మనం అలవర్చుకోవచ్చో ఈనాటి యువత కార్యక్రమంలో మనం కొంచెం చర్చించుకుని ఆలోచించుకుందాం. ఈ అద్భుతమైన అంశాన్ని మనం చర్చించుకునే అవకాశాన్ని స్వామి ఇచ్చినందుకు మనందరి తరపున స్వామికి ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈనాటి మన ప్రత్యేకమైన వ్యక్తికి స్వాగతం పలుకుదాం. సాయిరాం జగన్నాథ్ ప్రసాద్ గారు,
4: సాయిరాం.
3: ఈనాడు మనతో పాటు మన సోదరుడు సాయి ప్రసాద్ కూడా ఉన్నాడు. సాయిరాం సాయి ప్రసాద్.
5: సాయిరాం గణేష్.
3: సార్, మరి ఈ ఆధునిక యుగంలో మానవుడు ఇంత ఉరుకులు పరుగులు పెడుతున్నప్పుడు ఏ విధంగా మనం ఆధ్యాత్మికతను మన జీవితంలో పెంపొందించుకోవచ్చు? అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటో మానవుడు మర్చిపోతున్నాడు. మరి దీన్ని కొంచెం విపులంగా పరిశీలించి చూద్దామా?
4: తప్పకుండా. ఆధునికత అని మనం ఎప్పుడంటాం, అది ఓ కాలానికి సంబంధించింది. ఇవాళ దేనికైతే మనం ఆధునికత అంటున్నాము, 50 ఏళ్ల తర్వాత ఆ ఆధునికత మళ్లీ మారిపోతుంది. కానీ ఆధ్యాత్మికత ఏదంటాం, ఆధ్యాత్మికత ఈజ్ టైమ్లెస్. ఆధ్యాత్మికత టైమ్లెస్. ఈ కాలంలో ఇది ఆధ్యాత్మికత, 50 ఇయర్స్ తర్వాత ఇంకోలాగా ఉంటుంది ఆధ్యాత్మికత అని కాదు. ఆధ్యాత్మికత కాన్స్టెంట్. కానీ మోడర్న్ ఏదంటున్నాము, అది సమయానికి సంబంధించింది. అయితే ఈ ఆధ్యాత్మికత ఎప్పుడైతే మాకు అగ్రికల్చరల్ సివిలైజేషన్ ఉండేదో, అప్పుడు లైఫ్ వాజ్ స్లో, జీవితం దాని తాలూకు గతి చాలా నెమ్మదిగా ఉండేది. మనిషిలో కోరికలు తక్కువ ఉండేవి. అందరూ కలిసికట్టుగా సద్భావంతో ఉండేవాళ్ళు. అదే ఎప్పుడైతే మనకి ఇండస్ట్రియల్ ఏజ్ వచ్చిందో, ఆ ఇండస్ట్రియల్ ఏజ్ లో లైఫ్, జీవితాంతాలకి గతి కొంచెం
3: పెరిగింది.
4: మనిషికి ఇంతకు ముందు అగ్రికల్చర్ లైఫ్ సివిలైజేషన్ లో అందరూ కలిసికట్టుగా ఉండేవారు, జాయింట్ ఫ్యామిలీ ఉండేది. ఇండస్ట్రియల్ సివిలైజేషన్ రాగానే అందరూ ఫ్యాక్టరీస్ లోని ఇక్కడ అక్కడ పనిచేసి చిన్న చిన్న గదుల్లో, చిన్న చిన్న ఇళ్లలో ఓన్లీ హస్బెండ్, వైఫ్, చిల్డ్రన్ తో ఉండడం ఇది అలవాటైంది. ఇవాళ టెక్నాలజీ ఏజ్ లో అసలు ఫ్యామిలీయే ఇర్రెలవెంట్ అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితి వచ్చింది. అందుకు ఇప్పుడప్పుడప్పుడు మనకి ఈ సందేహం కలుగుతుంది ఏమిటంటే, ఈ ఆధునిక యుగంలో ఆధ్యాత్మికత తాలూకు ప్లేస్ స్థానం ఎక్కడ? ఆధ్యాత్మికత తాలూకు స్థానం ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే ఆధ్యాత్మికత మనకి ఏదైతే ఇస్తుందో అది ఆధునికత ఇవ్వలేదు. కానీ ఇవాళ రేపు యువత అనుకుంటున్నారు ఏమిటంటే, మెటీరియల్ వాంట్స్, భౌతికంగా మనకి అన్ని సరుకులు దొరికిపోతే, మన అన్ని వాంట్స్ సాటిస్ఫై అయిపోతే లైఫ్ సార్థకం అయిపోతుందని. మన సొసైటీ కూడా కన్జ్యూమరిస్టిక్ సొసైటీ అయిపోయింది. మనం ఇంతకు ముందు బజార్కి వెళితే మనకి ఏమిటి అవసరం ఇంట్లోనే ఆలోచించుకుని ఓ లిస్ట్ చేసుకుని వెళ్లేవాళ్ళం. వెళ్లి మనం ఏదే కొనుక్కోవాలో అది కొనుక్కునేవాళ్ళం. ఇవాళ రేపు అది కాదు, మనం మాల్కి వెళ్ళాక అక్కడ ఏది ఉంటే అది కొండాం అనుకుంటాం. ఏ లిస్టు ఉండదు. ఏదైతే మనకు ముందు అవసరం అని అనిపించేటతో మనం అక్కడ వెళ్లి అది చూడగానే మనకు అవసరం అనిపిస్తుంది. వాంట్స్ అలా పెరిగిపోతున్నాయి, డిజైర్స్ అలా పెరిగిపోతున్నాయి. క్రితం మనం ఏం చేసేవాళ్ళం, ఓ బ్యాగ్ పట్టుకుని వెళ్లేవాళ్ళం. ఓ బ్యాగ్ పట్టుకుని వెళ్లి ఆ బ్యాగ్ లో మన సరుకులన్నీ పెట్టి మనం ఇంటికి వచ్చేవాళ్ళం. ఇవాళ రేపు మనం బ్యాగ్ పట్టుకుని వెళ్ళటం లేదు. వాడు మనకు యూజ్ అండ్ త్రో బ్యాగ్ ఇస్తున్నాడు, పాలిథిన్ బ్యాగ్. అండ్ మన రిలేషన్షిప్స్ కూడా అలాగే యూజ్ అండ్ త్రో రిలేషన్షిప్ కింద మారిపోయాయి.
2: మనం కూడా ఆ పాతకాలంలో ఈ విధంగా ఉండేవారంటే కావలసిన సామాన్లు కొనుక్కోవడానికి సరిపడా డబ్బులు తీసుకెళ్లేవాళ్ళం.
4: ఇవాళ డబ్బులు అక్కర్లేదు,
2: క్రెడిట్ కార్డు అంటారు.
4: క్రెడిట్ కార్డుతో మనం బ్రతుకుతాం. జేబులో డబ్బులు పట్టుకుని వెళ్లే అవసరం కూడా లేదు. సో ఈ విధంగా మనం చూస్తే ఆధునికత తాలూకు ప్రభావం మన వ్యక్తి జీవనంలో, మన ఫ్యామిలీలో, మన సొసైటీలో దాని ఎఫెక్ట్, దాని ప్రభావం ఉంటుంది. ఇందులోంచి బయటపడడానికి మనం ఎలా బయటపడతాం అది మనం అందరం ఆలోచించే విషయం.
2: సాయి ప్రసాద్, నువ్వేం చెప్తావు?
0: సాయిరామ్ సార్, ప్రస్తుతం సమాజంలో ఆధ్యాత్మికత అంటే నిజానికి ఎలా ఉందంటే, ఒక పండుగ రోజులలో కానీ లేదా ఏదైనా ప్రత్యేక దినాలలో అందరూ కలిసి గుడికి వెళ్ళడం, లేదంటే సంవత్సరానికి ఒకసారి పుణ్యతీర్థాలకు వెళ్ళి ఆ ఒక్కరోజుకి దండం పెట్టేసుకుని ఆ ఒక్కరోజుకి పద్ధతిగా ఉంటే సరిపోతుంది అన్న పరిస్థితిలో ఉన్నారు ప్రజలు. ఇంకా యువతని చూసినట్లయితే అసలు దేవుడికి ఎందుకు నమస్కరించాలి, ఈ ఆధ్యాత్మికతని మనం ఎందుకు అనుసరించాలి, ఇదంతా టైం వేస్ట్ అన్న ధోరణిలో ఉన్నారు. ఇలాంటి వారు వారి జీవితాలలో ఆధ్యాత్మికతను ఎలా పెంపొందించుకోవాలి?
4: మనం ఆధ్యాత్మికత తాలూకు సరైన అర్థం మనం తెలుసుకోవటం లేదు. ఇప్పుడు రిలీజియన్ ఉంది, స్పిరిచువాలిటీ ఉంది. స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ రిలీజియన్. స్పిరిచువాలిటీ పైన ఉంటుంది, రిలీజియన్ అనేది కింద ఉంటుంది. స్వామి చక్కగా చెప్తారు, విమానంలో మీరు వెళుతున్నప్పుడు, మంచి హైట్లో విమానం వెళుతున్నప్పుడు కిందన అంతా మీకు సమానంగా కనపడుతుంది. మీరెంత కిందకు వస్తారో అక్కడ మీరు
2: అన్ని డిఫరెన్సెస్
4: కనపడతాయి. అలాగే ఆధ్యాత్మికంగా బ్రతుకుతే మనలో డిఫరెన్సెస్ తగ్గుతాయి. యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ స్వామి అనేవారు, అది ఎలా వస్తుంది అన్లెస్ మనలో ఆధ్యాత్మికత పెరగపోతే అవి రావు. మనం కొన్ని పండుగలు చేసుకోవడం, దేవుణ్ణి పూజ చేసుకోవడం, ఇవన్నీ మీకు రిలీజియస్ ప్రాక్టీసెస్. కానీ ఆధ్యాత్మికత అన్నది అది అలాంటి ఒక స్టేజ్ వేర్ మన అందరిలో ఒకే ఆత్మ ఉంది, మన అందరిలో ఉన్న దేవుడు ఒకడే, ఈ ఫీలింగ్తో మనం బ్రతుకుతాం. అక్కడ పూజలు, పునస్కారాలు వీటికంట మన యాటిట్యూడ్, మనం ఏ విధంగా మనం చూస్తున్నాం అది ముఖ్యం. ఏ స్పిరిచువల్ పర్సన్ ఎప్పుడు ఏమిటనుకుంటాడంటే, ప్రతి ఒక్కళ్ళు అదే ఆత్మ ఉంది, అందుకనే మనలో భేదాలు ఏమి లేవు. సో మనం ఎక్కడ తప్పు చేస్తున్నామంటే, మనం రిలీజియస్ ప్రాక్టీసెస్ కి స్పిరిచువాలిటీ అనుకుంటున్నాం. దేవుళ్ళకి కూడా మనం పవర్ ఇచ్చేసాం, ఫలానా గుడికి వెళితే మహిమ ఎక్కువ
2: వస్తుంది,
4: మన కోరికలు తీరుతాయి, ఫలానా గుడికి వెళితే తీరం, ఈ దేవుడికి కొలుస్తే మన కోరికలు తీరుతాయి, ఆ దేవుడికి కొలుస్తే తీరం. మన ఏదో వీసా వెంకటరమణ మూర్తి కోయిల్ కూడా ఎక్కడో ఉందని విన్నాను హైదరాబాద్ లో, అక్కడ వెళ్లి వెంకటరమణికి కొలిస్తే వీసా దొరికిపోతుంది. అద్భుతమైన నమ్మకాలు మనుషుల్లో, దిస్ ఈజ్ నాట్ స్పిరిచువాలిటీ. ఇదో విధమైన మూఢనమ్మకం. స్పిరిచువాలిటీ ఈజ్ ఎ స్టేజ్ వేర్ వీ ఫీల్, మనం అనుకుంటాం ఏంటంటే మన అందరిలో ఒకే ఆత్మ ఉంది, మనందరం ఒకటే. ఆ స్థాయికి మనం చేరితే మోడర్నిటీ తాలూకు ప్రభావం తగ్గుతుంది.
2: స్వామి కూడా ఎంతో అద్భుతంగా సనాతన సారథి అయినప్పటికీ స్వామి అత్యాధునికంగా ఉండేవారు. ఆ యువతతోనే ఎక్కువ కాలం గడుపుతూ ఈ కాలేజెస్, హాస్పిటల్స్, ఈ టెక్నాలజికల్ గా ఏమాత్రం స్వామి వెనుకంజ వేయలేదు. మనకు కావలసిన, సొసైటీకి కావలసినవన్నీ స్వామి మన ముందుంచారు. ఎందుకంటే ఇవన్నీ పాజిటివ్ చేంజ్ ని తీసుకురావాలన్న ఉద్దేశంతో స్వామి మనందరికీ ఇచ్చారు. స్వామి ఇంతటి ఎగ్జాంపుల్ సెట్ చేసిన తర్వాత మనం కూడా ఆ డైరెక్షన్ లో మనం అందరం నడిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. మీరేం చెప్తారు సార్?
4: ఆధునికం అన్నది అంత బ్యాడ్ కాదు, అంత ఆధునికంలో కూడా కొంత మంచి ఉంది. మెడికల్ సైన్స్ వాళ్ళు ఇంత డెవలప్ కాకపోయి ఉంటే ఏమిటై ఉండను? మెడికల్ సైన్స్ ఇంత డెవలప్ అవడం వల్ల ఇంతకు ముందు మనిషి చాలా జబ్బులకి యూస్ టు డై, కానీ ఇవాళ రేపు మందులు ఇలా వచ్చేసింది. ఇలాగ మెడికల్ సైన్స్ డెవలప్ అయింది కదా, మనిషి తాలూకు లాంజివిటీ పెరిగింది. దెన్ చాలా విషయాల్లో మీరు చూస్తారు సైన్స్ హ్యాస్ హెల్ప్డ్ అస్. సైన్స్ డెవలప్ కాకపోయి ఉంటే మనం వెనక్కి పడి ఉంటాం. అందుకే స్వామి, అందుకనే హీ ఎన్కరేజ్ సైన్స్, హీ ఎన్కరేజ్ టెక్నాలజీ. కానీ ఆయన అనేవారు ఏంటంటే టెక్నాలజీ టెక్నాలజీ కింద మారకూడదు, మనం టెక్నాలజీకి స్లేవ్ అయిపోకూడదు, మనం వీ షుడ్ బి ది మాస్టర్స్. టెక్నాలజీ మనకు ఎంత కావాలో అంతలోనే మనం ఉండాలి, దానికంటే ఎక్కువ వాడకూడదు. మోడర్నిటీ వల్ల కొన్ని బ్లైండ్ బిలీఫ్స్ పోయాయి. ఒకప్పుడు మనం అనుకునేవాళ్ళం సతి ఈజ్ ఏ గుడ్ థింగ్, విడో మ్యారేజ్ ఈజ్ బ్యాడ్, ఇవన్నీ మన మన సొసైటీలో ఉండేవి. విత్ మోడర్నిటీ అవి పోయాయి. చైల్డ్ మ్యారేజ్ అప్పుడు ఎన్కరేజ్ చేసేవారు, చైల్డ్ మ్యారేజ్ ఈజ్ నాట్ గుడ్ అని ఇప్పుడు మనం అనుకుంటున్నాం. సో దీజ్ ఆర్ ఇవన్నీ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది? త్రూ మోడర్న్ థింకింగ్ వచ్చింది. సో మోడర్నిటీ అంటే అంత బ్యాడ్ అని మనం అనుకోకూడదు. ఒకటి ఏమిటైందంటే మోడర్నిటీ వల్ల నేను ఏదైతే చెప్పానో కన్జ్యూమర్ సొసైటీ ఒకటి అయిపోయింది. మనుషుల్లో కోరికలు పెరిగిపోయి
2: భగవంతుడి మీద నమ్మకం తగ్గి,
4: భగవంతుడి మీద నమ్మకం తగ్గి. భగవంతుడి మీద నమ్మకం ఎప్పుడు ఉండేది? ఎప్పుడైతే మనిషి వాజ్ డిపెండెంట్ ఆన్ గాడ్. చాలా విషయాల్లో మనిషి అనుకునేవాడు స్వామి తప్ప దేవుడి తప్ప నాకు ఇంకో దిక్కు లేదని, దేవుడే నా ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేయగలడు. మనిషి ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ డెవలప్ అవడంతో దేని మీద అయితే మనిషి అనుకునేవాడు దేవుడే నాకు హెల్ప్ చేయగలడు అని, చాలా విషయాలు మనిషి చూస్తున్నాడు నా మటుకు నేను చేయగలుస్తున్నాను. సో డిపెండెన్స్ ఆన్ గాడ్ తగ్గిపోవడం వల్ల మనిషి అనుకుంటున్నాడు భగవంతుడు అవసరం ఏమిటి, వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ గాడ్. యువత అదే అనుకుంటారు. కొంత మన రాంగ్ ఇంటర్ప్రిటేషన్ కూడా ఉంది, కర్మ థియరీ. నువ్వు ఎటువంటి పని చేస్తావో అటువంటి ఫలం నీకు దొరుకుతుంది. నేను ఎటువంటి పని చేస్తే నాకు అటువంటి ఫలం దొరికితే దేవుడు ఎందుకు అని ఇదో క్వశ్చన్ కూడా వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనం చూస్తే ఇవాళ రేపు మీరందరూ బాల వికాసలో ఒకప్పుడు చదివి ఉంటారు, అప్పుడు మీరు అంత క్వశ్చన్ చేసేవారు కాదు. అప్పుడు గురువు గారిని మీరు అంత క్వశ్చన్ చేసేవారు కాదు,
2: ఎందుకు
4: యాక్సెప్టెన్స్ అనేది ఉండేది. ఇవాళ బాల వికాస్ చైల్డ్ కి మీరు ఏమైనా చదువు చెప్తే, ఓ విషయం చెప్తే వాడు మీకు లక్ష క్వశ్చన్స్ అడుగుతాడు. ఈజ్ ఎ క్వశ్చనింగ్ మైండ్, మంచిదే అది. అప్పుడప్పుడు గురువులు దడిసిపోతారు, వీళ్ళకి మేము సమాధానం చెప్పగలమా లేదని. కానీ క్వశ్చన్ అడగడంలో తప్పులేదు, ఎందుకంటే మనిషి అనుకుంటున్నాడు అన్నీ నేను ఎప్పుడైతే చేయగలుస్తానో నాకు భగవంతుడు ఎందుకు, వై గాడ్. కానీ ఇవన్నీ మనిషిలో ఉన్నా, ఈ మెటీరియల్ పొజిషన్స్ అన్నీ తన దగ్గర ఉన్నా, ఏ మనిషి చెప్పగలడు నేను శాంతితో బ్రతుకుతున్నానని? నాట్ ఏ సింగిల్ పర్సన్ కెన్ సే దట్ ఐఎమ్ లివింగ్ ఇన్ పీస్. అన్నీ ఉన్నా నాలో దరిద్రం ఇంకా ఉంది, నేను ఇంకా ఐఎమ్ నాలో ఐ నీడ్ శాంతి, ఐఎమ్ ల్యాకింగ్ సంథింగ్, ఐ డోంట్ హ్యావ్ పీస్, ఐ డోంట్ హ్యావ్ జాయ్. ఇవన్నీ ఎలా వస్తాయి? ఓన్లీ త్రూ స్పిరిచువాలిటీ.
0: అందుకే స్వామి కూడా అంటారు ఆధునీకరణ తప్పని స్వామి ఇప్పుడు చెప్పలేదు మీరు అన్నట్లుగా ఇంతకుముందు, కాకపోతే పాశ్చాత్య ధోరణిలో పడకూడదని చెప్తారు స్వామి. మన భారతదేశంలోనే అంత సైన్స్ ఉంది, అంత విజ్ఞానం ఉంది, దాన్ని మీరు కరెక్ట్ గా మోడర్నైజ్ గానే అదే పద్ధతిలో వెళ్ళచ్చు, అంతేకాని పాశ్చాత్య మోజులో పడి ఉన్నదాన్ని వదులుకుంటున్నారు అని చెప్పారు స్వామి.
4: అది పాశ్చాత్య ఎవ్రీథింగ్ పాశ్చాత్యకి బ్లైండ్ గా ఫాలో అవడం, వెస్టర్న్ సివిలైజేషన్ కి బ్లైండ్ గా ఫాలో అవడం మంచిది కాదు. మనం ఇవాళ రేపు అనుకుంటాం మన మ్యూజిక్ లో ఏమీ లేదు, వెస్టర్న్ మ్యూజిక్ లో అంతా ఉంది, మన డాన్స్ ఈజ్ యూస్లెస్, వెస్టర్న్ డాన్స్ ఈజ్ గుడ్, అవర్ ఫ్యాషన్స్ ఆర్ అప్డేటెడ్, దేర్ ఫ్యాషన్ ఈజ్ గుడ్. సో బ్లైండ్ గా ఎనీథింగ్ వెస్టర్న్ ఈజ్ గుడ్, ఎనీథింగ్ ఆఫ్ అవర్ ఓన్ కంట్రీ ఇట్ ఈస్ బ్యాడ్, ఇదో ఫీలింగ్ మనలో వస్తుంది. కొన్ని మంచి కూడా ఉంది, వెస్టర్న్ సివిలైజేషన్ లో కూడా కొంత మంచి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా విషయాల్లో వీ నెవర్ అబ్జర్వ్ పంక్చువాలిటీ, సరిగ్గా టైంకి రావడం, టైంగా పనిచేయడం, కానీ వాళ్లలో పంక్చువాలిటీ ఉంది, వాళ్లలో ఏ పని చేసినా సిన్సియారిటీ ఉంది, సిన్సియర్ గా చేస్తారు, వాళ్లలో బ్యాక్ బైటింగ్ తక్కువ, మనలో ఇంకొకటి గురించి ఆలోచన మనకి ఎక్కువ, మన గురించి తక్కువ ఆలోచిస్తాం, ఇంకొకటి గురించి ఎక్కువ ఆలోచిస్తాం, అది కూడా మంచి మంచి ఆలోచిస్తే పర్వాలేదు, లోకా సమస్త సుఖినో భవంతు అని, కానీ ఇలా ఇటువంటివన్నీ మనలో ఉన్నాయి. సో స్వామి ఏంటంటారంటే బ్లైండ్ గా గుడ్డిగా మీరు వెస్టర్న్ సివిలైజేషన్ ఫాలో అవ్వకండి, కానీ ఎనీథింగ్ గుడ్, ఎక్కడ ఏది గుడ్ ఉన్నా ఏది మంచి ఉన్నా దానికి రిసీవ్ ఇట్, మీరు దానికి నేర్చుకోండి అక్కడ. ఓన్లీ ప్రాబ్లం విత్ వెస్టర్న్ సివిలైజేషన్ ఇస్ దట్ దే ఆర్ వెరీ మెటీరియలిస్టిక్, మనం ఆ మెటీరియలిజంనే ఫాలో అయ్యాం, కానీ వాళ్ళలో మంచి ఏదో దానికి మనం వీ డింట్ యాక్సెప్ట్. ఇవాళ రేపు మోడర్న్ సొసైటీలో మనం అనుకుంటాం, అప్పుడప్పుడు అనుకుంటాం మన మోడర్న్ సొసైటీలో వాల్యూస్ లేవని, వాల్యూస్ లేవని. వాల్యూస్ ఉన్నాయి, కానీ ఇవాళ రేపు యువత ఆ వాల్యూకి ఇంకోలాగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, ఎక్స్ప్రెషన్ తేడా ఉంటుంది. మన నేషనల్ ఫ్లాగ్ వాళ్ళు పెయింట్ చేసి వాళ్ళు అప్పుడప్పుడు మీరు చూస్తారు టీవీస్ లో గట్రా, క్రికెట్ మ్యాచ్ గట్రా అవుతున్నప్పుడు దే వేవ్ ది నేషనల్ ఫ్లాగ్, అది ఇక్కడ ఒంటి మీద వేసుకుంటారు. దట్ ఈస్ ద వే దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ దేర్ పెట్రియాటిక్ ఫీలింగ్. దేశభక్తి లేదని కాదు, దేశభక్తి ఉంది, ఎక్స్ప్రెషన్ వేరేగా ఉంది. రెండవది, ఇవాళ రేపు యువత అన్యాయం చూసి ఊరుకోలేరు, అన్యాయం చూసి ఊరుకోలేరు, వాళ్ళు దానికి ప్రొటెస్ట్ చేస్తారు. ఏదైతే ఇంతకుముందు మనం ఏదైనా యాక్సెప్ట్ చేసేవాళ్ళం, ఇవాళ రేపు యువత మటుకు క్వశ్చన్ చేస్తారు, ఎందుకు ఇది ఉంది, అంతా ఒకటే అన్నప్పుడు, అందరం ఒకటే అన్నప్పుడు ఉచ్చ నీచ ఈ భేదాలు ఎందుకుంటున్నాయి, క్యాస్ట్ రిలీజియన్ ఈ డిఫరెన్సెస్ ఎందుకుంటున్నాయి అని ఇవాళ యువత క్వశ్చన్ చేస్తుంది. ఇట్స్ నాట్ బ్యాడ్. సో దెర్ ఆర్ గుడ్ థింగ్స్, మంచి కూడా ఉంది మోడర్న్ సొసైటీలో. లెట్ అస్ యాక్సెప్ట్ ది గుడ్, రిజెక్ట్ ది బ్యాడ్.
0: అన్ని మంచి భావాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆధ్యాత్మికతని పాటించలేకపోతున్నారు, అంటే వాళ్ళకి తెలియక కావచ్చు, లేదంటే ఎలా అనుసరించాలో సరైన మార్గం కనిపించకపోవచ్చు. నేటి యువత ఎలా ఆధ్యాత్మికాన్ని పాటించగలరు ఈనాటి ఆధునిక యుగంలో?
4: మళ్ళీ ఇక్కడ మనం ఇవాళ రేపు పరిస్థితి చూసామంటే, ఇవాళ రేపు ప్రతి ఒక్కడు అనుకుంటున్నాడు ఏంటంటే నేను సుఖంగా ఉంటే చాలు, సెల్ఫిష్నెస్ పెరిగింది. మెటీరియలిజం పెరగడంతో సెల్ఫిష్నెస్ పెరిగింది, మనిషి వాంట్స్ పెరిగిపోయాయి. ఒకప్పుడు మనం ఒక సైకిల్ ఉంటే చాలు అనుకునేవాళ్ళం, మెల్లిగా స్కూటర్కి వచ్చాం, ఇంటికి రెండు స్కూటర్స్ కావాలనుకున్నాం, నాకు ఒక స్కూటర్, నా కొడుకు స్కూటర్, నా కూతురికి ఒక స్కూటర్, ఇలా ఇంట్లో ఎంతమంది జనం ఉండేవారు అన్ని స్కూటర్స్ కావాల్సిన వచ్చాయి. తర్వాత మెల్లిగా ఇవాళ రేపు మీరు మోటార్ కార్స్ చూస్తారు, వెహికల్స్ కూడా మోర్ దెన్ వన్ అయిపోతున్నాయి, ఫోర్ వీలర్స్ కూడా ఇంటికి మోర్ దెన్ వన్. ఇన్ ద లాస్ట్ 10 ఇయర్స్ ఆటోమొబైల్ ప్రొడక్షన్ మైట్ హావ్ డబుల్డ్, ది సైజ్ ఆఫ్ ది రోడ్ రిమైనింగ్ ద సేమ్, రోడ్ అంతే ఉంటుంది, ఎన్ని బళ్ళు నడుస్తున్నాయి, ఎంత పొల్యూషన్ అవుతోంది. సో ఇవన్నీ చూసుకుంటే ఈ డిజైర్స్ పెరగడంతో మనిషికి శాంతి లేదు, దెర్ ఇస్ నో పీస్. స్వామి అన్నారు లెస్ డిజైర్, మనకి మోర్ డిజైర్స్ అయిపోతున్నాయి, మనకి మోర్ డిజైర్స్ అయిపోతున్నాయి. ప్రతి మనిషి ఎస్పెషల్లీ సాయి భక్తుల ముందు అనుకోవాలి ఏంటంటే నేను సాయి ఫోల్డ్కి ఎప్పుడు వచ్చాను అప్పుడు నా డిజైర్స్ ఎన్ని ఉండేవి, ఇవాళ నా డిజైర్స్ ఏమిటింది, పరిశీలన చేసుకోవాలి. నా డిజైర్స్ తగ్గాయంటే నేను ఆధ్యాత్మికత వైపు పెడుతున్నాను, నా డిజైర్స్ పెరిగాయంటే నేను మోడర్నిటీ వైపు పెడుతున్నాను. అందుకు మనిషిలో ఎప్పుడైతే గ్రీడ్, స్వామి ఎప్పుడు అనేవారు, గాడ్ విల్ సాటిస్ఫై యువర్ నీడ్స్ బట్ నాట్ గ్రీడ్. గాడ్ విల్ సాటిస్ఫై యువర్ నీడ్, నీకు ఏది అవసరం ఉందో అది నీకు భగవంతుడు ఇస్తాడు. కానీ నీలో ఈ వాంచ, దిస్ డిజైర్, ఇది బాగా పెరిగిపోవడం మంచిది కాదు. అన్లిమిటెడ్ డిజైర్స్, అన్లిమిటెడ్ డిజైర్స్ మనలో పెరిగిపోతున్నాయి. సో మనం ఆ డిజైర్స్ తగ్గించుకోవడానికి స్వామి సీలింగ్ ఆన్ డిజైర్స్ అన్నారు, సీలింగ్ ఆన్ డిజైర్స్ అన్నారు. ఎందుకంటే డిజైర్స్ అది మీకు రిపుల్ ఎఫెక్ట్ అంటారు, రిపుల్ ఎఫెక్ట్ అంటారు.
2: ఒకదాన్ని సాటిస్ఫై చేస్తే ఆటోమేటిక్ గా ఇంకొకటి
4: ఇంకో డిజైర్ పెరుగుతుంది, అలా ఇంకో డిజైర్ పెరుగుతుంది. అల్టిమేట్లీ ఇవాళ రేపు మనం ఏమిటి చూస్తున్నాం, ఎవరి ఇంటికైనా వెళితే వాడింట్లో ఫ్రిడ్జ్ ఉందా లేదా, వాడింట్లో ఇది ఉందా లేదా, వాడింట్లో అది ఉందా లేదా, దాన్ని బట్టి మనం ఆ మనిషికి అంచనా వేస్తున్నాం. మహాత్మా గాంధీ ఆయన గదిలో చాలా తక్కువ సరుకులు ఉండేవిట, బేరెస్ట్ మినిమం ఆయన దాంతో మెయింటైన్ అయ్యేవారు. ఇవాళ రేపు ప్రతి ఇల్లు గొడవంలా కనిపిస్తుంది. సో ఇటువంటి పరిస్థితిలో మనిషి ఇతరుల గురించి ఆలోచించటం లేదు. టుడేస్ మ్యాన్ షుడ్ గో టు దోస్ ప్లేసెస్ ఎక్కడైతే ఆకలి ఉంది, ఎక్కడైతే బట్ట కట్టుకోవడానికి బట్ట లేదు మనిషి, దేర్ ఇస్ సో మచ్ పావర్టీ. ఇవన్నీ మనిషి చూస్తే జ్ఞానోదయం కలుగుతుంది, అరే నేను ఇంతగా బ్రతుకుతున్నాను, ఎంత ఘోరంగా మనుషులు బ్రతుకుతారు ప్రపంచంలో,
2: అప్పుడు మనకున్న దానితో సంతృప్తి కలుగుతుంది.
4: మహాత్మా బుద్ధ ఆయన ఆ రోజు బయటికి రాకపోయి ఉంటే ప్యాలెస్ వదిలి, హీ వుడ్ నాట్ హ్యావ్ బికమ్ మహాత్మా. మహాత్మా గాంధీ ఆయన ఆఫ్రికా నుంచి ఇండియాకి వచ్చేశాక దేశం అంతా తిరిగి చూశాక ఆయనకి అప్పుడు రియలైజేషన్ కలిగింది, అరే నా దేశం ఎలా ఉందని. సో ఇవాళ రేపు యువత వెళ్లి చూడాలి ఈ దేశంలో ఎంత వాంట్ ఉంది, ఎంత నీడ్ ఉంది. అప్పుడు నాలో జ్ఞానోదయం కలుగుతుంది, అప్పుడు నాలో ఫీలింగ్ వస్తుంది, నేను ఇతరుల కోసం కూడా ఏమైనా చేయాలి. స్వామి అందుకే అన్నారు, హ్యాపీనెస్ లైస్
2: విత్ గివింగ్
4: ఇన్ గివింగ్ ఇన్ సర్వింగ్ అదర్స్. మొన్న కూడా కొటేషన్ చేసి చదివాను, వెన్ యు ఆర్ డెవలపింగ్ ఫైనాన్షియలీ, జీతం పెరిగిందని, డోంట్ థింక్ హౌ టు ఇంక్రీజ్ యువర్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్, యూ థింక్ హౌ టు ఇంక్రీజ్ యువర్ స్టాండర్డ్ ఆఫ్ గివింగ్. సో మనిషిలో ఆ భావన రావాలి, నా కోసం నేను బ్రతకడం కాదు, నేను ఇతరుల కోసం బ్రతకాలి. దట్ ఈస్ వాట్ స్వామి డిడ్. 85 ఇయర్స్ ఆఫ్ హిజ్ అడ్వెంట్ ప్రతి ముహూర్తం ఆయన ఆయన కోసం ఆయన ఏది చేసుకోలేదు. ఎవ్రీథింగ్ హి డిడ్ వాజ్ ఫర్
2: సార్. ఇక్కడ ఒక క్వశ్చన్ రావచ్చు చాలా మందికి. కొంతమంది ఒక హై పొజిషన్ లో ఉన్న ఉద్యోగాల్లో పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు స్టేటస్ ఆఫ్ లివింగ్ కూడా చాలా పెరిగిపోయింది ఇప్పుడు అన్ని ఉన్న ప్లేసెస్ లోని. మరి వాళ్ళు సంపాదన ఎక్కువైన కొద్దీ వాళ్ళు డిజైర్స్ ని, ఆ డబ్బుని ఎలా వినియోగించుకోవాలో అన్న ప్రశ్న వాళ్ళకి తలెత్తుతుంది. కొంతమందికి ఏం చేయాలో తెలియదు ఆ డబ్బుతోటి. అలాంటి వాళ్ళు ఏ విధంగా దాన్ని ఉపయోగపెట్టి ఒక సరైన మార్గంలో తీసుకెళ్లగలరో చెప్తారా?
4: నేను నాకు ఇంత డబ్బుతో నాకు ఇంత డబ్బు సరిపోతుందని అనుకున్నాక రెస్ట్ ఆఫ్ ది మనీ ఐ షుడ్ స్పెండ్ ఫర్ ది సొసైటీ. అబ్దుల్ కలాం గారు మనం చూశామంటే ఆయన ఎలా బ్రతికేవాడు, యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈవెన్ ఆఫ్టర్ దాట్ మినిమం ఎంత ఆయనకి అవసరం అంతే ఆయన అంతలోనే ఉండేవాడు. దే ఆర్ గ్రేట్ పీపుల్. మనం అంతగా ఆ స్థాయికి రీచ్ అవ్వకపోయినా మనలో ఫీలింగ్ ఉండాలి ఏంటంటే, భగవంతుడు నాకు ఇంత ఇస్తున్నప్పుడు కొంతైనా నేను సమాజం కోసం ఎందుకు సాక్రిఫైస్ చేయను. ఈ ఫీలింగ్ రావాలి, బికాస్ అందరూ బాగుంటేనే నేను బాగుంటాను, అందరూ సుఖంగా ఉంటేనే నేను సుఖంగా ఉండగలను. మన లోకా సమస్త సుఖినో భవంతు అంటాం, ఎంత మెకానికల్ గా అనిస్తూ ఉంటాం, అనాలని అనిస్తూ ఉంటాం. అట్ ది ఎండ్ ఆఫ్ అవర్ ప్రేయర్ వీ షుడ్ సే, కానీ మన హృదయం నుంచి అది వస్తోందా, ప్రపంచంలో అందరూ సుఖంగా ఉండాలని. అండ్ దిస్ ప్రేయర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సో పవర్ఫుల్. ఇఫ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ మేక్ దిస్ ప్రేయర్, ఈ ప్రపంచం బాగుపడుతుంది. సో మ్యాన్ హ్యాస్ టు సెట్ ఎ లిమిట్. బియాండ్ దాట్ ఇఫ్ గాడ్ ఈజ్ గివింగ్ మీ మోర్, ఐ షుడ్ స్పెండ్ ఇట్ ఫర్ ది సొసైటీ.
2: ఎక్కడ కోరిక అనేది ఎక్కడ కంట్రోల్ చేసుకోవాలి సార్? అంటే ఇప్పుడు సపోజింగ్ మా ఇంట్లో ఒక 2-bedroom ఫ్లాట్ మాది, అన్ని బానే ఉన్నాయి, కానీ వేడెక్కువైనంతనే నలుగురు అనుకుంటాం మా రూమ్ లో, ఇంకా ఒక రూమ్ లో ఏసీ ఉంటే బాగున్ను అన్న ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఫ్యాన్ ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది, కానీ దాంతో అడ్జస్ట్ అవడం ఎట్లాగా? ఆ మనసు ఎప్పుడు మనకు ఆ ఏసీ కావాలన్న ఉద్దేశంతోనే ఉంటుంది, మరి దాన్ని నియంత్రించుకోవడం ఎట్లాగా?
4: నీ డిజైర్స్ అన్ని సాటిస్ఫై అయ్యాక కూడా నీకు ఏమైనా సర్ప్లస్ ఉండొచ్చు. ఎంత డిజైర్స్ మనం సాక్రిఫై చేస్తామో అది మన మీద ఆధారపడి ఉంటుంది. నా నీడ్ ఏమిటో, నా అవసరం ఏమిటో నేను డిసైడ్ చేస్తాను. ఇప్పుడు ఏమిటవుతుందంటే నా నీడ్, నా అవసరం మై నేబర్ డిసైడ్స్, ఐ డోంట్ డిసైడ్ వాట్ ఈజ్ నీడెడ్ ఫర్ మీ. మా పొరుగింట్లో వాళ్ళు ఏమైనా కొనుక్కున్నారంటే
2: మా ఇంట్లో అది కావాలి,
4: అది మా ఇంట్లో అది కావాలి. కాన్స్పిక్యుయస్ కన్జంప్షన్ అంటారు దీన్ని. నాట్ దట్ ఐ నీడ్ ఇట్, బట్ బికాస్ మై నేబర్ ఈజ్ హ్యావింగ్ ఇట్, ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఇట్. నా పొరుగునున్న అయితే ఆయనకి అది ఉంది, నా దగ్గర అది లేదు, అందుకు నాకు అది కావాలి. నాట్ దట్ యాక్చువల్లీ ఐ నీడ్ ఇట్. సో వాట్ ఈజ్ నీడెడ్, ఏది నాకు కావాలో, యూ సెట్ యువర్ స్టాండర్డ్స్, యూ డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్, ఇది నాకు కావాలి నేను కొనుక్కుంటాను, డూ ఇట్, బట్ హ్యావ్ సమ్ లిమిట్. అండ్ బియాండ్ దట్ వాట్ ఎవర్ యూ కెన్ హెల్ప్, యూ హెల్ప్ ది సొసైటీ. అందరూ సన్యాసులు అయిపోవాలి, అందరూ అన్ని సాక్రిఫైస్ చేయాలి, దట్స్ నాట్ ది పాయింట్.
0: చెప్తున్నప్పుడు నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వెళ్ళగానే ఫ్యాన్ 5లో పెట్టేసుకుంటాను స్పీడ్ లో. నాన్నగారు అంటారు, ఎందుకురా మూడ్ లో ఉన్నప్పుడు కూడా చక్కగా గాలి వస్తుంది కదా అంటారు. లేదు, నాకు చాలా వేడిగా ఉంది అనిస్తాను. అంటే ఇక్కడ ఏంటంటే, నేను ఒకప్పుడు ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఫ్యాన్ ఆ స్పీడ్లో తిరుగుతున్నప్పుడు అప్పుడు కూడా నేను అక్కడే ఉన్నాను, కానీ కొంతకాలం వేరే ప్రదేశంలో ఉండడం వల్ల లేదంటే ఏసీకి అలవాటు పడడం వల్ల ఇప్పుడు నాకు కూడా అక్కడ అంత చల్లగా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంటారు. సో గణేష్ చెప్తున్నప్పుడు నాకేమనిపించిందంటే, ఏసీ అవసరం, అంటే మనకి ఎండగా ఉన్నప్పుడు ఏసీ ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. కానీ మనం ఒక్కసారి కనుక వెనక్కి వెళ్ళి ఆలోచించుకుంటే, ఒకప్పుడు ఇది లేకుండా కూడా నేను ఇదే ప్రదేశంలో చక్కగా హ్యాపీగానే ఉన్నాను. కాకపోతే ఏంటంటే నా మనస్సు కావాలనుకుంటుంది, అంటే ఆ మైండ్ అనేది ఆ ఇలా ఉంటే ఇంకొంచెం బాగుంటుంది కదా అని అనిపిస్తుంటుంది. సో మనం ఆ టైంలో అది లేనప్పుడు కూడా మనం ఎంత హ్యాపీగా ఉన్నామో ఒకసారి గుర్తు చేసుకుంటే మేబీ ఆ డిజైర్ ని కంట్రోల్ చేసుకోవచ్చేమో అనిపిస్తుంది.
4: అండ్ హ్యాపీనెస్ డజంట్ లై ఇన్ ఎనీ మెటీరియల్ థింగ్స్. ఏ పదార్థంలో కూడా హ్యాపీనెస్ అనేది లేదు, హ్యాపీనెస్ ఇన్సైడ్. రోజంతా రిక్షా తొక్కి రాత్రి అలిసిపోయి పడుకున్నవాడు హాయిగా పడుకుంటాడు. శుభ్రంగా డబ్బు ఉంది, పుష్కలంగా డబ్బు ఉంది, రాత్రి మనిషికి నిద్ర పట్టదు.
2: దాంతో ఏం చేయాలి, ఎలా కాపాడుకోవాలి,
4: వేసుకోకపోతే వాడు పడుకోలేడు. ది రిక్షా పులర్ ఈజ్ మోర్ హ్యాపీ దెన్ ద రిచ్ మ్యాన్, బికాస్ హ్యాపీనెస్ మనలో ఉంటుంది. హ్యాపీనెస్ ఈజ్ నాట్ ఇన్ ఏసీ, హ్యాపీనెస్ ఈజ్ నాట్ ఇన్ ఎనీథింగ్, హ్యాపీనెస్ ఈజ్ విదిన్ మీ. నేను దానికి ట్యాప్ చేయలేకపోతున్నాను, నాలో ఉన్న హ్యాపీనెస్ నేను డిస్కవర్ చేయలేకపోతున్నాను. ఐఎమ్ రన్నింగ్ ఆఫ్టర్ మెటీరియల్ ప్లెజర్స్. అందుకే స్వామి సీలింగ్ అన్నారు, ఎలిమినేషన్ ఆఫ్ డిజైర్స్ అనలేదు. డిజైర్స్ నీలో ఉండకూడదు అన్నారు అనలేదు, డిజైర్స్ ను లిమిట్ లో ఉంచుకో అన్నారు. మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖేశు అని భగవద్గీత. మాత్ర అన్నారు, మాత్ర ఇది లిమిట్. ఎలా అంటే, ఐస్ ముక్క తెచ్చి నా స్కిన్ మీద పెడితే అమ్మో అంటాను నేను. ఆర్ ఇఫ్ యూ పుట్ ఎ వెరీ హాట్ ఆబ్జెక్ట్, చాలా వేడిది ఏమైనా పెడితే నేను అబ్బో అంటాను. సో దిస్ ఈజ్ ద లిమిట్. ఈ లిమిట్ బయట ఎక్కువైపోతే నా చర్మం దానికి గ్రహించదు, ఎక్కువ పులుపు అవుతే నేను తినలేను, అసలు ఏమీ లేకపోతే టేస్ట్ లేకపోతే నేను తినలేదు. సో ప్రతిదానికి ఒక లిమిట్ ఉంది. బాడీ టెంపరేచర్ 98.4 డిగ్రీస్ లో ఉంటే యు ఆర్ హెల్దీ, తక్కువైనా ఎక్కువైనా మనం వీఆర్ నాట్ హెల్దీ. సో భగవంతుడు సృష్టిలో సముద్రానికి ఒక లిమిట్ ఇచ్చాడు, యూ షుడ్ నాట్ క్రాస్ ఇట్. ఫర్ ఎవ్రీథింగ్ హీ హాస్ గివెన్ ఎ లిమిట్. మన లైఫ్ లో కూడా ఒక లిమిట్ ఇచ్చారు, యూ షుడ్ నాట్ గో బియాండ్ దట్ లిమిట్. అండ్ ఇఫ్ యూ గో బియాండ్ దట్ లిమిట్ యూ విల్ మీట్ డిజాస్టర్. సముద్రం ఆ లిమిట్ దాటిపోతే సునామీ అయిపోయింది. గాలి దాని స్పీడ్ కంటే ఎక్కువ వెళ్ళిందంటే సైక్లోన్ వచ్చేస్తుంది. అలాగే మన జీవితం అస్తవ్యస్తం అయిపోవడానికి కారణం ఏంటంటే మనకి ఏ లిమిట్ లేదు. ఇవాళ వీ షుడ్ కమ్ డౌన్, వీ షుడ్ బి విదిన్ అవర్ లిమిట్స్. ఆ లిమిట్స్ లో యు ఎంజాయ్. అదే ఎల్లభసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చిత్తం.
2: శంకరాచార్యులు వారు భజగోవిందన్
4: చిత్తం తేన వినోదయ చిత్తం. యు ఎంజాయ్ లైఫ్ విత్ దాట్. నువ్వు కష్టపడి ఏది సంపాదించావు దాంతో యు ఎంజాయ్ యువర్ లైఫ్, బట్ బీ విదిన్ యువర్ లిమిట్స్. మోడర్న్ సొసైటీ మనకి లిమిట్లెస్ స్టేట్ కి వెళ్ళిపోతుంది సో ఫార్ యాజ్ గ్రీడ్ ఈజ్ కన్సర్న్డ్. దానివల్ల మనం వీఆర్ లూజింగ్ పీస్ ఆఫ్ మైండ్.
5: ఇంతవరకు మీరు యువత కార్యక్రమంలో భాగంగా ఆధునిక యుగంలో ఆధ్యాత్మికత అంశంపై చర్చను విన్నారు. చర్చలో పాల్గొన్నవారు ఒరిస్సా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జగన్నాథ్ ప్రసాద్ గారు, శ్రీ సాయి ప్రసాద్, శ్రీ గణేష్. వచ్చేవారం ఈ కార్యక్రమం యొక్క 2వ భాగాన్ని మీకు అందిస్తాం. అంతవరకు సెలవు. సాయిరాం.
6: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు 2010వ సంవత్సరంలో స్వామివారి దివ్య సన్నిధిలో సాయి కులవన్ సభామండపంలో విద్యార్థులు ప్రదర్శించిన బుర్రకథ లవకుశను వింటారు.

0: అయితే సోదరా
1: చెప్పరా, మరి
0: ప్రథమ పూజితుడు విఘ్న వినాశకుడైన
2: గణపతి దేవుణ్ణి ముందుగా కొలిచాము.
1: సభాష్ మరి,
2: ఇకపోతే కథలోకి వెళ్లే ముందు మనకి జన్మనిచ్చినటువంటి కన్న తండ్రి అయిన భగవాన్ బాబావారి పాటను ముందుగా స్తుతించుకుందాంరా.
1: పదరా మరి,

0: అయితే సోదరా,
1: చెప్పరా మరి,
0: నిన్న కాక మొన్న మన అన్నలు భగవాన్ బాబా వారి
1: దివ్య సమక్షంలో
0: రామాయణాన్ని బుర్రకథగా
1: గానం చేసి
0: స్వామి వారి మన్నలను పొందారురా.
1: శభాష్ మరి.
0: ఇకపోతే ఈనాడు రామాయణానికి కంటిన్యూషన్ అయిన ఉత్తర రామాయణంలోని లవ కుశ అనే బుర్రకథని చెప్పుకుందాంరా.
1: ముందుగా స్వామి ఆశీస్సులను పొందుదాం మరి.
0: తప్పకుండారా. అయితే ఈ కథలోని మాటలు, పాటలు, సంగీతం సర్వం భగవాన్ బాబా వారేరా.
1: చాలా కరెక్ట్ గా చెప్పావురా.
0: సరేరా, ఇక కథలోకి వెళ్దాం పదరా
1: మరి.
0: అది అయోధ్య నగరము.
1: ఓహో,
0: ఆ అయోధ్య నగరంలో శ్రీరామ పట్టాభిషేకానికి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
1: ఆహాహాహా,
0: అక్కడ రావణ
1: సంహారానంతరం
0: శ్రీరాముడు సీతను అగ్నిప్రవేశం కావించి లోకానికి గొప్ప సందేశాన్ని అందించాడురా.
1: గ్రేట్ మెసేజ్ ఇచ్చాడు అన్నమాట.
0: ఇకపోతే సీతారామ లక్ష్మణ హనుమత్ సమేతంగా వారు నలుగురు కూడా పుష్పక విమానం ఎక్కి ఏ విధంగా బయలుదేరుతున్నారో మన అన్నయ్య చెబుతాడురా. విను మరి.
1: చెప్పరా అన్నయ్య.

0: పేరిట.
1: అయితే సోదరా
2: చెప్పరా మరి,
1: అయోధ్యకు హరిదించింది పుష్పక విమానం.
2: ఓహో,
1: పట్టణమంతా పచ్చ పచ్చని పసిడి తోరణాలతో అలంకరించారు.
2: ఆహాహాహా,
1: దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే అన్నట్లు.
2: పెద్దలే అన్నట్లు.
1: ఆ ప్రజలంతా ఇటూ అటూ తిరుగుతూ కోలాహలంగా ఉందిరా.
2: అవునురా మరి.
1: మరి జానపదులు చిందేస్తూ తమ దేవుణ్ణి ఏ విధంగా స్తుతిస్తున్నారో చూడరా మరి.
2: చెప్పరా అన్నయ్య.

0: సోదరా
1: చెప్పరా మరి,
0: ఆ రామరాజ్యంలో ప్రజలంతా సంతోషంగా ఒకరికొకరు తోడు నీడగా బ్రతుకుతుంటారురా.
1: అవునురా మరి.
0: మరి ఆ రామరాజ్యంలో ప్రజల విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయో మన అన్నయ్య చెబుతాడురా, విను మరి.
1: చెప్పరా అన్నయ్య.

0: ఆహా, ఏముందిరా రామరాజ్యము?
1: ఓహో,
0: మాయా మర్మం తెలియని మనుషులు.
1: వైట్ ఆబ్వియస్ రాది,
0: ఒకరికొకరు సహాయపడే స్వభావం గలవాళ్ళు.
1: అవునురా,
0: నేటి ఈ రావణ రాజ్యంలో ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా కనపడుతున్నారా?
1: అవునురా, ఆనాటి రామరాజ్యానికి ఈనాటి రావణ రాజ్యానికి చాలా తేడా ఉందిరా.
0: అవునురా, మరి
1: రాముడెంతో సామాన్యుడంత ఆనాడు.
0: ఆహా,
1: అందుకనేరా సాక్షాత్తు దేవుడు ఈనాడు.
0: మన సాయిరాముడేరా,
1: కష్టే ఫలి ఆనాడు.
0: కష్టే బలి ఈనాడు.
1: రామరాజ్యం ఆనాడు.
0: రాక్షస రాజ్యం ఈనాడు. పరిత్రాణాయ సాధూనాం, వినాశాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందుకనేరా మన స్వామి ఈ అవతారం ఎత్తారు. మరి
1: ఆహా, ఎంత చక్కగా చెప్పావరా. మరి శ్రీరాముడు ఆనాడు లోకుల మాటలకు
0: వెరచి
1: సీతమ్మను అగ్నిప్రవేశం కావించాడురా.
0: అరెరే,
1: మరల అదే లోకుల పాచి మాటలకు వెరచి సామాన్యుడైన చాకలి మాటలకు
0: సంకోచించి
1: శ్రీరాముడు సీతను అడవిలో విడిచి రమ్మని లక్ష్మణుడికి ఆజ్ఞాపించెను.
0: ఎంత పని చేశాడురా.
1: లక్ష్మణుడు గుండెలో బండరాయి పడినట్లయినదిరా.
0: అరెరే,
1: ఇక అన్న మాట జవదాటలేక లక్ష్మణుడు

0: లేకపోతే లక్ష్మణుడు చెప్పలేక చెప్పలేక వదినమ్మకు విషయాన్ని వివరించాడు.
1: ఓహో,
0: సీతమ్మ వారికి ముందుగా విషయమంతా అర్థమయ్యింది.
1: ఆహా,
0: అంతటా విషాదం వర్షిస్తుంది.
1: అరెరే,
0: సీత గుండె చెరువయ్యింది. ఆమె కన్నీరు గంగై పారింది. ఇక సీతమ్మ వారు లక్ష్మణునితో ఏమంటుందో వినరా.
1: చెప్పరా అన్న లక్ష్మణ్.

0: అయితే సోదర
1: చెప్పరా మరి,
0: దేవుడైన శ్రీరామచంద్రుడే సీతమ్మ వారికి అంత కఠినమైన పరీక్ష పెట్టాడురా.
1: అవునురా మరి.
0: ఇక సీతమ్మ వారు లక్ష్మణునితో ఇంకేమంటుందో వినరా.
1: చెప్పరా అన్నయ్య.

0: తీయకపోతే లక్ష్మణుడికి మాటలు రావటము లేదు.
1: ఓహో,
0: అమ్మని ఏ విధంగా ఓదార్చాలో తెలియక సతమతమవుతున్నాడు రా.
1: అరెరే,
0: ఇక విషయం చెప్పడం తన బాధ్యత కనుక
1: చెప్పకనే
0: చెప్పాడు.
1: ఓహో
0: అమ్మా, వదినమ్మా,

0: అయితే సోదరా
1: చెప్పరా మరి.
0: గత్యంతరం లేక లక్ష్మణుడు అయోధ్యకు వెనుతిరిగాడు.
1: ఓహో,
0: ఆ కీకారణ్యంలో సీతమ్మవారు స్పృహ తప్పి పడిపోయింది.
1: హరేరే,
0: ఆ ప్రాంతంలో అల్లంత దూరాన వాల్మీకి ఆశ్రమం ఉన్నదిరా.
1: తర్వాత ఏమైందిరా?
0: మునికాంతులు మునికుమారులు తిరుగుతుండగా ఆ సీతమ్మవారిని వారు చూచారు.
1: ఓహో,
0: ఇక ఈ విషయం వారు వాల్మీకి తెలియపరిచారు.
1: ఆహా,
0: వాల్మీకి తన దివ్య దృష్టితో అంతా
1: పరిశీలించి
0: సీతమ్మ వద్దకు చేరి సీతమ్మపై సీత లోదకం చిలకరించి సీతమ్మ వారితో ఏమంటున్నాడో వినరా.
1: చెప్పరా అన్నయ్య.

0: అయితే సోదరా,
1: చెప్పరా మరి,
0: వాల్మీకి మహాముని సీతమ్మ వారిని తన ఆశ్రమానికి తీసుకుని వెళ్లాడు.
1: ఓహో,
0: సీతమ్మ వారికి నెలలు నిండుతున్నాయి.
1: ఆహా,
0: ఆమె కళ్ళలు పండనున్నాయి.
1: అబ్బో,
0: ఇక సీతమ్మ వారికి సూర్యచంద్రుల వంటి కవల పిల్లలు పుట్టడం జరిగిందిరా.
1: ఎంతటి సంతోషకరమైన వార్త చెప్పావురా.
0: అంతేకాకుండా వాల్మీకి మహాముని ఆ పిల్లలిద్దరికి తిథి వార నక్షత్ర యోగ కరణములను లెక్కించి లవ కుశ అని పేరు పెట్టడం జరిగిందిరా.
1: అయితే సోదరా,
0: చెప్పరా,
1: నాకు ఒక చిన్న డౌట్ ఉందిరా.
0: ఏమిట్రా అది?
1: వాళ్ళిద్దరికి లవకుశ అని పేరు ఎందుకు పెట్టాడంటావు? ఏ జంట జామ పండ్లో, లేకపోతే ఏ జంట మామిడి పండ్లో అని పెట్టుకోవచ్చు కదా.
0: ఆహా, ఎంత మంచి ప్రశ్న వేశారా తమ్ముడు.
1: నేనెప్పుడు అంతేరా మరి.
0: సీతమ్మ వారికి లేత దర్భలతో అల్లబడిన చాప మీద పురుడుపోయడం జరిగింది.
1: ఓహో,
0: లవ అంటే లేత,
1: అబ్బో,
0: కుశ అంటే దర్భ.
1: ఆహా,
0: అందుకనేరా లవకుశ అని పేరు పెట్టడం జరిగింది.
1: బేషుగ్గా ఉందిరా నీ అనాలజీ.
0: ఇక దినదిన ప్రవర్తమానమై పిల్లలు పెరుగుతున్నారు.
1: ఓహో,
0: తగిన వయసు రాగానే వాల్మీకి మహాముని పిల్లలిద్దరికి గాన విద్య బాణ విద్య నేర్పించాడురా.
1: ఓహో, 2-in-1 అన్నమాటరా.
0: అలాంటిదేరా,
1: మా తల్లిదండ్రులు నన్ను 5 సంవత్సరాల వయసులో బడిలో వేశారా.
0: బడిలోకెళ్ళి ఏం చేశారా?
1: ఏదో చేశానులే గాని, ఒకరోజు మాస్టర్ గారు నన్ను పిలిచారా.
0: ఏం చేశావురా?
1: ఆ మాస్టర్ గారు నన్ను పిలిచి శుభోదయం అంటే నీకు తెలుసా అని అడిగారా.
0: నువ్వేం చెప్పారా దానికి అర్థం?
1: నాకు తెలియదు సార్, శుభం అంటే మంచి, ఉదయం అంటే తెల్లారడం, అంతే కదరా మరి.
0: ఓరి నీ తెలివి తెల్లారను, అది కాదులే అసలు అర్థము.
1: మరి ఏమిట్రా?
0: వాల్మీకి మహాముని ఆ పిల్లలిద్దరికి అటువంటి విద్య నేర్పించలేదురా.
1: మరి ఎటువంటిదిరా?
0: ఆ పిల్లలిద్దరికి గాన విద్య బాణ విద్య నేర్పించాడురా.
1: ఓహో,
0: ఇక లవకుశలు తమ మహతులకు శృతులను చేసి తాతగారు నేర్పించిన రామాయణాన్ని ఆ అయోధ్య నగర రాజవీధుల్లో ఏ విధంగా గానము చేస్తున్నారో చూడరా.
1: చెప్పరా అన్నయ్య.

0: అయితే సోదర
1: చెప్పరా మరి
0: ఆ రామనామం ఎంత రమ్యంగా ఉంటుందో ఆ పిల్లలిద్దరూ మనకు చక్కగా చూపించారు.
1: అసలు రామనామం అంటే అర్థం తెలుసారా నీకు?
0: నీకు తెలిసిందేంటో చెప్పరా.
1: రా అంటే మన మౌత్ ఓపెన్ అవుతుందిరా.
0: ఓహో,
1: అంటే మనం చేసిన తప్పులన్నీ బయటకు వచ్చేస్తాయన్నమాట.
0: అలాగా.
1: మా అంటే మళ్ళీ మన మౌత్ క్లోజ్ అయిపోతుందిరా, అంటే ఆ తప్పులన్నీ మనలోకి మళ్ళీ తిరిగి రాకుండా ఉన్నాయన్నమాట.
0: సరేరా, ఇక కథలోకి వెళ్దాం పదరా.
1: వెళ్దాం పదరా మరి.
0: వారి గానానికి మంత్రముగ్ధులవుతున్నారు ఆ అయోధ్య పురప్రముఖుల సైతం.
1: ఓహో,
0: మరి వారు మరొక వీధికి చేరి ఏ విధముగా గానము చేస్తున్నారో చూడరా.
1: చెప్పరా అన్నయ్య.

0: అయితే సోదరా
1: చెప్పురా మరి.
0: కుజంతం రామరామేతి,
1: ఓహో
0: మధురం మధురాక్షరం అని అన్నారా మన పెద్దలు.
1: చాలా బాగా చెప్పారురా.
0: ఆ మధురాక్షరం అయినటువంటి రామనామం అందరినీ అలరింపచేస్తుంది.
1: అవునురా మరి.
0: ఇకపోతే లవకుశలిద్దరూ మరొక వీధికి చేరి చక్కని కదా శ్రీరాముని కదా అంటూ ఏ విధంగా గానము చేస్తున్నారో మన అన్నయ్య చెబుతాడురా, వినుమరి.
1: చెప్పరా అన్నయ్య.

0: అయితే సోదర
1: చెప్పురా మరి,
0: లవకుశులిద్దరూ తమ గానామృతంతో అయోధ్య వాసులను మురిపించి మైమరిపిస్తున్నారు.
1: ఓహో,
0: ఇకపోతే శ్రీరాముడు నిత్యం సీతమ్మ వారి తలుపులలో దుఃఖంలో మునిగిపోయాడు.
1: హరేరే,
0: ఇక శ్రీరామచంద్రుడు తన రాజగురువుల సలహా మేరకు ఏం చేశాడో చూడరా.
1: ఏం చేశాడురా?

0: అయితే సోదర
1: చెప్పరా మరి,
0: అశ్వమేధ యాగం మొదలయ్యింది.
1: ఓహో,
0: విశ్వమంతా అక్కడే ఉన్నట్లుందిరా. యజ్ఞశాల అంతా విఘ్నులతో కిటకిటలాడిపోతుందిరా.
1: ఈ యజ్ఞాన్ని చూస్తుంటే స్వామి చేయించినటువంటి సహస్ర పూర్ణ చంద్ర దర్శన యజ్ఞం గుర్తొస్తుందిరా మరి.
0: ఆహా, ఎంత చక్కగా చెప్పావురా. దేశమందరి క్షేమం కడతేరి క్షేమం సమకూర్చవలసిందిగా ఆ యజ్ఞాన్ని చేతల పట్టారు.
1: ఓహో,
0: ఇక ఆ యాగాశము ఏ దేశాలు
1: తిరుగునో
0: ఆయా దేశాలు సస్యశ్యామలమవుతాయిరా.
1: ఆహా,
0: ఇక ఆ యాగాశ్వాన్ని ఎవరూ పట్టరాదు, కట్టరాదు, ఆపరాదు అని దాని పలకం మీద రాసి దానిని శత్రుఘ్ని నాయకత్వంలో విడిచిపెట్టారు.
1: మంచి కింగ్ నాయకత్వంలో వదిలిపెట్టారురా.
0: ఇక ఆ యాగాశ్వము ఏ దేశాలు తిరుగునో మన అన్నయ్య చెబుతాడురా, వినుమరి.
1: చెప్పరా అన్నయ్య.
2: అయోధ్య

0: సోదరులే, సోదరా
1: చెప్పరా, మరి
0: ఆ యాగాశ్రమం దేశ దేశాలన్నీ తిరిగి
1: తిరిగి
0: చివరికి వాల్మీకి ఆశ్రమానికి వచ్చి ఆగిపోయిందిరా.
1: ఏమిట్రా అక్కడ గడ్డి ఏమన్నా బాగా మొలిచిందేంటి?
0: అది కాదురా అసలు కారణము.
1: మరి ఏమిట్రా అసలు కారణం?
0: ఎప్పుడైతే లవకుశలిద్దరూ ఆ యాగాశ్వాన్ని చూచారో
1: చూశారో
0: దానిని ఒక చెట్టుకు కట్టేశారురా.
1: ఓహో,
0: ఈ దృశ్యాన్ని శత్రుఘ్నుడు చూశాడు.
1: ఆహా,
0: ఇక లవకుశలిద్దరూ శత్రుఘ్నుతో భీకరంగా పోరాడి
1: పోరాడి
0: శత్రుఘ్నుని ఓడించారురా.
1: అరెరే,
0: ఈ విషయం శ్రీరామచంద్రునికి తెలిసింది.
1: ఓహో,
0: శ్రీరామచంద్రుడు వెంటనే లక్ష్మణుని యుద్ధ రంగమునకు వెళ్లమని ఆజ్ఞాపించనురా.
1: ఆహా,
0: ఇక యుద్ధ రంగమున చిచ్చర పిడుగుల్లా కనబడుతున్న ఆ బాలులను చూచి
1: చూచి
0: లక్ష్మణుడు ఏమంటున్నాడో వినరా.
1: చెప్పురా అన్నయ్య.
2: ఏ అబ్బాయి, ఆగండి,

0: అవునండి, ఆ యాగాశ్వాన్ని కట్టేసింది మేమే. అయితే మీరేం చేస్తారు ఇప్పుడు?
1: నిండు చూలాలైన సీతను అడవిలో విడిచినటువంటి ఘనులు మీరా?
0: అరే రే,
1: చీ చీ చీ చీ,
2: సీతను అడవి

0: ఇకపోతే ఆ యుద్ధంలో లక్ష్మణుడు కూడా ఓడిపోయాడు.
1: హరేరే,
0: ఈ విషయం అయోధ్యలో ఉన్న శ్రీరామచంద్రుడికి తెలిసిందిరా.
1: ఓహో,
0: ఇక శ్రీరామచంద్రుడు తానే స్వయంగా యుద్ధ రంగానికి బయలుదేరాడు.
1: బయలుదేరి
0: యుద్ధ రంగమున ఆ బాలులను చూచి వారి మోములో సీతమ్మ వారి పోలికలు చక్కగా స్పష్టంగా కనబడుతున్నాయిరా.
1: అవునురా మరి.
0: ఇకపోతే శ్రీరామచంద్రుడు ఆ బాలులతో ఏ విధంగా యుద్ధం చేయాలో తెలియక తనలో తాను ఏ విధంగా మదన పడిపోతున్నాడో చూడరా.
1: చెప్పరా అన్నాయ్.

0: బాలల్లారా, ఒక మాట చెబుతాను, వినండి.
1: వినండి మరి.
0: మన ప్రాణాలు పోతే మరలా తిరిగి రావు.
1: నెవర్.
0: ఈ యాగాశ్వానికి బదులుగా ఏ వెండి గుర్రాలో బంగారు గుర్రాలో ఎన్నెన్నో గుర్రాలు చేయించి ఇస్తాను.
1: ఓహో,
0: ఈ యాగాశ్వాన్ని విడిచిపెట్టండి అని శ్రీరామచంద్రుడు వాళ్లకి నచ్చ చెప్పాడురా.
1: రాజు తలుచుకుంటే వెండి గుర్రాలు, చెక్క గుర్రాలు, తొక్క గుర్రాలు, తోలు గుర్రాలు బోలెడు తెప్పించి ఇస్తాడురా మరి.
0: అవునురా, మరి ఆ విధంగానే పిల్లలిద్దరూ మాటకు మాట అంటున్నారు.
1: ఓహో,
0: శ్రీరాముడి చందు మనసు కలత చెందింది.
1: హరే,
0: ఇక తండ్రి తనువుల మధ్య ధర్మయుద్ధమే చోటు చేసుకుందిరా.

0: శ్రీరామచంద్రుడు కూడా ఆ యుద్ధంలో ఊడిపోయాడు.
1: అరెరే,
0: ఈ విషయం హనుమంతునికి తెలిసిందిరా.
1: ఓహో,
0: ఇక అగ్నిహోత్రుడై హనుమంతుడు ఏ విధంగా బయలుదేరుతున్నాడు చూడరా మరి.
1: చెప్పరా అన్నాయ్.

0: అయితే సోదర
1: చెప్పరా మరి.
0: ఇక హనుమంతుణ్ణి
2: ఆ పిల్లలిద్దరూ
0: మారుతి నీవు ఎంతో మారుతివి అంటూ ఏ విధంగా కాకపడుతున్నారో మన అన్నయ్య చెబుతాడురా, విను మరి.
1: చెప్పరా అన్నయ్య.

0: అయితే సోదరా
1: చెప్పురా మరి,
0: దేవుడైన ఆ శ్రీరామచంద్రుణ్ణే పిలుస్తామంటూ ఆ పిల్లలిద్దరూ ఏ విధంగా హెచ్చరిస్తున్నారో చూడరా.
1: చెప్పురా అన్నయ్య.
2: శ్రీరా

0: నవకుశులిద్దరు హనుమంతునితో సహా వాల్మీకి ఆశ్రమానికి చేరారు.
1: ఓహో,
0: మాత సీతను దర్శించుకుని జరిగినదంతయు వివరించారు.
1: ఓహో,
0: ఇక వాల్మీకి మహాముని ఆ యుద్ధ రంగానికి బయలుదేరాడు.
1: ఆహా,
0: యుద్ధ రంగమునకు చేరి శ్రీరామచంద్రుణ్ణి చూచి శ్రీరాముని మోముపై చల్లటి నీరు చల్లి శ్రీరాముడితో ఏమంటున్నాడో వినరా?
1: చెప్పరా అన్నయ్య.

0: అయితే సోదర చెప్పురా మరి, అంతటి అయోనిజైన సీత
1: సీత
0: తాను వచ్చిన పని ముగిసిందని
1: భావించి
0: పిల్లలిద్దరిని శ్రీరామచంద్రునికి అప్పగించి
1: ఓహో
0: తన కన్న తల్లి అయిన భూమాతను ధ్యానించిందిరా.
1: ఆహా
2: తన పతికి

0: అయితే సోదరా,
1: చెప్పురా మరి,
0: మనం తీసుకున్న లవకుశ అనే అంశాన్ని ముగించే ముందు మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, నా జీవితమే నా సందేశము అని అన్న మన స్వామి సందేశాన్ని చివరిగా అందుకుందాంరా.
1: అందుకుందాం పదరా మరి.

ఇంతవరకు మీరు 2010 సాయికులవన్ సభామండపంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సమక్షంలో విద్యార్థులు ప్రదర్శించిన బుర్రకథ లవకుశను విన్నారు.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయినాథుని దివ్య శ్రీచరణాలకు శతసహస్ర వందనములు. బాలస్తావత్ క్రీడాసక్తః, తరుణస్తావత్ తరుణీసక్తః, వృద్ధస్తావత్ చింతాసక్తః, పరమే బ్రహ్మణి కోపినసక్తః అని శంకర్ల ఉవాచ. కాని వీటన్నిటికీ భిన్నంగా అన్ని వయసుల వారి మనసుల్నూ దోచిన చిత్తచోరుడు మన సాయినాథుడు. మనసుల్ను మలచి మనిషిని మాధవునిగా మార్చే సాయినాథుని మహిమలు అనంతం. ఆద్యంతములు లేని అనుగ్రహ తరంగాలు, భక్తుల్ని బ్రోచే భవరోగ హరణములు. ఆటపాటల్లో ప్రపంచ భోగాలలో మునిగిపోయి సమయాన్ని శక్తిని వృధా చేసుకునే యుక్త వయసులో భగవంతుని కోసం పరితపించేలా చేయగల సత్యసాయినాథుని మహిమలు వర్ణనలకు అతీతం. సత్యసాయి భగవానుని 96వ పుట్టుపండుగ వేడుకల్లో భాగంగా యువతతో ప్రత్యేక కార్యక్రమం సాయి బాటలో ఆదర్శ యువత మీకోసం. యుక్త వయసులో ఉన్న కొందరి యువతతో మాట్లాడి సాయి మార్గంలో వారి ప్రవేశం, సాయి బాటలో వారి ప్రయాణం గురించి తెలుసుకుందాం.
1: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ స్వామి 96వ పుట్టుపండుగ సందర్భంగా అందిస్తున్న యువతతోటి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మనతోటి శుభాంగిని తన అనుభవాలని తన భావాలని పంచుకోబోతున్నది. ముందుగా శుభాంగినికి స్వాగతం పలుకుతాం. సాయిరాం శుభాంగిని.
2: సాయిరాం అందరికీ సాయిరాం. నా పేరు ఎన్ శుభాంగిని. నా వయసు 21 సంవత్సరాలు. నేను ఇప్పుడు MBA సెకండ్ ఇయర్ ఇక్ఫై బిజినెస్ స్కూల్ దేహ్రాదూన్ నుంచి చదువుకుంటున్నాను. అండ్ నా హోమ్ టౌన్ హైదరాబాద్. ప్రజెంట్ నేను ఇప్పుడు దేహ్రాదూన్ లో ఉంటున్నాను.
1: మరి శుభాంగిని, స్వామి గురించి నీకు ఎప్పుడు ఎలా తెలిసింది? స్వామి పాత్రలోకి నువ్వు ఎలా వచ్చావు చెప్తారా?
2: నేను 6వ తరగతి ఉన్నప్పుడు నాకు మొదటిసారిగా స్వామి గురించి తెలిసింది, స్వామి గురించి విన్నాను. వేసవి శిక్షణ శిబిరం ద్వారా నాకు స్వామి గురించి, స్వామి బోధనల గురించి, అక్కడ అయ్యే భజనల గురించి అన్ని తెలుసుకున్నాను. ఇంకా అక్కడ నుంచి కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది, ఒక డిఫరెంట్ అట్రాక్షన్ కనిపించింది. సో అందుకే ఇంకా నేను రెగ్యులర్ గా బాలవికాస్ వెళ్ళడం మొదలు పెట్టాను.
1: మరి బాలవికాస్ కి వచ్చాక స్వామి గురించి తెలుసుకున్నాక నీ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి?
2: స్వామి నా లైఫ్ లో వచ్చాక నాకు చాలా చేంజెస్ కనిపించాయి. నాలో నేను చిన్నప్పటి నుంచి చాలా అల్లరి చేసేదాన్ని, కానీ స్వామి నా జీవితంలో వచ్చిన తర్వాత నాలో క్రమశిక్షణ అనేది ఫస్ట్ ముఖ్యమైనది. క్రమశిక్షణ వచ్చింది. సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ ఒక హ్యూమన్ బీయింగ్ కి. సో స్వామి నాలో ఫస్ట్ చేంజ్ తెచ్చింది క్రమశిక్షణ. దాని తర్వాత టైం మేనేజ్మెంట్ అండ్ దాని తర్వాత కార్యానుకూలత, అంటే ఏ పని కూడా చేయడానికి కూడా ఎప్పుడు వెనకకుండా, అంటే ఏదన్నా చేయడానికి ఇంకా రెడీ, ఆ భావం స్వామి నాలో కల్పించారు. ఇవన్నీ చేంజెస్ కాకుండా ఇంకా థాట్ ప్రాసెస్ లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. ఒక పాజిటివిటీ అనేది లైఫ్ లో స్వామి నాలో ఆ చేంజ్ తెచ్చారు ఫస్ట్ థింగ్.
1: చాలా బాగుందన్నా. ఎంతో చిన్న వయసులోనే వచ్చావు కాబట్టి, అంటే ఒక మనకంటూ ఒక ఆలోచన విధానం ఏర్పడుతున్న సమయంలోనే స్వామి యొక్క విలువలతో కూడిన ఆ బోధన పద్ధతిలో నువ్వు చేర్చబడ్డావు. మరి స్వామి చెప్పిన ఎన్నో విషయాల్లోని నీకు నచ్చిన వాటిలో నువ్వు ఏంటి ఫాలో అవుతున్నావు, ఆ విషయాలు చెప్తావా?
2: నేను నాకు చాలా ఇంపార్టెంట్ గా నాకు చాలా నచ్చింది లవ్ ఆల్ సర్వ్ ఆల్. అది వర్డ్ మేబీ చాలా చిన్నది కనిపించవచ్చు, కానీ దాని వెనకాల ఉన్న మీనింగ్ అర్థం చేసుకుంటే లైఫ్ లో స్వామి ఎప్పుడు కూడా మాకు మనకు ఎప్పుడు కూడా సపోర్ట్ చేసుకుంటూ మనల్ని అది పాటిస్తూ మనల్ని ఒక మంచి రూట్ లో నడిపిస్తూ ఉంటారు. సో నేను లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనేది చాలా మంచిగా అర్థం చేసుకుని, లవ్ ఆల్ అంటే అందరినీ ప్రేమించడం, ఎవరు ఎట్లా ఉన్నా కూడా మనం మనలాగానే ఉండి వాళ్ళలో నెగిటివిటీ కాకుండా పాజిటివిటీ తీసుకోవడం, ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి. ఆ ఒక్క వర్డ్ లోనే, లవ్ ఆల్ అనే వర్డ్ లోనే చాలా డీప్ ఒక డీప్ మీనింగ్ ఉంది దాంట్లో. సో అది నేను తెలుసుకున్నాను. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకుంటున్నా. సో నేను గ్రాడ్యుయేషన్ అప్పుడు నేను పార్ట్ టైం జాబ్ కూడా చేసేదాన్ని, ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసేదాన్ని. సో అక్కడ నాకు నేను పార్ట్ టైమర్ అయినా కూడా నాకు కొంచెం అన్ని నేర్చుకోవాలి, అన్ని పనులు చేయాలి అని ఒక భావం ఉండేది. సో ఆ ఆలోచన వల్ల ఇంకా అందరూ చాలా పొగిడేవారు. ఇంకా ఫుల్ టైమర్స్ కూడా చేయని పని కానీ ఆ సిస్టమ్ వర్క్ కానీ నేను చేసేదాన్ని. సో అది చూసి కొంతమంది అంటే వాళ్ళకి నచ్చకపోయేది. వాళ్ళు అనుకునేవారు, ఏంది తిను పార్ట్ టైమర్ ఉండి మ్యామ్ తనతో అన్ని పనులు చేపిస్తారు, అంత ఇంపార్టెన్స్ ఇస్తారు అని ఒక నెగిటివ్ ఫీలింగ్ నా మీద ఉండేది. కానీ నేను అయినా అది పట్టించుకోకుండా నేను వాళ్ళతో మంచిగా మాట్లాడేదాన్ని, వాళ్ళతో మంచిగా వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలంటే నేను వాళ్ళకు నాతో ఎంత అయితే అంత హెల్ప్ చేసేదాన్ని. సో ఆ పాజిటివిటీ వల్ల, ఆ లవ్ ఆల్ అనే భావం వల్ల వాళ్ళు ఇప్పుడు కూడా నేను జాబ్ వదిలేసిన తర్వాత కూడా వాళ్ళు నాకు ఇప్పుడు కూడా పలకరిస్తారు, ఇప్పుడు కూడా ఎలా ఉన్నావు శుభాంగి అని. ఇప్పుడు నేను ఇక్కడ దేహరాదూన్ లో ఉన్నాను కాబట్టి ఎలా ఉన్నావు, అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, చలి ఎట్లా ఉంది, హెల్త్ జాగ్రత్తగా చూసుకో అంటే. ఇప్పుడు ఆ లవ్ ఆల్ అనేది నాకు ఎట్లా హెల్ప్ అయిందంటే, ఇప్పుడు వాళ్ళు నా మీద ఉన్న నెగిటివ్ ఫీలింగ్ నా మీద ఒక పాజిటివ్ ఫీలింగ్ లాగా మారిపోయింది. సో ఇది లవ్ ఆల్. అండ్ సర్వ్ ఆల్ అనేది స్వామి ఒక మాట అంటారు, లైక్ ఒక్క నువ్వు నా తరఫు ఒక్క అడుగు వేస్తే చాలు నేను 100 అడుగులు వేస్తాను బంగారు అంటారు. సో అది నేను చాలా మంచిగా అర్థం చేసుకున్నాను. సో నాలో ఐ మీన్ స్వామియే ఆ ఒక్క గుణం ఇచ్చారు, మన వల్ల ఎంత సేవ అయితే అంత చేయి, అంత చేయడం అయితే ఆ గుణం స్వామియే నాకు ప్రసాదించారు. కాబట్టి నేను ఇప్పుడు జాబ్ చేస్తూనే కూడా నాకు వచ్చేది 5,000, ఓబియస్లీ పార్ట్ టైం కాబట్టి 5,000 వచ్చేది. సో దాంట్లోనే నేను ఇండిపెండెంట్ గా ఉండాలనే భావంతోనే నేను జాబ్ చేయడం స్టార్ట్ చేశాను, గ్రాడ్యుయేషన్ చేసుకుంటూ జాబ్ చేయడం. సో ఆ 5,000 లోనే నేను నా ఫీజ్ కానీ నా ఎక్స్పెన్సెస్ భరించడం కాకుండా కొంచెం అమౌంట్ నాతో ఎంత సేవ అయితే నారాయణ సేవకు ఇవ్వడం కానీ, లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకి రైస్ బ్యాగ్ ఇవ్వడం కానీ, ఏదో ఒక చిన్న నాతో ఒక చిన్న సేవ చేయించుకునేవాళ్ళు స్వామి. సో నేను ఎప్పుడు కూడా ఆ థాట్ వస్తే ఇంకా స్వామినే అది చేపిస్తారు. సో ఇది లవ్ ఆల్ సర్వ్ ఆల్, మన వల్ల ఎంత అయితే అంత చేస్తే కూడా స్వామికి అది చాలా పెద్దది అనిపిస్తుంది. సో నేను ఇది లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనేది చాలా ట్రూత్ఫుల్ గా హోల్ హార్టెడ్ గా నమ్ముతాను కాబట్టి స్వామి నాకు అది ట్రూత్ఫుల్ గా అది చేపిస్తున్నారు కూడా నాతో. సో ఇది నాకు చాలా లైఫ్ లో చాలా ఇంపాక్ట్స్ అయ్యాయి. అండ్ ఒక పాజిటివిటీ అనేది ఆ వైబ్రేషన్స్ కానీ, ఎప్పుడు కూడా స్వామి నాతో ఉన్నారనే వైబ్రేషన్స్ నాకు ఎప్పుడూ అనిపిస్తూనే ఉంటాయి.
1: మరి నువ్వు చదువుకుంటూ కూడా జాబ్ చేసి ఇంకా ఆనందము సర్వీస్ అటెండ్ అని చెప్తున్నావు, మరి అలాంటి అంటే నీకు ఆ థాట్ ఉన్నప్పుడు స్వామి ఎలా హెల్ప్ చేశారు, కొన్ని ఇన్స్టెన్సెస్ ఏమైనా చెప్తావా?
2: ఓకే, సో సారమ్ నాకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. లైక్ నేను జాబ్ చేసేటప్పుడు అది పార్ట్ టైం కాబట్టి మాకు సండే సాటర్డే సండే అట్లా ఏం హాలిడేస్ ఏం ఉండకపోతుండే అనమాట. మనం చేసేదే పార్ట్ టైం ఇంకా. సో నేను ఎట్లా ఉంటుండే అంటే, ఇప్పుడు నాకు కాలేజ్ లైక్ సండే ఆబ్వియస్లీ హాలిడే ఉంటుండే అండ్ సాటర్డే హాఫ్ డే ఉంటుంది కాలేజ్. సో నేను ఏం చేసేదాన్ని అంటే నేను ఓవర్ టైం చేసేదాన్ని, ఇంకా సండే ఫుల్ డే చేసేదాన్ని. సో ఆ ఇంకా అది నాకు ఇన్ వన్ వే బెనిఫిట్ అయింది. ప్లస్ సెకండ్ థింగ్, ఈ లవ్ ఆల్ అనేది నాకు చాలా బెనిఫిట్ అయింది. నా బిహేవియర్, నా పాజిటివ్ బిహేవియర్ వల్ల మ్యామ్ వాళ్ళకి, ఈవెన్ మా హెచ్ఆర్ వాళ్ళకి కూడా నా గురించి ఒక మంచి ఇమేజ్ వాళ్ళ దగ్గర ఉండిపోయేసరికి నాకు ప్రశాంత నిలయంలో సేవ చేసుకునే భాగ్యం కలిగింది. సో 10 రోజులు సేవ, కానీ 10 రోజులు సెలవు దొరకాలంటే చాలా కష్టం. మాకు ఓన్లీ పార్ట్ టైం జాబ్స్ వాళ్ళకి హార్డ్లీ ఒక సిక్ లీవ్ కానీ ఇంకా ఏదైనా అర్జెంట్ ఎమర్జెన్సీ ఉంటేనే ఒక 1-2 డేస్ ఇస్తారు అంతే. కానీ 10-15 డేస్ లీవ్ ఇవ్వడం అంటే యాక్చువల్లీ అడగాలంటేనే మాకే, అంటే వాళ్ళే చెప్పేవారు అట్లెట్లా అడుగుతావు అని చెప్పేవాళ్ళు. సో స్వామి నేను అనుకున్నా, స్వామి నాకైతే మీ దగ్గర వచ్చి సేవ చేసుకోవాలని ఉంది, ఇంకా మీరే ఏదైనా చేయండి, నాకైతే సేవ చేయాలని ఉంది, కానీ ఆ పాసిబిలిటీ నాకు కనిపించట్లేదు, నేను ఏం చేయాలి అని ప్రే చేసుకుంటే స్వామినే ఇంకా సెట్ చేసేటట్టు నేను మ్యామ్ కెళ్ళి జస్ట్ సాయిగాయత్రి చేసుకుని మ్యామ్ కెళ్ళి అడిగాను, మ్యామ్ నాకు ఇట్లా నేను వెళ్ళి సేవ చేయాలని ఉంది, 10 డేస్ లీవ్ కావాలి. సో చెప్పంగానే మ్యామ్ ఇంకా నెక్స్ట్ ఏ క్వశ్చన్ అడగకుండా సరే నువ్వు ఎలాగో ఓవర్ టైం చేస్తావు, అన్ని రెగ్యులర్ గా ఉంటావు కాబట్టి నీకు ఇంకా నేను ఇవ్వకపోవడం అయితే పాసిబులే కాదు, నువ్వు తీసుకో 10 డేస్, ఎందుకు నువ్వు ఎన్ని రోజులు కావాలంటే అన్ని తీసుకో, ఏం ప్రాబ్లం లేదు అని కూడా స్వామి ఆ టైం సెట్ చేసేవాళ్ళు. ఇంకా అది కాకుండా కూడా నేను కాలేజ్కి వెళ్తూ జాబ్ చేసుకుంటూ కూడా మధ్య మధ్యలో స్వామియే ఆ టైం మేనేజ్మెంట్ చేసేవాళ్ళు. నాకు నేను ఎప్పుడు కూడా మా సమితి సైడ్ నుంచి ఏదైనా సేవ ఉంటే నేను ఎప్పుడు కూడా మిస్ అవ్వలేదు. ఇంత కాలేజ్ జాబ్ ఇంత షెడ్యూల్ ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఐ హావ్ంట్ మిస్ ఏ సేవ కూడా మిస్ అవ్వలేదు. లైక్ గో సేవ కానీ, నారాయణ సేవ కానీ, హాస్పిటల్లో వెళ్ళి వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళడం కానీ, అక్కడ వెళ్ళి భజన్స్ చేయడం, ఎప్పుడు కూడా ఏది మిస్ అవ్వలేదు. జస్ట్ బికాస్ నాలో ఆ థాట్ వచ్చింది, నేను సేవ చెయ్యాలి అనే థాట్ వచ్చింది కాబట్టి స్వామియే అది ఇంకా అరేంజ్ చేసేసారు అంతే. ఇంకా అది దట్ ఈస్ జస్ట్ లైక్ స్వామి వాంట్స్ మీ టు బి దేర్.
1: చాలా బాగుంది, నువ్వు చెప్తుంటే ఎంతో ఇన్స్పైరింగ్ గా అలాంటి భావాలు మనకి ఎప్పుడు కలిగిస్తూ ఉండాలని అనిపిస్తుంది. మరి స్వామి 96వ పుట్టుకొండల సందర్భంగా స్వామికి ఎటువంటి కానుకనిద్దాం అనుకుంటున్నాను?
2: స్వామికి నేను నాతో నేను లైక్ ఫస్ట్ నుంచి చెప్తున్నా లైక్ నాతో ఎంత అయితే అంత స్వామి నాతో నాకు ఎట్లా యూజ్ చేసుకోవాలంటే అట్లా యూజ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లస్ నా అవైలబిలిటీ స్వామికి ఎప్పుడు నేను కావాలని ఎప్పుడు కూడా ఐఎమ్ ఆల్వేస్ దేర్. లైక్ ఏదన్నా కావాలంటే నాతో ఏం చేసుకోవాలనుకుంటున్నే దానికోసం ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ స్వామి. ఇది నా కానుక లైక్ ఫర్ స్వామిస్ 96th బర్త్డే.
1: చాలా బాగుంది శుభాంగిని. మరి స్వామికి బర్త్డే విషెస్ చెప్తావా?
2: నా తరఫు నుంచి స్వామికి హ్యాపీ బర్త్డే అండ్ స్వామి బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా నాతో ఉండాలని, అందరికీ మంచిగా బ్లెస్ చేయాలని ప్రే చేస్తున్నాను. హ్యాపీ బర్త్డే స్వామి.
1: చాలా సంతోషం శుభాంగిని. మన శ్రోతలందరి తరఫున కూడా ఈ మనోభావాన్ని పంచుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సాయిరాం.
2: జై సాయిరాం.

0: నా పేరు దేవ్నాథ్. నేను 6 degree అని బెంగళూరు బేస్డ్ స్టార్ట్అప్ లో సప్లై చైన్ ఎగ్జిక్యూటివ్ లాగా పనిచేస్తున్నాను. అండ్ స్వామి దయ వల్ల, బ్లెస్సింగ్స్ వల్ల అవి అన్ని బాగా వెళ్తున్నాయి. 96 బర్త్డే కూడా వస్తుంది. అండ్ ఈ ఆపర్చునిటీ కోసం నేను చాలా గ్రేట్ఫుల్ గా ఉన్నాను.
1: అయితే మరి మనం కార్యక్రమంలోకి వెళ్దాం. స్వామి మీ లైఫ్ లోకి ఏ విధంగా వచ్చారు, వచ్చిన తర్వాత మీ లైఫ్ ఏ విధంగా మారింది, మీ లైఫ్ లో వచ్చినటువంటి చేంజెస్ ఏంటో మాకు చెప్తావా?
0: డెఫినెట్లీ అన్న. సో చెప్పాలంటే స్వామి నా లైఫ్ లోకి చాలా ఎర్లీ స్టేజ్ లో వచ్చారు. ఎర్లీ స్టేజ్ అంటే పుట్టక ముందే మా ఫ్యామిలీలో స్వామి గురించి అందరికీ తెలుసు. ఇంకా స్వామి డివోటీస్ ఉండే ఫ్యామిలీలో. అయితే నేను ఫస్ట్ సెకండ్ క్లాస్ లో ఉన్నప్పుడు స్వామిని చూసాను ఫిజికల్ గా ప్రశాంతి నిలయంలోనే. అంటే ఆ ఇమేజ్ గుర్తుండిపోయింది. ఓకే, ఒక డిస్టెన్స్ లో నన్ను అమ్మ పక్కన కూర్చొని ప్రశాంత నిలయంలో ఉమెన్ లేడీ సైడ్ లో ఆ ఇమేజ్ నాకు గుర్తుంది. దూరం నుంచి చూసాను స్వామి అలానే నడుచుకుంటూ ముందరికి వస్తున్నారు. ఆ ఒట్టి విజన్ మాత్రమే గుర్తుంది. కానీ ఫస్ట్ అప్పుడు చూసేటప్పుడు అంటే నాకు అనిపించింది ఇలా, ఇతను ఎవరు అని, ఈ మనిషి ఎవరు అని నేను వెంటనే అనుకోలేదు. ఇతను దేవుడు ఇది అని, ఎందుకంటే అప్పుడు మైండ్ అంతా పనిచేయదు కదా చిన్నపిల్లలకి, అంటే అలా చెప్పాలంటే. కానీ యాజ్ టైం పాస్ట్ పర్సెప్షన్ కొంచెం బ్రాడ్ అయింది, థింకింగ్ కొంచెం వైడ్ అయింది అంటే చెప్పాలంటే. సో ఇంట్లో ఫోటోస్ చూసేటప్పుడు, ఏదైనా భజన్స్ వెళ్ళేటప్పుడు, బాల్యకాశం ఉన్నప్పుడు నేను అనుకునేవాడిని, లైక్ ఓకే లైక్ హూ ఇస్ దిస్ మ్యాన్ అని, లైక్ హూ ఇస్ దిస్ మ్యాన్ ఇన్ దిస్ ఫోటో, లైక్ వాట్ డిడ్ హి డూ అని, ఏం చేశారు తను. అలానే స్వామి బుక్స్ చదివి పెరిగాను, స్వామి గురించి భజన్స్ అవన్నీ వినే పెరిగాను. అయితే ఐ జస్ట్ ఆస్క్ మైసెల్ఫ్, లైక్ హూ ఇస్ దిస్ మ్యాన్, లైక్ హౌ మచ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ హస్ హి మేడ్ ఇన్ మై లైఫ్, వాట్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్ ఇన్ మై లైఫ్ అని. సో ఆ క్వశ్చన్స్ అడుగుతుంటే నాకు అర్థమైపోయింది, ఓకే ఐ నీడ్ టు తెలుసుకోవాలి, నాకు ఇంకా తెలుసుకోవాలి గురించి, బికాస్ ఐ ఫీల్ సమ్ కైండ్ ఆఫ్ ఏదో ఉంది ఇతను లో, దేర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ అట్రాక్టింగ్ మీ టువర్డ్స్ హిమ్ అని. సో హిస్ పర్టిక్యులర్ ఇన్ఫ్లుయెన్స్, అతను ఏ పని చేశారు, ది సర్వీస్ హీ హాస్ డన్ టు ది హ్యుమానిటీ, ది టీచింగ్ హీ హాస్ గివెన్ టు ది ఎంటైర్ మ్యాన్ కైండ్, మనం మెజర్ చేయలేము ఇది, బికాస్ ఇట్ ఇస్ లైక్ స్వామి హాస్ గాడ్, లైక్ ఆబ్వియస్లీ స్వామి దేవుడు. అండ్ ఫర్ మీ, ఐ ఎస్పెషలీ లైక్ నేను చెప్పాలంటే ఫర్ మీ హీ హాస్ లిటరలీ గాడ్ ఎవ్రీథింగ్, టు బి ఆనెస్ట్ హీ హాస్ గివెన్ మీ అన్ని ఇచ్చాడు స్వామి, లైక్ హీ హాస్ గివెన్ మీ నాలెడ్జ్, హీ హాస్ గివెన్ మీ కరేజ్, స్ట్రెంగ్త్, లవ్, యు నేమ్ ఇట్, అన్ని ఇచ్చాడు స్వామి. యాజ్ అ గ్రోయింగ్ అప్ కిడ్ అండ్ ఎ టీనేజ్, నేను నా యూత్ అంటే టీనేజ్ లో ఉన్నప్పుడు చాలా టీనేజర్స్ బ్యాడ్ కంపెనీలో లేకపోతే బ్యాడ్ హ్యాబిట్స్ లో స్లిప్ అయిపోతారు. కానీ బికాస్ ఆఫ్ స్వామీస్ టీచింగ్ అండ్ బికాస్ ఆఫ్ స్వామీస్ గ్రేస్, టు బి వెరీ హానెస్ట్, ఐ హ్యాడ్ నాకు చాలా మంచి గురువులు దొరికారు. ఇదంతా స్వామి వల్లనే. అంటే మీరు డాట్స్ ని కనెక్ట్ చేస్తూ ఉంటే ఇప్పుడు ఉండి వెనుక, లైక్ ఇఫ్ యూ లుక్ బ్యాక్ టు యువర్ పాస్ట్, మనం గతం చూస్తే అర్థమైపోతుంది, ఓకే దిస్ హాజ్ ఆల్ బీన్ స్వామీస్ మాస్టర్ ప్లాన్ సో దట్ ఐ లర్న్ సంథింగ్ అని.
1: చాలా బాగుంది. ఇందాక నువ్వు చెప్పావు బాల వికాస్ జాయిన్ అయ్యి చాలా నేర్చుకున్నావు. బాల వికాస్ స్వామి స్వయంగా పిల్లల కోసం స్టార్ట్ చేసింది, హౌ డిడ్ ఇట్ ఇంపాక్ట్ యువర్ లైఫ్, ఎలా ఒక ప్రభావం చూపించింది లైఫ్ లో?
0: బాలికాస్ చెప్పాలంటే బాలికాస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ దట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. లైక్ ఎలా ఎలా చెప్పాలంటే యూ హ్యావ్ నో వర్డ్స్ టు డిస్క్రైబ్ సచ్ బ్యూటిఫుల్ టీచింగ్ ఆఫ్ స్వామి. లైక్ అట్ అ వెరీ యంగ్ ఏజ్, చాలా చిన్న వయసులోనే నోయింగ్ సంథింగ్ సో సీక్రెట్, నోయింగ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ డివైన్, ఐ థింక్ ఇట్స్ చాలా బ్లెస్సింగ్స్ ఉండాలి దానికి. బ్లెస్సింగ్స్ అంటే లైక్ యూ నీడ్ టు హ్యావ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ పాస్ట్ లైఫ్ ఆర్ సంథింగ్, ఐ డోంట్ నో, కానీ యూ షుడ్ బి వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్.
1: మరి నువ్వు గురువులు నీకు చాలా నేర్చుకున్నానని చెప్పావు కదా, మరి నీ గురువులు నీకు జీవితంలో నేర్పించినటువంటి, అంటే స్వామి వాళ్ళు పంపించిన మెసెంజర్స్ వాళ్ళు మీ లైఫ్ లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏంటి?
0: నేను చాలా గ్రేట్ఫుల్ ఫర్ ద గురుస్ దట్ ఐ హ్యాడ్ అండ్ హ్యావ్ రైట్ నౌ. సో మై గురుస్ వేర్ ది ఎంటైర్ సిన్హా ఫ్యామిలీ. ఎవ్రీవన్ మై బి నోయింగ్ శివాని సోలా, శగుణా దీది అండ్ చారు సిన్హా ఐపీఎస్. సో దీస్ వేర్ మై గురుస్. దే హాట్ మీ, వీళ్ళు నాకు నేర్పించారు హౌ టు అండర్స్టాండ్ లైక్ హౌ యూ హ్యావ్ మనకి గూగుల్ మ్యాప్స్ ఉంటుంది కదా. సపోజ్ ఒక డిఫరెంట్ ప్లేసెస్ వెళ్తే మనకు అర్థం కాదు ఈ టెరెన్ ఏంటో అని. సో నేను ఈ ఎంటైర్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా టెరెన్ లో ఉండే నాకు ఏం అర్థం కాలేదు. కానీ దీస్ పీపుల్ వేర్ మై గూగుల్ మ్యాప్. దే నావిగేటెడ్ మీ టువర్డ్స్ ఫ్రమ్ స్టెప్ బై స్టెప్ దే టోల్ మీ వాట్ ఆర్ భజన్స్, వాట్ ఆర్ టీచింగ్స్ ఆఫ్ వేదాస్, వాట్ మేక్స్ స్వామి హ్యాపీ, ఇవన్నీ నేర్పించారు మెల్లిమెల్లిగా. సో దట్స్ హౌ ఈవెన్ ఐ స్టార్టెడ్ డెవలపింగ్ లవ్ అండ్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ స్వామి గురించి ఇంకా తెలుసుకోవాలని ఇన్స్పైర్ చేశారు. సో అలానే హెల్త్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఐ వాంట్ టు లర్న్ అని నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి, స్వామి చూపియాలి అని. లైక్ ఐ వాంట్ గెట్ క్లోజర్ టు హిమ్, ఇంకా దగ్గరకు అవ్వాలి స్వామికి. సో అలా గురుస్ మేడ్ వెరీ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అని. There was one incident where a program unde swami birthday kosam ani nen participate chesanu anti balvikas through like there abhi adoka chinna skit oka drama laga and that was my very first drama. Even in school lo kuda ekku drama cheyaledu, school lo kuda ekku ante annual day idi programs ki ekku select avvaledu nenu. కానీ ఇది నా ఫస్ట్ డ్రామా. దట్ టు ఇట్ వాజ్ అబౌట్ స్వామి. ఐ ఎగ్జాక్ట్లీ డోంట్ నాకు అంత బాగా గుర్తులేదు, ఎందుకంటే ఇట్ వాజ్ వెరీ ఆన్ స్పాట్ అంటే సడన్ గా అయిపోయింది అంతా. బట్ ఇట్ వాజ్ వెరీ వెరీ మెమొరేబుల్ అంటే ఐ కెన్ ఎలా డిస్క్రైబ్ చేయాలంటే ఐ జస్ట్ రిమెంబర్ దట్ ఐ వాజ్ టేకింగ్ అ ఫోటోగ్రాఫ్ విత్ మై గ్రూప్ మెంబర్స్ అండ్ మై గురుస్ అండ్ ఎవ్రీవన్ ఆర్ హ్యాపీ. అందరు సంతోషంగా ఉండే, ఎవ్రీవన్ అందరూ చప్పట్లు కొడుతుండే. So I loved that part. So that is one of the most beautiful, adi chala andamaina memory nalo undipoyindi.
1: Chala bondi Dev. Mari Swami manaki enno teachings icharu, enno guidelines mana jeevithanni bagu cheyadaniki Swami chepparu. Mari Swami cheppinatundi ee guidelines nu life lo paatinchadaniki prayatnam chestunavu and Swami niku ela daniki help chestunaru, motivate chestunaru?
0: ఇది చాలా టఫ్ క్వశ్చన్ యాక్చువల్లీ. అంటే స్వామి టీచింగ్స్ ఆర్ వెరీ వెరీ సీక్రెట్. చాలా ఇది సింపుల్ అండ్ వెరీ సీక్రెట్, లైక్ సింపుల్ వెరీ డీప్ అండ్ సీక్రెట్. సమ్ టైమ్స్ మనకు కూడా అర్థం కాదు అసలు. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మీరు ఎవరైనా రోడ్ మీద నడుస్తూ ఉంటే ఏదైనా చూసారు మీరు, ఏదైనా తప్పు జరుగుతుంది, ఒక థాట్ వస్తుంది అరే వీరు ఎలాంటి వారు అని. కానీ అట్ ద సేమ్ టైమ్ స్వామి టెల్స్ ఎవ్రీబడి ఇస్ గాడ్, యు షుడ్ సీ మీ ఇన్ ఎవ్రీ వన్. ఒక్కొక్కసారి ఇట్ ఇస్ వెరీ చాలా టఫ్ ఉంటుంది డిస్టింగ్విష్ చేయడానికి. అసలు వీరు ఇలాంటి పని చేశారు, రోడ్ మీద ఇలా చెత్త పడిస్తున్నారు. ఇఫ్ ఐ స్కూల్ దెమ్ ఆల్సో ఇట్ విల్ బి వెరీ బ్యాడ్ ఫర్ బోత్ ఆఫ్ అస్ అని. బట్ ఇఫ్ యూ టెల్ దెమ్ లవింగ్లీ థింగ్స్ మైట్ చేంజ్, ఏదో ఇంపాక్ట్ అవుతుంది అతని మీద. కానీ మనం వెనక లైక్ ఈ బ్యాక్ అవర్ సెల్ఫ్. బట్ స్టిల్ లైక్ స్వామి టీచింగ్ ఆర్ వెరీ వెరీ సింపుల్, కానీ ఒక ఆస్పెక్ట్ లో చూస్తే ఇట్ ఇస్ సంథింగ్ ఎల్స్. ఒక చాలా పెద్ద సిగ్నిఫికెన్స్ ఉంటుంది దానికి. అండ్ ఇఫ్ పర్సనలీ ఐ ట్రై టు ఫాలో లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్. I try to follow, నేను చాలా చాలా ట్రై చేస్తాను నాట్ టు హర్ట్ ఎనీ వన్ మెంటలీ, ఫిజికలీ, వర్బలీ ఆర్ ఎనీథింగ్. ట్రై టు సర్వ్ ఎవ్రీ వన్ అండ్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ వాంట్ టు ప్రాక్టీస్ ఆన్ ఎ డైలీ బేసిస్. ఐ డు చేస్తాను కానీ ఒక్కొక్కసారి ఇటు అటు అయిపోతుంది. సో ఇట్స్ అ వెరీ టఫ్ చాయిస్. యా లైక్ వన్స్ వెన్ యూ అచీవ్ ఇట్, once when you get habituated alba type ose anta like it will be very good.
1: Dev mari ee times lo nu swami tho physical ga manam dooranga unnam swami ki, how do you get connected to swami, aa anubandham swami tho ela erpadustunnavu?
0: నాకేమనిపిస్తుందంటే హ్యావింగ్ దిస్ వెరీ ఇది చాలా క్లోజ్ కనెక్షన్ స్వామితో ఇట్స్ వెరీ పర్సనల్ అనుకుంటాను. ప్రతి మనిషికి డిఫరెంట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంటుంది స్వామితో కనెక్ట్ అవ్వడానికి. నేను ఎలా కనెక్ట్ అవుతానంటే ఒక సైలెంట్ ప్లేస్ లో కానీ లేకపోతే ఈవెన్ ఒక రష్ ప్లేస్ లో కానీ ఐ జస్ట్ టాక్ టు మై సెల్ఫ్. టాక్ టు మై సెల్ఫ్ అంటే టాక్ టు ద స్వామి విదన్ మీ. ఐ జస్ట్ ట్రై టు నేను ఇలానే సపోజ్ బస్ లో ట్రావెల్ చేసినా లేకపోతే వాకింగ్ చేసినా. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను 11th 12th గ్రేడ్ లో ఉన్నప్పుడు నేను ఈ బుక్ చదివాను, స్వామి స్టూడెంట్ బుక్, అరవింద్ బాలసుబ్రహ్మణ్యం బుక్, పేరు డైరీ ఆఫ్ అ సాయి స్టూడెంట్. ఆ బుక్ లో అరవింద్ సార్ రాస్తారు నేను స్వామిని ఇలానే సైక్లింగ్ కి తీసుకెళ్లేవాడిని, ఇమాజినరీగా సైక్లింగ్ కి తీసుకెళ్లేవాడిని, వాకింగ్ కి తీసుకెళ్లేవాడిని, అన్ని ఏదైనా చేస్తే స్వామి యొక్క బీ పార్ట్ ఆఫ్ ఇట్ అని. అయితే వన్ డే హీ డిడ్ టేక్ స్వామి ఎనీవేర్. సో నెక్స్ట్ డేనే స్వామి ప్రశాంతి మందిర్ లో అడిగారు అరవింద్ని, అంటే నాట్ నెక్స్ట్ డే, ఫర్ 1-2 weeks అరవింద్ సార్ ఫర్గాట్, లైక్ హీ డిడ్ టేక్ స్వామి ఎనీవేర్. అండ్ 1-2 weeks తర్వాత స్వామి దగ్గరకు వచ్చి అరవింద్ సార్ ని అడిగారు, ఏరా నన్ను ఎక్కడికి తీసుకెళ్తలేవో ఈ మధ్య అని. అప్పుడు అరవింద్ సార్ కి కూడా షాక్ అయింది, ఓ మై గాడ్ అని, ఓకే దిస్ ఇస్ కంప్లీట్ డివైన్ లైక్ బికాస్ అని చెప్తారు కదా. స్వామి కూడా చెప్పారు ది కనెక్షన్ బిట్వీన్ మీ అండ్ యూ ఇస్ ఎటర్నల్, యూ అండ్ మీ హ్యావ్ జన్మ నుంచి బంధాలు ఉన్నాయి మన ఇద్దరికి. హ్యూమన్ టు హ్యూమన్ కనెక్షన్ ఇస్ వెరీ వేగ్ అని చెప్తారు కదా, అంటే ప్రతి బాడీ టు బాడీ ఉంటుంది, కానీ దిస్ ఇస్ సంథింగ్ వెరీ డివైన్ అని అన్నమాట. సో నేను కూడా అరవింద్ సార్ బుక్ చదివి నేను కూడా స్టార్ట్ చేశాను, ఓకే ఐ విల్ ఆల్సో నేను కూడా చేస్తానని ఇలా 3 weeks చేశాను నా గురుకుంది. దాని తర్వాత ఈవెన్ ఇట్ వాస్ టఫ్, ఎందుకంటే రోడ్ మీద మనుషులు కూడా చూసేటప్పుడు కొంచెం బియర్ గా అనిపించింది, ఎందుకంటే ఐ వాస్ లిటరలీ టాకింగ్ లైక్ స్వామి కమ్ దిస్, నేను ఇలా చెప్పేవాడిని స్వామి కమ్ దిస్ సైడ్, కార్ ఇస్ కమింగ్ అని వెనుక నుంచి. సైకిల్ మీద వెళ్తే స్వామి ఐ యూ ఓకే బిహైండ్ అంటే లైక్ ఇస్ ఇట్ కంఫర్టబుల్. అండ్ ఏదైనా సపోజ్ మూవీ కూడా చూసేటప్పుడు మీరు నమ్మరు, ఒకసారి నేను ఒక మూవీ చూస్తుండే వెరీ వైలెంట్ మూవీ, అండ్ ఆ మూవీ చూసేటప్పుడు సంథింగ్ లోపల నుంచి ఏదో చెప్పింది నాకు అవసరం అయ్యవన్నీ చూడాలని. ఒక మూమెంట్ ఐ జస్ట్ నేను ఇట్లానే అనుకున్నాను, నేను అనుకున్నాను ఇది నా మైండ్ చెప్తుందా లేకపోతే మై హార్ట్ ఇస్ టెలింగ్ దిస్ అని. బట్ దెన్ ఇట్ వాజ్ నాట్ మై మైండ్ బికాస్ ఇట్ వాస్ కాన్స్టెంట్లీ కమింగ్ అవుట్ ఆఫ్ మై హార్ట్. ద ఫస్ట్ వాయిస్ ద ఫస్ట్ టైమ్ వెన్ ఐ సా దట్ వైలెంట్ సీన్ డైరెక్ట్లీ ఇట్ కేమ్ ఫ్రమ్ హార్ట్ లైక్ నాట్. అండ్ ఏదైనా సపోజ్ మూవీ కూడా చూసేటప్పుడు మీరు నమ్మరు, ఒకసారి నేను ఒక మూవీ చూస్తుండే వెరీ వైలెంట్.

0: God's voice in Chattaru Katha. That happened, and quickly I just saw the laptop screen and I just turned it off. I was like, no, I shouldn't see. I got scared. Oh my God, like, what is happening to me?
1: Okay.
0: So, Allah, because it never happened to me, Andukani. So, this is where I think everyone should at least take some little time from busy life and talk to Swami. Like, even if you're standing in front of a mirror, or even if you're looking at a tree, you know, oka chettu chusna kani, oka edaina sky ni akasham ni chusa kani, lekapothe edaina chinna insect kuda crawl aitunte mee pakkana, edaina bird, suppose edaina pigeon mee window daggara vachi kurchuna kani, alaane if you talk to any living being around, or unliving being also, like one oka sari Swami oka incident chepparu, there was a man who was crushing his handkerchief. And Swami told, give that handkerchief, Nahadna ka handkerchief ibu. Swami handkerchief teeskoni manchiga neat ga fold chesi ila chepparu, deeniki kuda life undi, don't harm it any. So Swami gave attention to every detail. Chepparu, everything and everything around you has life. Everything is a part of you. Any living and non-living beings ki has a connection. Exactly. So, like, enta busy ayi unna kuda, just take 1-2 minutes and dedicate that 1-2 minutes at least to Swami by at least telling him, like, cheppandi itla, Swami, this is what is happening, ila nenu unnanu, meeru ela unnaru, ila nenu adugandi Swami, meeru tinnara Swami, like, I dinner chesetappudu kuda, నాకు కడుపు నిండా భోజనం అయింది మీరు చెప్పారా. ఐ థింక్ నేనేమనుకుంటానంటే మన ఇఫ్ యూ వాంట్ స్వామి యాజ్ యువర్ ఫ్రెండ్, యూ కెన్ హ్యావ్ దట్ రిలేషన్. ఆ రిలేషన్ ఉండొచ్చు కృష్ణ అండ్ కుచేల రిలేషన్షిప్ అలాగా. అంటే లైక్ యూ షుడెంట్ సీ స్వామి యాజ్ స్వామిని ఇలా దేవుడు అంటే మీకు కావాలంటే ఇట్స్ పర్సనల్, అందరికి పర్సనల్ గా ఉంటుంది. కానీ నేను స్వామిని ఒక పాత ఫ్రెండ్ లాగా చూస్తాను, లైక్ అన్ ఓల్డ్ ఫ్రెండ్. నా కబర్డ్ లో ఒక ఫోటో ఉంటుంది, సో వెన్ ఎవర్ ఐ ఓపెన్ మై కబర్డ్ ఆర్ వెన్ ఎవర్ ఐ టేక్ క్లోత్స్, ఐ జస్ట్ టెల్ మై సాడ్ స్టోరీ. లైక్ నిజానే కోపం చెప్తాను స్వామికి, ఇలా అయింది స్వామి ఆఫీస్ లో, ఇలా చేస్తున్నారు స్వామి. లైక్ నేను అడుగుతాను, యూఆర్ జస్ట్ లిస్నింగ్ స్వామి, యూఆర్ నాట్ ఈవెన్ ఇట్లా యూ నాట్ రెస్పాండింగ్ టు మీ. What is the Swami? Where are you, Swami? I just trying to ask him, where are you, Swami? I can't even see you. Small, small miracles indirectly happen.
1: Mari Swami 96th birthday ki nuvu em offer cheyalanukuntunnavu? Nee birthday vishes Swami ki ela cheppalanukuntunnavu?
0: What I want to personally offer to Swami for his birthday is that naalo unna chedatanalu ante animal qualities untai kada, I want to offer those qualities to Swami, and in return I don't want anything. I will change myself for good, follow many principles, many teachings, me follow avtanu. Tough meeru test pettaru naaku telusu, meeru chaala test pettaru, and all I want you to do is whatever I do, you do it through me. Whatever I have, నాలో ఏమైనా ఉంటే, you have given me this body, make me as an instrument and make me do something good for the society. That is my only birthday offering. Thank you so much, Anna.
1: Sai Ram.
0: Sai Ram, Anna.

0: స్వామి 96వ పుట్టుపండుగ సందర్భంగా శ్రోతలకు అందిస్తున్న ప్రత్యేకమైన యువత కార్యక్రమానికి ఈరోజు మనం సాహితీని ఆహ్వానిద్దాం. తనతో మాట్లాడి తన మనోభావాలను, స్వామితోటి పుట్టిన రోజు పండుగ శుభాకాంక్షలను తెలుసుకుందాం. సాయిరాం సాహితి.
1: అందరికీ సాయిరాం. నా పేరు గుణ సాహితి. మా ఊరు విజయవాడ. నేను బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నాను. విజయవాడలోనే డిజైన్ ఇంజనీర్ గా పనిచేస్తాను.
0: సాహితి, మరి స్వామి గురించి నీకు ఎప్పుడు ఎలా తెలిసింది, ఆ తర్వాత స్వామి మార్గంలోకి ఎలా వచ్చావో ఆ విషయాలు చెప్తావా?
1: స్వామి నాకు నా సెకండ్ క్లాస్ లో పరిచయం అయ్యారు. ఎలా అంటే, నా సంగీతం క్లాస్ తో పాటు పక్కనే రూమ్ లో బాలీ క్లాస్ కూడా జరిగేది. సో అలా సంగీతం కూడా ఒక క్లాస్ లాగా, అలాగే బాలీ క్లాస్ కూడా అలా క్లాస్ కి వెళ్ళేదాన్ని అనమాట. అలా నెమ్మదిగా ఫస్ట్ గ్రూప్ ఎగ్జామ్, సెకండ్ గ్రూప్ ఎగ్జామ్, థర్డ్ గ్రూప్ ఎగ్జామ్ అవన్నీ రాస్తూ రాస్తూ ఈ మధ్యలో స్వామి తెలిసారు నాకు బాలీ క్లాస్ ద్వారా.
0: మరి అంత చిన్న వయసులో వచ్చావు, చిన్నప్పటి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుని ఉంటావు బాల వికాస్ లోని. సో బాల వికాస్ తో నువ్వు ఎలా పెరిగావు, స్వామి విలువల్ని నీ జీవితంలో ఎలా ఎంబైబ్ చేసుకున్నావు, ఆ విషయాలు చెప్తానా?
1: స్వామి పాత్రలోకి నేను వచ్చాక చాలా చాలా చాలా మార్పులు జరిగాయి. ఎలా అంటే, ముందు టైం సెన్స్ పెరిగింది. అంటే ఎలా ప్రజల్లో పాడటం, టైం సెన్స్ పెరిగింది అనమాట. అంతకుముందు సినిమా పాటలు బాగా పాడేదాన్ని, ఇందులోకి వచ్చాక నెమ్మదిగా సినిమా పాడటం తగ్గించేసి భజనలు పాడటం బాగా అలవాటు అయిపోయింది అనమాట. ఇంకా అయితే ఎక్కడ ఉన్నా కానీ ఆదివారాలు బాలికలు జరిగేది కదా, సో ఆ టైంకి భజన టైంకి మందిరంలో ఉండాలి. ఆదివారాలు అంటే పిల్లలు, మేము పేరెంట్స్ తో పాటు వాళ్ళ చుట్టాలింటికి వెళ్ళిపోతూ ఉంటాం కదా ఆదివారాలు సాయంత్రం పార్క్ కి ఆడుకోవడానికి అలా. కానీ బాలికల్స్ వచ్చాక, స్వామి లైన్ లోకి వచ్చాక కరెక్ట్ గా 6:30కి వేదానికి భజనకి భజన టైంకి మందిరంలో ఉండాలన్నమాట. అలా ఎక్కడున్నా నాన్న వెంటబెట్టుకుని మందిరానికి వచ్చేసేదాన్ని. ఇది కాకుండా ఏమయ్యేది, కోపం ఉండేది అనమాట. ఎలా ఉండేది, అమ్మ వాళ్ళు మందిరానికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. నేనంటే బాలికల ద్వారా స్వామి లైన్లోకి వచ్చాను, కానీ అమ్మ నాన్న ఇద్దరు స్వామి డివోటీస్ కాదు. అందుకని చిన్న డిఫరెన్స్ ఉండేది అనమాట. అంటే మందిరానికి వద్దు, సర్వీస్ వద్దు, భజనలకు వద్దు అనేవాడు. ప్రతి వారం ఎందుకు వెళ్ళడం అని చెప్పి అడిగేవాడు. అంటే అలా కాదు నాన్న, నేను బయటకు తిరగడానికి వెళ్ళడం లేదు కదా అని చెప్పి నేను కోపడేదాన్ని వాడ మీద. ఈ కోపం సరే అలాగే కోపడి మందిరానికి వెళ్ళేదాన్ని. రామ్ రా ఎలా అయిపోయిందంటే వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది అనమాట. ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, ఇది మందిరానికే కదా వెళ్తుంది, భజనలే కదా పాడుతుంది, ఎవరితో తిరగడం లేదు కదా, ఫ్రెండ్స్ తో వెళ్ళట్లేదు కదా అని చెప్పి వాళ్ళు తిప్పడం స్టార్ట్ చేశారనమాట. అలా అలా కోపం కూడా నెమ్మదిగా తగ్గిందనమాట. ఇలా చాలా చాలా మార్పులు అనమాట. ఈ మందిరానికి టైంకి వచ్చి చేయడం, కోపం తగ్గించుకోవడం, ఆ భజనలు పాడటం, భజన టైంకి మందిరానికి వెళ్ళిపోవడం, ఇలా చాలా జరిగాయి బాలికలోకి స్వామి లైన్లోకి వచ్చాక.
0: మరి స్వామి చెప్పిన ఎన్నో విలువలు, తర్వాత మన నిత్య జీవితంలో ఆచరించాల్సినవి కూడా స్వామి చాలా చెప్పారు. వాటిలో నీకు నచ్చి నువ్వు ఫాలో అవుతున్నవి ఏమైనా ఉన్నాయా?
1: స్వామి చెప్పిన వాటిలో నేను ఇంప్లిమెంట్ చేస్తున్నది, ఎదుటి వాడిని హర్ట్ చేయదు, ఎయిదర్ ఫిజికల్ ఆర్ మెంటల్, ఎవరిని హర్ట్ చేయకూడదు. అండ్ ఇంకొకటి అయితే, ఇప్పుడు నిజాన్ని చెప్పడం ఎటువంటి సిచ్యువేషన్ లో చెప్పడం అయినా కష్టం, ఎందుకంటే ఎదుటి వాళ్ళు హర్ట్ అవుతారో అని ఒక చిన్న ఆలోచన వస్తుంది. ఆ నిజం మంచిది అయితే ఓకే, లేదు వాళ్ళకి ఇబ్బంది పెడుతుంది, వాడికి కష్టంగా ఉంటుంది అని అనిపిస్తే, ఆ నిజాన్ని కన్విన్సింగ్ గా వాళ్ళకి నెమ్మదిగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు కన్వే చేయడం నేర్చుకున్నాను అనమాట. అది కాకుండా నేను హ్యాపీగా ఉంటుందో నా చుట్టూ 10 మందిని హ్యాపీగా ఉంటుంది.
0: మరి వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్తావా?
1: ఎగ్జాంపుల్స్ అంటే, నా కాలేజ్ లో ఏమయ్యేది, ఒకతను ఉండేవాడు వినీల్ అని చెప్పి నా క్లాస్మేట్ ఉండేవాడు. అతనికి ఏమయ్యేది, చదువు సరిగ్గా వచ్చేది కాదనమాట. వాళ్ళ ఫాదర్ కార్పెంటరీ చేసుకునేవాళ్ళు, అలాగే చదివించారు నా కొడుకు చదువుకోవాలి అనుకొని చదివించారు అతను. కానీ తనకి సబ్జెక్ట్స్ ఆగిపోవడం అట్లా అట్లా అయింది. మా సార్ నాకు పిలిచి నాతో మాట్లాడారు అనమాట, అమ్మా వాళ్ళ పేరెంట్స్ తో చెప్పండి అతనికి ఇలా ఉండింది, సబ్జెక్ట్లు ఆగిపోయాయి, చాలా ఇబ్బంది పడతాడు తర్వాత అని చెప్పి. సరే వాళ్ళ నాన్నగారికి కూడా అదే మాట చెప్పారు, నేను ఈ అబ్బాయితో మాట చెప్పాలి, ఆ అబ్బాయి ఏమో చదువుకోవాలనే ఇంట్రెస్ట్ అయితే. సరే అబ్బాయికి వాళ్ళ నాన్నగారు అన్నారు నువ్వే చెప్పమ్మా, నేను చెప్తే వాడు మా మాట వినాడు అని చెప్పి అన్నాడు అనమాట. చెప్తే తన దగ్గరికి వెళ్ళి, ఇలా కాదు నీకు ఇంకేమన్నా ఇంట్రెస్ట్ ఉన్నాయా అంటే, నాకు బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంది సాయి, బట్ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కి అది సెట్ అవ్వదు, మా దగ్గర ఏమి లేదు కదా అంటే, అలా కాదు వినిల్, ముందు ఎక్కడన్నా ఎవరి దగ్గరన్నా ట్రై చేసి చూడు, ఇలా చెయ్యి, సో నీకు ఎక్స్పీరియన్స్ వస్తే నీకు నువ్వుగా స్టార్ట్ చేసుకోవచ్చు అంటే, అతనికి అది అర్థమయ్యి నెమ్మదిగా కాలేజ్ కి రావడం మానేశాడు. నేను రీసెంట్ గా ఒక 1 మంత్ బ్యాక్ కలిసినప్పుడు అతను నాకు చెప్పిన విషయం ఏంటి అంటే, గుంటూరులో ఒక షాప్ పెట్టుకొని అందులో తనే ఒక షాప్ పెట్టుకున్నాడు అనమాట. పెట్టుకొని వాళ్ళ నాన్నగారు కార్పెంటరీ మానేశారు, ఇంట్లోనే ఉంటున్నారు, మా నాన్న ఇద్దరిని అతనే చూసుకుంటున్నాడు. ఇలా అయ్యేది ఆఫీస్ లో కూడా ఎలా అయ్యేది, ఇప్పుడు మీకు కోపం ఎక్కువ అని చెప్పాను కదా, పంపించరు భజనలు అని చెప్పి చెప్పాను కదా. అలా ఒకసారి ఆఫీస్ లో ఏమైంది అంటే, నేను తప్పు చేయలేదు అంటే ఒక డిజైన్ లో ఏదో ఒక చిన్న చిన్న తప్పు అయింది, అయితే మా సార్ కి నేను చేశాను అని ఎవరో చెప్పారనమాట. చెప్తే ఆయన కాన్ఫరెన్స్ హాల్ లో పిలిచి ఒక 1/2 hour తిట్టారు నన్ను. క్లాస్ టీచర్, ఏంటిది వర్క్ చేయడం రాదా నీకు అని చెప్పి తిట్టారు. ఏమి మాట్లాడలేదు, స్వామి నేనేం చేయలేదు స్వామి, నేనేం చేయలేదు స్వామి, నా తప్పు కాదు స్వామి, నా తప్పు కాదు అని చెప్పి ఇలాగే తమ్మించుకొని స్వామికి చెప్తున్నాను. చెప్తుంటే 1/2 hour అలాగే మాట్లాడారు ఆయన, నువ్వు వెళ్ళిపోయాక అని చెప్పి అన్నారు. నేను ఆ సీట్ లోకి వచ్చి కూర్చొని ఇయర్ ఫోన్ పెట్టుకుని భజన వింటున్నాను. భజన ఇంకా అవ్వలేదు, మా సార్ నన్ను రూమ్ లోకి పిలిచి, అమ్మ నువ్వు చేయలేరట కదమ్మా అది, మరి చెప్పాలి కదమ్మా నువ్వు తిడుతున్నప్పుడు అని చెప్పి అడిగారనమాట. చూసారా స్వామి, నేను చేయలేదు అని స్వామికి తెలుసు. స్వామి ఏం చేశారు, మళ్ళీ మా సార్ వచ్చి చెప్పారనమాట, మళ్ళీ ఇలా అవ్వకుండా చూసుకున్నామమ్మా అని చెప్పి మా సార్ చెప్పారు. ఇలా చేస్తూ ఉంటారు స్వామి.
0: చాలా బాగుంది. మరి స్వామి 96వ పుట్టుపండుగ సందర్భంగాను స్వామికి ఏంటి కానుగా ఇద్దాం అనుకుంటున్నావు?
1: స్వామి బర్త్డే గిఫ్ట్ గా నా కోపాన్ని నేను ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అమ్మ మీద వచ్చినా అమ్మ మీద అరుస్తూ ఉంటాను కదా, మందిరానికి పంపించదు అని చెప్పి, భజనకి వెళ్ళనివ్వదు, సర్వీస్ వద్దు అంటుంది అని అమ్మ మీద కోపం వచ్చేస్తుంది అనమాట. అరిచేస్తాను ఆ కాసేపట్లో, మళ్ళీ వెంటనే అనిపించేస్తుంది, అయ్యో అమ్మ మీద వచ్చా నేను, కొంచెం ఇంకో 10 సార్లు అంటే పంపించి ఉండేది కదా అమ్మ అని చెప్పి మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మ అమ్మ అమ్మ మళ్ళీ మాట్లాడేసుకున్నాం, మనకి మనకి అలవాటే కదా ఇది అని చెప్పి మాట్లాడేస్తాను అనమాట. సో ఆ కోపం రెగ్యులర్ గా రాకుండా నేను కంట్రోల్ చేసేసుకుంటా స్వామి, నాకు వద్దు నా కోపం మీకే ఇచ్చిస్తాను అని ఆయనకి ఇచ్చిస్తాను.
0: సాయితి మరి నువ్వు చాలా చిన్నప్పుడే స్వామి ఫోల్డ్ లోకి వచ్చావు బాల వికాస్ ద్వారా, మరి స్వామిని భౌతికంగా దర్శించుకోవడం జరిగిందా?
1: లేదు, నేను స్వామిని ఫిజికల్ దర్శనం చేసుకోలేదు.
0: మరి స్వామిని చూడకుండా స్వామి మీద అంత భక్తి ప్రేమ ఎలా కలిగాయి, వాటిని ఇప్పటికి కూడా నువ్వు వాటిని ఎలా పెంపొందించుకుంటూ వస్తున్నావు?
1: ఈయన స్వామితో ఇంత ఇదిగా కనెక్ట్ అయ్యున్నది భజన ద్వారా మాత్రమే. నాకు ఆనందం వచ్చినా బాధ వచ్చినా ఇన్ని స్వామికి చెప్పేస్తాను. బాధ వస్తే భజన పాడుతూ ఏం చేస్తాను ఆయన దగ్గర, భజనలో కూర్చొని హ్యాపీనెస్ అంటే ఆనందం వచ్చింది అనుకోండి, వెళ్ళి అన్ని సాగే ఇచ్చేసి భజన పాడి వచ్చేస్తాను. ఇలా చాలా అయ్యాయనమాట, అంటే అలా చేసి చేసి నాకు ఎంత నమ్మకం పెరిగిపోయిందంటే ఆయన మీద, ప్రతి ప్రాబ్లం ని హార్ట్ కి తీసుకోకుండా స్వామి చూసుకుంటారు అన్ని, స్వామి చేస్తారు అన్ని, మనకేం కావాలో స్వామి తెలుసు కదా, మనం ఎందుకు అడగడం ఆయన్ని అనిపిస్తుంటుంది. అలాగే ప్రతిదీ స్వామికి వదిలేయడం అలవాటు చేసేసుకున్నాను కంప్లీట్ గా. చాలా సార్లు ఇలా నేను వదిలేసిన విషయాలన్నీ కూడా నాకు స్వామి చాలా హెల్ప్ చేశారు, చాలా హెల్ప్ చేశారు నిజంగా. ఎలా అంటే ఇప్పుడు భజనకి నేను బాలిక స్టడీ గ్రూప్ లో ఉన్నప్పుడు 4 గంటలకి పిల్లలకి భజన సెలెక్షన్స్ అయ్యేవి 6 గంటల భజనలో పాడడానికి. అలా ఒకసారి మా బాలిక గురువు మనం వెంట పెట్టుకుని మందిరానికి తీసుకువెళ్ళారు, సెలక్షన్స్ లో కూర్చున్నా. మా భజన ఇన్ఛార్జ్ గారు ఒక భజన పాడమ్మా అన్నారు, నేను మానస భజనే గురించి వెళ్ళడం ప్రాక్టీస్ చేసుకువెళ్ళాను. వెళ్తే ఆయన చూసేసరికి భయం వేసేసి, ఎప్పుడు పాడలేదు కదా మొదటిసారి భజన పాడడం, అందులోనూ భయం వేసేసి గొంతు పెట్టలేదు. ఆయనేమో ఎవరమ్మా నీ భజన నేర్పింది అన్నారు. చాలా భయం వేసి ఇంకా మళ్ళీ భజనలోకి వెళ్ళలేదు. వెళ్ళకపోతే సరే వచ్చేసాము నెక్స్ట్ టైం, అదే నేను ఫస్ట్ టైం పత్తి వెళ్ళడం, బాలవికాస్ పిల్లలు పత్తి యాత్రకి వెళ్ళాను. వెళ్ళి అక్కడ కుల్వంట్లో కోరసిస్తాం కదా అందరూ, అయితే వాళ్ళు పాడుతున్నారు ఏ భజన, పాహి గజానన దినామన పాడుతున్నారు. పాడుతుంటే కోరసిచ్చాను, అంతా అంతా చాలా చాలా చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్, మేము పాటలు పాడాము, ప్రిపేర్ అయ్యింది, అన్ని బాగున్నాయి. వచ్చేసాక భజన అంటే ఇంట్రెస్ట్ పెరిగింది, మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేశాను నెమ్మదిగా నేర్చుకోవడం. అందుని భజన్స్ ఏటీపీ స్టూడెంట్ పక్క ఉండేది, అక్కడ ఇక్కడ నేర్చుకున్నాను కొన్ని రోజులు, అక్క ఇక్కడ ఉన్నప్పుడు అలా నేర్చుకొని నేర్చుకొని ఒకరోజు మళ్ళీ భజన సెలెక్షన్స్ కి వెళ్ళాను. వెళ్ళి పాడాను అనమాట, పాడితే ఆయన ఎవరైతే ఎవరమ్మా నీకు నేర్పింది అని అడిగిన ఆయన ఫస్ట్ లైన్ లో కూర్చోబెట్టి మైక్ ఇచ్చి ఈ భజన పాడమని చెప్పారనమాట. చూసారా స్వామి, ఎవరైతే ఎవరి దగ్గర అయితే నేను భయపడ్డానో ఎలా పాడించారు చూడండి ఆయన. అలా ఇంకొకసారి ఏమైంది, నెక్స్ట్ ఇయర్ అనమాట కృష్ణా జిల్లా పదయాత్ర జరుగుతుంది. జరుగుతుంటే నాది బేస్ వాయిస్ అన్న ఒక ఇది మూలంగా నాకు పార్ట్నర్ దొరకలేదు. అందరికి పార్ట్నర్ దొరికేశారు, అందరు భజనలు ప్రాక్టీస్ చేసేసుకుంటున్నారు అని అయిపోయినాయి. నెక్స్ట్ డే పుట్టపర్తి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే ఇవాళ పొద్దున క్లాస్ అయింది, నేను ఒక్కదానే పాడుకుంటున్నాను. స్వామి స్వామి నాకు ఎవరు పార్ట్నర్ లేరు, ఏం చేయాలి స్వామి అని చెప్పి ఏడుస్తున్నాను అనమాట. నేను ఫస్ట్ టైం స్వామి పుట్టపర్తి రావడం, ప్లీజ్ స్వామి పాండ్యమని స్వామి అనుకుంటున్నాను నేను. అనుకుంటుంటే ఆ రోజు నైట్ ఒక మా ఇన్ఛార్జ్ గారు నాకు ఫోన్ చేశారు, అమ్మా నీ పార్ట్నర్ దొరికిందమ్మా, అమ్మాయి శ్రీకాకుళం నుంచి విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది అని చెప్పి ఫోన్ చేశారు. తెల్లారి పత్తి బయలుదేరిపోయాము, నేను అక్క ప్రాక్టీస్ చేసేసుకున్నాము, స్కూల్ వన్ ఫస్ట్ లైన్ లో కూర్చొని పాడేను పాడేశాము భజన. సుదేవ స్వామి మళ్ళీ పార్ట్నర్ ఇచ్చారు, పార్ట్నర్ లేరు లేరు అనుకుని బాధపడ్డానా పార్ట్నర్ ఇచ్చారు. అలా అలా చాలా చేశారు స్వామి.
0: ఏ భజన పాడేవప్పుడు
1: ఏ భజన, ఈ భజనకి కూడా ఇంకొక చిన్న ఇన్సిడెంట్ ఉండేదన్నమాట. పుట్టపర్తి వెళ్ళినప్పుడే ట్రైన్ లో ఒక అక్క చెప్పింది, ఇది బేస్ వాయిస్ కి ఈ భజన అయితే బాగుంటుంది సాయి, ఇది ట్రై చెయ్యి అని చెప్పి చెప్పింది అనమాట అక్క. చెప్తే అదే భజన చాలా సార్లు ప్రాక్టీస్ చేశాం కానీ మందిరంలో పాడడానికి అవ్వలేదు. ఎక్కడ ఏ పుట్టపర్తిలో అయితే భజన విన్నానో మళ్ళీ అదే పుట్టపర్తిలో ఫస్ట్ లైన్ కూర్చొని పాడాను ఏ భజన, దేవదేవ మహాదేవ అనే భజన నేను అక్క కలిపి పాడామన్నమాట. పుట్టపర్తి వెళ్ళాము, వెళ్తే గొంతు పోయింది ఏసీలో వెళ్ళేసరికి. ఏసీ పడదు కానీ తప్పలేదన్నమాట, ఒక్కదాన్ని జర్నీకి ఏం వెళతానని చెప్పి ఏసీలో వెళ్ళాం అందరం కలిపి. వెళ్ళి వెళ్ళేసరికి ఈ గొంతు అసలు బొంగురు వచ్చేసింది పూర్తిగా. ప్రాక్టీస్ లో పాడొద్దన్నారు, చాలా భయం వేసిపోయింది. అమ్మో భజన పాడనివ్వరేమో, అమ్మో భజన పాడనివ్వరేమో స్వామి, ఇప్పుడు పోయింది స్వామి గొంతు ఎలా పాడాలి ఎలా పాడాలి అనుకుంటున్నాను. సాయంత్రం రోజు భజనలు పాడడానికి అవకాశం రాలేదు. నెక్స్ట్ డే రెండు భజనలు పాడాలి, రెండు ఒకటి ఈవినింగ్ మిస్ అయింది. సో అది నెక్స్ట్ డేకి పాడమన్నారు అనమాట, రెండు పాడాలి. స్వామి గొంతు రావట్లా స్వామి గొంతు రావట్లా అని చెప్పి ఎక్కడ నార్త్ నుంచి ఈస్ట్ ప్రశాంతికి వేడి నీళ్ళ కోసం వెళ్తున్నాం మేము, గొంతుకి ఈ గాగింగ్ చేద్దాము అని చెప్పి వెళ్తూ అయినా ఏడుస్తూనే ఉన్నా స్వామి గొంతు స్వామి గొంతు స్వామి గొంతు. అయిపోయింది, తెల్లాడిపోయింది, ఇది కట్టేసుకున్నాం, మంచి కులవంతా కూర్చున్నాం, భజన పాడటానికి ఛాన్స్ వచ్చేసింది. మైక్ ముందు కూర్చున్నా ఫస్ట్ లైన్ లో ఉన్నా, కళ్ళలో నీళ్ళు అనమాట. వాళ్ళు శృతి ఇచ్చారు, మేము ఎత్తుకోవడమే స్టార్ట్ అయిపోయింది, ఇచ్చారు రీడ్ బ్రష్ చేశారు, మేము ఎత్తేసుకున్నాం. ఒక్క చోట కూడా గొంతు ఇంత కూడా పోకుండా ఇంత పర్ఫెక్ట్ గా వచ్చిందంటే భజన. అంతే అలా ఏడుస్తా నేను ఆ భజన పాడుకుంటే స్వామి కూర్చొని, స్వామి ఇలా ఇక్కడికి వచ్చి కూర్చొని పాడేదాకా ఏడిపిస్తారా స్వామి మీరు అని చాలా బాగా వచ్చింది ఆ భజన. మాత్రం
0: మా అందరి కోసం ఒకసారి పాడి వినిపిస్తావా?

సాయిరామ్ ఎంతో చక్కగా, ఎంతో ప్రేమతో, భక్తితో పాడి స్వామికి ఆనందాన్ని కలిగించావు. ఇలాగే భవిష్యత్తులో కూడా స్వామికి ఎన్నో అవకాశాలు ఇచ్చి ఆ పాటలు స్వామితో పాటు మేము విని ఆనందించేలా చేయమని స్వామిని ప్రార్థిస్తున్నాం. ధన్యవాదాలు. ఇలా నీ మనోభావాల్ని, స్వామి మీద ప్రేమని వ్యక్తం చేసి మనందరికీ కూడా ఆనందాన్ని కలిగించావు. సాయిరామ్.

0: శుభాంక్, నిన్ను నువ్వు ఒకసారి మా శ్రోతలకి ప్రేక్షకులకి ఇంట్రడ్యూస్ చేసుకుంటావా?
1: సాయి రమణ, నా పేరు సాయి శుభాంక్. నేను తిరుపతి వాస్తవ్యుడిని. నేను స్కూలింగ్ ఇంటర్మీడియట్ అన్ని, బీటెక్ అన్ని కూడా తిరుపతిలోనే చదవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ లో ఎంటెక్ చదువుతున్నాను.
0: చాలా బాగుంది శుభాంక్, వెరీ నైస్ టు హ్యావ్ యూ ఇన్ స్వామీస్ యూనివర్సిటీ. మరి స్వామి ఫోల్డ్లోకి మీరు ఎలా వచ్చారు, వచ్చిన తర్వాత మీ జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి, ఆ విషయాలు పంచుకుంటావు మాతో?
1: తప్పకుండా అన్న. మొట్టమొదటిసారిగా స్వామి మా జీవితంలోకి 1957 ఆ సమయంలో మేము స్వామితో పరిచయం అవ్వడం జరిగింది. సో మొట్టమొదటిసారిగా మా అమ్మమ్మ గారు తన 10 ఏళ్ల వయసులో స్వామిని గూడూరులో చూడడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము స్వామితోనే మా ప్రయాణం మొదలైంది, స్వామితోనే పయనిస్తున్నామని చెప్పవచ్చు. దాని తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ నాన్నగారికి స్వామి మాట ఇచ్చారనమాట. దురదృష్టవశాత్తు అనివార్య కారణాల వల్ల కంటి చూపు కోల్పోవడం జరిగింది. అప్పుడు స్వామి దగ్గరికి ఆ సమితి పెద్దలంతా తీసుకెళ్తే స్వామి మాట ఇచ్చారనమాట, కంటి చూపు రాదు కానీ నీ తరతరాలు నేను చూసుకుంటానని. అలాగా స్వామి తన మాట ఇప్పటికీ నెరవేర్చుకుంటూ మమ్మల్ని అంతా కాపాడుతూ, మమ్మల్ని ప్రతి అడుగడుగున ప్రతి స్టేజ్ లో కూడా స్వామి మా వెంటుంటూ అలాగే మమ్మల్ని తీసుకెళ్తున్నారనమాట. సో నా మొదటి అనుభవానికి వస్తే స్వామితో 2009 చిత్తూరు జిల్లా పట్టయాత్ర జరిగింది. అందులో సెలక్షన్స్ జరుగుతున్నాయన్నమాట. నేను బాలవికాస్ కాదు, నాకు ఎగ్జామ్స్ అంటే చాలా పెద్ద ఫోబియా ఉండింది అనమాట. బాలవికాసే కానీ ఎగ్జామ్స్ రాసేవాడిని కాదు. సో అలా జరుగుతుండగా సెలక్షన్స్ కి ఓన్లీ బాలవికా స్టూడెంట్సే డ్రామాలో ఉండాలి, ఇది స్వామి ఉండగా చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది కదన్నా, ఓన్లీ బాలవికాస్. సో మా ఇంట్లో వాళ్ళందరూ ఏంటి స్వామి అవకాశం ఇచ్చేలా లేరు, ఏం జరుగుతుందో ఏంటో అని ఒక డైలమాలో ఉన్నాం అనమాట. నేనే లాస్ట్ పర్సన్ అనమాట సెలెక్ట్ అవ్వడానికి, ఇది కూడా చిన్న రోల్, చాలా చిన్న రోల్, లాస్ట్ పర్సన్. అదేంటంటే స్వామి వచ్చేటప్పుడు ఇనాగ్రేషన్ లో ఫ్లాగ్ పట్టుకుని నిలబడ్డాం అనమాట. సో వెళ్ళడం జరిగింది, నేను ఒక్కడనే. ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, స్వామి ఎలా మెల్లగా వచ్చారు. సో నాకు ఇప్పటికీ గుర్తుంది స్వామి ఐ కాంటాక్ట్ ఎలా ఇచ్చారు. దాని తర్వాత నేను స్వామి దయ వల్ల చిన్నప్పటి నుంచే 3-4 ఏళ్ల వయసు నుంచే, అంటే దానికి ముందు నుంచి కూడా మా ఇంట్లో భజనలకి నన్ను తీసుకెళ్ళడము, సేవా కార్యక్రమాలకు నన్ను కూడా తీసుకెళ్ళడం ఎంత జరిగేది. దాని తర్వాత నా 4 ఏళ్ల వయసు నుంచి నేను కంజీరా వాయిస్తూ ఉండేవాడిని. దానివల్ల ఏంటంటే మందిరంలో సాయికులన తోల్లో స్వామి ముందర గ్రూప్ ఫోటో కూర్చున్నప్పుడు భజన్స్ జరుగుతున్నాయన్నమాట. నేను ఆ భజన్స్ కి మాకు అరిసెగా ప్రసాదం ఇచ్చారు, అరిస అందరికి తెలుస్తుంటుంది. సో దాని మీద నేను కంజీరా వాయిస్తున్నాను. సో స్వామి ఇక్కడ ఇక్కడ రైట్ సైడ్ ఉంటే, నేను లెఫ్ట్ సైడ్ భజన్ గ్రూప్ ఉంది కాబట్టి ఇక్కడ చూస్తూ నేను కంజీరా వాయిస్తున్నాను అనమాట. అలా వాయిస్తుండగా సడన్ గా ఒక బ్రదర్ పిలిచి స్వామిని చూడు అన్నట్టు సైగ చేశారనమాట. నేను చూస్తే స్వామి నన్ను చూసి నవ్వుతున్నారు. అది మొట్టమొదటి అనుభవం అని చెప్పచ్చు. సో దాని తర్వాత నుంచి నా ప్రయాణం ఎలా జరిగిందంటే, మనకు సాయి కుటుంబంలో జన్మించిన వాళ్ళందరికీ పిల్లలందరికీ కూడా ఒక గొప్ప అదృష్టం ఏంటంటే స్వామిని సపరేట్ గా మన జీవితాల్లోకి తెచ్చుకోకర్లేదు. సో స్వామితోనే మన జీవితం ముడిపడి ఉంటుంది, మన ప్రయాణం మొదలవుతుంది. మనకేంటంటే భగవంతుడు అంటే స్వామి అని చెప్పి పెంచుతారనమాట. దీనికి అడిషన్ గా భయపడుతుంటే స్వామి ఉన్నారు, నువ్వేం చేసినా స్వామి చూస్తున్నారు, స్వామి నీతో ఉన్నారు అనేవి చెప్తూ మనల్ని పెంచుతుంటారనమాట. దీనివల్ల ఎలా మన జీవితాలు ఎఫెక్ట్ అవుతాయంటే, నా జీవితం ఎఫెక్ట్ అయిందంటే, ఏ పని స్టార్ట్ చేసినా స్వామి ఇది నీకోసం, స్వామి నాకు సహాయం చేయండి, స్వామి మీ పని చేస్తున్నాను, ఇలాంటి భావన ఏర్పడుతుంది. ఏం చేసినా స్వామి ఉన్నారు మనకు, ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా స్వామి ఉంటారు మనకు అనేది ఒక దృఢ సంకల్పంగా ఉండిపోతుంది అనమాట. దీనికి చిన్న ఉదాహరణగా పోయిన సంవత్సరం మన తెలుగు స్ట్రీమ్ యానివర్సరీ రికార్డింగ్స్ ఒక సంఘటన చెప్తాను. ఏం జరిగిందంటే, మనకు యానివర్సరీ ఆగస్ట్ లో అయితే మన ప్రోగ్రామ్స్ అన్ని మేలోనే ఫిక్స్ అయిపోతాయి, ఎవరెవరికి ఏంటి ఎవరెవరు ఏం చేస్తున్నారు అంతా సెట్ అయిపోతుంది. సో స్వామి దయ వల్ల నాకు కూడా కొన్ని అవకాశాలు వచ్చాయి. ప్రోగ్రామ్స్ రికార్డ్ చేసేదానికి నేనంతా పక్కాగా ప్లాన్ చేసుకున్నాను. అనుకోకుండా ఈ కోవిడ్ వల్ల ఎగ్జామ్స్ అన్ని ప్రీ పోన్ పోస్ట్ పోన్ అలా క్లమ్స్ అయిపోయి కరెక్ట్ గా రికార్డింగ్స్ జరిగే టైంలో ఎగ్జామ్స్ వచ్చేసాయి. సో జూలై అట్లీస్ట్ జూలై ఫస్ట్ వీక్ అంతా నేను రికార్డింగ్స్ అన్ని పంపించేయాల్సింది. జూలైలోనే ఎగ్జామ్స్ వచ్చాయి. సో ఏం చేయాలో తెలియదు, ఏం చేయాలో అర్థం కాదు. అది పైగా ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అనమాట. ఫైనల్ సెమిస్టర్ ప్రాజెక్ట్ వర్క్, ప్రాజెక్ట్ వైవాసి ఇవన్నీ ఉన్నాయి, ప్లస్ ఎగ్జామ్స్, చాలా గందరగోళం ఉంది. సరే ఓకే, ఇవి ఇది మన వల్లే పని కాదు స్వామి, నువ్వు చూసుకోవాలి, మాకేం తెలియదు. ఈ ఎగ్జామ్స్ మన ప్రోగ్రామ్ ఆగితే అది చాలా ప్రాబ్లం అవుతుంది, ఎగ్జామ్స్ కెరియర్ ప్రాబ్లం అవుతుంది. అలాంటి టైంలో నేను డెసిషన్ తీసుకున్నాను, ఓకే అది ఆగకూడదు, ఇది ఆగకూడదు, మనం టైం మేనేజ్ చేద్దాం, మిగతా స్వామికి వదిలేద్దాం, జరిగింది ఎందుకు జరుగుతుంది అని అనుకున్నాను అనమాట. ఆ టైంలో ఎలా ఉన్నిందంటే నా సిచ్యువేషన్, రికార్డింగ్ జరుగుతుంది, దాన్ని పోస్ట్పోన్ చేయలేను ఎగ్జామ్స్. సో మార్నింగ్ అంతా రికార్డింగ్ చేసి పక్క రోజు ఎగ్జామ్ కి నైట్ అంటే పొద్దునంతా రికార్డింగ్ చేసి సాయంత్రం 5 గంటలకి పుస్తకం ఎత్తి పక్క రోజు ఎగ్జామ్ అనమాట, రాత్రి అంతా చదివి పొద్దున కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్ రాసి మళ్ళీ మధ్యాహ్నం ఇంకో ఎగ్జామ్ ఉంటుంది దాన్ని రాసి సాయంత్రం ఇంటికి రాగానే మళ్ళీ రికార్డింగ్, ఇలాగే ఒక వారం రోజు గడిచింది అనమాట. అంతే, కాలేజ్ నుంచి రావడం, రికార్డింగ్ చేయడం, నెక్స్ట్ రోజు అంతా రికార్డ్ చేయడం, మళ్ళీ సాయంత్రం 5 గంటలకు పుస్తకం ఎత్తడం, రాత్రి అంతా చదవడం, మేల్కొని పక్క రోజు ఎగ్జామ్ రాయడం, ఇలా గడిచింది అనమాట. సో ఇలా గడిచిన దానివల్ల నా ఉద్దేశం ఒకటే, స్వామి ఉన్నారు, స్వామి చూసుకుంటారు, నేను చేయట్లేదు. ఈ భావనతో చేసిన దానివల్ల అనుకోకుండా మన రికార్డింగ్స్ బాగా, ఇక్కడి నుంచి పంపించిన రికార్డింగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అది కాకుండా కెరీర్ వైజ్ నేను ఆ సెమిస్టర్ లో టాప్ రావడం జరిగింది. సో నాకు ఇంతవరకు ఈ బీటెక్ ఈ సెమిస్టర్స్ ఎప్పుడు నాకు 90% ఎప్పుడు రాలేదనమాట. ఆ పర్టికులర్ సెమిస్టర్ లో స్వామ్ పని బ్యాలెన్స్ చేసుకుంటూ చేసిన దానివల్ల అనుకున్న దానికంటే రెట్టింపు రిజల్ట్ వచ్చింది, నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కాకుండా నేను ప్రాజెక్ట్ వైవా కూడా నేను రికార్డింగ్ చేస్తున్న ప్లేస్ నుంచి అటెండ్ అయ్యానమాట. ఆ ప్రాజెక్ట్ కూడా మా టీమ్ మెంబర్స్ 4 మెంబర్స్ ఉంటారు, దాంట్లో కూడా నాకు ఎక్కువ మార్క్స్ వచ్చాయి. ఇదైతే నేను ఎప్పుడు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, మన ప్రతి పని స్వామి పని అనుకొని చేయడం, ప్రతిదీ స్వామి ఉన్నారనే భావనతో చేయడం వల్ల మనం అనుకున్న దానికంటే ఖచ్చితంగా ఎక్కువ రిజల్ట్స్ వస్తూ ఉంటుంది.
0: చాలా అద్భుతమైన అనుభవం శుభాంక్, నాకు తెలుసు, బికాజ్ ఐ కీప్ వర్కింగ్ విత్ యూ డే ఇన్ డే అవుట్. యానివర్సరీ టైంలో అయితే ఇంకా రెగ్యులర్ గా వి కీప్ ఇంటరాక్టింగ్. ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమిటంటే, స్వామి చిన్నప్పటి నుంచి మీరు స్వామి ఫోల్డ్లో ఉన్నారు కాబట్టి గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి అన్ని స్వామి చెప్పినటువంటి మంచి విషయాలు, అదే కాకుండా పర్సనల్ గా నువ్వు స్వామి గురించి చదివి స్వామి డివోటీస్ అనుభవాలు తెలుసుకున్నావు, స్వామి చెప్పిన ఎన్నో మంచి విషయాల్లో నువ్వు నీకు నచ్చి నువ్వు పాటిస్తున్నటువంటి విషయాలు ఏమిటి, ఆ పాటించే సమయంలో స్వామి నీకు ఎలా హెల్ప్ చేస్తూ ఉంటారు, ఆ అనుభవాలు చెప్తావా?
1: తప్పకుండా అన్న. సో స్వామి ఎలా ఎప్పుడు చెప్తూ ఉంటారు, అందరితో ప్రేమగుండండి, మనం ఒకరిని దూషించకూడదు, మనం ఏది ఆలోచిస్తామో అదే మాట్లాడాలి, ఏది మాట్లాడతామో అదే చేయాలి. ఈ చిన్న ప్రిన్సిపల్స్ నేను ఫస్ట్ తీసుకున్నాను అన్న. సో అందరితో ప్రేమగా ఉండటం అంటే దాంట్లో చాలా వస్తాయి. సో నేను దాకా చెప్పినట్టు వర్డ్స్, కోపాన్ని, మనం ఏ సిచ్యువేషన్ లో కూడా మన టెంపర్ లూజ్ అవ్వకూడదు, ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ వస్తాయన్నమాట. సో స్వామి చెప్తుంది పాటిస్తూ నేను సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తానన్నమాట. సో దానికి చిన్న ఉదాహరణగా, యానివర్సరీ టైంలోనే నాకు ఈ మన ఇన్స్టిట్యూట్ ఎగ్జామ్స్ కూడా వచ్చాయన్నమాట. సో ఒక పర్సన్ డిగ్రీ అన్నా ఏదన్నా స్టేజ్ ఎండ్ అవుతుంటే ప్రెషర్ మామూలుగా ఉంటుంది అనమాట, జాబ్ ప్రెషర్ ఉంటుంది, నెక్స్ట్ ఏంటనే ప్రెషర్ ఉంటుంది, మనం ఒక బ్లాంక్ స్టేట్ లో ఉంటాం. సో అలాంటి సిచ్యువేషన్ లో నేను ఇన్స్టిట్యూట్ అప్లై చేసుకున్నానని తెలిసిన వాళ్ళంతా కూడా ఎందుకు అప్లై చేస్తున్నావు, జాబ్స్ వస్తున్నాయి కదా, కోవిడ్ టైంలో అందరూ ఇట్లా క్రైసిస్ లో ఉన్నారు, నువ్వేమో చదువుకుంటా అంటున్నావు, ఏంటి ఇలా అంతా బిహేవ్ చేస్తున్నావు. సో ఇలాంటి కౌన్సిలింగ్ లో నాకు నెక్స్ట్ లెవెల్లో జరిగాయనమాట. ఈవెన్ మా ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా, మీకు కూడా తెలుసు నేను ఇన్స్టిట్యూట్ కోసం చాలా ఏళ్ళ నుంచి తపన పడుతున్నాను, చాలా సార్లు అప్లై చేస్తున్నానని, ఇంట్లో వాళ్ళు కూడా ఎందుకు నాయన అప్లై చేస్తావు, మళ్ళీ నువ్వే బాధపడతావు రాకపోతే, ఆలోచించుకో, ఎంఎస్ పంపిస్తావు అంటున్నారు, ఎంఎస్కి వెళ్ళు, అలా యూఎస్కి చేసుకో, అలా అలా అంతా సజెషన్స్ ఇచ్చారనమాట. సో నాకు అప్పుడు చాలా కన్ఫ్యూజన్ ఉంది. నిన్ను ఆ టైంలో వాళ్ళు అలా మాట్లాడినప్పుడు కూడా ఒక్క పాయింట్ లో మనం రియాక్ట్ అవ్వకుండా ఉంటాం, కానీ ఈ డోసెస్ నాకు రెగ్యులర్ గా ఉండింది అనమాట. నేను ఏ పాయింట్ లో కూడా నేను వాళ్ళకి టాక్ బ్యాక్ ఇవ్వకుండా నేను వాళ్ళతో ప్రేమగా ఉంటూ వాళ్ళు ఎటువంటి స్టేజ్ లో మన ఇలా చేయకు అని చెప్పినా కూడా నేను వాళ్ళతో వాదించకుండా కూల్ గా ఉంటూ టెంపర్ లూజ్ అవ్వకుండా నేను అప్లై చేసి ఎగ్జామ్స్ అన్ని అటెండ్ అవ్వడం జరిగింది. పైగా నా స్థాయికి ఎగ్జామ్ పేపర్ చాలా కష్టంగా నాకు అనిపించింది. నేను వస్తుందో రాదో తెలియదు, నా మీద కూడా నాకు నమ్మకం లేదు. ఒకే నమ్మకం, స్వామి చేస్తే మీరే చేయాలి, లేదా మీరే ఏం చేసినా మీరే స్వామి అనుకుని ఆ స్టేట్ లో ఉన్నాను అనమాట. అసలు నేను ఎగ్జామ్ రాయడం, టెక్నికల్ వైవా అటెండ్ అవ్వడం, ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం నాకు తెలియకుండానే అన్ని జరిగిపోయాయి. సో ఫైనలీ ఇన్స్టిట్యూట్ లో ప్లేస్ అయ్యాను. నాకు ఇప్పటికి కూడా అది కలలాగే ఉంది. సో నేను ఏం చెప్తున్నానంటే ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నా నేను టెంపర్ రూజ్ అవ్వలేదు, నేను ఒక టాక్ బ్యాక్ చేయలేదు. సో దానివల్ల ఒక రిజల్ట్ అయితే స్వామి ఖచ్చితంగా ఇస్తారు. స్వామి ప్రిన్సిపల్స్ నిజంగా పాటిస్తున్నామని స్వామి కనిపిస్తే మనకు రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తాయని భావిస్తుంటాను. సో మరొకటి మేమేంటంటే సర్వభూత దయ అనే చిన్న చిన్న కాన్సెప్ట్ పాటిస్తుంటాం. అదేంటంటే మనం ప్రతిరోజు సేవ చేయలేం, ప్రతిరోజు బయటకు వెళ్ళి నారాయణ సేవలు చేయాలంటే కొన్ని రోజులు కుదరకపోవచ్చు. కొన్ని కొందరికి కుదురుతుంది, కానీ అందరికీ మాక్సిమం అమౌంట్ కొన్నిసార్లు మిస్ అవ్వచ్చు. లేదా ఈ ఫ్లడ్స్ వచ్చాయి, తిరుపతిలో అంతా ఫ్లడ్స్ వచ్చాయి, మీ బయటకు వెళ్ళి నారాయణ సేవ ఇవంతా చేయలేకపోవచ్చు, అవసరమైన సేవ చేయలేకపోవచ్చు. ఇలాంటివి అవాయిడ్ చేయడానికి మేము రోజు చుట్టుపక్కల ఉండే యానిమల్స్ కి, కుక్కలకి, ఆవులకి, పక్షులకి అన్నిటికీ మాకు వీలైనంత వరకు మేము ఫుడ్ అరేంజ్ చేస్తుంటాం అనమాట ప్రతిరోజు. అదే కాకుండా ముందరి వీధులు, దానికి ముందర అంటే చుట్టుపక్కల టుబి వాటికన్నిటికీ కూడా మేము ఫుడ్ పెడుతుంటాం అనమాట అవతల కుక్కలకి. అది కాకుండా ఏదన్నా కుక్క యాక్సిడెంట్ జరిగినా, ఏదైనా యానిమల్ కి యాక్సిడెంట్ జరిగినా, ఏదైనా బాగాలేకపోయినా, ఏ విధంగా సరే మేము ఫస్ట్ రెస్పాండ్ అవుతాం. దాన్ని తీసుకెళ్లి దానికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి అంత చేస్తుంటాం. కొన్నిసార్లు ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందంటే మనం వెళ్తాం, మనం ర్యాండమ్ రోజు ఏదో కుక్క రోడ్లో కనిపించింది, అన్నం పెడుతుంటాం. ఎవరో వస్తారు, వచ్చి నువ్వు ఇక్కడెందుకు అన్నం పెడుతున్నావు, ఇది రోడ్డు, ఇది మా ఇల్లు, సో ఇక్కడంతా నువ్వు పెట్టకూడదు, వీటికి అవి కరుస్తాయి, ర్యాబీస్ వస్తాయి, అది ఇది చాలా చాలా మాట్లాడుతుంటారు. నువ్వు ఇక్కడ ఎందుకు పెడుతున్నావు, ఇక్కడ పెట్టకూడదు, వెళ్ళు, అలా అంతా దూషిస్తుంటారు. అలాంటి సిచ్యువేషన్ లో నేను పర్సనల్ గా నేను వాళ్ళకి రెస్పాండ్ అవ్వను. నేను ప్రేమగా అవునా అంకుల్ తప్పకుండా ఇంకా పెట్టను, అలాంటి ధోరణిలో ఆ మాట దాటేస్తుంటాను అనమాట. కానీ పక్క రోజు వచ్చి మళ్ళీ పెడుతుంటాను, ఆయన చూస్తారు. అలాగా ఒక సీక్వెన్స్ ఆఫ్ టైమ్ లో జరిగింది, ఆయన రావడం చెప్పడం, కొన్ని రోజులకి ఆయన చెప్పడం మానేశారు. దాని తర్వాత మళ్ళీ మేము పెట్టడానికి వెళ్తే ఆయనే వాటికి అన్నం పెడుతున్నారనమాట. దీంట్లో టేక్ అవే పాయింట్ ఏంటంటే మనం స్వామి విషయం పాటించడం వల్ల మనలో పరివర్తనే కాదు, మనల్ని చూసి అవతల వాళ్ళు కూడా మారే అవకాశాలు చాలా ఉన్నాయి. మా ఆయన ఫస్ట్ లో కుక్కల్ని తిడుతూ మమ్మల్ని తిడుతూ అది కుక్కలు ఎలా కట్ చేస్తాయి ఎలా అంతా మాట్లాడిన ఆయన మళ్ళీ చూస్తే ఆయనే అన్నం పెడుతూ, ఆయనే బిస్కెట్స్ పెట్టు, ఆయన పెడ్ డాగ్ లాగా ఆయన చూసుకుంటున్నారు అనమాట. సో స్వామి టీచింగ్స్ కున్న పవర్ అది అని నేను దృఢంగా నమ్ముతుంటాను.
0: చాలా బాగుంది శుభాంక్. ఈ పాయింట్ లో నాకు ఇంకొక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. ఎందుకంటే స్వామిని చూసింది ఫిజికల్ గా నువ్వు చాలా తక్కువ, ఈవెన్ దో ఇంట్లో ఎంతమంది నీకు స్వామి గురించి చెప్పినా ఆ ఫిజికల్ కనెక్షన్ విత్ స్వామి అనేది చాలా ఇంపార్టెంట్. మరి నీకై నువ్వు స్వామితో ఎలా కనెక్ట్ అవుతావు, ఆ బంధం స్వామితో ఎలా డెవలప్ చేసుకుంటున్నావు ఆన్ డే టు డే బేసిస్?
1: తప్పకుండా. సో ఈ మీరు స్వామిని చెప్పారు కదా, స్వామి ఫిజికల్ ప్రెసెన్స్ మీ లైఫ్ లో కొద్దిగా తక్కువ అని. సో దానికి ఒక చిన్న ఉదాహరణ గుర్తొస్తుంది నాకు, స్వామి ఎక్స్పీరియన్స్. ఒక స్టూడెంట్ స్వామి బ్లిస్ కి హ్యాపీనెస్ కి తేడా ఏంటని అడిగినప్పుడు, సో మామిడి పండు తిన్నాను, ఇప్పుడు మామిడి పండు మళ్ళీ గుర్తొస్తే నాకు బాధేస్తుంది. అదే మీ దర్శనం, మీతో కాన్వర్జేషన్ నేను ఎప్పుడు గుర్తు చేసుకున్నా కూడా నాకు ఆనందం తప్ప ఇంకేముండదు అని ఒక ఎక్స్పీరియన్స్ నాకు గుర్తుందన్న. సో దాని ప్రకారంగా స్వామిని ఫిజికల్ గా చూసి నేను తక్కువైనా, ఆ మెమరీస్ తో ఎప్పటికన్నా ఉండొచ్చు అని, ఎంతవరకు అన్నా ఉండొచ్చు అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్, అది నేను ఫీల్ అవుతుంటాను. అది కాకుండా ఇంకోటి ఏంటంటే, మనకందరికి స్వామితో ఒక స్నేహబంధం అంటూ ఉంటుంది. మనం ప్రతిదీ స్వామితో షేర్ చేసుకుంటున్నాం మన డైలీ బేసిస్ లో. నా విషయానికి వస్తే నేను మార్నింగ్ లేంగానే స్వామి గుడ్ మార్నింగ్ స్వామి అని చెప్తాను. ప్రతి విషయం స్వామి ఇలా జరిగింది, స్వామి స్వామి ఇలా జరిగింది, స్వామి ప్రతి విషయం నేను పంచుకుంటూ ఉంటాను స్వామితో. అందువల్ల ఏమవుతుందంటే, స్వామి దూరంగా ఉన్నారు, స్వామి మనతో లేరు అనే భావన అసలు కలగదని నా ఉద్దేశం. ఎందుకంటే మనం కంటిన్యూస్ గా స్వామితో ఇంటరాక్షన్ లోనే ఉంటాం, అంటే సంభాషిస్తూనే ఉంటాం స్వామితో. దీనివల్ల ఏంటంటే, నాకెప్పుడు కూడా స్వామి నాతో లేరు, స్వామి ఏమో నాకు ఒక బ్లాంక్ స్టేట్ లో ఎప్పుడు లేను అనమాట. సో ఆ విధంగా స్వామితో ఎప్పుడు కనెక్షన్ లో ఉంటాను. ఇంకో పాయింట్ ఏంటంటే, స్వామి దయ వల్ల నాకు మందిరంలో భజనలు పాడే అవకాశం వచ్చింది ఇక్కడ లోకల్ సమితిలో. భజన పాడేటప్పుడు కూడా మొన్న మన రాధాభక్తి డ్రామాలో కూడా ఎస్ కుమార్ గారు, రవికుమార్ గారు వీళ్ళంతా చెప్పినట్టుగా, నామం రామ కృష్ణ గోవింద ఏదన్నా కూడా అది రామ అంటే నామం కాదు, అది ఫామ్, అది ఒక ఫామ్ యొక్క రూపం అంతే. సో మనం ఆ ఇమాజినేషన్ స్టేట్ కి వెళ్ళిపోవాలి అన్నట్టు అది అలాంటి కొన్ని పాయింట్స్ నన్ను బాగా స్ట్రక్ చేస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న భజన తీసుకుందాం మీకోసం.

0: సో ఈ యొక్క భజన తీసుకుంటే ప్రతి ఒక్క లైన్ మనం స్వామి యొక్క రూపాన్ని మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. స్వామి మనకు ఆ స్టేట్ లో ఉంటే స్వామి మనకు కళ్ళెదురుగ కనిపిస్తారనమాట. సో ఇలాగా ప్రతి భజన పాడేటప్పుడు ప్రతి లైన్ లో కూడా ప్రతి పదానికి కూడా ఇలా మనం రిలేట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇలా రిలేట్ చేసుకుంటే నాకు ఈ సీన్స్ అంటే నా కళ్ళ ముందు కనిపిస్తున్నట్టు అనిపించి సో ఇవన్నీ నేను ఇమాజిన్ చేసుకొని ఇంకా స్వామికి దగ్గర అవుతున్నట్టు ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. ఇలా కూడా స్వామికి కనెక్షన్ లో ఉంటానని అనుకుంటున్నాను.
1: చాలా బాగుంది శుభంక్. ఇంత అంటే స్వామిని ఎలా విజువలైజ్ చేసుకోవచ్చో ఒక బ్యూటిఫుల్ సాంగ్ ద్వారా భజన ద్వారా మాకు చెప్పి వినిపించావు. మరి చివరిగా స్వామి 96th బర్త్డే సెలబ్రేషన్ కి మనందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. నీ తరపు నుంచి స్వామికి నువ్వు పర్సనల్ గా ఏమి ఆఫర్ చేయాలనుకుంటున్నావు స్వామికి?
0: సో నా వరకు నేను ఒక నాకు తెలియదు అన్న నేనేంటో నాకు తెలీదు. స్వామే నన్ను ఒక స్వామి యొక్క మిషన్ లో స్వామి నన్ను ఎలా వీలైతే అలాగా నన్ను యూటిలైజ్ చేసుకోవాలని ప్రే చేసుకోవడం తప్పితే నాకేం తెలియదు అన్న. సో నన్ను నేను ఆఫర్ చేసుకుంటున్నా అని చెప్పచ్చు. సో నన్ను నేను ఆఫర్ చేసుకొని నా వల్ల ఏ సేవ వీలైతే ఏం వీలైతే అది స్వామి నా చేతిలో చేయించుకోవాలని కోరుకుంటున్నాను. దానికి మించి ఏం లేదన్న. స్వామి ఈ శుభ పర్వదినాన స్వామి జన్మదినోత్సవాన మరొక్కసారి స్వామి రూపాన్ని తలుచుకొని స్వామికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకోవాలనుకుంటున్నాను. ఒక చిన్న స్వామి బుర్రకథలో ఈశ్వరమ్మ బుర్రకథలో ఉన్న చిన్న పద్యం ద్వారా స్వామికి శుభాకాంక్షలు తెలియజేసుకోవాలనుకుంటున్నాను.

0: సారాంశ బాంక్, ఇంత మంచి పాయింట్స్, ఇంత మంచి అనుభూతులు మా అందరితో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు సాయిరామ్.
1: సాయిరామ్ అన్న, స్వామి రేడియో సాయి ద్వారా, శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు స్వామికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

ఇంతవరకు శ్రోతలు సత్యసాయి భగవానుని 96వ పుట్టుపండుగ వేడుకల్లో భాగంగా యువతతో ప్రత్యేక కార్యక్రమం సాయి బాటలో ఆదర్శ యువత విన్నారు. వీరి భావాలు అనుభవాలు కేవలం యువతకే కాక అన్ని వయసుల వారికి అన్ని వేళలా ఆదర్శం. సత్యసాయి మహోన్నత ఉద్యమాన్ని ముందు తరాలకు అందించే వీరి జీవితాలు ధన్యం. ఈనాటి ఈ ప్రత్యేక కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలను తప్పకుండా మాతో పంచుకోండి. మీ మనోభావాలు ఈ యువతకు ఎంతో ప్రోత్సాహాన్ని ఆనందాన్ని అందిస్తాయని మర్చిపోకండి. లిస్నర్ @ssmediacenter.orgకి గాని లేదా 9393258258 వాట్సప్ నంబర్కి గాని మీ అభిప్రాయాలను రాసి పంపగలరు. సాయిరాం.

0: అవతరించుట అనుటలో అర్థమిదియే అనే ఒక విశాల ఛత్రం కింద కొనసాగుతున్న శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ దశమ వార్షికోత్సవ ప్రత్యేక కార్యక్రమంలో శ్రీ సత్యసాయి అవతార మహోద్యమంలో ఒక్కొక్క అమృతతుల్యమైన దశకాన్ని స్పృశిస్తూ ఈనాడు 1991-2000 దశకానికి చేరుకున్నాం. కాలస్వరూపుడు, కాలాతీత స్వరూపుడు అయిన పరమాత్మ కలి వికరుణుడు కూడా. ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలో సంకల్పమాత్రం చేతే నెరవేరుస్తాడు. అదేవిధంగా ఈ దశకంలో మరెన్నో మైలురాళ్లు మొలకలెత్తాయి. శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భగవాన్ దివ్య దర్శన స్పర్శన సంభాషణలకు మణిమయ వేదికగా దశాబ్దాల పాటు నిలుస్తున్న సాయి కుల్వంత్ సభామండప ప్రారంభం, శ్రీ సత్యసాయి జలపథకం మొదటి దశ ఆరంభ సన్నాహం, శ్రీ సత్యసాయి మేర్పురి సంగీత కళాశాల ఆరంభం, చైతన్య జ్యోతి మ్యూజియం ఆరంభం, ఇలా అటు ఆర్తులకు ఆసుపత్రి, నీరు మొదలైన అవసరాలు తీరుస్తూ, అర్ధార్థులకు ధార్మికమైన ఇచ్ఛా ప్రదానం చేస్తూ, పాదాలనాశ్రయించిన జిజ్ఞాసువులకు ఉపదేశం అందిస్తూ, జ్ఞానులకు అద్వైతానుభవాన్ని కలిగిస్తున్న భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అవతార విలక్షణత్వ ప్రాశస్త్యం గురించి ఎంత చెప్పుకున్నా అలుపురాదు. ఎంత మరచినా ఆ తలకు పోదు. సనాతన ధార్మిక మార్గంలో తరించిపోవడానికి ఎన్నో మార్గాలున్నప్పటికీ ఈ కలియుగంలో సులభ సాధ్యమైనది ప్రేమతో కూడుకుని నామస్మరణతో వేడుకుంటూ చేసే సేవా మార్గమేనని చాటి చెప్పిన భగవాన్ ముందు తాను చేసి చూపించి మార్గదర్శనం చేశారు. భగవాన్ చేపట్టిన బృహత్ సేవా కార్యక్రమాల్లో అత్యంత ముఖ్యమైన ఆరోగ్యం, నీటి సరఫరాలకు సంబంధించిన సోషియో కేర్ అంశాలతో ఏక విషయ గోష్ఠి ఆర్తజనులను పాలించునట్టివాడు. ఇప్పుడు విందాం.
1: ఓం శ్రీ సాయిరాం.

0: నా పేరు చంద్రశేఖర్. స్వామి కాలేజీలో చదివి ప్రస్తుతం వైట్ఫీల్డ్ ఆసుపత్రిలో సేవలందిస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు నా సహచరులైన సాయి కిరణ్, సుబ్బారావు పాల్గొంటున్నారు. వారిని ఆహ్వానిద్దాం. సాయిరాం సాయి కిరణ్.
1: సాయిరాం.
0: సాయిరాం సుబ్బారావు.
2: సాయిరాం.
0: సాయిరాం. ఇటీవల నా స్నేహితుడు ఒకడు బెంగళూరు నుంచి పుట్టపర్తి వెళ్తున్నాను, మొదటిసారి వెళ్తున్నాను కాబట్టి దారి తప్పకుండా ఉండడానికి ఏదైనా గుర్తు చెప్పమన్నాడు. నేను మొదట్లో పుట్టపర్తి వెళ్తున్నప్పుడు ఇదే ప్రాబ్లం నాకుండేది. రహదారి పైన బాగేపల్లి టోల్ గేట్ దాటిన తర్వాత ఎక్కడ టర్న్ తీసుకోవాలో తెలియక అనుమానం ఉండేది. అప్పుడు ఎవరో నాకు ఒక బండ గుర్తు చెప్పారు. ఈ టోల్ గేట్ దాటిన వెంటనే ఎడంవైపు పెద్ద స్వామి చిత్రపటంతో ఒక పెద్ద బిల్ బోర్డ్ కనబడుతుంది. దానిపైన బి గుడ్, డూ గుడ్, సీ గుడ్, దిస్ ఈస్ ద వే టు గాడ్ అని ఒక యారో ఉంటుంది. అది దాటిన వెంటనే వచ్చే రైట్ టర్న్ తీసుకుంటే ఖచ్చితంగా పుట్టుబడి చేస్తాం. అంటే జీవితంలో కూడా రైట్ టర్న్ తీసుకుంటే దేవుడి దగ్గరికి ఖచ్చితంగా చేరుతామని ఒక సంకేతం అన్నమాట.
2: అవును, సత్యసాయి తాలూకా ప్రవేశిస్తాం అనగా సర్వధర్మ చిహ్నంతో ఒక ముఖద్వారం ఒకటి వస్తుంది. ఆ తర్వాత ప్రశాంతి నిలయం దరిదాపుల్లో కుడివైపున స్వామి పెద్ద ఆసుపత్రి, మంచి భవనం కనిపిస్తుంది.
1: ఇవన్నీ మైలురాలు లాంటివి. ఇంకొంచెం ముందుకు వెళ్లి వెడంవైపు ఆకాశం కేసి చూస్తే గగన వీధుల్లో విహరిస్తున్నట్టుగా ఒక పెద్ద హనుమంతుడు కనిపిస్తాడు. ఆ హిల్ వ్యూ స్టేడియం కొండపైన ఆ కొండంత విగ్రహము, ఎడం కాలు కింద ఒక కొండ, ఎడం చేతిలో ఇంకొక కొండ, ఆ కొండంత విగ్రహం చూసేవారి గుండెల్లో కొండంత ధైర్యం నింపుతాడు. ఎక్కడ హనుమంతుడు ఉంటాడో అక్కడే రాముడు ఉంటాడు. అదే మనకి ప్రశాంతి నిలయం చేరామని సంకేతము.
0: మహాభారత సంగ్రామంలో కురుక్షేత్రంలో జెండాపై కపిరాజని, అర్జునుడి రథం పైన హనుమంతుడు కూర్చుని విజయాన్ని అందించాడు. అలాగే స్వామి ఈ మహాసేవాక్షేత్రమైన పుట్టపర్తి పుణ్యక్షేత్రంలో ఆ హనుమంతుణ్ణి ఏకంగా కొండపైనే స్థాపించేశారు.
2: హనుమంతుడి భంగిమ గగనంలో ఎగరడానికి సిద్ధంగా ఉన్నట్టు అనిపిస్తుంది.
0: అదే టేక్ ఆఫ్ అంటారు కదా, టేక్ ఆఫ్ కి సిద్ధంగా ఉన్నట్టు. ఇదేదో యాదృచ్ఛికంగా అనిపించినా దీంట్లో చాలా భావార్థం నిగూఢమై ఉంది. ఈ విగ్రహం 65 అడుగుల ఎత్తు విగ్రహం స్వామి 65వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని 1990 నవంబర్ 22వ తారీఖున స్వామి దీన్ని ఆవిష్కరించారు. అప్పటి వరకు స్వామి చేస్తున్న సేవా కార్యక్రమాలన్నీ ఈ హనుమంతుడిలాగా దినదినాభివృద్ధి చెంది మహాకాయంలాగా పెరుగుతున్నాయా అన్నట్టుగా, అన్న సంకేతం ఇస్తున్నట్టుగా ఆ రోజు స్వామి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించిన వెంటనే అదే రోజు పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏ స్థలంలో అయితే కట్టబోతున్నారో అక్కడికి వెళ్లి స్వామి భూమి పూజ చేశారు. అంటే త్రేతాయుగంలో హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తెచ్చి లక్ష్మణుని ప్రాణం కాపాడి రాముడి ఆర్తిని తీర్చాడో, కలియుగంలో అదే రాముడు సాయిరాముడై ఏకంగా ఒక పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని తీసుకొచ్చి సకల మానవాళి ఆర్తిని తీర్చడానికి సంకల్పించుకున్నారు.
1: ఇక్కడ ఇంకో చిన్న విషయం, రణభూమిలో లక్ష్మణు పరిస్థితి ఎంత విషమంగా ఉందంటే సూర్యోదయం లోపలే హనుమంతుడు సంజీవని తీసుకొచ్చి తీసుకొస్తేనే లక్ష్మణుడు బ్రతుకుతాడు. సమయానికి హనుమంతుడికి అది ఒక పరుగు పందెం. ఈ అత్యవసర పరిస్థితిలో హనుమంతుడు ఎంతో వేగంగా ఎంతో నేర్పుతో ప్రతిస్పందించి కార్యాన్ని సాధించాడు.
2: అదేవిధంగా మన స్వామి ఆసుపత్రి కూడా ప్రారంభోత్సవం అయింది. స్వామి తన విశిష్ట శైలిలో

0: ప్రారంభోత్సవం ప్రకటన చేసినప్పుడే ప్రారంభోత్సవం ఎప్పుడు అవుతుందో కూడా చెప్పేస్తారు. ఈ ఆసుపత్రి ప్రకటించినప్పుడు ఒక్క సంవత్సరంలోనే ప్రారంభోత్సవం కూడా చేసిస్తామని చెప్పేశారు. అంతేకాదు ఆ రోజే పెద్ద ఆపరేషన్లు కూడా చేస్తామని కూడా చెప్పేశారు.
1: సంస్కృతంలో ఒక మాట ఉంది, వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి లోకోత్తరాణాం చేతాంసి కోహి విజ్ఞాతుమర్హసి. అంటే లోక కళ్యాణం కోసం అహర్నిశలు తపించే వారి మనసులు అర్థం చేసుకోవడం ఎవరితరం కాదు. వారి మనసులు ఎలా ఉంటాయంటే ఇంద్రుడి వజ్రాయుధంలాగా చాలా దృఢంగాను గట్టిగాను, అదే సమయంలో కుసుమం కంటే కోమలంగానూ ఉంటాయి. అంటే ఇవన్నీ ఈ రెండు పరస్పర విరుద్ధమైన లక్షణాలు. చాలా పెద్ద అతిపెద్ద కార్యాన్ని చాలా తక్కువ సమయంలో పూర్తి చేస్తామని వారు సంకల్పించుకుంటారు. ఇది అంత సులభంగా సామాన్య మానవుడికి అర్థమయ్యేది కాదు.
0: అసాధ్యమైన ఈ బృహత్ కార్యాన్ని స్వామి అసలు ఎందుకు తలపెట్టారో స్వామి మాటల్లోనే విందాం.
2: కనుక పల్లని ఎందే ఇలాంటి పవిత్రమైన యొక్క శక్తిని అభివృద్ధి పరచాలని చెప్పిన సంకల్పించుకుని 100 కోట్ల వ్యయం చేత మన ప్రశాంతి నిమ్మునందు ఒక విధమైన వైద్యాలయం స్థాపించడానికి ప్రయత్నించాము. ఈ గుండె జబ్బు వస్తే కొన్ని లక్షలు వ్యయం చేసి అమెరికాకు వెళుతున్నారు. వారిని చూసేటువంటి వారెవరు? పట్టణానికి వెళితే కలర్ నీళ్లైనా వాళ్ళ ముఖాన్ని కొట్టరు. అలాంటి దురవస్థను గుర్తించి మనము ఇక్కడ ఒక పెద్ద వైద్యాలయాన్ని నిర్మించాము. బైపాస్ సర్జరీ కానీ లేక కిడ్నీ మార్చడం కానీ లంగ్స్ ఆపరేషన్ చేయటం కానీ బ్రెయిన్ ఆపరేషన్ చేయటం కానీ అన్ని ఉచితంగానే.
1: మీరు స్వామి ఉపన్యాసంలో స్వామి పదప్రయోగాన్ని గమనించారో లేదో, హాస్పిటల్ నిర్మిస్తాము అని భవిష్యత్ కాలం వాడకుండా నిర్మించాము అని భూతకాలం వాడేశారు. ఇది ఎలా ఉందంటే శ్రీకృష్ణుడు మహాభారత సంగ్రామంలో యుద్ధం ప్రారంభం అవ్వక ముందే భగవద్గీతలో అర్జునుడికి విశ్వరూపం చూపించి ఈ భీష్మ ద్రోణ కర్ణులు ఇత్యాది కురువీలందరినీ ఇప్పటికే నేను సంహరించాను, నిమిత్త మాత్రమయ్యి యుద్ధంలో నీ కర్తవ్యాన్ని చెయ్యి అన్నట్టుగా. స్వామి ఇంకా ప్రాజెక్టు ఇంకా మొదలు పెట్టనే లేదు, పూర్తయిపోయినట్టు మాట్లాడుతున్నారు. ఇది స్వామి ఏమంటారంటే గన్ను నుంచి సౌండు, దాని నుంచి వచ్చే బుల్లెట్టు ఒక్కసారి వచ్చినట్టు. అంటే భగవంతుడు కాలాతీతుడు కాబట్టి అటువంటి కాలాతీతుడైన భగవంతుడికి భవిష్యత్తు కూడా జరిగిపోయినట్టేనేమో.
3: స్వామి చెప్పిన ఇంకో మాట, ఈ కలికాలంలో ఆరోగ్య వ్యవస్థ రోగగ్రస్తమైనది, పరిస్థితి చాలా క్లిష్టమైనది. స్వామి దీనికి ఒక షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చినది. మానవ హృదయాలు లబ్ డబ్ అని కొట్టుకుంటాయి, కానీ వైద్యుల హృదయాలలో లబ్బు డబ్బు, లాభము డబ్బు, ఇదేమన్న ఆరోగ్య వ్యవస్థకు పట్టిన నిజమైన జబ్బు. ఈ వ్యాపారం అనే క్యాన్సర్ ని నిర్మూలించటానికి మన స్వామి లబ్బు డబ్బు బదులుగా లవ్వు నవ్వు ప్రవేశపెట్టారు.
0: స్వామి చెప్పినట్టు ఈ వైద్య రంగంలో ధనాశక్తి పెరగడం వలన మెడిసిన్ గా మారినట్టు స్వామి చెప్పారు. ఎవరో చమత్కారంగా చెప్పారు, వైద్యరాజ నమస్తుభ్యం, యమరాజ సహోదర, యమస్తు హరతి ప్రాణాన్, వైద్య ప్రాణాన్ ధనానిచాని. యముడు ప్రాణాన్ని ఒక్కటే తీస్తాడు, వైద్యుడు ప్రాణంతో సహా ధనాన్ని కూడా తీసుకెళ్లిపోతాడని చమత్కారంగా చెప్పారు.
1: కానీ విచిత్రం ఏంటంటే డబ్బుతో అసలు పనే లేకుండా వైద్య సేవలు అందించడానికి చాలా డబ్బులు అవసరం అవుతాయి. ఇంత పెద్ద ప్రాజెక్టుకి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని అందరూ ఆందోళన చెందడం మొదలెట్టారు, స్వామి తప్ప. గజేంద్రుణ్ణి కాపాడటం కోసం నారాయణుడు తన పరివారాన్ని, తన ఆయుధాల్ని, చివరికి లక్ష్మీదేవిని కూడా మరిచిపోయి పరిగెట్టుకుంటూ వెళ్తే వెనకాలే లక్ష్మీదేవి పరిగెట్టుకుంటూ వచ్చింది. అలాగే స్వామి సంకల్పించిన వెంటనే ఈ ప్రాజెక్టుకి కావలసిన వనరులన్నీ పరిగెట్టుకుంటూ వచ్చి వాటంతట అవే వచ్చి పడ్డాయి. ఈ ఘట్టాన్ని, గజేంద్ర మోక్షం ఘట్టాన్ని తెలుగు భాగవతంలో పోతన్ గారు చాలా అందంగా వర్ణిస్తారు. ఈ పద్యం సిరికింజెప్పడు అని మొదలయ్యే ఈ పద్యంలో అసలు ఎందుకు అంత తొందర పడవలసి వచ్చింది అన్న ప్రశ్నకి చివరిగా ఆ పద్యం చివరిలో గజప్రాణావనోత్సాహియై అని బదులిస్తారన్నమాట. అంటే తన భక్తుడైన గజపతిని రక్షించడం కోసం అంత ఉత్సాహం, అంత ఆతృతను శ్రీమన్నారాయణుడు కనబరిచారు. కానీ మనస్వామి ఏంటంటే అసలు ఎవరు అడగకుండానే, ఎవరు పిలవకుండానే జగప్రాణావనోత్సాహియై, అంటే ఈ జగంలో అంటే మొత్తం మానవాళి ఆర్తిని తీర్చడానికి స్వామి సంకల్పించుకున్నారు. సాయి జగజ్జనని, తన పిల్లలను కాపాడుకోవడం కోసం అంత ఆరాటపడింది, అంత ఆతృత వ్యక్తపరిచింది.
3: స్వామి నవంబర్ 1990లో ప్రకటించారు, కానీ 5 నెలలు ప్లాన్స్ గీయడానికే సరిపోయాయి. అసలు నిర్మాణ పనులు మే 1991లో మొదలయ్యి శరవేగాన్ని అందుకున్నాయి. మనము ఫిక్షన్ చిత్రాలు, యాక్షన్ చిత్రాలు గురించి విని ఉంటాం. ఈ ప్రాజెక్టు సాయి ఫై చిత్రములా అనిపించినా నిజానికి ఇది సాయి ఫైవ్ యాక్షన్. 5 ఇయర్స్ పెట్టవలసిన ఈ 5-స్టార్ హాస్పిటల్ నిర్మాణము 5 మంత్స్ లోనే రూపుదిద్దుకుంది. ఫిక్షన్లా అనిపించిన ఇది యాక్షన్ విచిత్రము.
0: నీవు చెప్పిన అంకెల ప్రకారం ఈ ప్రాజెక్టు బ్రహ్మాండంగా గోచరిస్తోంది. మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దెన్ ఆల్ ద వెల్త్ ఆఫ్ ద వరల్డ్ అని స్వామి చెప్పినట్లుగా ప్రతి మహాప్రాజెక్టుకి మానవ వనరులు చాలా అవసరం. మరి ఈ ప్రాజెక్టుకి స్వామి ఎవరిని తన పనిముట్లుగా ఉపయోగించుకున్నారు?
3: రామ కార్యానికి హనుమంతుడే ఉత్తమ పనిముట్టు. శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు హనుమంతుడు. ఈ సాయిరాముడు ఈ ప్రాజెక్టులో ఎందరో హనుమంతుల్ని ఎంచుకున్నారు. ఉదాహరణకు లండన్ నుండి వాస్తుశిల్పి శ్రీ కీత్ క్రిచ్లో, లార్సన్ అండ్ టుబ్రో కంపెనీ నుండి ఇంజనీర్ రామకృష్ణ గారు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ నుండి ప్రముఖ హార్ట్ సర్జన్ డాక్టర్ వేణుగోపాలు, నిర్వాహకుడు డాక్టర్ సఫాయా, ఫాదర్ ఆఫ్ యూరాలజీగా పేరుగాంచిన డాక్టర్ హెచ్ఎస్ భట్టు, ఇటువంటి ఎందరో నిపుణులకు ఈ ఆసుపత్రి నిర్మాణంలోనూ నిర్వహణలోనూ సేవ చేసే భాగ్యం ప్రసాదించారు.
1: ఇంకో విశేషమేంటంటే ఈ మహత్కార్యంలో ఏదో ఒక విధంగా పాల్గొని తమ సేవలు అందించాలని, ఏదో ఒక చిన్న పాత్రైనా పోషించాలని అందరూ ముందుకొచ్చారు. రాముడు వారధి నిర్మించినప్పుడు సముద్రుడు దారి ఇవ్వలేకపోయినా రాళ్లను తేలేటట్టు చేశాడు. అలాగే భారత ప్రభుత్వం ఈ పెద్ద పెద్ద ఆధునిక వైద్య పరికరాలు ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు వాటి మీద కస్టమ్స్ పన్నుని మినహాయించి 24 గంటల లోపలనే పుట్టపర్తి చేరేటట్టు సహకరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సరుకుల మీద పన్ను మినహాయించింది. అదే కాకుండా విమాన సేవలు అందిస్తున్న ఎయిర్ ఇండియా ఈ పరికరాలను రవాణా చేయడానికి, ఉచితంగా రవాణా చేయడానికి ముందుకొచ్చింది. ఇలాగా ఎన్నో పెద్ద పెద్ద సంస్థలు తమ వంతు యథాశక్తి ఈ సేవలో పాల్గొన్నాయి.
0: సేవ చేయడంలో చిన్న పెద్ద అన్న పరిమాణం లేదు, సేవా స్ఫూర్తే ముఖ్యం. రామాయణంలో వానరులు తెచ్చిన పర్వతాల కన్నా ఉడత తెచ్చిన ఇసుక కణాలు అల్పముగా అనిపిస్తాయి. కానీ శ్రీరాముని దృష్టిలో పవిత్ర భావంతో చేసిన ఉడత సేవే ఉన్నతమైనది.
3: రామకార్యంలోనే కాకుండా సాయిరాముడు చేపట్టిన ఈ మహాయుగంలో కూడా ఎంతో మంది ఉడత సేవలు చేసుకున్నారు. ఒకరోజు దర్శనంలో ఒక విద్యార్థి రాసిన ఉత్తరాన్ని స్వామి చదివి అందరికీ వినిపించారు. వాడు ఏమి రాశాడంటే, స్వామి, మీరొక పెద్ద ఆసుపత్రి నిర్మిస్తున్నారు, నేను కూడా మీ బృహత్ కార్యంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను, కానీ నాకు సామర్థ్యం లేదు. గత 3 నెలల నుంచి నేను చాకలికి బట్టలు వేయకుండా నేను స్వయంగా ఉతుక్కుంటున్నాను. ఆ పొదుపు చేసిన 100 రూపాయలు మీకు సమర్పిస్తున్నాను. ఇంత మాత్రమే నేను ఇవ్వగలుగుతున్నానని చాలా సిగ్గుపడుతున్నాను, కానీ ఈ 100 రూపాయలతో మీ ఆసుపత్రి పునాదికి ఒక చిన్న ఇటుకు కొన్నా నేను సంతోషిస్తాను. స్వామి ఎంతో గర్వంతో ఆ నోటుని అందరికీ చూపిస్తూ అన్నారు, అది తనకి 1 కోటి రూపాయలతో సమానము. స్వామి ఎప్పుడు కూడా భావప్రియుడు, బాహ్యప్రియుడు కాదు.
1: మహాకవి శ్రీశ్రీ మరో ప్రపంచం అని ఒక కావ్యం రాశారు. దాంట్లో నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అన్నట్టుగా ప్రతివారు, ప్రతి చిన్నవారు యథాశక్తి ఈ కార్యంలో పాల్గొనాలని ముందుకొచ్చారు. ఈ సేవాస్ఫూర్తి గురించే స్వామి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఏదైతే స్థాపించారో దాంట్లో సభ్యులకు ఒక 9 పాయింట్ల ప్రవర్తనా నియమావళి, కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారు కదా, 9-పాయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్, దాంట్లో 9వ పాయింట్లో సేవ ఏ స్ఫూర్తితో చెయ్యాలని సూచించారు. ఇప్పుడు ఈ పిల్లవాడు ఏదైతే స్ఫూర్తి కనబడిచాడో అదే స్ఫూర్తితోటి సభ్యులందరూ వారి వారి కోరికలను అదుపులో పెట్టుకుని, సీలింగ్ ఆన్ డిజైర్స్ అంటారు కదా, అదుపు పెట్టుకుని తద్వారా ఆదా చేసిన డబ్బుతో చేసిన సేవే నిజమైన సేవ అని స్వామి దాంట్లో సూచించారు.
3: ఆసుపత్రి ప్రారంభంలో డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్లే కాకుండా ఇతర సహాయక విభాగాల్లో కూడా ప్రొఫెషనల్స్ ని నియమించాలని డైరెక్టర్ డాక్టర్ సఫాయా స్వామికి ప్రతిపాదించారు. దీనికి బదులుగా స్వామి ఏమన్నారంటే, ఎన్నో జన్మల నుండి మన సేవాదళం వారు ఈ సేవా అవకాశాన్ని కోసం ప్రార్థించారు, ఈ అవకాశాన్ని నేను వారికి అనుగ్రహించక తప్పదు. ఆసుపత్రి ప్రారంభంలో కాలేజ్ విద్యార్థులు కూడా యథాశక్తి సేవలు అందించారు.
1: ఈ రోజు వరకు మనం వీరి గురించి, ఈ గాథల గురించి, ఈ కథల గురించి మాట్లాడుకుంటున్నామంటే వారందరూ ఈ స్వామి చరిత్రలో చేరిపోయారు కాబట్టి, అందుకనే వారి కోసం, వారి గురించి మనం ఇప్పుడు కూడా మాట్లాడుకుంటున్నాం. స్వామి తరచూ అంటూ ఉండేవారు, నా చరిత్రలో చేరిపోవాలి అని. అంటే మనమందరము అవతార పురుషుని యొక్క చరిత్రలో చేరిపోతే, భగవంతుడు, శాశ్వతుడైన భగవంతుని చరిత్రలో చేరిపోతే, ఏదో విధంగా చేరిపోతే, అంతకన్నా సులభంగా మనం చరిత్ర పుటాలలో మిగిలిపోవడానికి అంతకన్నా సులభమైన మార్గం ఉండదేమో.
0: ఈ ఆసుపత్రి స్వామి జీవితంలోనే కాదు, వైద్య రంగంలో కూడా ఒక చారిత్రాత్మక ఘట్టం. గత 30 సంవత్సరాలలో 3 లక్షల ఆపరేషన్స్ అందించింది ఆసుపత్రి. దినదినాభివృద్ధి అయి ఈనాటికి 14 ఆపరేషన్ థియేటర్లతో, 300 బెడ్స్తో, కార్డియాలజీ, కార్డియాక్ సర్జరీ, యూరాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఆఫ్థల్మాలజీ స్పెషాలిటీస్లో ట్రీట్మెంట్ ఉచితంగా అందిస్తోంది ఇప్పటిదాకా. ప్రారంభమైన కొత్తలో చాలామంది మేధావులు ఈ ఉచిత చికిత్స ఎన్నాళ్ళు అని అనుమానం కూడా వ్యక్తం చేశారు.
3: అసలు ఇటువంటి ఆసుపత్రి ఒకటి నడపటానికి సాధ్యం అవుతుందో లేదో అని అనుమానం ఉన్న తరుణంలో స్వామి 10 సంవత్సరాల తర్వాత బెంగళూరులో 2వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించి చూపించారు.
0: ఆశ్చర్యం ఏంటంటే, ఈ 2వ ఆసుపత్రి స్వామి డివైన్ మాస్టర్ ప్లాన్ లో ముందుగానే భాగమై ఉంది. 1991 నవంబర్ 2వ తేదీన అమెరికా నుంచి వచ్చిన డాక్టర్ రాంబాలా గారితో స్వామి బెంగళూరులో మరొక పెద్ద ఆసుపత్రి నిర్మిస్తానని చెప్పి అప్పుడే చెప్పారు. ఇందులో గమనించవలసిన విషయం ఏంటంటే, మొదటిది ప్రారంభం అవ్వక ముందే రెండవ దాని గురించి స్వామి చెప్పారు.
1: అందరికీ సర్వసాధారణంగా వచ్చే అనుమానం ఏంటంటే, పల్లెల్లో వైద్య కొరత ఉంది, అక్కడ ఒక పెద్ద ఉచితమైన ఆసుపత్రి నిర్మించారు అంటే దాంట్లో అర్థం ఉంది. కానీ బెంగళూరు లాంటి మహానగరంలో ఎన్నో పెద్ద పెద్ద ఆసుపత్రులున్నాయి. ఇంకొక ఆసుపత్రి కట్టడం ఇలాంటి నగరంలో అవసరమా అని అందరికి అనుమానం రావచ్చు. దానికి స్వామి అవసరమే అని చెప్పారు. ఎందుకంటే నగరంలో ఎన్ని ఆసుపత్రులున్నా సరే ఏమీ ప్రయోజనం లేదు, ముఖ్యంగా పేదవారికి. పేదవారికి అందనంత ఎత్తుకెళ్లిపోయింది వైద్యం పట్టణాల్లో. ఇటువంటి మహానగరంలో ఉచితమైన ఉన్నతమైన వైద్యం పేదవారికి అందించడానికి ప్యాలెస్ లాంటి పెద్ద ఆసుపత్రి కట్టించి వారికి వైద్య సేవలు అందించాలని స్వామి సంకల్పించారు. ఇది రెండవ ఆసుపత్రి అయినా సరే అద్వితీయమనే చెప్పుకోవాలి.
3: స్వామి నిర్మించిన ప్రతి భవనము అందముగా కనువిందు చేస్తుంది. స్వామి 65వ జన్మదినం పురస్కరించుకుని 65 అడుగుల ఎత్తు హనుమంతుని విగ్రహం ఉండాలని చెప్పారు. అలాగే స్వామి బెంగళూరు ఆసుపత్రి వాస్తుశిల్పి శ్రీ రాజన్ సూద్ గారితో ఇలా అన్నారు, 75th బర్త్డే పర్ ఇనాగరేట్ కర్తా హై, ఉస్కా డోమ్ 75 ఫీట్ బడా బనావ్. 300 కోట్ల రూపాయలతో 53 ఎకరాలలో కట్టుబడిన బెంగళూరు ఆసుపత్రిలో 333 బెడ్స్తో 12 ఆపరేషన్ థియేటర్లతో కార్డియాక్ న్యూరో స్పెషాలిటీ స్థాపించారు.
0: బెంగళూరు ఆసుపత్రికి పరిమాణంలోనే కాదు రూపకల్పనలో కూడా ప్రత్యేకత ఉంది. కే ఆకారంలో ఉన్న ఈ భవనం చూసి చాలామంది కే అంటే కర్ణాటక సూచిస్తుందని అనుకుంటారు. కానీ స్వామి కే అంటే తన కరుణ అని స్పష్టం చేశారు.
1: ప్రారంభోత్సవం, ఈ ఆసుపత్రి ప్రారంభోత్సవం ఉపన్యాసంలో స్వామి మరొక విశిష్టమైన అంశాన్ని ప్రస్తావించారు. ఇది ఈ ఆసుపత్రి బయట నుంచి చూడడానికి అందంగా ఉండడం మాత్రమే కాదు, దీనికి ఒక దివ్యమైన సామర్థ్యం ఉంది అన్నారు. దానివల్ల యావత్ ప్రపంచమే ఇక్కడికి ఆకర్షింపబడుతుంది అన్నారు. ఇదే విషయాన్ని అప్పట్లో ఆ రోజు వచ్చిన చీఫ్ గెస్ట్ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏమన్నారంటే, ఇధర్ దవా భీ మిల్తా హే ఔర్ దువా భీ మిల్తా హే, అంటే ఇక్కడ ఔషధం కూడా లభిస్తుంది, దువా అంటే దైవానుగ్రహం కూడా లభిస్తుంది అని. అందుకనే ఈ వీటిని ఆసుపత్రులు అనకుండా వైద్యాలయాలు అని కొనియాడతారు. వైద్యులు ఇక్కడికి వచ్చిన వారికి భౌతికంగా వైద్యం అందిస్తే, ఇక్కడున్న వాతావరణం, చక్కని గాలి, చక్కని వెలుతురు, పచ్చదనం, ప్రేమతో పెట్టే పౌష్టికాహారం, వీటి వల్ల మానసిక ఆరోగ్యం లభిస్తుంది. ఇదే కాకుండా ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది, సేవాదళం వారు, వారి సేవా స్ఫూర్తి వల్ల, ప్రేమతో చేసే సేవ వల్ల ఆధ్యాత్మిక ఆనందం కూడా కలుగుతుంది. అన్నిటికీ మించి స్వామి దైవానుగ్రహం, దివ్యమైన అనుగ్రహం వారికి లభిస్తుంది. దీనివల్ల వాళ్ళకి పరిపూర్ణ ఆరోగ్యం లభించి ఆనందంగా వారి జీవయాత్రలో ఉన్నత స్థాయికి వెళ్లడానికి దోహదపడుతుంది. అందుకేనేమో స్వామి దీనిని శ్రీ సత్యసాయి ఉన్నత వైద్యాలయం అని పేరు పెట్టారు కాబోలు. ఈ 20 సంవత్సరాలు, గత 20 సంవత్సరాలలో ఈ ఆసుపత్రిలో 125,000 పైగా గుండె, మెదడు, వెన్నెముకకి సంబంధించిన చాలా పెద్ద పెద్ద ఆపరేషన్లు చేశారు.
3: ఈ హాస్పిటల్స్ కి దాకా రాగలిగే రోగులకు తప్పగా ప్రయోజనము ఉంటుంది, కానీ రాలేని వారి గతి ఏమిటి? దైవుడి దర్శనానికి గుడికి వెళ్లలేని వారి కోసం ఆ భగవంతుడు పల్లకిలో ఊరేగుతూ అందరికీ దర్శనమిస్తాడు. అదేవిధముగా ఈ హాస్పిటల్స్ కి వచ్చి చికిత్స పొందే అవకాశం లేని వారి కోసం స్వామి 2006లో సంచార హాస్పిటల్ ప్రారంభించారు. ఈ విధముగా డాక్టర్ నరసింహన్ గారి నాయకత్వంలో డాక్టర్సు గ్రామాలకి వెళ్లి చికిత్స అందిస్తారు. పుట్టపర్తి చుట్టుపక్కల ఉన్న 6 మండలాల్లో 400 గ్రామాలలో ఉన్న ప్రజలకి సేవలు అందించే ఏర్పాటు చేశారు. ఈ సంచార వైద్యాలయంలో ఆధునిక సాంకేతిక పరికరాలతో ఎక్స్రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్, రక్త పరీక్షలు, చిన్న చిన్న ఆపరేషన్లు, దంతవైద్య సేవలు అందిస్తున్నారు. వివిధ స్పెషాలిటీస్ కి సంబంధించిన 500 వైద్యులు స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారు. సంపూర్ణ వైద్యము ఈ సంచార హాస్పిటల్స్ కి ఒక లక్ష్యము.
0: ఈ ఆసుపత్రిలో ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే స్వచ్ఛత, ఆరోగ్య సూత్రాలు, మంచి ఆహార విహారాలు, రోగ నివారణ పద్ధతులు, పల్లె ప్రజలకు చక్కగా అర్థమయ్యేటట్లు ప్రదర్శనల ద్వారా, సంభాషణల ద్వారా బోధన చేస్తారు. అంతేకాకుండా గ్రామస్తులు దుర అలవాట్లకి జోలికి పోకుండా వారి కుటుంబాలలో, గ్రామంలో సమైక్యత అభివృద్ధి అయ్యేటట్లు, దైవభావం పెంపొందించుకునేటట్లుగా బోధనలు కూడా చేస్తారు.
1: పూర్వం మన కుటుంబాల్లో ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ ఉండేది. అంటే కుటుంబంలో ఎవరికి ఏ చిన్నపాటి అనారోగ్యం వచ్చినా సరే ఫస్ట్ ఆ డాక్టర్ దగ్గరికే వెళ్లేవారు. దాని తర్వాత ఆ డాక్టర్ ఏమి సూచిస్తే, ఏం రికమెండ్ చేస్తే దాని ప్రకారంగా నడుచుకునేవారు. ఈ మొబైల్ హాస్పిటల్ స్టార్ట్ అయిన తర్వాత ఈ 500 డాక్టర్లు ఎవరైతే గ్రామాల దగ్గరికి వెళ్తున్నారో ఈ గ్రామస్తులందరి కుటుంబాలకి వీళ్లే ఫ్యామిలీ డాక్టర్లు అయిపోయారు. ఆ మొబైల్ హాస్పిటలే ఫ్యామిలీ హాస్పిటల్ అయిపోయింది. ఈ డాక్టర్లు వారి కుటుంబాల్లో ఒక భాగం అయిపోయారు, స్వామి వారి జీవితాల్లో ఒక భాగం అయిపోయారు. దానివల్ల ఆ గ్రామస్తులలో ఊహించలేనంత పరివర్తన వచ్చింది.
3: ధర్మ అర్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమం అంటారు. జీవిత పరమార్థాన్ని పొందటానికి ఆధారము మంచి ఆరోగ్యము. మంచి ఆరోగ్యముకి ఆధారము స్వచ్ఛమైన త్రాగునీరు. నీరు, ఆరోగ్యము, ఈ రెండిటికి అన్యోన్య సంబంధం ఉన్నది. బహుశా అందుకేనేమో స్వామి ఆసుపత్రి వార్షికోత్సవ సందర్భాలలో ఈ వాటర్ ప్రొడక్ట్స్ గురించి ప్రస్తావించారు. పుట్టపర్తి ఆసుపత్రి 3వ వార్షికోత్సవంలో అనంతపురం జిల్లాకి, వైట్ఫీల్డ్ ఆసుపత్రి ప్రథమ వార్షికోత్సవంలో చెన్నై నగరానికి వాటర్ ప్రాజెక్ట్స్ గురించి ప్రకటించారు.
1: అనంతపురం జిల్లా వాసుల నీటి కష్టాలు ఎవరో చెప్తే తెలుసుకుని స్వామి స్పందించలేదు. ఇది స్వామి స్వయంగా అనుభవించిన కష్టాలు. చిన్నతనంలో 1939 స్వామి 12 వయసులో ఉన్నప్పుడు ఉరవకొండలో వారి అన్నగారి దగ్గర చదువుతున్న రోజుల్లో ఇంటి నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న బావి నుండి రోజు 3 సార్లు పైకి కిందకి తన భుజాలపైన స్వామి నీరు తెచ్చిపెట్టేవారు. వారి కుటుంబానికే కాకుండా ఇరుగు పొరుగు వారికి కూడా స్వామి నీరు తెచ్చి అందించేవారు. అందుకని ఈ కష్టాలు వ్యక్తిగతంగా స్వామి అనుభవించారు. ఈ కష్టాల నుండి శాశ్వతంగా అనంతపురం జిల్లా వాసులని విముక్తి చేయాలని స్వామి సంకల్పించుకున్నారు. కానీ అనంతపురం జిల్లా చాలా మటుకు బంజరు భూమి. దాంట్లో ఒక నది కాని, ఒక జలాశయం కాని ఏమీ లేదు. భూగర్భ జలాలలో చాలా మటుకు ఫ్లోరైడ్ ఉండడం వల్ల అక్కడున్న ప్రజలకి దంతాలకి, ఎముకలకి సంబంధించిన రోగాలు చాలా ఎక్కువగా వస్తుండేవి. ఎన్ని గవర్నమెంట్లు వచ్చి వెళ్లినా 100 సంవత్సరాల వరకు ఎవరు వీరిని ఆదుకోలేకపోయారు. రాయలసీమ రాళ్లసీమగానే మిగిలిపోయింది. ఇప్పుడు రత్నాకర వంశంలో జన్మించిన సత్యనారాయణ రాజు ఈ రాయలసీమను రత్నాల సీమ చేస్తా అని కంకణం కట్టుకున్నారు.
0: 1994 అప్పటి ప్రధానమంత్రి శ్రీ నరసింహారావు గారి సమక్షంలో స్వామి అనంతపురం జిల్లా ప్రజల తరఫున త్రాగునీటి కొరత గురించి ప్రస్తావించారు. వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. నెలలు గడిచినా ప్రభుత్వం నుంచి ఏ విధమైన స్పందన కనిపించలేదు. ప్రజల దాహార్తి భరించలేక స్వామి తానే స్వయంగా ఈ మహాయజ్ఞాన్ని తలపెట్టారు.
3: ఈ పెద్ద అనంతపుర్ తాగునీటి ప్రాజెక్టులో ఎంతమందికి వీలైతే అంతమందికి ఎంత ఖర్చు అయినా లెక్క చేయకుండా అతి తక్కువ సమయంలో శాశ్వతంగా పరిష్కారం చేయమని అధికారులను ఆదేశించారు. 250 కోట్ల రూపాయల ఖర్చుతో 731 గ్రామాలలో ఉన్న 32 లక్షల ప్రజలకు నీటు అందించారు. 2000 కిలోమీటర్ల మేరకు పైపులు వేసి 400 రిజర్వాయర్లు కట్టారు.
1: స్వామి ఎప్పుడైనా ఏదైనా సంకల్పించుకుంటే అన్న మాట నిలబెట్టుకోవడం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమవుతారు. దానికి ఈ వాటర్ ప్రాజెక్ట్ సందర్భంలో ఒక చిన్న ఉదాహరణ. ప్రాజెక్టు మొత్తం వ్యయం గవర్నమెంట్ అధికారుల అంచనా ప్రకారం 70 కోట్లని నిర్ధారించారు. ప్లాన్లన్నీ ఖరారైన తర్వాత ట్రస్ట్ అధికారుల ప్రకారం ఆ అంచనా 70 కోట్ల నుంచి 170 కోట్లయింది. పనులు ప్రారంభించిన తర్వాత అసలు వ్యయం 300 కోట్ల దాకా పెరిగిపోయింది. అంతకంతకి వ్యయం పెరిగిపోతున్నా సరే స్వామి మాత్రం వెనుకంజ వేయనే లేదు. ఒక సమయంలో అయితే ట్రస్ట్ ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోతే స్వామి ఆశ్రమాన్నైనా తాకట్టు పెట్టి 100 కోట్లు ఒక బ్యాంకు నుంచి అప్పు చేసి పనులు ఆగకుండా పూర్తి అయ్యేటట్టు చూశారు. అలనాడు శ్రీనివాసుడు తన కళ్యాణం కోసం కుబేరుడి నుంచి అప్పు చేశారంటారు. ఇప్పటికీ ఆ అప్పు తీరుస్తూనే ఉన్నాడు. మన స్వామి సాయీశ్వరుడు లోక కళ్యాణం కోసం అప్పు చేశారు. రాముడు గురించి ఒక మాట ఉంది, రఘుకుల రీతి సదాచలి ఆయి ప్రాణ జాయపర్ వచనిన జాయి. అంటే రాముడు ప్రాణాన్నైనా వదులుతాడేమో కాని మాటను మాత్రం వెనుకంజ వేయడు. అలాగే మన సాయిరాముడి మాట అంటే మాటే.
2: త్రాగడానికి కూడా నీరు లేక చాలా అవస్థపడుతున్నారు. ఈ అనవసరంగా సముద్రంలో చేర్చేటువంటి ఈ జలమునంతా కూడా రాయలసీమకు మళ్లించి ప్రజలందరూ కూడా ఆంధ్ర వాళ్ళు కానీ తమిళ వాళ్ళు కానీ ఇంకా మహారాష్ట్ర అన్ని రాష్ట్రములు కూడా సుఖంగా ఉంటుండాలి. కనుకనే ఈ వాటర్ను రాయలసీమకు సప్లై చేసి ఈ యొక్క దుర్భిక్షాన్ని కొంతవరకు తగ్గించాలని నేను ఆశిస్తున్నాను. ఈ యొక్క రాయలసీమకు ఈ యొక్క వాటర్ సప్లై చేయడం లోపల అనేక రకమైనటువంటి ధన ఖర్చులు కూడా ఉంటున్నాయి. దానికి 1 కోటో 2 కోట్లో లేకపోతే 100 కోట్లో 800 కోట్లో నేను ఇస్తాను.
3: అనంతపురం వాటర్ ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాత ఒకరోజు ఈ ప్రాజెక్ట్ వల్ల లబ్ధి పొందిన గ్రామాల నుండి కొంతమంది పెద్దలు స్వామికి కృతజ్ఞత తెలియజేయడానికి వచ్చినప్పుడు స్వామి సహజంగా వారితో ఇలా అన్నారు, బంగారు మీరు తప్పు చేస్తున్నారు, నాకు దాహం వేసింది, నేను నీరు తెచ్చుకున్నాను, నేను నీరు తాగి నా దాహాన్ని తీర్చుకున్నాను, మరి దీనికి నేను నాకే థ్యాంక్స్ చెప్పుకుంటానా? మీరు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. స్వామి నిస్వార్థ ప్రేమకు నిస్వార్థ సేవకు ఇది ఒక తార్కాణం. స్వామి ప్రతి ఉపన్యాసములో భక్తులని దివ్య ఆత్మస్వరూపులారా అని సంబోధించేవారు. ఇది కేవలం ఒక స్టేట్మెంట్ కాదు, స్వామి ఏకాత్మభావం అనుభవిస్తారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.
0: స్వామి ఈ ప్రాజెక్టును అనంతపురంతో ఆపివేయలేదు. ఎక్కడెక్కడ త్రాగునీటి కొరత తన దృష్టిలోకి వచ్చెనో అక్కడక్కడికి ఈ ప్రాజెక్టును విస్తరించేశారు. 1999 జనవరిలో మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఆదివాసీలు స్వామి దర్శనార్థం ప్రశాంతి నిలయం చేరారు. వారి పరిస్థితులను విని స్వామి మహబూబ్ నగర్ మెదక్ జిల్లాలలో కూడా ఈ త్రాగునీటి సౌకర్యం కలిగించారు. ఈ ప్రాజెక్టు పైన 60 కోట్లు వ్యయం చేసి 320 గ్రామాల్లో 10 లక్షల మంది ప్రజలకు త్రాగునీటి సౌకర్యం కలిగించారు. నవంబర్ 2000 స్వామి 75వ జన్మదినోత్సవం నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి అయింది.
3: జనవరి 2002లో వైట్ఫీల్డ్ ఆసుపత్రి మొదటి వార్షికోత్సవంలో స్వామి చెన్నై నగర వాసుల మంచినీటి కష్టాలు గురించి ప్రస్తావించారు. మంచినీటితో కూడా వ్యాపారం చేస్తున్నారని బాధపడుతూ, ధనవంతులు నీరు కొనుక్కోగలరు, మరి బీదవారి గతి ఏమిటి అని అడిగి స్వామి అకస్మాత్తుగా నేను చెన్నైకి నీరందిస్తానని ప్రకటించారు.
1: చెన్నై వాసుల కష్టాలు ఈనాటివి కాదు. ఎన్నో దశాబ్దాల నుంచి చాలా గవర్నమెంట్లు ఈ సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నం చేశారు. దగ్గరలో ఏ జలాశయం లేకపోవడం వల్ల ఆ పట్టణానికి కృష్ణానది నుంచి నీరు అందించడానికి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు గవర్నమెంట్లు తెలుగు గంగా ప్రాజెక్ట్ పేరిట ఒక ప్రాజెక్టుని ప్రారంభించారు. ఆ ప్రాజెక్టులో భాగంగా కృష్ణానది జలాలు కాండలేరు రిజర్వాయర్ మీదుగా చెన్నైకి దగ్గరలో ఉన్న పూండి రిజర్వాయర్కి చేరవలసింది వచ్చింది. ఈ కాలువ 150 కిలోమీటర్ల పొడుగు ఉన్న పొడుగ్గా ఉన్న ఈ కాలువని తెలుగు గంగా అని నామకరణం చేశారు. ప్రాజెక్టు పూర్తయింది, నీళ్లు ఇంకిపోయాయి, నిధులు ఆవిరైపోయాయి, కానీ చెన్నై వాసుల దాహార్తి మాత్రం తీరలేదు. స్వామి 2002 జనవరిలో ప్రకటించిన తర్వాత, చెన్నై ప్రాజెక్టు ప్రకటించిన తర్వాత శరవేగంగా పనులు మొదలుపెట్టి ఈ 150 కిలోమీటర్ల పొడుగున్న ఈ తెలుగు గంగ కాలువను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరమ్మతులు చేయించి చివరికి నవంబర్ 2004 కల్లా ప్రాజెక్టు పూర్తి చేసి చెన్నై దాహార్తిని తీర్చారు. 2007లో జనవరిలో స్వామి చెన్నై పర్యటించారు. అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి గారు స్వయం ప్రకటిత నాస్తికుడు. ఆయన ఈ భగీరథ ప్రయత్నాన్ని, స్వామి చేసిన ఈ భగీరథ ప్రయత్నాన్ని గుర్తించి అక్కడ చెన్నై సిటిజన్స్ కాన్క్లేవ్ పేరిట ఒక పెద్ద అభినందన సభ ఏర్పాటు చేసి చెన్నై వాసుల తరఫున స్వామికి కృతజ్ఞతలు తెలిపారు.
3: 2004లో జీవనది ప్రవహిస్తున్న గోదావరి జిల్లాల్లో 500 గ్రామాలకి నీరు అందించారు. ఒక ఆసక్తికరమైన విషయము ఏమిటంటే, ఈ ప్రాజెక్టులు అమలు చేయడానికి ట్రస్ట్ ఇంజనీర్లు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని కొండ అడవి ప్రాంతాల్లో నక్సలైట్లు ఉండేవారు. స్వామి ప్రజలకు సేవ చేయడానికి ఈ ఇంజనీర్లు అక్కడ పంపించారని వాళ్ళు తెలుసుకుని ఆ నక్సలైట్లు కూడా ఆనందించి ఆ ఇంజనీర్లకి పైపులు వేయడానికి సహాయం చేశారు.
0: నిస్వార్థ ప్రేమ నిస్వార్థ సేవగా వ్యక్తమైనప్పుడు హృదయ పరివర్తన కలుగుతుంది. స్వామి చేపట్టిన అన్ని ప్రాజెక్టుల అంతిమ లక్ష్యం ఈ హృదయ పరివర్తనే.
1: 1990-2000 ఈ సంవత్సరాల మధ్యలో ఉన్న దశాబ్దం మన ముగ్గురికి కూడా చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే మన ముగ్గురం ఆ దశాబ్దంలోనే స్వామి కాలేజీలో చేరి స్వామి సన్నిధికి రావడం జరిగింది. అదే దశాబ్దంలో చాలా మటుకు ఈ ప్రాజెక్టులు, దేని గురించి అయితే మనం చర్చిస్తున్నాము, ఆ ప్రాజెక్టులన్నీ మనం అక్కడ ఉండగానే మన కళ్ల ముందే ప్రారంభమయ్యాయి, అమలు కూడా జరిగాయి. అయినా సరే వాటి పరిమాణము, వాటి ప్రభావము సమాజం మీద, మానవ జాతి మీద ఉన్న ప్రభావము మనకి అంత అవగాహన గ్రహించలేకపోయాం. ఇన్ని సంవత్సరాలు గడిచినా సరే ఇప్పుడు కొంత మనకి అవగాహనలోకి వస్తుంది. కానీ అసలు ఎప్పటికైనా మనకి ఈ ప్రాజెక్టులు మానవ జాతి మీద ఉన్న ప్రభావం పూర్తిగా అర్థమవుతుందో లేదో అది ప్రశ్నార్థకమే.
3: ఈ ఘటనలు జరిగి ఎన్నో సంవత్సరాలు గడిచినా ఈ రోజుకి కూడా మేము ఎందుకు చర్చిస్తున్నాము? ఈ ప్రాజెక్టులు ఉద్దేశము ఆర్తజనులకు ఉపశమనం కలిగించడం మాత్రమే కాదు, వీటిని అమలు చేసే క్రమములో, స్వామి వాకులలో, చేష్టలలో అందరూ నేర్చుకోవలసిన ఎన్నో పాఠాలు ఇమిడి ఉన్నాయి. వీటిని గుర్తించి పాటించి మనము జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ప్రాపంచిక దృష్టితో చూస్తే ఈ ప్రాజెక్టుల ద్వారా స్వామి చర్యలలో ఎన్నో నాయకత్వ లక్షణాలు కనిపిస్తాయి. ఫస్ట్ వన్, సమగ్రత. స్వామి చిన్నతనంలో రాసిన మొట్టమొదటి నాటకం పేరు చెప్పినట్టు చేస్తారా? స్వామి తన జీవితంలో చెప్పిన ప్రతి విషయము చేశారు, చేసి చూపించారు. స్వామికి స్వయంగా చికిత్స అవసరమైనప్పుడు ఎన్నో మంది డాక్టర్లు విదేశాలలో చికిత్స చేయించుకోమని ప్రార్థించినా స్వామి ఒప్పుకోలేదు, తన ఆసుపత్రిలోనే చికిత్స చేయించుకున్నారు.
0: రెండవది, దూరదృష్టి. స్వామి తన దేహం చాలించిన తరువాత కూడా తన సంస్థల ద్వారా ఆర్తజనులను పాలించుచున్నారు.
1: మూడవది, ఆదర్శంగా నిలబడడం. స్వామి తన జీవితంలో ప్రతి చర్యలోనూ, మానవ జీవితానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ ఆదర్శాన్ని చూపించారు. నా ఆదర్శమే నా ఆదేశమన్నారు స్వామి. స్వామి భక్తులకే కాక, స్వామి చూపించిన ఈ ఆదర్శం స్వామి భక్తులకే కాక ఎంతో మంది, ఎన్నో సంస్థలకు ప్రేరణ కలిగించి ఈ సేవా పరంపరను కొనసాగించే స్ఫూర్తిని స్వామి వారికి అందించారు.
3: నాలుగవది, నిస్వార్థము. నమే పార్థాస్తి కర్తవ్యం అని కృష్ణుడు భగవద్గీతలో అన్నట్టుగా స్వామికి ఈ ముల్లోకాలలో కర్తవ్యం అంటూ ఏమి లేదు. అయినప్పటికీ ప్రతిక్షణం లోక కళ్యాణ కార్యంలో నిమగ్నమై ఉండేవారు.
0: ఐదవది, వినయం. స్వామి తన కార్యాలన్నీ తానే స్వయంగా చేసిన గుర్తింపు మాత్రం ఇతరులకు అందించేవారు.
1: ఇలా చెప్పుకుంటూ వెళ్తే స్వామి చేసిన అన్ని ప్రాజెక్టుల్లోనూ, ప్రతి చర్యలోనూ ఎన్నో విషయాలు దాగి ఉంటాయి. మానవ జాతికి ఎన్నో పాఠాలు నేర్పిస్తారు. రామాయణ, భారత, భాగవత, వేద శాస్త్ర పురాణాలన్నీ థియరీ అయితే వాటి సారాన్ని మనం నిత్య జీవితంలో ఎలా అనుష్ఠించాలో స్వామి ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రాక్టికల్ గా చేసి చూపించారు.
0: ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే రుద్రంలో భగవంతుణ్ణి ప్రథమో దైవ్యోభిషక్ అంటారు. స్వామి భౌతిక రోగానికే కాకుండా భవరోగానికి కూడా వైద్యుడు. సహస్రనామాల్లో విష్ణువుకి భేషజం, భిషక్ అని రెండు పేర్లు. భగవంతుడు వైద్యుడు, భగవంతుడే మందు కూడా.
3: మమ తేజోంశ సంభవం. భగవద్గీతలో కృష్ణుడు ఏది అందముగా ఉన్నా, ఏది వైభవంగా ఉన్నా, ఏది మహత్తరముగా ఉన్నా అది నా అంశం నుండే వచ్చింది అన్నాడు. అందుకనే ఈ లక్షణాలు ఉన్న ప్రాజెక్టులు స్వామి నిస్వార్థ ప్రేమను, నిస్వార్థ సేవాస్ఫూర్తిని లోకానికి చాటుతూనే ఉంటాయి. వీటి గురించి విన్నవారు, వీటిని చూసిన వారు, వీటిలో పాల్గొన్నవారు, వీటిని అనుభవించిన వారిలో అవి ఉద్భవిస్తాయి, పరివర్తన తీసుకొస్తాయి. బహుశా ప్రాజెక్టులు చేపట్టడంలో ఉద్దేశము ఇది ఏనేమో.
1: గీతలో కృష్ణుడు ఇంకో మాట అంటాడు. నాలుగు రకాల భక్తుల గురించి ప్రస్తావిస్తారు, ఆర్తి, అర్థార్థి, జిజ్ఞాసు, జ్ఞాని అని. స్వామి ఈ ప్రాజెక్టుల ద్వారా ఈ నాలుగు రకాల భక్తులను ఉద్ధరించాడు. ఆర్తులను ఆదుకొని పాలించి ఉద్ధరించాడు. అర్థార్థులకు జీవనోపాధి కల్పించి దాంతోపాటు సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించి ఉద్ధరించారు. జిజ్ఞాసులకు నిస్వార్థమైన భగవత్ప్రేమ రుచి చూపించి వారిని దైవ మార్గం వైపు మళ్లించి ఉద్ధరించారు. జ్ఞానులకు ఒక ఆదర్శమైన జీవితం ఎలా గడపాలో చూపించి ఉద్ధరించారు. ఆర్తజనులను మాత్రమే పాలించినట్టువాడు కాదు, అందరినీ పాలించినట్టివాడు మన అనాథనాథుడు శ్రీ సత్యసాయినాథుడు. ఈ ప్రాజెక్టుల ద్వారా స్వామి మానవాళి రోగార్తిని దాహార్తిని తీర్చారు. ఇప్పుడు మనవంతు. స్వామి ప్రసాదించిన అపారమైన జ్ఞానగంగను తాగి మనము మన అందరి భవ రోగ ఆర్తిని తీర్చుకునే శ్రద్ధా భక్తులు అనుగ్రహించమని స్వామిని ప్రార్థిస్తూ సాయిరాం.
3: సాయిరాం.
4: బీద సాధలకైన పెనుబాధ తొలగించి లేమిని బాపుటే ప్రేమ నాకు అన్న భగవాన్ అద్వితీయ నిర్వచనం సర్వజన సంక్షేమదాయకం, సకల సౌభాగ్యకారకం. ఆరోగ్యాన్ని మించిన సౌభాగ్యం, ఆర్తుల దాహార్తిని తీర్చడాన్ని మించిన సౌజన్యం అలభ్యం. అదే భగవాన్ అవతార సౌలభ్యం. ఇంతటి అవతార సౌలభ్యం కనుకనే అవనీ సంచార సమయంలోనే అనితర సాధ్యము సురుచిర అనవద్యము అయిన భగవాన్ ప్రాభవం విశ్వవీధుల్లో తారాకాంతుల్ని తిరస్కరించింది. ఆ ప్రాభవ విభవం జగన్మంగళకారకత్వాన్ని సమస్త సన్మంగళ సాధకత్వాన్ని ప్రతిఫలించింది. ఆ వైభవ విభూతులతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం ఈరోజు రాత్రి ప్రత్యేక దశమ వార్షికోత్సవ కార్యక్రమ ప్రసారంలో చూద్దాం. అంతవరకు వేచి ఉండండి.
5: ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ దశమ వార్షికోత్సవం సందర్భముగా తెలుగు వీక్షకులకు, శ్రోతలకు, ఛానల్ కార్యవర్గమునకు, సాంకేతిక నిపుణులకు అందరికీ కూడా ఈ దశమ వార్షికోత్సవ శుభ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ వినూత్నమైన ఒరవడిలో శ్రీ సత్యసాయి యొక్క అనేకములైన సందేశములను, శ్రీ సత్యసాయి వాహినులను, భజనలను బహువిధములుగా ఆబాల గోపాలము అలరించే విధముగా అనేక ప్రయత్నాలు చేయటం బహుముచ్చటగా ఉన్నది. చిన్నపిల్లలకు తగినటువంటి విధముగా చిన్న కథలు, నాటికములు, రూపకములు అన్నింటినీ కూడా అందించుటలో వారు చేస్తున్నటువంటి విశేషమైన కృషిని అభినందిస్తూ, ఇంకా మున్ముందు అనేకములైన కార్యక్రమాలను రూపకల్పన చేసి జనబాహుళ్యానికి అందించవలన కోరికను, ఆకాంక్షను తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. మానవ జీవితానికి పుట్టుక, యవ్వనము, క్షీణించడం, గతించడం ఇవేనా అర్థాలు? లేక ఇంకేమైనా సాధించవలసినవి ఉన్నాయా అనే విషయం ఏ వ్యక్తి ఆలోచించటం లేదని అన్నారు భగవాన్ బాబా. 1973 మే నెల 23న బృందావనంలో భారతీయ సంస్కృతిపై నిర్వహించిన వేసవి తరగతులలో స్వామి ప్రసంగిస్తూ, నేటి సాంకేతికాభివృద్ధి ఫలితంగా ఈనాటి యువత తమ అన్ని అవసరాలకు విజ్ఞానమే తోడుగా నిలుస్తుందని, భగవంతుని విశ్వసించవలసిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. అలా విశ్వసించడం ఒక విధంగా బలహీనతగా భావిస్తున్నారు. ఆ ఉపన్యాసాన్ని ఇప్పుడు మీరు వినండి.

0: అన్బు వాక్కున కలవి కాదు.
1: పవిత్రాత్మ స్వరూపులైన విద్యార్థులారా, మానవుడు తలంచినది ఒకటి, అందుకున్నది మరొకటి. ఇందులో మానవుని జీవిత సైకతలపై ఊహాగానములుగా నిర్మించుకును పిచ్చుక గూళ్ల వంటి మన యొక్క భావములను, ఏదో ఒక పెనుగాలిగా మనకు విరుద్ధమైనటువంటి యొక్క భావములు చెలరేగి తద్వారా మన యొక్క తలంపులను నేల రాల్పేటువంటి యొక్క పరిస్థితి కూడాను పూనుకుంటుంటాయి. జీవితము ఒక దీర్ఘమైనటువంటి మాల వంటిది. అది జనన మరణములని రెండు కోసలతో చేరినటువంటి యొక్క హారంగా తయారయ్యి ఈ హారమునకు మధ్యలో కొన్ని కళలు, కలతలు, కల్లోలములు, కొన్ని అశాంతులు, దుఃఖములు, ఆనందములు అనేటువంటి పుష్పముల చేత ఇది గుదింపబడి ఉంటుంటుంది. అయితే దీనిని మనము జీవితమే ఒక మాలగా భావిస్తామా, లేక దేహం యొక్క సంబంధమే ఒక మాలగా విశ్వసిస్తామా అనేటువంటి విషయంలో మనం నిర్ణయం చేసుకోవాలి. ఈ జనన మరణములని రెండు కొనలను చేర్చేటువంటి పరిస్థితి యందు మనం విశ్వసించినప్పుడు జనన మరణములు దేహమునకే కాని జీవునకు కాదనేటువంటి సత్యం మనకు స్పష్టమవుతూ వస్తుంది. కనుక కష్ట నష్టములు, సుఖ దుఃఖములు, బాధలు, కలలు, కల్లోలములు ఇవి అన్నీ కూడాను దేహమునకు సంబంధించినవే కాని జీవునకు సంబంధించినవి కాదనేటువంటి యొక్క సత్యము కూడాను మనకు స్పష్టమవుతుంది. దేహమునకు అనేక పరిణామములు కలుగుతున్నది కాని ఆత్మకు ఎట్టి పరిణామం కూడాను ప్రాప్తించదు. అయితే ఇది ఆత్మ నిత్యమై, సత్యమై, నిర్మలమై, నిస్వార్థమై, ఆనందమయమైనటువంటి యొక్క స్వరూపాన్ని తాను నిరూపణగా ప్రదర్శిస్తుంది. నిజముగా ఈ దేహమునందు బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము అనేటువంటి యొక్క దశలు దీనికి కలిగి ఉండటం చేత ఈ దశలను పురస్కరించుకుని దేహము తాను చేయు పనులు కూడాను కొన్ని రకములైనటువంటి మార్పులు సంభవిస్తుంటాయి. బాల్యావస్థ యందు ఆటలు, పాటలు, చదువులు, సంధ్యలు, సంతోష సంబంధమైనటువంటి యొక్క ఉల్లాసములు కూడాను అనుభవిస్తుంటాడు. బాల్యావస్థ యందు తన యొక్క భవిష్యత్తును గురించి ఏమాత్రము కూడాను యోచించక, చింతించక, పరితపించక తన యొక్క జీవితమును ఏదో ఒక విధమైనటువంటి ఊహాగానంగా అనుభవిస్తూ ఉంటాడు. ఈ విధమైనటువంటి యొక్క స్థితి యందు తాను జగత్తునే మరిచి ఉన్నటువంటి కాలములో తన సంకల్పమునకు మీరినటువంటి యవనత్వము అందులో ప్రాప్తిస్తుంది. ఈ యవ్వనత్వం ప్రవేశించిన తక్షణమే కన్ను మిన్ను కానక గర్వాంధుడై నీతి నిజాయతీ, గౌరవము అగౌరవము, తన యొక్క మాన మర్యాదలను కూడాను మంటగలిపి ఏదో తన యొక్క జీవితములో అనుభవించుకునేటువంటి యొక్క ప్రయత్నమునకై తన యొక్క జీవితమును అంకితం చేసి తన బుర్రను వెర్రిగా చేసుకుని వెర్రి భావములతో, వెర్రి తలంపులతో తన యొక్క జీవితమును వ్యర్థముగా అవించుకునేటువంటి మార్గములో ప్రవేశింపచేస్తాడు. ఈ విధమైనటువంటి విషయానందములో తాను తికమకలబడుచున్నటువంటి సమయములోనే కౌమారం అందులో ప్రవేశిస్తుంది. ఇట్టి కౌమారము ప్రవేశించిన తక్షణమే బాధ్యతలు, తన యొక్క భారముగా నిలిచినటువంటి యొక్క సంసార కృత్యములు, తన కర్తవ్య కర్మలు, అనేక రకములైనటువంటి దీంతో తాను బంధింపబడి తాను ఏదో ఒక విధమైనటువంటి ప్రత్యేకమైన ప్రపంచంలో తాను ఉండినట్టుగా చింతించడానికి ప్రయత్నిస్తాడు. ఏదో ఒక విధమైనటువంటి యొక్క శక్తి తనను బంధించినట్టుగా విశ్వసించి ఆ బంధనంలో నుంచి తాను తప్పించుకోవడానికి తగినటువంటి ప్రయత్నములు చేసేటువంటి యొక్క సంకల్పముతో ఆ మానవుడు అనేక రకములైనటువంటి యొక్క యోచనలు సలుపుతూ ఉంటాడు. ఇట్టి అవస్థలో తాను అయోమయ స్థితి ఎందున్నటువంటి సమయమునందే వృద్ధాప్యము అనేటువంటిది తిరిగి ప్రవేశిస్తుంది. కన్నులు మసకలపడటము, కాళ్ళును నడచడానికి వీలు కాకపోవటము, చెవులు వినిపించకుండా పోవటము, చేతులు అదరటము, తన యొక్క విషయములో గడిచినటువంటి దానిని చింతించుకుంటూ ఇంకా తన యొక్క జీవితము ఏ విధమైనటువంటి అవస్థలకు గురి అవుతుందో అనేటువంటి యొక్క స్థితిలో తన యొక్క జీవితాన్ని ప్రవేశపెడతాడు. బాల్య, యవ్వన, కౌమార, వార్ధక్యములయందు ప్రాపంచ సంబంధమైన

ఇటువంటి విషయంలో తాను చింతించడానికి కావలసినంత కాలము చిక్కినప్పటికీ భగవత్ చింతన చేయడానికి మాత్రం ఈ యొక్క వృద్ధునికి కాలము చిక్కకుండా ఉంటుంటాది. మానసిక శాంతి ఏ విధమైనటువంటి మార్గం నందు నాకు లభిస్తుంది, ఆత్మ సంబంధమైనటువంటి ఆనందము నాకు ప్రాప్తిస్తుందా అనేటువంటి విచారణ కూడాను ఆ యొక్క వృద్ధుని యందు శూన్యమై కేవలము తన యొక్క జీవితంలో గడిచినటువంటిది గడచబోవునటువంటి వాటికై తాను చింతించుతూ తన జీవితమును అంత్యమునరించుకుంటాడు. మానవుడు జన్మించటము, వృద్ధి నొందటము, క్షీణించటము, గతించటము ఈ యొక్క అర్థమేనా? ఇంక వేరొక అర్థము లేదా? లేక పరార్థము లేదా? పవిత్రమైనటువంటి జీవితము కాదా అనేటువంటి యొక్క విషయాన్ని ఎవరు కూడాను అధికంగా విచారించటం లేదు. బాల్యము నందున పలువురితో కూడి ఆటపాటలయందు ఐక్యుడగును, యవ్వనం మరుదెంచ నెలరు విల్తుని పోల్కి కామిని లోలుడై క్రాలుచుండు, అర్ధవయస్కున ఐహికంబున మునిగి ధనమునార్జించుట తవిలియుండు, ముదిమి వచ్చిన ఎంత మురహరిని తలువక అది ఇది లేదని ఆరటించు, వివిధ దుర్వ్యసనములు వీడలేక ముక్తి మార్గంబు వెతుకు ఆసక్తి లేక కర్మ పంకిలమున్బడి గ్రాలుచుండు, మట్టి కలుపును జన్మంబు మానవుండు. యువకులైనటువంటి యొక్క వ్యక్తులు దైవత్వం పైన విశ్వాసము కుదరక దైవము కలడా లేడా అనేటువంటి సందేహావస్థ లోపల తాను కొంత భ్రాంతిని పడుతుంటాడు. ఈ భగవత్ విశ్వాసం కూడాను జన్మాంతర సుకృతం ఉన్నటువంటి వారికే లభిస్తుంది, కాని అందరికీ లభించడానికి సాధ్యం కాదు. ఈ జన్మాంతరం అన్నటువంటిది భారతీయులు కూడాను ఈనాడు విశ్వసించలేనటువంటి యొక్క పరిస్థితిలో ఉంటున్నారు. ఒక చిన్న ఉదాహరణము, జన్మించిన తక్షణమే కొంతమంది కవులుగా తయారవుతున్నారు, కొంతమంది గాయకులుగా అభివృద్ధి పొందుతున్నారు, మరికొంతమంది కళాకారుడుగా అభివృద్ధి పొందుతున్నాడు. ఈ విధంగానే జన్మించిన తక్షణమే వారికి ఇట్టి ప్రాప్తి, ఇట్టి కళల యొక్క అభిరుచి వారి హృదయం నందు చేరడానికి కారణము ఎవరి యొక్క ప్రాక్టీసు, ఎవరి యొక్క తరబీదు? ఇది కేవలం జన్మాంతరము యొక్క వాసనే ఇట్టి యొక్క అభివృద్ధులకంతా మూల కారణంగా ఉంటుంటాది. దీనికి వారి వారి ఇంట్రెస్ట్ శ్రద్ధ అని మీరు వాదింతురా, కాని అట్టి శ్రద్ధ కలిగినటువంటి వారు నిత్యము రెండు వేళల యందు కూడాను వారు అభ్యాసములు సలుపుతున్నప్పటికీ వాటికి ఇట్టివి అభ్యసించడానికి అవకాశం లభించకుండా ఉండినప్పటికీ పుట్టిన తక్షణమే వారికి ఇట్టి కళలు ప్రాప్తించడానికి ఉన్నటువంటి యొక్క వ్యత్యాసం ఏమిటో మీరు యోచించుకోవచ్చును. కనుక భారతీయులు యందు కర్మ ఫలము, పునర్జన్మము, మన యొక్క జీవితము లోపల కొన్ని రకములైనటువంటి జన్మాంతర సంస్కారము అనేటువంటి మూడింటి విశ్వాసంతో కూడినటువంటి యొక్క వారు ఈ యొక్క భారతీయులు. ఈ నవీన నాగరికత యొక్క జగత్తు అభివృద్ధిగాంచటం చూచినప్పుడు కేవలము భగవంతునికి నాకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి, భగవంతుని నేను ప్రార్థించవలసినటువంటి అవసరం ఏమిటి, భగవంతుడు అనేటువంటి వాడి వల్ల మనకు లభించేటువంటి సుఖమేమిటి అనే రీతిగా కూడాను యువకులు వాదిస్తూ కేవలం అన్నీ కూడాను ఈ సైంటిస్టుల యొక్క మార్పు వల్లనే ఈ జగత్తు కావలసిన రీతిగా మార్చుకోవచ్చునని కూడాను వారు భ్రమిస్తున్నారు. కనిపించినటువంటి యొక్క భగవంతుని విశ్వసించడం అనేటువంటిది ఒక వీక్నెస్ అని కూడాను ఈనాడు యువకులు పోట్లాడుతున్నారు. అయితే కనిపించినటువంటి యొక్క భగవంతుని పైన విశ్వాసం ఉంచటము ఒక బలహీనతని వారు భావించినప్పుడు కనిపించినటువంటి వాటిపైన అనేకమైనటువంటి వస్తువులపైన వారు విశ్వాసం ఉంచుకోవటంలో ఇది ఏ విధమైనటువంటి వీక్నెస్ వారు యోచించుకోలేకపోతున్నారు. ఈనాడు సైంటిస్టులు కూడాను స్పర్శను పురస్కరించుకొని గాలిని వారు నిరూపణ జరుపుతున్నారే కాని గాలిని చూడడానికి వీలవుతున్నదా? ఆకాశం నందు సంచరించుచు కూడాను మన మాటలలో ఉన్నటువంటి శబ్దాన్ని విశ్వసించి కూడాను ఆకాశాన్ని చూడగలుగుతున్నారా? అనేక రకములైనటువంటి కలతలతో తన మనస్సును అనేక విధములైనటువంటి కల్లోలములు గావించుచు నా మనస్సు స్థిమితము లేదని లేక నా మనస్సు ప్రశాంతిగా ఉన్నదని వారు పలుకుచూండటం లోపల వారి మనస్సు అనేటువంటి దానికి రూపం వారు చూడగలుగుతున్నారా? నా యొక్క హృదయము ప్రశాంతిగా ఉన్నదని లేక అశాంతిగా ఉన్నదని ఉచ్చరించటంలో ఉన్నటువంటి యొక్క అర్థము తాను హృదయాన్ని చూడగలుగుతున్నాడా? ఈనాడు నా యొక్క శిరస్సు చాలా బాధిస్తున్నది అని పలుకటం లోపల తన శిరస్సు బాధ తనకు మాత్రమే అనుభవం కాని శిరస్సు బాధకేమైనా ఒక రూపమున్నదా? కనుక ఆనందమునకు కాని దుఃఖమునకు కాని ఆహ్లాదమునకు కాని విచారమునకు కాని హృదయమునకు కాని మనసునకు కాని
ఏమాత్రము కూడా రూపములు లేవు. లేనటువంటి వాటిని ఏ రీతిగా వారు విశ్వసిస్తున్నారు? సర్వవ్యాపి అయినటువంటి యొక్క దైవత్వంలో ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వాన్ని విశ్వసించడంలో బలహీనత అనటం లోపల వీరిది అంత బలహీనతో మీరు యోచించుకోవచ్చును. జగత్తంతై కూడాను పంచభూతముల యొక్క మిళితము. ఈ పంచభూతములకు కూడాను రూపములు లేవు, కానీ వాటికి కొన్ని కొన్ని శక్తులు మాత్రమే ఉంటున్నవి. ఇప్పుడు ఒక గాలి, గాలికి రూపము లేదు, కానీ ఆ గాలి ఒక ఫుట్బాల్లో లేక ఒక బెలూన్ లో చేరినప్పుడు ఆ ఫుట్బాల్ షేప్, ఆ బెలూన్ షేప్ చెందుతూ ఉంటుంటుంది. అదే విధముగానే అగ్ని కూడాను దానికి దహింపచేయ శక్తి మాత్రమే ఉన్నది, కానీ దానికి ఒక రూపము లేదు. ఒక వంకర టింకరిగా ఉన్నటువంటి త్రాడులో చేరినప్పుడు ఆ అగ్ని వంకర టింకరిగా కనిపిస్తుంది. అదే త్రాడు ఒక గుండ్రముగా ఉండినప్పుడు చేరినప్పుడు ఆ యొక్క అగ్ని గుండ్రముగా కనిపిస్తుంది. కనుకనే అగ్నికి దహింపచేసేటువంటి శక్తి మాత్రమే ఉన్నది, కానీ దానికి స్వరూపము లేదు. ఇదే విధముగా మనము ఈ పంచభూతముల యొక్క ఉపమానములు ఆధారం చేసుకున్నప్పుడు పంచభూతముల యొక్క తత్వమునకు శక్తులు మాత్రమే ఉన్నది, కానీ స్వరూపములు మాత్రము కనిపించడానికి వీలు కాదు. ఈ పంచభూతములకు అతీతమైనటువంటి యొక్క పరతత్వమే దైవత్వము. మార్పు చెందేటువంటి యొక్క దేహముతో, మనము చలించేటువంటి యొక్క బుద్ధితో, భ్రమించేటువంటి యొక్క దృష్టితో ఈ యొక్క సృష్టిని మనం పరికించటం చేతనే మనకు ఇన్ని రకములైనటువంటి సందేహములకు ఒక కారణం ఏర్పడుతుంది. కనుక మన యొక్క దేహతత్వాన్ని మొట్టమొదట మనం విచారించి తదుపరి దైవతత్వంలో మనం ప్రవేశించడానికి పూనుకోవటంలో ఒక సార్థకత ఉంటుంటుంది. దీనిని పురస్కరించుకుని శంకరుని శిష్యులు అనేక మంది గుణములను, మనసును, ప్రవర్తనను, దేహమును అనేక విధములుగా వారు తూలనాడి అందులో ఉన్నటువంటి సత్యస్వరూపము ఏమాత్రము కూడాను మనకు సహాయకారి అయినటువంటిది కాదని, ఇందుకు తగినటువంటి ఈ పంచభూతములకు అతీతమైనటువంటి పరతత్వాన్ని పొందేటువంటి యొక్క ప్రయత్నంలో ఆత్మాన్వేషణే ప్రధానమైనటువంటి యొక్క మార్గాన్ని నిరూపణ చేయించు ఈ యొక్క భజగోవిందమును పూర్ణిస్తూ వస్తారు. అందులో ఒక శిష్యుడు

పగటి వేళలో మానవుడు అనేక రకములైనటువంటి మనస్సు, చిత్తము, బుద్ధి, ఇంద్రియ, దేహముల యొక్క సంబంధము చేత ఈ జగత్తును అనుభవిస్తూ ఉంటాడు. ఆ సమయమునందు తాను ఒక వ్యక్తిగాను, తన యొక్క రూప నామములుగాను, తన యొక్క సాంప్రదాయములను, తన యొక్క సంబంధ అనుబంధములను కూడాను తాను స్పష్టంగా నిరూపణ చేస్తుంటాడు. అయితే ఈ స్వప్నావస్థ యందు తన దేహము ఏ విధమైనటువంటి యొక్క కర్మలలో పాల్గొనక, తన ఇంద్రియములు ఏ విధము కూడాను అల్లాడక, తన కన్నులతో ఏ విధమైనటువంటి పదార్థములు చూడకుండినప్పటికీ, తన కళలో నానా ప్రదేశములు సంచరించి నానా అవస్థలకు కూడాను తాను గురి అయినట్టుగా భావిస్తుంటాడు. నానా ప్రదేశములను యందు సంచరించటము, నానా విషయముల యందు పాల్గొనటము, అనేక అవస్థలకు గురి కావటము ఈ స్వప్నములో తాను అనుభవించటం చేత ఆ స్వప్నములో ఉన్నటువంటి తన యొక్క రెండవ దేహం ఏదో తాను గుర్తించుకోగలుగుతున్నాడా? జాగ్రత్తలో ఉన్నటువంటి దేహమునకు స్వప్నములో ఉన్నటువంటి దేహమునకు ఏమాత్రము సంబంధం లేకుండా ఉంటున్నది. కనుక తాను రెండు దేహములుగా ఉంటున్నాడు. ఇందులో జాగ్రత్త దేహము తానా, స్వప్న దేహము తానా? ఇంకా గాఢ నిద్రయందు తనకు ఏమాత్రము కూడాను అనుభవములు లేక, లేచిన తక్షణమే నేను చక్కని గాఢ నిద్రను అనుభవించాను అని తాను చెప్పుతున్నాడు. అయితే ఆ గాఢ నిద్రను పరికించినటువంటి వారు ఎవరో తను ఏమాత్రమైనా యోచిస్తున్నాడా? ఆ గాఢ నిద్రను తెలుసుకున్నటువంటి వాడెవరో తానేమైనా గుర్తిస్తున్నాడా? మైమరిచి నిద్రించినటువంటి వ్యక్తి నేను చక్కని నిద్రను అనుభవించానని చెప్పటం లోపల ఆ చక్కని నిద్రను చూచిన వారెవరు? కనుక జాగ్రత్త, స్వప్న, గాఢ నిద్రని యందు కూడాను ఉన్నటువంటి యొక్క వ్యక్తి తనలోనే ఉండి తనలోనే గుర్తించుకోవటానికి తగినటువంటి వ్యక్తిగా తాను రూపొందుతున్నాడు. కనుక జాగ్రత్త, స్వప్న, సుషుప్తులకంతా కూడాను అతీతమైనటువంటి వాడే ఈ వ్యక్తి స్వరూపుడు కాని కేవలం దేహముతో బంధించినటువంటి వాడు మాత్రమే వ్యక్తి స్వరూపుడని విశ్వసించుకోవటంలో ఏమాత్రం కూడాను అర్థం లేదు. బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి నారదుడు ఒకనొక సమయమునందు సనత్ కుమారులను ఆశ్రయించి, స్వామి తమకు జ్ఞానోపదేశము కలిగింపచేయమని ప్రార్థించినటువంటి సమయమునందు సనత్ కుమారుడు, అయ్యా నీవు సంపాదించినటువంటి యొక్క శక్తి ఏమిటి, నీవు ఇంతకాలము చేసినటువంటి ఘనకార్యం ఏమిటి, నీవు ఏ విద్యలో ప్రవీణుడైపోయినావు అని అనేక రకములుగా ప్రశ్నిస్తాడు. అప్పుడు ఈ నారదుడు, 4 వేదములు కూడాను నేను చదివాను, ఈ వేదాంగములైనటువంటి 6 శాస్త్రములు కూడాను నేను తెలుసుకున్నాను అని ఈ సనత్ కుమారునికి జవాబు చెప్పాడు. సనత్ కుమారుడు చిరునవ్వు నవ్వుతూ, 4 వేదములు 6 శాస్త్రములు తెలుసుకోవటం చాలా సంతోషమైనటువంటి విషయమే, కాని నిన్ను నీవు తెలుసుకున్నావా నారదా అని ప్రశ్నించాడు. నిన్ను నీవు తెలుసుకొనక ఎన్ని శాస్త్రములు, ఎన్ని వేదములు, ఎన్ని ఉపనిషత్తులు, ఎన్ని రకములైనటువంటి గీతా వాక్యములు నీ యొక్క తలబుర్రలో చేర్చుకున్నంత మాత్రం నా ప్రయోజనం లేదు. తనను తాను తెలుసుకున్నటువంటి సమయమునందే ఈ సర్వ విద్యలు కూడాను తన హస్తగతమైపోతాయి. సర్వ జ్ఞానములకు తాను అతీతుడైనటువంటి యొక్క స్థితి ఎందు తాను అనుభవిస్తాడు. కనుక అద్వైత దర్శనం జ్ఞానం, ఇట్టి ద్వైతమును నీవు ఏనాడు నీవు వదిలిపెడతావో ఆనాడే నీకు జ్ఞానం ప్రాప్తిస్తుందని అతనిని గురించి అతను చెప్పడానికి సనత్ కుమారుడు పూనుకున్నాడు. ఈనాడు యావత్ ప్రపంచము కూడాను తమను తాము తెలుసుకొనక ఏదో అనేక రకములైనటువంటి ఘనకార్యములు సాధించామని, ఈ సైన్స్ యొక్క అభివృద్ధిని ఆధారము చేసుకుని అనవసరమైనటువంటి యొక్క కార్యములలో తాము కాలిడుతున్నారు. ఆకాశములో సంచరిస్తున్నామని, నక్షత్రములకు ప్రయాణం సలుపుతున్నామని, చంద్రమండలంలో మా యొక్క జీవితమునంతా ఆయిగా గడుపుతున్నామని, ఉచ్చరించడం లోపల వీ యొక్క ఘనత కేవలం గాలిమేడలుగా ఎగిరిపోతున్నది కాని మానసిక శాంతి కాని తన యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వములు కాని తాను అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖత్వంలో మునిగిపోతున్నారు సైంటిస్టులు. కనుక ఇంద్రలోకము గాని చంద్రలోకము గాని ఏ లోకము వెళ్లినప్పటికీ నందినెక్కి చూడరా విశ్వదాభిరామ వినురవేమ అని వేమన చిన్న పదములతో చెప్పాడు. ఇంద్రలోకమై

నందినెక్కి చూడమన్నాడు. నంది అనగా మనము కేవలం ఒక బుల్లుగా మనం భావిస్తున్నాము, కాని ఇక్కడ నంది అనేటువంటి పదమునకు బుద్ధినే తాను నందిగా భావించుకున్నాడు. కనుక ఇట్టి బుద్ధిని మనము దూరము చేసుకుని ఏదో ఒక చంద్రమండలము సూర్యమండలం పోతున్నామంటే మనకు బుద్ధితో కలిగేటువంటి ఆనందము మన యొక్క అంతరాత్మ యందు ఉన్నది కాని ఆకాశంలో లేదు. బుద్ధిని మనము చక్కదిద్దుకొని దేహము యొక్క తత్వాన్ని అర్థము చేసుకుని దివ్యమైనటువంటి యొక్క భగవత్ తత్వాన్ని కూడా మనం పరికించడానికి ప్రయత్నం సలిపినప్పుడు మనకు అందులో ఏమైనా కొంతవరకును ప్రాప్తి గాని లేక ఫలితము గాని దక్కడానికి వీలుంటుంది. కాని దేహభ్రాంతులు దినదినమునకును మనం పెంచుకుంటూ బుద్ధి యొక్క నిర్మలత్వాన్ని మనం ఏమాత్రం కూడా లక్ష్యము చేయక దానికి అనవసరమైనటువంటి యొక్క విషయ వాసనలనేటువంటి యొక్క మాలిన్యము అంటగట్టి మన జీవితంలో దైవమా దైవమా అని దేవులాడితే మాత్రం మనకు దయ అతనిది మనకు ప్రసరించదు. కనుక మొట్టమొదట మనం ఈ జగత్తులో నివసించడానికి పూర్వము ఈ శరీరము మనసు బుద్ధి చిత్తముల యొక్క తత్వాన్ని ప్రప్రథమంలో అర్థం చేసుకోవాలి. జగతిని జీవించువాడు మనుజుడు కావల మొదట, ధనుజుల దుష్కృతుల నెల్ల పొగడుచుండు వాడే చెవట, తనను తాను తెలుసుకొనుట అది ఏ ముక్తికి ఒక బాట. అట్టి తత్వములో మన యొక్క దేహము యొక్క విచారము అత్యవసరమనేటువంటి రీతిగా తాను సంకల్పించి శంకరుల యొక్క శిష్యులైనటువంటి వారిలో ఒకరు ఈ బాల్య యవ్వన కౌమార వార్ధక్యములను అతి విపరీతమైనటువంటి యొక్క వికారమైనటువంటి యొక్క అర్థములతో ఒక విరుద్ధమును కల్పించేటువంటి మార్గమును లోకానికి అందించి దేహత్యాగమునకు ఒక అవకాశాన్ని అందించారు. ఎంతకాలము మనము జీవించినప్పటికీ ఇంకనూ ఏదో ఉండి మనము సాధించాలి అనేటువంటి యొక్క భ్రాంతి ఇది కేవలము వ్యామోహములో ఒక అడుగు భాగమనే మనం చెప్పవచ్చును. కాన మనము దేహం ఉన్నంత లోపలనే దైవాన్ని తెలుసుకుని మన దేహతత్వాన్ని కూడా కొంత అర్థము చేసుకుని ఈ దేహము దైవమును చేర్చేటువంటి యొక్క మార్గములో ఒక ఉపాధిగా మనం విశ్వసించటం అది అత్యవసరము. పాంచభౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడచేది ఎరుకలేదు, శత వర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదామాట నెమ్మనమున. బాల్యమందో లేక ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో ఊరనో అడవినో ఉదక మధ్యంబునో ఎప్పుడో విడచేది ఎరుకలేదు. మరణమే నిశ్చయము బుద్ధిమంతుడైన దేహమున్నంతలో తన్ను తెలియవలే. తనను తాను తెలుసుకొనక ఎన్ని విచారణలు మనం చేసినప్పటికీ ఇది కేవలము ఒక కాలమును వ్యర్థపరిచినటువంటి వారమే అవుతామే కాని మన జన్మను సార్థకం చేయించుకున్న వారం కాము. ప్రపంచం నుండి అన్ని మూలల నుండి కూడా ప్రసరించేటువంటి యొక్క పత్రికల యొక్క న్యూస్ను మాత్రమే మనం చూడడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఏ దేశములో ఏ వ్యక్తి ఏ మార్గములో ఏ విచిత్రమైన ఏ చిత్రమైన ఏ దుఃఖమైన ఏ ఆనందమైనటువంటి విషయాలు ప్రసరిస్తారో అనేటువంటి దీని లోపల మనము అన్ని విధమైనటువంటి వార్తలు వినడానికి మాత్రమే మనము సంసిద్ధులమై ఉంటున్నాము. కానీ అన్ని వైపుల నుంచి వచ్చేటువంటి న్యూస్ లోపల నీవు జీవితానికి అంకితం చేస్తున్నావు, కానీ నీ లోపల నుంచి కూడా నువ్వు వచ్చేది న్యూసెన్స్ అనేటువంటిది నీవు అర్థం చేసుకోవటం లేదు. కనుక ఈ జగత్తే ఒక న్యూస్ పేపర్. ఈ జగత్ అనేటువంటి న్యూస్ పేపర్ ను ఒక్కతూరి మనము చూచాము చాలు. న్యూస్ పేపర్ వచ్చినప్పుడు మొదటి నుంచి కడ వరకు కూడా చూస్తామే కాని చూచిన పేపర్ నే నిత్యము చూడడానికి ఏ యొక్క మూర్ఖుడు కూడా నువ్వు పూనుకోడు. కనుక ఈ ప్రపంచం అనేటువంటి న్యూస్ పేపర్ ను మనం వచ్చాము చూచాము అంతే. తిరిగి ఈ న్యూస్ పేపర్ అనేటువంటి దాన్ని నిత్యము చూడడానికి మనం ప్రాకులాడకూడదు. నేడు న్యూస్ పేపర్, రేపటి దినం వేస్ట్ పేపర్. కనుక మరీ తిరిగి మనం పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేశయము, తిరిగి చావటము తిరిగి పుట్టటము తిరిగి చావటము తిరిగి పుట్టటము, ఈ రకంగా మనం తిరిగి తిరిగి న్యూస్ పేపర్ ని చూస్తున్నామంటే మనం వేస్ట్ పేపర్ అయినటువంటి వారము. మనం వేస్ట్ పేపర్ చేసేటువంటి యొక్క మూర్ఖులుగా మనం తయారవుతున్నాము. కనుకనే ఇట్టి వేస్ట్ పేపర్ ను చూడడానికి మనం ఏమాత్రమో అంగీకరించకుండా తిరిగి దైవత్వం అనేటువంటి యొక్క టెస్ట్ పేపర్ లోపల మనం చేరడానికి పూనుకోవాలి. కనుక ఇదంతా కూడాను ఒక విధమైనటువంటి యొక్క భావమును దైవము వైపున మరల్చే నిమిత్తమై శంకరుల వారు తమ అనుచరులైనటువంటి శిష్యులను కూడాను ఈ విధమైనటువంటి మార్గములో ప్రవేశింపచేసి ఆనాడు అనేక మందిని భగవత్ తత్వాన్ని అనుభవించుకునేటువంటి యొక్క దివ్య మార్గము లోపల ప్రవేశపెట్టారు. కాన
యువకులైనటువంటి మీరు ప్రప్రథమంలో మీ యొక్క బుద్ధులు చక్కదిద్దుకొని నిర్మలమైనటువంటి భావములతో పవిత్రమైనటువంటి యొక్క ఊహలతో ఈ చిక్కినటువంటి అవకాశమును చక్కగా అనుభవించుకొని దైవత్వం అనేటువంటి యొక్క మధురమైనటువంటి ఆనందమును అనుద్దుకొని తద్వారా మీ యొక్క జీవితమును యావత్ భారతదేశమునకు అంకితం చేసి తోటి మానవులను కూడాను పునరుద్ధరింపడానికి ఒక ధర్మమును పునరుద్ధరింప చేయటానికి వారికి తగినటువంటి యొక్క ఆదర్శప్రాయులుగా మీరు నిలిచి భారతదేశం యొక్క తిరిగి సంస్కృతిని మీరు నిలబెట్టడానికి తగినటువంటి కంకణం కట్టుకుంటారనేటువంటి యొక్క విశ్వాసంతో ఈ యొక్క సమావేశంలో మిమ్మల్ని చేర్చుకోవటం జరిగింది. ఈ చేర్చుకున్నంత మాత్రమున మాకు సంతృప్తి కానేరదు. ఈ ఒక్క నెల దినమును కూడాను ఈ చెప్పు విషయములను మీరు ఆలకించే విషయములను మీ హృదయస్థానమునందు చేర్చుకుని ఆచరణలో ప్రవేశపెట్టి ఆనందమును అనుభవించి తిరిగి మన భారతదేశమునకు సత్కీర్తిని మీరు నిలుపుతారని కూడాను నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.

ఇంతవరకు మీరు 1973 మే నెల 23న బృందావనంలో భారతీయ సంస్కృతిపై నిర్వహించిన వేసవి తరగతులలో స్వామి అనుగ్రహించిన ప్రసంగాన్ని విన్నారు. ఈ దేహము దైవమును చేర్చే మార్గంలో ఒక ఉపాధి అని మనం విశ్వసించటం అత్యవసరం. కాని ఈనాడు విజ్ఞాన శాస్త్రాన్ని ఆధారం చేసుకుని మనిషి అనవసరమైన కార్యక్రమాలలో కాలిడుతూ తమను తాము తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదని, దాని ఫలితంగా అశాంతికి గురవుతున్నాడని స్వామి హెచ్చరించారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: మంత్రము చేతగాని తంత్రము చేతగాని మనకు దివ్యత్వము ప్రాప్తించదు. మనసునందు కరుడుగట్టిన మాలిన్యాన్ని ఏనాడు పరిశుద్ధము గావించుకుందుమో అప్పుడే మనకు పవిత్రమైన మంత్ర ప్రభావము ప్రాప్తిస్తుంది. కనుకనే చిత్తస్య శుద్ధయే కర్మః అన్నారు. చిత్తశుద్ధిని గావించుకునే నిమిత్తమై మనము కర్మలు ఆచరించవలసిందే. ఈ విధమైన విశ్వాసముతో మనము నిత్య జీవితమును గడపాలి. ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది విన్నా కూడను భగవద్విశ్వాసముతో నిండియుండాలి. సర్వం విష్ణుమయం జగత్, సర్వం సంకల్పమయం విష్ణుమయం. కనుక విష్ణువునకు సంకల్పమునకు భేదము లేదు. సత్సంకల్పమే విష్ణుస్వరూపము. విష్ణువనగా కేవలం శంఖుచక్ర గదాధారి మాత్రమే కాదు, సర్వత్రా వ్యాపించిన చైతన్యశక్తియే విష్ణువు. లౌకికములైన పురాణముల చేత మనము లౌకికమైన వాంఛలనే విశ్వసించి, లౌకికమైన భావములనే విశ్వసించి లౌకికమునందే మునిగిపోతున్నాము. సర్వులయందు దైవత్వం ఉంటుండాది, అది లేని దేహమే లేదు. కనుక సర్వులయందు కూడను దైవము ఉన్నాడనే విశ్వాసము మనము అభివృద్ధి గావించుకోవాలి. ఎవరిని హింసించినా, ఎవరిని బాధించినా, ఎవరికి నొప్పి కలిగించినా అది దైవానికే కలిగించినట్టుగా మనం విశ్వసించాలి.

0: ఓం శ్రీ సాయిరాం. మనమందరం నిత్యం అష్టోత్తర శతనామాలతో స్వామివారిని పూజిస్తూ ఉంటాం. నామం భగవంతునికి భక్తునికి మధ్య బ్రిడ్జి వంటిదని స్వామి ఎప్పుడూ చెబుతారు. కాని మనని భగవంతునితో అనుసంధించే పవిత్ర నామాల వెనక దాగియున్న భక్తిభావాన్ని, ఆర్ధతను, నిజతత్వాన్ని అర్థం చేసుకున్నామా? డాక్టర్ భానోజీరావు గారు గత 40 ఏళ్లగా స్వామి భక్తులుగా ఉంటూ స్వామిని సేవిస్తున్నారు. భానోజీరావు గారు తన్మయత్వంతో కూడిన భక్తితత్వంతో ఆయన అనుభవాలను, ఇతర భక్తుల అనుభవాలను రంగరించి ఈ అష్టోత్తర శతనామాల వెనక దాగియున్న భావాన్ని వెలికితీసే ప్రయత్నాన్ని ఎంతో ఆహ్లాదంగా చేశారు. భానోజీరావు గారు తమ హృదయాంతరాళాలలోంచి ఎంతో ప్రేమపూర్వకమైన భక్తితో అందిస్తున్న ఈ కార్యక్రమాన్ని మీరు కూడా విని ఆనంద భక్తి డోలికల్లో విహరిస్తారని భావిస్తున్నాం. భానోజీరావు గారు అందిస్తున్న ఈ కార్యక్రమాన్ని వరుస క్రమంలో భాగాలుగా పొందుపరిచి మీకందిస్తున్నాం. ఈరోజు మొదటి భాగాన్ని మీకందిస్తున్నాం, విని ఆనందించండి.
1: పరబ్రహ్మ స్వరూపులైన స్వామివారి దివ్య పాదపద్మాలకి ప్రణామములు సమర్పించుకుని వారి అంశ కలిగిన రేడియో సాయి శ్రోతలందరికీ నమస్కరించి సాయిరాములు చెప్పుకుంటున్న భానోజీరావు. ప్రతి వాళ్ళు ప్రతి సంస్కృతిలోనూ, ముఖ్యంగా భారతదేశ సంస్కృతిలో, ఉదయం పూజ అలవాటున్నవాళ్లు ఏదో ఒక అష్టోత్తర శతనామావళి జపించడం అన్నది అనాది నుంచి వస్తున్న ఒక ఆచారం. ఎంతమంది దేవతలున్నారో అంతమందికి అష్టోత్తర శతనామాలు ఉండడం మన తాలూకా అదృష్టం. అది మన దేశం తాలూకా ఒక విశిష్టత. అయితే మన కంటికి కనిపిస్తూ, మన మధ్య తిరుగుతూ, నేను దైవాన్ని అని గట్టిగా మనకు అర్థం కాదేమోనని చెప్పిన ఆ మహప్రభు ఉన్నడే ఆ బంగారు తండ్రి. వారి కృప వలన ఒక మహనీయుడు శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళి ఎన్నో రోజుల కిందట, ఎన్నో సంవత్సరాల కిందట రచించడం, ప్రతి భక్తుడికి ఈ అష్టోత్తరం చదువుకోవడం ఒక అలవాటుగా మారడం, అది మనందరం చేసుకున్న పూర్వజన్మ సుకృతం. స్వామి బాగా చిన్నప్పుడు సుబ్బమ్మ గారికి చెప్పేవారట, నేను ఎవరో తెలుసా, నేను భగవంతుణ్ణి అని చెప్పుకునేవారట. ఎందుకంటే రాముడు దేవుడు, కృష్ణుడు దేవుడు, మనం చూడని వాళ్ళందరూ దేవుళ్ళు అనుకుంటాం, కాని మన మధ్యలో పరిపూర్ణ అవతారమైన స్వామి మామూలుగా మానవుడిలా మాట్లాడుతూ తిరుగుతూ ఉంటే మనం గమనించలేకపోతున్నాం. మిగిలిన అష్టోత్తర శతనామావళి గురించి నాకు తెలియదు, గాని శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళిలో ఒక బ్రహ్మాండమైనటువంటి సత్యము దాగి ఉన్నది. అదేంటంటే, ఏ భక్తుడైనా ఒక 2-3 సంవత్సరాలు శ్రీవారితో సంబంధం ఉన్న భక్తుడైనా పర్వాలేదు, ఏదో గడగడగడ పూజ చేయాలి గదా, ఈ టైం వేగంగా అయిపోవాలి అనుకుంటే చెప్పలేను, గాని అతి జాగ్రత్తగా ఈ 108 నామాలు పరిశీలనా దృష్టితో జాగ్రత్తగా చదువుకుని అర్థం చేసుకుంటే అందులో ఒక బ్రహ్మాండమైన సత్యం అర్థమవుతుంది. భక్తుడికి ఇచ్చిన అనుభవాలు ఉన్నాయి అందులో, ప్రపంచమంతటికీ తెలిసిన అనుభవాలున్నాయి అందులో. ఎప్పుడు కూడా మనం మాట్లాడుకోవాలన్నప్పుడు మన అనుభవాన్ని మనం మాట్లాడుకోవడం చాలా మంచిది, ఎందుకంటే దాన్ని ఎవరు తర్కించడానికి లేదు, విమర్శించడానికి లేదు, ప్రత్యక్షమైన అనుభవం, దాన్ని మాట్లాడుకోవచ్చు. ఈ 108 నామాల్లో 10 ఏళ్లు 15 ఏళ్లు శ్రీవారి తాలూకా కృపని ఆస్వాదించిన వాళ్లందరికీ ఈ 108 నామాలు వారి వారి అనుభవాల్లో సత్యమని అర్థమవుతుంది. అది మహత్తరమైనటువంటి గొప్ప విషయం. ఎందుకంటే కృష్ణ అష్టోత్తరం, రామ అష్టోత్తరం అవి చదువుకున్నామనుకోండి, మనం రాముడితోటి మనకున్న బంధాన్ని 108 నామాల్లో అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. మనకి ఇవ్వచ్చు అయినా ఇవ్వకపోవచ్చు. మన మధ్యలో ఉన్న స్వామి తాలూకు గొప్పతనం ఏంటంటే ఈ 108 నామాలు ఊరికే చదువుకుంది కాదు నాయన, వీటి తాలూకా అనుభవం నేను ప్రతివాళ్లకి ఇవ్వగలను అని నా స్వామి ఆ బంగారు తండ్రి రుజువు చేస్తున్నారు. ఇప్పుడు నేను భక్తులకి చేసుకునేటటువంటి విన్నపం ఏంటంటే, పూజ అలవాటు లేదు అన్నవాళ్లు ఏం బాధపడక్కర్లేదు, సాయిరాం అనుకున్న చాలు, కలికాలంలో నామస్మరణ చాలు అన్నారు స్వామి, అంచేత చాలు. పూజ అంటూ ఉంటే మనందరికీ ఒక అలవాటు ఉంది, ఈ ఉదయం పూజ చేసుకునే వాళ్లకి సాయంత్రం పూజ చేసుకునే వాళ్లకి ఒక అలవాటు ఉంది. అలవాటు ఏంటంటే మందిరంలో జరిగేటటువంటి పూజా కార్యక్రమంలాగే ఆఖరిన సత్యసాయి అష్టోత్రం చదువుకుంటాం. అదేమిటి, నిన్న ఉదయం సాయి అష్టోత్తరంతో నా పూజ జరిగింది, 24 గంటలు గడిచాయి స్వామి, 24 గంటలు నాతో ఉన్నావు, ఈ వచ్చే 24 గంటలు నేను నన్ను మీరు ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకుంటారు స్వామి, నేను మానవ మాతృని కనుక జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, ఈ 108 పేర్లు నాకొక రక్ష. భక్తులందరికీ శ్రోతలందరికీ మనవి చేసుకున్నట్టుగా ఈ రోజు నుంచి, ఈ ఉపన్యాసం నుంచి జరిగే కార్యక్రమం ఏంటంటే ఈ 108 నామాలలో శ్రీవారు భక్తులకిచ్చిన అనుభవాలు ఎలా ఉన్నాయి, ఈ ఉపన్యాసాలకి శ్రీవారి కృప వలన పెట్టుకున్న పేరేంటంటే శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామ అనుభవములు. ఈ అనుభవాలు శ్రోతలు నన్ను మన్నించి నా అనుభవాలు చెప్తే ఆ ఏదో ఈయనకి జరిగింది చెప్తున్నాడు అని అపార్థం చేసుకోకుండా, వారి కరుణ లేకుండా ఏ అనుభవం రాదని గ్రహించి నన్ను మన్నించమని మరీ మరీ ప్రార్థిస్తున్నాను. నా అనుభవాలు కాకపోతే ప్రపంచమందరికీ తెలిసిన అనుభవం, దాని గురించి మాట్లాడతాను. మనం అందరికీ స్వామి చెప్పింది, దాని గురించి ఏ విధమైనటువంటి కొరత ఉండదు. అదేవిధంగా ఎవరి అనుభవానికైనా కొరత ఉండదు. ఈ రెండింటినీ మిళితం చేసి మన కార్యక్రమంలో శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామ అనుభవములు అని రాబోయే కొన్నాళ్లు ఇవాళ నుంచి ఆ మాటలు 4 అనుకుని మనందరికీ కావలసింది, మనందరం కోరుకునేది శ్రీవారి కృప మనందరి మీద ఎప్పుడూ ఉండాలని, చిన్న పిల్లలకు కూడా ఏమి తెలుసుకున్నా తెలుసుకోకపోయినా పర్వాలేదు తండ్రి, ఈ సత్యసాయి అష్టోత్తర శతనామం మాత్రం నేర్చుకున్నానా, ఇది ప్రత్యక్షానుభవంతో భగవంతుడు మనకిచ్చిన వరం అని అందరూ చెప్పుకుంటారని ఆశిస్తూ ఇవాళ మొట్టమొదటి 9 నామాలని ఒక మారు రుచి చూసుకుందాం. ఓం శ్రీ సత్యసాయి బాబాయ నమః అని కొన్నాళ్ళంటారు. కొందరు ఓం శ్రీ భగవాన్ సత్యసాయి బాబాయ నమః అని కొందరు అనుకుంటారు. ఇప్పుడు రాను రాను ఓం శ్రీ సాయి అని మిగిలిన నామాలు చదివేస్తున్నారు. మా చిన్నప్పుడు 1975 ఆ ప్రాంతంలో అన్ని నామాలకి ముందున ఓం శ్రీ భగవాన్, ఓం శ్రీ భగవాన్, ఓం శ్రీ భగవాన్ అనుకునేవాళ్ళని. తర్వాత ఎక్కడ చూసినా, ఏ దేశంలో ఏ సత్యసాయి సంస్థ చూసినా వాళ్ళందరూ ఓం శ్రీ సాయి, ఓం శ్రీ సాయి అని చదువుకుంటున్నారు. ఒకరోజు సాయంత్రం స్వామివారి దర్శనం చేసుకుంటున్నప్పుడు, ఈ మార్పు ఎందుకు వచ్చింది స్వామి? ఓం శ్రీ భగవాన్ సత్యసాయి బాబాయ్ నమః, ఓం శ్రీ భగవాన్ సత్యస్వరూపాయ నమః, ఓం శ్రీ భగవాన్ అట్లా అనుకునేవాళ్ళం కదా ఆ చిన్నప్పుడు. ఇప్పుడు అందరం కూడా ఓం శ్రీ సాయి, ఓం శ్రీ సాయి అనిస్తున్నాం ఎంచేత అంటే, ఒక ఆలోచన వచ్చింది. సాయి సా ఆయి, అమ్మతో కూడిన ఆ స్వామికి నమస్కారాలు చెప్పుకుంటున్నాను అనర్థం కదా. ఇప్పుడు ఓం శ్రీ భగవాన్ అంటే కొంచెం దూరము, అమ్మ మగ దగ్గర అనుకున్నాను స్వామి. రోజులు గడుస్తున్న కొద్దీ, కాలం గడుస్తున్న కొద్దీ కలి ప్రభావం ఎక్కువ అవుతోంది కాబోలు. మనిషికి, సంఘానికి, ప్రజలకి, భక్తులకి, అందరికీ చికాకులు ఎక్కువవుతున్నట్టున్నాయి. అంచేత అమ్మా అమ్మా అమ్మా అని పిలుచుకుంటున్నారేమో, అందుకని ఓం శ్రీ సాయి, ఓం శ్రీ సాయి, అమ్మతో కూడిన ఆ పరమాత్మకి నమస్కారాలు పెట్టుకుంటున్నాను అనుకుంటున్నారేమో అన్న ఆలోచన వచ్చింది. మనం ఆ ప్రకారంగానే మొట్టమొదటి నామము ఓం శ్రీ భగవాన్ సత్యసాయి బాబాయ నమః. ఈ మొదటి నామం ఏ పరిపూర్ణ శుద్ధతత్వమైతే సృష్టి స్థితి లయలకు కారణమో, ఆ పరమేశ్వరుడే ఇప్పుడు సత్యసాయిబాబాగా వచ్చారు, ఆయనకి నమస్కారం. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. భగవంతుడంటే ఎవరు? భగవత్తత్వం ఏమిటసలు? భగవంతుడు జగన్నాటక సూత్రధారి అని, సర్వసృష్టికి వారే కారణమని, సర్వసృష్టిలోనూ వారే ఉంటారని అనుకుంటాం కదా. ఆ పరిపూర్ణ శుద్ధతత్వము ఫలానా శ్రీ శ్రీ శ్రీ సత్యసాయిబాబా వారనే నామంతో మన మధ్యన వెలిసి ఉన్నారు, వచ్చి ఉన్నారు. ఈ మొదటిది, మొదటి నామం నిజంగా చెప్పాలంటే అది ఒక ఉపోద్ఘాత నామం. నేను 108 సార్లు దండం పెట్టుకుంటాను, నేను 108 సార్లు నమస్కారం పెట్టుకుంటాను స్వామి. అయితే మొట్టమొదటి నామంలో మిమ్మల్ని మీరు ఎవరో మాకు చెప్పారు కదా, అది తలుచుకుంటాను స్వామి. మాకేం తెలుస్తుంది స్వామి మీరు చెప్పకపోతే? మా మధ్యలో రేపు రాముడు వచ్చినా మేం గ్రహించలేము స్వామి. ఓరి అమాయకుల్లారా, నేను శ్రీరాముణ్ణిరా అంతేగాని మాకు తెలీదు. అలాంటి కలికాలంలో మా ముందుకొచ్చి శ్రీవారు ఇచ్చినటువంటి ఆ బ్రహ్మాండమైనటువంటి ఆ పేరు మేము పట్టుకుని నమస్కారం పెట్టుకుంటున్నాం స్వామి. ఈ మొదటి నామము వారంతట వారే భక్తుల మీదున్న ప్రేమతో, అభిమానంతో అందరికీ చెప్పారు నేనెవరనుకుంటున్నారు, నేనే సాయిబాబాని. వారు చెప్పిందే మొట్టమొదటి నామం. ప్రపంచమందరికీ స్వామివారి పేరు విన్న ప్రతి వ్యక్తికి ఉన్న అనుభవం ఈ మొదటి నామం, ఓం శ్రీ భగవాన్ సత్యసాయి బాబాయ నమః. రెండో చూడండి, ఓం శ్రీ సాయి సత్యస్వరూపాయ నమః. ఆ బంగారు తండ్రి ఏ స్వరూపం, ఏ శక్తి స్వరూపం, ఏ శక్తులన్నిటికీ కారణమో సత్యము, ఆ సత్యం తాలూకా స్వరూపం. మన అదృష్టం కొద్దీ మనం చేసుకున్న బ్రహ్మాండమైనటువంటి అదృష్టం ఏంటంటే, శ్రీవారు సత్యనారాయణ వ్రతం చేయడం వలన ఆ బంగారు తల్లి ఈశ్వరాంబకి జననం అయినందువలన ఆవిడ ముద్దుగా సత్య అని పేరు పెట్టుకున్నారని మనం సత్యం శివం సుందరంలో చదువుకుంటాం. అయితే వారి తాలూకా సంకల్పం ప్రకారమే వారు జన్మని తీసుకున్నారు కనుక ఆ పేరు కూడా ముందుగానే నిశ్చయం చేసుకున్నారు. వారెవరు? సత్యానికి స్వరూపం. రెండో నామంలో, స్వామి మీరు సత్యానికి స్వరూపం, మీకు నమస్కారం చేసుకుంటున్నాను. సత్యానికి స్వరూపం అంటే అర్థమేమిటి? అసలు సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఎప్పుడూ ఉండేది సత్యం. 15,000 సంవత్సరాల కిందట, 30,000 సంవత్సరాల కిందట, రాబోయే 30,000 సంవత్సరాల తరువాత ఉండేది సత్యం. సత్యము నిత్యము. మరి సత్యానికి శ్రీవారు స్వరూపుడైతే ఆ శుద్ధ సత్యమే, ఆ సత్యమే అన్ని రకాల అవతారాలకి మూలకారణమైతే స్వామి సత్యస్వరూపుడనడానికి ఎలాంటి ఆధారం దొరుకుతుంది? సత్యమంటే ఏమి? ఇదివరకు ఉండి, ఇవాళ ఉండి, రేపు ఉండేది సత్యం. ఆ సత్యానికి స్వరూపమైన మహనీయునికి 30 సంవత్సరాల కిందట, 3,000 సంవత్సరాల కిందట, 10,000 సంవత్సరాల కిందట ఎప్పుడు ఏ అవతార రూపంలో ఉండి ఏం జరిగినా ఏం చేసినా వారు చెప్పేది వారికి తెలుసు. శ్రీకృష్ణ పరమాత్మ గీతని నిజంగా ఎలా చెప్పాడన్నది మన స్వామికే తెలుసు. రాముడు తాలూకా అంతరాంతరాల్లో జరిగేవి మన స్వామికే తెలుసు. ఎంచేత? సత్యస్వరూపుడు కనుక. అయితే ఇంకేదన్నా చిన్న ఉదాహరణ ఉందా? మనం మామూలుగా మాట్లాడుకునే వ్యవహార రీత్యా చూస్తే సత్యస్వరూపుడు అనడానికి ఏదన్నా అనుభవం ఉందా అంటే, శ్రోతలందరూ నన్ను మన్నిస్తారని ధైర్యం చేసుకుని మాకు జరిగిన ఒక అనుభవం చెప్తున్నాను. మా అమ్మగారికి 8 సంవత్సరాలు సంతానం లేదు. సరే, సంతానం కలిగింది. మా ఆఖరి చెల్లెలు పుట్టే టైంలో 1950లో ప్రసవం తర్వాత ఒళ్ళు తెలియకుండా పడిపోయింది మా అమ్మ. మా తాతగారు సింహాచలంలో వరహాలక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో వేద పండితుడిగా పనిచేసేవారు. సో మా అమ్మ 1950లో ఇలా పడిపోగానే, ఒళ్ళు తెలియకుండా పడిపోగానే మా నాయనమ్మ గారు, అప్పన్నా సింహాద్రప్పన్న వరహా నరసింహ నా భర్త నీకు సేవ చేశాడు, నా కోడల్ని అన్యాయం చేయకు, చిన్న పిల్లల్ని తల్లి లేనిదానిగా చేయకు, వాళ్ళని రక్షించు, నా కోడల్ని కాపాడు అని మా నాయనమ్మ గారు గట్టిగా కేకవేయడం నాకు బాగా జ్ఞాపకం. అది 1950లో జరిగింది. 1972 సంవత్సరం నుంచి అమ్మ 1978లో పోయే వరకు ఆరోగ్యం పరిస్థితి బాగుండేది కాదు. భగవంతుడు నా బంగారు తండ్రి, నా స్వామి నాకిచ్చిన అవకాశం 1977లో ఓసారి నాతో మాట్లాడినప్పుడు, స్వామి ఎల్సీ కోవన్ గారి భర్త మిస్టర్ కోవన్ గారిని బతికించారట, ఇప్పుడిప్పుడే మాకు స్వామి కొంచెం సంపదని కొంచెం తరహాన్ని చూపెడుతున్నారు, ఈ టైంలో మా అమ్మ అలా ఉండడం బావులేదు స్వామి, మా అమ్మని ఒక్కడ అన్ని రోజులు సరిగా ఉండేటట్టు చూడకూడదా స్వామి అని చెప్తే, స్వామి దగ్గర తీసుకుని, అలా అడగకూడదు బంగారు, నేను చూసుకుంటున్నాను కనుకే ఎప్పుడో పోవలసిన అమ్మ మనకింకా కనపడుతోంది. నాకు వెంటనే అర్థమైంది. స్వామి, వరహానృసింహస్వామిగా అమ్మని కాపాడిన మీరు ఈరోజు నా స్వామిగా అది చెప్తున్నారా స్వామి? అది అడగకూడదన్నారు నా స్వామి. ఇంకలా అడగకూడదు, ఇంక అడక్కు, లేకపోతే అమ్మ ఎప్పుడో పోయేది. నేను చూసుకున్నాను కనుక అమ్మ మనకు కనిపిస్తోంది అన్నారు స్వామి. స్వామి, సత్యస్వరూపుడివి కనుక, నిత్యమైనటువంటి సత్యానివి కనుక, ఏ రోజు ఎక్కడ ఏం జరిగినా ఎవరూ నీ దగ్గర నుంచి దాచలేరు, నిన్ను మించిన దైవం ఇంకెవరూ లేరు, అన్ని దేవుళ్ళు. అందుకే చాలా మంది చెప్తుంటారు సర్వదేవతాతీత స్వరూపుడు సత్యసాయి అని. సర్వదేవతలకు అతీతుడు, ఆ దేవతల రూపాలన్నీ తీసుకునేదే మన స్వామి అన్నదానికి చక్కటి బ్రహ్మాండమైనటువంటి అనుభవాన్ని ప్రసాదించారు స్వామి. మూడో నామం ఓం శ్రీ సాయి సత్యధర్మ పరాయణాయ నమః. సత్య ధర్మ పరాయణాయ నమః. సత్యమే వారి స్వరూపం, దాని గురించి మళ్లీ మనం వెళ్ళకి వెళ్ళక్కర్లేదు. ధర్మ పరాయణుడు, దీనికి నాకు జరిగింది నేను చెప్పను. ప్రపంచమందరికీ తెలిసినటువంటి ఒక మహాసత్యం ఉంది. 1968లో శ్రీవారి ఉపన్యాసంలో చెప్పారు, నేను వచ్చింది నిజంగా చెప్తున్నాను ధర్మ సంస్థాపన కోసం అన్నారు. ధర్మ సంస్థాపన కోసం వచ్చారన్నారు. ఉన్నమాట చెప్తున్నాను, అవి వినేస్తాం, వాటి అర్థం మనకు తెలియదు. గత 6-7 సంవత్సరాలుగా అర్థమవుతోంది, మనందరికీ అర్థమవుతోంది. ఏమిటది? ధర్మానికి మూలమైన వేదాన్ని ఉద్ధరించడమే ధర్మ సంస్థాపకుడుగా, ధర్మపరాయణుడుగా స్వామివారు చేసేటటువంటి మహత్కార్యమని తెలుస్తోంది. అనవసరంగా 10 మంది దగ్గర మనం అనుకోకూడదు, కానీ

మతభేదం లేదు, వర్గభేదం లేదు. ఏ భేదం లేకుండా, ఎవరితోటి గట్టిగా చెప్పకుండా, నేనిచ్చేస్తున్నాను అనకుండా ఆ బంగారు తండ్రి అందరిలోకి కొంచెం కొంచెం వేదాన్ని లోపటికి ఎక్కేటట్టుగా చిన్న చిన్న ఇంజెక్షన్లా ఇచ్చేస్తున్నారు నా బంగారు తండ్రి. ఎక్కడికి వెళ్ళండి, ఏ భజన మందిరానికి వెళ్ళండి, ఆంధ్రదేశంలోనే కాదు, హిందూ దేశంలోనే కాదు, ఏ దేశమైనా వెళ్ళండి, వాళ్ళందరూ అవును మరి మనం కూడా వేదం క్లాస్ లేకపోతే ఎలాగా, మనం కూడా వేదం చెప్పకపోతే ఎలాగా. వేదాన్ని పోషిస్తే ధర్మం దానంతట అదే పోషింపబడుతుంది. ఆ ధర్మపరాయణ తత్వం స్వామివారిది, మనందరికీ ఇచ్చిన మహా అనుభవం. అతిరుద్ర మహాయాగం చేశారు. అతిరుద్ర మహాయాగం చేసినప్పుడు చాలా మంది చదువు లేని వాళ్లు కూడా వాళ్ళందరూ అనేవారు, సార్ రాత్రి పడుకున్నా ఓం నమో భగవతే రుద్రాయ అని వినపడుతోంది సార్, సార్ మధ్యాహ్నం వినపడుతోంది సార్, సాయంత్రం వినపడుతోంది సార్, ఇదేమిటి సార్? అది నా బంగారు తండ్రి తాలూకా మహా సంకల్పం. ఎంత అదృష్టం చేసుకున్నామండి మనం అందరం. ఆ రుద్రం మన చెవుల్లోకి రంగరించి పోసేశారు కదా. వేదమాత సంతోషిస్తోంది సత్యధర్మ పరాయణుడని. ఆ సత్యధర్మ పరాయణుడికి నమస్కారం పెట్టుకుంటున్నాం మూడో నామంలో. నాలుగవది, ఓం శ్రీ సాయి వరదాయ నమః. దీని గురించి ప్రతి భక్తుడికి అనుభవం ఉంటుంది. వరదహస్తం, ఆర్తులు అర్ధార్థులు జిజ్ఞాసులు మూడు రకాలుంటారట పరమేశ్వరుడి దగ్గరికి వచ్చేవాళ్లు. నా స్వామి దగ్గరికి వచ్చేవాళ్లలో నేను అనుకోవడం, క్షమించండి మీరందరూ, చాలా మట్టుకు ఆర్తులు అర్ధార్థులే. జిజ్ఞాస ఎక్కడి రోజుల్లో, జిజ్ఞాసకి టైం లేదు కదా. అందరికీ ఉద్యోగాలు కావాలి, భవనాలు కావాలి, భవంతులు కావాలి, నాణాలు కావాలి, బ్రహ్మాండమైనటువంటి వస్తువాహనాలు కావాలి. లేకపోతే ఒండ్లు బాగులేదు, ఒళ్ళు బాగుండాలి, ఇవళ్ళు బాగులేదు, బాగుండాలి, ఆ జబ్బు వచ్చింది అది నయం అవ్వాలి. ఆర్తులు అర్ధార్థులు ఎక్కువ. నా స్వామి, ఆర్తిగా రా, అర్ధార్థిగా రా, ఆ రెండు చూస్తాను ముందు, జిజ్ఞాస దానంతటా దొస్తుంది. ఎంత చక్కటి తండ్రి, ఎప్పుడో విన్న జ్ఞాపకం. చూడు, ఖాళీ కడుపు మీద గీతలును అవి బోధించకు. వాళ్ళకి అన్నం పెట్టు ముందు. అన్నం కావాలని వచ్చిన వాడికి భగవద్గీత బోధిస్తే లాభం లేదు, వాడికి అన్నం పెట్టు అన్నారు స్వామి. నేను కూడా నా స్వామి దగ్గరికి ఆర్తిగాను అర్ధార్థిగానే వచ్చాను. ఇప్పటికీ ఇంకా ఆర్తిగా అర్ధార్థిగానే ఉన్నానేమో అని కూడా అనుకుంటాను. వరదాయ నమః. ఇందులో ఒక్క మాట చెప్తాను, ఇది ప్రత్యక్షానుభవం. సింగపూర్ విశ్వవిద్యాలయంలో పాఠం చెప్తూ డాక్టరేటు లేని ఒకే ఒక్క ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు, మొట్టమొదట 1970లో స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు, నాతో మాట్లాడితే చాలు, స్వామి నా డాక్టరేటు అని చెప్దాం అనుకున్నాను. శ్రీవారు పిలిచారు, దగ్గర తీసుకున్నారు. స్వామి, పిహెచ్డీకి రిజిస్టర్ చేయడం లేదు స్వామి, వాళ్ళు రిజిస్ట్రేషన్ అవ్వడం లేదు స్వామి. రిజిస్ట్రేషన్ అవ్వంది పిహెచ్డీకి డాక్టరేట్ చేయడానికి ఒప్పుకోరు. రిజిస్ట్రేషన్ మొట్టమొదట జరగాల్సినటువంటి వ్యవహారం. యూనివర్సిటీల్లో ఉద్యోగాలు చేసేవాళ్లకి, కాలేజీల్లో ఉద్యోగం చేసేవాళ్లకి నేను చెప్పింది సులువుగా అర్థమవుతుంది. 1970 జనవరిలో జరిగింది ఇది. స్వామి నా డాక్టరేట్ సంగతి చూసుకోరా, స్వామి రిజిస్ట్రేషన్ చేయించరా. చూడు, నేనన్నీ చూసుకుంటాను, అవన్నీ మర్చిపో, నేనన్నీ చూసుకుంటాను కదా. అంటే కొత్త కదా ఈ దేవుడే, పూర్తిగా నాకు అర్థం కాదు కదా. ఆ రోజుల్లో నేను అనుకున్నాను, ఏంటి చూసుకుంటానంటారు, రిజిస్ట్రేషనే అవడం లేదంటే ఏమిటో, స్వామికి అర్థమైందో లేదో నేను చెప్పిన మాట అనుకున్నాను. 2 రోజుల తర్వాత మా సొంత ఊరైన విజయనగరం వెళ్లాం. అప్పుడు శివరాత్రి నాడు

పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి ఇచ్చాడు ఉత్తరం. రెట్రోయాక్టివ్ గా 1969 అక్టోబర్ నుంచి రిజిస్ట్రేషన్ చేసినట్టుగా ఉత్తరం వచ్చింది. రెట్రోయాక్టివ్ గా రిజిస్ట్రేషన్లు ఎవరు చేయరు. పిహెచ్డికి రిజిస్ట్రేషన్ ఏ రోజు అప్లై చేస్తారో ఆ రోజు ఇస్తారు. ఇది నాకు అక్టోబర్ నుంచి రిజిస్ట్రేషన్ ఇచ్చాడు నా బంగారు తండ్రి. ఎందుకంటే వరదాయ నమః, చాలా ఉదాత్తమైన మహానుభావులందరూ భక్తుల్లో ఉన్నారు. వాళ్ళు నేను చెప్పింది మన్నించి అపార్థించకుండా నన్ను క్షమించండి, ఒక్క మాట మనవి చేసుకుంటాను, వారి దగ్గర కావలసింది అడగండి. అడగడంలో తప్పు లేదు, అది దాచుకోకండి. జిజ్ఞాసువుల్లా నటించొద్దు. ఆర్తిలా వచ్చినప్పుడు ఆర్తిసంగతి చెప్పండి, అర్ధార్థిగా వచ్చినప్పుడు నాకు ఇది చెయ్యండి స్వామి అని చెప్పండి. అది దాచేసుకుని ఏమిటో వేదాంతం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ బంగారు తండ్రి మనకి మంచిదైతే తనిస్తారు, మనకి మంచిది కాకపోతే ఇవ్వరు. ఇప్పుడు నేను ఇందాకలు చెప్పాను, సత్యస్వరూపాయ నమః అన్నప్పుడు చెప్పాను కదా, అమ్మని నేను చూసుకున్నాను కనుక ఉందన్నారు. మరింకేం చేయలేదు అంటే ఏంటి, నేను అడిగినంత మాత్రాన తను ఇచ్చేస్తారని కాదు, కాని ఆ తండ్రిని మీ పూజ గదిలోనైనా సరే, ఆ స్వామి తాలూక ఛాయాచిత్రానికైనా సరే మాట్లాడి అడగండి, తప్పు లేదు. కాని వారిచ్చారా ఇవ్వరా అన్నది మాత్రం మనకు అనవసరం. అది వారి తాలూకా ఇచ్చ మీద మనకి ఏది మంచిదో అది చెయ్యడమే ఆ బంగారు తండ్రి తాలూకా ఉద్దేశం కనుక వారికి అది వదిలేయండి. 5వ నామం ఓం శ్రీ సాయి సత్పురుషాయ నమః. ఇవి కొన్ని అష్టోత్తరం పుస్తకాల్లో సాధు పురుషాయ నమః అనుంటుంది, కొన్నిట్లో సత్పురుషాయ నమః అనుంటుంది. ఎట్లా ఉన్నా పర్వాలేదు, అసలు విషయం ఏంటంటే స్వామి, ఈ ప్రతి పురుషుడిలోనూ, పురంలో నివసించేది పురుషుడంటారు, పురం అంటే శరీరం, ఆహా సత్పురుషాయ నమః, ప్రతి వారిలోనూ అంతర్గతంగా ఉన్న బంగారానివి నువ్వేనమాట స్వామి, అందరిలోనూ ఉన్న శ్రీస్వామికి నేను నమస్కరిస్తున్నాను. ఎప్పుడు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, స్వామి లవాల్ సర్వాల్ అన్నారు గాని సర్వాల్ లవాల్ అనలేదు. ఎందుకు అలా అన్నారు, నన్ను ప్రేమిస్తున్నావా బంగారు, నన్ను ప్రేమిస్తే ప్రపంచంలో అందరినీ ప్రేమించగలిగే, అప్పుడే నన్ను ప్రేమించినట్లు లెక్క. అందుకే స్వామి ఏం చెప్పారు, లవాల్ సర్వాల్, అందరినీ ప్రేమిస్తేనే ఆ ప్రేమ తనకు అందుతుంది. స్వామీ నువ్వంటే నాకు మహాప్రేమ, ఈ భక్తులంటే మాత్రం బాగాలే చికాక్గా ఉందన్నారనుకోండి, ఆయనకి ఆ ప్రేమ అందదు. మనము స్వామిని ప్రేమిస్తే ఆ ప్రేమ అందరి మీద ప్రవహించిన నాడు స్వామిని ప్రేమించినట్టు లెక్క. ఇప్పుడు పాపం మనందరం సరిగా ఉండలేదని కాబోలు ఇంకా ఖచ్చితంగా చెప్తున్నారు స్వామి. ఏం చెప్తున్నారో తెలుసా, నా ప్రేమని నీ ద్వారా అందరికీ అందించు అని చెప్తున్నారు. ఎందుకంత చెప్తున్నారు, ముందు చెప్పారు లవాల్ లవాల్ లవాల్ అని చెప్పారు, వింటారా, వినరు కదా, స్వామి సర్వాల్ చేసేస్తాను, ఎలాగో అలాగా ఆ ఫుడ్ ప్యాకెట్ ఇచ్చేస్తాను, ఎలాగో అలాగా ఆ వాటర్ ఇచ్చేస్తాను, ప్రేమ ద్వారా చూసుకుంటాను. అది కుదరదు బంగారు తండ్రి, నువ్వేం చేయాలంటే ముందు ప్రేమించడం నేర్చుకో, అప్పుడు నువ్వు ఫుడ్ ఇస్తే అది అమృతం అవుతుంది. ఇంకా వినలేదని పాపం ఇప్పుడు ఏం చెప్తున్నారో తెలుసా నా బంగారు తండ్రి, ఏం చెప్తున్నారంటే నీ ద్వారా నా ప్రేమను అందించు. అమ్మో ఎంత ఘనతరమైన బాధ్యత ఇచ్చారు మనకి, నీ ద్వారా నా ప్రేమను అందించన్నారు. అప్పుడైనా సరే ఇది భగవంతుడి ప్రేమ కదా, భగవంతుడు చెప్పిన మాట కదా అని మనం వింటామని. ఈ సత్పురుషాయ నమః అన్నదానికి అర్థము లవాల్కి ఒకటే అర్థం, అందరిలోనూ ఉన్న ఆ స్వామిని మనం నమస్కారం పెడుతున్నాము అని ఈ నామం తాలూకా అర్థం. ఈ అనుభవం అందరికీ ఒక్కసారిగా ఇచ్చేశారు స్వామి. ఎందుకు ఎలా ఇచ్చారు, లవాల్ సర్వాల్, ఇంకా ఎలా ఇచ్చారు, నీ ప్రేమని నా ప్రేమగా అందించు, నీ ద్వారా నా ప్రేమ అందరికీ కనిపించేటట్టు చూడు అని చెప్పారు శ్రీవారు.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి భాగంలో మనం శ్రీమతి ఇందిరా మానస, శ్రీమతి హరితాకృష్ణలతో పరిచయం వింటాం. గత 4 దశాబ్దాలుగా వీరి కుటుంబం వారు స్వామి భక్తులు కావడం, వీరు వీరి సోదరీమణులిద్దరూ ఆ వంశంలో 4వ తరం వారు కావడం విశేషం. ఈ 4 అక్క చెల్లెళ్లు స్వామివారి కళాశాలలో చదువుకోవటం ఇంకా ప్రత్యేకమైన విషయం. వీరి చిన్నతనం నుంచే స్వామి తమ దివ్య లీలను చూపించడం వీరిని స్వామికి మరింత చేరువు చేసింది. 2వ కుమార్తె అయిన ఇందిరా మనసుకు స్వామి 2013 జూలై నుండి శ్లోకాలు, పాటలు, ఆధ్యాత్మిక పరంగా తదితర విషయాల్లో ఎదుర్కొంటున్న సమస్యలకు సమాధానాలు ఇస్తూ వస్తున్నారు. ఈనాడు శ్రీమతి ఇందిరా మనస, ఆమె ఆఖరి సోదరి హరితాకృష్ణ స్వామివారితో తమ అనుభవాలను రేడియో సాయి స్టూడియోకి వచ్చి ఈ విధంగా పంచుకున్నారు.

0: ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు రేడియో సాయి స్టూడియోలో మన శ్రోతలతో వారి అనుభవాలు పంచుకోవడానికి ఇద్దరు సిస్టర్స్ వచ్చారు. వారిద్దరూ స్వామి అనంతపురి కళాశాలలో పూర్వ విద్యార్థినులు. వారిలో ఇందిరా మానస మెల్బోర్న్లోని ఉంటున్నారు, హరితకృష్ణ బెంగళూరులో ఉంటున్నారు. వీరు మొట్టమొదటిసారి ఏ విధంగా స్వామికి చేరువయ్యారు, ఆ తర్వాత జీవితంలో ఏ విధమైన స్వామితో అనుభవాలు జరిగాయోను అవన్నీ మనతో పంచుకుంటారు. ఇందిరా గారు, హరిత గారు, రేడియో సాయికి స్వాగతం.
1: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పంకజములకు మా హృదయపూర్వక వందనములు. అవకాశం ఇచ్చిన ఈ రేడియో సాయికి మా ధన్యవాదములు.
0: మొట్టమొదటిసారి మీ కుటుంబం ఎప్పుడు స్వామిని తెలుసుకున్నారు, అది కొంచెం వివరిస్తారా?
1: 1970s లో మా నాన్నగారు వెంకట్రావు గారు హెచ్ఏఎల్ సునాబెడ ఒరిస్సాలో పనిచేసేవారు. మా అమ్మ సత్యశ్రీదేవి దుర్గాదేవి భక్తురాలు. 1970 దసరాల్లో మా అమ్మ దేవి పూజలు చేస్తున్నప్పుడు మొట్టమొదట స్వామితో అనుభవం జరిగినది. అది ఎలాగంటే, అక్కడ హెచ్ఏఎల్ క్వార్టర్స్ లో ఉన్న శివాజీ గారింట్లో దేవి పూజలు జరుగుతున్నాయి, పక్కనే స్వామి ఫోటో కూడా ఉండేది. స్వామిని ఇదివరకు ఎప్పుడో ఎవరు ఇంట్లోనో చూసినట్టు గుర్తు, గాని అంతగా భక్తి పెద్ద స్వామి గాడ్ అని ఎప్పుడు నమ్మలేదు.
0: చూద్దాం అంటే ఫోటో చూసి,
1: ఫోటో చూసే ఒకే ఎవరో అని అంతవరకే తెలుసు స్వామి ఫోటో. సో ఆహానా ఏ ఫోటో ఉంది వీళ్ళింట్లో అని కూడా అనుకుందమ్మ. సో దేవి అంటే చాలా ఇష్టం, చాలా భక్తి అమ్మకి. సో ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అదే టైంలో బాగా తీవ్రంగా దేవి ఫోటోను చూసి ప్రార్థిస్తున్నారు. సునాబెడ హిల్ స్టేషన్ చాలా చల్లగా ఉంటుంది. సో అక్కడ ఫ్యాన్లు ఏమి ఉండవు. సో ఫ్యాన్లు ఏం లేవు, అలా మామూలుగా కూర్చున్నారు. అదే టైంలో దేవిని చూసి దండం పెట్టుకుంటున్నప్పుడు స్వామి మీద ఉన్న ఫోటో, అదే స్వామి ఫోటో మీద ఉన్న పువ్వు, మందారం పువ్వు ఒకేసారి గుండ్రంగా తీవ్రంగా తిరగడం మొదలు పెట్టింది. అది మా అమ్మ దృష్టి కరెక్ట్ గా అదే టైంకి ఫస్ట్ స్వామి ఫోటో మీదకు వెళ్ళింది. స్వామి ఫోటోని తీక్షణంగా గమనించడం జరిగింది. ఆ తరువాత కలలో రావడం, వేరే దేవీ రూపములలో ఉన్న దైవం సాయే అని రుజువు చేయడం అంతా అమ్మకి జరిగింది అనుభవం. సో ఫస్ట్ మా అమ్మ ద్వారా స్వామి మా ఇంట్లో మా దగ్గరికి స్వామి వచ్చారు. 1978 లో మా తాతగారు కృష్ణారావు గారు, మా మామ పద్మావతి ఇద్దరు పుట్టపర్తికి వచ్చారు. స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు. 40 ఏళ్ల నుంచి మా నాయనమ్మకి సివియర్ మైగ్రెయిన్ హెడ్ఏక్ బాధపడుతూ ఉండేవారు. స్వామి ఇంటర్వ్యూలో మా నాయనమ్మ తల మీద చేయి పెట్టి బంగారు బాగున్నావా అని అడిగారు. అప్పటి నుంచి మా నాయనమ్మ 92 ఇయర్స్ లో పోయారు. 92 వరకు ఒక్కసారి కూడా మళ్లీ ఆ హెడ్ఏక్ రాలేదు. సో బంగారు బాగున్నా అడిగే హాహానా ఎవరో మహానుభావుడు అనుకున్నారు అంతే. మా నాయనమ్మకి మా తాతగారికి పెద్ద అప్పట్లో ఎవరో చిన్నవారు ఎవరో ఏదో సేవ చేస్తున్నారు అంతవరకే, గాని ఆహానా ఇంత పవర్ ఉంటుందని ఎప్పుడు తెలీదు. తర్వాత మా నాయనమ్మకి ఇంకా వేరే అనుభవాలు కూడా చాలా అయ్యాయి. స్వామిని మా ఇంట్లో చూడడం తెల్లవారుజ 3 గంటలకి అలాంటి అనుభవాలు కూడా జరిగాయి. కానీ మేము ఇంకా చాలా చిన్నపిల్లలం అప్పుడు, అది తర్వాత చెప్పుకోవచ్చింది మా నాయనమ్మ మాతో. 1979 లో మా కుటుంబం భద్రాచలంకి మూవ్ అయ్యాం. ఐటీసీ భద్రాచలంలో మా ఫాదర్ పనిచేసేవారు. అదే ఇయర్ లో 1979-79లో స్వామి దగ్గరికి పుట్టపర్తికి వచ్చాను. సో ఆ తర్వాత మా అందరికంటే మా పెద్దక్క పద్మ అంటారు, 1980లో అనంతపూర్లో ఫస్ట్ క్యాంపస్ లో జాయిన్ అయ్యారు.
0: 1979లో భద్రాచలం నుంచి పుట్టపర్తి వచ్చారన్నారు, స్వామి దర్శనం ఏ విధంగా?
1: నేను చాలా చిన్నదాన్ని, నేను 4 ఇయర్స్ అప్పుడు. ఫస్ట్ లైన్ లో మేము చాప తీసుకుని ఆ శాండ్ ఇసుక మీద జస్ట్ అలా కూర్చున్నాం. నా చేతిలో చిన్న స్వామి ఫోటో ఉంది, స్వామికి చూపిద్దాం, స్వామి ఫోటో సంతోషిస్తాను, నేను ఇగో నిన్ను తలుచుకుంటున్నానని స్వామి ఫోటో స్వామికే చూపించాను. అప్పుడు నా చేతిలో చిన్న స్వామి ఫోటో, స్వామి స్ట్రెయిట్ మా దగ్గర నడుచుకొని మా దగ్గర ఇలా చూసి చాలా తీక్షణంగా చూసి, మా కళ్ళలో మాకు తెలియలేదు, 3 పిల్లలు, మా పెద్దక్క ఆల్రెడీ అనంతపూర్ అప్పుడే జాయిన్ అయింది, మా రెండో అక్క ఇందిర, మూడో అక్క అరుణ, నేను లాస్ట్ హరిత. మేము ముగ్గురు చాప వేసుకుని కూర్చొని ఉండే, ముగ్గురు కళ్ళల్లోంచి ఎందుకు నీళ్లు కారాయో మాకు అర్థం కాలేదు. అది మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్, పుట్టపర్తిలో శాండ్స్ మీద కూర్చొని చాప వేసుకుని మామూలు కూర్చున్నాం. ఎందుకు కారాయో మాకు తెలియదు. ముగ్గురు వేపు చూసి మేము ఏడవట్లేదు. నార్మలీ దెబ్బ తగిలితే ఏడ్చే. నేను 4 ఇయర్స్ జస్ట్ ఎల్కేజీ అప్పుడు, మా నాకు మా అక్కకి పెద్ద అక్కకి 4.5 ఇయర్స్, ఆ తర్వాత ఇంకో అక్కకి 8 ఇయర్స్. అలా ముగ్గురం కూర్చున్నాం కూర్చొని అప్పుడు ఎందుకు నీళ్లు కారాయో తెలియలేదు, కానీ అది ఎందుకో కారే. కానీ బాధలేదు, మనసులో బాధ అయితే లేదు, కానీ ఎందుకో ఫస్ట్ మా మేము చిన్నవాళ్ళం, మాకు తెలియదు అది ఆనందమో తెలియదు ఎందుకో తెలియదు. కానీ ముగ్గురు ఒకరి వైపు ఒకరు చూసుకున్నాం.
0: ఇందిర గారు మీకు అనుభవం ఎలా జ్ఞాపకం ఉంది?
2: నాకు చాలా వివిడ్ గా జ్ఞాపకం ఉందండి. అది ఎక్స్పీరియన్స్ గోల్డెన్ సాండ్స్ మీద కూర్చున్నట్టు మేమంతాను.
0: అప్పటికి మీ వయసు ఎంత ఉండేది?
2: నేను తనకంటే 8 ఇయర్స్ ఓల్డర్.
0: మీకు అది ఇంకా స్పష్టంగా జ్ఞాపకం ఉంది స్వామివారి ఆ దర్శనం?
2: ఇప్పటికీ తలుచుకుంటే ఏడుపు వస్తుంది. అది అలా తీసుకున్నారు, మమ్మల్ని దగ్గర చేసుకున్నారని ఇప్పటికీ అది గుర్తు పెట్టుకుంటూ ఉంటాం అందరం కలిసి. అది వెరీ స్వీట్ అనుభూతి అండి మా అందరికి కూడా.
0: మీరెప్పుడు జాయిన్ అయ్యారు కాలేజీలోని?
2: నేను 1984 జాయిన్ అయ్యానండి.
0: మీ అక్క ఏమోను 1980 జాయిన్ అయింది. 4 సంవత్సరాల తర్వాత మీరు అనంతపురం జాయిన్ అయ్యారు. మీ సిస్టర్స్ తర్వాత ఎప్పుడు జాయిన్ అయ్యారు?
1: నేను 1991 లో జాయిన్ అయ్యి 1996 లో పాస్ అయ్యాను.
0: స్వామి కళాశాలలో చదువుకునే అదృష్టం అందరికీ కలిగింది.
1: స్వామి అనుగ్రహం అండి. 5 ఏళ్లు అందరం, ప్రతి ఒక్కరు 4 సిస్టర్స్ 5 5 5 5 ఏళ్లు చదువు.
2: అమ్మగారు చాలా ఉండేదండి అప్పట్లో అనంతపురం కాలేజ్ అన్నా, ఆయన అక్కడ చదివిన పిల్లలన్నా చాలా ఆవిడ కళ కూడా నెరవేరినట్టు అయింది.
0: ఈ తర్వాత జరిగిన సంఘటన ఏమిటి చెప్పండి?
1: నాకు చిన్నప్పటి నుంచి ఈవెన్ చిన్న పిల్లల, మేము చిన్న చిన్నవి, నాకు చిన్న పిల్లల స్వామిని ఏమన్నా, మిగతా అన్ని దేవుళ్ళు కూడా అందరినీ కొలుస్తాం, కానీ నేను చిన్న పిల్లగా స్వామిని ఏమన్నా అడిగితే అది వెంటనే దొరికేది. నా సోషల్ బుక్ పోయిందే, హోంవర్క్ బుక్ పోయిందే అని ఇలా అడిగిన గానే తక్షణమే అగో అక్కడే ఉందని కనిపించేది. సో నాకు అదేమంటే చిన్నప్పటి నుంచి స్వామి అంటే చాలా ఇష్టం కలిగింది. మోర్ దెన్ ఒక ఫ్రెండ్ లాగా అయిపోయారు స్వామి నాకు చిన్నప్పటి నుంచి. అలాగే మేము చిన్నప్పుడు పిల్లలను సమ్మర్ హాలిడేస్ లో ఒక రోజు, ఇది ఒక రోజు విషయం చిన్నప్పుడు సంగతి ఇది, స్వామి మా అక్క మహేంద్ర అక్క కళలోకి వచ్చి, ఇగో మీ అమ్మ జీడిపప్పులో నల్ల బీరువా 2 వారలో పలానా డబ్బాలో పెట్టింది అని మామూలుగా చెప్పి, ఆహానా స్వామి కళ వచ్చింది ఎంత ఎంత హాయిగా ఉంది అని చెప్పి అందరం పొద్దుట నిద్ర లేచాం. మా అమ్మ దగ్గరకు వచ్చి, ఇగో స్వామి ఇలా చెప్పారు జీడిపప్పులు ఇక్కడ ఉన్నాయి అమ్మ, నువ్వు అటు పెట్టేవట ఇది అని చెప్పి. మా అమ్మకి అసలు షాక్, నిజమే నిజంగానే పెట్టాను.
0: పిల్లలు అనవసరంగానే తిని ఒళ్ళు పాడు చేసుకుంటారని తల్లులు దాస్తారు, అది దాచింది స్వామి చెప్పారు మీకు?
1: అది ఒక చిన్న నిదర్శనం మాకు చూసి ఇంకా స్వామితో క్లోజ్ గా ఉంటామని అనుకుంటాను ఇప్పుడు అనుకుంటే. అప్పుడు ఆహానా స్వామి నిజంగా చెప్పారు. ఫస్ట్ చెప్పినగానే అక్క చెప్పిన గానే ఆహానా కలొచ్చింది అనుకున్నాం, అంటే కలొచ్చిందని సంతోషమే, గాని అది నిజంగా అమ్మకి అది నిజం అనుభవం. అందుకని అమ్మ పెట్టింది, అమ్మ మేము ఊరికే తినేస్తున్నాం అని చెప్పి అమ్మ దాచింది అక్కడ.
0: ఇంకేమైనా అనుభవం కూడా ఉండేది ఏంటి?
1: ఇంకా ఇలాంటివి చాలా చిన్న చిన్నవి. మొన్న ఎందుకండి ఈ జనవరి 2014 అలమ్నీ డే, ఫస్ట్ న్యూ ఇయర్ 2014 మా పాప ప్రకీర్తి, మా 9 ఇయర్స్, మా ఇందిరక్క కూతురు శ్రీమయ్య తను 10 ఇయర్స్, ఇద్దరం అందరూ ఉన్నాం ఇక్కడే పుట్టపర్తిలో. అలమ్ని డే జరుగుతోంది, స్వామి దర్శనం అయింది, పొద్దుట అద్భుతంగా ప్రోగ్రాం చూసాం, సాయంకాలం కూడా ప్రోగ్రాంకి వచ్చాం. ప్రోగ్రాం వచ్చి కూర్చున్నాం ఎక్స్ స్టూడెంట్స్ బ్లాక్ లో కూర్చున్నాం. కూర్చుంటే సడన్ గా భజన జరుగుతుంది, మా అది పాటలు జరుగుతున్నాయి భజన, పాటలు అవుతూ ఉంటే సడన్ గా అది బ్యాండ్ పెట్టారు కదా, బ్యాండ్ జరుగుతూ ఉంటే మా కూతురు, మా పాప ప్రకీర్తి చూసి, అమ్మ నాది ఒక బంగారం రింగ్ లేదు అని, అయ్యో అదేంటి అని చెప్పి అంటే దాన్ని ఏడవడం మొదలు పెట్టింది. చాలాసేపు అప్పుడు అందరు ఎక్స్ స్టూడెంట్స్ వద్దు ఏడవద్దు ఏడవద్దు అంటున్నారు. తన అందరూ అమ్మ ప్లీజ్ రా, వెళ్దాం వెళ్లి వెతుకుదాం, బేకరీకి వెళ్లాను, బేకరీ నుంచి అటు మేము వాళ్ళిద్దరినే పంపించాం పర్వాలేపు ప్రశాంతి అని చెప్పి వాళ్ళిద్దరు బేకరీకి వెళ్లారు అట్నించాం. అంటే పరిగెట్టుకుంటూ సరే అమ్మ వెళ్దాం రా అని, పాపం ప్రోగ్రామ్ ఏం చూసాం, మనసు అంతా తన మీద ఉంది, తను ఏడుస్తోంది, ఏం చూస్తాను ప్రోగ్రామ్, సరేలే మన అలమ్ని ప్రోగ్రామే కదా తర్వాత చూసుకోవచ్చులే అని చెప్పి తను తీసుకొని వెళ్లాను. ఎక్కడెక్కడ వెళ్ళింది అంత N7 ఆ బేకరీ అంతా మొత్తం తిరిగాను, అంత ఆ పాత్వేల్ మొత్తం అంతా రోడ్లన్నీ తిరిగి చూశాను, ఎక్కడా లేదు. ఇంకా రూమ్ ఒక్కటే ఖాళీ, రూమ్ కీ నా దగ్గర లేదు, అక్క దగ్గర ఉంది, ఇంకేమవుతుందని మళ్ళీ రిటర్న్ వచ్చేసాం. రిటర్న్ వచ్చి అక్కకు చెప్పామన్నమాట ఇలా పోయిందే. కానీ నాకేంటంటే సెంటిమెంటల్ గా న్యూ ఇయర్ పూట పోవడం నచ్చలేదు, మిగతా రోజులు పోయినా అంత అనిపించేది కాదేమో, గాని న్యూ ఇయర్ పూట ఏంటి లక్ష్మీదేవి అనుకుంటూ ఫీలింగ్ అది సెంటిమెంట్ కొంచెం. సో అక్క చెప్పింది కానీ అక్క ఇలా స్వామి ఇలా అంటున్నారే, త్రోవలన్నీ వెతకనక్కర్లేదు రూమ్ లోనే ఉన్నది అని. అప్పుడు నాకు త్రోవలన్నీ వెతికిన విషయం మా అక్కకి తెలియదు, అసలు తెలియదు, అసలు చెప్పడం జరిగింది అంతే. ఆ దర్శనం నేను ఎక్కువ మాట్లాడలేము కదా, ఎక్కడ ఎలా మాట్లాడతాం. నేను అన్న నేను ఆల్రెడీ వెతికేసాం, మళ్ళీ వెలుతురు పోతే వెతకలేము, వెలుతురు ఉన్నప్పుడే ఆల్రెడీ వెతికాము, ఏమీ దొరకలేదండి. తర్వాత సరే అని మా పాప ప్రకీర్తి వాళ్ళ పాప శ్రీమ ఇద్దరు రూమ్ కు వెళ్లారు, పరిగెట్టుకుంటూ తాళం తీసుకుని. ప్రోగ్రామ్ అంతా అయిపోయింది, అయిపోయాక వెళ్ళాం రూమ్ కు వెళ్లి వెతికారు, రూమ్ లో దొరకరు. మా పాపకి ఎప్పుడైతే అక్క చెప్పిందో స్వామి ఇలా చెప్పారు రూమ్ లో, మా పాప అమాయకంగా నమ్మేసి శుభ్రంగా హ్యాపీ అయిపోయింది. ఆ నిమిషం దర్శనంలోనే హ్యాపీ, ఫుల్ హ్యాపీ, ఆ స్వామి ఉంది ఉంటుందని చెప్పారు, ఇంకా హ్యాపీ, ఇంకా ఆడుకోవడం మొదలుపెట్టి నవ్వుకోవడం మొదలుపెట్టి. కానీ నాకు ఇంకా మా అమ్మాయికి ఉన్నంత ఫెయిత్ నాకు ఇంకా అంత లేదు. ఇంకా స్వామి చెప్పారు ఆహానా అని అంతేగాని, ఇంకా ఆ ఫుల్ ఎక్కడ స్వామి కృష్ణుడైనా అవ్వయి ఉండొచ్చు కదా, ఏదో చెప్పుంటారు, ఇంకేదో మీనింగ్ అయ్యి ఉండొచ్చు కదా అని ఫెయిత్ రాలేదు. రూమ్కి వెళ్ళాం, దొరకలేదు. సో మళ్ళీ నేను మా పాప వెళ్ళాం, నేను కూడా వెళ్ళాను, దొరకలేదు. ఆ తర్వాత ఒక పావు గంట ఆగి సరే చెప్దాం అనుకుంటున్నాను, ఆయన దొరకలేదే ఏంటి అని. న్యూ ఇయర్ ఫుట్ అనేది బాగా లాగుతుంది ఏంటి అది సెంటిమెంట్. సో సరే అని చెప్పి అక్క రూమ్కి వచ్చింది. రూమ్కి వచ్చింది కానీ కరెక్ట్ గా ఎంట్రన్స్ లో ఉంది. మేము చూసాం అక్కడ, అది మరి స్వామి మేనిఫెస్ట్ ఇచ్చారా అక్కడ. మేము అలా కూడా ప్రే చేసాం, ఎక్కడ పోయినా పర్వాలేదు, అది జస్ట్ మళ్ళీ కరెక్ట్ గా దొరికింది. మా పాపకి, మా ప్రకీర్తి 9 ఇయర్స్, మా పాపకి ఇది ఫస్ట్ లైవ్ ఎక్స్పీరియన్స్ జరిగింది పుట్టపర్తిలో న్యూ ఇయర్.
0: స్వామి లీల
1: లీల. సో ఇది థర్డ్ జనరేషన్ అనుకోవచ్చు మా ఫ్యామిలీలో.
0: స్వామి మీతో ఇప్పుడు చెప్పడం అన్నది ఏమిటి, ఇప్పుడు మొన్న జరిగిందా, ఇంతకన్నా ముందు ఎప్పుడైనా జరిగిందా, ఎప్పటి నుంచి ఈ ప్రాసెస్ బిగిన్ అయింది?
2: 2011 తర్వాత అదే స్వామి శరీరం విడిచాక మిగతా డివోటీ స్టూడెంట్స్ లాగే నేను చాలా బాధపడుతూ ఉండేదాన్ని. భజన్ కూడా పాడటం చాలా కష్టమయ్యేది.
0: మీరు భజనలో పార్టిసిపేట్ చేస్తూ ఉండేవారా?
2: ఎస్, నేను గ్లెన్బేవెర్లీ సబబ్ లో ఉంటానండి, మెల్బోర్న్ లో. అది చెప్పడం మర్చిపోయింది. అది అక్కడ బాక్సింగ్ సెంటర్ కి వెళ్తూ ఉంటాను, అక్కడ నేను లేడీస్ కోఆర్డినేటర్ గా కూడా చేస్తూ ఉంటాను. లైక్ భజన్స్ పాడటం, రుద్రం అవి కూడా ప్రాక్టీస్, మిగతా డ్రామాస్ అవి కూడా. అలా ఉండగా ఈ జులై 2013 ఒక మధ్యాహ్నము ఆఫీస్ నుంచి వచ్చాక నేను కంప్యూటర్ లో ఇమెయిల్స్ నార్మల్ గా చాలా క్యాజువల్ గా చెక్ చేసుకుంటున్నాను కాఫీ తీసుకుంటూ. అదే సమయంలో ఒక మధురమైన గొంతుక, అది గొంతు స్వీట్ వాయిస్ చెవిలో వినిపిస్తున్నది. మొదట ఎవరో పాడుతున్నారని నేను పక్కకు తిరిగి నేను చూశాను. ఆ తీయనేని కంఠము ఇంకా వినపడుతూనే ఉన్నది. సో అది చెవిలో ఏదో MP3 ప్లేయర్ ఉన్నట్టుగా అనిపించింది నాకు. వెంటనే స్వామి గొంతుని గుర్తుపట్టాను. తర్వాత కాగితం కలము తీసి రాయమని చెప్పారు. ఇది 1-2 సార్లు అలా తెలుగు ఆ పాట అలా పాడుతూ వచ్చారు. అది తీసుకొని ఇంకా రాయమని చెప్తున్నారన్నమాట. సో నాకు అది ఫస్ట్ ఇమాజినేషన్ అనుకున్నాను, తర్వాత ఏమో అయిందేమో అనుకున్నాను, బట్ అది అలా కంటిన్యూస్ గా వినపడుతున్నది. సో నేను ఇంగ్లీష్ మీడియం లో చదవటం వలన నాకు తెలుగు భాష మీద అంత రాయటం గాని చదవటం గాని అంత పట్టు లేదు. కానీ ఆంగ్ల భాషలోనే పద్యాలు రాస్తాను. తెలుగులో ఈనాడు ఏనాడు కూడా ఏ పద్యం పాట మాటలు కూడా నేను ఎటువంటివి కూడా.
0: మీకు తెలుగు రాయడం చదవడం రెండు నేర్చుకోలేదు, తెలుగు చదువుతారా మీరు?
2: కొంచెం వచ్చు, బికాస్ గ్రేడ్ 6 లో ఉండగా ఓన్లీ 1 ఇయర్ తెలుగు నేర్చుకున్నాను భద్రాచలంలో. ఆ తర్వాత జస్ట్ మా అమ్మకి అది ఉండేది అనమాట, అందరం కొంచెం తెలుగు నేర్చుకోవాలి, ఎంతసేపు ఇంగ్లీషే కాదని. సో దానివల్ల కొంచెం బై గాడ్స్ గ్రేస్ అది కొంచెం చదవడం రాయడం కొంచెం వచ్చు. బట్ ఇటువంటి భాష, ఈ శ్లోకాలు పద్యాలు, ఈ గ్రాంధికమైన భాష నాకు ఎప్పుడు కనిపించి అది కూడా ఏంటంటే ఇంగ్లీష్ స్క్రిప్ట్ లో అంతా రాసుకుంది. ఇప్పుడు ఆయన ఏ అనగా అనగా అంటే నేను ఏఎన్ఏ జిఏ ఏఎన్ఏ జిఏ అని రాసుకుంటూ.
0: స్వామి చాలా తొందరగా మాట్లాడతారు కదా, అలాంటప్పుడు ఏ విధంగా మీరు రాయగలిగేవారు?
2: ఫస్ట్ ప్రాంప్ట్ చేసేవారు 1-2 సార్లు. అది నాకు చాలా ఆనందం కూడా కలిగించింది, బికాస్ స్వామి గొంతు వింటున్నా ఉంటే టోటల్ బ్లిస్. స్వామి చెప్పే మాటలు, భజన్స్ కానీ పద్యాలు చాలా స్పీడ్ గా ఇంగ్లీష్ లో రాసుకుంటూ ఉంటాను. తర్వాత నాకు నేనే రాసినది చూసుకున్నప్పుడు ఆ భాష చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ముందుకి వెనక వెనక్కి ముందు
0: పరిచయమైన భాష లేదు.
2: డెఫినెట్ లేదు, బట్ అది భగవంతుడి దయ. అండ్ ఫస్ట్ పాట ఇలాగా మొదలు పెట్టారు, అనగా అనగా సాయీశ్వరుని నామము వినగ వినగది అవును వేదము, తిరస్కరించిన కాదని అనను వేరొక నామమును కూడా ఉన్నది తత్వము, సద్గురుని చరణములు వీడిన పోయే యత్న ప్రయత్నములు విఫలములాయే, కోరిన వారికి దొరుకును అభయము, కోరిన వారికి దొరుకును అభయము, జన్మ తరించును ధన్యుల్లారా అని ఇలాగా అప్పటికి రెండు సార్లు నాకు ప్రాక్టీస్ చేయించారు ఫస్ట్ టైం.
0: స్వామి మీకు పద్యాలు గాని శ్లోకాలు గాని ఇప్పటికి ఎన్ని ఇచ్చి ఉంటారు?
2: ఫస్ట్ వీక్ చాలా ఇంటెన్సిటీతో ఉండేదండి, అలా శ్లోకాలు సాంస్క్రిట్ పద్యాలు ఇంకా భజన్స్ ఎప్పుడు కని విని ఎరుగున తెలుగు సాంస్క్రిట్ వర్డ్స్ చాలా ఫ్లోగా ఉండేది. అది నాకు నార్మల్ డ్యూటీస్ చేసుకుంటూ కూడా, ఐ వర్క్ యాజ్ లెక్చరర్ ఇన్ అకౌంటింగ్ అండ్ టాక్సేషన్, సో అది చేసుకుని వచ్చి మళ్ళీ పిల్లల్ని చూసుకొని, మా హస్బెండ్ పాండురంగారావు గారు అయితే అనుకున్నారు నాకేదో అయింది మెంటల్ గా అని, హీస్ టు టెల్ మీ ఇలాంటి హై ఎనర్జీస్ కది కనెక్ట్ కాకు బికాస్ చాలా మందిని చూసే పిచ్చెక్కిన వాళ్ళు ఉన్నారు నాకు తెలిసిన అనుభవంతో చెప్తున్నానని. నేను అన్నాను ఇది భగవంతుడు ఇచ్చిన వరం అండి, ఇది మనం అలా తీసుకోవాలి, వీల్ సీ హౌ ఇట్ గోస్. బట్ నేను ఫస్ట్ ఇమాజినేషన్ లోనే అనుకున్నాను, బట్ స్వామి ఇలా నాకు దాని గురించి కూడా ఒకటి చెప్పారు. అంటే మీరు
0: ఏ విధంగా చెప్పారు అది?
2: అప్పుడు చెప్పడం ఎలా అయిందంటే, ఇమాజినేషన్ అనగా ఏమి, పాముని త్రాడు అనుకోవటము, త్రాడుని పాము అనుకోవటము, మనిషి తలపై కొమ్ములు వచ్చాయని ఊహించటము ఇవి. కాని సాయిబాబాను సాయిబాబాగా, హనుమంతుడిని హనుమంతుడిగా, లేక ఎవరైనా పేరుతో గల మనిషిని ఆ పేరు రూపముతో చూచుట ఇమాజినేషన్ కాదు, నిజమే. ఇది మనకి తెలిసిన విషయమే. గ్రాస్ బాడీ, సటిల్ బాడీ, హయ్యర్ సెల్ఫ్, హయ్యర్ కాన్షియస్నెస్, సూపర్ కాన్షియస్నెస్. కొందరు త్వరగా హయ్యర్ కాన్షియస్నెస్ కి కనెక్ట్ కాగలరు. దీనిలో కూడా మనకి వేరే స్థితులు కనపడడం జరుగుతూ ఉంటుంది. అవి పిక్చర్ మాదిరే కనపడుతూ ఉంటాయి, మూవీ సీక్వెన్స్ లాగా ఇది కనపడుతుంది. పూర్వకాలంలో మునులు ఋషులు ప్రత్యక్షముగా చూసేటువంటి వారు ఈ దృశ్యాలు, అక్కడికి పోయేవారు కాదు, దివ్య దృష్టితో చూసి చెప్పగలిగేవారు. వాళ్ళని మతి భ్రమించిన ఋషులని చెప్పటము సాధ్యమా? ఇప్పటి సైంటిస్టులకు తెలియని చాలా విషయాలు వీరు ముందే అనుభవించి మానవులకి తమ చర్యలతో బోధించడము అయినది. సైంటిస్ట్ యొక్క పని ఏమిటి? సైన్స్ ను ట్విస్ట్ చేయడము. మరి ఈ గొప్ప మునివరులకు ఇట్లా ట్విస్ట్ చేయడం రాదే పాపం? ఉన్నది ఉన్నట్టు చెప్పేటువంటి వారు, కనులకు కనపడినది కనపడినట్టుగా చెప్పేటువంటి వారు. అందుకనే వీరు ఎల్లప్పుడూ బ్లిస్ లో ఉండేటువంటి వారు. Not only bliss, but also bless others.
0: ఇది ఇమాజినేషన్ ఏమో అని మీరు అనుకున్నప్పుడు స్వామి ఇచ్చిన మెసేజ్?
2: Yes, వెంటనే ఇచ్చారు ఈ మెసేజ్ నాకు, వెంటనే రాయడం అయింది. అప్పుడప్పుడు నేను నార్మల్ డ్యూటీస్ చేస్తూ రూమ్ లోకి వెళ్లి రాసుకోవడం అవుతూ ఉంటుంది. అందరికి అన్నమాట ఆశ్చర్యం, ఏమిటి వాట్ ఇస్ రైటింగ్, మామ్ ఇస్ రైటింగ్. మా డాటర్ 9 ఇయర్స్, అప్పుడప్పుడు వచ్చి అమ్మా వై వాట్ ఆర్ యూ రైటింగ్ అని అడుగుతూ ఉంటుంది తను. నేను అదే చెప్తాను.
0: ఇంకే సందర్భాల్లోనైనా స్వామి ఇంకేమైనా మెసేజ్ ఇచ్చారా?
2: ఇంకో మెసేజ్ ఇచ్చారండి, ఇలాగే నేను అనుకుంటుంటే స్వామి నేను కరెక్ట్ చేస్తున్నానా ఇమాజినేషన్, మళ్ళీ ఇలాంటి డౌట్లు చాలా వచ్చాయి ఫస్ట్ వీక్ లో. బట్ తర్వాత తెలిసింది ఈ భాష, ఈ ప్రావీణ్యత నాకు ఎక్కడ ఉన్నది ఇటువంటి భాష ఎస్పెషలీ, అది కూడా నేను చదువుతానండి.
0: ఇది ఏ సందర్భంలో ఎప్పుడు ఏమైనా ఉన్నది డేట్?
2: ఇది 24th July ని ఇచ్చారు. ఇది కూడా 24th July 9 PM టైం కూడా రాసుకున్నాను నేను. స్వామి పెట్టే ఈ చురకలు అందరికీ మంచికే, అందరి మంచికే. ఇవి దైవిక చురకలు, దీనితో మన చైతన్య శక్తి జాగృత స్థితిలోకి వస్తుంది. దీని అర్థం మనము ఇక దైవ చింతనలో పడి మన జీవితాలలో కూడా దృఢమైన నిశ్చయములు తీసుకొని వచ్చును. ఇది దైవానుగ్రహము వలనే పొందగలుగుతున్నారు. మీ మనసులు దైవ మార్గంలో ప్రవేశించి ప్రయాణం చేస్తుంటాయి. జీవితములు సార్థకము చేసుకోవడానికి ఈ అనుభూతిని ప్రసాదిస్తున్నాను. ఏదో జీవితం మీద విరక్తి పుట్టి సన్యసించడానికి కాదు. బీఇన్ ద వరల్డ్ బట్ లెట్ నాట్ ద వరల్డ్ బీఇన్ యూ. దైవ చింతన, ధ్యానం, నామస్మరణ, సేవ మనం ఎక్కడున్నప్పటికీ పాటించవచ్చును. ఏదో మీరు పుట్టపర్తిలో కూర్చుంటేనే ఇవి పొందవచ్చునని అనుకోవడం ఒక భ్రాంతి. ఆత్మశాంతి ఏర్పడినచో విశ్వశాంతి ఆవిర్భవించుట విచిత్రమేమీ కాదు. జాగ్రత్తగా గమనిస్తే ఇది మనకి కనపడుతుంది. మీ ఫ్యామిలీలో మొదలు పెట్టండి. అదే ప్రాకి పెద్ద వృక్షమై ఈ విశ్వముకి పెద్ద నీడ వంటిదిగా తయారవుతుంది. స్వామి చెప్పేది ఈ బీజం మీ ఇంట్లో పాతండి. అది క్రమేపీ మీ బంధుమిత్రులతోనూ సమాజములోనూ దేశములోనూ విదేశములలో కూడా ఒక శాంతి వృక్షంగా మారి ప్రపంచ శాంతికి తోడ్పడుతుంది. డోంట్ ప్రీచ్, డూ ఇట్, యాక్ట్ నౌ. ప్రేమతో సాయి.
0: శ్లోకాలు పద్యాలు అన్నారే, అలాంటిది ఏమైనా ఒక శ్లోకం గురించి ఏమైనా చెప్తారేంటి?
2: ఒక భజన్ లాంటిది పాడతానండి. ఆయన ఎలా అంటే నాకు మాట్లాడేవారు బ్రహ్మముహూర్తంలో వచ్చి అప్పుడప్పుడు, ఇప్పుడు ఇఫ్ ఇట్ ఇస్ గురు పూర్ణిమ, గురు మీద భజన ఇవ్వడం, లేకపోతే కృష్ణాష్టమి అయితే ఆ సందర్భంగా కృష్ణుడి మీద ఒక పాట, ముందే చెప్పేవారు నేను ఇస్తాను రాసుకో అని చెప్పి. సో ఐ టు ఇన్ఫాక్ట్ అది వెయిట్ చేసేదాన్ని నేను రాసుకోవడానికి. అండ్ నలుగురితో పంచమని కూడా చెప్పి పంచుకోండి అని కూడా చెప్తూ ఉండేవారు.
0: వినిపించండి.

0: ఇదే విధంగా గురునాథనాథాయని కూడా పాటించారండి గురు పౌర్ణమి సందర్భంగా.
1: స్వామి ఎంతో అద్భుతమైన గీతాన్ని మీకు అందజేశారు. అది నిజంగా 10 మంది చదువుకుని ఆనందించవలసిన విషయం. ఇలాగా ఇంకేమైనా సందేశం మీకు ఇచ్చారా? అది ఆ సందేశం ఏ విధమైన సందేశం ఉంటే చెప్పండి.
0: మేము స్టూడెంట్స్ చింతతో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అది భగవంతుడి ఇప్పుడు ఫిజికల్ ప్రాక్సిమిటీ లేదు మనకి, మళ్ళీ దర్శనం అది పోర్టల్స్ ద్వారా లేకపోతే ఫోన్ల ద్వారానో లేకపోతే ఎక్స్ స్టూడెంట్స్ మీట్స్ ద్వారానో. సో ఆ బాధ అయితే ఉన్నది అందరికి, అందరు భక్తుల్లాగే అందరు స్టూడెంట్స్ లాగే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. మళ్ళీ మనకి స్వీట్ ఫామ్ మళ్ళీ దర్శనం ఇస్తారా లేదా, మనకి అంత అటాచ్మెంట్ అయిపోయింది ఫిజికల్ అటాచ్మెంట్ అది. ఎవ్రీ ఇయర్ వెళ్లి అన్ని ఫిజికల్ దర్శన స్పర్శన సంభాషణ ఇవన్నీ మళ్ళీ మనకి భాగ్యం కలుగుతుందా లేదా అన్నది విషయం అందరికీ తెలిసిందే. బట్ అది ఎవ్రీ టైం అది టాక్ లో వచ్చేది. అలాంటప్పుడు ఒక మధ్యాహ్నం చాలా ఏడుస్తూ కూర్చున్నాను నేను, స్వామి మళ్ళీ కనిపిస్తారా లేదా మాకన్. ఆ టైంలో మధ్యాహ్నం మళ్ళీ మెల్బోర్న్ లో అయితే అరౌండ్ 3 PM అలాగా ఒక స్పీచ్ ఇచ్చారు, అది కూడా రాసుకున్నాను నేను. సాయి లేరని కన్నీటి బాష్పములను కార్చి నదీ ప్రవాహమునకి దారి చేసినటువంటి మీరు ఈ నదిలో నడిపించేవాడు లేడని ఎట్లా ఊహించినారు? సాయి గుండె నిండా మీ బాధ నిండి ఉన్నది. అది తెలియక అనేక మంది విద్యార్థులు ఏవేమో అపోహలకు గురి అవుతున్నారు. పాపం ఈ సాయి బంధం మీతో తుంపితే తెగేది కాదు. ఎవరికైతే ఆ ప్రేమ ఉన్నదో సాయితో ఆటోమేటిక్ కనెక్షన్ ఏర్పడి ఉన్నది, అందులో సందేహం లేదు. గాని సాయి చెప్పేవన్నీ అందరూ పాటించడము చాలా కష్టము. ఉన్నతమైన భావములతో సాయి ప్రవచనాలు ను ముందుకు మెట్టు ఎక్కించే విద్యార్థులు కొందరే. ఆ కొంతమంది కోసమే ఈ సాయి ఇప్పుడు వెతుక్కుంటూ వస్తున్నారు. లోకాలంతా దిగ్విజయం పొందడానికి ఏదో పెద్ద ఏర్పాట్లు చేయనక్కర్లేదు. మీ హృదయాలలో సాయిని నింపుకోండి. సాయి కార్యక్రమాలు శ్రద్దతో చేపట్టండి. అందరికీ సాయి మాట చాటండి. లవ్ ఆల్ సర్వ్ ఆల్. లవ్ ఆల్ సర్వ్ ఆల్. లవ్ ఆల్ సర్వ్ ఆల్. ఇలా 3 సార్లు స్వామి చెప్పారండి. సో అది రాసుకున్నాను. ఈ సాయి సంస్థల ప్రతిబింబములు కలలు ప్రపంచమంతా చాటాలని అనుకోవడం మీ బిజినెస్ కాదు. నేను అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. భ్రమలో పడి ఎందమావులు వెనక పరుగులు తీయకండి. ధ్యేయం గమ్యం ముందు పెట్టుకోండి. ఏమి కావాలా, ఎంత కావాలా, ఇది ఇప్పుడు అవసరమా, నా రోల్ ఏమిటి, ప్రశ్నలతో ఆపకుండా ఒక్కటేనను ప్రాక్టీస్ చేయండి. సాయి మాట తీయగా ఉంది, తీయగా ఉంది అంటే చాలునా? మీరు తీయగా పలుకుతున్నారా? అందరికీ బాధ కలగకుండా ప్రవర్తిస్తున్నారా? పోయి పోయి ఈ సాయి మహిమ మీరే చూస్తారు అని ఇలా చెప్పారండి.
2: బాబాగారు నాకు ఈ శ్లోకాలు పద్యాలు ఇవ్వడం ఏదో నా చాతుర్యం ప్రదర్శించడానికి కాదు, గాని నాలో ఉన్న భక్తి శ్రద్ధ పెంపొందించడానికి అని సందేశమిచ్చారు. అది ఇలాగున్నది. పండిత చాతుర్యము చూపేది ఇటువంటి శ్లోకాలు వలన కాదు, భక్తి శ్రద్ధలతోనే ఈ శ్లోకములు కూడా ఇవ్వబడును. గ్రంథములు పఠించేవారికి గ్రాంధిక గుర్తులే గ్రహించగలరు. అందులో గుప్తంగా ఉండే చరాచర రహస్యములు గుర్తించడం సాధ్యం కాదు. భగవంతుని మాటలు కూడా అటువంటివే, అంది అందనట్టుగా చెప్పి చెప్పనట్టుగా ఉంటాయి. సాయిరాం, ఈ భజన మాకు స్వామివారు వినాయక చవితి 2013కి ఇచ్చారు. ఇది రాసుకోమని చెప్పారు. అది భజన ఎలా ఉంటుందంటే,

ఇది 2013 కృష్ణాష్టమి ముందు మళ్ళీ ఓ రెండు మూడు పాటలు ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి శ్రీవత్స కౌస్తుభ, అది ఇప్పుడు నేను పాడతాను.

కానీ ఇంకొకటి మళ్ళీ కృష్ణాష్టమి పూట బాగా మబ్బులు అవి చూస్తున్నప్పుడు మళ్ళీ నీల మేఘాలు వచ్చే స్కై అంతాను మెల్బోర్న్ లో. అదే సమయంలో నేను ఈవినింగ్ కాలేజ్ నుంచి వచ్చాక నించోనుంటే ఇంటి బయట మళ్ళీ ఇది వర్డ్స్ ఇచ్చారు, జస్ట్ వెంటనే బుక్ తెచ్చి రాయడం అయింది.

అదే విధంగా అనుకున్నాను, ఇలాగా ఇది చాలా స్లోగా ఉందంటే మళ్ళీ స్వామి ఆల్సో చక్క భజన్ లాంటి పాటలు కూడా ఇవ్వడం జరిగినది. అదేంటంటే విలేజ్ టోటల్ మన పల్లెల్లో పాడేటువంటి పాటగా ఉంది. అది నేను పాడతానా లేదా అని అనుకున్నాను, కానీ స్వామి వర్డ్స్ ఇచ్చారు. సో ఐ జస్ట్ వాంట్ టు క్రీష్.

நவவித பூஜா சமர்ப்பயாமி. మళ్ళీ ఒక సరస్వతి శ్లోకం ఇచ్చి దానికి కూడా సిమిలర్ గా పాట ఇచ్చారు. ఇది 3rd January 2014 ఇవ్వడం జరిగింది. శ్రీ సరస్వతి సర్వా విద్య సర్వాధికారి సర్వ కార్య శ్రేయస్కరి సర్వవాంగ్మయీ విద్యోజ్వాల ప్రేరణాకారి ప్రారంభ కార్య ప్రమేయ ప్రాధాన్య ప్రవేశిత సూక్ష్మ జ్ఞాన ప్రదానకరి వీణా వాయిద్య హంస వాహన హేమకాంత పుస్తక పాఠ ప్రయోజిత సర్వ ప్రశ్న సిద్ధి సంపద శ్రీకరీ శుభకరి శబ్దకోశ స్వరజిత స్వర్ణమంగళ సరస్వతి మాతా సరస్వతి నమోస్తుతే.

0: సందర్భోచితంగా ఓల్డ్ స్టూడెంట్స్ అంతా కూడా ఎంతో చింతపడుతున్నప్పుడు వాళ్ళకి ఇచ్చిన మెసేజ్ ఎంత చక్కగా అప్రోప్రియేట్ గా ఉందో చూడండి.
1: స్వామి.

ఇంతవరకు మీరు అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమంలో శ్రీమతి ఇందిరా మానస, శ్రీమతి హరితాకృష్ణుల అనుభవాలు విన్నారు. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సలహాలు listener@radiosai.org వ్రాయగలరని మా ఆకాంక్ష. మరొకసారి ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సలహాలు listener@radiosai.org వ్రాయగలరని మా ఆకాంక్ష. సాయిరాం.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయినాథుని దివ్య శ్రీచరణాలకు శతసహస్ర వందనములు. బాలస్తావత్ క్రీడాసక్తః, తరుణస్తావత్ తరుణీసక్తః, వృద్ధస్తావత్ చింతాసక్తః, పరమే బ్రహ్మణి కోపినసక్తః అని శంకర్ల ఉవాచ. కానీ వీటన్నిటికీ భిన్నంగా అన్ని వయసుల వారి మనసులను దోచిన చిత్తచోరుడు మన సాయినాథుడు. మనసులను మలచి మనిషిని మాధవునిగా మార్చే సాయినాథుని మహిమలు అనంతం. ఆద్యంతములు లేని అనుగ్రహ తరంగాలు, భక్తుల్ని బ్రోచే భవరోగ హరణములు, ఆటపాటల్లో ప్రపంచ భోగాలలో మునిగిపోయి సమయాన్ని శక్తిని వృధా చేసుకునే యుక్త వయసులో భగవంతుని కోసం పరితపించేలా చేయగల సత్యసాయినాథుని మహిమలు వర్ణనలకు అతీతం. సత్యసాయి భగవానుని 96వ పుట్టుపండుగ వేడుకల్లో భాగంగా యువతతో ప్రత్యేక కార్యక్రమం సాయి బాటలో ఆదర్శ యువత మీకోసం. యుక్త వయసులో ఉన్న కొందరి యువతతో మాట్లాడి సాయి మార్గంలో వారి ప్రవేశం, సాయి బాటలో వారి ప్రయాణం గురించి తెలుసుకుందాం.
1: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ స్వామి 96వ పుట్టుపండుగ సందర్భంగా అందిస్తున్న యువతతోటి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మనతోటి శుభాంగిని తన అనుభవాలని తన భావాలని పంచుకోబోతున్నది. ముందుగా శుభాంగినికి స్వాగతం పలుకుతాం. సాయిరాం శుభాంగిని.
2: సాయిరాం అందరికీ సాయిరాం. నా పేరు ఎన్ శుభాంగిని, నా వయసు 21 సంవత్సరాలు. నేను ఇప్పుడు MBA సెకండ్ ఇయర్ ఇక్ఫై బిజినెస్ స్కూల్ దేరాజు నుంచి చదువుకుంటున్నాను. అండ్ నా హోమ్ టౌన్ హైదరాబాద్. ప్రెసెంట్ నేను ఇప్పుడు దేరాదూన్ లో ఉంటున్నాను.
1: మరి శుభాంగిని, స్వామి గురించి నీకు ఎప్పుడు ఎలా తెలిసింది? స్వామి పాత్రలోకి నువ్వు ఎలా వచ్చావో చెప్తావా?
2: నేను 6వ తరగతి ఉన్నప్పుడు నాకు మొదటిసారిగా స్వామి గురించి తెలిసింది, స్వామి గురించి విన్నాను. వేసవి శిక్షణ శిబిరం ద్వారా నాకు స్వామి గురించి, స్వామి బోధనల గురించి, అక్కడ అయ్యే భజనల గురించి అన్ని తెలుసుకున్నాను. ఇంకా అక్కడ నుంచి కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది, ఒక డిఫరెంట్ అట్రాక్షన్ కనిపించింది. సో అందుకే ఇంకా నేను రెగ్యులర్ గా బాల వికాస్ వెళ్ళడం మొదలు పెట్టాను.
1: మరి బాల వికాస్ కి వచ్చాక స్వామి గురించి తెలుసుకున్నాక నీ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి?
2: స్వామి నా లైఫ్ లో వచ్చాక నాకు చాలా చేంజెస్ కనిపించాయి. నాలో నేను చిన్నప్పటి నుంచి చాలా అల్లరి చేసేదాన్ని, కానీ స్వామి నా జీవితంలో వచ్చిన తర్వాత నాలో క్రమశిక్షణ అనేది ఫస్ట్ ముఖ్యమైనది. క్రమశిక్షణ వచ్చింది. సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ ఒక హ్యూమన్ బీయింగ్ కి. సో స్వామి నాలో ఫస్ట్ చేంజ్ తెచ్చింది క్రమశిక్షణ. దాని తర్వాత టైం మేనేజ్మెంట్ అండ్ దాని తర్వాత కార్యానుకూలత, అంటే ఏ పని కూడా చేయడానికి కూడా ఎప్పుడు వచ్చింది. సో అందుకే ఇంకా నేను రెగ్యులర్ గా బాల వికాస్ వెళ్ళడం మొదలు పెట్టాను.
1: మరి బాల వికాస్ కి వచ్చాక స్వామి గురించి తెలుసుకున్నాక నీ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి?

0: ఇవన్నీ చేంజెస్ కాకుండా ఇంకా థాట్ ప్రాసెస్ లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. ఒక పాజిటివిటీ అనేది లైఫ్ లో స్వామి నాలో ఆ చేంజ్ తెచ్చారు ఫస్ట్ థింగ్.
1: చాలా బాగుందన్న. ఎంతో చిన్న వయసులోనే వచ్చావు కాబట్టి, అంటే ఒక మనకంటూ ఒక ఆలోచన విధానం ఏర్పడుతున్న సమయంలోనే స్వామి యొక్క విలువలతో కూడిన ఆ బోధనా పద్ధతిలో నువ్వు చేర్చబడ్డావు. మరి స్వామి చెప్పిన ఎన్నో విషయాల్లోని నీకు నచ్చిన వాటిలో నువ్వు ఏంటి ఫాలో అవుతున్నావు, ఆ విషయాలు చెప్తావా?
0: నేను నాకు చాలా ఇంపార్టెంట్ గా చాలా నచ్చింది లవ్ ఆల్ సర్వ్ ఆల్. అది వర్డ్ మేబీ చాలా చిన్నది కనిపించచ్చు కానీ దాని వెనకాల ఉన్న మీనింగ్ అర్థం చేసుకుంటే లైఫ్ లో స్వామి ఎప్పుడు కూడా మాకు మనకు ఎప్పుడు కూడా సపోర్ట్ చేసుకుంటూ మనల్ని అది పాటిస్తూ మనల్ని ఒక మంచి రూట్ లో నడిపిస్తూ ఉంటారు. సో నేను లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనేది చాలా మంచిగా అర్థం చేసుకుని, లవ్ ఆల్ అంటే అందరినీ ప్రేమించడం, ఎవరు ఎట్లా ఉన్నా కూడా మనం మనలాగానే ఉండి వాళ్ళలో నెగిటివిటీ కాకుండా పాజిటివిటీ తీసుకోవడం, ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి. ఆ ఒక్క వర్డ్ లోనే, లవ్ ఆల్ అనే వర్డ్ లోనే చాలా డీప్ ఒక డీప్ మీనింగ్ ఉంది దాంట్లో. సో అది నేను తెలుసుకున్నాను. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకుంటున్నా. సో నేను నిన్న గ్రాడ్యుయేషన్ అప్పుడు నేను పార్ట్ టైం జాబ్ కూడా చేసేదాన్ని, ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసేదాన్ని. సో అక్కడ నాకు నేను పార్ట్ టైమర్ అయినా కూడా నాకు కొంచెం అన్ని నేర్చుకోవాలి, అన్ని పనులు చేయాలి అని ఒక భావం ఉండేది. సో ఆ ఆలోచన వల్ల ఇంకా అందరూ చాలా పొగిడేవారు. ఇంకా ఫుల్ టైమర్స్ కూడా చేయని పని కానీ ఆ సిస్టమ్ వర్క్ కానీ నేను చేసేదాన్ని. సో అది చూసి కొంతమంది అంటే వాళ్ళకి నచ్చకపోయేది, వాళ్ళు అనుకునేవారు ఏంది తిను పార్ట్ టైమర్ ఉండి మ్యామ్ తనతో అన్ని పనులు చేపిస్తారు, అంత ఇంపార్టెన్స్ ఇస్తారు అని ఒక నెగిటివ్ ఫీలింగ్ నా మీద ఉండేది. కానీ నేను అయినా అది పట్టించుకోకుండా నేను వాళ్ళతో మంచిగా మాట్లాడేదాన్ని, వాళ్ళతో మంచిగా వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలంటే నేను వాళ్ళకు నాతో ఎంత అయితే అంత హెల్ప్ చేసేదాన్ని. సో ఆ పాజిటివిటీ వల్ల, ఆ లవ్ ఆల్ అనే భావం వల్ల వాళ్ళు ఇప్పుడు కూడా నేను జాబ్ వదిలేసిన తర్వాత కూడా వాళ్ళు నాకు ఇప్పుడు కూడా పలకరిస్తారు, ఇప్పుడు కూడా ఎలా ఉన్నావు శుభాంగి అని, ఇప్పుడు నేను ఇక్కడ దేహరాదూన్ లో ఉన్నాను కాబట్టి ఎలా ఉన్నావు, అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, చలి ఎట్లా ఉంది, నువ్వు హెల్త్ జాగ్రత్తగా చూసుకో అంటే. ఇప్పుడు ఆ లవ్ ఆల్ అనేది నాకు ఎట్లా హెల్ప్ అయిందంటే, ఇప్పుడు వాళ్ళు నా మీద ఉన్న నెగిటివ్ ఫీలింగ్ నా మీద ఒక పాజిటివ్ ఫీలింగ్ లాగా మారిపోయింది. సో ఇది లవ్ ఆల్. అండ్ సర్వ్ ఆల్ అనేది స్వామి ఒక మాట అంటారు, లైక్ ఒక్క నువ్వు నా తరఫు ఒక్క అడుగు వేస్తే చాలు నేను 100 అడుగులు వేస్తాను బంగారు అంటారు. సో అది నేను చాలా మంచిగా అర్థం చేసుకున్నాను. సో నాలో ఐ మీన్ స్వామియే ఆ ఒక్క గుణం ఇచ్చారు, మన వల్ల ఎంత సేవ అయితే అంత చేయడం అయితే ఆ గుణం స్వామియే నాకు ప్రసాదించారు. కాబట్టి నేను ఇప్పుడు జాబ్ చేస్తూనే కూడా నాకు వచ్చేది 5000, ఓబియస్లీ పార్ట్ టైం కాబట్టి 5000 వచ్చేది. సో దాంట్లోనే నేను ఇండిపెండెంట్ గా ఉండాలనే భావంతోనే నేను జాబ్ చేయడం స్టార్ట్ చేశాను, గ్రాడ్యుయేషన్ చేసుకుంటూ జాబ్ చేయడం. సో ఆ 5000లోనే నేను నా ఫీజ్ కానీ నా ఎక్స్పెన్సెస్ భరించడం కాకుండా కొంచెం అమౌంట్ నాతో ఎంత సేవ అయితే నారాయణ సేవకి ఇవ్వడం కానీ, లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకి రైస్ బ్యాగ్ ఇవ్వడం కానీ, ఏదో ఒక చిన్న నాతో ఒక చిన్న సేవ చేయించుకునేవాళ్ళు స్వామి. సో నేను ఎప్పుడు కూడా ఆ థాట్ వస్తే ఇంకా స్వామినే అది చేపిస్తారు. సో ఇది లవ్ ఆల్ సర్వ్ ఆల్, మన వల్ల ఎంత అయితే అంత చేస్తే కూడా స్వామికి అది చాలా పెద్దది అనిపిస్తుంది. సో నేను ఇది లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనేది చాలా ట్రూత్ఫుల్ గా హోల్ హార్టెడ్ గా నమ్ముతాను కాబట్టి స్వామి నాకు అది ట్రూత్ఫుల్ గా అది చేపిస్తున్నారు కూడా నాతో. సో ఇది నాకు చాలా లైఫ్ లో చాలా ఇంపాక్ట్స్ అయ్యాయి. అండ్ ఒక పాజిటివిటీ అనేది, ఆ వైబ్రేషన్స్ కానీ, ఎప్పుడు కూడా స్వామి నాతో ఉన్నారనే వైబ్రేషన్స్ నాకు ఎప్పుడూ అనిపిస్తూనే ఉంటాయి.
1: మరి నువ్వు చదువుకుంటూ కూడా జాబ్ చేసి ఇంకా ఆనందము సర్వీస్ అటెండ్ అని చెప్తున్నావు, మరి అలాంటి అంటే నీకు ఆ థాట్ ఉన్నప్పుడు స్వామి ఎలా హెల్ప్ చేశారు, కొన్ని ఇన్స్టెన్సెస్ ఏమైనా చెప్తావా?
0: ఓకే. సో సారం నాకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను, లైక్

0: నేను జాబ్ చేసేటప్పుడు అది పార్ట్ టైం కాబట్టి మాకు సండే సాటర్డే సండే అట్లా ఏం హాలిడేస్ ఏం ఉండకపోతుండే అనమాట. మనం చేసేదే పార్ట్ టైం ఇంకా. సో నేను ఎట్లా ఉంటుండే అంటే ఇప్పుడు నాకు కాలేజ్ ఏదైతే లైక్ సండే ఆబ్వియస్లీ హాలిడే ఉంటుండే అండ్ సాటర్డే హాఫ్ డే ఉంటుంది కాలేజ్. సో నేనేం చేసేదాన్ని అంటే నేను ఓవర్ టైం చేసేదాన్ని ఇంకా సండే ఫుల్ డే చేసేదాన్ని. సో ఆ ఇంకా అది నాకు ఇన్ వన్ వే బెనిఫిట్ అయింది. ప్లస్ సెకండ్ థింగ్ ఈ లవ్ ఆల్ అనేది నాకు చాలా బెనిఫిట్ అయింది. నా బిహేవియర్ నా పాజిటివ్ బిహేవియర్ వల్ల మ్యామ్ వాళ్ళకి ఈవెన్ మా హెచ్ఆర్ వాళ్ళకి కూడా నా గురించి ఒక మంచి ఇమేజ్ వాళ్ళ దగ్గర ఉండిపోయేసరికి నాకు ప్రశాంత నిలయంలో సేవ చేసుకునే భాగ్యం కలిగింది. సో 10 రోజులు సేవ, కానీ 10 రోజులు సెలవు దొరకాలంటే చాలా కష్టం. మాకు ఓన్లీ పార్ట్ టైం జాబ్స్ వాళ్ళకి హార్డ్లీ ఒక సిక్ లీవ్ కానీ ఇంకా ఏదైనా అర్జెంట్ ఎమర్జెన్సీ ఉంటేనే ఒక 1-2 డేస్ ఇస్తారు అంతే. కానీ 10-15 డేస్ లీవ్ ఇవ్వడం అంటే యాక్చువల్లీ అడగాలంటేనే మాకే అంటే వాళ్ళే చెప్పేవారు అట్లెట్లా అడుగుతావు అని చెప్పేవారు. సో స్వామి నేను అనుకున్నా స్వామి నాకైతే మీ దగ్గర వచ్చి సేవ చేసుకోవాలని ఉంది, ఇంకా మీరే ఏదైనా చేయండి, నాకైతే సేవ చేయాలని ఉంది కానీ ఆ పాసిబిలిటీ నాకు కనిపించట్లేదు, నేను ఏం చెయ్యాలి అని ప్రే చేసుకుంటే స్వామినే ఇంకా సెట్ చేసేటట్టు నేను మ్యామ్ కెళ్ళి జస్ట్ సాయిగాయత్రి చేసుకుని మ్యామ్ కెళ్ళి అడిగాను, మ్యామ్ నాకు ఇట్లా నేను వెళ్ళి సేవ చేయాలని ఉంది, నాకు 10 డేస్ లీవ్ కావాలి. సో చెప్పంగానే మ్యామ్ ఇంకా నెక్స్ట్ ఏ క్వశ్చన్ అడగకుండా సరే నువ్వు ఎలాగో ఓవర్ టైం చేస్తావు, అన్ని రెగ్యులర్ గా ఉంటావు కాబట్టి నీకు ఇంకా నేను ఇవ్వకపోవడం అయితే పాసిబులే కాదు, నువ్వు తీసుకో 10 డేస్ ఎందుకు, నువ్వు ఎన్ని రోజులు కావాలంటే అన్ని తీసుకో, ఏం ప్రాబ్లం లేదు అని కూడా స్వామి ఆ టైం సెట్ చేసేవాళ్ళు. ఇంకా అది కాకుండా కూడా నేను కాలేజ్కి వెళ్తూ జాబ్ చేసుకుంటూ కూడా మధ్య మధ్యలో స్వామియే ఆ టైం మేనేజ్మెంట్ చేసేవాళ్ళు. నాకు నేను ఎప్పుడు కూడా మా సమితి సైడ్ నుంచి ఏదైనా సేవ ఉంటే నేను ఎప్పుడు కూడా మిస్ అవ్వలేదు. ఇంత కాలేజ్ జాబ్ ఇంత షెడ్యూల్ ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఐ హావెంట్ మిస్డ్ ఏ సేవ కూడా మిస్ అవ్వలేదు. లైక్ గో సేవ కానీ నారాయణ సేవ కానీ హాస్పిటల్లో వెళ్ళి వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం కానీ ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి వెళ్ళడం కానీ అక్కడ వెళ్ళి భజన్స్ చేయడం ఎప్పుడు కూడా ఏది మిస్ అవ్వలేదు. జస్ట్ బికాస్ నాలో ఆ థాట్ వచ్చింది నేను సేవ చెయ్యాలి అనే థాట్ వచ్చింది కాబట్టి స్వామియే అది ఇంకా అరేంజ్ చేసేసారు అంతే. ఇంకా అది దట్ ఈస్ జస్ట్ లైక్ స్వామి వాంట్స్ మీ టు బి దేర్.
1: చాలా బాగుంది చెప్తుంటే, ఎంతో ఇన్స్పైరింగ్ గా అలాంటి భావాలు మనకి ఎప్పుడు కలిగిస్తూ ఉండాలని అనిపిస్తుంది. మరి స్వామి 96వ పుట్టుకొండల సందర్భంగా స్వామికి ఎటువంటి కానుకని ఇద్దాం అనుకుంటున్నాను?
0: స్వామికి నేను నాతో నేను లైక్ ఫస్ట్ నుంచి చెప్తున్నా లైక్ నాతో ఎంత అయితే అంత స్వామి నాతో నాకు ఎట్లా యూజ్ చేసుకోవాలంటే అట్లా యూజ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లస్ నా అవైలబిలిటీ స్వామికి ఎప్పుడు నేను కావాలని ఎప్పుడు కూడా ఐఎమ్ ఆల్వేస్ దేర్. లైక్ ఏదన్నా కావాలంటే నాతో ఏం చేసుకోవాలనుకుంటున్నే దానికోసం ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ స్వామి. ఇది నా కానుక లైక్ ఫర్ స్వామిస్ 96th బర్త్డే.
1: చాలా బాగుంది సుభాంగిని. మరి స్వామికి బర్త్డే విషెస్ చెప్తావా?
0: నా తరఫు నుంచి స్వామికి హ్యాపీ బర్త్డే అండ్ స్వామి బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా నాతో ఉండాలని, అందరికీ మంచిగా బ్లెస్ చేయాలని ప్రే చేస్తున్నాను. హ్యాపీ బర్త్డే స్వామి.
1: చాలా సంతోషం సుభాంగిని. మన శ్రోతలందరి తరఫున కూడా నీ మనోభావాలను పంచుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సాయిరాం.
0: జై సాయిరాం.

0: స్థైరమన్నా, నా పేరు దేవ్నాథ్. నేను 6 Degree అని బెంగళూర్ బేస్డ్ స్టార్ట్అప్ లో సప్లై చైన్ ఎగ్జిక్యూటివ్ లాగా పనిచేస్తున్నాను. అండ్ స్వామి దయ వల్ల, బ్లెస్సింగ్స్ వల్ల అవి అన్ని బాగా వెళ్తున్నాయి. 96 బర్త్డే కూడా వస్తుంది. అండ్ ఈ ఆపర్చునిటీ కోసం నేను చాలా గ్రేట్ఫుల్ గా ఉన్నాను.
1: అయితే మరి మనం కార్యక్రమంలోకి వెళ్దాం. స్వామి మీ లైఫ్ లోకి ఏ విధంగా వచ్చారు, వచ్చిన తర్వాత మీ లైఫ్ ఏ విధంగా మారింది, మీ లైఫ్ లో వచ్చినటువంటి చేంజెస్ ఏంటో మాకు చెప్తావా?
0: డెఫినెట్లీ అన్న. సో చెప్పాలంటే స్వామి నా లైఫ్ లోకి చాలా ఎర్లీ స్టేజ్ లో వచ్చారు. ఎర్లీ స్టేజ్ అంటే పుట్టక ముందే మా ఫ్యామిలీలో స్వామి గురించి అందరికి తెలుసు. ఇంకా స్వామి డివోటీస్ ఉండే ఫ్యామిలీలో. అయితే నేను ఫస్ట్ సెకండ్ క్లాస్ లో ఉన్నప్పుడు స్వామిని చూసాను ఫిజికల్ గా ప్రశాంతి నిలయంలోనే. అంటే ఆ ఇమేజ్ గుర్తుండిపోయింది. ఓకే, ఒక డిస్టెన్స్ లో నేను అమ్మ పక్కన కూర్చొని ప్రశాంత నిలయంలో ఉమెన్ లేడీ సైడ్ లో ఆ ఇమేజ్ నాకు గుర్తుంది. దూరం నుంచి చూసాను స్వామి అలానే నడుచుకుంటూ ముందరకు వస్తున్నారు. ఆ ఒట్టి విజన్ మాత్రమే గుర్తుంది. కానీ ఫస్ట్ అప్పుడు చూసేటప్పుడు అంటే నాకు అనిపించింది ఇలా, లైక్ ఇతను ఎవరు అని, ఈ మనిషి ఎవరు అని. నేను వెంటనే అనుకోలేదు ఇతను దేవుడు ఇది అని. ఎందుకంటే అప్పుడు మైండ్ అంతా పనిచేయదు కదా చిన్నపిల్లలకి, అంటే అలా చెప్పాలంటే. కానీ యాజ్ టైం పాస్ట్ పర్సెప్షన్ కొంచెం బ్రాడ్ అయింది, థింకింగ్ కొంచెం వైడ్ అయింది అంటే చెప్పాలంటే. సో ఇంట్లో ఫోటోస్ చూసేటప్పుడు, ఎలా భజన్స్ వెళ్ళేటప్పుడు, బాల్యకాస్ ఉన్నప్పుడు నేను అనుకునేవాడిని, లైక్ ఓకే, లైక్ హూ ఇస్ దిస్ మ్యాన్ అని, లైక్ హూ ఇస్ దిస్ మ్యాన్ ఇన్ దిస్ ఫోటో, లైక్ వాట్ డిడ్ హీ డూ అని, ఏం చేశారు తను. అలానే స్వామి బుక్స్ చదివే పెరిగాను, స్వామి గురించి భజన్స్ అవన్నీ వినే పెరిగాను. అయితే ఐ జస్ట్ ఆస్క్ మైసెల్ఫ్, లైక్ హూ ఇస్ దిస్ మ్యాన్, లైక్ హౌ మచ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ హస్ హీ మేన్ ఇన్ మై లైఫ్, వాట్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ హిస్ ప్రెసెన్స్ ఇన్ మై లైఫ్ అని. సో ఆ క్వశ్చన్స్ అడుగుతుంటే నాకు అర్థమైపోయింది, ఓకే ఐ నీడ్ టు తెలుసుకోవాలి, నాకు ఇంకా తెలుసుకోవాలి ఇతని గురించి, బికాస్ ఐ ఫీల్ సమ్ కైండ్ ఆఫ్ ఏదో ఉంది ఇతన్ లో, దేర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ అట్రాక్టింగ్ మీ టువర్డ్స్ హిమ్ అని. సో హిస్ పర్టిక్యులర్ ఇన్ఫ్లుయెన్స్, అతను ఏ పని చేశాడు, ది సర్వీస్ హీ హాస్ డన్ టు ది హ్యుమానిటీ, ది టీచింగ్ హీ హాస్ గివెన్ టు ది ఎంటైర్ మ్యాన్ కైండ్, మనం మెజర్ చేయలేము ఇది. బికాస్ ఇట్ ఇస్ లైక్ స్వామి ఇస్ గాడ్, లైక్ ఆబ్వియస్లీ స్వామి దేవుడు. అండ్ ఫర్ మీ, ఐ ఎస్పెషలీ, లైక్ నేను చెప్పాలంటే ఫర్ మీ హీ ఇస్ లిటరలీ గాడ్, ఎవ్రీథింగ్. టు బి ఆనెస్ట్ హీ హాస్ గివెన్ మీ అన్ని ఇచ్చాడు స్వామి, లైక్ హీ హాస్ గివెన్ మీ నాలెడ్జ్, హీ హాస్ గివెన్ మీ కరేజ్, స్ట్రెంగ్త్, లవ్, యు నేమ్ ఇట్, అన్ని ఇచ్చాడు స్వామి. యాజ్ అ గ్రోయింగ్ అప్ కిడ్ అండ్ టీనేజ్, నేను నా యూత్ అంటే టీనేజ్ లో ఉన్నప్పుడు చాలా టీనేజర్స్ బ్యాడ్ కంపెనీలో లేకపోతే బ్యాడ్ హ్యాబిట్స్ లో స్లిప్ అయిపోతారు. కానీ బికాస్ ఆఫ్ స్వామీస్ టీచింగ్స్ అండ్ బికాస్ ఆఫ్ స్వామీస్ గ్రేస్, టు బి వెరీ హానెస్ట్, ఐ హ్యాడ్, నాకు చాలా మంచి గురువులు దొరికారు. ఇదంతా స్వామి వల్లనే. అంటే మీరు డాట్స్ ని కనెక్ట్ చేస్తూ ఉంటే ఇప్పుడు ఉండి వెనుక, లైక్ ఇఫ్ యూ లుక్ బ్యాక్ టు యువర్ పాస్ట్, మనం గతంని చూస్తే అర్థం అయిపోతుంది, ఓకే దిస్ హాస్ ఆల్ బీన్ స్వామీస్ మాస్టర్ ప్లాన్ సో దట్ ఐ లర్న్ సంథింగ్ అని.
1: చాలా బాగుంది. ఇందాక నువ్వు చెప్పావు బాల వికాస్ జాయిన్ అయ్యి చాలా నేర్చుకున్నావు. బాల వికాస్ స్వామి స్వయంగా పిల్లల కోసం స్టార్ట్ చేసింది, హౌ డిడ్ ఇట్ ఇంపాక్ట్ యువర్ లైఫ్, ఎలా ఒక ప్రభావం చూపించింది లైఫ్ లో?
0: బాలికాస్ చెప్పాలంటే, బాలికాస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ దట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. లైక్ ఎలా చెప్పాలంటే, యూ హ్యావ్ నో వర్డ్స్ టు డిస్క్రైబ్ సచ్ బ్యూటిఫుల్ టీచింగ్ ఆఫ్ స్వామి. లైక్ అట్ అ వెరీ యంగ్ ఏజ్, చాలా చిన్న వయసులోనే నోయింగ్ సంథింగ్ సో సీక్రెట్, నోయింగ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ డివైన్, ఐ థింక్ ఇట్స్ చాలా బ్లెస్సింగ్స్ ఉండాలి దానికి. బ్లెస్సింగ్స్ అంటే లైక్ యూ నీడ్ టు హ్యావ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ పాస్ట్ లైఫ్ ఆర్ సంథింగ్ ఐ డోంట్ నో, కానీ యూ షుడ్ బి వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్.
1: మరి నువ్వు గురువులు నీకు చాలా నేర్చుకున్నానని చెప్పావు కదా, మరి నీ గురువులు నీకు జీవితంలో నేర్పించినటువంటి, అంటే స్వామి వాళ్ళు పంపించిన మెసెంజర్స్ వాళ్ళు మీ లైఫ్ లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏంటి?
0: నేను చాలా గ్రేట్ఫుల్ ఫర్ ద గురుస్ దట్ ఐ హ్యాడ్ అండ్ హ్యావ్ రైట్ నౌ. సో మై గురుస్ వేర్ ది ఎంటైర్ సిన్హా ఫ్యామిలీ. ఎవ్రీవన్ మై బి నోయింగ్ శివాని సోలా, శగుమా దీది అండ్ చారు సిన్హా ఐపీఎస్. సో దీస్ వేర్ మై గురుస్. దే థాట్ మీ, వీళ్ళు నాకు నేర్పించారు హౌ టు అండర్స్టాండ్ లైక్ హౌ యూ హ్యావ్. మనకి గూగుల్ మ్యాప్స్ ఉంటుంది కదా, సపోజ్ ఒక డిఫరెంట్ ప్లేసెస్ వెళ్తే మనకు అర్థం కాదు ఈ టెరేన్ ఏంటో అని. సో నేను ఈ ఎంటైర్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా టెరేన్ లో ఉండే నాకు ఏం అర్థం కాలేదు, కానీ దీస్ పీపుల్ వేర్ మై గూగుల్ మ్యాప్. దే నావిగేటెడ్ మీ టువర్డ్స్ ఫ్రమ్ స్టెప్ బై స్టెప్ దే టోల్డ్ మీ వాట్ ఆర్ భజన్స్, వాట్ ఆర్ టీచింగ్స్ ఆఫ్ వేదాస్, వాట్ మేక్స్ వామ్ హ్యాపీ, ఇవన్నీ నేర్పించారు మెల్లిమెల్లిగా. సో దట్స్ హౌ ఈవెన్ ఐ స్టార్టెడ్ డెవలపింగ్ లవ్ అండ్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ స్వామి గురించి ఇంకా తెలుసుకోవాలని ఇన్స్పైర్ చేశారు. సో అలానే హెల్త్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఐ వాంట్ టు లర్న్ అని నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి, స్వామికి చూపియాలి అని. లైక్ ఐ వాంట్ టు గెట్ క్లోజర్ టు హిమ్, ఇంకా దగ్గరకు అవ్వాలి స్వామికి. సో అలా గురుస్ మేడ్ అ వెరీ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ మీ. There was one incident where program unde swami birthday kosam ani nen participate chesanu anti balvikas through like there abhi adoka chinna skit oka drama laga and that was my very first drama. Even in school lo kuda eppudu drama cheyaledu, school lo kuda eppudu ante annual day idi programs ki eppudu select avvaledu nenu. కానీ ఇది నా ఫస్ట్ డ్రామా, దట్ ఇట్ వాజ్ అబౌట్ స్వామి. ఐ ఎగ్జాక్ట్లీ డోంట్ నాకు అంత బాగా గుర్తులేదు, ఎందుకంటే ఇట్ వాజ్ వెరీ ఆన్ స్పాట్ అంటే సడన్ గా అయిపోయింది అంతా. బట్ ఇట్ వాజ్ వెరీ వెరీ మెమొరేబుల్ అంటే ఐ కెన్ ఎలా డిస్క్రైబ్ చేయాలంటే ఐ జస్ట్ రిమెంబర్ దట్ ఐ వాజ్ టేకింగ్ అ ఫోటోగ్రాఫ్ విత్ మై గ్రూప్ మెంబర్స్ అండ్ మై గురుస్ అండ్ ఎవ్రీవన్ ఆర్ హ్యాపీ, అందరు సంతోషంగా ఉండే, ఎవ్రీవన్ అందరూ చప్పట్లు కొడుతుండే. So I loved that part. So that is one of the most beautiful, అది చాలా అందమైన మెమరీ నాలో ఉండిపోయింది.
1: చాలా బాగుంది దేవ్. మరి స్వామి మనకి ఎన్నో టీచింగ్స్ ఇచ్చారు, ఎన్నో గైడ్ లైన్స్ మన జీవితాన్ని బాగు చేయడానికి స్వామి చెప్పారు. మరి స్వామి చెప్పినటువంటి ఏ గైడ్ లైన్స్ నువ్వు లైఫ్ లో పాటించడానికి ప్రయత్నం చేస్తున్నావు అండ్ స్వామి నీకు ఎలా దానికి హెల్ప్ చేస్తున్నారు, మోటివేట్ చేస్తున్నారు?
0: ఇది చాలా టఫ్ క్వశ్చన్ యాక్చువల్లీ. అంటే స్వామి టీచింగ్స్ ఆర్ వెరీ వెరీ సీక్రెట్, చాలా ఇది దే ఆర్ సింపుల్ అండ్ వెరీ సీక్రెట్, లైక్ సింపుల్ వెరీ డీప్ అండ్ సీక్రెట్. సమ్ టైమ్స్ మనకు కూడా అర్థం కాదు అసలు. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మీరు ఎవరైనా రోడ్ మీద నడుస్తూ ఉంటే ఏదైనా చూసారు మీరు, ఏదైనా తప్పు జరుగుతుంది, ఒక థాట్ వస్తుంది అరే వీరు ఎలాంటి వారు అని. కానీ అట్ ద సేమ్ టైమ్ స్వామి టెల్స్ ఎవ్రీబడి ఇస్ గాడ్, యూ షుడ్ సీ మీ ఇన్ ఎవ్రీ వన్. ఒక్కొక్కసారి ఇట్ ఇస్ వెరీ చాలా టఫ్ ఉంటుంది డిస్టింగ్విష్ చేయడానికి, అసలు వీరు ఎలాంటి పని చేశారు, రోడ్ మీద ఇలా చెత్త పడిస్తున్నారు. ఇఫ్ ఐ స్కోల్డ్ దెమ్ ఆల్సో ఇట్ విల్ బి వెరీ బ్యాడ్ ఫర్ బోత్ ఆఫ్ అస్ అండ్, బట్ ఇఫ్ యూ టెల్ దెమ్ లవింగ్లీ థింగ్స్ మైట్ చేంజ్, ఏదో ఇంపాక్ట్ అవుతుంది అతని మీద. కానీ మనం వెనక లైక్ ఈ బ్యాక్ అవర్ సెల్ఫ్, బట్ స్టిల్ లైక్ ఎస్ స్వామి టీచింగ్ ఆర్ వెరీ వెరీ సింపుల్, కానీ ఒక ఆస్పెక్ట్ లో చూస్తే ఇట్ ఇస్ సంథింగ్ ఎల్స్, ఒక చాలా పెద్ద సిగ్నిఫికెన్స్ ఉంటుంది దానికి. అండ్ ఇఫ్ పర్సనలీ ఐ ట్రై టు ఫాలో లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్, ఐ ట్రై టు ఫాలో, నేను చాలా చాలా ట్రై చేస్తాను నాట్ టు హర్ట్ ఎనీ వన్ మెంటలీ, ఫిజికలీ, వర్బలీ ఆర్ ఎనీథింగ్. ట్రై టు సర్వ్ ఎవ్రీ వన్ అండ్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ వాంట్ టు ప్రాక్టీస్ ఆన్ ఎ డైలీ బేసిస్. ఐ డూ చేస్తాను, కానీ ఒక్కొక్కసారి ఇటు అటు అయిపోతుంది. సో ఇట్స్ అ వెరీ టఫ్ చాయిస్. యా లైక్ వన్స్ వెన్ యూ అచీవ్ ఇట్, once when you get habituated alba type of thing until it will be very good.
1: Dev mari ee times lo nu swami tho physically ga manam dooranga unnam swami ki, how do you get connected to swami, aa anubandham swami tho ela erpadu?
0: నాకేమనిపిస్తుంది అంటే హ్యావింగ్ దిస్ వెరీ ఇది చాలా క్లోజ్ కనెక్షన్ స్వామితో, ఇట్స్ వెరీ పర్సనల్ అనుకుంటాను. ప్రతి మనిషికి డిఫరెంట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంటుంది స్వామితో కనెక్ట్ అవ్వడానికి. నేను ఎలా కనెక్ట్ అవుతానంటే ఒక సైలెంట్ ప్లేస్ లో కానీ, లేకపోతే ఈవెన్ ఒక రష్ ప్లేస్ లో కానీ, ఐ జస్ట్ టాక్ టు మై సెల్ఫ్. టాక్ టు మై సెల్ఫ్ అంటే టాక్ టు ద స్వామి విదన్ మీ. ఐ జస్ట్ ట్రై టు, నేను ఇలానే సపోజ్ బస్ లో ట్రావెల్ చేసినా లేకపోతే వాకింగ్ చేసినా, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను 11th 12th గ్రేడ్ లో ఉన్నప్పుడు నేను ఈ బుక్ చదివాను, స్వామి స్టూడెంట్ బుక్, అరవింద్ బాలసుబ్రహ్మణ్యం బుక్, పేరు డైరీ ఆఫ్ అ సాయి స్టూడెంట్. ఆ బుక్ లో అరవింద్ సార్ రాస్తారు, నేను స్వామిని ఇలానే సైక్లింగ్ కి తీసుకెళ్లేవాడిని, ఇమాజినరీగా సైక్లింగ్ కి తీసుకెళ్లేవాడిని, వాకింగ్ కి తీసుకెళ్లేవాడిని, అన్ని ఏదైనా చేస్తే స్వామి యొక్క బీ పార్ట్ ఆఫ్ ఇట్ అని. అయితే వన్ డే హీ డిడ్ టేక్ స్వామి ఎనీవేర్, సో నెక్స్ట్ డేనే స్వామి ప్రశాంతి మందిర్ లో అడిగారు అరవింద్. అంటే నాట్ నెక్స్ట్ డే, ఫర్ 1-2 weeks అరవింద్ సార్ ఫర్గాట్, లైక్ హీ డిడ్ టేక్ స్వామి ఎనీవేర్. అండ్ 1-2 weeks తర్వాత స్వామి దగ్గరకు వచ్చి అరవింద్ సార్ ని అడిగారు, ఏరా నన్ను ఎక్కడికి తీసుకెళ్తలేవో ఈ మధ్య అని. అప్పుడు అరవింద్ సార్ కి కూడా షాక్ అయింది, ఓ మై గాడ్ అని, ఓకే దిస్ ఇస్ కంప్లీట్ డివైన్, లైక్ బికాస్ అని చెప్తారు కదా. స్వామి కూడా చెప్పారు, ది కనెక్షన్ బిట్వీన్ మీ అండ్ యూ ఇస్ ఎటర్నల్, యూ అండ్ మీ హ్యావ్ జన్మ జన్మ నుంచి బంధాలు ఉన్నాయి మన ఇద్దరికి. హ్యూమన్ టు హ్యూమన్ కనెక్షన్ ఇస్ వెరీ వేగ్ అని చెప్తారు కదా, అంటే ప్రతి బాడీ టు బాడీ ఉంటుంది, కానీ దిస్ ఇస్ సంథింగ్ వెరీ డివైన్ అని అన్నమాట. సో నేను కూడా అరవింద్ సార్ బుక్ చదివి నేను కూడా స్టార్ట్ చేస్తాను, ఓకే ఐదు లక్షలు నేను కూడా చేస్తానని ఇలా 3 weeks చేస్తాను నాకు గుర్తుంది. దాని తర్వాత ఈవెన్ ఇట్ వాస్ టఫ్, ఎందుకంటే రోడ్ మీద మనుషులు కూడా చూసేటప్పుడు కొంచెం వియర్డ్ గా అనిపించింది, ఎందుకంటే ఐ వాస్ లిటరల్లీ టాకింగ్ లైక్ స్వామి నేను ఇలా చెప్పేవాడిని, స్వామి కమ్ దిస్ సైడ్ కార్ ఇస్ కమింగ్ అని వెనుక నుంచి. సైకిల్ మీద వెళ్తే స్వామి ఐ యూ ఓకే బిహైండ్ అంటే లైక్ ఇస్ ఇట్ కంఫర్టబుల్ అలా. అండ్ ఏదైనా సపోజ్ మూవీ కూడా చూసేటప్పుడు మీరు నమ్మరు, ఒకసారి నేను ఒక మూవీ చూస్తుండే వెరీ వైలెంట్ మూవీ, అండ్ ఆ మూవీ చూసేటప్పుడు సంథింగ్ లోపల నుంచి ఏదో చెప్పింది నాకు అవసరం అయ్యవని చూడడం అని. ఫర్ అ మూమెంట్ ఐ జస్ట్ నేను ఇట్లానే అనుకున్నాను, నేను అనుకున్నాను ఇది నా మైండ్ చెప్తుందా లేకపోతే మై హార్ట్ ఇస్ టెల్లింగ్ మీ దిస్ అని. బట్ దెన్ ఇట్ వాజ్ నాట్ మై మైండ్ బికాస్ ఇట్ వాస్ కాన్స్టెంట్లీ కమింగ్ అవుట్ ఆఫ్ మై హార్ట్. ద ఫస్ట్ వాయిస్ ద ఫస్ట్ టైమ్ వెన్ ఐ సా దట్ వైలెంట్ సీన్ డైరెక్ట్లీ ఇట్ కేమ్ ఫ్రమ్ హార్ట్, లైక్ నాట్ ద మైండ్. మైండ్ అసలు ఏమి రాలేదు, ఫస్ట్ వాయిస్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ యూ హార్ట్ దట్ ఇస్ గాడ్స్ వాయిస్ అని చెప్తారు కదా. దట్ హ్యాపెన్ అండ్ క్విక్లీ ఐ జస్ట్ సా దట్ ల్యాప్టాప్ స్క్రీన్ అండ్ ఐ జస్ట్ టర్న్ ఇట్ ఆఫ్. ఐ లైక్ నో అండ్ ఐ షుడెంట్ సీ, ఐ గాట్ స్కేర్డ్, మై గాడ్ లైక్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ అని. సో అలా బికాస్ ఇట్ నెవర్ హ్యాపెన్ టు మీ అందుకని. సో దిస్ ఇస్ వేర్ ఐ థింక్ ఎవ్రీవన్ షుడ్ అట్లీస్ట్ టేక్ సమ్ లిటిల్ టైమ్ ఫ్రమ్ బిజీ లైఫ్ అండ్ టాక్ టు స్వామి. లైక్ ఈవెన్ ఇఫ్ యూర్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ మిర్రర్ ఆర్ ఈవెన్ ఇఫ్ యూఆర్ లుకింగ్ అట్ ఎ ట్రీ, నువ్వు ఒక చెట్టును చూసినా కానీ, ఒక ఏదైనా స్కై ఆకాశాన్ని చూసా కానీ, లేకపోతే ఏదైనా చిన్న ఇన్సెక్ట్ కూడా క్రాల్ అవుతుంటే మీ పక్కన, ఏదైనా బర్డ్ సపోజ్ ఏదైనా పిజియన్ మీ విండో దగ్గర వచ్చి కూర్చున్నా కానీ, అలానే ఇఫ్ యూ టాక్ టు ఎనీ లివింగ్ బీయింగ్ అరౌండ్ ఆర్ అన్లివింగ్ బీయింగ్ ఆల్సో. లైక్ వన్ ఒకసారి స్వామి ఒక ఇన్సిడెంట్ చెప్పారు, దేర్ వాజ్ అన్ మ్యాన్ హూ వాజ్ crushing his handkerchief and Swami told give that handkerchief naka handkerchief ibu Swami handkerchief తీసుకొని మంచిగా క్లీన్ గా ఫోల్డ్ చేసి ఇలా చెప్పారు, దీనికి కూడా లైఫ్ ఉంది, డోంట్ హార్మ్ ఇట్ అని. సో స్వామి అటెన్షన్ టు ఎవ్రీ డీటెయిల్ చెప్పారు, ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అరౌండ్ యూ హ్యాస్ లైఫ్, ఎవ్రీథింగ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ యూ, అన్ని జీవ లివింగ్ అండ్ నాన్ లివింగ్ బీయింగ్స్ కి హ్యావ్ ద కనెక్షన్
1: ఉంటుంది.
0: ఎగ్జాక్ట్లీ. సో లైక్ ఎంత బిజీ అయి ఉన్నా కూడా జస్ట్ టేక్ 1-2 minutes అండ్ dedicate that 1-2 minutes at least to Swami by at least telling him, like, Chappan Ditla, Swami, this is what is happening, Ilana Nundano, Mira Lavanaru, Ilana, like, Arjani Swami, Mira Tinara Swami, like, I did not specify Kapurkura. Swami, I Naku Karpunenda Bhojna Mindy, Mira Tinara. I think, if you want Swami as your friend, you can have that relation, our relation in that, Krishna and Kuchela relationship. Okay, like, you shouldn't see Swami as Swami ila devudu ante meeku kavalante it's personal, andarki personal ga untundi kani nenu Swami ni oka paata friend laga chustanu, like an old friend. Na cupboard lo oka photo untundi, so whenever I open my cupboard or whenever I take clothes, I just tell my sad story, like nithane kopam cheptanu Swami ki, ila ayindi Swami office lo ila chestunnaru Swami, like nenu adugutanu, you are just listening Swami, you are not even ila, you are not responding to me, what is with Swami, where are you Swami, I just trying to ask, like, where are you Swami these days, I can't even see you, actually oka sign ivvandi naaku, meeru unnaru mee pakkana ikkada ani. Small small miracles indirectly happen.
1: మరి స్వామి 96 బర్త్డే కి నువ్వు ఏం ఆఫర్ చేయాలనుకుంటున్నావు? నీ బర్త్డే విషయం స్వామికి ఎలా చెప్పాలనుకుంటున్నావు?
0: వాట్ ఐ వాంట్ టు పర్సనలీ ఆఫర్ టు స్వామి ఫర్ హిస్ బర్త్డే ఇస్ దట్ నాలో ఉన్న చెడతనాలు, అంటే యానిమల్ క్వాలిటీస్ ఉంటాయి కదా, ఐ వాంట్ టు ఆఫర్ దోస్ క్వాలిటీస్ టు స్వామి, అండ్ ఇన్ రిటర్న్ ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్, ఐ విల్ change myself for good, follow you, principles me, teachings me, follow avtanu. Tough, meeru test pedtaru naaku telusu, meeru chaala test pedtaru, and all I want you to do is, whatever I do, you do it through me, whatever I have, naalo emaina unte, you have given me this body, make me as an instrument and make me do something good for the society. That is my only birthday offering. Thank you so much, Anna.
1: Sai Ram.
0: Sai Ram, Anna.

0: స్వామి 96వ పుట్టుపండుగ సందర్భంగా శ్రోతలకు అందిస్తున్న ప్రత్యేకమైన యువత కార్యక్రమానికి ఈరోజు మనం సాహితీని ఆహ్వానిద్దాం. తనతో మాట్లాడి తన మనోభావాలను, స్వామితోటి పుట్టినరోజు పండుగ శుభాకాంక్షలను తెలుసుకుందాం. సాయిరాం సాహితి.
1: అందరికి సాయిరాం. నా పేరు గుణ సాహితి. మా ఊరు విజయవాడ. నేను బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నాను. విజయవాడలోనే డిజైన్ ఇంజనీర్ గా పనిచేస్తాను.
0: సాహితి, మరి స్వామి గురించి నీకు ఎప్పుడు ఎలా తెలిసింది, ఆ తర్వాత స్వామి మార్గంలోకి ఎలా వచ్చావో ఆ విషయాలు చెప్తావా?
1: స్వామి నాకు నా సెకండ్ క్లాస్ లో పరిచయం అయ్యారు. ఎలా అంటే, నా సంగీతం క్లాస్ తో పాటు పక్కనే రూమ్ లో బాలల క్లాస్ కూడా జరిగేది. సో అలా సంగీతం కూడా ఒక క్లాస్ లాగా, అలాగే బాలల క్లాస్ కూడా అలా క్లాస్ కి వెళ్ళేదాన్ని అనమాట. అలా నెమ్మదిగా ఫస్ట్ గ్రూప్ ఎగ్జామ్, సెకండ్ గ్రూప్ ఎగ్జామ్, థర్డ్ గ్రూప్ ఎగ్జామ్ అవన్నీ రాస్తూ రాస్తూ ఈ మధ్యలో స్వామి తెలిసారు నాకు బాలల క్లాస్ ద్వారా.
0: మరి అంత చిన్న వయసులో వచ్చావు, చిన్నప్పటి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటావు బాల వికాస్ లోని. సో బాల వికాస్ తో నువ్వు ఎలా పెరిగావు, స్వామి విలువల్ని నీ జీవితంలో ఎలా ఎంబైబ్ చేసుకున్నావు, ఆ విషయాలు చెప్తానా?
1: స్వామి పాత్రలోకి నేను వచ్చాక చాలా చాలా చాలా మార్పులు జరిగాయి. ఎలా అంటే, ముందు టైం సెన్స్ పెరిగింది. అంటే ఎలా ప్రజల్లో పాడటం, టైం సెన్స్ పెరిగింది అనమాట. అంతకుముందు సినిమా పాటలు బాగా పాడేదాన్ని. ఇందులోకి వచ్చాక నెమ్మదిగా సినిమా పాడటం తగ్గించేసి భజనలు పాడటం బాగా అలవాటు అయిపోయింది అనమాట. ఇంకా అయితే ఎక్కడ ఉన్నా కానీ ఆదివారాలు బాలికలు జరిగేది కదా, సో ఆ టైం కి భజన టైం కి మందిరంలో ఉండాలి. ఆదివారాలు అంటే పిల్లలు, మేము పేరెంట్స్ తో పాటు వాళ్ళ చుట్టాలింటికి వెళ్ళిపోతూ ఉంటాం కదా ఆదివారాలు సాయంత్రం పార్క్ కి ఆడుకోవడానికి. అలా కానీ బాలికలు వచ్చాక, స్వామి లైన్ లోకి వచ్చాక కరెక్ట్ గా 6:30కి వేదానికి, భజనకి, భజన టైంకి మందిరంలో ఉండాలన్నమాట. అలా ఎక్కడున్నా నాన్న వెంట పెట్టుకుని మందిరానికి వచ్చేసేదాన్ని. ఇది కాకుండా ఏమయ్యేది, కోపం ఉండేది అనమాట. ఎలా ఉండేది, అమ్మ వాళ్ళు మందిరానికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. నేనంటే బాలికల ద్వారా స్వామి లైన్ లోకి వచ్చాను, కానీ అమ్మ నాన్న ఇద్దరు స్వామి డివోటీస్ కాదు. అందుకని చిన్న డిఫరెన్స్ ఉండేది అనమాట. అంటే మందిరానికి వద్దు, సర్వీస్ కొద్దు, భజనలకు వద్దు అనేవాడు. ప్రతి వారం ఎందుకు వెళ్ళడం అని చెప్పి అడిగేవాడు. అంటే అలా కాదు నాన్న, నేను బయటకు తిరగడానికి వెళ్ళడం లేదు కదా అని చెప్పి నేను కోపడేదాన్ని వాళ్ళ మీద. ఈ కోపం సరే అలాగే కోపడి మందిరానికి వెళ్ళేదాన్ని. రామరావు ఎలా అయిపోయిందంటే వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది అనమాట. ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, ఇది మందిరానికే కదా వెళ్తుంది, భజనలే కదా పాడుతుంది, ఎవరితో తిరగడం లేదు కదా, ఫ్రెండ్స్ తో వెళ్ళట్లేదు కదా అని చెప్పి వాళ్ళు తిప్పడం స్టార్ట్ చేశారు అనమాట. అలా కోపం కూడా నెమ్మదిగా తగ్గిందనమాట. ఇలా చాలా చాలా మార్పులు అనమాట. ఈ మందిరానికి టైంకి వచ్చి చేయడం, కోపం తగ్గించుకోవడం, భజనలు పాడటం, భజన టైంకి మందిరానికి వెళ్ళిపోవడం, ఇలా చాలా జరిగాయి బాలికలోకి స్వామి లైన్లోకి వచ్చాక.
0: మరి స్వామి చెప్పిన ఎన్నో విలువలు, తర్వాత మన నిత్య జీవితంలో ఆచరించాల్సినవి కూడా స్వామి చాలా చెప్పారు. వాటిలో నీకు నచ్చి నువ్వు ఫాలో అవుతున్నవి ఏమైనా ఉన్నాయా?
1: స్వామి చెప్పిన వాటిలో నేను ఇంప్లిమెంట్ చేస్తున్నది, ఎదుటి వాడిని హర్ట్ చేయదు, ఎయిదర్ ఫిజికల్ ఆర్ మెంటల్, ఎవరిని హర్ట్ చేయకూడదు. అండ్ ఇంకొకటి అయితే, ఇప్పుడు నిజాన్ని చెప్పడం ఎటువంటి సిచ్యువేషన్ లో చెప్పడం అయినా కష్టం, ఎందుకంటే ఎదుటి వాళ్ళు హర్ట్ అవుతారో అని ఒక చిన్న ఆలోచన వస్తుంది. ఆ నిజం మంచిది అయితే ఓకే, లేదు వాళ్ళకి ఇబ్బంది పెడుతుంది, వాడికి కష్టంగా ఉంటుంది అని అనిపిస్తే ఆ నిజాన్ని కన్విన్సింగ్ గా వాళ్ళకి నెమ్మదిగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు కన్వే చేయడం నేర్చుకున్నాను అనమాట. అది కాకుండా నేను హ్యాపీగా ఉంటుందా, నా చుట్టూ 10 మందిని హ్యాపీగా ఉంటుంది.
0: మరి వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్తావా?
1: ఎగ్జాంపుల్స్ అంటే, నా కాలేజ్ లో ఏమయ్యేది, ఒకతను ఉండేవాడు వినీల్ అని చెప్పి నా క్లాస్మేట్ ఉండేవాడు. అతనికి ఏమయ్యేది, చదువు సరిగ్గా వచ్చేది కాదనమాట. వాళ్ళ ఫాదర్ కార్పెంటరీ చేసుకునేవాళ్ళు, అలాగే చదివించారు నా కొడుకు చదువుకోవాలి అనుకొని చదివించారు అతను. కానీ తనకి సబ్జెక్ట్స్ ఆగిపోవడం అట్లా అట్లా అయింది. మా సార్ నాకు పిలిచి నాతో మాట్లాడారు అనమాట, అమ్మా వాళ్ళ పేరెంట్స్ తో చెప్పండి అతనికి ఇలా ఉండింది, సబ్జెక్ట్లు ఆగిపోయాయి, చాలా ఇబ్బంది పడతాడు తర్వాత అని చెప్పి. సరే వాళ్ళ నాన్నగారికి కూడా అదే మాట చెప్పారు, మేము ఈ అబ్బాయితో మాట చెప్పాలి, ఆ అబ్బాయి ఏమో చదువుకోవాలనే ఇంట్రెస్ట్ అయితే. సరే అబ్బాయికి వాళ్ళ నాన్నగారు అన్నారు, నువ్వే చెప్పమ్మా, నేను చెప్తే వాడు మా మాట వినడు అని చెప్పి అన్నాడు అనమాట. చెప్తే అతని దగ్గరికి వెళ్ళి, ఇలా కాదు నీకు ఇంకేమన్నా ఇంట్రెస్ట్ ఉన్నాయా అంటే, నాకు బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంది సాయితీ, బట్ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కి అది సెట్ అవ్వదు, మా దగ్గర ఏమి లేదు కదా అంటే, అలా కాదు విని ముందు ఎక్కడన్నా ఎవరి దగ్గరన్నా ట్రై చేసి చూడు, ఇలా చెయ్యి, సో నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, నీకు నువ్వుగా స్టార్ట్ చేసుకోవచ్చు అంటే అతనికి అది అర్థమయ్యి నెమ్మదిగా కాలేజ్ కి రావడం మానేశాడు. నేను రీసెంట్ గా ఒక 1 మంత్ బ్యాక్ కలిసినప్పుడు అతను నాకు చెప్పిన విషయం ఏంటి అంటే, గుంటూరులో ఒక షాప్ పెట్టుకొని అందులో తని ఒక షాప్ పెట్టుకున్నాడు అనమాట. పెట్టుకొని వాళ్ళ నాన్నగారు కార్పెంటరీ మానేశారు, ఇంట్లోనే ఉంటున్నారు, మా నాన్న ఇద్దరిని అతనే చూసుకుంటున్నాడు. ఇలా అయ్యేది ఆఫీస్ లో కూడా ఎలా అయ్యేది, ఇప్పుడు మీకు కోపం ఎక్కువ అని చెప్పాను కదా, పంపించవు భజనలు అని చెప్పి చెప్పాను కదా. అలా ఒకసారి ఆఫీస్ లో ఏమైంది అంటే, నేను తప్పు చేయలేదు అంటే ఒక డిజైన్ లో ఏదో ఒక చిన్న చిన్న తప్పు అయింది, అయితే మా సార్ కి నేను చేశాను అని ఎవరో చెప్పారనమాట. చెప్తే ఆయన కాన్ఫరెన్స్ హాల్ లో పిలిచి ఒక 1/2 hour తిట్టారు నన్ను. క్లాస్ టీచర్, ఏంటిది వర్క్ చేయడం రాదా నీకు అని చెప్పి తిట్టారు. ఏమి మాట్లాడలేదు స్వామి, నేనేం చేయలేదు స్వామి, నేనేం చేయలేదు స్వామి, నా తప్పు కాదు స్వామి, నా తప్పు కాదు అని చెప్పి ఇలాగే తమ్మించుకొని స్వామి చెప్తున్నాను. చెప్తుంటే 1/2 hour అలాగే మాట్లాడారు ఆయన, నువ్వు వెళ్ళిపోయాక అని చెప్పి అన్నారు. నేను ఆ సీట్ లోకి వచ్చి కూర్చొని ఇయర్ ఫోన్ పెట్టుకుని భజన వింటున్నాను. భజన ఇంకా అవ్వలేదు, మా సార్ నన్ను రూమ్ లోకి పిలిచి, అమ్మ నువ్వు చేయలేదట కదమ్మా అది, మరి చెప్పాలి కదమ్మా నువ్వు తిడుతున్నప్పుడు అని చెప్పి అడిగారనమాట. చూసారా స్వామి, నేను చేయలేదు అని స్వామికి తెలుసు. స్వామి ఏం చేశారు, మళ్ళీ మా సార్ వచ్చి చెప్పారనమాట, మళ్ళీ లాభకుండా చూసుకున్నామమ్మా అని చెప్పి మా సార్ చెప్పారు. ఇలా చేస్తూ ఉంటారు స్వామి.
0: చాలా బాగుంది. మరి స్వామి 96వ పుట్టుపండుగ సందర్భంగాను స్వామికి ఏంటి కానుగగా ఇద్దాం అనుకుంటున్నా?
1: స్వామి బర్త్డే గిఫ్ట్ గా నా కోపాన్ని నేను ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అమ్మ మీద వచ్చిన అమ్మ మీద అరుస్తూ ఉంటాను కదా, మందిరాన్ని పంపించదు అని చెప్పి, భజనకి వెళ్ళనివ్వదు, సర్వీస్ వద్దు అంటుంది అని అమ్మ మీద కోపం వచ్చేస్తుంది అనమాట. అరిచేస్తాను ఆ కాసేపట్లో, మళ్ళీ వెంటనే అనిపించేస్తుంది, అయ్యో అమ్మ మీద వచ్చాను నేను, కొంచెం ఇంకో 10 సార్లు అంటే పంపించి ఉండేది కదా అమ్మ అని చెప్పి మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మ అమ్మ అమ్మ మళ్ళీ మాట్లాడేసుకున్నాం, మనకి అలవాటే కదా ఇది అని చెప్పి మాట్లాడేస్తాను అనమాట. సో ఆ కోపం రెగ్యులర్ గా రాకుండా నేను కంట్రోల్ చేసేసుకుంటాను స్వామి, నాకు వద్దు నా కోపం మీకే ఇచ్చిస్తాను అని ఆయనకి ఇచ్చిస్తాను.
0: సాయితీ, మరి నువ్వు చాలా చిన్నప్పుడే స్వామి ఫోల్డ్ లోకి వచ్చావు బాల వికాస్ ద్వారా, మరి స్వామిని భౌతికంగా దర్శించుకోవడం జరిగిందా?
1: లేదు, నేను స్వామిని ఫిజికల్ దర్శనం చేసుకోలేదు.
0: మరి స్వామిని చూడకుండా స్వామి మీద అంత భక్తి ప్రేమ ఎలా కలిగాయి? వాటిని ఇప్పటికి కూడా నువ్వు వాటిని ఎలా పెంపొందించుకుంటూ వస్తున్నావు?
1: నేను స్వామితో ఇంత ఇదిగా కనెక్ట్ అయి ఉన్నది భజన ద్వారా మాత్రమే. నాకు ఆనందం వచ్చినా బాధ వచ్చినా ఇన్ని స్వామికి చెప్పేస్తాను. బాధ వస్తే భజన పాడుతూ ఏం చేస్తాం ఆయన దగ్గర, భజనలో కూర్చొని హ్యాపీనెస్ అంటే ఆనందం వచ్చింది అనుకోండి, వెళ్ళి అన్ని సాగేట్ ఇచ్చేసి భజన పాడి వచ్చేస్తాను. ఇలా చాలా అయ్యాయి అనమాట. అంటే అలా చేసి చేసి నాకు ఎంత నమ్మకం పెరిగిపోయిందంటే ఆయన మీద, ప్రతి ప్రాబ్లం ని హార్ట్ కి తీసుకోకుండా స్వామి చూసుకుంటారు అన్ని, స్వామి చేస్తారు అన్ని, మనకేం కావాలో స్వామికి తెలుసు కదా, మనం ఎందుకు అడగడం ఆయన్ని అనిపిస్తుంటుంది. అలాగే ప్రతిదీ స్వామికి వదిలేయడం అలవాటు చేసేసుకున్నాను కంప్లీట్ గా. చాలా సార్లు ఇలా నేను వదిలేసిన విషయాలన్నీ కూడా నాకు స్వామి చాలా హెల్ప్ చేశారు, చాలా హెల్ప్ చేశారు నిజంగా. ఎలా అంటే ఇప్పుడు భజనకి నేను బాలిక స్టడీ గ్రూప్ లో ఉన్నప్పుడు 4 గంటలకి పిల్లలకి భజన సెలెక్షన్స్ అయ్యేవి 6 గంటల భజనలో పాడడానికి. అలా ఒకసారి మా బాలిక గురువు మనం వెంట పెట్టుకుని మందిరానికి తీసుకువెళ్ళారు, సెలక్షన్స్ లో కూర్చున్నాం. మా భజన ఇన్ఛార్జ్ గారు ఒక భజన పాడమ్మా అన్నారు, నేను మానస భజన గురించి వెళ్ళడం ప్రాక్టీస్ చేసుకువెళ్ళాను. వెళ్తే ఆయన చూసేసరికి భయం వేసేసి, ఎప్పుడు పాడలేదు కదా మొదటిసారి భజన పాడడం, అందులోనూ భయం వేసేసి గొంతు పెట్టలేదు. ఆయనేమో ఎవరమ్మా నీ భజన నేర్పింది అన్నారు. చాలా భయం వేసి ఇంకా మళ్ళీ భజనలోకి వెళ్ళలేదు. వెళ్ళకపోతే సరే వచ్చేసాము, నెక్స్ట్ టైం అదే నేను ఫస్ట్ టైం పత్తి వెళ్ళడం, బాలవికాస్ పిల్లల పత్తి యాత్రకి వెళ్ళాను. వెళ్ళి అక్కడ కుల్వంత్ లో కోరసిస్తాము కదా అందరూ, అయితే వాళ్ళు పాడుతున్నారు ఏ భజన, పాహి గజానన దినామన పాడుతున్నారు. పాడుతుంటే కోరసిచ్చాము, అంతా అంతా చాలా చాలా చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్. మేము పాటలు పాడాము, ప్రిపేర్ అయ్యాము, అన్ని బాగున్నాయి. వచ్చేసాక భజన దగ్గర ఇంట్రెస్ట్ పెరిగింది, మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేశాను నెమ్మదిగా నేర్చుకోవడం అన్ని భజన్స్. ఏటీపీ స్టూడెంట్ అక్క ఉండేది, అక్క దగ్గర నేర్చుకున్నాను కొన్ని రోజులు, అక్క ఇక్కడ ఉన్నప్పుడు అలా నేర్చుకొని నేర్చుకుని ఒకరోజు మళ్ళీ భజన సెలెక్షన్స్ కి వెళ్ళాను. వెళ్ళి పాడాను అనమాట. పాడితే ఆయన ఎవరైతే ఎవరమ్మా నీకు నేర్పింది అని అడిగిన ఆయన ఫస్ట్ లైన్ లో కూర్చోబెట్టి మైక్ ఇచ్చి ఈ భజన పాడమని చెప్పారనమాట. సుధర స్వామి ఎవరైతే ఎవరి దగ్గర అయితే నేను భయపడ్డానో ఎలా పాడించారు చూడండి ఆయన. అలా ఇంకొకసారి ఏమైంది, నెక్స్ట్ ఇయర్ అనమాట కృష్ణా జిల్లా పదయాత్ర జరుగుతుంది. జరుగుతుంటే నాది బేస్ వాయిస్ అన్న ఒక ఇది మూలంగా నాకు పార్ట్నర్ దొరకలేదు. అందరికి పార్ట్నర్ దొరికేశారు, అందరు భజనలు ప్రాక్టీస్ చేసేసుకుంటున్నారు అని అయిపోయినాయి. నెక్స్ట్ డే పుట్టపర్తి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే ఇవాళ పొద్దున క్లాస్ అయింది, నేను ఒక్కదానే పాడుకుంటున్నాను. స్వామి స్వామి నాకు ఎవరు పార్ట్నర్ లేరు, ఏం చేయాలి స్వామి అని చెప్పి ఏడుస్తున్నాను అనమాట. నేను ఫస్ట్ టైం స్వామి పుట్టపర్తి రావడం, ఈ స్వామి పాండ్యమని స్వామి అనుకుంటున్నాను. అనుకుంటుంటే ఆ రోజు నైట్ ఒక మా ఇన్ఛార్జ్ గారు నాకు ఫోన్ చేశారు, మన పార్ట్నర్ దొరికిందమ్మా, అమ్మాయి శ్రీకాకుళం నుంచి విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది అని చెప్పి ఫోన్ చేశారు. తెల్లారి పత్తి బయలుదేరిపోయాము, నేను అక్క ప్రాక్టీస్ చేసుకున్నాము, పుల్వంతో ఫస్ట్ లైన్ లో కూర్చొని పాడేను పాడేశాము భజన. సుధర స్వామి మళ్ళీ పార్ట్నర్ ఇచ్చారు, పార్ట్నర్ లేరు లేరు అనుకుని బాధపడ్డానా పార్ట్నర్ ఇచ్చారు. అలా అలా చాలా చేశారు స్వామి.
0: ఏ భజన పాడేవప్పుడు
1: ఏ భజన, ఈ భజన కి కూడా ఇంకొక చిన్న ఇన్సిడెంట్ ఉండేదన్నమాట. పుట్టపర్తి వెళ్ళినప్పుడే ట్రైన్ లో ఒక అక్క చెప్పింది, ఇది బేస్ వాయిస్ కి ఈ భజన అయితే బాగుంటుంది సాయి, ఇది ట్రై చెయ్యి అని చెప్పి చెప్పింది అనమాట అక్క. చెప్తే అదే భజన చాలా సార్లు ప్రాక్టీస్ చేశాం కానీ మందిరంలో పాడడానికి అవ్వలేదు. ఎక్కడ ఏ పుట్టపర్తిలో అయితే ఆ భజన విన్నానో మళ్ళీ అదే పుట్టపర్తిలో ఫస్ట్ లైన్ లో కూర్చొని పాడాను. ఏ భజన దేవదేవ మహాదేవ అనే భజన నేను అక్క కలిపి పాడాము అనమాట. పుట్టపర్తి వెళ్ళాము, వెళ్తే గొంతు పోయింది ఏసీలో వెళ్ళేసరికి. ఏసీ పడదు కానీ తప్పలేదనమాట, ఒక్కదాన్ని జర్నల్కి ఏం వెళతానని చెప్పి ఏసీలో వెళ్ళాం అందరం కలిసి. వెళ్ళి వెళ్ళేసరికి ఈ గొంతు అసలు బొంగురు వచ్చేసింది పూర్తిగా. ప్రాక్టీస్ లో పాడొద్దన్నారు, చాలా భయం వేసిపోయింది. అమ్మో భజన పాడనివరేమో, అమ్మో భజన పాడనివరేమో స్వామి, ఇప్పుడు పోయింది స్వామి గొంతు ఎలా పాడాలి ఎలా పాడాలి అనుకుంటున్నాను. సాయంత్రం రోజు భజన పాడడానికి అవకాశం రాలేదు. నెక్స్ట్ డే రెండు భజనలు పాడాలి, రెండు ఒకటి ఈవినింగ్ మిస్ అయింది. సో అది నెక్స్ట్ డేకి పాడమన్నారనమాట, రెండు పాడాలి స్వామి గొంతు రావట్లా స్వామి గొంతు రావట్లా అని చెప్పి. ఎక్కడ నార్త్ నుంచి ఈస్ట్ ప్రశాంతికి వేడి నీళ్ళ కోసం వెళ్తున్నాం మేము, గొంతుకి ఈ గాగిన్ చేద్దాము అని చెప్పి వెళ్తూ అయినా ఎడుస్తూనే ఉన్నా స్వామి గొంతు స్వామి గొంతు స్వామి గొంతు. అయిపోయింది, తెల్లారిపోయింది, ఇలా కట్టేసుకున్నాం, మంచి కులవంతా కూర్చున్నాం, భజన పాడటానికి ఛాన్స్ వచ్చేసింది. మైక్ ముందు కూర్చున్నా ఫస్ట్ లైన్ లో ఉన్నా, కళ్ళలో నీళ్ళు అనమాట. వాళ్ళు శృతి ఇచ్చారు, మేము ఎత్తుకోవడమే స్టార్ట్ అయిపోయింది. ఇచ్చారు రీడ్ బ్రష్ చేశారు, మేము ఎత్తేసుకున్నాం. ఒక్క చోట కూడా గొంతు ఇంత కూడా పోకుండా ఇంత పర్ఫెక్ట్ గా వచ్చిందంటే భజన్ అంతే. అలా ఏడుస్తా నేను ఆ భజన పాడుకుంటే స్వామి కూర్చొని, స్వామి ఇలా ఇక్కడికి వచ్చి కూర్చొని పాడేదాకా ఏడిపిస్తారా స్వామి మీరు అని. చాలా బాగా వచ్చింది ఆ భజన మాత్రం.
0: మా అందరి కోసం ఒకసారి పాడి వినిపిస్తావా?

0: సాయిరామ్ ఎంతో చక్కగా ఎంతో ప్రేమతో భక్తితో పాడి స్వామికి ఆనందాన్ని కలిగించావు. ఇలాగే భవిష్యత్తులో కూడా స్వామికి ఎన్నో అవకాశాలు ఇచ్చి ఆ పాటలు స్వామితో పాటు మేము విని ఆనందించేలా చేయమని స్వామిని ప్రార్థిస్తున్నా. ధన్యవాదాలు. ఇలా నీ మనోభావాల్ని స్వామి మీద ప్రేమని వ్యక్తం చేసి మనందరికీ కూడా ఆనందాన్ని కలిగించావు.
1: సాయిరామ్.

0: శుభాంక్, నిన్ను నువ్వు ఒకసారి మా శ్రోతలకి ప్రేక్షకులకి ఇంట్రడ్యూస్ చేసుకుంటావా?
1: సాయి రమణ, నా పేరు సాయి శుభాంక్, నేను తిరుపతి వాసుదేవుని. నేను స్కూలింగ్ ఇంటర్మీడియట్ అన్ని బీటెక్ అన్ని కూడా తిరుపతిలోనే చదవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ లో ఎంటెక్ చదువుతున్నాను.
0: చాలా బాగుంది శుభాంక్, వెరీ నైస్ టు హ్యావ్ యూ ఇన్ స్వామీస్ యూనివర్సిటీ. మరి స్వామి ఫోల్డ్లోకి మీరు ఎలా వచ్చారు, వచ్చిన తర్వాత మీ జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి, ఆ విషయాలు పంచుకుంటావు మాతో?
1: తప్పకుండా అన్న. మొట్టమొదటిసారిగా స్వామి మా జీవితంలోకి 1957 ఆ సమయంలో మేము స్వామితో పరిచయం అవ్వడం జరిగింది. సో మొట్టమొదటిసారిగా మా అమ్మమ్మ గారు తన 10 ఏళ్ల వయసులో స్వామిని గూడూరులో చూడడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము స్వామితోనే మా ప్రయాణం మొదలైంది, స్వామితోనే పయనిస్తున్నామని చెప్పవచ్చు. దాని తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ నాన్నగారికి స్వామి మాట ఇచ్చారన్నమాట. దురదృష్టవశాత్తు అనివార్య కారణాల వల్ల కంటి చూపు కోల్పోవడం జరిగింది. అప్పుడు స్వామి దగ్గరికి ఆ సమితి పెద్దలంతా తీసుకెళ్తే స్వామి మాట ఇచ్చారన్నమాట, కంటి చూపు రాదు కానీ నీ తరతరాలు నేను చూసుకుంటానని. అలాగా స్వామి తన మాట ఇప్పటికీ నెరవేర్చుకుంటూ మమ్మల్ని అంతా కాపాడుతూ, మమ్మల్ని ప్రతి అడుగడుగున ప్రతి స్టేజ్ లో కూడా స్వామి మా వెంటుంటూ అలాగే మమ్మల్ని తీసుకెళ్తున్నారనమాట. సో నా మొదటి అనుభవానికి వస్తే స్వామితో 2009 చిత్తూరు జిల్లా పట్టయాత్ర జరిగింది. అందులో సెలక్షన్స్ జరుగుతున్నాయన్నమాట. నేను బాలవికాస్ కాదు, నాకు ఎగ్జామ్స్ అంటే చాలా పెద్ద ఫోబియా ఉండింది అనమాట. బాలవికాసే కానీ ఎగ్జామ్స్ రాసేవాడిని కాదు. సో అలా జరుగుతుండగా సెలక్షన్స్ కి ఓన్లీ బాలవికాస్ స్టూడెంట్సే డ్రామాలో ఉండాలి. ఇది స్వామి ఉండగా చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది కదన్నా, ఓన్లీ బాలవికాస్. సో మా ఇంట్లో వాళ్ళందరూ ఏంటి స్వామి అవకాశం ఇచ్చేలా లేరు, ఏం జరుగుతుందో ఏంటో అని ఒక డైలమాలో ఉన్నాం అనమాట. నేనే లాస్ట్ పర్సన్ అనమాట సెలెక్ట్ అవ్వడానికి. ఇది కూడా చిన్న రోల్, చాలా చిన్న రోల్, లాస్ట్ పర్సన్. అదేంటంటే స్వామి వచ్చేటప్పుడు ఇనాగ్రేషన్ లో ఫ్లాగ్ పట్టుకుని నిలబడ్డాం అనమాట. సో వెళ్ళడం జరిగింది, నేను ఒక్కడనే. ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, స్వామి ఎలా మెల్లగా వచ్చారు. సో నాకు ఇప్పటికీ గుర్తుంది స్వామి ఐ కాంటాక్ట్ ఎలా ఇచ్చారు. దాని తర్వాత నేను స్వామి దయ వల్ల చిన్నప్పటి నుంచే 3-4 ఏళ్ల వయసు నుంచే, అంటే దానికి ముందు నుంచి కూడా మా ఇంట్లో భజనలకి నన్ను తీసుకెళ్ళడము, సేవా కార్యక్రమాలకు నన్ను కూడా తీసుకెళ్ళడం ఎంత జరిగేది. దాని తర్వాత నా 4 ఏళ్ల వయసు నుంచి నేను కంజీరా వాయిస్తూ ఉండేవాడిని. దానివల్ల ఏంటంటే మందిరంలో సాయికుళ్ళంతో స్వామి దగ్గర గ్రూప్ ఫోటో కూర్చున్నప్పుడు భజన్స్ జరుగుతున్నాయన్నమాట. నేను ఆ భజన్స్ కి మాకు అరిసెగా ప్రసాదం ఇచ్చారు, అరిసె అందరికి తెలుస్తుంది. సో దాని మీద నేను కంజీరా వాయిస్తున్నాను. సో స్వామి ఇక్కడ ఇక్కడ రైట్ సైడ్ ఉంటే, నేను లెఫ్ట్ సైడ్ భజన్ గ్రూప్ ఉంది కాబట్టి ఇక్కడ చూస్తూ నేను కంజీరా వాయిస్తున్నాను అనమాట. అలా వాయిస్తుండగా సడన్ గా ఒక బ్రదర్ పిలిచి స్వామిని చూడు స్వామిని చూడు అన్నట్టు సైగ చేశారనమాట. నేను చూస్తే స్వామి నన్ను చూసి అవుతున్నారు. అది మొట్టమొదటి అనుభవం అని చెప్పచ్చు. సో దాని తర్వాత నుంచి నా ప్రయాణం ఎలా జరిగిందంటే, మనకు సాయి కుటుంబంలో జన్మించిన వాళ్ళందరికీ పిల్లలందరికీ కూడా ఒక గొప్ప అదృష్టం ఏంటంటే స్వామిని సపరేట్ గా మన జీవితాల్లోకి తెచ్చుకోకర్లేదు. సో స్వామితోనే మన జీవితం ముడిపడి ఉంటుంది, మన ప్రయాణం మొదలవుతుంది. మనకేంటంటే భగవంతుడు అంటే స్వామి అని చెప్పి పెంచుతారనమాట. దీనికి అడిషన్ గా భయపడుతూ స్వామి ఉన్నారు, నువ్వేం చేసినా స్వామి చూస్తున్నారు, స్వామి నీతో ఉన్నారు అనేవి చెప్తూ మనల్ని పెంచుతుంటారనమాట. దీనివల్ల స్వామి నన్ను చూసి నవ్వుతున్నారు. అది మొట్టమొదటి అనుభవం అని చెప్పచ్చు. సో దాని తర్వాత నుంచి నా ప్రయాణం ఎలా జరిగిందంటే, మనకు సాయి కుటుంబంలో జన్మించిన

0: యానివర్సరీ ఆగస్ట్ లో అయితే మన ప్రోగ్రామ్స్ అన్ని మే లోనే ఫిక్స్ అయిపోతాయి. ఎవరెవరికి ఏంటి, ఎవరెవరు ఏం చేస్తున్నారు అంతా సెట్ అయిపోతుంది. సో స్వామి దయవల్ల నాకు కూడా కొన్ని అవకాశాలు వచ్చాయి ప్రోగ్రామ్స్ రికార్డ్ చేసేదానికి. నేను అంతా పక్కాగా ప్లాన్ చేసుకున్నాను. అనుకోకుండా ఈ కోవిడ్ వల్ల ఎగ్జామ్స్ అన్ని ప్రీ పోన్ పోస్ట్పోన్ అలా క్లమ్స్ అయిపోయి కరెక్ట్ గా రికార్డింగ్ జరిగే టైంలో ఎగ్జామ్స్ వచ్చేసాయి. సో జూలై అట్లీస్ట్ జూలై ఫస్ట్ వీక్ అంతా నేను రికార్డింగ్స్ అన్ని పంపించేయాల్సింది. జూలైలోనే ఎగ్జామ్స్ వచ్చాయి. సో ఏం చేయాలో తెలియదు, ఏం చేయాలో అర్థం కాదు. అది పైగా ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అనమాట. ఫైనల్ సెమిస్టర్ ప్రాజెక్ట్ వర్క్, ప్రాజెక్ట్ వైవాసి ఇవన్నీ ఉన్నాయి, ప్లస్ ఎగ్జామ్స్. చాలా గందరగోళంగా ఉంది. సరే ఓకే, ఇది మన వల్లే పని కాదు స్వామి, నువ్వు చూసుకోవాలి, మాకేం తెలియదు. ఈ ఎగ్జామ్స్ మన ప్రోగ్రామ్ ఆగితే అది చాలా ప్రాబ్లం అవుతుంది, ఎగ్జామ్స్ కెరియర్ ప్రాబ్లం అవుతుంది. అలాంటి టైంలో నేను డెసిషన్ తీసుకున్నాను, ఓకే అది ఆగకూడదు, ఇది ఆగకూడదు, మనం టైం మేనేజ్ చేద్దాం, మిగతా స్వామికి వదిలేద్దాం, జరిగిందేంది జరుగుతుంది అని అనుకున్నాను అనమాట. ఆ టైంలో ఎలా ఉన్నిందంటే నా సిచ్యువేషన్, రికార్డింగ్ జరుగుతుంది, దాన్ని పోస్ట్పోన్ చేయలేను ఎగ్జామ్స్. సో మార్నింగ్ అంతా రికార్డింగ్ చేసి పక్క రోజు ఎగ్జామ్ కి నైట్ అంటే పొద్దునంతా రికార్డింగ్ చేసి సాయంత్రం 5 గంటలకి పుస్తకం ఎత్తి పక్క రోజు ఎగ్జామ్ అనమాట. రాత్రి అంతా చదివి పొద్దున కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్ రాసి మళ్ళీ మధ్యాహ్నం ఇంకో ఎగ్జామ్ ఉంటుంది, దాన్ని రాసి సాయంత్రం ఇంటికి రాగానే మళ్ళీ రికార్డింగ్. ఇలాగే ఒక వారం రోజు గడిచింది అనమాట. అంతే, కాలేజ్ నుంచి రావడం, రికార్డింగ్ చేయడం, నెక్స్ట్ రోజంతా రికార్డ్ చేయడం, మళ్ళీ సాయంత్రం 5 గంటలకు పుస్తకం ఎత్తడం, రాత్రి అంతా చదవడం, మేల్కొని పక్క రోజు ఎగ్జామ్ రాయడం, ఇలా గడిచింది అనమాట. సో ఇలా గడిచిన దానివల్ల నా ఉద్దేశం ఒకటే, స్వామి ఉన్నారు, స్వామి చూసుకుంటారు, నేను చేయట్లేదు. ఈ భావనతో చేసిన దానివల్ల అనుకోకుండా మన రికార్డింగ్స్ బాగా, ఇక్కడి నుంచి పంపించిన రికార్డింగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అది కాకుండా కెరీర్ వైజ్ నేను ఆ సెమిస్టర్ లో టాప్ రావడం జరిగింది. సో నా ఇంపవరకు ఈ బీటెక్ ఈ సెమిస్టర్స్ లో ఎప్పుడు నాకు 90% ఎప్పుడు రాలేదనమాట. ఆ పర్టికులర్ సెమిస్టర్ లో స్వామి పని బ్యాలెన్స్ చేసుకుంటూ చేసిన దానివల్ల అనుకున్న దానికంటే రెట్టింపు రిజల్ట్ వచ్చింది, నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కాకుండా నేను ప్రాజెక్ట్ వైవా కూడా నేను రికార్డింగ్ చేస్తున్న ప్లేస్ నుంచి అటెండ్ అయ్యానమాట. ఆ ప్రాజెక్ట్ కూడా మా టీం మెంబర్స్ 4 మెంబర్స్ ఉంటారు, దాంట్లో కూడా నాకు ఎక్కువ మార్క్స్ వచ్చాయి. ఇదైతే నేను ఎప్పుడు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, మన ప్రతి పని స్వామి పని అనుకొని చేయడం, ప్రతిదీ స్వామి ఉన్నారనే భావనతో చేయడం వల్ల మనం అనుకున్న దానికంటే ఖచ్చితంగా ఎక్కువ రిజల్ట్స్ వస్తూ ఉంటుంది.
1: చాలా అద్భుతమైన అనుభవం శుభాంక్. నాకు తెలుసు, బికాజ్ ఐ కీప్ వర్కింగ్ విత్ యూ డే ఇన్ డే అవుట్. యానివర్సరీ టైంలో అయితే ఇంకా రెగ్యులర్ గా వి కీప్ ఇంటరాక్టింగ్. ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమిటంటే, స్వామి చిన్నప్పటి నుంచి మీరు స్వామి ఫోల్డ్ లో ఉన్నారు కాబట్టి గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి అన్ని స్వామి చెప్పినటువంటి మంచి విషయాలు, అదే కాకుండా పర్సనల్ గా నువ్వు స్వామి గురించి చదివి స్వామి డివోటీస్ అనుభవాలు తెలుసుకున్నావు, స్వామి చెప్పిన ఎన్నో మంచి విషయాల్లో నువ్వు నీకు నచ్చి నువ్వు పాటిస్తున్నటువంటి విషయాలు ఏమిటి, ఆ పాటించే సమయంలో స్వామి నీకు ఎలా హెల్ప్ చేస్తూ ఉంటారు, ఆ అనుభవాలు చెప్తావా?
0: తప్పకుండా అన్న. సో స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు, అందరితో ప్రేమగా ఉండండి, మనం ఒకరిని దూషించకూడదు, మనం ఏది ఆలోచిస్తామో అదే మాట్లాడాలి, ఏది మాట్లాడతామో అదే చేయాలి. ఈ చిన్న ప్రిన్సిపల్స్ నేను ఫస్ట్ తీసుకున్నానన్న. సో అందరితో ప్రేమగా ఉండటం అంటే దాంట్లో చాలా వస్తాయి. సో నేను దాకా చెప్పినట్టు వర్డ్స్, కోపాన్ని, మనం ఏ సిచ్యువేషన్ లో కూడా మన టెంపర్ లూజ్ అవ్వకూడదు, ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ వస్తాయన్నమాట. సో స్వామి చెప్తుంది పాటిస్తూ నేను సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తానన్నమాట. సో దానికి చిన్న ఉదాహరణగా, యానివర్సరీ టైంలోనే నాకు ఈ మన ఇన్స్టిట్యూట్ ఎగ్జామ్స్ కూడా వచ్చాయన్నమాట. సో ఒక పర్సన్ డిగ్రీ అన్నా ఏదన్నా స్టేజ్ ఎండ్ అవుతుంటే ప్రెషర్ మామూలుగా ఉంటుంది అనమాట. జాబ్ ప్రెషర్ ఉంటుంది, నెక్స్ట్ ఏంటనే ప్రెషర్ ఉంటుంది, మనం ఒక బ్లాంక్ స్టేట్ లో ఉంటాం. సో అలాంటి సిచ్యువేషన్ లో నీ ఇన్స్టిట్యూట్ అప్లై చేస్తున్నా అని తెలిసిన వాళ్ళంతా కూడా ఎందుకు అప్లై చేస్తున్నావు, జాబ్స్ వస్తున్నాయి కదా, కోవిడ్ టైంలో అందరూ ఇలా క్రైసిస్ లో ఉన్నారు, నువ్వేమో చదువుకుంటా అంటున్నావు, ఏంటి ఇలా అంతా బిహేవ్ చేస్తున్నావు. సో ఇలాంటి కౌన్సిలింగ్ లో నాకు నెక్స్ట్ లెవెల్లో జరిగాయనమాట. ఈవెన్ మా ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా, మీకు కూడా తెలుసు నేను ఇన్స్టిట్యూట్ కోసం చాలా ఏళ్ళ నుంచి తపన పడుతున్నాను, చాలా సార్లు అప్లై చేస్తున్నానని, ఇంట్లో వాళ్ళు కూడా ఎందుకు నాయన అప్లై చేస్తావు, మళ్ళీ నువ్వే బాధపడతావు రాకపోతే, ఆలోచించుకో,

0: పంపిస్తా ఉంటున్నారు, ఎంఎస్ స్కిల్ అలా యూ స్కిల్ చేసుకో అలా అలా అంతా సజెషన్స్ ఇచ్చారనమాట. సో నాకు అప్పుడు చాలా కన్ఫ్యూజన్ ఉంది. నిన్ను ఆ టైంలో వాళ్ళు అలా మాట్లాడినప్పుడు కూడా ఒక్క పాయింట్ లో మనం రియాక్ట్ అవ్వకుండా ఉంటాం, కానీ ఈ డోసేజ్ నాకు రెగ్యులర్ గా ఉండింది అనమాట. సో నేను ఏ పాయింట్ లో కూడా నేను వాళ్ళకి టాక్ బ్యాక్ ఇవ్వకుండా నేను వాళ్ళతో ప్రేమగా ఉంటూ వాళ్ళు ఎటువంటి స్టేజ్ లో మన్ను ఇలా చేయకు అని చెప్పినా కూడా నేను వాళ్ళతో వాదించకుండా కూల్ గా ఉంటూ టెంపర్ లూజ్ అవ్వకుండా నేను అప్లై చేసి ఎగ్జామ్స్ అన్ని అటెండ్ అవ్వడం జరిగింది. పైగా నా స్థాయికి ఎగ్జామ్ పేపర్ చాలా కష్టంగా నాకు అనిపించింది. నేను వస్తుందో రాదో తెలియదు, నా మీద కూడా నాకు నమ్మకం లేదు. ఒకే నమ్మకం, స్వామి చేస్తే మీరే చేయాలి లేదా మీరే ఏం చేసినా మీరే స్వామి అనుకుని ఆ స్టేట్ లో ఉన్నాను అనమాట. అసలు నేను ఎగ్జామ్ రాయడం, టెక్నికల్ వైవ అటెండ్ అవ్వడం, ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం నాకు తెలియకుండానే అన్ని జరిగిపోయాయి. సో ఫైనలీ ఇన్స్టిట్యూట్ లో ప్లేస్ అయ్యాను. నాకు ఇప్పటికి కూడా అది కలలాగే ఉంది. సో నేను ఏం చెప్తున్నానంటే ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నా నేను టెంపర్ రూజ్ అవ్వలేదు, నేను ఒక టాక్ బ్యాక్ చేయలేదు. సో దానివల్ల ఒక రిజల్ట్ అయితే స్వామి ఖచ్చితంగా ఇస్తారు. స్వామి ప్రిన్సిపల్స్ నిజంగా పాటిస్తున్నామని స్వామి కనిపిస్తే మనకు రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తాయని భావిస్తుంటాను. సో మరొకటి మేమేంటంటే సర్వభూత దయ అనే చిన్న చిన్న కాన్సెప్ట్ పాటిస్తుంటాం. అదేంటంటే మనం ప్రతిరోజు సేవ చేయలేం, ప్రతిరోజు బయటకు వెళ్ళి నారాయణ సేవలు చేయాలంటే కొన్ని రోజులు కుదరకపోవచ్చు, కొన్ని అందరికీ కొందరికి కుదురుతుంది కానీ అందరికీ మాక్సిమం అమౌంట్ కొన్నిసార్లు మిస్ అవ్వచ్చు. లేదా ఈ ఫ్లడ్స్ వచ్చాయి, తిరుపతిలో అంతా ఫ్లడ్స్ వచ్చాయి, మీ బయటకు వెళ్ళి నారాయణ సేవ ఇవంతా చేయలేకపోవచ్చు, అవసరమైన సేవ చేయలేకపోవచ్చు. ఇలాంటివి అవాయిడ్ చేయడానికి మేము రోజు చుట్టుపక్కల ఉండే యానిమల్స్ కి, కుక్కలకి, ఆవులకి, పక్షులకి అన్నిటికీ మాకు వీలైనంత వరకు మేము ఫుడ్ అరేంజ్ చేస్తుంటాం అనమాట ప్రతిరోజు. అదే కాకుండా ముందరి వీధులు, దానికి ముందర అంటే చుట్టుపక్కల టుబి వాటికన్నిటికీ కూడా మేము ఫుడ్ పెడుతుంటాం అనమాట అవతల కుక్కలకి. అది కాకుండా ఏదన్నా కుక్క యాక్సిడెంట్ జరిగినా, ఏదైనా యానిమల్ కి యాక్సిడెంట్ జరిగినా, ఏదైనా బాగాలేకపోయినా, ఏ విధంగా సరే మేము ఫస్ట్ రెస్పాండ్ అవుతాం. దానికి తీసుకెళ్లి దానికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి అంత చేస్తుంటాం. కొన్నిసార్లు ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందంటే మనం వెళ్తాం, మనం ర్యాండమ్ రోజు ఏదో కుక్క రోడ్లో కనిపించింది అన్నం పెడుతుంటాం. ఎవరో వస్తారు, వచ్చి నువ్వు ఇక్కడ ఎందుకు అన్నం పెడుతున్నావు, ఇది రోడ్డు, ఇది మా ఇల్లు, సో ఇక్కడంతా నువ్వు పెట్టకూడదు, వీటికి అవి కరుస్తాయి, ర్యాబీస్ వస్తాయి, అది ఇది చాలా చాలా మాట్లాడుతుంటారు. నువ్వు ఇక్కడ ఎందుకు పెడుతున్నావు, ఇక్కడ పెట్టకూడదు, వెళ్ళు, అలా అంతా దూషిస్తుంటారు. అలాంటి సిచ్యువేషన్ లో నేను పర్సనల్ గా నేను వాళ్ళకి రెస్పాండ్ అవ్వను. నేను ప్రేమగా అవునా అంకుల్ తప్పకుండా ఇంకా పెట్టను, అలాంటి ధోరణిలో ఆ మాట దాటేస్తుంటాను అనమాట. కానీ పక్క రోజు వచ్చి మళ్ళీ పెడుతుంటాను, ఆయన చూస్తారు. అలాగా ఒక సీక్వెన్స్ ఆఫ్ టైం లో జరిగింది, ఆయన రావడం చెప్పడం, కొన్ని రోజులకి ఆయన చెప్పడం మానేశారు. దాని తర్వాత మళ్ళీ మేము పెట్టడానికి వెళ్తే ఆయనే వాటికి అన్నం పెడుతున్నారనమాట. దీంట్లో టేక్అవే పాయింట్ ఏంటంటే మనం స్వామి విషయం పాటించడం వల్ల మనలో పరివర్తనే కాదు, మనల్ని చూసి అవతల వాళ్ళు కూడా మారే అవకాశాలు చాలా ఉన్నాయి. మా ఆయన ఫస్ట్ లో కుక్కల్ని తిడుతూ మమ్మల్ని తిడుతూ అది కుక్కలు ఇలా కట్ చేస్తాయి అలా అంతా మాట్లాడిన ఆయన మళ్ళీ చూస్తే ఆయనే అన్నం పెడుతూ, ఆయనే బిస్కెట్స్ పెడుతూ, ఆయన పెద్ద డాగ్ లాగా ఆయన చూసుకుంటున్నారు అనమాట. సో స్వామి టీచింగ్స్ కున్న పవర్ అది అని నేను దృఢంగా నమ్ముతుంటాను.
1: చాలా బాగుంది శుభాంక్. ఈ పాయింట్ లో నాకు ఇంకొక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. ఎందుకంటే స్వామిని చూసింది ఫిజికల్ గా నువ్వు చాలా తక్కువ, ఈవెన్ దో ఇంట్లో ఎంతమంది నీకు స్వామి గురించి చెప్పినా ఆ ఫిజికల్ కనెక్షన్ విత్ స్వామి అనేది చాలా ఇంపార్టెంట్. మరి నీకై నువ్వు స్వామితో ఎలా కనెక్ట్ అవుతావు, ఆ బంధం స్వామితో ఎలా డెవలప్ చేసుకుంటున్నావు ఆన్ అ డే టు డే బేసిస్?
0: తప్పకుండా. సో ఈ మీరు స్వామిని చెప్పారు కదా, స్వామి ఫిజికల్ ప్రెసెన్స్ మీ లైఫ్ లో కొద్దిగా తక్కువ అని. సో దానికి ఒక చిన్న ఉదాహరణ గుర్తొస్తుంది నాకు, స్వామి ఎక్స్పీరియన్స్. ఒక స్టూడెంట్ స్వామి బ్లిస్ కి హ్యాపీనెస్ కి తేడా ఏంటని అడిగినప్పుడు, సో మామిడి పండు తిన్నాను, ఇప్పుడు మామిడి పండు మళ్ళీ గుర్తొస్తే నాకు బాధేస్తుంది. అదే మీ దర్శనం, మీతో కాన్వర్జేషన్ నేను ఎప్పుడు గుర్తు చేసుకున్నా కూడా నాకు ఆనందం తప్ప ఇంకేముండదు అని ఒక ఎక్స్పీరియన్స్ నాకు గుర్తుందన్న. సో దాని ప్రకారంగా స్వామితో స్వామిని ఫిజికల్గా చూసిన తక్కువైనా ఆ మెమరీస్ తో ఎప్పటికన్నా ఉండొచ్చు అని, ఎంతవరకు అన్నా ఉండొచ్చు అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్, అది నేను ఫీల్ అవుతుంటాను. అది కాకుండా ఇంకోటి ఏంటంటే మనకందరికి స్వామితో ఒక స్నేహబంధం అంటూ ఉంటుంది. మనం ప్రతిదీ స్వామితో షేర్ చేసుకుంటున్నాం మన డైలీ బేసిస్ లో. నా విషయానికి వస్తే నేను మార్నింగ్ లేం గానీ స్వామి గుడ్ మార్నింగ్ స్వామి అని చెప్తాను. ప్రతి విషయం స్వామి ఇలా జరిగింది స్వామి, స్వామి ఇలా జరిగింది స్వామి, ప్రతి విషయం నేను పంచుకుంటూ ఉంటాను స్వామితో. అందువల్ల ఏమవుతుందంటే స్వామి దూరంగా ఉన్నారు, స్వామి మనతో లేరు అనే భావన అస్సలు కలగదని నా ఉద్దేశం. ఎందుకంటే మనం కంటిన్యూస్ గా స్వామితో ఇంటరాక్షన్ లోనే ఉంటాం, అంటే సంభాషిస్తూనే ఉంటాం స్వామితో. దీనివల్ల ఏంటంటే నాకెప్పుడు కూడా స్వామి నాతో లేరు, స్వామి ఏమో నాకు ఒక బ్లాండ్ స్టేట్ లో ఎప్పుడు లేను అనమాట. సో ఆ విధంగా స్వామితో ఎప్పుడు కనెక్షన్ లో ఉంటాను. ఇంకో పాయింట్ ఏంటంటే స్వామి దయ వల్ల నాకు మందిరంలో భజనలు పాడే అవకాశం వచ్చింది ఇక్కడ లోకల్ సమితిలో. భజన పాడేటప్పుడు కూడా మొన్న మన రాధాభక్తి డ్రామాలో కూడా ఎస్ కుమార్ గారు, రవికుమార్ గారు వీళ్ళంతా చెప్పినట్టుగా నామం రామ కృష్ణ గోవింద ఏదన్నా కూడా అది రామ అంటే నామం కాదు, అది ఫామ్, అది ఒక స్వామి యొక్క రూపం అంతే. సో మనం ఆ ఇమాజినేషన్ స్టేట్ కి వెళ్ళిపోవాలి అన్నట్టు ఆ అది అలాంటి కొన్ని పాయింట్స్ నన్ను బాగా స్టక్ చేస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న భజన తీసుకుందాం మీకోసం.

0: సో ఈ యొక్క భజన తీసుకుంటే ప్రతి ఒక్క లైన్ మనం స్వామి యొక్క రూపాన్ని మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. స్వామి మనకు ఆ స్టేట్ లో ఉంటే స్వామి మనకు కళ్ళెదురుగ కనిపిస్తారనమాట. సో ఇలాగా ప్రతి భజన పాడేటప్పుడు ప్రతి లైన్ లో కూడా ప్రతి పదానికి కూడా ఇలా మనం రిలేట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇలా రిలేట్ చేసుకుంటే నాకు ఈ సీన్స్ అంటే నా కళ్ళ ముందు కనిపిస్తున్నట్టు అనిపించి సో ఇవన్నీ నేను ఇమాజిన్ చేసుకొని ఇంకా స్వామికి దగ్గర అవుతున్నట్టు ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. ఇలా కూడా స్వామికి కనెక్షన్ లో ఉంటానని అనుకుంటున్నాను.
1: చాలా బాగుంది శుభంక్. ఇంత అంటే స్వామిని ఎలా విజువలైజ్ చేసుకోవచ్చో ఒక బ్యూటిఫుల్ సాంగ్ ద్వారా భజన ద్వారా మాకు చెప్పి వినిపించావు. మరి చివరిగా స్వామి 96th బర్త్డే సెలబ్రేషన్ కి మనందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. నీ తరపు నుంచి స్వామికి నువ్వు పర్సనల్ గా ఏమి ఆఫర్ చేయాలనుకుంటున్నావు స్వామికి?
0: సో నా వరకు నేను ఒక నాకు తెలియదు అన్న నేనేంటో నాకు తెలీదు. స్వామే నన్ను ఒక స్వామి యొక్క మిషన్ లో స్వామి నన్ను ఎలా వీలైతే అలాగా నన్ను యూటిలైజ్ చేసుకోవాలని ప్రే చేసుకోవడం తప్పితే నాకేం తెలియదు అన్న. సో నన్ను నేను ఆఫర్ చేసుకుంటున్నా అని చెప్పచ్చు. సో నన్ను నేను ఆఫర్ చేసుకొని నా వల్ల ఏ సేవ వీలైతే ఏం వీలైతే అది స్వామి నా చేతిలో చేయించుకోవాలని కోరుకుంటున్నాను. దానికి మించి ఏం లేదన్న. స్వామి ఈ శుభ పర్వదినాన స్వామి జన్మదినోత్సవాన మరొక్కసారి స్వామి రూపాన్ని తలుచుకొని స్వామికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకోవాలనుకుంటున్నాను. ఒక చిన్న స్వామి బుర్రకథలో ఈశ్వరమ్మ బుర్రకథలో ఉన్న చిన్న పద్యం ద్వారా స్వామికి శుభాకాంక్షలు తెలియజేసుకోవాలనుకుంటున్నాను.

0: సారాంశ బాంక్, ఇంత మంచి పాయింట్స్, ఇంత మంచి అనుభూతులు మా అందరితో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు సాయిరామ్.
1: సాయిరామ్ అన్న, స్వామి రేడియో సాయి ద్వారా, శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు స్వామికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

ఇంతవరకు శ్రోతలు సత్యసాయి భగవానుని 96వ పుట్టుపండుగ వేడుకల్లో భాగంగా యువతతో ప్రత్యేక కార్యక్రమం సాయి బాటలో ఆదర్శ యువత విన్నారు. వీరి భావాలు అనుభవాలు కేవలం యువతకే కాక అన్ని వయసుల వారికి అన్ని వేళలా ఆదర్శం. సత్యసాయి మహోన్నత ఉద్యమాన్ని ముందు తరాలకు అందించే వీరి జీవితాలు ధన్యం. ఈనాటి ఈ ప్రత్యేక కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలను తప్పకుండా మాతో పంచుకోండి. మీ మనోభావాలు ఈ యువతకు ఎంతో ప్రోత్సాహాన్ని ఆనందాన్ని అందిస్తాయని మర్చిపోకండి. లిస్నర్ @sssmediacenter.orgకి గాని లేదా 9393258258 వాట్సప్ నంబర్కి గాని మీ అభిప్రాయాలను రాసి పంపగలరు. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాదపద్మాములకు నమస్కరించుకుంటూ రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కర్ణాటక సంగీత సరస్వతిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన మహనీయుడు శ్రీ త్యాగరాజస్వామి. వీరు ప్రకాశం జిల్లాలోని కంబం సమీపమున గల కాకర్ల గ్రామము వారైనను వీరి పూర్వీకులు సుమారు 400 ఏళ్ల క్రితమే తంజావూర్ తమిళనాడు రాజుల యొక్క ఆస్థాన పండితులుగా ఉండేవారు. స్థానిక భాష తమిళం అయినప్పటికీ సంగీతము, సంగీత రచనలు అనగా కీర్తనలు తెలుగు భాషలోనే రాయవలనని రాజాజ్ఞ. ఇటువంటి వాతావరణంలో పెరిగిన త్యాగయ్య అతి పిన్న వయస్సులోనే తండ్రి వద్ద సంస్కృతము, తెలుగు భాషలు నేర్చుకుని చిన్న చిన్న రచనలు చేయసాగాడు. ఆ విధంగా కీర్తనలు రచిస్తూ పాడుతూ శ్రీమద్ రామాయణము యందలి 24,000 శ్లోకములకు 24,000 కీర్తనలు రచించారు. చరమదశలో సంగీత నాటకాలు కూడా రచించారు. అవి నౌకాచరితము, ప్రహ్లాద భక్త విజయము, శ్రీ సీతారామచరితము. ఈ 3 సంగీత నాటకాల్లో మొదటిది అయిన నౌకాచరితము గురించి ముచ్చటించుకుందాం. బాలకృష్ణుని పట్ల వ్యామోహముతో గోపికలు ప్రవర్తించగా వారి గర్వాన్ని భంగపరచి సంసార సాగరాన్ని దాటించే నౌక భక్తి ఒక్కటే అని తెలియజెప్పిన శ్రీ కృష్ణలీలా అమృత సంకీర్తనాలహరి ఈ నౌకాచరితం. త్యాగయ్య రచించిన సంగీత రూపకాల్లో అత్యంత ప్రసిద్ధి చెందినది నౌకాచరితం. ప్రముఖ సంగీతజ్ఞులు, శ్రీ కంచి కామకోటి ఆస్థాన విద్వాంసులు, కొణికి శ్రీ సత్యనారాయణరావు గారు, వారి బృందము ఈ సంగీత నాటకాన్ని అనేక సభలలో గానము చేసి ప్రజాబాహుళ్యాలోనికి తీసుకెళ్తున్నారు. వీరి శైలిని వినడం ఒక సదవకాశం. లీలామానుష స్వరూపముగా శ్రీ సత్యసాయి భగవానుడు కొనసాగించిన అతిమానుష మహిమా ప్రదర్శన మన అందరికీ తెలిసినదే. గత సంవత్సరం ఉగాది నుండి శ్రీరామనవమి వరకు వీరిదే శ్రీకృష్ణలీలా తరంగిణి కార్యక్రమంలో అనేక తరంగాలు రేడియో సాయి ద్వారానే విన్నాం. మన ప్రియతమ స్వామికి దివ్యగాన నీరాజనంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, కోటి సమితి హైదరాబాద్ రేడియో సాయి ద్వారా ఈ నౌకాచరితము అనే సంగీత నాటకాన్ని ఈ ఉగాది సందర్భాన మీకు సమర్పిస్తుంది. విందామా మరి సాయిరాం.

భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య ఆశీస్సులతో ఈనాడు మీ ముందు ఒక సంగీత రూపకాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారు కర్ణాటక సంగీతమునకు ఆద్యుడు, సంగీత త్రిమూర్తులలో జ్యేష్ఠుడు. ఆయన ఒక ప్రబంధాన్ని రచించారు, అంటే కల్పనాగాథ. దాని పేరు నౌకాచరితం. నౌక అంటే ప్రయాణము చేసేటువంటి ఓడ. మరి ఆ మాట ఎందుకు వాడాడంటే, మనమంతా కూడా నన్ను పుట్టుట పోవుట అనేటువంటి సంసారంలో పడి కొట్టుకుంటున్నాం. కనుక మానవుడు తరించాలి అంటే భక్తి అనేటువంటి నావలో కూర్చొని సంసారం అనేటువంటి సముద్రమును దాటిపోవాలి అని భావం. ఒకనొక రోజున గోపికలందరూ కూడాను సుమారు 9 ఏళ్ల వయసు గల బాలకృష్ణమూర్తిని తీసుకుని యమునాతీరంలోనికి విహారానికి వెళుతారు. వెళ్ళి అక్కడ ఒక తెల్లటి ఓడను చూసి, మనమందరం కూడాను ఆ ఓడలో విహరిద్దామా అని సంకల్పిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం ముందు ముందు చెప్పుకుంటూ పోతాం. ఆ రోజున బాలకృష్ణమూర్తి యొక్క వేణుగాన విని అందరూ కూడా ఆకర్షించబడ్డారుట. ఆ వేణుగానం ఎలా ఉందంటే, ఋషీశ్వరులకు ప్రణవనాదము, రాక్షసులకు ప్రళయనాదము, గోపికలకు ప్రేణాయనాదము. అలాంటి నాదాన్ని విని అందరూ కూడా ఇంటికి వెళ్ళి, అమ్మా యశోదమ్మ బాబుని తీసుకుని మేము వెళ్తున్నాం, యమునాతీరంలో కొంచెం వివాహం చేసుకుని సరదాగా తిరిగి వస్తాం. కాని ఆవిడ మాటలు వినలే, వచ్చేశారు. తీసుకుని వచ్చేసి ఎలా బయలుదేరారు అంటే, అందరూ కూడా చక్కగా శృంగారించుకుని మంచి మంచి బట్టలు ధరించి పుష్పాలు పెట్టుకుని హాయ్ హాయ్ అంటూ ఎలా బయలుదేరారో త్యాగరాజస్వామి వారు శృంగారించుకుని వెడలిడి అనేటువంటి కీర్తనలో వర్ణించారు. అది మనం విందాం.

అని త్యాగరాజుల వారు తాను రచించేటువంటి ప్రబంధానికి ఆ గణేష స్తోత్రం చేసి శారదాదేవిని వేడుకొని తర్వాత తన సమకాలీన కవులకు నమస్కరించుకొని తన గురువైనటువంటి యొక్క నారద మహర్షి వారిని స్మరించుకొని అంటున్నాడు, అయ్యా నేను రాయబోయేటువంటి ఒక ప్రబంధాన్ని మీకు వినిపిస్తాను. ఎవరైతే ఆ ప్రబంధాన్ని ఆశాంతం వింటారో వాళ్ళకి చక్కగా పెళ్లి గాని వాళ్ళకి పెళ్లి, పెళ్ళైనటువంటి వాళ్ళకి ఆరోగ్యము ఐశ్వర్యము ఇవన్నీ కూడా చేకూరుతాయి అని ప్రారంభంలోనే ఫలశ్రుతి కూడా చెప్పేసేసాడు త్యాగరాజు. ఎలాగ తం

అని ఆ గోపికలంతా కూడాను సోటి రాగంలో పాడుకుంటూ ఎలా బయలుదేరాడో ఈ కీర్తన మనం విందాం.

ఈ ప్రకారముగా అందరూ కూడా చక్కగా ఆ బాలకృష్ణమూర్తిని కొంతమంది ముద్దు పెట్టుకున్నారు, కొంతమంది అతనితో హాస్యమాడుతున్నారు. హాయి హాయమంటూ ఆ యమునా తీరానికి బయలుదేరారు. బయలుదేరి ఆ సమయంలో మన్మథుడుట వీళ్ళందరి మీద పుష్పబాణాలు వేశాడట. వాళ్ళ సంతోషం ఇంకా ఇనుమడించిందంట. ఆ తర్వాత ఆ యమునా తీరంలోకి వెళ్ళారండి. ఆ ఇసుక తిన్నెలు, ఆ రకరకాల గులాబీ పూలు, మల్లె పూలు, కొబ్బరి చెట్లు, తాడి చెట్లు, తెల్లగా ఉండేటువంటి ఇసుక, నల్లగా ఉండేటువంటి యొక్క నీటి ప్రవాహాన్ని చూసి అందరూ ఆనందపడిపోయి ఆ యమునా తీరాన్ని ఎంత అందంగా ఉందో అని ఒక కీర్తనలో పంతువడాల రాగంలో సాపుతాళంలో ఆ గోపికలు ఇలా వర్ణించారండి.

ఆ పుష్పాలు, ఆ ఇసుక తిన్నెలు, నీటి ప్రవాహాన్ని, రకరకాల పుష్పాల చెట్లు చూచి ఎంత బాగుందర్రా అని అనుకుంటూ అనుకున్నారట. కొంచెం ముందుకు అటు ఇటు తిరుగుతున్నారు. సరదాగా తిరుగుతూ ఉంటే దూరంగా తెల్లగా ఉన్నటువంటి యొక్క నవరత్న ఖచ్చితమైనటువంటి పెద్ద ఓడ కనిపించింది. అరే, ఎక్కడిది ఓడ? తెల్లగా ఉందే, దాని నిండా రత్నాలు, మణులు బంధించబడ్డాయే అని అందరూ కూడా చూస్తుండగానే ఆ ఓడ నెమ్మదిగా నెమ్మదిగా ఒడ్డుకొస్తుందిట. సంతోషించారు. ఏమర్రా, మనమంతా కూడా ఆ ఓడలోకి వెళ్ళి విహరిద్దామా సరదాగా? పోదాము, కానీ ఒక సమస్య ఉందన్నారు ఒక ఆవిడ. ఏమిటా సమస్య? చిన్నపిల్లవాడున్నాడు, ఈ బాలకృష్ణమూర్తి ఆ పడవను చూసి భయపడతాడేమో అని ఒక ఆవిడ. ఒక ఆవిడ అందిట, తీసుకెళ్దాము అన్నయ్యట. ఇంకొక ఆవిడ, వద్దు వద్దు, భయపడతాడు, రేపు పొద్దున ఏదన్నా నీళ్ళలో దూకితే వాళ్ళమ్మకి ఏం చెప్పాలి మనం అని ఒక ఆవిడ. ఒక ఆవిడ అన్నయ్యట, ఇదిగో ఎందుకు ఆలస్యం చేస్తారు? ఎలాగైతే అలా అవుతుంది, పిల్లవాడు లేకుండా మనం వెళ్ళగలమా అని ఒక ఆవిడ. ఏమనమ్మా, నేనైతే పిల్లవాడు వద్దంటాను, అంతకైతే ఇంటికి పంపిద్దాం. ఇప్పుడు ఇంకా టైం ఎక్కడ ఉంది ఇంటికి పంపడానికి అని ఒక ఆవిడ. పెద్ద ఆవిడ అందిట, మీరు ఇలాంటి ముచ్చటతోనే మీరు కాలక్షేపం చేస్తారా, లేకపోతే వ్యవహారం చూస్తారా? ఆ లేదు, ఎక్కడి ఇప్పటికే సాయంత్రం అయిదేంది, ఎక్కడి ఎక్కడి చూద్దాం అని మనమంతా కూడా ఈ పడవ ఎలా నడపాలో అని వాళ్ళు వాళ్ళు ఇలా అనుకుంటూ, ఆడవాళ్ళమందరం కలిసి మేము నడిపిస్తామండి పడవని చూడండి అని ఈ ప్రకారంగా ఎదుకుల కాంభోజరాగంలో త్యాగరాజస్వామి వారు ఇది కచేరీ పద్ధతిగా కాకుండా యక్షగాన పద్ధతిలో రాశాడు. ఎందుకంటే రాశాడంటే వాళ్ళ తాతగారు రాసేవారుట.

అనుకుంటున్నారుట. ఏమని? ఇదిగో పిల్లవాడిని తీసుకెళ్దాము. మళ్ళీ వద్దు, మరి వాడి మెడలో బంగారు ఆభరణాలు కూడా ఉన్నాయి కదా అని మనం అనుకున్నాం కదా మాటలు. ఆ పిల్లవాడు విన్నాడంటారా ఈ మాటలు? వాడి మొహం, చిన్నవాడికి ఏం తెలుస్తుంది? ఆయనకి అర్థమై ఉండే మన మాటలు. అలా అనుకుంటుండగానే బాలకృష్ణస్వామి పరమాత్మ కదండి ఆయన, మహానుభావుడు, అంటున్నాడు, ఓహో నేను లేకుండా పడవకి విహారం చేస్తే మీకేం సుఖం వస్తుంది అంటే, ఇక్కడేమంటాడు, నేను ఒకణ్ణి, కోట్లాది మంది నేను పరిపాలిస్తాను నేను అని అక్కడ త్యాగరాజస్వామి వారు ఒక ద్విపదలో మంచి సంభాషణ రాశారు. కృష్ణుడు గోపికలు, కృష్ణుడు గోపికలు ఏమంటున్నాడు, అదిగా నైనా నువ్వు చిన్నపిల్లవాడు కదా, మరి ఆ అంత పెద్దవాడిని నువ్వు ఎలా నడిపిస్తావు, అందుకని మేము భయపడుతున్నాం అంటే, కోచి పిచ్చివాళ్ళారా, నేను సామాన్య బాలకుని అని అనుకుంటున్నారేమో, కానే కాదు, నేను సాక్షాత్తు వైకుంఠవాసుణ్ణే. మరి ఎందుకు వచ్చాడు ఇక్కడికి, మన కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు పాలు పెరుగు తాగుతూ అంటుంటే చెబుతున్నారు. ఇప్పుడు ఇది ఒక ద్విపద సాహిత్యం. రాగము అఠానా రాగంలో కృష్ణ పరమాత్మ ప్రారంభించాడు.

తాను లేకుండా ఆడవాళ్ళందరూ విహారానికి పోదాం అనుకున్నారు కదా, అందుకని పిచ్చివాళ్ళలారా, ప్రపంచంలో గోవులు 1000 గొల్ల నేనొకడా అన్నాడు. అంటే ఒక గొల్లవాడు మేకల్ని గొర్రెల్ని పరిపాలిస్తూ ఉంటాడు, మేపుతూ ఉంటాడు. 100 జంతువులు ఉంటాయి, ఒక్కడే వాడు గొల్లవాడు. కనుక అలాంటి వాడు నేను. ప్రపంచమంతా కూడా దైవాధీనం జగత్సర్వం అన్నారు పెద్దలు. ఈ ప్రపంచమంతా కూడా పరమాత్మ యొక్క అనుగ్రహంలోనే ఉంటుంది అని చెప్పడానికి అంటున్నారు గోపికలు. ఏమని? ఏమో నాయనా, నిన్ను నమ్మిందెవరు? మేమంతా స్నానం చేస్తూ ఉంటే మా చిరులు పట్టుకెళ్ళి ఆ చెట్టుకి కూర్చున్నావే, మా ఇంటికొచ్చి వెన్నపూస బాగా తిని పోనీ తింటే తిన్నాళ్లే అనుకుంటే ఆ పోతూ పోతూ నువ్వేం చేశావు తెలుసా? ఒకసారి ఆ పక్కింట్లో ఒక కొత్తగా వచ్చినటువంటి కోడలుంది, ఆ పిల్ల మూతికి పూసిపోయినావు. అత్తగారు వచ్చి చూచి కుండలో వెన్నంత ఏమైందే అని కోడల్ని చావుకొట్టింది పాపం. ఒకసారి ఏం చేశావు? దొరికావు మాకు, అందరం కలిసి నిన్ను పట్టుకుని ఇంటికి వెళ్ళాం. మీ ఇంటికి యశోదమ్మ, ఇడివో మీ పిల్లవాడు అని చెప్పే లోపుని మరి ఎలా వెళ్ళావో హఠాత్తుగా ఆవిడ ఒళ్ళో కూర్చున్నావు. అందుకు నిన్ను నమ్మిందేవో నాయనా అంటుంది యశోదమ్మ అనేటప్పుడు. అదేమిటర్రా, మా పిల్లవాడి మీద మీరంతా వచ్చి నేరాలు చెప్తున్నారు. వెన తిన్నాడు, కుండలు కూడా పగలగొట్టాడు. మేం బీదవాళ్ళం కదా, ఆ కుండ మళ్ళీ మేం కొనుక్కోగలమా? ఇవన్నీ అంటున్నారట అన్న. వాడు పొద్దున్నుంచి ఇక్కడే ఉన్నాడు నా దగ్గరే అంటే ఒక ఆవిడంది, లేదు లేదు పొద్దున్నుంచి మా ఇంట్లో ఉన్నాడు. ఇంకొక ఆవిడంది, లేదు లేదు మా ఇంట్లో ఉన్నాడు ఇవాడు పొద్దున్నుంచి. అంటే ఏమిటి?

అంటాడు ప్రహ్లాదుడు. నాన్నగారు, ఆ శ్రీహరి ఎక్కడున్నాడని చెప్తాను, నువ్వు ఎక్కడ కావాలనుకుంటే అక్కడే ఉన్నాడు అని ఈ విషయాలన్నీ కూడాను చారాస్వామి వారు ఒక చిన్న కీర్తనలో, ఏమని నెర నమ్ముకొందుము కృష్ణ అంటే దానికి చెబుతున్నాడు జవాబు. ఏమర్రా, నా సంగతి మీకు బాగా తెలిసినట్లేదే, ఎందుకంటే పూర్వకాలంలో ఆ దేవతలు దానవులు పాలసముద్రంలో మధురం చేస్తున్నారు అమృతం కోసం. చేస్తూ ఉంటే ఎప్పుడైతే ఆ కొండ మునిగిపోయిందో, నేను అడుగున కుర్మావతారం ఎత్తి నన్ను కాపాడింది నేనే కదా అంటున్నాడు. ఇంకా ఆ గజేంద్రుడు మకరి పట్టుకుని వాడి యొక్క కాలుని అనేక సంవత్సరాలు వాడిని హింస పెడుతూ ఉంటే, వాడు స్వామి విష్ణుమూర్తి నాయన రక్షించు రక్షించు అని వాడు గోల పెడుతూ ఉంటే, నేను వెంటనే వెళ్ళి ఆ మకరిని సంహరించింది వాణ్ణి కాపాడింది నేనే కదా. అలాగే ఆ సోమకాసురుడు ఏం చేశాడు, వేదాలు పట్టుకెళ్ళి ఆ సముద్రంలో దాచిపెట్టాడు. నేను వెంటనే మత్స్యావతారం ధరించాను, సముద్రంలోకి వెళ్ళాను, ఆ వేదములు మళ్ళీ పట్టుకొచ్చి వేదాలను ఉద్ధరించాను, తెలుసా మీకు. అలాగే ఆ కాళీయుణ్ణి వాడు విషం కక్కుతున్నాడు యమునా తీరంలో, అనేక మంది పిల్లల్ని చంపేశాడు, ఆవుని చంపేశాడు, లేగల్ని చంపేశాడు. అటువంటి వాణ్ణి వాడి యొక్క మదం అణిచి వాడి మీద దూకి నృత్యం చేసి రక్తం కక్కించి చివరికి వారి భార్యలంతా వచ్చి మొత్తుకుంటే వాణ్ణి క్షమించి వెళ్ళిపోమ్మని అక్కడి నుంచి అనగానే కొంతమంది అనుకున్నారట, ఏమిటి ఇంత పని చేశాడా ఈ బాలుడు, సరే కానివ్వండి చూద్దాం ఏమో చేశాడు అని. అప్పుడు అనుకున్నారట, ఇది ఒక పని చేద్దాం, మన అందరం కూడా ఇప్పుడు ఇంకా మనం ఆలస్యం చేయదు, చీకటి పడుతోంది కాబట్టి ఆడవాళ్ళం మనమే నడిపిద్దాం ఈ పడవని అని చారాస్వామి వారు అందముగా, ఓడను జరిపే ముచ్చట కనరే ఆడువారు యమునాగడ కృష్ణుని కూడి ఆడుచూ పాడుచూ అందరూ చూస్తుండగా ఆ ఓడ ఎలా నడిపారో వర్ణిస్తున్నాడు.

చూడ్డానికి ఆకాశములో దేవాంగనలందరూ కూడా నున్ను. విమానాల్లో ఎక్కి వచ్చేటండి. వచ్చి అనుకున్నారట, ఎక్కడో వైకుంఠంలో ఉండే పరమాత్మ ఏమిటి, ఈ పడవేమిటి, ఈ వెళ్ళడమేమిటి, బ్రహ్మాండంగా ఉండే వ్యవహారం అని సంతోషంతో వాళ్ళంతా కూడాను పుష్పాలు కురిపించారట. పుష్పవర్షం కురిపించారు. కురిపించే వరకు వీళ్ళకేమైంది తెలిసినా అండి, వాళ్లకంటే మనమే అందంగా ఉన్నావు కదా, లేకపోతే వాళ్లు మనపైన పుష్పాలు ఎందుకు కురిపిస్తారు అని అనుకోని వాళ్ళకి బాగా గర్వం వచ్చింది. ఏమిటా గర్వం, మేము వాళ్ళకంటే అందంగా ఉన్నాం. నిజమే, మరి గర్వం అనేక రకాలుగా ఉంటుంది. ధనం ఉంటే గర్వం, అధికార గర్వం, యవ్వన గర్వం, ఇట్లా ఉంటుంది. పదవి గండం, పదవి అంటే గర్వం అనుకున్నట్ట. మనము ఏనాడో మంచి నోము నోల్చుకున్నాం, ఏనాటి నోము ఫలమో ఏ దానమో సగితిమో అంటాడు త్యాగరాజు. ఇక్కడ మనం ఏం పుణ్యం చేసుకున్నామో, బాలకృష్ణమూర్తితోటి ఇలా విహారం చేసేటువంటి భాగ్యం మనకు కలిగిందర్రా అని ఆ సంతోషంలో అందరూ కూడా నున్ను కొంచెం గర్వంతో కొద్దిమంది అహంకారంగా కూడా మాట్లాడారట. అన్నాటప్పుడు, అమ్మా ఎంతో అందంగా ఉన్నారు మీరు, నిజమే మరి కాదంటారా, మరి మా మీద వాళ్ళు పూలు కురిపించారుగా. అబ్బాయి కాదు కాదు, నిజంగా మీరు అందంగా ఉన్నారు. ఒక పంచి అయ్యిండర్రా, ఏమిటి, ఆ తెడ్లుకి నీళ్ళలో పడేసేయండి, చూద్దాం పడవ ఎలా వెళ్తుందో అంటే అనుకున్నట్ట. ఆకాశంలో ఉండేటువంటి యొక్క గంధర్వులంతా కూడా నన్ను చూసి ఈ సంభాషణలు విని ఆశ్చర్యపోతున్నారు. ఆ చెడ్డు పడేసేస్తే ఓడ ఎలా పోతుంది అనగానే ఒక ఆవిడ అందిట, బాలకృష్ణమూర్తి చిన్నవాడే గాని ఇంత పెద్ద ఓడను జరిపేటువంటి అవకాశం ఆయనకి ఏముంది అని త్యాగరాజ స్వామి వారు చక్కగా ఒక పద్యంలో చెబుతున్నాడు.

అందరూ కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతారు. ఈ పిల్లవాడు ఆయన వల్ల అవుతుందే ఆహా అనుకున్నాడు పరమాత్మ. మీ వ్యవహారం ఇలా ఉందే అని అనుకొని అంటున్నాడు చారాస్వామి, అనుచు భావింపమాదవుడది అరింగి. ఓహో సరే మంచిది,

అనుకున్నాట పరమాత్మ, వీళ్ల యొక్క గర్వాన్ని అణిచివేస్తాను అని హఠాత్తుగా పెద్ద గాలి, వాన, చీకటి, ఓడ తబ్బిబ్బైపోతున్నది, రంధ్రాలు పడ్డాయి అక్కడక్కడ, జళ జళ మణి మేరుపూలు, ధళ ధ్వళ ధ్వనుల పిడుగులు అన్నాడు ఇక్కడ. కాబట్టి అందరూ కూడా భయభ్రాంతులైపోయారు. ఆ గాలి, వాన, చీకటి, అయ్యయ్యో నీళ్లొస్తున్నాయి ఓళ్ళలోకి, రంధ్రాలు పడ్డాయి అని మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక ఆవిడ అందిట మన యొక్క అందం చూసి ఎవరో మనకు చాపం పెట్టారు, లేకపోతే ఎందుకు ఇట్లా వచ్చింది? కాదు కాదు, మనం వెళ్ళినప్పుడు పంచాంగం చూశారు ఎవరన్నా, వర్జ్యం ఉందేమో అని ఒక ఆవిడ. చాలు చాలులే, ఆ రంధ్రాలు పడ్డాయి, అవి మునిగిపోతుంది పడవ కాస్త, ఏదో మార్గం చేయండి అని ఆ యమునాదేవిని, అమ్మా యమునాదేవి ఏమిటమ్మా ఈ పరిస్థితి, అల్లకలోలమైపోయింది, ఈ చీకటేమిటి, గాఢాంధకారం ఏమిటి, వర్షమేమిటి, రాళ్ళవాన కురిపిస్తున్నాడు పరమాత్మ. ఒక పని చేస్తాను తల్లి, మేము ఏమన్నా కాని చచ్చిపోయినా సరే పిల్లవాడిని కాపాడు, పిల్లవాడిని తీసుకెళ్లి క్షేమంగా వాళ్ళ అమ్మగారికి అప్పచెప్పాలి, పొరపాటు చేశాం మేము అని ఆ యొక్క యమునాదేవిని ప్రార్థన చేస్తున్నారు ఈ రీతిగా.

ఆహారముగా మేము ఒకటి అనుకున్నాము. జరిగింది ఇంకోటి, అమ్మా యమునాదేవి ఆ పిల్లవాణ్ణి కాపాడు తల్లి. మేము చచ్చిపోయినా పర్వాలేదు, పిల్లవాడిని క్షేమంగా చేర్చాలి కదా మేము అని అనుకుంటూ ఉండగా ఆకాశంలో దేవతలంతా వచ్చారుట. వచ్చి ఈ యొక్క వినోదాన్ని చూస్తున్నట్టు వాళ్ళందరికీ వినోదంగా ఉందిట. వాళ్ళకి అనుకున్నారట, సాక్షాత్తు వైకుంఠవాసుడే పక్కన పెట్టుకుని, వైకుంఠవాసునే పక్కన పెట్టుకుని కృష్ణమూర్తిని, యమునాదేవి మమ్మల్ని కాపాడమ్మా, యమునాదేవి కాపాడుతుందా అండి అని అనుకున్నట్టు వాళ్ళు. వీళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళకి తెలియదు ఆ సంగతి. ఆయన ఆశ్రయిస్తే మన సంగతి చూస్తాడులే అని తెలియక వాళ్ళు ఇప్పుడేం చేయాలి అనుకుంది ఒకటి, జరిగింది ఒకటి అంటూ అంటున్నారు.

పిల్లవాడు మాతో సరదాగా తిరుగుతూ హాయిగా ఉండేటువంటి చిన్న పిల్లవాడిని తీసుకొచ్చి, మాదే తప్పు నాయనా, తప్పు మాదే మాదే అని మా అహంకారం తగ్గిపోతున్నది అనుకుంటూ, కాదర్రా,

స్త్రీ బుద్ధి ప్రళయాంతక అని శాస్త్రం. మా బుద్ధి తక్కువైందని లెంపలు వేసుకుంటున్నారు. వేసుకుంటున్న ఆ సమయంలో పరమాత్మ ఏం చేస్తున్నాడు? ఎలుకగు ప్రాణ సంకటం, పిల్లికి తెలగాటం అన్నట్టుగా ఉంది అంటున్నాడు. నాకేం తెలుసర్రా ఏం చెయ్యాలో. ఇప్పుడు మీరేమో నాకు బరుగులు కొనిపెడతాను రండి అని అంటే వచ్చా. మరి ఇప్పుడేమో ఇలా ఇలా వచ్చింది, మరి ఇప్పుడేం చేద్దాం మనం అని అనుకుంటే చారాస్వామి వారు అంటున్నాడు, ఇక్కడ ఇది ఎలా ఉందంటే, ఒకనొక రోగి చాలా ప్రమాదంలో ఉన్నట. రోగి వెంటనే పిలిచారు డాక్టర్ గారిని. ఆ డాక్టర్ గారు కూడా వచ్చి పేషెంట్ను చూసి తాను కూడా పెద్దగా ఏడ్చాయుట, అలా ఉంది మన కథ అనుకుంటున్నారు అని ఇలా బాధపడుతూ ఉంటే కొంతమంది గోపికలు అంటున్నారు, ఆలోచించారు, సాక్షాత్తు భగవంతుడే సందేహం లేదు అని. ఒక వృద్ధ గోపిక, ఓ గోపికలారా, సాక్షాత్తు ఇతను దేవుడే, కృష్ణదేవుడు, లోకాధారుడు, శరణాగత వత్సలుడు, సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపుడు. ఇతని మాటల్లో ఎలాంటి మర్మం లేదు, అందరూ కూడా నన్ను వినవలసిందే. ఆయన మాట వినండి, ఆ ప్రకారం చేయండి. ప్రబంధం అంటే ఇది ఒక నవరస గ్రంథం. ఇందులో అన్ని రసాలుంటాయి. ప్రేమ, మరి భయం, భయానకం, మళ్ళీ సంతోషం, ఆనందం, అన్నీ ఉంటాయి నవరసాలు అంటున్నాడు. ఆయన యొక్క మాట ఎలా విన్నారు అందరూ? దాన్ని వేదవాక్యంగా భావించారయ్యా. మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటావు?

రమణుల మదమెల్ల జరిగెను అన్నాడు త్యాగరాజు. ఎవరైతే గర్వపడతారో వాళ్ల గర్వాన్ని భంగం చేస్తాడు. సత్యభామ యొక్క గర్వభంగం చేశాడు, హనుమంతుని యొక్క గర్వాన్ని కూడా ఇలాగే భంగం చేశాడు ఒక సందర్భంలో రాముల వారు. కనుక ఎప్పుడైతే ఇది జరిగిందో అనుకున్నట్ట వాళ్ళకి సంపూర్ణంగా పరమాత్మ యందు విశ్వాసం కలిగింది. పిల్లవాడిని తీసుకున్నారు, హత్తుకున్నారు. కృష్ణస్వామి యొక్క బోధ అంటే తత్వబోధ వాళ్ళకి జరిగింది. పొరపాటు చేశాం, ఎవరో చెప్పిన మాటలు విన్నాం, వచ్చేశాం, ఏం సంపాదించుకున్నాం గనక మనం అని అన్నట్ట పరమాత్మ అనుకున్నట్ట ఎప్పుడైతే గర్వం అణిగిపోయిందో ఇంకా ఎందుకు వీళ్ళని బాధపెట్టడం, పాపం అనుగ్రహిద్దాం అనుకుని కళ్ళు మూసుకోండర్రా అన్నట్ట కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకోగానే ఏం జరిగింది, తన యొక్క విరాట్ రూపం చూపించాడు మహానుభావుడు. వందలాది చేతులు, వందలాది తలలు, ఆ కృష్ణ పరమాత్మ యొక్క విరాట్ రూపం చూపించాడు. ఆ విరాట్ రూపం సందర్శనం జరిగింది. అప్పుడు వీళ్ళందరూ కూడాను చూసి, అమ్మో ఈయన కృష్ణుడంటే, ఈ బాలకృష్ణమూర్తి అంటే ఏమనుకున్నాం అని అన్నట్ట స్వామి అని కళ్ళు మూసుకొని చక్కగా పరమాత్మ యొక్క ధ్యానం చేశారు. పున్నాగ పరాల రాగంలో ఈ ప్రకారంగా

ఎప్పుడైతే వాళ్ళ గర్వానికి భంగం జరిగిందో ఈ ప్రకారంగా నీ యొక్క దివ్య పాదారవిందాలు మా కటాక్షించినాయనా అనగానే పరమాత్మ కరుణించి వాళ్ళన్నారు, స్వామీ

మమ్మల్ని నీ పాదముల చెంత చేర్చుకుని రక్షించు రక్షించు అంటున్నారు. అప్పుడు ఆ గోపికలను చూచి బాలకృష్ణమూర్తి, ఆ పరమ దయాకరుడు, శరణాగతవత్సలుడు, భక్తజన రక్షకుడు అని ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు పరమాత్మ వాళ్ళతోటంటే,

అని కదా గీతావాక్యము. గీతలో ఏమంటున్నాడు, ఎవరైతే ఇతర చింతలు మానుకొని నన్నే ధ్యానం చేస్తారో వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేనే చూస్తా. ఆ భావాన్ని చారాస్వామివారు చక్కటి చిన్న పద్యంలో ఇలా అన్నారు.

జింపుడు అంటున్నాడు, కళ్ళు మూసుకోండి, బాగా ఉంది, మీకు జ్ఞానం వచ్చింది, చక్కగా మీరందరూ కూడా జ్ఞానవంతులైనారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే, మీరు కళ్ళు మూసుకొని మరొక్కసారి నామ సంకీర్తనం చేయండిరా అన్నాడు. కన్నులు మూసి భజింపుడు పన్నుగ మీ పాలు వేల్పు ఫలమిచ్చుదయన్ అనగానే వెంటనే చాలా నమ్మకంతో, చాలా అఖండ విశ్వాసంతో, ఎలాగైతే ప్రమాదంలో ఉండేటువంటి ఒక రోగి డాక్టర్ గారు ఏం చెబితే అని చేస్తాడు, వాడు నుంచోమంటే నుంచుంటాడు, కూర్చోమంటే కూర్చుంటాడు. అలా వీళ్ళు వెంటనే ఈ ప్రకారంగా ఒక నామ సంకీర్తనం చేశారయ్యా అంటున్నాడు.

అని ఎప్పుడైతే వాళ్ళంతా కూడా నన్ను అత్యంత విశ్వాసంతో పరమాత్మ పట్ల సాక్షాత్తు కృష్ణదేవుడే ఆ వైకుంఠవాసుడేనే భావంతో చేసేసరికి ఒక అద్భుతం జరిగిందండి. ఏమిటి అద్భుతం?

చూచి అందరూ కూడాను ఆ ఓడ ఎక్కడుందో ప్రారంభంలో అక్కడికే వచ్చింది. వర్షం ఆగిపోయింది, రాళవాన్ లేదు. చూచి ఒప్పుంగిరి ఆ సుధతులెల్లా అన్నాడు త్యాగరాజు. అందరూ కూడా ఇలా చూచుకున్నారు. చూచుకునగానే ఏం జరిగింది? అన్నీ పోయిని, ఏమీ లేదు. ఎందుకు? వాళ్ళ యొక్క గర్వాన్ని భంగం చేశాను అని. ఇది ఒక కల్పనాగాథ, అందుకే దీని పేరు ప్రబంధం. పద్య గద్య గేయ ప్రబంధం అన్నాడు త్యాగరాజుది. కనుక అప్పుడేం చేశారు? అంతా కూడా యథాపూర్వంగా, అంటే ఇదివరకు ఎలా ఉందో అలాగే ఉంది. ఆ కోటి మన్మథాకారుణ్ణి, ఆ దివ్యమంగళ విగ్రహుణ్ణి, ఆ స్వామిని మనమంతా పూజిద్దాం రండి అని జరిగిందంతా మర్చిపోయినారుట. మర్చిపోయి ఎక్కడా కృష్ణుడు అని ఆ పిల్లవాడిని ఎత్తుకొని చక్కగా అలంకరించి గంధం పూశారు, బొట్టు పెట్టారు, మంచి బట్టలు కట్టారు, హారతి పెట్టారు, పూజ చేశారుట. ఈ ప్రకారంగా ఎలాగా

ఆ సమయంలో కృష్ణ పరమాత్మ ఎలా ఉన్నాడు? దేదీపమానంగా వెలుగుతూ ఉన్నాడు, ఎంతో శోభగా ఉన్నాడు. వెంటనే దేవతలంతా వచ్చారు, బ్రహ్మదేవుడు కూడా వచ్చాటండి. వచ్చి అందరి మీద పుష్పాలు కురిపించాడు. అందరు కూడా జరిగింది మర్చిపోయినారు. ఆ యొక్క చారాస్వామి వారిని అంటున్నాడు, ఆ కృష్ణమూర్తిని వాళ్ళు కూడా మెచ్చుకుంటూ, దేవతలు కూడా మెచ్చుకుంటూ, అందరు కూడా చక్కగా మంగళగానం చేసి మంగళహారతి పాడి ఎవరెళ్ళకి వాళ్ళు క్షేమంగా వెళ్ళారండి అని ఇలా మంగళహారతి పాడారు. అయ్యా పెద్దలారా, ఈ మంగళహారతి పాడిన తర్వాత మనం ఈ యొక్క ఫలశ్రుతి అంటే ఇది విన్నవారికి ఏం జరుగుతుంది అనే విషయం కూడా చెప్పుకుని దీంట్లోనే ఉన్నటువంటి వేదాంత రహస్యాలు సంగ్రహంగా క్లుప్తంగా చెబుతాను. అందరూ కూడా ఆలకించమని ప్రార్థన.

ఫలశ్రుతి. ఎవరైతే ఈ నౌకాచరితం అంటే భక్తిగాథ వింటారో, గానం చేశారో, భక్తిగా ఆలకించారో, వాళ్ళకి ఏమవుతుందిటండి?

ఉన్నారు. అలాంటి వారందరికీ కూడా శృణ్వంతి విన్నవాళ్ళకి కృష్ణ ప్రసీదతి. ప్రసీదతి అంటే వాళ్లకు క్షేమం అవుతుంది, వారి ప్రసాదం. కృష్ణ ప్రసాదం అంటే ఇది మనకి, అది ప్రసీదతి.

పెద్దలారా, క్లుప్తంగా ఇప్పుడు ఈ కథలో ఏమిటి పరమాత్మ తత్వం తెలుసుకుందాం. గోపికలు అంటే ఎవరు? గోపికలు అంటే వాళ్ళంతా కూడా జీవాత్మలు. అసలెవరు వాళ్ళు? రామాయణ కాలంలో వాళ్ళంతా కూడా ఋషీశ్వరులు. పరమాత్మ యొక్క ఆలింగ సౌఖ్యం కోరి వస్తే నాయన కృష్ణావతారంలో పుట్టాడన్నట్ట. ఆలింగనం ఇవ్వలేదు, ఏమీ లేదు, వాళ్ళకి మోక్షం ఇచ్చాడంతే. ఇక్కడ కృష్ణుడెవరయ్యా అంటే సాక్షాత్తు పరమాత్మయే. తెల్లగా ఉన్న ఓడ అంటే ఏమిటి? తెల్లగా ఉన్న ఓడంటే తెలుపు అనేటువంటిది భక్తికి చిహ్నం, సాత్విక భక్తి. ఇంకోటి ఉంది రాజస భక్తి, ఇంకోటి తామస భక్తి, కోపంతో భక్తి. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వాళ్ళంతా కోపంతో పరమాత్మను సేవించారు. ఎక్కడరా మీ దేవుడు అంటూ వాళ్ళు ధ్యానం చేశారు. కంసుడేం చేశాడు? ఎక్కడరా కృష్ణుడు? అష్టమగర్భం, అష్టమగర్భం అని ధ్యానం చేశాడట. కనుక వాళ్ళకి మోక్షం ఇచ్చాడు. కనుక అలాంటి భక్తి అనేటువంటి ఎవరైతే పడవలో కూర్చున్నారో వాళ్ళు సంసారము అనేటువంటి పుట్టుట మరణించుట పుట్టుట పోగుట అనేటువంటి ఈ యొక్క చక్రాన్ని దాటి హాయిగా పోతారయ్యా. మరి ఓడకి చిల్లి పడింది కదా అంటే ఏంటి? ఎవరైతే భక్తి సాధన చేస్తూ ఉంటారో మధ్య మధ్య దానికి భంగాలు వస్తుంటాయి. మనం చక్కగా కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాం, ఆ సమయంలోనే ఏ పాలవాడో పెరుగువాడో వచ్చి కేకలేస్తుంటారు, మనం డిస్టర్బ్ అవుతాం. అది చిల్లులు పడ్డం అంటే. మరి వాళ్ళు తెడ్లుతో నడిపించారు కదా, తెడ్లు ఓడ నడిపేటువంటి తెడ్లు అంటే ఏమిటంటే భక్తి సాధనలు. అందుకే వాటిని పారేయమన్నాడు, వాళ్ళు మీరు పారేయమన్నారు. కనుక ఇక్కడ జరిగింది ఏమిటంటే జీవాత్మ వెళ్లి పరమాత్మలో కలిసిపోయినట్ట. జీవాత్మ పరమాత్మ యొక్క కలయికే ఈ నౌకాచరితం. అదే శ్రీమద్భాగవతంలో రాసలీల రసోవై సహ పరమాత్మ రసస్వరూపుడు, ఆయనలో చేరటమేనటువంటిదే రాసలీల. కనుక చాలా భక్తిగా పాడవలసినటువంటి ఆ రాసలీల ఘట్టాన్ని మనమంతా కూడా తెలుసుకుంటాం. తర్వాత ఈ ప్రబంధం ఆయన మామూలుగా సురటి రాగంతో ప్రారంభించారు. శృంగరించు కొని వెడలేది, అది సురటి రాగంలో పాడారు, అది తీసుకున్నారు. మళ్ళీ మంగళహారతి కూడాను సురటి రాగమే ముగించాడు, అది ఒక విశేషం. తర్వాత మరి ఫలశ్రుతి ఏమంటున్నాడు, ప్రారంభంలో చెప్పాడు, ధరలో హరికుత నౌకా చరితంబును విన్నవారు వరసుత ధనములను బడసి వర్ధిల్లుదురే అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్పాడు ఇక్కడ? అందరికి కూడాను మోక్షమేనయ్యా విన్నవాళ్ళకి. కాదండి, మేము చిన్నవాళ్ళం కదా అంటే మీకు ఏ ఏ కోరికలు ఉన్నట్లయితే అవి తీరుతాయి, అంచెల్లో మోక్షం వస్తుంది సుమా అని చెబుతున్నాడు. శ్రీయకాంతాయ కళ్యాణ నిదయే నిదయర్థినాం శ్రీవెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అంత్యమందు మోక్షము, ఉన్నంతకాలం సౌఖ్యము, అంత్యములో మోక్షం. పెద్దలారా, మంగళం గురుదేవాయ

0: అవతరించుట అనుటలో అర్థమిదియే అనే ఒక విశాల ఛత్రం కింద కొనసాగుతున్న శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ దశమ వార్షికోత్సవ ప్రత్యేక కార్యక్రమంలో శ్రీ సత్యసాయి అవతార మహోద్యమంలో ఒక్కొక్క అమృతతుల్యమైన దశకాన్ని స్పృశిస్తూ ఈనాడు 1991 2000 దశకానికి చేరుకున్నాం. కాలస్వరూపుడు, కాలాతీత స్వరూపుడు అయిన పరమాత్మ కలి వికరుణుడు కూడా ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలో సంకల్పమాత్రం చేతే నెరవేరుస్తాడు. అదేవిధంగా ఈ దశకంలో మరెన్నో మైలురాళ్లు మొలకలెత్తాయి. శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భగవాన్ దివ్య దర్శన స్పర్శన సంభాషణలకు మణిమయ వేదికగా దశాబ్దాల పాటు నిలుస్తున్న సాయి కుల్వంత్ సభామండప ప్రారంభం, శ్రీ సత్యసాయి జలపథకం మొదటి దశ ఆరంభ సన్నాహం, శ్రీ సత్యసాయి మేర్పురి సంగీత కళాశాల ఆరంభం, చైతన్య జ్యోతి మ్యూజియం ఆరంభం, ఇలా అటు ఆర్తులకు ఆసుపత్రి, నీరు మొదలైన అవసరాలు తీరుస్తూ, అర్ధార్థులకు ధార్మికమైన ఇచ్ఛా ప్రదానం చేస్తూ, పాదాలనాశ్రయించిన జిజ్ఞాసువులకు ఉపదేశం అందిస్తూ, జ్ఞానులకు అద్వైతానుభవాన్ని కలిగిస్తున్న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అవతార విలక్షణత్వ ప్రాశస్త్యం గురించి ఎంత చెప్పుకున్నా అలుపు రాదు, ఎంత మరచినా ఆ తలకు పోదు. సనాతన ధార్మిక మార్గంలో తరించిపోవడానికి ఎన్నో మార్గాలున్నప్పటికీ ఈ కలియుగంలో సులభసాధ్యమైనది ప్రేమతో కూడుకుని నామస్మరణతో వేడుకుంటూ చేసే సేవా మార్గమేనని చాటి చెప్పిన భగవాన్ ముందు తాను చేసి చూపించి మార్గదర్శనం చేశారు. భగవాన్ చేపట్టిన బృహత్ సేవా కార్యక్రమాల్లో అత్యంత ముఖ్యమైన ఆరోగ్యం, నీటి సరఫరాలకు సంబంధించిన సోషియో కేర్ అంశాలతో ఏక విషయ గోష్ఠి ఆర్తజనులను పాలించునట్టివాడు. ఇప్పుడు విందాం.
1: ఓం శ్రీ సాయిరాం. ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసియున్నాడో, ఏ మూర్తి శివశక్తి చైతన్యమూర్తిగా అవతరించాడో, ఏ మూర్తి పుట్టపర్తి షట్చక్రవర్తిగా కీర్తింపబడుతున్నాడో, ఏ మూర్తి సకల జీవకోటి ఆర్తిని అనుక్షణం హరించుచున్నాడో, అటువంటి మూర్తి మన అందరి నిత్య సత్య స్ఫూర్తి. ఆ కరుణామూర్తి దివ్య పాదారవిందములకు ప్రణమిల్లుతూ రేడియో సాయి తెలుగు ఛానల్ 10వ వార్షికోత్సవం సందర్భంగా అందించుచున్న అవతరించుట అనుటలో అర్థమిదియే అన్న ప్రత్యేక శీర్షికలో 6వ భాగానికి ప్రేక్షకులందరికీ స్వాగతం. నా పేరు చంద్రశేఖర్. స్వామి కాలేజీలో చదివి ప్రస్తుతం వైట్ఫీల్డ్ ఆసుపత్రిలో సేవలందిస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు నా సహచరులైన సాయి కిరణ్, సుబ్బారావు పాల్గొంటున్నారు. వారిని ఆహ్వానిద్దాం. సాయిరాం. సాయి కిరణ్.
2: సాయిరాం.
1: సాయిరాం సుబ్బారావు.
3: సాయిరాం.
1: సాయిరాం. ఇటీవల నా స్నేహితుడు ఒకడు, బెంగళూరు నుంచి పుట్టపర్తి వెళ్తున్నాను, మొదటిసారి వెళ్తున్నాను కాబట్టి దారి తప్పకుండా ఉండడానికి ఏదైనా గుర్తు చెప్పమన్నాడు. నేను మొదట్లో పుట్టపర్తి వెళ్తున్నప్పుడు ఇదే ప్రాబ్లం నాకుండేది. రహదారి పైన బాగేపల్లి టోల్ గేట్ దాటిన తర్వాత ఎక్కడ టర్న్ తీసుకోవాలో తెలియక అనుమానం ఉండేది. అప్పుడు ఎవరో నాకు ఒక బండ గుర్తు చెప్పారు. ఈ టోల్ గేట్ దాటిన వెంటనే ఎడంవైపు పెద్ద స్వామి చిత్రపటంతో ఒక పెద్ద బిల్ బోర్డ్ కనబడుతుంది. దానిపైన బీ గుడ్, డూ గుడ్, సీ గుడ్, దిస్ ఈస్ ద వే టు గాడ్ అని ఒక యారో ఉంటుంది. అది దాటిన వెంటనే వచ్చే రైట్ టర్న్ తీసుకుంటే ఖచ్చితంగా పుట్టపర్తి చేస్తాం. అంటే జీవితంలో కూడా రైట్ టర్న్ తీసుకుంటే దేవుడి దగ్గరికి ఖచ్చితంగా చేరుతామని ఒక సంకేతం అన్నమాట.
3: అవును, సత్యసాయి తాలూకా ప్రవేశిస్తామనగా సర్వధర్మ చిహ్నంతో ఒక ముఖద్వారం ఒకటి వస్తుంది. ఆ తరువాత ప్రశాంతి నిలయం దరిదాపుల్లో కుడివైపున స్వామి పెద్ద ఆసుపత్రి, మంచి భవనం కనిపిస్తుంది.
2: ఇవన్నీ మైలురాళ్ళు లాంటివి. ఇంకొంచెం ముందుకు వెళ్లి వెడం వేపు ఆకాశం కేసి చూస్తే గగన వీధుల్లో విహరిస్తున్నట్టుగా ఒక పెద్ద హనుమంతుడు కనిపిస్తాడు. ఆ హిల్ వ్యూ స్టేడియం కొండపైన ఆ కొండంత విగ్రహము, ఎడం కాలి కింద ఒక కొండ, ఎడం చేతిలో ఇంకొక కొండ, ఆ కొండంత విగ్రహం చూసేవారి గుండెల్లో కొండంత ధైర్యం నింపుతాడు. ఎక్కడ హనుమంతుడు ఉంటాడో అక్కడే రాముడు ఉంటాడు. అదే మనకి ప్రశాంతి నిలయం చేరామని సంకేతము.
1: మహాభారత సంగ్రామంలో కురుక్షేత్రంలో జెండాపై కపిరాజని, అర్జునుడి రథం పైన హనుమంతుడు కూర్చుని విజయాన్ని అందించాడు. అలాగే స్వామి ఈ మహాసేవాక్షేత్రమైన పుట్టపర్తి పుణ్యక్షేత్రంలో ఆ హనుమంతుణ్ణి ఏకంగా కొండపైనే స్థాపించేశారు.
3: హనుమంతుడి భంగిమ గగనంలో ఎగరడానికి సిద్ధంగా ఉన్నట్టు అనిపిస్తుంది.
1: అదే టేక్ ఆఫ్ అంటారు కదా, టేక్ ఆఫ్ కి సిద్ధంగా ఉన్నట్టు. ఇదేదో యాదృచ్ఛికంగా అనిపించినా దీంట్లో చాలా భావార్థం నిగూఢమై ఉంది. ఈ విగ్రహం 65 అడుగుల ఎత్తు విగ్రహం స్వామి 65వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని 1990 నవంబర్ 22వ తారీఖున స్వామి దీన్ని ఆవిష్కరించారు. అప్పటి వరకు స్వామి చేస్తున్న సేవా కార్యక్రమాలన్నీ ఈ హనుమంతుడిలాగా దినదినాభివృద్ధి చెంది మహాకాయంలాగా పెరుగుతున్నాయా అన్నట్టుగా, అన్న సంకేతం ఇస్తున్నట్టుగా ఆ రోజు స్వామి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించిన వెంటనే అదే రోజు పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏ స్థలంలో అయితే కట్టబోతున్నారో అక్కడికి వెళ్లి స్వామి భూమి పూజ చేశారు. అంటే త్రేతాయుగంలో హనుమంతుడు సంజీవనీ పర్వతాన్ని తెచ్చి లక్ష్మణుని ప్రాణం కాపాడి రాముడి ఆర్తిని తీర్చాడో, కలియుగంలో అదే రాముడు సాయిరాముడై ఏకంగా ఒక పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని తీసుకొచ్చి సకల మానవాళి ఆర్తిని తీర్చడానికి సంకల్పించుకున్నారు.
2: ఇక్కడ ఇంకో చిన్న విషయం, రణభూమిలో లక్ష్మణు పరిస్థితి ఎంత విషమంగా ఉందంటే సూర్యోదయం లోపలే హనుమంతుడు సంజీవని తీసుకొచ్చి తీసుకొస్తేనే లక్ష్మణుడు బ్రతుకుతాడు. సమయానికి హనుమంతుడికి అది ఒక పరుగు పందెం. ఈ అత్యవసర పరిస్థితిలో హనుమంతుడు ఎంతో వేగంగా ఎంతో నేర్పుతో ప్రతిస్పందించి కార్యాన్ని సాధించాడు.
3: అదే విధంగా మన స్వామి ఆసుపత్రి కూడా ప్రారంభోత్సవం అయింది. స్వామి తన విశిష్ట శైలిలో ప్రారంభోత్సవం ప్రకటన చేసినప్పుడే ప్రారంభోత్సవం ఎప్పుడు అవుతుందో కూడా చెప్పేస్తారు. ఈ ఆసుపత్రి ప్రకటించినప్పుడు 1 సంవత్సరంలోనే ప్రారంభోత్సవం కూడా చేసిస్తామని చెప్పేశారు. అంతేకాదు ఆ రోజే పెద్ద ఆపరేషన్లు కూడా చేస్తామని కూడా చెప్పేశారు.
1: సంస్కృతంలో ఒక మాట ఉంది, వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి లోకోత్తరాణాం చేతాంసి కోహి విజ్ఞాతుమర్హసి. అంటే లోక కళ్యాణం కోసం అహర్నిశలు తపించే వారి మనసులు అర్థం చేసుకోవడం ఎవరి తరం కాదు. వారి మనసులు ఎలా ఉంటాయంటే ఇంద్రుడి వజ్రాయుధంలాగా చాలా దృఢంగాను గట్టిగాను, అదే సమయంలో కుసుమం కంటే కోమలంగాను ఉంటాయి. అంటే ఇవన్నీ ఈ రెండు పరస్పర విరుద్ధమైన లక్షణాలు. చాలా పెద్ద అతిపెద్ద కార్యాన్ని చాలా తక్కువ సమయంలో పూర్తి చేస్తామని వారు సంకల్పించుకుంటారు. ఇది అంత సులభంగా సామాన్య మానవుడికి అర్థమయ్యేది కాదు.
3: అసాధ్యమైన ఈ బృహత్ కార్యాన్ని స్వామి అసలు ఎందుకు తలపెట్టారో స్వామి మాటల్లోనే విందాం.
4: కనుక పల్లని ఎందే ఇలాంటి పవిత్రమైన యొక్క శక్తిని అభివృద్ధి పరచాలని చెప్పిన సంకల్పించుకుని 100 కోట్ల వ్యయం చేత మన ప్రశాంతి నిమ్మందు ఒక విధమైన వైద్యాలయం స్థాపించడానికి ప్రయత్నించాము. ఈ గుండె జబ్బు వస్తే కొన్ని లక్షలు వ్యయం చేసి అమెరికాకు వెళుతున్నారు. వీసాల గతి ఏమిటి? వారిని చూసేటువంటి వారెవరు? పట్టణానికి వెళ్లితే కలర్ నీళ్లైనా వాళ్ళ ముఖాన్ని కొట్టరు. అలాంటి దురవస్థను గుర్తించి మనము ఇక్కడ ఒక పెద్ద వైద్యాలయాన్ని నిర్మించాము. బైపాస్ సర్జరీ కానీ లేక కిడ్నీ మార్చడం కానీ లంగ్స్ ఆపరేషన్ చేయటం కానీ బ్రెయిన్ ఆపరేషన్ చేయటం కానీ అన్ని ఉచితంగానే.
1: మీరు స్వామి ఉపన్యాసంలో స్వామి పదప్రయోగాన్ని గమనించారో లేదో, హాస్పిటల్ నిర్మిస్తాము అని భవిష్యత్ కాలం వాడకుండా నిర్మించాము అని భూతకాలం వాడేశారు. ఇది ఎలా ఉందంటే, శ్రీకృష్ణుడు మహాభారత సంగ్రామంలో యుద్ధం ప్రారంభం అవ్వక ముందే భగవద్గీతలో అర్జునుడికి విశ్వరూపం చూపించి ఈ భీష్మ ద్రోణ కర్ణులు ఇత్యాది కురువీలులందరినీ ఇప్పటికే నేను సంహరించాను, నిమిత్త మాత్రమయ్యి యుద్ధంలో నీ కర్తవ్యాన్ని చెయ్యి అన్నట్టుగా. స్వామి ఇంకా ప్రాజెక్టు ఇంకా మొదలు పెట్టనే లేదు, పూర్తయిపోయినట్టు మాట్లాడుతున్నారు. ఇది స్వామి ఏమంటారంటే, గన్ను నుంచి సౌండు, దాని నుంచి వచ్చే బుల్లెట్టు ఒక్కసారి వచ్చినట్టు. అంటే భగవంతుడు కాలాతీతుడు కాబట్టి అటువంటి కాలాతీతుడైన భగవంతుడికి భవిష్యత్తు కూడా జరిగిపోయినట్టేనేమో.
2: స్వామి చెప్పిన ఇంకో మాట, ఈ కలికాలములో ఆరోగ్య వ్యవస్థ రోగగ్రస్తమైనది, పరిస్థితి చాలా క్లిష్టమైనది. స్వామి దీనికి ఒక షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చినది. మానవ హృదయాలు లబ్ డబ్ అని కొట్టుకుంటాయి, కానీ వైద్యుల హృదయాలలో లబ్బు డబ్బు, లాభము డబ్బు, ఇదేమన్న ఆరోగ్య వ్యవస్థకు పట్టిన నిజమైన జబ్బు. ఈ వ్యాపారం అనే క్యాన్సర్ ని నిర్మూలించటానికి మన స్వామి లబ్బు డబ్బు బదులుగా లవ్వు నవ్వు ప్రవేశపెట్టారు.
3: స్వామి చెప్పినట్టు ఈ వైద్య రంగంలో ధనాశక్తి పెరగడం వలన మెడిసిన్ మెడిసిన్ గా మారినట్టు స్వామి చెప్పారు. ఎవరో చమత్కారంగా చెప్పారు, వైద్యరాజ నమస్తుభ్యం, యమరాజ సహోదర, యమస్తు హరతి ప్రాణాన్ వైద్య వైద్య ప్రాణాన్ ధనానిచాని. యముడు ప్రాణాన్ని ఒక్కటే తీస్తాడు, వైద్యుడు ప్రాణంతో సహా ధనాన్ని కూడా తీసుకెళ్లిపోతాడని చమత్కారంగా చెప్పారు.
1: కానీ విచిత్రం ఏంటంటే, డబ్బుతో అసలు పనే లేకుండా వైద్య సేవలు అందించడానికి చాలా డబ్బులు అవసరమవుతాయి. ఇంత పెద్ద ప్రాజెక్టుకి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని అందరూ ఆందోళన చెందడం మొదలెట్టారు, స్వామి తప్ప. గజేంద్రుణ్ణి కాపాడటం కోసం నారాయణుడు తన పరివారాన్ని, తన ఆయుధాల్ని, చివరికి లక్ష్మీదేవిని కూడా మరిచిపోయి పరిగెట్టుకుంటూ వెళ్తే వెనకాలే లక్ష్మీదేవి పరిగెట్టుకుంటూ వచ్చింది. అలాగే స్వామి సంకల్పించిన వెంటనే ఈ ప్రాజెక్టుకి కావలసిన వనరులన్నీ పరిగెట్టుకుంటూ వచ్చి వాటంతా రవే వచ్చి పడ్డాయి. ఈ ఘట్టాన్ని, గజేంద్ర మోక్షం ఘట్టాన్ని తెలుగు భాగవతంలో పోతన్ గారు చాలా అందంగా వర్ణిస్తారు. ఈ పద్యం సిరికింజెప్పడు అని మొదలయ్యే ఈ పద్యంలో అసలు ఎందుకు అంత తొందర పడవలసి వచ్చింది అన్న ప్రశ్నకి చివరిగా ఆ పద్యం చివరిలో గజప్రాణావనోత్సాహియై అని బదులిస్తారన్నమాట. అంటే తన భక్తుడైన గజపతిని రక్షించడం కోసం అంత ఉత్సాహం, అంత ఆతృతను శ్రీమన్నారాయణుడు కనబరిచారు. కానీ మన స్వామి ఏంటంటే, అసలు ఎవరు అడగకుండానే, ఎవరు పిలవకుండానే జగప్రాణావనోత్సాహియై, అంటే ఈ జగంలో అంటే మొత్తం మానవాళి ఆర్తిని తీర్చడానికి స్వామి సంకల్పించుకున్నారు. సాయి జగజ్జనని, తన పిల్లలను కాపాడుకోవడం కోసం అంత ఆరాటపడింది, అంత ఆతృత వ్యక్తపరిచింది.
2: స్వామి నవంబర్ 1990లో ప్రకటించారు, కానీ 5 నెలలు ప్లాన్స్ గీయడానికే సరిపోయాయి. అసలు నిర్మాణ పనులు May 1991 మొదలయ్యి శర్వేగాన్ని అందుకున్నాయి. మనము ఫిక్షన్ చిత్రాలు, యాక్షన్ చిత్రాలు గురించి విని ఉంటాం. ఈ ప్రొజెక్టు సైఫై చిత్రములా అనిపించినా నిజానికి ఇది సైఫై యాక్షన్. 5 ఇయర్స్ పెట్టవలసిన ఈ 5-స్టార్ హాస్పిటల్ నిర్మాణము 5 మంత్స్ లోనే రూపుదిద్దుకుంది. ఫిక్షన్లా అనిపించిన ఇది యాక్షన్ విచిత్రము.
3: నీవు చెప్పిన అంకెల ప్రకారం ఈ ప్రాజెక్టు బ్రహ్మాండంగా గోచరిస్తోంది. మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దెన్ ఆల్ ద వెల్త్ ఆఫ్ ద వరల్డ్ అని స్వామి చెప్పినట్లుగా ప్రతి మహాప్రాజెక్టుకి మానవ వనరులు చాలా అవసరం. మరి ఈ ప్రాజెక్టుకి స్వామి ఎవరిని తన పనిముట్లుగా ఉపయోగించుకున్నారు?
2: రామ కార్యానికి హనుమంతుడే ఉత్తమ పనిముట్టు. శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు హనుమంతుడు. ఈ సాయిరాముడు ఈ ప్రాజెక్టులో ఎందరో హనుమంతుల్ని ఎంచుకున్నారు. ఉదాహరణకు లండన్ నుండి వాస్తుశిల్పి శ్రీ కీత్ క్రిచ్లో, లార్సన్ అండ్ టుబ్రో కంపెనీ నుండి ఇంజనీర్ రామకృష్ణ గారు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ నుండి ప్రముఖ హార్ట్ సర్జన్ డాక్టర్ వేణుగోపాలు, నిర్వాహకుడు డాక్టర్ సఫాయా, ఫాదర్ ఆఫ్ యూరాలజీగా పేరుగాంచిన డాక్టర్ హెచ్ఎస్ భట్. ఇటువంటి ఎందరో నిపుణులకు ఈ ఆసుపత్రి నిర్మాణంలోనూ నిర్వహణలోనూ సేవ చేసే భాగ్యం ప్రసాదించారు.
1: ఇంకో విశేషమేంటంటే ఈ మహత్కార్యంలో ఏదో ఒక విధంగా పాల్గొని తమ సేవలు అందించాలని, ఏదో ఒక చిన్న పాత్రైనా పోషించాలని అందరూ ముందుకొచ్చారు. రాముడు వారధి నిర్మించినప్పుడు సముద్రుడు దారి ఇవ్వలేకపోయినా రాళ్లను తేలేటట్టు చేశాడు. అలాగే భారత ప్రభుత్వం ఈ పెద్ద పెద్ద ఆధునిక వైద్య పరికరాలు ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు వాటి మీద కస్టమ్స్ పన్నుని మినహాయించి 24 గంటల లోపలనే పుట్టపర్తి చేరేటట్టు సహకరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సరుకుల మీద పన్ను మినహాయించింది. అదే కాకుండా విమాన సేవలు అందిస్తున్న ఎయిర్ ఇండియా ఈ పరికరాలను రవాణా చేయడానికి, ఉచితంగా రవాణా చేయడానికి ముందుకొచ్చింది. ఇలాగా ఎన్నో పెద్ద పెద్ద సంస్థలు తమ వంతు యథాశక్తి ఈ సేవలో పాల్గొన్నాయి.
3: సేవ చేయడంలో చిన్న పెద్ద అన్న పరిమాణం లేదు, సేవా స్ఫూర్తే ముఖ్యం. రామాయణంలో వానరులు తెచ్చిన పర్వతాల కన్నా ఉడత తెచ్చిన ఇసుక కణాలు అల్పముగా అనిపిస్తాయి, కానీ శ్రీరాముని దృష్టిలో పవిత్ర భావంతో చేసిన ఉడత సేవే ఉన్నతమైనది.
2: రామకార్యంలోనే కాకుండా సాయిరాముడు చేపట్టిన ఈ మహాయజ్ఞంలో కూడా ఎంతో మంది ఉడత సేవలు చేసుకున్నారు. ఒకరోజు దర్శనంలో ఒక విద్యార్థి రాసిన ఉత్తరాన్ని స్వామి చదివి అందరికీ వినిపించారు. వాడు ఏమి రాశాడంటే, స్వామి మీరొక పెద్ద ఆసుపత్రి నిర్మిస్తున్నారు, నేను కూడా మీ బృహత్ కార్యంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను, కానీ నాకు సామర్థ్యం లేదు. గత 3 నెలల నుంచి నేను చాకలికి బట్టలు వేయకుండా నేను స్వయంగా ఉతుక్కుంటున్నాను. ఆ పొదుపు చేసిన 100 రూపాయలు మీకు సమర్పిస్తున్నాను. ఇంత మాత్రమే నేను ఇవ్వగలుగుతున్నానని చాలా సిగ్గుపడుతున్నాను, కానీ ఈ 100 రూపాయలతో మీ ఆసుపత్రి పునాదికి ఒక చిన్న ఇటుకు కొన్నా నేను సంతోషిస్తాను. స్వామి ఎంతో గర్వంతో ఆ నోటుని అందరికీ చూపిస్తూ అన్నారు, అది తనకి 1 కోటి రూపాయలతో సమానము. స్వామి ఎప్పుడు కూడా భావప్రియుడు, బాహ్యప్రియుడు కాదు.
1: మహాకవి శ్రీశ్రీ మరో ప్రపంచం అని ఒక కావ్యం రాశారు. దాంట్లో నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అన్నట్టుగా ప్రతివారు, ప్రతి చిన్నవారు యథాశక్తి ఈ కార్యంలో పాల్గొనాలని ముందుకొచ్చారు. ఈ సేవా స్ఫూర్తి గురించే స్వామి
2: 100 రూపాయలతో మీ ఆసుపత్రి పునాదికి ఒక చిన్న ఇటుకు కొన్నా నేను సంతోషిస్తాను. స్వామి ఎంతో గర్వంతో ఆ నోటుని అందరికీ చూపి

0: స్వామి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఏదైతే స్థాపించారో దాంట్లో సభ్యులకు ఒక 9 పాయింట్ల ప్రవర్తనా నియమావళి, కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారు కదా, 9 పాయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్. దాంట్లో 9వ పాయింట్లో సేవ ఏ స్ఫూర్తితో చెయ్యాలని సూచించారు. ఇప్పుడు ఈ పిల్లవాడు ఏదైతే స్ఫూర్తి కనబడిచాడో అదే స్ఫూర్తితోటి సభ్యులందరూ వారి వారి కోరికలను అదుపులో పెట్టుకుని, సీలింగ్ ఆన్ డిజైర్స్ అంటారు కదా, అదుపు పెట్టుకుని తద్వారా ఆదా చేసిన డబ్బుతో చేసిన సేవే నిజమైన సేవ అని స్వామి దాంట్లో సూచించారు.
1: ఆసుపత్రి ప్రారంభంలో డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్లే కాకుండా ఇతర సహాయక విభాగాల్లో కూడా ప్రొఫెషనల్స్ ని నియమించాలని డైరెక్టర్ డాక్టర్ సఫాయా స్వామికి ప్రతిపాదించారు. దీనికి బదులుగా స్వామి ఏమన్నారంటే, ఎన్నో జన్మల నుండి మన సేవాదళం వారు ఈ సేవా అవకాశాన్ని కోసం ప్రార్థించారు. ఈ అవకాశాన్ని నేను వారికి అనుగ్రహించక తప్పదు. ఆసుపత్రి ప్రారంభంలో కాలేజ్ విద్యార్థులు కూడా యథాశక్తి సేవలు అందించారు.
0: ఈ రోజు వరకు మనం వీరి గురించి, ఈ గాథల గురించి, ఈ కథల గురించి మాట్లాడుకుంటున్నామంటే వారందరూ ఈ స్వామి చరిత్రలో చేరిపోయారు కాబట్టి, అందుకనే వారి కోసం, వారి గురించి మనం ఇప్పుడు కూడా మాట్లాడుకుంటున్నాం. స్వామి తరచూ అంటూ ఉండేవారు, నా చరిత్రలో చేరిపోవాలి అని. అంటే మనమందరము అవతార పురుషుని యొక్క చరిత్రలో చేరిపోతే, భగవంతుడు, శాశ్వతుడైన భగవంతుని చరిత్రలో చేరిపోతే, ఏదో విధంగా చేరిపోతే, అంతకన్నా సులభంగా మనం చరిత్ర పుటాలలో మిగిలిపోవడానికి అంతకన్నా సులభమైన మార్గం ఉండదేమో.
2: ఈ ఆసుపత్రి స్వామి జీవితంలోనే కాదు, వైద్య రంగంలో కూడా ఒక చారిత్రాత్మక ఘట్టం. గత 30 సంవత్సరాలలో 3 లక్షల ఆపరేషన్స్ అందించింది ఆసుపత్రి. దినదినాభివృద్ధి అయి ఈనాటికి 14 ఆపరేషన్ థియేటర్లతో, 300 బెడ్స్తో, కార్డియాలజీ, కార్డియాక్ సర్జరీ, యూరాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఆఫ్థల్మాలజీ స్పెషాలిటీస్లో ట్రీట్మెంట్ ఉచితంగా అందిస్తోంది ఇప్పటిదాకా. ప్రారంభమైన కొత్తలో చాలామంది మేధావులు ఈ ఉచిత చికిత్స ఎన్నాళ్ళు అని అనుమానం కూడా వ్యక్తం చేశారు.
1: అసలు ఇటువంటి ఆసుపత్రి ఒకటి నడపటానికి సాధ్యం అవుతుందో లేదో అని అనుమానం ఉన్న తరుణంలో స్వామి 10 సంవత్సరాల తర్వాత బెంగళూరులో 2వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించి చూపించారు.
2: ఆశ్చర్యం ఏంటంటే, ఈ 2వ ఆసుపత్రి స్వామి డివైన్ మాస్టర్ ప్లాన్ లో ముందుగానే భాగమై ఉంది. 1991 నవంబర్ 2వ తేదీన అమెరికా నుంచి వచ్చిన డాక్టర్ రాంబాలా గారితో స్వామి బెంగళూరులో మరొక పెద్ద ఆసుపత్రి నిర్మిస్తానని చెప్పి అప్పుడే చెప్పారు. ఇందులో గమనించవలసిన విషయం ఏంటంటే, మొదటిది ప్రారంభం అవ్వక ముందే 2వ దాన్ని గురించి స్వామి చెప్పారు.
0: అందరికీ సర్వసాధారణంగా వచ్చే అనుమానం ఏంటంటే, పల్లెల్లో వైద్య కొరత ఉంది, అక్కడ ఒక పెద్ద ఉచితమైన ఆసుపత్రి నిర్మించారు అంటే దాంట్లో అర్థం ఉంది. కానీ బెంగళూరు లాంటి మహానగరంలో ఎన్నో పెద్ద పెద్ద ఆసుపత్రులున్నాయి. ఇంకొక ఆసుపత్రి కట్టడం ఇలాంటి నగరంలో అవసరమా అని అందరికి అనుమానం రావచ్చు. దానికి స్వామి అవసరమే అని చెప్పారు. ఎందుకంటే నగరంలో ఎన్ని ఆసుపత్రులున్నా సరే ఏమీ ప్రయోజనం లేదు, ముఖ్యంగా పేదవారికి. పేదవారికి అందనంత ఎత్తుకెళ్లిపోయింది వైద్యం పట్టణాల్లో. ఇటువంటి మహానగరంలో ఉచితమైన, ఉన్నతమైన వైద్యం పేదవారికి అందించడానికి ప్యాలెస్ లాంటి పెద్ద ఆసుపత్రి కట్టించి వారికి వైద్య సేవలు అందించాలని స్వామి సంకల్పించారు. ఇది 2వ ఆసుపత్రి అయినా సరే అద్వితీయమనే చెప్పుకోవాలి.
1: స్వామి నిర్మించిన ప్రతి భవనం

0: అందముగా కనువిందు చేస్తుంది. స్వామి 65వ జన్మదినం పురస్కరించుకుని 65 అడుగుల ఎత్తు హనుమంతుని విగ్రహం ఉండాలని చెప్పారు. అలాగే స్వామి బెంగళూరు ఆసుపత్రి వాస్తుశిల్పి శ్రీ రాజన్ సూద్ గారితో ఇలా అన్నారు, 75th బర్త్డే పర్ ఇనాగరేట్ కర్తా హై, ఉస్కా డోమ్ 75 ఫీట్ బడా బనావ్. 300 కోట్ల రూపాయలతో 53 ఎకరాలలో కట్టబడిన బెంగళూరు ఆసుపత్రిలో 333 బెడ్స్ తో 12 ఆపరేషన్ థియేటర్లతో కార్డియాక్ న్యూరో స్పెషాలిటీ స్థాపించారు.
1: బెంగళూరు ఆసుపత్రికి పరిమాణంలోనే కాదు రూపకల్పనలో కూడా ప్రత్యేకత ఉంది. కే ఆకారంలో ఉన్న ఈ భవనం చూసి చాలా మంది కే అంటే కర్ణాటక సూచిస్తుందని అనుకుంటారు. కానీ స్వామి కే అంటే తన కరుణ అని స్పష్టం చేశారు.
2: ప్రారంభోత్సవం, ఈ ఆసుపత్రి ప్రారంభోత్సవం ఉపన్యాసంలో స్వామి మరొక విశిష్టమైన అంశాన్ని ప్రస్తావించారు. ఇది ఈ ఆసుపత్రి బయట నుంచి చూడడానికి అందరం అందంగా ఉండడం మాత్రమే కాదు, దీనికి ఒక దివ్యమైన సామర్థ్యం ఉంది అన్నారు. దానివల్ల యావత్ ప్రపంచమే ఇక్కడికి ఆకర్షింపబడుతుంది అన్నారు. ఇదే విషయాన్ని అప్పట్లో ఆ రోజు వచ్చిన చీఫ్ గెస్ట్ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏమన్నారంటే, ఇధర్ దవా భీ మిల్తా హే ఔర్ దువా భీ మిల్తా హే, అంటే ఇక్కడ ఔషధం కూడా లభిస్తుంది, దువా అంటే దైవానుగ్రహం కూడా లభిస్తుంది అని. అందుకనే ఈ వీటిని ఆసుపత్రులు అనకుండా వైద్యాలయాలు అని కొనియాడతారు. వైద్యులు ఇక్కడికి వచ్చిన వారికి భౌతికంగా వైద్యం అందిస్తే, ఇక్కడున్న వాతావరణం, చక్కని గాలి, చక్కని వెలుతురు, పచ్చదనం, ప్రేమతో పెట్టే పౌష్టికాహారం, వీటి వల్ల మానసిక ఆరోగ్యం లభిస్తుంది. ఇదే కాకుండా ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది, సేవాదళం వారు, వారి సేవా స్ఫూర్తి వల్ల, ప్రేమతో చేసే సేవ వల్ల ఆధ్యాత్మిక ఆనందం కూడా కలుగుతుంది. అన్నిటికీ మించి స్వామి దైవానుగ్రహం, దివ్యమైన అనుగ్రహం వారికి లభిస్తుంది. దీనివల్ల వాళ్ళకి పరిపూర్ణ ఆరోగ్యం లభించి ఆనందంగా వారి జీవయాత్రలో ఉన్నత స్థాయికి వెళ్లడానికి దోహదపడుతుంది. అందుకేనేమో స్వామి దీనిని శ్రీ సత్యసాయి ఉన్నత వైద్యాలయం అని పేరు పెట్టారు కాబోలు. ఈ 20 సంవత్సరాలు, గత 20 సంవత్సరాలలో ఈ ఆసుపత్రిలో 125,000 పైగా గుండె, మెదడు, వెన్నెముకకి సంబంధించిన చాలా పెద్ద పెద్ద ఆపరేషన్లు చేశారు.
0: ఈ హాస్పిటల్స్ కి దాకా రాగలిగే రోగులకు తప్పగా ప్రయోజనము ఉంటుంది, కానీ రాలేని వారి గతి ఏమిటి? దైవుడి దర్శనానికి గుడికి వెళ్లలేని వారి కోసం ఆ భగవంతుడు పల్లకిలో ఊరేగుతూ అందరికీ దర్శనమిస్తాడు. అదే విధముగా ఈ హాస్పిటల్స్ కి వచ్చి చికిత్స పొందే అవకాశం లేని వారి కోసం స్వామి 2006లో సంచార హాస్పిటల్ ప్రారంభించారు. ఈ విధముగా డాక్టర్ నరసింహన్ గారి నాయకత్వంలో డాక్టర్స్ గ్రామాలకి వెళ్లి చికిత్స అందిస్తారు. పుట్టపర్తి చుట్టుపక్కల ఉన్న 6 మండలాల్లో 400 గ్రామాలలో ఉన్న ప్రజలకి సేవలు అందించే ఏర్పాటు చేశారు. ఈ సంచార వైద్యాలయంలో ఆధునిక సాంకేతిక పరికరాలతో ఎక్స్రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్, రక్త పరీక్షలు, చిన్న చిన్న ఆపరేషన్లు, దంత వైద్య సేవలు అందిస్తున్నారు. వివిధ స్పెషాలిటీస్ కి సంబంధించిన 500 వైద్యులు స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారు. సంపూర్ణ వైద్యము ఈ సంచార హాస్పిటల్స్ కి ఒక లక్ష్యము.
1: ఈ ఆసుపత్రిలో ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే స్వచ్ఛత, ఆరోగ్య సూత్రాలు, మంచి ఆహార విహారాలు, రోగ నివారణ పద్ధతులు, పల్లె ప్రజలకు చక్కగా అర్థమయ్యేటట్లు ప్రదర్శనల ద్వారా, సంభాషణల ద్వారా బోధన చేస్తారు. అంతేకాకుండా గ్రామస్తులు దుర అలవాట్లకి జోలికి పోకుండా వారి కుటుంబాలలో, గ్రామంలో సమైక్యత అభివృద్ధి అయ్యేటట్టు చేసేటట్లు, దైవభావం పెంపొందించుకునేటట్లుగా బోధనలు కూడా చేస్తారు.
2: పూర్వం మన కుటుంబాల్లో ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ ఉండేది. అంటే కుటుంబంలో ఎవరికి ఏ చిన్నపాటి అనారోగ్యం వచ్చినా సరే ఫస్ట్ ఆ డాక్టర్ దగ్గరికే వెళ్లేవారు. దాని తర్వాత ఆ డాక్టర్ ఏమి సూచిస్తే, ఏం రికమెండ్ చేస్తే దాని ప్రకారంగా నడుచుకునేవారు. ఈ మొబైల్ హాస్పిటల్ స్టార్ట్ అయిన తర్వాత ఈ 500 డాక్టర్లు ఎవరైతే గ్రామాల దగ్గరికి వెళ్తున్నారో, ఈ గ్రామస్తులందరి కుటుంబాలకి వీళ్లే ఫ్యామిలీ డాక్టర్లు అయిపోయారు. ఆ మొబైల్ హాస్పిటలే ఫ్యామిలీ హాస్పిటల్ అయిపోయింది. ఈ డాక్టర్లు వారి కుటుంబాల్లో ఒక భాగం అయిపోయారు, స్వామి వారి జీవితాల్లో ఒక భాగం అయిపోయారు. దానివల్ల ఆ గ్రామస్తులలో ఊహించలేనంత పరివర్తన వచ్చింది.
0: ధర్మ అర్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమం అంటారు. జీవిత పరమార్థాన్ని పొందటానికి ఆధారము మంచి ఆరోగ్యము. మంచి ఆరోగ్యముకి ఆధారము స్వచ్ఛమైన త్రాగునీరు. నీరు ఆరోగ్యము, ఈ రెండిటికి అన్యోన్య సంబంధం ఉన్నది. బహుశా అందుకేనేమో స్వామి ఆసుపత్రి వార్షికోత్సవ సందర్భాలలో ఈ వాటర్ ప్రొడక్ట్స్ గురించి ప్రస్తావించారు. పుట్టపర్తి ఆసుపత్రి 3వ వార్షికోత్సవంలో అనంతపురం జిల్లాకి, వైట్ఫీల్డ్ ఆసుపత్రి ప్రథమ వార్షికోత్సవంలో చెన్నై నగరానికి వాటర్ ప్రాజెక్ట్స్ గురించి ప్రకటించారు.
2: అనంతపురం జిల్లా వాసుల నీటి కష్టాలు ఎవరో చెప్తే తెలుసుకుని స్వామి స్పందించలేదు. ఇది స్వామి స్వయంగా అనుభవించిన కష్టాలు చిన్నతనంలో. 1939 స్వామి 12 వయసులో ఉన్నప్పుడు ఉరవకొండలో వారి అన్నగారి దగ్గర చదువుతున్న రోజుల్లో ఇంటి నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న బావి నుండి రోజు 3 సార్లు పైకి కిందకి తన భుజాలపైన స్వామి నీరు తెచ్చిపెట్టేవారు. వారి కుటుంబానికే కాకుండా ఇరుగు పొరుగు వారికి కూడా స్వామి నీరు తెచ్చి అందించేవారు. అందుకని ఈ కష్టాలు వ్యక్తిగతంగా స్వామి అనుభవించారు. ఈ కష్టాల నుండి శాశ్వతంగా అనంతపురం జిల్లా వాసులని విముక్తి చేయాలని స్వామి సంకల్పించుకున్నారు. కానీ అనంతపురం జిల్లా చాలా మటుకు బంజరుభూమి. దాంట్లో ఒక నది కాని ఒక జలాశయం కాని ఏమీ లేదు. భూగర్భ జలాలలో చాలా మటుకు ఫ్లోరైడ్ ఉండడం వల్ల అక్కడున్న ప్రజలకి దంతాలకి ఎముకలకి సంబంధించిన రోగాలు చాలా ఎక్కువగా వస్తుండేవి. ఎన్ని గవర్నమెంట్లు వచ్చి వెళ్లినా 100 సంవత్సరాల వరకు ఎవరు వీరిని ఆదుకోలేకపోయారు. రాయలసీమ రాళ్లసీమగానే మిగిలిపోయింది. ఇప్పుడు రత్నాకర వంశంలో జన్మించిన సత్యనారాయణ రాజు ఈ రాయలసీమను రత్నాలసీమ చేస్తా అని కంకణం కట్టుకున్నారు.
1: 1994 అప్పటి ప్రధానమంత్రి శ్రీ నరసింహారావు గారి సమక్షంలో స్వామి అనంతపురం జిల్లా ప్రజల తరఫున త్రాగునీటి కొరత గురించి ప్రస్తావించారు. వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. నెలలు గడిచినా ప్రభుత్వం నుంచి ఏ విధమైన స్పందన కనిపించలేదు. ప్రజల దాహార్తి భరించలేక స్వామి తానే స్వయంగా ఈ మహాయజ్ఞాన్ని తలపెట్టారు.
0: ఈ పెద్ద అనంతపుర్ తాగునీటి ప్రాజెక్టులో ఎంతమందికి వీలైతే అంతమందికి, ఎంత ఖర్చు అయినా లెక్క చేయకుండా అతి తక్కువ సమయంలో శాశ్వతంగా పరిష్కారం చేయమని అధికారులను ఆదేశించారు. 250 కోట్ల రూపాయల ఖర్చుతో 731 గ్రామాలలో ఉన్న 32 లక్షల ప్రజలకు నీటి అందించారు. 2000 కిలోమీటర్ల మేరకు పైపులు వేసి 400 రిజర్వాయర్లు కట్టారు.
2: స్వామి ఎప్పుడైనా ఏదైనా సంకల్పించుకుంటే అన్న మాట నిలబెట్టుకోవడం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమవుతారు. దానికి ఈ వాటర్ ప్రాజెక్ట్ సందర్భంలో ఒక చిన్న ఉదాహరణ. ప్రాజెక్టు మొత్తం వ్యయం గవర్నమెంట్ అధికారుల అంచనా ప్రకారం 70 కోట్లని నిర్ధారించారు. ప్లాన్లన్నీ ఖరారైన తర్వాత ట్రస్ట్ అధికారుల ప్రకారం ఆ అంచనా 70 కోట్ల నుంచి 170 కోట్లయింది. పనులు ప్రారంభించిన తర్వాత అసలు వ్యయం 300 కోట్ల దాకా పెరిగిపోయింది. అంతకంతకీ వ్యయం పెరిగిపోతున్నా సరే స్వామి మాత్రం వెనుకంజ వెయ్యనే లేదు. ఒక సమయంలో అయితే ట్రస్ట్ ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోతే స్వామి ఆశ్రమాన్నైనా తాకట్టు పెట్టి 100 కోట్లు ఒక బ్యాంకు నుంచి అప్పు చేసి పనులు ఆగకుండా పూర్తి అయ్యేటట్టు చూశారు. అలనాడు శ్రీనివాసుడు తన కళ్యాణం కోసం కుబేరుడి నుంచి అప్పు చేశారంటారు. ఇప్పటికీ ఆ అప్పు తీరుస్తూనే ఉన్నాడు. మన స్వామి సాయీశ్వరుడు లోక కళ్యాణం కోసం అప్పు చేశారు. రాముడు గురించి ఒక మాట ఉంది, రఘుకుల రీతి సదాచలి ఆయి ప్రాణ జాయపర్ వచనిన జాయి. అంటే రాముడు ప్రాణాన్నైనా వదులుతాడేమో కాని మాటను మాత్రం వెనుకంజ వేయడు. అలాగే మన సాయిరాముడి మాట అంటే మాటే.
3: త్రాగడానికి కూడా నీరు లేక చాలా అవస్థపడుతున్నారు. ఈ అనవసరంగా సముద్రంలో చేర్చేటువంటి ఈ జలమునంతా కూడా రాయలసీమకు మళ్లించి ప్రజలందరూ కూడా ఆంధ్ర వాళ్ళు కానీ తమిళ వాళ్ళు కానీ ఇంకా మహారాష్ట్ర అన్ని రాష్ట్రములు కూడా సుఖంగా ఉంటుండాలి. కనుకనే ఈ వాటర్ను రాయలసీమకు సప్లై చేసి ఈ యొక్క దుర్భిక్షాన్ని కొంతవరకు తగ్గించాలని నేను ఆశిస్తున్నాను. ఈ యొక్క రాయలసీమకు ఈ యొక్క వాటర్ సప్లై చేయడం లోపల అనేక రకమైనటువంటి ధన ఖర్చులు కూడా ఉంటున్నాయి. దానికి 1 కోటి 2 కోట్లు లేకపోతే 100 కోట్లు 800 కోట్లు నేను ఇస్తాను.
0: అనంతపురం వాటర్ ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాత ఒకరోజు ఈ ప్రాజెక్ట్ వల్ల లబ్ధి పొందిన గ్రామాల నుండి కొంతమంది పెద్దలు స్వామికి కృతజ్ఞత తెలియజేయడానికి వచ్చినప్పుడు స్వామి సహజంగా వారితో ఇలా అన్నారు, బంగారు మీరు తప్పు చేస్తున్నారు, నాకు దాహం వేసింది, నేను నీరు తెచ్చుకున్నాను, నేను నీరు తాగి నా దాహాన్ని తీర్చుకున్నాను, మరి దీనికి నేను నాకే థ్యాంక్స్ చెప్పుకుంటానా? మీరు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. స్వామి నిస్వార్థ ప్రేమకు నిస్వార్థ సేవకు ఇది ఒక తార్కాణం. స్వామి ప్రతి ఉపన్యాసములో భక్తులని దివ్య ఆత్మస్వరూపులారా అని సంబోధించేవారు. ఇది కేవలం ఒక స్టేట్మెంట్ కాదు, స్వామి ఏకాత్మభావం అనుభవిస్తారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.
1: స్వామి ఈ ప్రాజెక్టును అనంతపురంతో ఆపివేయలేదు. ఎక్కడెక్కడ త్రాగునీటి కొరత తన దృష్టిలోకి వచ్చెనో అక్కడక్కడికి ఈ ప్రాజెక్టును విస్తరించేశారు. 1999 జనవరిలో మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఆదివాసీలు స్వామి దర్శనార్థం ప్రశాంతి నిలయం చేరారు. వారి పరిస్థితులను విని స్వామి మహబూబ్ నగర్ మెదక్ జిల్లాలలో కూడా ఈ త్రాగునీటి సౌకర్యం కలిగించారు. ఈ ప్రాజెక్టు పైన 60 కోట్లు వ్యయం చేసి 320 గ్రామాల్లో 10 లక్షల మంది ప్రజలకు త్రాగునీటి సౌకర్యం కలిగించారు. నవంబర్ 2000 స్వామి 75వ జన్మదినోత్సవం నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి అయింది.
0: జనవరి 2002 వైట్ఫీల్డ్ ఆసుపత్రి మొదటి వార్షికోత్సవంలో స్వామి చెన్నై నగర వాసుల మంచినీటి కష్టాలు గురించి ప్రస్తావించారు. మంచినీటితో కూడా వ్యాపారం చేస్తున్నారని బాధపడుతూ, ధనవంతులు నీరు కొనుక్కోగలరు, మరి బీదవారి గతి ఏమిటి అని అడిగి స్వామి అకస్మాత్తుగా నేను చెన్నైకి నీరందిస్తానని ప్రకటించారు.
2: చెన్నై వాసుల కష్టాలు ఈనాటివి కాదు. ఎన్నో దశాబ్దాల నుంచి చాలా గవర్నమెంట్లు ఈ సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నం చేశారు. దగ్గరలో ఏ జలాశయం లేకపోవడం వల్ల ఆ పట్టణానికి కృష్ణానది నుంచి నీరు అందించడానికి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు గవర్నమెంట్లు తెలుగు గంగా ప్రాజెక్టు పేరిట ఒక ప్రాజెక్టుని ప్రారంభించారు. ఆ ప్రాజెక్టులో భాగంగా కృష్ణానది జలాలు కాండలేరు రిజర్వాయర్ మీదుగా చెన్నైకి దగ్గరలో ఉన్న పూండి రిజర్వాయర్ కి చేరవలసింది వచ్చింది. ఈ కాలువ 150 కిలోమీటర్ల పొడుగు ఉన్న పొడుగ్గా ఉన్న ఈ కాలువని తెలుగు గంగ అని నామకరణం చేశారు. ప్రాజెక్టు పూర్తయింది, నీళ్లు ఇంకిపోయాయి, నిధులు ఆవిరైపోయాయి, కానీ చెన్నై వాసుల దాహార్తి మాత్రం తీరలేదు. స్వామి 2002 జనవరిలో ప్రకటించిన తర్వాత, చెన్నై ప్రాజెక్టు ప్రకటించిన తర్వాత శరవేగంగా పనులు మొదలుపెట్టి ఈ 150 కిలోమీటర్ల పొడుగున్న ఈ తెలుగు గంగ కాలువను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరమ్మతులు చేయించి చివరికి నవంబర్ 2004 కల్లా ప్రాజెక్టు పూర్తి చేసి చెన్నై దహార్తిని తీర్చారు. 2007లో జనవరిలో స్వామి చెన్నై పర్యటించారు. అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి గారు స్వయం ప్రకటిత నాస్తికుడు. ఆయన ఈ భగీరథ ప్రయత్నాన్ని, స్వామి చేసిన ఈ భగీరథ ప్రయత్నాన్ని గుర్తించి అక్కడ చెన్నై సిటిజన్స్ కాన్క్లేవ్ పేరిట ఒక పెద్ద అభినందన సభ ఏర్పాటు చేసి చెన్నై వాసుల తరఫున స్వామికి కృతజ్ఞతలు తెలిపారు.
0: 2004లో జీవనది ప్రవహిస్తున్న గోదావరి జిల్లాల్లో 500 గ్రామాలకి నీరు అందించారు. ఒక ఆసక్తికరమైన విషయము ఏమిటంటే, ఈ ప్రాజెక్టులు అమలు చేయడానికి ట్రస్ట్ ఇంజనీర్లు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని కొండ అడవి ప్రాంతాల్లో నక్సలైట్లు ఉండేవారు. స్వామి ప్రజలకు సేవ చేయడానికి ఈ ఇంజనీర్లు అక్కడ పంపించారని వాళ్ళు తెలుసుకుని ఆ నక్సలైట్లు కూడా ఆనందించి ఆ ఇంజనీర్లకి పైపులు వేయడానికి సహాయం చేశారు.
1: నిస్వార్థ ప్రేమ నిస్వార్థ సేవగా వ్యక్తమైనప్పుడు హృదయ పరివర్తన కలుగుతుంది. స్వామి చేపట్టిన అన్ని ప్రాజెక్టుల అంతిమ లక్ష్యం ఈ హృదయ పరివర్తనే.
2: 1992 ఈ సంవత్సరాల మధ్యలో ఉన్న దశాబ్దం మన ముగ్గురికి కూడా చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే మన ముగ్గురం ఆ దశాబ్దంలోనే స్వామి కాలేజీలో చేరి స్వామి సన్నిధికి రావడం జరిగింది. అదే దశాబ్దంలో చాలా మటుకు ఈ ప్రాజెక్టులు, దేని గురించి అయితే మనం చర్చిస్తున్నాము, ఆ ప్రాజెక్టులన్నీ మనం అక్కడ ఉండగానే మన కళ్ల ముందే ప్రారంభమయ్యాయి, అమలు కూడా జరిగాయి. అయినా సరే వాటి పరిమాణము, వాటి ప్రభావము సమాజం మీద, మానవ జాతి మీద ఉన్న ప్రభావము మనకి అంత అవగాహన గ్రహించలేకపోయాం. ఇన్ని సంవత్సరాలు గడిచినా సరే ఇప్పుడు కొంత మనకి అవగాహనలోకి వస్తుంది. కానీ అసలు ఎప్పటికైనా మనకి ఈ ప్రాజెక్టులు మానవ జాతి మీద ఉన్న ప్రభావం పూర్తిగా అర్థమవుతుందో లేదో అది ప్రశ్నార్థకమే.
0: ఈ ఘటనలు జరిగి ఎన్నో సంవత్సరాలు గడిచినా ఈ రోజుకి కూడా మనము ఎందుకు చర్చిస్తున్నాము? ఈ ప్రాజెక్టుల ఉద్దేశము ఆర్తజనులకు ఉపశమనం కలిగించడం మాత్రమే కాదు, వీటిని అమలు చేసే క్రమములో, స్వామి వాకులలో, చేష్టలలో అందరూ నేర్చుకోవలసిన ఎన్నో పాఠాలు ఇమిడి ఉన్నాయి. వీటిని గుర్తించి పాటించి మనము జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ప్రాపంచిక దృష్టితో చూస్తే ఈ ప్రాజెక్టుల ద్వారా స్వామి చర్యలలో ఎన్నో నాయకత్వ లక్షణాలు కనిపిస్తాయి. 1, సమగ్రత. స్వామి చిన్నతనంలో రాసిన మొట్టమొదటి నాటకం పేరు చెప్పినట్టు చేస్తారా? స్వామి తన జీవితంలో చెప్పిన ప్రతి విషయము చేశారు, చేసి చూపించారు. స్వామికి స్వయంగా చికిత్స అవసరమైనప్పుడు ఎన్నో మంది డాక్టర్లు విదేశాలలో చికిత్స చేయించుకోమని ప్రార్థించినా స్వామి ఒప్పుకోలేదు, తన ఆసుపత్రిలోనే చికిత్స చేయించుకున్నారు.
1: 2, దూరదృష్టి. స్వామి తన దేహం చాలించిన తరువాత కూడా తన సంస్థల ద్వారా ఆర్తజనులను పాలించుచున్నారు.
2: 3, ఆదర్శంగా నిలబడటం. స్వామి తన జీవితంలో ప్రతి చర్యలోనూ, మానవ జీవితానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ ఆదర్శాన్ని చూపించారు. నా ఆదర్శమే నా ఆదేశమన్నారు స్వామి. స్వామి భక్తులకే కాక, స్వామి చూపించిన ఈ ఆదర్శం స్వామి భక్తులకే కాక ఎంతో మంది ఎన్నో సంస్థలకు ప్రేరణ కలిగించి ఈ సేవా పరంపరను కొనసాగించే స్ఫూర్తిని స్వామి వారికి అందించారు.
0: నాలుగవది నిస్వార్థము. నమే పార్థాస్తి కర్తవ్యం అని కృష్ణుడు భగవద్గీతలో అన్నట్టుగా స్వామికి ఈ ముల్లోకాలలో కర్తవ్యం అంటూ ఏమి లేదు. అయినప్పటికీ ప్రతిక్షణం లోక కళ్యాణ కార్యంలో నిమగ్నమై ఉండేవారు.
1: ఐదవది వినయం. స్వామి తన కార్యాలన్నీ తానే స్వయంగా చేసిన గుర్తింపు మాత్రం ఇతరులకు అందించేవారు.
2: ఇలా చెప్పుకుంటూ వెళ్తే స్వామి చేసిన అన్ని ప్రాజెక్టుల్లోనూ ప్రతి చర్యలోనూ ఎన్నో విషయాలు దాగి ఉంటాయి. మానవ జాతికి ఎన్నో పాఠాలు నేర్పిస్తారు. రామాయణ భారత భాగవత వేద శాస్త్ర పురాణాలన్నీ థియరీ అయితే వాటి సారాన్ని మనం నిత్య జీవితంలో ఎలా అనుష్ఠించాలో స్వామి ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రాక్టికల్ గా చేసి చూపించారు.
1: ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే రుద్రంలో భగవంతుణ్ణి ప్రథమో దైవ్యోభిషక్ అంటారు. స్వామి భౌతిక రోగానికే కాకుండా భవరోగానికి కూడా వైద్యుడు. సహస్రనామాల్లో విష్ణువుకి భేషజం భిషక్ అని రెండు పేర్లు. భగవంతుడు వైద్యుడు, భగవంతుడే మందు కూడా.
0: మమ తేజోంశ సంభవం. భగవద్గీతలో కృష్ణుడు ఏది అందముగా ఉన్నా, ఏది వైభవంగా ఉన్నా, ఏది మహత్తరముగా ఉన్నా అది నా అంశం నుండే వచ్చింది అన్నాడు. అందుకనే ఈ లక్షణాలు ఉన్న ప్రొజెక్టులు స్వామి నిస్వార్థ ప్రేమను, నిస్వార్థ సేవా స్ఫూర్తిని లోకానికి చాటుతూనే ఉంటాయి. వీటి గురించి విన్నవారు, వీటిని చూసిన వారు, వీటిలో పాల్గొన్నవారు, వీటిని అనుభవించిన వారిలో అవి ఉద్భవిస్తాయి, పరివర్తన తీసుకొస్తాయి. బహుశా ప్రొజెక్టులు చేపట్టడంలో ఉద్దేశము ఇది ఏనేమో.
2: గీతలో కృష్ణుడు ఇంకో మాట అంటాడు. నాలుగు రకాల భక్తుల గురించి ప్రస్తావిస్తారు. ఆర్తి, అర్థార్థి, జిజ్ఞాసు, జ్ఞాని అని. స్వామి ఈ ప్రాజెక్టుల ద్వారా ఈ నాలుగు రకాల భక్తులను ఉద్ధరించాడు. ఆర్తులను ఆదుకొని పాలించి ఉద్ధరించాడు. అర్థార్థులకు జీవనోపాధి కల్పించి దాంతోపాటు సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించి ఉద్ధరించారు. జిజ్ఞాసులకు నిస్వార్థమైన భగవత్ప్రేమ రుచి చూపించి వారిని దైవ మార్గం వైపు మళ్లించి ఉద్ధరించారు. జ్ఞానులకు ఒక ఆదర్శమైన జీవితం ఎలా గడపాలో చూపించి ఉద్ధరించారు. ఆర్తజనులను మాత్రమే పాలించినట్టువాడు కాదు, అందరినీ పాలించినట్టివాడు మన అనాథనాథుడు శ్రీ సత్యసాయినాథుడు. ఈ ప్రాజెక్టుల ద్వారా స్వామి మానవాళి రోగార్తిని, దాహార్తిని తీర్చారు. ఇప్పుడు మనవంతు. స్వామి ప్రసాదించిన అపారమైన జ్ఞానగంగను తాగి మనము మన అందరి భవ రోగ ఆర్తిని తీర్చుకునే శ్రద్ధా భక్తులు అనుగ్రహించమని స్వామిని ప్రార్థిస్తూ సాయిరాం.
4: వీధ సాధలకైన పెనుబాధ తొలగించి లేమిని బాపుటే ప్రేమ నాకు అన్న భగవాన్ అద్వితీయ నిర్వచనం సర్వజన సంక్షేమదాయకం, సకల సౌభాగ్యకారకం. ఆరోగ్యాన్ని మించిన సౌభాగ్యం, ఆర్తుల దాహార్తిని తీర్చడాన్ని మించిన సౌజన్యం అలభ్యం. అదే భగవాన్ అవతార సౌలభ్యం. ఇంతటి అవతార సౌలభ్యం కనుకనే అవనీ సంచార సమయంలోనే అనితర సాధ్యము, సురుచిర అనవద్యము అయిన భగవాన్ ప్రాభవం విశ్వవీధుల్లో తారాకాంతుల్ని తిరస్కరించింది. ఆ ప్రాభవ విభవం జగన్మంగళకారకత్వాన్ని, సమస్త సన్మంగళ సాధకత్వాన్ని ప్రతిఫలించింది. ఆ వైభవ విభూతులతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు రాత్రి ప్రత్యేక దశమ వార్షికోత్సవ కార్యక్రమ ప్రసారంలో చూద్దాం. అంతవరకు వేచి ఉండండి.
5: ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ దశమ వార్షికోత్సవం సందర్భముగా తెలుగు వీక్షకులకు, శ్రోతలకు, ఛానల్ కార్యవర్గమునకు, సాంకేతిక నిపుణులకు అందరికీ కూడా ఈ దశమ వార్షికోత్సవ శుభ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ వినూత్నమైన ఒరవడిలో శ్రీ సత్యసాయి యొక్క అనేకములైన సందేశములను, శ్రీ సత్యసాయి వాహినులను, భజనలను బహువిధములుగా ఆబాల గోపాలము అలరించే విధముగా అనేక ప్రయత్నాలు చేయటం బహుముచ్చటగా ఉన్నది. చిన్నపిల్లలకు తగినటువంటి విధముగా చిన్న కథలు, నాటికములు, రూపకములు అన్నింటినీ కూడా అందించుటలో వారు చేస్తున్నటువంటి విశేషమైన కృషిని అభినందిస్తూ, ఇంకా మున్ముందు అనేకములైన కార్యక్రమాలను రూపకల్పన చేసి జనబాహుళ్యానికి అందించవలన కోరికను, ఆకాంక్షను తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు 2010 సంవత్సరంలో స్వామివారి దివ్య సన్నిధిలో సాయి కులవన్ సభామండపంలో విద్యార్థులు ప్రదర్శించిన బుర్రకథ లవకుశను వింటారు.

0: అయితే సోదరా,
1: చెప్పరా మరి,
0: ప్రథమ పూజితుడు విఘ్న వినాశకుడైన
2: గణపతి దేవుణ్ణి ముందుగా కొలిచాము.
1: సభాష్ మరి,
2: ఇకపోతే కథలోకి వెళ్లే ముందు మనకి జన్మనిచ్చినటువంటి కన్న తండ్రి అయిన భగవాన్ బాబావారి పాటను ముందుగా స్తుతించుకుందాంరా.
1: పదరా మరి,

0: అయితే సోదరా,
1: చెప్పరా మరి,
0: నిన్న కాక మొన్న మన అన్నలు భగవాన్ బాబా వారి
1: దివ్య సమక్షంలో
0: రామాయణాన్ని బుర్రకథగా
1: గానం చేసి
0: స్వామి వారి మన్నలను పొందారురా.
1: శభాష్ మరి.
0: ఇకపోతే ఈనాడు రామాయణానికి కంటిన్యూషన్ అయిన ఉత్తర రామాయణంలోని లవ కుశ అనే బుర్రకథని చెప్పుకుందాంరా.
1: ముందుగా స్వామి ఆశీస్సులను పొందుదాం మరి.
0: తప్పకుండారా. అయితే ఈ కథలోని మాటలు, పాటలు, సంగీతం సర్వం భగవాన్ బాబా వారేరా.
1: చాలా కరెక్ట్ గా చెప్పావురా.
0: సరేరా, ఇక కథలోకి వెళ్దాం పదరా
1: మరి.
0: అది అయోధ్య నగరము.
1: ఓహో,
0: ఆ అయోధ్య నగరంలో శ్రీరామ పట్టాభిషేకానికి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
1: ఆహాహాహా,
0: అక్కడ రావణ
1: సంహారానంతరం
0: శ్రీరాముడు సీతను అగ్నిప్రవేశం కావించి లోకానికి గొప్ప సందేశాన్ని అందించాడురా.
1: గ్రేట్ మెసేజ్ ఇచ్చాడు అన్నమాట.
0: ఇకపోతే సీతారామ లక్ష్మణ హనుమత్ సమేతంగా వారు నలుగురు కూడా పుష్పక విమానం ఎక్కి ఏ విధంగా బయలుదేరుతున్నారో మన అన్నయ్య చెబుతాడురా. వినమరి.
1: చెప్పరా అన్నయ్య.
2: వినరా.

0: దొరిట.
1: అయితే సోదరా
0: చెప్పరా, మరి
1: అయోధ్యకు హరిదించింది పుష్పక విమానం.
0: ఓహో,
1: పట్టణమంతా పచ్చ పచ్చని పసిడి తోరణాలతో అలంకరించారు. దేవుడు పెళ్లికి అందరూ పెద్దలే అన్నట్లు ఆ ప్రజలంతా ఇటు అటు తిరుగుతూ కోలాహలంగా ఉందిరా.
0: అవునురా. మరి
1: మరి జానపదులు చిందేస్తూ తమ దేవుణ్ణి ఏ విధంగా స్తుతిస్తున్నారో చూడరా మరి.
0: చెప్పరా అన్నయ్య.

0: సోదరా
1: చెప్పురా మరి.
0: ఆ రామరాజ్యంలో ప్రజలంతా సంతోషంగా ఒకరికొకరు తోడు నీడగా బ్రతుకుతుంటారురా.
1: అవునురా మరి.
0: మరి ఆ రామరాజ్యంలో ప్రజల విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయో మన అన్నయ్య చెబుతాడురా, విను మరి.
1: చెప్పరా అన్నయ్య.

0: ఆహా, ఏముందిరా రామరాజ్యము?
1: ఓహో,
0: మాయా మర్మం తెలియని మనుషులు.
1: క్వైట్ ఆబ్వియస్ రా,
0: ఒకరికొకరు సహాయపడే స్వభావం కలవాళ్ళు.
1: అవునురా,
0: నేటి ఈ రావణ రాజ్యంలో ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా కనపడుతున్నారా?
1: అవునురా, ఆనాటి రామరాజ్యానికి ఈనాటి రావణ రాజ్యానికి చాలా తేడా ఉందిరా.
0: అవునురా, మరి
1: రాముడెంతో సామాన్యుడంత ఆనాడు.
0: ఆహా,
1: అందుకనేరా సాక్షాత్తు దేవుడు ఈనాడు.
0: మన సాయిరాముడేరా,
1: కష్టే ఫలి ఆనాడు.
0: కష్టే బలి ఈనాడు.
1: రామరాజ్యం ఆనాడు.
0: రాక్షస రాజ్యం ఈనాడు. పరిత్రాణాయ సాధూనాం, వినాశాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందుకనేరా మన స్వామి ఈ అవతారం ఎత్తారు. మరి
1: ఆహా, ఎంత చక్కగా చెప్పావరా. మరి శ్రీరాముడు ఆనాడు లోకుల మాటలకు
0: వెరచి
1: సీతమ్మను అగ్నిప్రవేశం కావించాడురా.
0: అరెరే,
1: మరల అదే లోకుల పాచి మాటలకు వెరచి సామాన్యుడైన చాకలి మాటలకు
0: సంకోచించి
1: శ్రీరాముడు సీతను అడవిలో విడిచి రమ్మని లక్ష్మణుడికి ఆజ్ఞాపించెను.
0: ఎంత పని చేశాడురా.
1: లక్ష్మణుడు గుండెలో బండరాయి పడినట్లయినదిరా.
0: అరెరే,
1: ఇక అన్న మాట జవదాటలేక లక్ష్మణుడు

0: చరితం.
1: ఇకపోతే లక్ష్మణుడు చెప్పలేక చెప్పలేక వదినమ్మకు విషయాన్ని వివరించాడు.
0: ఓహో,
1: సీతమ్మ వారికి ముందుగా విషయమంతా అర్థమయ్యింది.
0: ఆహా,
1: అంతటా విషాదం వర్షిస్తుంది.
0: అరెరే,
1: సీత గుండె చెరువయ్యింది, ఆమె కన్నీరు గంగై పారింది. ఇక సీతమ్మ వారు లక్ష్మణునితో ఏమంటుందో వినరా.
0: చెప్పరా అన్న లక్ష్మణ్.

0: అయితే సోదరా,
1: చెప్పరా మరి,
0: దేవుడైన శ్రీరామచంద్రుడే సీతమ్మ వారికి అంత కఠినమైన పరీక్ష పెట్టాడురా.
1: అవునురా మరి.
0: ఇక సీతమ్మ వారు లక్ష్మణునితో ఇంకేమంటుందో వినరా.
1: చెప్పరా అన్నయ్య.

0: ఇకపోతే లక్ష్మణుడికి మాటలు రావటము లేదు.
1: ఓహో,
0: అమ్మని ఏ విధంగా ఓదార్చాలో తెలియక సతమతమవుతున్నాడురా.
1: అరెరే,
0: ఇక విషయం చెప్పడం తన బాధ్యత కనుక చెప్పకనే చెప్పాడు.
1: ఓహో
0: అమ్మా, వదినమ్మా,

0: అయితే సోదరా
1: చెప్పడం మరి
0: గత్యంతరం లేక లక్ష్మణుడు అయోధ్యకు వెనుతిరిగాడు.
1: ఓహో,
0: ఆ కీకారణ్యంలో సీతమ్మ వారు స్పృహ తప్పి పడిపోయింది.
1: అరెరే,
0: ఆ ప్రాంతంలో అల్లంత దూరాన వాల్మీకి ఆశ్రమం ఉన్నదిరా.
1: తర్వాత ఏమైందిరా?
0: మునికాంతులు మునికుమారులు తిరుగుతుండగా ఆ సీతమ్మ వారిని వారు చూచారు.
1: ఓహో,
0: ఇక ఈ విషయం వారు వాల్మీకి తెలియపరిచారు.
1: ఆహా,
0: వాల్మీకి తన దివ్య దృష్టితో అంతా
1: పరిశీలించి
0: సీతమ్మ వద్దకు చేరి సీతమ్మపై సీత లోదకం చిలకరించి సీతమ్మ వారితో ఏమంటున్నాడో వినరా.
1: చెప్పరా అన్నయ్య.

0: అయితే సోదరా
1: చెప్పరా మరి,
0: వాల్మీకి మహాముని సీతమ్మ వారిని తన ఆశ్రమానికి తీసుకుని వెళ్లాడు.
1: ఓహో,
0: సీతమ్మ వారికి నెలలు నిండుతున్నాయి,
1: ఆహా,
0: ఆమె కళ్ళలు పండనున్నాయి.
1: అబ్బో,
0: ఇక సీతమ్మ వారికి సూర్యచంద్రుల వంటి కవల పిల్లలు పుట్టడం జరిగిందిరా.
1: ఎంతటి సంతోషకరమైన వార్త చెప్పావురా.
0: అంతేకాకుండా వాల్మీకి మహాముని ఆ పిల్లలిద్దరికి తిథి వార నక్షత్ర యోగ కరణములను లెక్కించి లవ కుస అని పేరు పెట్టడం జరిగిందిరా.
1: అయితే సోదరా
0: చెప్పరా,
1: నాకు ఒక చిన్న డౌట్ ఉందిరా.
0: ఏమిట్రా అది?
1: వాళ్ళిద్దరికి లవకుశ అని పేరు ఎందుకు పెట్టాడంటావు? ఏ జంట జామ పండ్లో, లేకపోతే ఏ జంట మామిడి పండ్లో అని పెట్టుకోవచ్చు కదా.
0: ఆహా, ఎంత మంచి ప్రశ్న వేశారా తమ్ముడు.
1: నేనెప్పుడు అంతేరా మరి.
0: సీతమ్మ వారికి లేత దర్భలతో అల్లబడిన చాప మీద పురుడు పోయడం జరిగింది.
1: ఓహో,
0: లవ అంటే లేత,
1: అబ్బో,
0: కుశ అంటే దర్భ,
1: ఆహా,
0: అందుకనేరా లవకుశ అని పేరు పెట్టడం జరిగింది.
1: బేషుగ్గా ఉందిరా నీ అనాలజీ.
0: ఇక దినదిన ప్రవర్తమానమై పిల్లలు పెరుగుతున్నారు.
1: ఓహో,
0: తగిన వయసు రాగానే వాల్మీకి మహాముని పిల్లలిద్దరికి గాన విద్య బాణ విద్య నేర్పించాడురా.
1: ఓహో, 2-in-1 అనమాటరా.
0: అలాంటిదేరా?
1: మా తల్లిదండ్రులు నన్ను 5 సంవత్సరాల వయసులో బడిలో వేశారా.
0: బడిలోకి వెళ్ళి ఏం చేశారా?
1: ఏదో చేశానులే గాని, ఒక రోజు మాస్టర్ గారు నన్ను పిలిచారా.
0: నువ్వేం ఏం చేశావురా?
1: ఆ మాస్టర్ గారు నన్ను పిలిచి శుభోదయం అంటే నీకు తెలుసా అని అడిగారా.
0: నువ్వేం చెప్పారా దానికి అర్థం?
1: నాకు తెలియదు సార్, శుభం అంటే మంచి, ఉదయం అంటే తెల్లారడం, అంతే కదరా మరి.
0: ఓరి నీ తెలివి తెల్లారను, అది కాదులా అసలు అర్థము.
1: మరి ఏమిట్రా?
0: వాల్మీకి మహాముని ఆ పిల్లలిద్దరికి అటువంటి విద్య నేర్పించలేదురా.
1: మరి ఎటువంటిదిరా?
0: ఆ పిల్లలిద్దరికి గాన విద్య బాణ విద్య నేర్పించాడురా.
1: ఓహో,
0: ఇక లవకుశలు తమ మహతులకు శృతులను చేసి తాతగారు నేర్పించిన రామాయణాన్ని ఆ అయోధ్య నగర రాజవీధుల్లో ఏ విధంగా గానము చేస్తున్నారో చూడరా.
1: చెప్పరా అన్నయ్య.

0: అయితే సోదర
1: చెప్పరా మరి,
0: ఆ రామనామము ఎంత రమ్యంగా ఉంటుందో ఆ పిల్లలిద్దరూ మనకు చక్కగా చూపించారు.
1: అసలు రామనామం అంటే అర్థం.

0: అంటే సోదరా
1: చెప్పురా మరి.
0: కుజంతం రామరామేతి,
1: ఓహో
0: మధురం మధురాక్షరం అని అన్నారా మన పెద్దలు.
1: చాలా బాగా చెప్పారురా.
0: ఆ మధురాక్షరం అయినటువంటి రామనామం అందరినీ అలరింపజేస్తుంది.
1: అవునురా మరి.
0: ఇకపోతే లవకుశలిద్దరూ మరొక వీధికి చేరి చక్కని కదా శ్రీరాముని కదా అంటూ ఏ విధంగా గానము చేస్తున్నారో మన అన్నయ్య చెబుతాడురా, వినుమరి.
1: చెప్పరా అన్నయ్య.

0: అయితే సోదరా చెప్పురా మరి, లవకుశలిద్దరు తమ గానామృతంతో అయోధ్య వాసులను మురిపించి మైమరిపిస్తున్నారురా.
1: ఓహో,
0: ఇకపోతే శ్రీరాముడు నిత్యం సీతమ్మ వారి తలుపులలో దుఃఖంలో మునిగిపోయాడు.
1: హరేరే,
0: ఇక శ్రీరామచంద్రుడు తన రాజగురువుల సలహా మేరకు ఏం చేశాడో చూడరా.
1: ఏం చేశాడురా?

0: అయితే సోదర
1: చెప్పరా మరి,
0: అశ్వమేధ యాగం మొదలయ్యింది.
1: ఓహో,
0: విశ్వమంతా అక్కడే ఉన్నట్లుందిరా. యజ్ఞశాల అంతా విఘ్నులతో కిటకిటలాడిపోతుందిరా.
1: ఈ యజ్ఞాన్ని చూస్తుంటే స్వామి చేయించినటువంటి సహస్ర పూర్ణ చంద్ర దర్శన యజ్ఞం గుర్తొస్తుందిరా మరి.
0: ఆహా, ఎంత చక్కగా చెప్పావురా. దేశమందరి క్షేమం కడతేరి క్షేమం సమకూర్చవలసిందిగా ఆ యజ్ఞాన్ని చేతల పట్టారు.
1: ఓహో,
0: ఇక ఆ యాగాశము ఏ దేశాలు
1: తిరుగునో
0: ఆయా దేశాలు సస్యశ్యామలమవుతాయిరా.
1: ఆహా,
0: ఇక ఆ యాగాశ్వాన్ని ఎవరూ పట్టరాదు, కట్టరాదు, ఆపరాదు అని దాని పలకం మీద రాసి దానిని శత్రుఘ్ని నాయకత్వంలో విడిచిపెట్టారు.
1: మంచి కింగ్ నాయకత్వంలో వదిలిపెట్టారురా.
0: ఇక ఆ యాగాశము ఏ దేశాలు తిరుగునో మన అన్నయ్య చెబుతాడురా, వినుమరి.
1: చెప్పరా అన్నయ్య.

0: అయితే సోదరా
1: చెప్పురా మరి
0: ఆ యాగాశ్రమం దేశ దేశాలన్నీ తిరిగి చివరికి వాల్మీకి ఆశ్రమానికి వచ్చి ఆగిపోయిందిరా.
1: ఏమిట్రా అక్కడ గడ్డి ఏమన్నా బాగా మొలిచిందేంటి?
0: అది కాదురా అసలు కారణము.
1: మరి ఏమిట్రా అసలు కారణం?
0: ఎప్పుడైతే లవకుశలిద్దరూ ఆ యాగాశ్వాన్ని చూచారో దానిని ఒక చెట్టుకు కట్టేశారు.
1: ఓహో,
0: ఈ దృశ్యాన్ని శత్రుఘ్నుడు చూశాడు.
1: ఆహా,
0: ఇక లవకుశులిద్దరూ శత్రుఘ్నుతో భీకరంగా పోరాడి శత్రుఘ్నుని ఓడించారురా.
1: అరెరే,
0: ఈ విషయం శ్రీరామచంద్రునికి తెలిసింది.
1: ఓహో,
0: శ్రీరామచంద్రుడు వెంటనే లక్ష్మణుని యుద్ధ రంగమునకు వెళ్లమని ఆజ్ఞాపించనురా.
1: ఆహా,
0: ఇక యుద్ధ రంగమున చిచ్చర పిడుగుల్లా కనబడుతున్న ఆ బాలులను చూచి లక్ష్మణుడు ఏమంటున్నాడో వినరా.
1: చెప్పురా అన్నయ్య.
2: ఏ అబ్బాయి, ఆగండి.

0: అవునండి, ఆ యాగాశవాన్ని కట్టేసింది మేమే. అయితే మీరేం చేస్తారు ఇప్పుడు?
1: నిండు చూలాలైన సీతను అడవిలో విడిచినటువంటి ఘనులు మీరా?
0: అరే రే,
1: చీచీ చీచీ,
2: సీతను అడవి

0: ఇకపోతే ఆ యుద్ధంలో లక్ష్మణుడు కూడా ఓడిపోయాడు.
1: హరేరే,
0: ఈ విషయం అయోధ్యలో ఉన్న శ్రీరామచంద్రుడికి తెలిసిందిరా.
1: ఓహో,
0: ఇక శ్రీరామచంద్రుడు తానే స్వయంగా యుద్ధ రంగానికి బయలుదేరాడు.
1: బయలుదేరి
0: యుద్ధ రంగమున ఆ బాలులను చూచి వారి మోములో సీతమ్మ వారి పోలికలు చక్కగా స్పష్టంగా కనబడుతున్నాయిరా.
1: అవునురా మరి.
0: ఇకపోతే శ్రీరామచంద్రుడు ఆ బాలులతో ఏ విధంగా యుద్ధం చేయాలో తెలియక తనలో తాను ఏ విధంగా మదన పడిపోతున్నాడో చూడరా.
1: చెప్పరా అన్నాయ్.
2: రాముడు

0: వాళ్ళలారా ఒక మాట చెబుతాను, వినండి
1: వినండి. మరి
0: మన ప్రాణాలు పోతే మరలా తిరిగి రావు.
1: నెవర్.
0: ఈ యాగాశ్వానికి బదులుగా ఏ వెండి గుర్రాలో బంగారు గుర్రాలో ఎన్నెన్నో గుర్రాలు చేయించి ఇస్తాను.
1: ఓహో,
0: ఈ యాగాశ్వాన్ని విడిచిపెట్టండి అని శ్రీరామచంద్రుడు వాళ్ళకి నచ్చ చెప్పాడురా.
1: రాజు తలుచుకుంటే వెండి గుర్రాలు, చెక్క గుర్రాలు, తొక్క గుర్రాలు, తోలు గుర్రాలు బోలెడు తెప్పించి ఇస్తాడురా. మరి
0: అవునురా, మరి ఆ విధంగానే పిల్లలిద్దరూ మాటకు మాట అంటున్నారు.
1: ఓహో,
0: శ్రీరాముడి చందు మనసు కలత చెందింది.
1: హరే,
0: ఇక తండ్రి తనువుల మధ్య ధర్మయుద్ధమే చోటు చేసుకుందిరా.

0: రామచంద్రుడు కూడా ఆ యుద్ధంలో ఊడిపోయాడు.
1: అరెరే,
0: ఈ విషయం హనుమంతునికి తెలిసిందిరా.
1: ఓహో,
0: ఇక అగ్నిహోత్రుడై హనుమంతుడు ఏ విధంగా బయలుదేరుతున్నాడు చూడరా మరి.
1: చెప్పరా అన్నాయ్.

0: అయితే సోదర
1: చెప్పరా మరి.
0: ఇక హనుమంతుణ్ణి
2: ఆ పిల్లలిద్దరూ
0: మారుతి నీవు ఎంతో మారుతివి అంటూ ఏ విధంగా కాకపడుతున్నారో మన అన్నయ్య చెబుతాడురా విను మరి.
1: చెప్పరా అన్నయ్య.

0: అయితే సోదరా
1: చెప్పురా, మరి
0: దేవుడైన ఆ శ్రీరామచంద్రుణ్ణే పిలుస్తామంటూ ఆ పిల్లలిద్దరూ ఏ విధంగా హెచ్చరిస్తున్నారో చూడరా.
1: చెప్పురా అన్నయ్య.
2: శ్రీరా

0: కుశలిద్దరు హనుమంతునితో సహా వాల్మీకి ఆశ్రమానికి చేరారు.
1: ఓహో,
0: మాత సీతను దర్శించుకుని జరిగినదంతయు వివరించారు.
1: ఓహో,
0: ఇక వాల్మీకి మహాముని ఆ యుద్ధ రంగానికి బయలుదేరాడు.
1: ఆహా,
0: యుద్ధ రంగమునకు చేరి శ్రీరామచంద్రుణ్ణి చూచి శ్రీరాముని మోముపై చల్లటి నీరు చల్లి శ్రీరాముడితో ఏమంటున్నాడో వినరా?
1: చెప్పరా అన్నయ్య.

0: అయితే సోదరా చెప్పురా మరి, అంతటి అయోనిజైన సీత
1: సీత
0: తాను వచ్చిన పని ముగిసిందని
1: భావించి
0: పిల్లలిద్దరిని శ్రీరామచంద్రునికి అప్పగించి
1: ఓహో
0: తన కన్న తల్లి అయిన భూమాతను ధ్యానించిందిరా.
1: ఆహా
2: తన పతికి సుతుల

0: అయితే సోదర
1: చెప్పురా మరి,
0: మనం తీసుకున్న లవకుశ అనే అంశాన్ని ముగించే ముందు మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, నా జీవితమే నా సందేశము అని అన్న మన స్వామి సందేశాన్ని చివరిగా అందుకుందాం రా.
1: అందుకుందాం పదరా మరి.

0: ఇంతవరకు మీరు 2010 సాయికులవన్ సభామండపంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సమక్షంలో విద్యార్థులు ప్రదర్శించిన బుర్రకథ లవకుశను విన్నారు.
1: యువత సనాతన భావం,
2: సనూతన రూపం.
1: యువత
2: యువత
0: రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి యువత కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ఆధునిక యుగంలో ఆధ్యాత్మికత అంశంపై చర్చను మీకు అందిస్తున్నాం. ఈనాటి కార్యక్రమంలో పెద్దలు, ఒరిస్సా రాష్ట అధ్యక్షులు శ్రీ జగన్నాథ్ ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా వ్యవహరిస్తారు. వీరితో పాటు రేడియో సాయి తెలుగు బృందం వారు శ్రీ సాయి ప్రసాద్, శ్రీ గణేష్ పాల్గొంటున్నారు. వినండి ఆధునిక యుగంలో ఆధ్యాత్మికత చర్చలోని 2వ భాగం.
3: ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే కేవలం భగవంతుని పైన భక్తి మాత్రమే కాదు, మనం గడిపే జీవన శైలి అంటే ఏ పద్ధతిలో వెళ్తున్నాం, ఏ ప్రకారంగా నడుచుకుంటున్నాం, ప్రతి సిచ్యువేషన్ కి మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం, ఇవన్నీ ఆధారపడుతున్నాయని మీరు చెప్పే మాటల ప్రకారం అర్థమవుతుంది. అయితే అదే వరుసలో మనిషి యొక్క ఉద్దేశం కూడా చాలా ముఖ్యం అనిపిస్తుంది, ఏ పని చేయటానికైనా కూడా. మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా పరోపకారం గురించి ఆలోచించి గనక మనం ఏ పని చేయగలిగినా అది సాక్షాత్తు భగవత్ కార్యం అయిపోతుందని స్వామి చెప్పారు. సో ఆ వరుసలో మనిషి ఎలా ఆలోచించగలడు? మహాభారతం అంతా చూస్తున్నప్పుడు కూడా కృష్ణుడు అదే చెప్తాడు. అంటే మీరేదో కౌరవులపైన కక్ష తీర్చుకోవడానికి యుద్దం చేయొద్దు, న్యాయాన్ని ధర్మాన్ని నిలబెట్టడానికి యుద్దం చేయండి, తప్పకుండా మీరే విజయం సాధిస్తారంటారు. అంటే కౌరవులు యుద్దం చేశారు, పాండవులు యుద్దం చేశారు, కాని వారి యొక్క భావన వేరు, వారి యొక్క ఉద్దేశం వేరు. కనుక ఆ ఉద్దేశానికి ఎంతో ఇంపార్టెన్స్ ఉందని అనిపిస్తుంటుంది. దాన్ని మనిషి ఎలా అభివృద్ధి చేసుకోవాలి, యువత ఎలా ఆచరించాలి?
4: ప్రతి మనిషికి సెల్ఫ్ ఎంక్వైరీ ఉండాలి, సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్, సెల్ఫ్ ఎంక్వైరీ, ఆత్మ జిజ్ఞాస కావాలి. అథాతో కర్మ జిజ్ఞాస అంటారు. నేను నన్నే నేను క్వశ్చన్ వేయాలి, ఐఎమ్ఐ హ్యాపీ, ఎంఐ హ్యాపీ, నేను సుఖంగా ఉన్నానా? నాలో సుఖం లేదంటే ఎందుకు లేదు, నాకు అన్నీ ఉన్నా ఎందుకు ఇంకా నాకు ఏదో లోటు కనిపిస్తోంది, వాట్ ఎమ్ ఐ మిస్సింగ్? ఇవాళ రేపు మనుషుల్లో సెల్ఫ్ ఎంక్వైరీ లేదు, టైం లేదు. ఇవాళ రేపు మనుషులకి టైం లేదు టు ఎంక్వైర్ అబౌట్ దేర్ ఓన్ సెల్ఫ్.
3: పని చేయడానికి టైం లేదు, ఎందుకు చేస్తున్నాం, దేనికోసం చేస్తున్నాం అనేది ఆలోచించడానికి అసలు లేదు.
4: అలా మనిషి జీవితాంతం ఇది దొరికితే నాకు సుఖంగా ఉంటుంది, అది దొరికితే నాకు సుఖంగా ఉంటుంది, దాని వెనక అసలు పరిగెడుతున్నాడు. కానీ రియల్ హ్యాపీనెస్ ఎక్కడుందో అది ఇన్సైడ్ చూసి తెలుసుకోలేకపోతున్నాడు. చిలంబిట్లో ఆడుతూ ఉంటారు, ఓ టాయ్ ఇస్తావు, ఆ టాయ్తో కొంతసేపు ఆడుకుంటే అది విసిరిస్తారు, నో దిస్ ఈజ్ నాట్ ది థింగ్. ఇంకో బొమ్మ ఇస్తాం, దాంతో కొంతసేపు ఆడుకుని విసిరిస్తారు. అలాగే మనం మన లైఫ్ అలాగే స్పెండ్ అవుతుంది, దీనివల్ల నాకు సుఖం ఉంటుంది, దీనివల్ల అలాగే సుఖం. అంటే ఎవ్రీ పాయింట్ నేను అర్థం చేసుకుంటున్నాను, నేను ఓ మిరాజ్ అనే కథలు పరిగెడుతున్నాను. బట్ ఎట్ సమ్ స్టేజ్ నేను అనుకోవాలి ఏమిటంటే, నో, ఐ మస్ట్ లుక్ ఇన్ సైడ్, సీ ఆల్వేజ్ ఇన్ సైడ్ సాయి. సుఖం అన్నది నాలో ఉందని నాకు ఎప్పుడైతే తెలుస్తుందో నా లైఫ్ ధోరణి మారిపోతుంది. సెల్ఫ్ అనాలిసిస్ మోస్ట్ ఇంపార్టెంట్, యువతలో అది కావాలి.
0: సరే, ఇప్పుడు మనం వైజ్ఞానిక పరంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నామని మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం కదా. మనం థామస్ ఆల్వా ఎడిసన్ మన ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, తను బల్బ్ కనిపెట్టినప్పుడు తను ఏమీ ఆలోచించలేదు, వెన్ హీ డిస్కవర్డ్ ద బల్బ్ అది అందరికీ ఉపయోగపడుతుందన్న ఆలోచనతో చేశాడు. కానీ ఇప్పుడు రీసెర్చ్ కొత్తవి ఫైండ్ అవుట్ చేయాలన్న ఆలోచన ఎట్లా అంటే, ఇది నేను పేటెంట్ చేయాలి, ఇది నా పేరులోనే ఉండాలి అన్న ఆలోచన ఎక్కువైపోయింది ఈ మధ్య. దాన్ని మనం ఎప్పుడైతే ఛానలైజ్ చేయగలుగుతామో ఆ కోరికల్ని, ఆ డైరెక్షన్ ని, దెన్ ఐ థింక్ ఈ ప్రపంచం ఒక మంచి దిశగా మలుస్తుందని నేను అనుకుంటున్నాను సార్.
4: తప్పకుండా తప్పకుండా. మనం ఇప్పుడు గ్రోత్ ఆఫ్ ది ఎకానమీ అంటాం, ఇండియాలో మనం చెప్తాం కార్ ప్రొడక్షన్ పెరిగిపోయింది, బ్రిడ్జ్లు పెరిగిపోయాయి, స్టాక్ మార్కెట్ బాగుంటుగా ఉంది, ఎకానమీ బాగుంది. ఇది మనకి రియల్ టెస్టా? ఎంతమందికి తిండి లేకుండా ఉంది, ఎంతమందికి బట్ట కట్టుకోవడం లేదు, ఎంతమందికి ఇళ్ళు లేవు. ఇఫ్ యూ టేక్ దాట్ ఇన్ టు కన్సిడరేషన్, వీఆర్ నాట్ గ్రోయింగ్, మనలో గ్రోత్ లేదు. కానీ మనం అంటాం జీడిపి గ్రోత్ ఇంత అయిపోయింది. జీడిపి గ్రోత్ మనం దేనికి పట్టి చూస్తున్నాం? మనం ఏ మెటీరియల్స్ తీసుకుంటున్నాం? ఏదైతే ది రిచర్ సెక్షన్స్, మిడిల్ క్లాస్ వాళ్ళు తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారో దాన్ని బట్టి మనం జీడిపి చేస్తున్నాం. కానీ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఇంత పేదరికంగా ఉంటున్నారో దే ఆర్ నాట్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ వెన్ వీ కాల్క్యులేట్ ది జీడిపి. అది ప్రాపర్ ఇండెక్స్ కాదు. మనం ఏ విధంగా దానికి చూస్తున్నామో అది ప్రాపర్ ఇండెక్స్ కాదు. మనం అది చూసుకోవాలి. ఎలా పేటెంట్ గురించి చెప్పారు, ఇవన్నీ చెప్పారు. సంబడి వాంట్స్ టు షో హీజ్ అచీవ్మెంట్ అట్ ది కాస్ట్ ఆఫ్ అదర్స్.
0: అవును,
4: నా అచీవ్మెంట్, నా సక్సెస్, నేను ఇంకోళ్ళ ఫెయిల్యూర్ మీద నా సక్సెస్ ఆధారపడి ఉంది అని అనుకుంటాను. దట్ ఈజ్ రాంగ్ థింకింగ్. ఇన్ ఎవ్రీ స్టెప్ మనం ఏం చేసుకుంటామంటే, ఏదైతే మహాత్మా గాంధీ అన్నారో, నువ్వు ఏ పాలసీ చేసినా, ఏ నిర్ణయానికి వచ్చినా,
0: థింక్ ఆఫ్ ది లోయెస్ట్ మ్యాన్.
4: లోయెస్ట్ మ్యాన్, ఇండియాలో లోయెస్ట్ మ్యాన్ కి అది ఎంతో ఎఫెక్ట్ చేస్తుంది అది నువ్వు ఆలోచించు. అది మనం ఆలోచించడం లేదు. అది ఆలోచిస్తే దేశం బాగుపడుతుంది, మోర్ అండ్ మోర్ పీపుల్ విల్ బి హ్యాపీ.
3: అవును, ఇంతకుముందు మీరు కలాం గురించి చెప్పినప్పుడు కూడా అదే అనిపించింది. ఆయన ముందుగానే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అంటే మరణించక ముందే, నా మరణం తర్వాత నేను మరణించిన రోజు నాకు సెలవు దినాలేం ప్రకటించాల్సిన అవసరం లేదు, ఆ రోజు కూడా మీరు పనిచేసి దేశాన్ని అభివృద్ధి కోసం పాటుపడండి అని. అంటే తనకంటూ ఏమి ఎంచుకోకపోవడమే కాకుండా తనకంటూ ఒక పేరు ప్రతిష్ట కూడా ఆయన దూరంగా పెట్టగలిగారు. అంటే అంత నిస్వార్థంగా దేశం అభివృద్ధి కోసం ఆలోచించారు ఆయన.
4: కానీ ఆయన కోరిక మనం నెరవేర్చామా?
3: అదే,
4: సెలవులు అయ్యాయి, ఆఫీసులు క్లోజ్ అయ్యాయి, స్కూల్స్ క్లోజ్ అయ్యాయి, హిజ్ లాస్ట్ విష్ అది కూడా మనం ఫుల్ఫిల్ చేయలేదు.
3: దీన్ని బట్టి అర్థమవుతుంది మనం ఎంతవరకు ఆచరణలో పెట్టగలుగుతున్నామని. అంటే ప్రస్తుతం చెప్పిన ఒక మంచి విషయాన్ని కూడా ఆచరించలేకపోతున్నాం.
4: స్వామి ఏది పని చేశారో ఆయన దృష్టిలో అదే ఉండేది. పూరెస్ట్ ఆఫ్ ది పూర్ హౌ హీ విల్ బి బెనిఫిటెడ్. ఇంటర్వ్యూలో కూడా చెప్పేసేవారు, చాలా మంది పేదవాళ్ళు వచ్చారు, ఎంత దూరం నుంచి వచ్చారు, ఎప్పుడో వాళ్ళు అనుకున్నారు ఒకసారి వెళ్లి సాయిబాబాని చూస్తానని. బయట వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, మీరు అమెరికా ఇంగ్లాండ్ నుంచి వచ్చారు, ఎన్నిసార్లైనా రాగలరు, మీకేం పర్వాలేదు, నేను వాళ్ళకి దర్శనం ఇచ్చిన తర్వాత మీతో మాట్లాడతాను. దట్ వాజ్ హిస్ కన్సర్న్. ఆయనకి మనిషి అంటే అంత కన్సర్న్ ఉండేది. అది మనలో రావాలి, అది మనలో ఉండటం లేదు. దానివల్ల మనం ఏంటంటే ఇంక్రీజింగ్లీ సెల్ఫిష్ అయిపోతున్నాం, గ్రీడీ అయిపోతున్నాం.
0: అంటే మన స్టేజ్ ఆఫ్ థింకింగ్ లోని మనం ఎప్పుడైతే భగవంతుని గురించి ముందు ఆలోచించి తర్వాత మిగతా వాళ్ళ గురించి ఆలోచించి మన గురించి మనం ఆఖరిని పెట్టుకుంటే, స్వామి చెప్తారు కదా, గాడ్ ఫస్ట్, అదర్స్ నెక్స్ట్, అండ్ మీ లాస్ట్ అని. ఆ విధంగా మనం ఆలోచనని డెవలప్ చేసుకుంటే ఈ ఆధ్యాత్మికత అనేది చాలా సులభంగా మనకి జీవితంలో అవలంబించుకోవచ్చు మనం.
4: ఈవెన్ స్వామి అనేవారు చదువుకున్నాక ఫారిన్ కంట్రీస్ వెళ్ళిపోకండి, వెస్టర్న్ కంట్రీస్ వెళ్ళిపోకండి, మీ ఇంటికి దేశంలోనే ఉండండి, మీ దేశంలో మీ అవసరం ఉంది. ఎంతమంది వింటున్నారు? తల్లిదండ్రులే అంటున్నారు, గర్వంగా చెప్పుకుంటున్నారు, నా కొడుకు న్యూజిలాండ్ లో ఉన్నాడు, నా కూతురు ఫ్రాన్స్ లో ఉంది, మీరెక్కడున్నారు? వాచ్మ్యాన్ కింద ఇంట్లో ఉన్నారు. ఫాదర్ అండ్ మదర్ ఆర్ లైక్ వాచ్మ్యాన్ కీపింగ్ గార్డ్ ఆఫ్ ది హౌస్ అండ్ యూ బోస్ట్ఫుల్లీ సే, మీరు గర్వంగా చెప్తున్నారంటే నా పిల్లలు బయట ఉన్నారు. ఈ మధ్యనే నేను వన్ ఆఫ్ అవర్ రిలేషన్స్, ఆయన అమెరికాలో చాలా రోజులు ఉన్నారు, వాళ్ళ అబ్బాయితో నేను మాట్లాడుతున్నప్పుడు అది చూశాను, ఇండియన్నెస్ ఏమీ లేదు, పాపం ఇండియా గురించి ఏమి తెలియదు వాళ్ళకి. వాళ్ళ తప్పు కాదు, అవే ఫ్రమ్ ది మదర్ల్యాండ్, దే నో మోర్ అబౌట్ అమెరికా, లెస్ అబౌట్ దిర్ ఓన్ మదర్ల్యాండ్. సో ఆ విధంగా మీకు స్పిరిచువాలిటీ గ్రో అవ్వాలంటే దానికి ఫర్టైల్ ల్యాండ్ ఈజ్ ఇండియా. ఈవెన్ టుడే స్వామి అనేవారే ఇండియా విల్ లీడ్ ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అని, దట్ ఈస్ పాసిబుల్, మనం పాజిటివ్ నోట్తో చూసామంటే ఇది పాసిబుల్. ఇండియా విల్ టేక్ ద లీడ్, ఎందుకంటే దిస్ పుణ్యభూమి అనేవారు, త్యాగభూమి, యోగ భూమి అనేవారు స్వామి. ఇక్కడ ఎవరైతే త్యాగం చేస్తారో వాళ్ళకి అందరూ మెచ్చుకుంటారు. సత్యహరిశ్చంద్ర గురించి మనం అనుకుంటాం, మహాత్మా గాంధీ గురించి అనుకుంటాం, మదర్ టెరేసా ఫారెన్ లేడీ అయినా ఆవిడ త్యాగం గురించి మనం ఆవిడని సన్మానిస్తాం. బట్ ఇన్ అమెరికా ఎవడైతే భోగ్యో, ఎవరికైతే బాగా ఆస్తులున్నాయో డబ్బులున్నాయో
0: వాళ్ల పేర్లే
4: తెలుస్తాయి. సో ఇండియా ఈ స్టిల్ కెన్ బి ది లీడ్ నేషన్ ఇన్ ద వరల్డ్ టు ప్రమోట్ స్పిరిచువాలిటీ, అండ్ ఈ స్పిరిచువాలిటీ ప్రపంచానికి సేవ చేస్తుంది.
0: ఇటీవల ఒక లెక్చరర్తో, కాలేజీలో పనిచేస్తున్న లెక్చరర్తో మాట్లాడుతున్నాం సార్. ఆ టైంలో ఆయన ఇటీవలే యుఎస్ నుంచి తిరిగి వచ్చారనమాట. ఆయన చదువు పిహెచ్డి కోసం అక్కడికి వెళ్లారు. ఆ సంభాషణలో ఆయన ఏం చెప్పారంటే, మీరు ఎందుకు ఇండియాకి తిరిగి వచ్చేసారని అడిగాను ఉత్సాహంతో. అడిగితే ఆయన అన్నారు, నాకు స్వామి చెప్పిన మెసేజే నాకు అస్తమానం రిజిస్టర్ అయిపోయింది నా మైండ్లోని. స్వామి ఏమన్నారంటే, మీరు పై చదువులకు వెళ్లి చదువుకుని వెంటనే తిరిగి వచ్చేసేయండి, ఆ అక్కడ మీరు సంపాదించిన ఆ జ్ఞానం అంతా మీ మాతృదేశానికి అభివృద్ధి కోసం ఉపయోగించండి అని స్వామి చెప్పారు. ఆ దాంట్లో చెప్తూ స్వామి ఒక చాలా ఎంఫాటిక్ స్టేట్మెంట్ చేశారట. మనకి డౌట్ రావచ్చు, ఏ పాయింట్ ఆఫ్ కెరియర్ లో మనం ఉన్నాము, మనం వెనక్కి వచ్చేద్దాం అన్న ఆలోచన మనకు వచ్చినప్పుడు స్వామి చెప్పిన ఈ స్టేట్మెంట్ బాగా గుర్తొస్తుంది. మీరు మాతృదేశానికి ఎప్పుడు వచ్చేద్దాం అన్న ఆలోచన మీలో డెవలప్ అయిందో ఇమీడియట్ గా వచ్చేయండి. అంటే మనం ఏ పాయింట్ ఆఫ్ కెరియర్ లో ఉన్నామన్న ఆలోచన మీరు పెట్టుకోవద్దు. యువర్ మదర్ ల్యాండ్ అండ్ గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. ఆ ఆలోచన మనకు ఎప్పుడైతే ఉందో వెంటనే మనం ఆ స్టెప్ ముందుకు వేసి అక్కడ ఉన్న వాళ్ళం వెనక్కి వచ్చేస్తే మదర్ ల్యాండ్ విల్ ఫీల్ హ్యాపీ, గాడ్ విల్ ఫీల్ హ్యాపీ అని స్వామి చెప్పారంట.
4: అదే, ఎంత నాలెడ్జ్ మన ఇండియన్ నాలెడ్జ్ ఎంత వెస్టర్న్ కంట్రీస్ లో యూజ్ అవుతుంది.
3: అదే నాకు కూడా అదే అనిపించింది. నేడు ప్రస్తుతం ప్రపంచాన్ని చూసుకుంటే ఏవైతే గొప్ప గొప్ప దేశాలుగా మనం అందరం భావిస్తున్నామో వాటిలో, వాటిని అంతగా డెవలప్ చేసిన వాళ్ళలో ఇండియన్స్ చాలా మంది ఉన్నారని కూడా తెలుస్తుంది.
4: ఇండియన్స్ ఆర్ డెవలపింగ్ అదర్ కంట్రీస్,
3: అదర్ కంట్రీస్
4: వాళ్లే మన దేశానికి వచ్చి పనిచేశారంటే ఎంత బాగుంటుంది. అది ఆ దృక్పథం మనం పిల్లల్లో చదువుకున్న రోజుల్లోనే తేవాలి. దే షుడ్ లవ్ దేర్ మదర్ ల్యాండ్, ఈ ఫీలింగ్ వాళ్ళలో రావాలి. అవర్ టెక్స్ట్ బుక్ షుడ్ బి సో ఓరియంటెడ్, దేనివల్ల అయితే చిన్నతనంలోనే వాళ్ళకి దేశభక్తి అనేది రావాలి.
3: అది అది చిన్నతనంలో చదువుకునే రోజుల్లోనే ఆ ఆధ్యాత్మికత అనే దాని లోపం వల్ల ఇలా ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి.
4: యువత ఏమిటనుకుంటున్నారు, ఇండియాలో ఏమీ లేదు, వెస్టర్న్ కంట్రీస్ లో అన్ని ఉన్నాయి, మన దేశంలో ఏమీ లేదని. కానీ వాళ్ళకి ఈ దేశంలో అన్ని ఉన్నాయి అది చెప్పేవాళ్ళు ఎవరు లేరు. సో మన బాల వికాస్ ఎడ్యుకేషన్ క్యాన్ ప్రమోట్ ఇట్, దానివల్ల పిల్లల్లో ఆ దేశభక్తి అనేది కలుగుతుంది, మోడర్నిటీ ఉంటుంది. ఇండియా విల్ బి ఏ మోడర్న్ నేషన్. ఇండియా బులక్కార్ట్ సివిలైజేషన్ వెళ్ళిపోద్దు, ఇండియా విల్ మార్చ్ ఫార్వర్డ్. మోడర్నిటీ ఈజ్ రిలేటింగ్ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్, స్పిరిచువాలిటీ రిలేట్స్ టు ది ఇంటర్నల్ వరల్డ్. వీ కెన్ బి మోడర్న్ అండ్ గెట్ స్పిరిచువల్. మనం మోడర్న్ గా ఉండి కూడా స్పిరిచువల్ గా లైఫ్ లీడ్ చేయగలం.
0: ఇందాక మీరు ముందుగా మనం మాట్లాడుకుంటున్నప్పుడు చెప్పిన దాంట్లో ఒక కాన్ఫరెన్స్ స్టార్ట్ చేస్తే దాన్ని ఒక చక్కని వేదమంత్రంతో మొదలు పెడితే ఇట్ ఈస్ వరల్డ్లీ కాన్ఫరెన్స్, బట్ ఇట్ బికమ్స్ స్పిరిచువల్ ఎప్పుడైతే మనం ఆ మంత్రం చదివామో ఇట్ గెట్ శాంక్టిఫైడ్.
4: శాంతి మంత్రంతో దానికి మనం కాన్ఫరెన్స్ సెండ్ చేసామంటే వి ప్రే ఫర్ వరల్డ్ పీస్. ఎంత లైఫ్ లో హూఎవర్ ఈజ్ సక్సెస్ఫుల్, ఇట్ ఈస్ నాట్ హిస్ స్కిల్, హ్యాండ్ తాలూకు స్కిల్ కాదు. It is not his brain that has made him successful. It is his thoughts. A manishana successful ayadu ante aalochanalu valla successful ayadu. Skill undochu, brain lo knowledge undochu, but
0: aalochana lekapothe em cheyaledu,
4: So manlo marpu kavalante mana thinking lo marpu kavali. When we think well, swami anevar think God be God. Dust if you think you will be dust. God if you think you will be God. Think God, be God. అదే ప్రిన్సిపల్లో మన ఆలోచన ఉన్నత స్థాయిలో ఉంటే, మన ఆలోచనలో మంచి ఉంటే మంచి జరుగుతుంది, అండ్ వీ కెన్ క్రియేట్ ఎ న్యూ వరల్డ్.
3: అదే ప్రార్థన గురించి అన్నప్పుడు, ఈవెన్ చదువుకునే రోజుల్లో హాస్టల్లో ఉన్నప్పుడు వార్డెన్ సార్ కానీ ఏ టీచర్ అయినా కానీ ఒక నలుగురు స్టూడెంట్స్ తో కలిసి మాట్లాడడానికి ముందు కూడా మనందరం ఫస్ట్ సాయిగాయత్రి చెప్పి ప్రేయర్ చేసి స్టార్ట్ చేద్దాం, లేదా ఏదైనా ప్రాక్టీస్ చేసే ముందు ఇలా ప్రతి వాటికి ముందర ఒక్కసారి భగవంతుని తలుచుకొని మొదలు పెట్టడంలో అంతరార్థం ఏంటంటే, మనం భగవంతుని ఆ కార్యక్రమాన్ని ఆ భగవంతుని పైన పెడుతున్నాం, హీ విల్ టేక్ కేర్ రెస్ట్ ఆఫ్ ది థింగ్. అంటే అందులో అంత అంతరార్థం ఉందని ఆ సార్ని అడిగిన తర్వాత నాకు తెలిసింది. మనందరం అనుకున్నాం ఊరికే సాయిగాయత్రి సార్ పొద్దున్నే సుప్రభాతం చేస్తున్నాం కదా, అన్ని కార్యక్రమాలు స్వామికి అర్పితం, ఇంకా అందులో ప్రత్యేకంగా మళ్ళీ స్టార్ట్ చేయాల్సింది ఏంటి అని. కానీ ఆ సార్ ఏం చెప్పారంటే, మనం చేసే ప్రతి టైంలో ప్రతి ఆ నిమిష నిమిషానికి ఒకసారి భగవంతుని గుర్తు చేసుకుని కనుక మొదలు పెడితే ఆయన చూసుకుంటారు, ఆయన సారథి, మనం వెనకాల ఫాలో అవుతాం. అదే గణేష్ చెప్పినట్లుగా ఫస్ట్ భగవంతుడు, తర్వాత అదర్స్, తర్వాత నేను అన్నది. అంటే ప్రతి యాక్షన్ లో అది ఫాలో అవుతూ వెళ్తూ ఉండాలి.
4: నా పిల్లలు ఎప్పుడైతే దేవర్ కిడ్స్, వాళ్ళ పుట్టినరోజు వచ్చినప్పుడు ఏ సీజన్ లో ఏ ఫ్రూట్ ఉంటే, మ్యాంగో సీజన్ లో మ్యాంగో ఫ్రూట్స్, ఇవన్నీ బ్యాగ్ లో పెట్టుకుని, ఐ యూస్ టు టేక్ మై చిల్డ్రన్ రైల్వే స్టేషన్ లో, పాపం అర్చన్స్ ఉంటారు ఇంకెక్కడైనా ఉంటారు, వాళ్ళ చేతిలో అవి చెప్పేవాడిని వీళ్ళకి, దిస్ ఈస్ ద వే యూ షుడ్ సెలబ్రేట్ యువర్ బర్త్డే. ఆర్ఫనేజ్ కి వెళ్ళు, అక్కడ పిల్లలకి మామిడి పళ్ళి. చిన్నతనం నుంచి ఇది ప్రాక్టీస్ చేస్తే కైండ్నెస్ అన్నది వాళ్ళలో పెరుగుతుంది. సో ఎవ్రీ లిటిల్ థింగ్ దట్ యు డూ, యూ కెన్ స్పిరిచువలైజ్ ఇట్. ప్రతి పనికి మనం స్పిరిచువలైజ్ చేస్తే ది వర్క్ మే బి మోడర్న్ బట్ ది ఎఫెక్ట్ విల్ బి స్పిరిచువల్.
3: అదే ఆ గ్రామ సేవ చేస్తున్నప్పుడు కూడా స్వామి చెప్పిన దాని యొక్క సందేశం అదే, స్వామి ఒక్కరోజు మేము వెళ్ళి ప్రసాదం ఇస్తే వాళ్ళు దాన్ని తినేసి సంవత్సరంతో బతికేయలేరు కదా అని అంటే స్వామి అదే చెప్పారు, మీరిచ్చేదానికోసం అని కాదు, మీరందరూ ఆ పరిస్థితిని, దేశ పరిస్థితిని, పల్లెటూరులో ఎలా ఉన్నారు, తిండి కోసం గుడ్డ కోసం కూడా ఆరాట పడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీకు చూపించడానికి ఈ కార్యక్రమాన్ని పెట్టానని చెప్పారు స్వామి. అంటే ఆ యువత స్థాయిలో లేదంటే విద్యార్థి స్థాయిలో కనుక వీటిని మనం ఆలోచించుకోగలిగితే, ముందు మనం పెరుగుతున్న స్థాయిలో మన ఆలోచన క్రమం, చేసే విధానం డిఫరెంట్ గా ఉంటుందని అనిపిస్తుంటుంది.
4: ఇప్పుడు మనకి సమ్మర్ కోర్సెస్ అవుతున్నాయి. ఈ సంవత్సరం మేము ఒరిస్సాలో 12 సమ్మర్ కోర్సెస్ చేశాం, అండ్ సమ్ 10,000 స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ ఇన్ ది సమ్మర్ కోర్స్. అందులో ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ చెప్పడంతో సహా వీ టుక్ అప్ సమ్ సర్వీస్ యాక్టివిటీస్. ఇలాగే ఆ స్టూడెంట్స్ కి తీసుకెళ్లి అలాంటి ప్రాంతాలకు తీసుకెళ్లి వాళ్లలో ఆ మోటివేషన్, సర్వీస్ తరగతి మోటివేషన్ రావాలని ప్రయత్నించాం. యువతకి ఏంటంటే డైరెక్షన్ లెస్ అయిపోతున్నారు.
0: కరెక్ట్, ఆ ఎనర్జీ ఉన్నది కానీ డైరెక్షన్
4: లేదు. సత్యసాయి ఆర్గనైజేషన్ లాంటి ఆర్గనైజేషన్ దే షుడ్ షో ది పాత్, ఆ డైరెక్షన్ చూపించాలి. అండ్ ఇట్ క్యాన్ బి 12 మేము చేసామంటే 12 కాలేజీలలో మేము వెళ్లి +2 పిల్లలకి వాళ్ళకి మేము సమ్మర్ క్లాసెస్ చేసి సేవా యాక్టివిటీస్ దానిలో కొంత పెట్టి వాళ్ళలో హిడెన్ టాలెంట్ డిస్కవర్ చేయడానికి ఎనీబడి కెన్ సింగ్, ఎనీబడి కెన్, అవి కూడా చేసి అల్టిమేట్లీ మా ఉద్దేశం ఏంటంటే లేదంటే లెట్ దెమ్ ఫీల్ దట్ దే ఆర్ ఇండియన్స్, లెట్ దెమ్ ఫీల్ దట్ దేర్ స్పిరిచువాలిటీ ఈస్ గుడ్, లెట్ దెమ్ రియలైజ్ దట్ గాడ్ ఈస్ ప్రెజెంట్, లెట్ దెమ్ రియలైజ్ దట్ వాళ్ల జీవితం ఎలా చేయాలో వాళ్ల చేతిలో ఉంది.
0: అంకుల్, ఇప్పుడు మన వేదాలు గాని మన శాస్త్రాలు గాని తీసుకున్నట్లయితే, ఇప్పుడు ఏ విధంగా ఈ మోడర్న్ సొసైటీలో మనం అప్లికబిలిటీ మనం తీసుకుని రావచ్చు కొంచెం చెప్తారా?
4: ఇవాళ రేపు యువతలో దే హ్యావ్ ఏ క్వశ్చనింగ్ మైండ్, వాళ్ళు ప్రతి ఏది మీదకి చెప్తే అది మనం బ్లైండ్ గా యాక్సెప్ట్ చేయగలరు. వాళ్ళు మనం వాళ్ళకి చెప్పినప్పుడు కూడాను సైంటిఫిక్ గా చెప్పాలి, రేషనల్ గా చెప్పాలి. మనం వాళ్ళకి సత్య హరిశ్చంద్రుడు గురించి చెప్తే వాళ్ళు వెంటనే అంటారు ఓ జమానా అలగ్త, అదో ఇంకో రోగం, అదో ఇంకో. మీరు ఇవాళ సొసైటీలో మంచివాళ్ళు ఉన్నారు, యూ డిస్కవర్ వన్ సచ్ పర్సన్ ఇన్ యువర్ సొసైటీ. నేను అడుగుతూ ఉంటాను మీ ఇరుగు పొరుగున, మీ స్ట్రీట్లో మంచి అంకుల్ అని మీరు ఎవరికి అనుకుంటారు? ఆ అంకుల్ చాలా మంచి అతనని పిల్లలు చెప్తారు, ఫలానా అంకుల్ అని. వాళ్ళలో మీరు ఏమిటి, ఆయనలో మీరు ఏమిటి చూశారు, ఎందుకైతే మంచి అంటున్నారు? వీళ్ళు నాలో ఉన్న మంచితనం రిఫ్లెక్ట్ అవుతుంది. నేను ఆ అంకుల్ని చూశాను, చాలా అందరినీ ప్రేమిస్తారు, చాలా ఎఫెక్షనెట్ గా మాట్లాడతారు, పేదవాళ్ళకి సాయం చేస్తారు, మాకు అన్ని చక్కగా చెప్తారు. అంటే ది వాల్యూస్ కమ్ అవుట్ ఇన్స్టెడ్ ఆఫ్ టెలింగ్ ద స్టోరీ ఆఫ్ సత్య హరిశ్చంద్ర. ఆ కుర్రాడు మంచి అంటే ఏమిటో
0: ఎదుటివాడిని చూసి తెలుసుకుంటాడు,
4: తెలుసుకుంటాడు, ఆ మంచి మనకు చెప్తాడు, ఆ మంచి వాల్యూస్. అందులోనే సత్యధర్మ శాంతి ప్రేమ అహింసలున్నాయి. వేదాస్, వేదాస్కి ర్యాషనల్ ఎక్స్ప్లెనేషన్ కావాలి. వేదాస్కి మనం పూర్తి వేద మంత్రాలు చదివించడం కాదు, వాళ్ళకి వాళ్ళకి బోధపడిచ్చేటట్టు, వాళ్ళకి నచ్చేటట్టు మనం వాళ్ళకి ఆ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, దాని అర్థం తెలుసుకోవాలి వాళ్ళు. అదర్వైజ్ వాళ్ళు క్వశ్చన్ చేస్తారు ఎందుకు అని. అలాగే శాస్త్ర పురాణాల్లో ఉన్న కొన్ని విషయాలు వాళ్ళకి ఇంకో రకంగా చెప్పాలి, ఏదైతే వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అహల్య, అహల్య ఓ రాయి కింద షీ వాజ్ దేర్, రాములు వారు వచ్చారు, రాములు వారు టచ్ చేయగానే అహల్య కేమ్ బ్యాక్ టు లైఫ్. అహల్య ఓ స్టోన్ కాదు, అహల్య ఈజ్ భావం. భావం అయితే ఎప్పుడైతే మనిషిలో ఉండదో, ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఎ స్టోన్. భావం కావాలి, స్వామి అన్నారు భావం ముఖ్యం భక్తిలో, బాహ్యాడంబరం కంట భావం ముఖ్యం. సో అహల్య వాజ్ వితౌట్ ఎనీ థాట్. రాములు వారు వచ్చారు, ఆయన డివైన్ ఫీట్ తగలగానే ఆవిడ భావం మళ్ళీ ఉద్రేకం అయింది, అండ్ షీ బికేమ్ ఏ హ్యూమన్ బీయింగ్.
0: అంటే మనం భగవంతుని గురించి ఆలోచనలు ఎప్పుడైతే పెంపొందించుకుంటామో ఆటోమేటిక్ గా మన భావాలు కూడా అదే విధంగా రిఫ్లెక్ట్ అవుతాయి.
4: అండ్ ఈ భావం ఎప్పుడు వస్తుంది? దైవ సన్నిధితో వస్తుంది. రాములు వారు పాదం టచ్ చేసింది కాబట్టి భావం ఉద్రేకమైంది. స్వామి వివేకానంద నరేంద్రనాథ్ గా ఉన్నప్పుడు రామకృష్ణ పరమహంస రోజు టచ్ చేసిగానే ఆయనలో భావం ఉద్రేకమైంది. సో ఇవన్నీ ఈ విధంగా మనం చెప్తే వాళ్ళలో బిలీఫ్ కలుగుతుంది, ది సమ్ రిలెవెన్స్ ఇన్ ఇట్. ఎవరో స్వామికి ఒకసారి అడిగారట, వినాయకుడు ఇంత పెద్ద వెయిటీ పర్సన్, ఎలా కదా ఇంత చిన్నది, ఎలాగ ఆయనకు వాహనం అలాగైందని. స్వామి మోడర్న్ కంటెక్స్ట్ లో ఇచ్చి చెప్పారు, ఇవాళ రేపు మీరు చూస్తూ ఉంటారు పెద్ద ట్రక్లు, ఒక ట్రక్ లో ఓ 6 కార్స్ 6 కార్స్ ఆర్ పుట్ ఇన్ 1 ట్రక్ అండ్ ద కార్ టేక్స్ ది లోడ్. ఆ కార్ దేని మీద నడుస్తోంది? చక్రాల్లో. ఆ చక్రాల లోపల ఏంటుంది? ఓ ట్యూబ్ ఉంది, దానికి ఓ వాల్ పిన్ ఒకటి ఉంది. ఆ పిన్ లేకపోతే ఈ బండి నడవద్దు. ఆ పిన్ వల్ల ఓ 6 వెహికల్స్ దాని మీద ఉండి ఒక రంజానే వెళ్ళిపోతున్నాయి. సో దిస్ ఈస్ ద కన్విన్సింగ్ వే ఆఫ్ టెలింగ్ ద పీపుల్. సో ఆ విధంగా మనం ఏదని చెప్పినా ఆ విధంగా మనం వాళ్ళకి చెప్పాలి.
0: ఈ ఆధునిక యుగంలో అందరికీ అర్థం ఏ విధంగా ఎప్పుడైతే మనం ఆ మెసేజ్ ని కన్వే చేస్తామో ఆటోమేటిక్ గా స్పిరిచువాలిటీ అనేది అందరికీ అర్థమైపోతుంది.
4: ఫర్ ఎగ్జాంపుల్ స్వామి అన్నారు, హెడ్ ఇన్ ద ఫారెస్ట్ హ్యాండ్స్ ఇన్ ద సొసైటీ. హెడ్ ఇన్ ద ఫారెస్ట్ హ్యాండ్స్ ఇన్ ద సొసైటీ అనగానే ఇవాళ రేపు ప్రపంచంలో మనం చూస్తాం, హెడ్ అంటే థింకర్స్, హ్యాండ్ అంటే వర్కర్స్. ఇవాళ సమాజంలో మనం చూస్తాం ఏంటంటే, మోడర్న్ సొసైటీలో, వన్ హూ థింక్స్ డజంట్ వర్క్, వన్ హూ వర్క్స్ డజంట్ థింక్. థింకర్ ఏం చెప్తాడో వర్కర్ కి బోధపరిచే శక్తి ఉండదు. వర్కర్ సమస్యలు ఏమిటో థింకర్ కి తెలియదు. సో స్వామి ఏంటన్నారు, హెడ్ నీదే, హ్యాండ్స్ నీవే. సో యూ థింక్ యూ యాక్ట్. హెడ్ ని ఉపయోగించుకో, ఆలోచించు, హ్యాండ్స్ తో పనిచేయి. సో హెడ్ ఒకటిది హ్యాండ్స్ ఒకటిది అవుతే సొసైటీ బాగుపడుతుంది. ఈ స్పెషలైజేషన్ రోజుల్లో దోజ్ హూ థింక్ దెన్ దే డు నాట్ వర్క్, దోజ్ హూ వర్క్ దే డు నాట్ థింక్. స్వామి అందుకునే ముందేంటి చెప్పారు, హార్ట్ ఆఫ్ బుద్ధ, హ్యాండ్స్ ఆఫ్ జనక అండ్
3: హెడ్ ఆఫ్
0: శంకర,
4: ఈ మూడు మనలోనే ఉండాలన్నారు. మ్యాన్ షుడ్ హ్యావ్ హెడ్ ఆఫ్ శంకర, హార్ట్ ఆఫ్ బుద్ధ అండ్ హ్యాండ్స్ ఆఫ్ జనక. సో ఆ విధంగా మనం చూసుకుంటే ఎవ్రీ థింకర్ షుడ్ యాక్ట్, ఎవ్రీ యాక్టర్ షుడ్ థింక్. ఇంటిగ్రేటెడ్ గా స్వామి ఎంత చక్కగా చెప్పారు.
0: అన్నిటికీ లింక్ మన హార్ట్,
4: మన హార్ట్.
3: అందుకే స్వామి యూనిటీ గురించి కూడా చెప్తూ ఉంటారు. నిజానికి పాండవులను చూసుకున్నట్లయితే భీముడు చాలా బలశాలి, అలానే అర్జునుడు గొప్ప ధనుర్ధారి. అయితే వీళ్ళందరూ కూడా పెద్దవాడైన ధర్మజునికి కట్టుబడి ఉంటారు. ఎందుకంటే తన ధర్మాన్ని ఆలోచించి విపులంగా ఏది చేయవచ్చు ఏది చేయకూడదని చెప్పి అనుసరించారు కాబట్టి వాళ్ళందరూ, అండ్ వీళ్ళంతా కలిసి భగవంతుని అనుసరించారు ముఖ్యంగా. సో అప్పుడు వాళ్ళు విజయాన్ని సాధించగలిగారు. సో మనిషిలో చేయగలిగిన వాళ్ళు ఉంటారు, ఆలోచించగలిగిన వాళ్ళు ఉంటారు. అయితే మనం ఏం చేయొచ్చు అంటే, ఎవడైతే మంచి చెప్పగలడో, ఎవడైతే మంచిగా ఒక సలహా ఇవ్వగలడో, చేయగలిగిన వాడు వాడిని అనుసరించినట్లయితే ఒక మంచి కార్యం జరగడానికి ఆస్కారం ఉంటుంది.
4: స్వామి అన్ని పాజిటివ్ థింకింగ్. మోడర్న్ మ్యాన్ నీడ్స్ పాజిటివ్ థింకింగ్, స్పిరిచువల్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్. మనుషులు ఇవాళ రేపు మనుషుల్లో నెగటివ్ థింకింగ్ ఎక్కువ, నెగటివ్ ఫీలింగ్స్ ఎక్కువ. స్వామి ఎప్పుడు పాజిటివ్ గా చెప్పేవారు. ఎలా చెప్పేవారు, మనిషిలో ఎప్పుడు స్వామి నీలో ఉన్న పాసిబిలిటీస్, నువ్వేమి చేయగలవు అని విప్పి చెప్పేవారు. యూ కెన్ డూ లాట్ మెనీ థింగ్స్. ఎవరో స్వామి ఇంటర్వ్యూ అండి, ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ ఆర్ ఇట్ ఈస్ వెరీ స్మాల్, యు ఆర్ సో బిగ్ అన్నారు. సో ఆ విధంగా స్వామి ఫిలాసఫీ కూడా ఇంక్లూజివ్,
0: ఆల్ ఇంక్లూజివ్,
4: ఆల్ ఇంక్లూజివ్ ఫిలాసఫీ. నేతి నేతి నేతి అంటారు శాస్త్రాల్లో. నేతి అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది బ్రహ్మన్ కాదు, ఇది బ్రహ్మన్ కాదు, ఇది బ్రహ్మన్ కాదు అని అలవాడుతుంటారు. స్వామి నేతి నేతి నేతి కన్నారేమిటి, ఇది ఒక్కటే బ్రహ్మన్ కాదు,
0: ఇదే కాదు,
4: ఇదే కాదు, ఇది కాదు నుంచి ఇదే కాదు కొంచెం జస్ట్ ట్విస్ట్ ఇచ్చారు. అంటే ఇది బ్రహ్మనే, అది బ్రహ్మనే, అన్ని బ్రహ్మన్, సర్వం బ్రహ్మమే.
0: మన ఆలోచన విధానంలో అది ఉంటుందన్నమాట,
4: అది ఉంటుంది.
0: స్వామి బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తారు కదా, ఒకడు గాడ్ ఈస్ నో వేర్ అంటే స్వామి అలా కాదు, మీరు చెప్పవలసింది గాడ్ ఈస్ నౌ హియర్ అని చెప్పి స్వామి విడగొట్టి, ఆ విధంగా మనం ఆలోచన మనం పెంపొందించాలి.
4: లవ్ ఆల్ సర్వ్ ఆల్ అన్నారు ఆయన. సర్వ్ ఆల్ లవ్ ఆల్ ఎందుకు అనలేదు, మనం చేస్తున్నది సర్వ్ ఆల్ లవ్ ఆల్. సమితి ఏదైనా ప్రోగ్రామ్ ఇచ్చింది, మనం చేసిస్తున్నాం, సర్వ్ ఆల్ అయిపోయింది, లవ్ ఆల్ లేదు. మీకు సేవ చేసే ప్రేరణ ముందు రావాలి,
3: అది ప్రేమ నుంచి వస్తుంది,
4: అది ప్రేమ నుంచి వస్తుంది. ప్రేమ లేని సేవ సేవ కాదు. సో ఫస్ట్ హీ సెడ్ లవ్ ఆల్ దెన్ సర్వ్ ఆల్. మళ్ళీ లవ్ ఆల్ అన్నారు. లవ్ ఆల్ అనగానే ఆల్ ఈజ్ ఎ వెరీ బిగ్ థింగ్. ఐ లవ్ మై ఫ్రెండ్, ఐ లవ్ మై సన్, దట్ ఈస్ నాట్ ది థింగ్. యూ లవ్ ఆల్, యూ లవ్ ఆల్ యానిమేట్, ఇన్యానిమేట్ animals, birds, human beings, your so called your enemies, friends, you love all, and that love should be no season for love, no reason for love. ivalla naaku avasaram undi, I love, na avasaram teeripoyindi, I don't love. That is seasonal. Reason with a condition, if you do it I love, if you don't do it I don't love.
0: The business.
4: Business. ఈ రెండు కాకుండా అందరినీ ప్రేమించు, ఇది ఒకటి చేయడానికి ఓ జీవితం పట్టిస్తుంది, లవ్ ఆల్ ఫీలింగ్ రావడానికి. దెన్ హీ సెడ్ సర్వ్ ఆల్. సర్వ్ ఆల్ అంటే ఉన్నవాడికి సేవ చేయి, లేనివాడికి సేవ చేయి. స్వామి మిషన్ స్టేట్మెంట్ ఏమిటన్నారు, ఎవరికి ఏది అవసరం అది తీర్చడానికి నేను వచ్చాను. హీ డిడ్ంట్ సే కేవలం పేదలకి, కేవలం డబ్బు లేని వాళ్ళకి సేవ చేయడానికి నేను, ఎవరికి ఏది హూఎవర్ ల్యాక్స్ ఎనీథింగ్. ఇప్పుడు బాగా డబ్బు ఉన్నవాడు కూడా శాంతి లేదు,
0: వాడికి శాంతి లేదు,
4: నేను వాడికి శాంతి అందించడానికి వచ్చాను. ఒకడికి ఇల్లు లేదు, ఐ వాంటెడ్ టు గివ్ హిమ్ ఏ హౌస్. ఒకడికి బట్ట లేదు, నేను బట్ట ఇవ్వడానికి వచ్చాను. సో ఎవరికి ఏది అవసరం అది తీర్చేదే సేవ. సో ఈ బ్రాడెండ్ ది సేవా కాన్సెప్ట్, మనం సేవ అనుకుంటే లేని వాడికి ఏమైనా హెల్ప్ చేయడమే సేవ అనుకుంటాం.
0: వాళ్ళకి ఏం కావాలో అది అర్థం చేసుకుని వాళ్ళకి ఇవ్వడం అనేది అసలైన సేవ,
4: అసలైన సేవ. సో స్వామిది ప్రతి స్టేట్మెంట్ ఇట్ టేక్స్ యూ టువర్డ్ స్పిరిచువాలిటీ అండ్ యూ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ మీరు చేయగలరు బీయింగ్ మోడర్న్, లివింగ్ ఇన్ ద మోడర్న్ సొసైటీ. లివింగ్ ఇన్ ద మోడర్న్ సొసైటీ యూ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్.
3: అందుకే సేవ ఎంత ముఖ్యమైనదంటే అదే అనిపిస్తుంది. స్వామి ఒకప్పుడు ధ్యానం, జపం, ఈ సాధనలన్నీ భక్తులు చేస్తున్నప్పుడు ఒక భక్తుడు అంటాడు, స్వామి మీరు భగవంతుడు, భక్తులకి ధ్యానం ఇవన్నీ చేసి మిమ్మల్ని చేరుకునే మార్గం చూపించకుండా ఈ సేవ అని చెప్పేసి ఇది క్లీన్ చేయండి, వాళ్ళకి సేవ చేయండి, వీళ్ళకి అన్నదానం చేయండి, ఇదంటే ఏంటంటే, అది తర్వాత ఆలోచిస్తే స్వామి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, నువ్వు జపం చేసినా ధ్యానం చేసినా చివరికి సాధించాల్సింది ఏంటంటే ఆ భగవంతుని పైన ఏకాగ్రత, ఆ ప్రేమ అనే దాన్ని మనం పొందాలి. దాన్ని నువ్వు సేవ ద్వారా అతి సులభంగా నేటి ఆధునిక కాలంలో సులువుగా పొందవచ్చని స్వామి చెప్తారు. అది మీరు చెప్తున్నట్లు ఫస్ట్ ప్రేమ ఎందుకన్నారంటే, ఆ ప్రేమించడం అనేది ఉంటేనే ఆ సేవకి ఒక అర్థం, అంతరార్థం అన్ని కలిసి వస్తాయి. ఊరికే లేదు నా దగ్గర ఈరోజు నేను తిన్న దాంట్లో మిగిలిపోయింది, సో అది ఊరికే పడేందుకు ఎవరికో ఇచ్చేస్తాను అంటే కాదు. ఎవడైతే ఆకలితో ఉంటాడో వాడికి సేవ చేయాలి, అంటే అర్థ ఎలిజిబిలిటీ చూసి చేయాలి. అదంతా ఎంతో అంటే మనం ఆలోచించినా ఆలోచించకపోయినా తెలియకుండా చాలా అంతరార్థం ఉంది ఆ సేవలో. అందుకే స్వామి ఈ కలియుగంలో నామస్మరణతో పాటు సేవ మార్గాన్ని కూడా చూపించారు. చాలా ముఖ్యమైనది అని అంటే
4: ఎంత చేసేవో అది ముఖ్యం కాదు, ఎలాగ చేసేవో ముఖ్యం, ఎంతమంది దానివల్ల ఉపకారం పొందారు అది ముఖ్యం కాదు,
3: ముఖ్యం కాదు
4: ఏ భావంతో నువ్వు చేసేవో అది. ఎందుకంటే తిండి లేనివాడికి తిండి నువ్వు పెట్టడం లేదు, తిండి లేనివాడికి తిండి నేను పెడుతున్నాను. నువ్వు 365 రోజుల్లో ఒక రోజు భోజనం పెడతావు, 365 మిగతా రోజులు ఎవరు చూస్తున్నారు వాడి సంగతి? నేను చూస్తున్నాను. సో నీకు అవకాశం, సేవ ఇస్ అన్ ఆపర్చునిటీ. ఇంకో మనిషిని అర్థం చేసుకుందుకు, ఇంకో మనిషి తాలకు బాధకి ఎంపతి అంటే నేను దానికి సమానంగా నేను అది ఫీల్ అవ్వడానికి, ఆ కష్టం నేను అనుభవించడానికి సేవ ఇస్ అన్ ఆపర్చునిటీ. నువ్వు ఇచ్చినప్పుడు అనుకోకు నేను ఇచ్చాను కనుక వాడు తిన్నాడు లేకపోతే తినలేకపోయింది. 365 డేస్ ఓ రెండు రాళ్ల మధ్యన ఉన్న ఫ్రాగ్ కప్ప, దాని తిండి గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? నేను ఆలోచిస్తున్నాను, నేను పెడుతున్నాను దాని భోజనం. సో నెవర్ బీ ప్రౌడ్ దట్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ గ్రేట్. నీకు అద ఇచ్చిన అవకాశం దానికి కంప్లీట్ గా నువ్వు వాడుకో, నువ్వు బాగుపడతావు. అల్టిమేట్లీ మనం ఏది చేస్తున్నావు అది ఫర్ అవర్ ట్రాన్స్ఫర్మేషన్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది వరల్డ్ స్వామి పని, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అవర్ సెల్స్ మన పని. ఒకప్పుడు ఎప్పుడో ఎవరో స్వామికి అడిగారు, స్వామి అల్లకల్లోలంగా ఉంది ప్రపంచం ఎలా బాగుపడుతుంది? స్వామి అన్నారు, దాని సంగతి నాకు వదిలి, నువ్వు ఎలా బాగుపడతావు,
0: నువ్వు మార్చుకోవాలి, నువ్వు మార్చుకోవాలి.
4: సో హీ ఆల్వేస్ సేస్ దాట్. అండ్ మనం బాగుపడడం అనేది సేవా మార్గంలోనే బాగుపడతాం. స్వామి చెప్పారు మీరు పూజలు చేస్తారు, పునస్కారాలు చేస్తారు, భజనలు పాడతారు, ఎవరి కోసం? దానివల్ల మీకు మోక్షం వస్తుందా? దానివల్ల రాదు. ఇది సమయానికి సరిగ్గా వాడుకోవడం. భజనలో గంట కూర్చున్నావంటే ఎవరి గురించో చెడు మాట్లాడకుండా, ఎవరికి హాని చేయకుండా నువ్వు కూర్చున్న భజనలో పాడు పాడు. బట్ అల్టిమేట్లీ నీలో సంస్కారం వస్తుంది ఎప్పుడైతే నువ్వు ఫీల్ అవుతావు నాలో సంస్కారం కావాలి, ఐ నీడ్ రిఫార్మేషన్, ఐ నీడ్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ ఇది నేను నాలో ఫీల్ అవ్వకపోతే నాలో ట్రాన్స్ఫర్మేషన్
0: రాదు.
4: నేను అదే అనుకోవటం లేదు, నేను అనుకున్నాను ది వరల్డ్ నీడ్స్ ట్రాన్స్ఫర్మేషన్. థింక్ దట్ యూ ఫస్ట్ నీడ్ ట్రాన్స్ఫర్మేషన్. అదే స్పిరిచువల్ హంగర్, నీలో ఆధ్యాత్మిక క్షుధ హంగర్ లేకపోతే యూ కెనాట్ డెవలప్.
3: అందుకే సత్యసాయి సేవా సంస్థల్లో అంటే మనం ఆధునిక కాలంలో ఈ సాధన గురించి మాట్లాడుకుంటున్నాం, సేవలానే స్వామి కూడా దశ నియమాలని అందరికీ చెప్పారు స్వామి. అంటే ప్రతి భక్తుడు, ప్రతి డివోటి ఇవి అనుసరించాలని, వాటి గురించి కాస్త చెప్తారా?
4: స్వామి రెండు చెప్పారు, 9-point కోడ్ ఆఫ్ కాండక్ట్ చెప్పారు. అది ప్రతి వ్యక్తి తన వ్యక్తిగత జీవితంలో అవి అలవాటు చేసుకోవచ్చు. దట్ ఈస్ ఫర్ ఇండివిజువల్ ఎవ్రీడే ప్రేయర్, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ప్రేయర్, ఇంకా ఏవైతే ఉన్నాయో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అట్ అన్ ఇండివిజువల్ లెవెల్ అది ప్రాక్టీస్ చేయాలి. ఇంకోటి స్వామి చెప్పారు 10-fold పాత్ టు డివినిటీ. దట్ ఈజ్ నీకు నీ సమాజానికి ఉన్న సంబంధం. అందులో నువ్వు ఎలా ప్రవర్తించాలి? నీ దేశానికి ప్రేమించు, ఇతర దేశాలను కూడా ప్రేమించు, ఎవరికి లంచం ఇవ్వకు, ఎవరి దగ్గర నుంచి లంచం పుచ్చుకో. ఇదంతా సోషల్ రిలేషన్షిప్ అని చెప్పారు. దైవ ప్రీతి, పాప భీతి ఉంచుకో, సంఘనీతి ఉంచుకో. సో టెన్ ఫోల్డ్ పాత్ ఆఫ్ డివినిటీ రిలేట్స్ టు నాకు, నేను ఉంటున్న సమాజానికి ఎటువంటి సంబంధం ఉండాలి. వ్యక్తి జీవితంలో 9 పాయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ పెట్టారు. ఈ 9 పాయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో కొన్ని ఇండివిజువల్ సాధన, కొంత ఫ్యామిలీ సాధన, కొంత కమ్యూనిటీ సాధన. ఫ్యామిలీ సాధన ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవాళ రేపు రోజుల్లో ఫ్యామిలీ ఈజ్ ఎ డివైడెడ్ ఫ్యామిలీ. జస్ట్ రాత్రి అయిపోయింది, మనం పడుకోవడానికి ఇంటికి వస్తున్నాం. అదర్వైజ్ ఫ్యామిలీలో అంటే ప్రేమ లేదు, ఎవరు ఎవరితో మాట్లాడడానికి టైం లేదు. ఒకటి ఇంగ్లీష్లో అంటారు, ఏ ఫ్యామిలీ దట్ డైన్స్ టుగెదర్ స్టేస్ టుగెదర్. అందరూ కలిసి భోజనం చేసే ఫ్యామిలీలో టుగెదర్నెస్ ఉంటుందని. ఇవాళ రేపు ఏ ఇంట్లో అందరూ కలిసి భోజనం చేసే అవకాశం లేదు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ టైంలో వచ్చి భోజనం చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఫ్యామిలీలో అందరూ భగవంతుడిని నమ్మాలి, ఫ్యామిలీలో అందరూ స్వామిని నమ్మాలి. ఫ్యామిలీలో మన కులదేవత మనం అనుకోవాలి. ఇప్పుడు మీరు చాలా కేసెస్ లో చూస్తారు, ది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ స్వామిని నమ్ముతూ ఉంటారు, ప్రశాంతి వస్తుంటారు, సేవ చేస్తుంటారు, రెస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్స్ కి అది పర్కులేట్ అవ్వటం లేదు. ఆ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆయన లైఫ్ స్పాన్ అయిపోయిపోయాక ఆ ఇంట్లో భగవంతుడు స్వామి ఫోటో ఉండటం లేదు. సో ది ఎంటైర్ ఫ్యామిలీ షుడ్ బి డెడికేటెడ్ టు భగవాన్. అది మనం చూసుకోవాలి. సో బట్ ఎట్ ది సేమ్ టైం భగవాన్ ఏమి కొత్త కల్ట్ తేలేదు. ఇది నేరో ఫీలింగ్ కాదు. కానీ భగవంతుడు స్వామిలో ఉన్నది గ్రేటెస్ట్ థింగ్ ఈజ్, ఇవాళ రోజులో ఈ మోడర్న్ సొసైటీలో మనం ఏ విధంగా బ్రతకాలో స్వామి చక్కగా చెప్పారు. అండ్ స్వామీస్ మెసేజ్ ఈజ్ యూనివర్సల్. ప్రతి ఒక్కడికి అది అవసరం. మనం సత్యసాయి సంస్థలో ఉన్నామని కేవలం మనలోనే అది లిమిటెడ్ అయిపోవడం కాదు. ఎవ్రీ మ్యాన్ ఎవ్రీవేర్ షుడ్ నో వాట్ ఈస్ స్వామీస్ మెసేజ్. దట్ ఓన్లీ కెన్ సేవ్ ది వరల్డ్. అండ్ అది ఫ్యామిలీ దానికి ఎగ్జాంపుల్ అవుతుంది. స్వామి ఈ ఆర్గనైజేషన్ మనకు ఫ్యామిలీ ప్యాక్. ఇట్ ఇస్ ఎ ఫ్యామిలీ ప్యాక్. నేను సమితిలో పనిచేస్తాను, నా వైఫ్ మహిళా విభాగంలో పనిచేస్తుంది, నా కాలేజ్ గోయింగ్ చైల్డ్ హీ విల్ బీ ఇన్ ద యూత్ వింగ్, నా ఇంకో కిడ్ ఉన్నాడు వాడు బాల్ వికాస్ వెళ్తాడు. సో ది ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సత్యసాయి వర్క్. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, ప్రతి ఒక్కడికి అది అవసరం. మనం సత్యసాయి సంస్థలో ఉన్నామని కేవలం మనలోనే అది లిమిటెడ్ అయిపోవడం కాదు. ఎవ్రీ మ్యాన్ ఎవ్రీవేర్ షుడ్ నో వాట్ ఈస్ స్వామీస్ మెసేజ్. దాట్ ఓన్లీ కెన్ సేవ్ ది

0: వైఫ్ బోత్ వాళ్ళు సత్యసాయి ఆర్గనైజేషన్ లో యాక్టివ్ గా ఉంటే అడ్జస్ట్మెంట్ బాగా ఉంటుంది. అడ్జస్ట్మెంట్ బాగా ఉంటుంది. వైఫ్ భజనకు వెళ్తున్నానంటే హస్బెండ్ కోఆపరేట్ చేస్తాడు, లేకపోతే హస్బెండ్ అని భజన వదిలి ముందు నాకు టిఫిన్ చేసి పెట్టు. సో దేర్ ఈజ్ ప్రాపర్ అండర్స్టాండింగ్. స్వామి ఏమంటున్నారు, హస్బెండ్ అండ్ వైఫ్ ఎలా ఉండాలంటే ఫస్ట్ అండర్స్టాండింగ్ దెన్ అడ్జస్ట్మెంట్. ఇవాళ రేపు హస్బెండ్ అండ్ వైఫ్ ఎలా ఉంటున్నారు, ఫస్ట్ అడ్జస్ట్మెంట్ దెన్ అండర్స్టాండింగ్. లైఫ్ అంతా అడ్జస్ట్మెంట్ అయిపోతుంది, అండర్స్టాండింగ్ ఎప్పటికీ పెరగటం. సో స్వామి, ఫ్యామిలీ పార్టిసిపేషన్ వన్స్ ఇన్ ఏ వీక్ ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ షుడ్ సిట్ అండ్ ప్రే
1: భజన్
0: భజన్. అయితే అది ఎప్పుడవుతుంది, నాకు ఆఫీస్ ఉంది, నా పిల్లాడికి వర్కింగ్ అవర్స్ ఇలాగా. దానికి స్వామి ఈజ్ వెరీ ఫ్లెక్సిబుల్. మీరు పొద్దున్నే చేయాలి, ఈవినింగే చేయాలి అని
2: ఎప్పుడంటే అప్పుడు,
0: ఎప్పుడంటే అప్పుడు. ఇఫ్ ఎట్ నైట్ ఎట్ 10 o'clock ఇఫ్ యూఆర్ ఆల్ ప్రెజెంట్ ఇన్ ది హౌస్, ప్రే అట్ దట్ టైం. ప్రే అండ్ ప్రే టుగెదర్, స్టే టుగెదర్. సో ఆ టుగెదర్నెస్ యూనిటీ అన్నది ముందు ఫ్యామిలీ నుంచి రావాలి. సో ఇండివిజువల్ సాధన, ఫ్యామిలీ సాధన, కమ్యూనిటీ సాధన, దీస్ త్రీ ఆర్ నెసెసరీ ఫర్ ది మోడర్న్ మ్యాన్. మనం మళ్లీ తిరిగి వద్దాం మన సబ్జెక్ట్ కి. దీస్ త్రీ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ది మోడర్న్ మ్యాన్. ఈ ప్రపంచంలో స్వామి చేసినట్టుగా మనం బ్రతకాలంటే 9-point కోడ్ ఆఫ్ కాండక్ట్ మనం అబ్జర్వ్ చేయాలి, అండ్ 10-fold పాత్ ఆఫ్ డివినిటీ. సమాజంలో మనం సరిగ్గా బ్రతకాలంటే దానికి ఫాలో అవ్వాలి. దెన్ వీ విల్ బీ హ్యాపీ అండ్ ది సొసైటీ విల్ బీ హ్యాపీ, ఎవ్రీబడి విల్ బీ హ్యాపీ, స్వామి విల్ బీ హ్యాపీ.
1: అదే పెద్ద ఆధ్యాత్మిక సాధన.
2: మరి ఇంతటి అద్భుతమైన టాపిక్ మీద మనందరం ఈరోజు జగన్నాథ్ ప్రసాద్ గారి సలహాలతో, స్వామి ఇచ్చిన సూచనలతో మనం ఈనాడు మంచి చర్చను నిర్వహించుకున్నాం. ఈ అవకాశం ఇచ్చిన స్వామికి మనఃపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ జగన్నాథ్ ప్రసాద్ గారికి మా శ్రోతలందరి తరఫున, రేడియో సాయి బృందం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సాయిరాం.
0: సాయిరాం.
2: ఇంతవరకు మీరు యువత కార్యక్రమంలో భాగంగా ఆధునిక యుగంలో ఆధ్యాత్మికత అంశంపై చర్చను విన్నారు. చర్చలో పాల్గొన్నవారు ఒరిస్సా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జగన్నాథ్ ప్రసాద్ గారు, శ్రీ సాయి ప్రసాద్, శ్రీ గణేష్. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. శ్రీ సాయి సచ్చరిత్ర పుస్తక పఠన కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన భాగంలో ఈశావాస్య భావార్థ బోధనం అను 20వ అధ్యాయాన్ని శ్రోతలు వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి కల్పనా వల్లూరి.

శ్రీ సాయి సచ్చరిత్ర అధ్యాయం 20 ఈశావాస్య ఉపనిషత్ సారం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయై నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఓం నమో శ్రీ సద్గురు మానస సరోవర ప్రసాదవాక్య ముక్తాకర అనన్య భక్త మరాళ నికర. ఓ సద్గురు, నువ్వు మానస సరోవరానివి, మాటలనే ముత్యాలను నువ్వు ప్రసాదిస్తావు. అనన్యభక్తులనే హంసలు నీ చరణాల్లో ఆశ్రయం పొందుతాయి. నువ్వు మహా ఉదారుడవు. నిన్ను సదా ఆశ్రయించేవారిని నీ అనుగ్రహమనే ముత్యాలతో పోషిస్తావు. వారిని స్వాత్మస్థితులను చేస్తావు. అలా వారిని జన్మమరణ చక్రం నుండి విముక్తులను చేస్తావు. ఈ సాయి ఎంత అద్భుతమైనవాడో! ముక్తులైన సిద్ధులకు ఇతను ఆశ్రయం. అతన్ని దర్శిస్తే చాలు, సంసార శ్రమ నశిస్తుంది. అతని సమీపంలో ఉంటే చాలు, భవభ్రమ దూరమవుతుంది. మూలతః సాయి నిరాకారుడు, భక్తుల కోసం సాకారుడయ్యాడు. మాయానటిని స్వీకరించి మంచి కుశల నటుని మాదిరిగా తన పాత్రను చక్కగా పోషిస్తున్నాడు. ఇలాంటివాడు సాయి. ఈ సాయిని మనమిప్పుడు ధ్యానించుదాం. ఒక్క క్షణం మనం షిరిడీకి వెళ్దాం. అక్కడ మధ్యాహ్న హారతి తరువాత ఏమవుతుందో జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. మధ్యాహ్న హారతి అయిపోయిన తరువాత మహారాజ్ మసీదు అంచుగోడ వద్దకు వస్తాడు. ఎంతో కృపాదృష్టితో భక్తులకు ఊది పంచేవాడు. అతని ప్రియభక్తులు కూడా అతని చరణాలను కౌగులించుకునేవారు. తరువాత ఒక పక్కన నిలిచి బాబా ముఖాన్ని తదేకంగా చూసేవారు. ఊది వర్షంలో తడిసేవారు. భక్తుల నుదుటిన తన చేయి బొటన విరేలితో బాబా ఊదీని పెట్టేవాడు. గుప్పిళ్లతో ఊదీని భక్తుల దోసిళ్లలో పోసేవాడు. భక్తుల ఎడ బాబాకు ఎనలేని ప్రేమ ఉండేది. భాయి వెళ్ళు, భోజనం చేయి. అన్నా ఇంటికి వెళ్లి తృప్తిగా భోజనం చేయి. మీరంతా ఇళ్లకు వెళ్లండి, ఇంక భోజనాలు చెయ్యండి అని బాబా అందరికీ చెప్పేవాడు. షిరిడీలో ఆయా సమయాల్లో ఆయా ప్రదేశాల్లో జరిగే సుఖమయ సంఘటనల్ని ఇప్పుడు అనుభవించేందుకు సాధ్యం కాకపోయినా మనసును ధ్యానమయం చేసి ఆ సంఘటనల్ని భోగించవచ్చు. కాబట్టి మనం మన చిత్తాన్ని ధ్యానమగ్నం చేద్దాం. బాబాను ఆపాదమస్తకం వరకు సర్వాంగ దర్శనం చేద్దాం. ప్రేమభక్తితో బాబాకు సాష్టాంగ దండ ప్రణామం చేద్దాం. ఇక మనం మన కథను ముందుకు కొనసాగిద్దాం. గత అధ్యాయం చివరిలో బాబా ఒక ఉపనిషత్తు మర్మాన్ని ఒక పనిమనిషి ద్వారా శ్రోతలకు తెలియజేశాడని చెప్పుకున్నాం. ఈశావాస్య భావార్థ అన్న పుస్తకాన్ని దాసగను రాయడం మొదలుపెట్టాడు. రాస్తూ ఉండగా అతనికి కొన్ని సంశయాలు కలిగాయి. వాటిని షిరిడీలోని తన సద్గురువు చరణ సన్నిధిలో పెట్టాడు. బాబా అతని సంశయాలన్నీ విన్నాడు. నువ్వు తిరిగి వెళ్లినప్పుడు కాకా ఇంట్లోని పనిమనిషి నీ సందేహాలను తీరుస్తుందిలే అని చెప్పాడు. ఈ మాటల నుండి మనం మరల మన కథలోకి పడదాం. శ్రోతలు సావధానంగా వినాలి. విని విషయాన్ని స్పష్టంగా గ్రహించాలి. సంస్కృతం తెలియని వారికి ఈశావాస్య ఉపనిషత్తును అర్థం చేయించాలన్న అభిప్రాయంతో దాసగణు ఈ రచనకు మొదలుపెట్టాడు. టీకా తాత్పర్యం ఇస్తూ భావాన్ని వివరిస్తున్నాడు. సులభమైన మరాఠీ భాషలో ఈశావాస్య భావార్థ బోధిని అన్న పేరుతో వ్యాఖ్యానిస్తున్నాడు. ఈ ఉపనిషత్తులో నిగూఢమైన అర్థం ఎంతో ఉంది. అతను ప్రతి పదానికి మరాఠీలో అర్థం ఇస్తూ వివరిస్తున్నాడు. కాని అతనికి ఆ ఉపనిషత్తు అంతరార్థం పూర్ణంగా అవగతం కావటం లేదు. అందుకే ఆ రచన అతనికి తృప్తి ఇవ్వలేకపోయింది. ఉపనిషత్తులు 4 వేదాల సారాంశంలో కూడిన జ్ఞాన నిధులు. వీటినే వేదాంతం అంటారు. ఇవి వేదాలకు చివరిలో ఉంటాయి. హరికృప లేనిదే ఈ ఉపనిషత్తుల అంతరార్థం అవగతం కాదు. చాలా శ్రమించాలి. నేను పండితుడిని, ఉపనిషత్తుల అర్థాన్ని నేను స్వయంగా అవగాహన చేసుకుంటాను అని అహంకరించి ఉపనిషత్తుల్ని ఎవరైనా వివరించడానికి పూనుకుంటే
అది అతనికి అసాధ్యమవుతుంది. కల్పాంతం వరకు ప్రయత్నించినా అతనికది సంభవం కాదు. గురువు అనుగ్రహం లేనిదే విఘ్నాలు తొలగవు, ఉపనిషత్తు మర్మం బయటపడదు, అడుగడుగునా ఇక్కట్లు ఎదురవుతాయి. కాని గురుపదాల్లో పరిపూర్ణ హృదయంతో శరణుచొచ్చిన వారికి ఇక్కట్లన్నీ తొలగిపోతాయి. ఉపనిషత్తుల ఆంతర్యం సహజంగానే బోధపడుతుంది. ఆత్మజ్ఞాన శాస్త్రం ఇలా ఉంటుంది, ఇది జన్మ మరణ ఉచ్ఛేదక శాస్త్రం. నిరభిమానులు నిస్సంగులు మాత్రమే ఉపనిషత్ వివేచన చెయ్యటానికి సత్పాత్రులు. మనం ఇలాంటి మహాత్ముల్ని ఆశ్రయిస్తే అప్పుడు క్షణంలో శృతి అర్థం బోధపడుతుంది, బుద్ధికి ఎదురయ్యే ప్రతిబంధకాలన్నీ తొలగిపోతాయి, ఉపనిషత్ గూఢార్థం విశదమవుతుంది. ఈశావాస్యాన్ని ప్రాకృత భాష మరాఠీలోకి అనువాదం చేస్తున్న దాసగణు ఇదే స్థితిలో ఉన్నాడు. అయితే సాయినాథుడు తన కృపను అనుగ్రహించాడు, దానితో అతని మార్గంలోని ఇబ్బందులన్నీ అవతరించిపోయాయి. అతనికున్న సంస్కృత జ్ఞానం అంతంత మాత్రమే. అయితే ఆచార్య విద్యారణ్యుడికి సాయిబాబాకు వందనం చేసి తన మరాఠీ ఓవీలను రచించటానికి పూనుకున్నాడు. ఓవి అనగా పద్యం. దాసగణువాణి దుగ్ధధారయే, బాబా కృప దానిలో పంచదార. శ్రోతలు క్షణమైనా ఆ మధుర రసాన్ని ఆస్వాదింతురుగాక. కాని ఇది భావార్థ బోధినికి కేవలం పరిచయం మాత్రమే. దీనిని విశిష్టతగా తెలుసుకోవాలంటే శ్రోతలు మూలాన్ని అధ్యయనం చెయ్యాల్సిందే సుమా. ఇక్కడ నా కథా ప్రయోజనం వేరే ఉంది, దాన్ని వినండి. తన భక్తుడు అధ్యయనం చేస్తున్న గ్రంథంలోని అర్థం కాని విషయాలను సాయిబాబా తానుగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా అతనికి ఎలా అర్థం చేయించాడో ఈ కథ ఇప్పుడు వినండి. ఈ కథను చెప్పటంలో నా ప్రధాన ఆశయం కూడా ఇదే. శ్రోతలకు సూక్ష్మంగా దానిని చెప్పాలి అనుకుంటున్నాను, కాబట్టి శ్రద్ధగా వినండి. దాసగణు పద్యాలలో వ్యాఖ్యానం రాశాడు, విద్వాంసులు కూడా దానిని మెచ్చుకున్నారు, అతని మనోవాంఛ నెరవేరింది. అయినా అతని మనస్సును ఒక్క సంశయం మాత్రం కలవరపెట్టసాగింది. పండితుల్ని ఆ ప్రశ్న అడిగాడు. పండితుల మధ్య తీవ్ర వాదోపవాదాలు చెలరేగాయి. అయినా ఎవరు కూడా తృప్తికరంగా సమాధానం చెప్పలేకపోయారు. ఈలోగా దాసగణు ఏదో పని నిమిత్తం షిరిడి వెళ్లటం జరిగింది. అక్కడ అనాయాసంగా అతని సందేహం ఆశ్చర్యంగా నివారణమైంది. అతను సాయి దర్శనానికి వెళ్లాడు. సాయికి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. బాబా పాదాలపైన తన శిరస్సు ఉంచాడు. అతని హృదయం శాంతించింది, ఆనందపూర్ణమైంది. సాధు మహాత్ముల కృపాదృష్టి, సాధు మహాత్ముల మధుర వాణి, సాధు మహాత్ముల ప్రసన్న వదనం, ఇవి భక్తులకు కళ్యాణప్రదాలు. సాధు మహాత్ములను దర్శించిన మాత్రంతో సర్వపాపాలు ప్రక్షాళనమైపోతాయి. అలాంటప్పుడు సదా ఆ మహాత్ముల సాన్నిధ్యంలో ఉండేవారి మహాపుణ్యం గురించి వేరే చెప్పాలా? ఆ గణు, ఇంత హఠాత్తుగా ఎక్కడినుంచి వస్తున్నావేమిటి? అంతా కుశలమేనా? సుఖంగా తృప్తిగా ఉన్నావా అని బాబా దాసగణువును అడిగారు. బాబా, నీ అనుగ్రహ సంరక్షణలో ఉన్నాను నేను. ఇంక నాకు అశాంతి ఎలా ఉంటుంది? నేను నిజంగా ఆనందంగా ఉన్నాను. కాని నీకు అన్నీ స్వయంగా తెలుసు, లాంఛనప్రాయంగా నువ్విలా అడుగుతూ ఉంటావు. నువ్వు నా కుశలం గుర్చి ఎందుకడుగుతున్నావో అది నాకు తెలుసు. నువ్వే నా చేత ఏదో మొదలుపెట్టిస్తావు. ఆ పని ఒక స్థాయికి వస్తుండగా నువ్వే మధ్యలో ఏదో విఘ్నం కల్పిస్తావు. ఇంక మేము ఎంత ప్రయత్నం చేసినా ఆ విఘ్నం తొలగనే తొలగదు అని దాసగణు అన్నాడు. అలా వారి మధ్య మాటలు సాగుతున్నాయి. దాసగణు బాబా కాళ్లను మర్దనా చేస్తున్నాడు. అప్పుడు నెమ్మదిగా అతను ఈశావాస్య భావార్థ బోధిని గుర్చి ఒక ప్రశ్న అడిగాడు. బాబా, నేను ఈశావాస్య భావార్థ బోధిని రచిస్తున్నాను. అయితే మధ్యలో నాకు అనేక సంశయాలు అపార్థాలు ఏర్పడుతున్నాయి. ఎందుకిలా జరుగుతోందో దయచేసి వివరించవా అని అడిగాడు. తరువాత అతను బాబాకు అంతా వివరించాడు. తనకు ఏర్పడిన సంశయాన్ని బాబా ముందు పెట్టాడు. బాబా, ఈ పుస్తక రచనలో నేను చేసిన ప్రయత్నమంతా వ్యర్థమైపోయింది. నా ఈశావాస్య కథంతా నీకు చక్కగా తెలుసు. నా ఈ సంశయం పూర్తిగా నివారణం కానిదే, ఈ పుస్తకపు విశిష్టత ఎవరికీ అర్థం కాదు అని చెప్పాడు దాసగణు.
సంతోషంగా ఉండు. అయినా దీనిలో ఏమంత పెద్ద కష్టం ఉందని, నువ్వు ఎక్కడి నుంచి ఇప్పుడు వచ్చావో అక్కడికి తిరిగి వెళ్లేప్పుడు కాకా ఇంట్లో ఆ పని మనిషి నీ సందేహాన్ని మొత్తం తీర్చేస్తుందిలే అని బాబా సమాధానమిచ్చారు. బాపూసాహెబ్ దీక్షిత్నే బాబా కాకా అంటారు. అతను బాబా ప్రియభక్తుల్లో ఒకడు. అతను మనోవాక్కాయాలతో నిత్యం గురుసేవా తత్పరుడై ఉంటాడు. ఈ అరిబాయి విల్లేపార్లే అనే గ్రామంలో ఉండేవాడు. ఈ ఊరు బొంబాయి నగరానికి కాస్త దూరంలోనే ఉంది. అతనికి అతని తల్లిదండ్రులు పెట్టిన పేరే హరి. జనం అతన్ని బావుసాహెబ్ అనేవారు. బాబా అతనికి ఒక కొత్త పేరు పెట్టారు, కాకా మహాజని, బడే కాకా అనేవారు బాబా. నానాసాహెబ్ నిమోర్కడికి వృద్ధ కాకా అని పిలిచేవారు. బావుసాహెబ్ను కుంటి కాకా అని, అప్పుడప్పుడు బాంబ్యా కాకా అని బాబా సంబోధించేవారు. శిశువుకు తల్లిదండ్రులు ఒక పేరు పెడతారు. జాతకంలో మరో పేరుంటుంది. కొందరతన్ని ముద్దు పేరుతో పిలుస్తారు. లోకౌరీతులే గమ్మత్తుగా ఉంటాయి. సాయి మహారాజ్ భక్తులను అలా రకరకాల పేర్లతో పిలిచేవాడు. ఎప్పుడు ఏ పేరుతో పిలుస్తాడో ఎవరికీ తెలిసేది కాదు. అయితే ఈ పేర్లే ప్రచారంలో ఉండేవి. భక్తులు కూడా వాటిని సంతోషంగా ప్రేమతో అంగీకరించేవారు. పైగా ఎంతో గౌరవంగా తలిచేవారు. అవేవో తమ విశేష శక్తి సామర్థ్యాలను తెలిపే బిరుదులు అనుకునేవారు. బాబా దీక్షిత్ను భిక్షు అనేవాడు. కొన్నిసార్లు కాకా అనేవారు. ఇలా షిరిడీలో దీక్షిత్ని అందరూ కాకా పేరుతోనే పిలవసాగారు. దాసగణు పరమచకితుడయ్యాడు. అందరికీ ఆ మాటలు అంతుపట్టలేదు. కాకా ఇంట్లోని పని మనిషి సంశయం తీరుస్తుందా అన్నదే వారికి విస్మయ కారణమైంది. ఆమె ఎలా తీరుస్తుంది? అయినా ఎంతైనా పని మనిషి పని మనిషే కదా. ఆమెకు చదువు సంధ్యా ఏం పాటి ఉంటాయేమిటి? ఆమెకి ఏ పాటి వివేక విజ్ఞానాలుంటాయి? ఇదంతా ఒక విలక్షణమైన లీల. శృతుల అంతరార్థాన్ని తెలుపటానికి ఎంత ప్రజ్ఞ కావాలి? ఈ పని మనిషి బుద్ధి వివేకం ఏం పాటి? మహారాజ్ బహుశా నవ్వులాటకి ఇలా అంటున్నాడేమో అనుకున్నారు చాలామంది. అందరూ దాదాపు ఇలాగే అనుకున్నారు. బాబా హాస్యం చేస్తున్నాడేమో. కాని దాసగణుకు మాత్రం ఈ హాస్యోక్తిలో కూడా ఏదో విశేషం కనిపించింది. సాయి అన్న ఈ మాటలు విన్న జనానికి అవి పైకి మాత్రం తేలిక మాటలుగా కనిపించాయి. కాని దాసగణుకు అలా కనిపించలేదు. బహుశా ఆ మాటలు సత్యమే కావచ్చు. జనం ఆ మాటలను సాయి వినోదప్రాయంగా అన్నాడనే అనుకున్నారు. అయినా బాబాలీల ఏమిటో చూద్దాం అన్న ఆతృతతో ఎదురుచూడసాగారు. ఈ మాటలు దేనికి దారితీస్తాయో చూద్దాం అనుకున్నారు. ఈ మాటలను సాయి వినోదంగా అన్నాడో, మరెందుకన్నాడో, అది మనకనవసరం. బాబా మాటలు ఎప్పుడూ వ్యర్థం కావన్నవి మాత్రం పచ్చి నిజం. సాయి పలికే ప్రతి మాటలో ఎంతో విశిష్టత దాగి ఉంటుంది. బాబా పలికిన పలుకులు కేవలం శబ్దాలు కావు. అవి బ్రహ్మలిఖితాలు. అవి ఒక్కటి కూడా వ్యర్థం కావు. తగిన సమయంలో అవి తప్పక నిజమవుతాయి. ఇది దాసగణు దృఢ విశ్వాసం. ఇతరులు ఆ మాటలను ఎలా తీసుకున్నా పర్వాలేదు. మన విశ్వాసాన్ని బట్టి మనకు ఫలితం ఉంటుంది. ఆ విశ్వాసం మనం ఎక్కడ చేసుకున్నా సరే శ్రద్ధను బట్టి ఫలితం ఉంటుంది. శ్రద్ధకు తగిన శక్తి ఉంటుంది. హృదయంలో ప్రేమ వికసిస్తున్న కొద్దీ శుద్ధ జ్ఞానం కూడా వికసిస్తుంది. సాయి జ్ఞానుల్లోకెల్ల జ్ఞాని. అతని పలుకులు ఎప్పుడూ నిరర్ధకం కావు. భక్తుల వాంఛలను నెరవేరుస్తానని సాయి వాగ్దానం చేసి ఉన్నాడు. గురువచనాలు వ్యర్థం కావు. హృదయపూర్వకంగా ఈ కథను వినండి. భవక్లేశాలన్నీ నశిస్తాయి. మీరు పరమార్థ మార్గంలో ముందుకు సాగుతారు. దాసగణు పార్లేకు తిరిగి వచ్చాడు. కాకాసాహెబ్ దీక్షిత్ ఇంటికి వచ్చాడు. కాకా ఇంటి పని మనిషి తన సందేహాన్ని ఎలా తీరుస్తుందో అన్న ఆతృత అతనిలో ఉంది. మర్నాడు ఉదయం దాసగణు ఇంకా మంచంపైనే పడుకుని ఉన్నాడు. కాని మెలుకుతో ఉన్నాడు. ప్రాతకాలపు చల్లని వాయువు సుఖస్పర్శను అనుభవిస్తూ ఆనందిస్తున్నాడు. అప్పుడొక అద్భుతం జరిగింది. ఒక కుణాచి అమ్మాయి, అనగా కుణాచి కులపు అమ్మాయి, తన తీయని కంఠంతో మధురంగా ఏదో పాట పాడుకుంటోంది. ఆ పాట దాసు హృదయాన్ని ఆకర్షించింది.
దాసగణం ఆ పాట విన్నాడు. దాని మాధుర్యానికి, ఆ పాటలోని సాహిత్యానికి, దాని రాగ లయలకు అతని హృదయం ఆనందించింది. అతను ఆ పాటను అత్యంత శ్రద్ధగా జాగ్రత్తగా వినసాగాడు. ఆశ్చర్యానందాలతో అతను లేచాడు. ఆ పాటలోని అర్థం అతన్ని అధికంగా ఆకట్టుకుంది. మరింత ఏకాగ్రచిత్తంతో అతనా పాటని వినసాగాడు. ఆ పాట అతని మనసును ఎంతగానో అలరించింది. ఈ అమ్మాయి ఎవరి కూతురో? ఎంత మధురంగా పాడుతోంది, ఎంత రాగయుక్తంగా ఉంది ఈ పాట అనుకున్నాడు దాసగణు. అయితే వింత ఏమిటంటే, ఆ పాట అతనిలోని ఈశావాస్య సందేహాన్ని సమాధానపరిచింది. ఈ అమ్మాయేనన్నమాట ఆ పనిమనిషి. ఈ అమ్మాయిని ఒక్కసారి చూద్దాం. ఈ అమ్మాయి మొరటు కర్కశ నాలుక ద్వారా నేను శృతి అంతరార్థాన్ని తెలుసుకున్నాను గదా. దాసగణు ఆ అమ్మాయిని చూడ్డానికి బయటకొచ్చాడు. నిజమే, ఆ అమ్మాయి కుణాచి పిల్లే. ఆ పిల్ల అంట్ల పాత్రలు తోమి శుభ్రం చేస్తోంది. దీక్షిత్ ఇంట్లో నామ్యా అనే నౌకరున్నాడు. అతని చెల్లెలే ఈ అమ్మాయి అని దాసగణుకు తెలిసింది. అయితే ఈ పిల్లేనన్నమాట కాకా ఇంట్లో పనిమనిషి. నిజంగానే ఆ అమ్మాయి పాట ద్వారా అతని సందేహాలు తీరిపోయాయి. సాధు మహాత్ములకు అసాధ్యమేముంది? జ్ఞానేశ్వరుడు దున్నపోతుతో వేదాలను పలికించలేదా? ఆ అమ్మాయి పాట అంత బావుంది. ఆ పాట దాసగణువును ఎంతో తృప్తిపరిచింది. అప్పుడు బాబా పలుకుల్లోని విశిష్టత అందరికీ తెలిసింది. బాబా పలుకులు హాస్యంగా వినోదప్రాయంగా కనిపించినా అవి ఎంత సత్యం. ఆ అమ్మాయి ఆ పాట పాడుతున్నప్పుడు దాసగణు తన పూజ చేసుకుంటూ ఉన్నాడని కొందరంటారు. సరే, ఏది ఏమైనా మనం తెలుసుకోవలసిన సత్యం ఇంతే కదా. మహారాజ్ రకరకాలుగా తన భక్తులకు బోధ చేస్తుంటాడు. నువ్వున్న చోటనే ఉండు, అడగవలసిందేదో అక్కడుండే నన్నడుగు. అనవసరంగా నువ్వెందుకు కొండలు అరణ్యాల్లో పడి తిరుగుతావు? సమాధానం కోసం వెతుకుతావు? నీ జ్ఞాన పిపాసను నేను తీరుస్తాను కదా. ఈమాత్రం విశ్వాసం నీకు నాపైన లేదా? నేను అందరిలోనూ ఉన్నాను. నేను లేని చోటంటూ లేనేలేదు. నా భక్తుల ప్రీతి కోసం నేను వారికి ఎక్కడైనా ఏ రూపంలోనైనా ప్రత్యక్షమవుతుంటాను అని సాయిబాబా చెప్తుంటారు. ఆ అమ్మాయికి 8 ఏళ్లుంటాయి. చిరుగులు పడిపోయిన పాత చీరొకటి ఆ అమ్మాయి కట్టుకుంది. ఆ చినిగిన చీరలో ఉంటూ ఆ అమ్మాయి ఒక నారింజ రంగు చీర మహిమను తన తీయని పాటలో వర్ణిస్తోంది. ఆ అమ్మాయికి కడుపు నిండా తిండిదేవు, ఒంటి నిండా బట్టల్లేవు. అయినా ఆ అమ్మాయి ఎంత ఉల్లాసంతో, ఆనందంతో ఆ నారింజ రంగు చీర సౌందర్యాన్ని తలుచుకుంటూ, ఆ చీర తనది కాదు, తనకలాంటి చీర దొరికే అవకాశమూ లేదు, అది మరొకరి చీర, అయినా ఆ చీర సొగసుల్ని తలుచుకుంటూ ఆ అమ్మాయి ఎంతగా ఆనందిస్తోందో. ఆ అమ్మాయి దీనస్థితిని దాసగణు చూశాడు. అయినా అంత దైన్యంలో కూడా ఆ అమ్మాయి ఎంత తృప్తిగా, సంతోషంగా, ఆనందంగా ఉందో. దాసగణు హృదయం కదిలిపోయింది. మోరేశ్వర్ విశ్వనాథ్ ప్రధాన్తో, చూడు ఆ అమ్మాయిని, చినిగిపోయిన ఆ చీర ఆమె శరీరాన్ని పూర్తిగా కప్పలేకపోతోంది. ఆమెకో మంచి చీరనివ్వకూడదా? భగవంతుడు సంతోషిస్తాడు, నీకు పుణ్యం లభిస్తుంది. మోరేశ్వర్ది చాలా జాలిగుండె. దాసగణు అభ్యర్థన్ని అతనిలోని ఆ కరుణను క్రియాశీలం చేసింది. అంతే, అతను వెంటనే ఒక సుందరమైన చీర కొని తెచ్చాడు. దానిని ఆ అమ్మాయికి సంతోషంగా బహుకరించాడు. చౌకరకం మొరటు ధాన్యపు తిండి మాత్రమే తినేవారికి మిఠాయిలు లభిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో. ఆ చీరను ముట్టుకోగానే ఆ అమ్మాయికి అంతకు మించిన ఆనందమే కలిగింది. మరునాడు ఆ అమ్మాయి ఆ చక్కటి చీర ధరించి వచ్చింది. ఆ చీరలో ఆ పిల్ల ఎంతో చక్కగా ఉంది. ఆ చీరను ధరించి ఆ అమ్మాయి ఇంకెంతో ఆనందంతో అలా అలా తిరగసాగింది, ఎగరసాగింది, పాడసాగింది, నృత్యం చేయసాగింది. కనిపించిన వారందరికీ చేతులు పట్టి గిరగిరా తిరుగుతూ ఆనందంతో ధ్వనులు చేస్తూ ఉండిపోయింది. ఆ చీరంటే ఆమెకెంతో ప్రేమ ఏర్పడింది. ఆ చీరలో ఆమె ఇతర అమ్మాయిల కన్నా దివ్యంగా కనిపించింది. ఆ ఆనందం, ఆ ఉల్లాసం అంతా ఒక్కరోజే. మర్నాడు ఆ చీరని
ఆ అమ్మాయి విలువైన వస్త్రాల మధ్య భద్రపరుచుకుంది. మరల ఆ చిరుగుల పాదచీరనే కట్టుకునొచ్చింది. అయినా ఆ అమ్మాయి ముఖంలో ఎలాంటి దైన్యం కనిపించలేదు. ఆ అమ్మాయి ఆ చీరను కట్టుకోలేదు, దానిని భద్రంగా దాచిపెట్టింది. అయినా ఆ అమ్మాయిని చూస్తుంటే ఆ అమ్మాయి పూర్వపు పేదరికం పోయినట్లు దాసగనుకు అనిపించింది. అతని నూతన దృష్టికి ఆ అమ్మాయి ఇంక పేదరాలు కాదు అనిపించింది. ఆ అమ్మాయి తన కొత్త చీరని ఇంట్లో పెట్టేసొచ్చింది. మరల పాత చీరనే, చిరుగులున్న చీరనే కట్టుకునొచ్చింది. అయినా ఆ అమ్మాయి ముఖంలో ఎలాంటి విషాదం, దైన్యం, చింత లేవు. కొత్త చీర కావాలన్న కోరిక ఆమెలో ఇంక లేదు కదా. గచ్చంతరం లేక చినుగుల దుస్తులు ధరించటం ఒకటి, మంచి దుస్తులు ధరించగలిగి ఉండి కూడా ఆ చిరుగుల దుస్తుల్నే ధరించటం మరొకటి. మొదటి దశలో దైన్యం, కోరికలు ఉంటాయి. రెండో దశలో దైన్యం, కోరికలు ఉండవు, సంతృప్తి, శాంతి ఉంటాయి. దీనినే గౌరవంగా పేదరికాన్ని స్వీకరించటం అంటారు. సుఖ దుఃఖాలన్నీ కూడా కేవలం మానసిక భావనలే కదా. ఇదే దాసగుణును బాధిస్తున్న అసలు సమస్య. ఇలా అతని సమస్యకు స్పష్టమైన సమాధానం లభించింది. అతని సంశయాలు నివృత్తమయ్యాయి. ఈశావాస్య మంత్రాలు, వాటి అంతరార్థం, వాటి విశిష్టత విస్పష్టమైంది. ఈ జగత్తంతా ఈశ్వరుడితో వ్యాప్తమై ఉన్నప్పుడు ఈశ్వరుడు లేని చోటును ఎవరైనా ఊహించగలరా? అది పూర్ణం, ఇది పూర్ణం. పూర్ణం నుండే పూర్ణం వస్తుంది. పూర్ణం నుండి పూర్ణాన్ని తీసివేస్తే చివరికి పూర్ణమే మిగులుతుంది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఆ అమ్మాయి పేదతనంలో ఒక దివ్యత్వముంది. ఆ చిరుగుల పాత చీరలో కూడా ఆ దివ్యత్వం ఉంది. దాత, ధ్యేయం, దానం అన్నీ కూడా ఆ దివ్యాంశంతో నిండి ఉన్నవే, ఈశ్వరమయమే. నేను నాది అన్న భావం నుండి బయటపడు. అహంభావం లేకుండా కర్మలు చెయ్యి. త్యాగపూర్వకంగా భోగాలను భోగించు. ఇతరుల సొమ్మును, సంపదల్ని అభిలషించకు. బాబా పలుకుల ఆంతరిక శక్తి ఇలాంటిది. దీనిని చాలామంది స్వయంగా అనుభవించి ఉన్నారు. జీవితాంతం సాయి షిరిడీని వదిలి ఎక్కడికీ వెళ్లలేదు. అయినా తన భక్తుల కథను అన్ని చోట్ల ఎక్కడైనా ప్రత్యక్షమయ్యేవాడు. వారు గుంపుల మధ్యలో ఉన్నా సరే, ఏకాంతంలో, అరణ్యాల్లో ఎక్కడో ఉన్నా సరే, కొందరికి మశ్చీంద్రగఢ్లో సాయి దర్శనమిచ్చాడు. కొందరికి కొల్హాపూర్, షోలాపూర్, రామేశ్వరం లాంటి నగరాల్లో ప్రత్యక్షమయ్యాడు. సాయి సంకల్పమాత్రంతో క్షణంలో వ్యక్తమవుతాడు. కొందరికి బాబాగానే కనిపించాడు. కొందరికి దినంలో, కొందరికి రాత్రిలో దర్శనమిచ్చాడు. మెలకువలో కొందరికి, స్వప్నంలో కొందరికి ప్రత్యక్షమయ్యాడు. ఇలా వారి వారి కోరికల ప్రకారం వారికి సాయి దర్శనమిచ్చాడు. ఇలాంటి అనుభవాలు అనేకానేకం. ఎన్నని వర్ణించి చెప్పగలం? బాబా షిరిడీలోనే ఉంటున్నా అతను ఎక్కడికైనా వెళ్లేవాడు. ఎవరికీ తెలిసేదే కాదు. సరే, ఈ విషయమే తీసుకుందాం. ఈ అమ్మాయి ఎవరు? ఎవరికి సంబంధించిన పిల్ల? ఆ అమ్మాయి ఒక బీద పనిపిల్ల. ఆ పిల్ల అత్యంత సహజంగా నారింజ రంగు చీర పాట పాడింది. బాబా వద్ద సందేహం వ్యక్తం చేయడమేమిటి? దానికి ఈ పనిపిల్ల సమాధానం ఇవ్వడం ఏమిటి? ఆ పిల్ల కాకా ఇంట్లో ఉండడమేమిటి? ఈ ఏర్పాట్లన్నీ మాయాకార్యాలు కావంటారా? సరే, ఆ పనిపిల్ల అక్కడుంటుందని బాబాకు ముందుగానే ఎలా తెలిసింది? ఆ పిల్ల ఫలాని రోజున శృతి అర్థాన్ని విసదం చేసే పాట పాడుతుందని బాబా ఎలా గ్రహించాడు? కాని ఇవన్నీ జరిగాయి. అసత్యం ఏమీ కావు. దాసగడు నిజంగానే చాలా విస్మయం చెందాడు. అయితే అతని సందేహం మాత్రం నివృత్తమైంది. ఈశావాస్య అంతరార్థం విస్పష్టమైంది. శ్రోతలు విడ్డూరపడుతూ ఉండొచ్చు. ఈ ప్రణాళికలు, ఈ ఏర్పాట్లు, ఇవన్నీ అసలెందుకు? బాబా స్వయంగానే ఆ సంశయాన్ని నివారణ చేయొచ్చే, అప్పుడే అక్కడే చెప్పొచ్చే అని శ్రోతలు మదనపడుతూ ఉండొచ్చు. అవును, నిజమే. అప్పుడే అక్కడే బాబా చెప్పగలిగేవాడే. కాని ఈ సంఘటనలోని ఇంత గొప్ప విశిష్టత మనకెలా తెలిసేది? ఆ పేద పనిపిల్ల హృదయంలో కూడా ఈశ్వరుడు నివసించి ఉన్నాడు అన్న సత్యాన్ని ప్రదర్శించటమే బాబా ఆశయం. ఆత్మ యథార్థ స్వరూపాన్ని
పూర్ణంగా నిరూపించటమే అన్ని ఉపనిషత్తుల పరమాశయం. ఇదే మోక్ష ధర్మసారం. ఇదే భగవద్గీత ఇచ్చే ఉపదేశం. ప్రాణులన్నీ భిన్నం, కాని ఆత్మ మాత్రం అభిన్నం. ఆత్మ కర్తృత్వ భోక్తృత్వ విహీనం. అది అశుద్ధం కాదు. అది పాపపుణ్యాలకు అతీతం. అది కర్మాచరణ చెయ్యదు. నేను అగ్రవర్ణ బ్రాహ్మణుడను, ఇతరులు నాకన్నా హీనవర్ణస్థులు అన్న భేదజ్ఞానం ఉన్నంతవరకు మనిషి కర్మాచరణ చెయ్యక తప్పదు. నేను అశరీరుడను, సర్వత్రా ఏకము, నేను తప్ప మరేమీ లేదు, నేను సర్వవ్యాపకుడను అన్నది నిజమైన స్వరూప జ్ఞానం. జీవాత్మ పూర్ణ బ్రహ్మస్వరూపుడే, కాని ఆ స్థితి నుండి చ్యుతుడైనాడు. అతను మరల ఆ స్వస్వరూపాన్ని ప్రాప్తించాలి. అదే పరమధ్యేయం. శృతి స్మృతి వేదాంతాదుల పరమసిద్ధాంతం ఇదే. పరబ్రహ్మ స్థితి నుండి చ్యుతమైన జీవాత్మ మరల ఆ అచ్యుత బ్రహ్మత్వాన్ని పొందటమే పరమ పురుషార్థం. సర్వభూతాల్లో పరమాత్మ సమంగా ఉన్నాడన్న సత్యాన్ని మనసు గ్రహించనంతవరకు సర్వభూతాత్ముడైన హృషీకేశుడు జ్ఞానాన్ని ప్రకాశితం చెయ్యలేడు. విహిత కర్మలను ఆచరించటం ద్వారా చిత్తం శుద్ధమవుతుంది. చిత్తశుద్ధితో అభేద జ్ఞానం ఉదయిస్తుంది. శోకమోహాది ప్రలోభాలకు అతీతమైన ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది. అఖిల త్రైలోక్య చరాచరాలన్నింటినీ పరమేశ్వరుడైన ఈశ్వరుడు ఆచ్ఛాదించి ఉన్నాడు. అతను నిష్క్రియుడు, నిష్కళుడు, పరాత్పరుడు. అతను అశరీరుడు, నిత్య సత్యుడు. నామరూపాత్మకమైన ఈ విశ్వాన్నంతా బాహ్యాభ్యంతరాలలో ఆ పరమేశ్వరుడే వ్యాపించి ఉన్నాడు. నిజానికి ఆ పరమాత్మను నేనే, నిర్విశేషుడైన నేనే సర్వత్రా వ్యాపించి ఉన్నాను అని తెలుసుకోవటమే మోక్షం. మాయ కారణంగా నిర్వికార వస్తువు సాకారంగా గోచరిస్తుంది. కామయుక్తుడికే ఈ సంసారం ఉంటుంది. నిష్కాముడికి ఈ సంసారం సారరహితమైపోతుంది. కాబట్టి పంచభూతాత్మకం, జడచేతనయుక్తం అయిన ఈ జగత్తు అసారం అని సంశయరహితంగా తెలుసుకోవాలి. పరమాత్మ మాత్రమే ఏకం, అద్వితీయుడు. జగత్తు గూర్చిన ఈ వివేక జ్ఞానం మనసుకు నచ్చదు. కాబట్టి కనీసం ధన హిరణ్యాదుల లోభాన్నైనా త్యాగం చెయ్యాలి. ఇది కూడా నీకు సాధ్యం కాకపోతే నువ్విక కర్మలు చెయ్యటానికే అధికారివి అవుతావు. కాబట్టి ఆమరణాంతం శత సంవత్సరాలు కర్మలు చేస్తూనే ఉండు. ఈ కర్మలను కూడా స్వ ఆశ్రమోచితంగా చెయ్యాలి. శాస్త్ర ప్రకారం అగ్నిహోత్రాది కర్మలను అనుష్ఠించాలి. నీ చిత్తం శుద్ధి చెందే వరకు కర్మలను విధియుక్తంగా చేస్తుండాలి. చిత్తశుద్ధికి ఇది ఒక మార్గం. సర్వసంగ పరిత్యాగం మరొక మార్గం. ఈ రెండు మార్గాలను అనుసరించలేకపోతే ఇంక మిగిలి ఉండేది ఒక్కటే. ఈ జీవితంలో ప్రారబ్ధానుసారం వచ్చే సుఖదుఖాది కర్మలను భోగిస్తూ ఉండటమే. సద్గురువుకు ఎవరు దేనికి అధికారులో తెలుసు. అతను అందరికీ బ్రహ్మ విద్యను, ఉపనిషద్ విద్యను బోధించడు. అభేదవృత్తి చిత్తానికి ఏర్పడినంతకాలం ఉపనిషద్బోధ కేవలం శాబ్దికమే అవుతుంది. అయినా ఇలాంటి శాబ్దిక జ్ఞానాన్ని ఆర్జించటం కూడా అవసరమే. జిజ్ఞాసువులు మొదట్లో ఈ జ్ఞానాన్ని ఆర్జిస్తుంటారు. అందుకే బాబా దాసగణును వెనక్కి పంపించాడు. పనిపిల్ల శృతి అర్థాన్ని వివరిస్తుందని చెప్పాడు. ఒకవేళ బాబాయే సమాధానం చెప్పి ఉంటే ఈ సంఘటన అంతా జరిగే అవకాశం ఉండేదే కాదు. అతనికి ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అన్న జ్ఞానమే కలిగేది కాదు. కాకా పనిపిల్ల నిజానికి ఎవరు? నేనే ఆమె అన్న దానిని బాబా సూచించాడు. అలా ఈశావాస్య అంతరార్థాన్ని అతనికి వ్యక్తిగత అనుభవం ద్వారా యథార్థంగా బోధించాడు. దైవానుగ్రహం ఏమాత్రం లేకపోతే, సద్గురువు విశేషానుగ్రహం ఉండకపోతే అప్పుడు ఆత్మజ్ఞానం కోసం సిద్ధుల ఉపదేశం అవసరమవుతుంది. ఆత్మ ప్రతిపాదక శాస్త్రాలను మాత్రమే శ్రవణం చెయ్యాలి. నేనే సర్వవ్యాపకుడను, నేను తప్ప రెండవది ఏదీ లేదు అన్న సత్యాన్ని వక్కాణించే శాస్త్రాలనే శ్రవణం చెయ్యాలి. అలా ఆత్మతత్వాన్ని వివరంగా తెలుసుకున్న తరువాత నేను ఆత్మ ఒక్కటే అన్న అభేదానుసంధానం చేసేవారికి ఆత్మ ప్రసన్నమవుతుంది.
అలా నిరంతరం ఆత్మనిరూపణ చర్యలు చేస్తూ ఆత్మానుసంధానం చేస్తూ నిశ్చలంగా ఉంటే పరమాత్మ అతి చేరువ అవుతాడు. రాబోయే అధ్యాయంలోని కథల్లో వినాయక ఠాకూర్ మొదలైన వారి కథలు చెప్తాను. శ్రోతలు వాటిని సాదరంగా వినాలి. అలా వారికి పరమార్థ శ్రవణాసక్తి పెరుగుతుంది. వచ్చే అధ్యాయంలోని కథలు కూడా మధురంగా ఉంటాయి. వీటిని వింటే శ్రోతల మహాపురుష దర్శన జిజ్ఞాస శాంతిస్తుంది, భక్తుల కోరిక కూడా నెరవేరుతుంది. సూర్యుడు ఉదయించగానే అంధకారం నశిస్తుంది. ఈ కథా పీయూషం కూడా మాయను నష్టం చేసేస్తుంది. ఈ సాయిలీలలు అతర్క్యాలు. బాబా తప్ప మరెవ్వరూ వాటిని పరిపూర్ణంగా చెప్పగలరు? నేను అతనికి ఒక ఉపకరణాన్ని మాత్రమే. అతనే నన్ను మాట్లాడింపచేస్తున్నాడు. స్వస్తిశ్రీ సంతసజ్జన ప్రేరితం, భక్త హేమాత్ పంత విరచితం, శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రంలో ఈశావాస్య భావార్థ బోధనం అనే 20వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. హరిః ఓం తత్సత్.

ఇంతవరకు మీరు శ్రీ సాయే సచ్చరిత్ర పుస్తక పఠన కార్యక్రమంలో 20వ అధ్యాయంలో ఈశా ఉపనిషత్తుపై దాసగణు సందేహాలను బాబా తీర్చిన విధానాన్ని విన్నారు. వచ్చేవారం 21వ అధ్యాయాన్ని వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి కల్పనా వల్లూరి. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను సుస్వర నాదాలను విందాం.
1: అది ప్రాజ్య పీఠపురి మహారాజ్య భక్తిభావము కొలువుదీర్చు చిరత్న రత్నఖచిత భాసమాన కళ్యాణ సింహాసనము.
2: అది సభాసీన సకల బుధావతంశన కవీశాన విజ్ఞాన కాంతి మత్ప్రసన్న వీక్షణ స్నాపిత స్వర్ణపీఠి.
1: అది విశ్వాస కరకమల వీజ్యమాన చామర సమీర పులకిత భవన్నుదు శరీర భూషితంబు. అదే మా హృదయ సౌరభము.
2: ఎల్ల దశల భవదీయ సుందర దివ్య రూప నవ్య రోచిస్సు కురియించు రండు.
1: రండు మీ అదర సాంధ్య దరహాస ప్రభల మా హృదయపు మింటిలో మిలమిల చుక్కలై మెరవనేయ. మా జీవనాలను తాకు వెన్నెలై విను వీధులలో విరువనీయ.
2: రండు ఈ భక్తిగాన మధుర మందాకిని జరిని మా గాత్రపు దోసెడతో అందుకొమ్ము. సర్వమంగళమై మాధుర్యమై మా హృదయాలకు కదలు రండు.

0: మా జ్ఞాపకాల బాటలలో, మా జీవిత నిర్జీవ సౌధాలలో ఎన్నాళ్లు మీ కొరకు ఎదురు చూడలేదు. మా ఆలోచనపు గాంధర్వముపై ఎన్ని సుదూర లోకాలలో మా ఊహమిమ్ము కనుగొనుటకు విఫలయత్నం చేయలేదు. మా శ్వాస ప్రాణం చాచిన హస్తమై మిమ్ము స్పృశించుటకు నిశ ఆవరించిన నింగిలో ఎంత వెదుకలేదు. మా తపన సోపానాలను అధిరోహించి మా భావపు లోకాలలో మిమ్ము కనుగొనక ఎన్నిసార్లు నిశ్శబ్దంగా విలపించలేదు. భాషపు భూతద్దంతోనూ కంఠపు మాధుర్యంతోనూ ఎన్ని చోట్ల మీకోసం శోధించలేదు.
1: మా తపన ఫలించింది, మూర్ఖత్వపు మేఘాలు విచ్చుకున్నాయి, భావపు సంకెళ్ళు వీడిపోయాయి. అరుణ కాంతిలో మీ మోమును గాంచినాము, తారాభరిత మీ విశాల మేనిని స్పృశించినాము. మా హృదయపు ప్రేమ జ్యోతికి రూపపు తైలం పోసి సత్య సాయిగా మిమ్ము దర్శించుకున్నాము.

0: ఏడు కొండలపై దాగి వెదుక్కొమ్మని మమ్ము వెక్కిరిస్తున్నావా? లేక ఏడు చక్రాలను అధిరోహిస్తే తప్ప అగుపించనని మౌనంగా బోధిస్తున్నావా? మా ప్రేమ మా ప్రతి నవ్వులో మిమ్ములను సృష్టిస్తుంది. మా భక్తి మా ప్రతి కోరికను మీ ద్వారా అంతానికి చేర్చుతుంది. మా విశ్వాసం అంధత్వంలోనైనా మిమ్ములను దర్శిస్తుంది.
1: నేను కుమ్మరిగా మిమ్ము అర్థిస్తే నా దోసిగ్ని అనంతంతో మీరు నింపింది నాకు ఇంకా గుర్తుంది. నేను తొండమానునిగా మిమ్ము పిలిస్తే మీరు పరుగు పరుగున వచ్చిన బాట నా మదిలో ఇంకా సువర్ణ కాంతులతో భాసిల్లుతోంది. మమ్ము ఆనందపు అబ్ధిలో మీరు ముంచుతారని మాకు తెలుసు. మమ్ము సంతోషపు సమీరాలపై తేల్చుతారని మాకు తెలుసు. మా ప్రతి కోరికను ప్రేమతో తీర్చుతారని మాకు తెలుసు. అందుకే ఎన్ని సముద్రాలనైనా

0: అనంతంలో ఏకమై భక్తి మధువు మాధుర్యం చేపట్టిన మీ ప్రతి రాసలీలలు నా కవిత్వపు కలం మరల సృష్టించింది.
1: కాలం పుటల నుండో జ్ఞాపకాల శిథిలాల నుండో కాక భావ సముద్రపు లోతుల నుండి రత్నాలను ఏరి పొందికగా అమర్చి మీకై సమర్పించింది మా కవిత్వం.
0: నిజాన్ని చూడలేదేమో, సన్నివేశంలో భాగస్వామిని కాలేదేమో,
1: కాని ఊహానేత్రం మీ ప్రతి చిన్న చేతను అపురూపంగా గమనించింది. ఆతృతతో ఈ విధంగా మీకు ఓ గీతాన్ని అందించింది.

0: మా హృదయపు సౌందర్య సారంతో మిమ్మల్ని సృష్టించుకున్నాం. మా ప్రతి కేరింతలోని ఆనందంగా మిమ్మల్ని చిత్రీకరించుకున్నాం. మా ప్రతి శ్వాసలోని ఉత్తేజంగా మిమ్మల్ని భావిస్తూ వచ్చాం. నీలి ఆకాశానికి రంగులు దిద్ది మీ మేనిగా పూజిస్తూ వచ్చాం. సృష్టిలోని ఆప్యాయతను ఆదరణను అమ్మా నాన్నలుగా మార్చుకొని వారి ద్వారా మిమ్మల్ని దర్శించ కోరినాం.
1: కాని మీరే సౌందర్యాన్నని చూపించినందుకు, మీరే ఆనందమని ప్రదర్శించినందుకు, మీరే ప్రతి శ్వాసయని నిరూపించినందుకు, మీరే కర్మయని, ప్రారబ్ధమని, బంధమని ఓదార్చినందుకు, మీరే అమ్మయని ఒడిన చేర్చినందుకు, నాన్నయని ఆదరించినందుకు, నేస్తమని కవ్వించినందుకు, మా హృదయ పాత్రికలో ఈ మోహన మధువును నింపి అందిస్తున్నాం. అందుకోండి స్వామి, అందుకోండి సాయి.

निशान है परति सत्य साई। बोलो राम बोलो श्याम बोलो सत्य साई।